0: And I want to play it. Better you catch hold of this golden
1: dead.
0: At least make me happy a little bit. And you take care of yourself. Move wherever you want to go. I'll be happy at home. Understanding that Sita's happiness is his own. He went in search of that golden deer.
1: Kali Lakshmana cheppadu.
0: Lakshmana said,
1: Anna, idi maya ledi.
0: This golden deer is not true, it's not real.
1: Idi nijamainatundi golden lady kadu.
0: It is not a golden deer, no.
1: Idi edo mayalu pannatundi oka rakshasa roopamu.
0: This must have been the device or the neck or the plan of
1: some demon.
0: He said, better you don't go, I will go and catch hold of it.
1: Kani Sita Buddhi Ami Kurunukati Apadarucha Savendo Anni Kurun Matipotarata.
0: Sita knows it is said that in times of difficulties people forget everything.
1: Apurame Ramal ne Poman Chapinchipin.
0: She was so particular that Rama should go. If only you catch hold of that golden deer and bring it home, then only I'll be happy. Then Rama himself went. Then he shot an arrow, the golden deer fell on the ground, shouting, repeating his name, Rama, Rama. The voice sounded as if it is Rama's voice, tone.
1: Lakshmana, you vellu, vellu, vellu, tachaname vellu.
0: And Sita said, Lakshmana, go immediately.
1: Ramulu enduku ee vidhanga pilustunnadu? Sita, Sita, Sita, Sita ani.
0: You hear the shouts, the Rama's voice, saying Sita, Sita, Sita.
1: Inkokaru Sita ani pilchadaniki veellu ledu.
0: No one can call like that.
1: Kanuka Ramule pilustunnadu.
0: It's Rama's call
1: only.
0: Therefore you go immediately.
1: Kani Lakshmana poledu.
0: But Lakshmana didn't go.
1: Pokunda povatam cheta ame Lakshmana paina koni nindalu vesindi.
0: Because Lakshmana didn't go obey her immediately, initially she went on blaming him.
1: Ramulu pote neeve nannu neralanu chustunnava ani chedda maata cheppindi.
0: She spoke in a very bad way, telling if Rama is to be lost, that you want to have me.
1: ఈ మాటలు వినలేక తాను వెళ్లిపోయాడు.
0: లక్ష్మణ కుడ్ నాట్ బేర్ దీస్ వర్డ్స్ అండ్ హీ లెఫ్ట్ దట్ స్పాట్ ఇమీడియట్లీ.
1: గీత గీశాడు.
0: అండ్ బిఫోర్ లీవింగ్ హీ జస్ట్ మేడ్ ఎ లైన్ దేర్.
1: తల్లి, నీవు నన్ను తిట్టితే తిట్టివి, కానీ ఈ గీతను దాటి నువ్వు బయటపోవద్దు అన్నాడు.
0: హి సెడ్ మదర్ హియర్ ఇస్ ఎ లైన్ ఐ డోంట్ వాంట్ యూ టు స్టెప్ క్రాస్ దిస్ లైన్.
1: ఈ రాక్షసుడు గాని ఏ విధమైన క్రిమికీటకాదులు గాని దీన్ని దాటి రావడానికి వీల్లేదు.
0: It is impossible for any demons or any birds or beasts to cross this line.
1: Kanukane inaati kudanu chaala mandi bazaar ramutuntaru Lakshmana Geeta ani.
0: And this Lakshmana Geeta, that which cannot be crossed.
1: Dani geeste ye krimikeetu kaadulu kuda daataralevu.
0: When once Lakshmana Geeta, if you draw it there, no insect or anything whatsoever can cross.
1: Kaani ravanu ravadaniki veellekapoyindi.
0: So it was not possible for Ravana to come there.
1: Kaniki bicham bicham bicham bicham edustunnadu ee Ravanudu.
0: But Ravana went on shouting, I want arms, I want warm arms.
1: Appudu ame ayyo paapam bichigaani ee vidhanga baadha pettam nyayam kaadani daati vachindi.
0: She took pity upon him that she doesn't want Ravana to suffer like that out of hunger. She stepped out of that line drawn.
1: గీటు దాటిన తక్షణమే ఎత్తుకుని పోయాడు.
0: ద మూమెంట్ షీ క్రాస్ దట్ బార్డర్ షీ వాస్ కిడ్నాప్డ్.
1: తర్వాత వచ్చి రామలక్ష్మణుడు విచారణ చేస్తే ఈ విధమైన కథ తెలిసింది.
0: రామలక్ష్మణ కుడ్ నో వాట్ ఆల్ దట్ హ్యాడ్ హ్యాపెండ్.
1: సీతమ్మ వారు చెప్పినటువంటి మాటలు లక్ష్మణుడు వినలేదు.
0: లక్ష్మణ డిడ్ంట్ పే హీడ్ టు వర్డ్స్ ఆఫ్ సీత.
1: అప్పుడు లంకలో వెళ్లిన తర్వాత తాను చెప్పుకుంటుండాలి.
0: And there in Lanka she went on.
1: ఈ చెరలో నుంచి వెళ్ళిన నే ఇక రాముల కనుల చూచేనా. ఈ చెరలో నుంచి వెళ్ళిన నే ఇక రాముల కనుల.
0: Am I to leave this spot? Am I to see Ramachandra with my eyes there?
1: నాము దుమర్దీవో లక్ష్మణ నిన్ను తామసలాడితే దుర్గుణ.
0: Because of the agony of separation from Ramachandra, I accuse you, I blamed you,
1: Lakshmana.
0: Oh, Lakshmana, were you humiliated? Did you feel insulted because of my harsh words? Is this the result of all that I said, that I had to face this
1: punishment?
0: And she felt so bad because Lakshmana were in difficulties because of her words only.
1: She
0: was feeling so sad and 10 months passed by.
1: These 10 months,
0: she never faced Ravana any time.
1: She did not submit
0: herself to all the plan, the devices of Ravana. He changed so many forms and dresses. She didn't yield.
1: Chi, niyanta, I kali gorinta, ani kali gorin gilli, baithi paresindiyame.
0: She just considered him as a speck, and she has brushed him out.
1: Ilanti hinudu nivu.
0: You're so mean.
1: Ravanu hindistava.
0: How dare you accuse Rama?
1: Ramachandra heenudu ani nivu cheptunnavu.
0: You say that Rama is so mean.
1: Kaadu, kaadu.
0: Oh, low, no.
1: Atha mahadhirudu.
0: He is a dhira.
1: Gambhirudu.
0: He is a dhira and gambhira, the one of valor and courage.
1: Alanti Ramani, even the ninnichandi, ik arahata ledu annindi.
0: You have no right to blame him or accuse him.
1: Cheppi, aa vidhanga dandinchinappudu, vaadu cheppadu.
0: Ultimately, Ravana said, I am giving you only 10 days'
1: time.
0: And Sita said, understand this. It is only foolishness which is the witness to a fool. It is only the mind which is witness to the entire behavior and the character that is the witness to the body.
1: Karuka,
0: everything, Swami is the eternal witness.
1: Because
0: nobody could do anything. So feeling so bad, she was crying all the time.
1: Kani, Shakini, Dhakini and Idrunar.
0: But there are two, Shakini and Dhakini.
1: వీళ్ళిద్దరు ఎవరంటే విభీషణుని బిడ్డలు.
0: దీస్ టూ ఆర్ ద డాటర్స్ ఆఫ్ విభీషణ.
1: శాకిని ఢాకిని ఇద్దరు కూడాను ఆయన కావ్యాన్ని ఉంచారు.
0: శాకిని ఢాకిని, దే ఆర్ కెప్ట్ దేర్ యాజ్ వాచ్ గార్డ్స్.
1: శాకిని చెప్పింది, అమ్మా తల్లి రాత్రి నాకు స్వప్నం వచ్చింది అంది.
0: శాకిని సెడ్, మదర్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ లాస్ట్ నైట్.
1: ఆ కల లోపల రాముడు రావటము, లంకను కాల్చటము, కేవలము రావణుడు వచ్చడము, నిన్ను తీసుకుని పోవటము నా కల వచ్చింది అని.
0: దేర్ ఇన్ ద డ్రీమ్ ఐ డ్రీమ్డ్ దట్ రావణ వాజ్ కిల్డ్ అండ్ రామ కేమ్ హియర్ అండ్ దెన్ హీ టుక్ కేర్ ఆఫ్ యూ అండ్ బోత్ ఆఫ్ యూ రిటర్న్ బ్యాక్ టు అయోధ్యా. దట్ వాజ్ మై డ్రీమ్.
1: ఢాకిని చెప్పింది,
0: ఢాకిని సెడ్,
1: ఇది నిజమమ్మా, నాకు కూడా అదే స్వప్నమే వచ్చింది.
0: షీ సెడ్ ది సేమ్ డ్రీమ్ ఐ హ్యాడ్, ఇట్ ఇస్ ట్రూ.
1: కనుక మీరేమాత్రము బాధపడనక్కర్లేదు.
0: సో డోంట్ ఫీల్ సాడ్ ఎనీమో.
1: వారి ఇరువురు కూడా సీత పైన చాలా విశ్వాసము.
0: బోత్ ఆఫ్ దెమ్ హ్యాడ్ ఫుల్ ఫెయిత్.
1: ఎందుకంటే విభీషణుడు,
0: విభీషణ ఇస్ ఆన్ దేర్ సైడ్.
1: విభీషణుడు రామభక్తుడు.
0: విభీషణ ఇస్ ఆర్డెన్ డివోట్ ఆఫ్ రామ.
1: కాబట్టి రామభక్తుడైన విభీషణ బిడ్డలు ఆ భక్తిని నిరూపించారు.
0: Being the children of the devotee of Rama, they had to develop devotion in
1: them. The time
0: went on, passed on like that for 10 long months.
1: One
0: day, there was a lot of disturbance around.
1: It was a war,
0: Rama-Ravana. And after a couple of days, Ravana was killed.
1: Ani vaarta vachindi.
0: That message was brought.
1: Daniki santoshinchindi Sita.
0: And Sita was happy about
1: the Ramana vijayaniki aanandinchindi.
0: And she was very happy about the victory.
1: అయితే ఒకటి మాత్రం ఉండాలి.
0: However, there's one point here. But how am I to return?
1: ఈ సమయంలో పనే రాముడే వార్తను పంపించాడు.
0: In the meantime, Rama sent the message.
1: సీతను రమ్మని చెప్పని పిలిపించాడు.
0: And he wanted Sita to go over there.
1: వానరులంతా వచ్చాడు. సీతను చూడాలి ఆశతో ఒకరిపైన ఒకరు దూకి దూకి వచ్చేశారు.
0: The entire battalion of monkeys wanted to see Sita. They started coming close, jumping one over the other.
1: Monkeys చెప్పనక్కర్లేదు కదా.
0: Monkeys, you don't have to say anything more.
1: కొత్తది సీత చూడాలి అది.
0: Each monkey very anxious to see Sita.
1: అందరూ వచ్చారు.
0: All assembled there.
1: సీతను చూచారు.
0: They saw Sita.
1: హృదయానందాన్ని పొందారు.
0: They felt extremely happy.
1: సీతను తీసుకుని వెళ్లారు.
0: And they were taking Sita along with them.
1: కానీ అప్పటికి రాముడు తల వంచుకుని ఉన్నాడు.
0: At that time, Rama was there with his head bent.
1: కానీ రాముడు చేరడానికి వీలు కాలేదు.
0: But it was not possible for her to come close by.
1: రాముడు ఒక ఆజ్ఞ వేశాడు.
0: But there is one command given by Rama.
1: కర్రలు తెచ్చి మీరు ఒక ఇది కట్టండి. కర్రలు తెచ్చి మంటపం కట్టండి.
0: Let Rama said, let all the firewood be brought over there. Let it be burned.
1: దానిపైన సీతను కూర్చోబెట్టి కాల్చండి.
0: Let Sita sit there over the pile of the firewood and let it be burned.
1: ఆమె యొక్క సత్యాన్ని గుర్తించాలి.
0: Let the truth of Sita be known to the world.
1: సీత యొక్క గుణము రామునికి తెలుసును.
0: Rama knows fully well the chastity of Sita.
1: తెలిసి కూడాను తాను జగత్తునకు జవాబు చెప్పాలి.
0: But however, he felt that the whole world should know.
1: 10 నెలలు రావణ దగ్గర ఉన్నటువంటి సీతను తీసుకున్నాడా అని ఏ చాకలైనా కూడా చెప్పవచ్చు.
0: దట్ ఎనీ వాషర్మెన్ మే క్వశ్చన్ టుమారో, హౌ ఇస్ దట్ రామ కుడ్ యాక్సెప్ట్ హిస్ వైఫ్ హూ స్టేడ్ దేర్ ఫర్ 10 లాంగ్ మంత్స్.
1: కనుక మంటపం పెట్టి దానికి నిప్పు పెట్టాడు.
0: Therefore, the entire firewood was kept to flames.
1: దీనికి 3 ప్రదక్షిణలు చేసి దాంట్లో దుమ్ముకోమని చెప్పాడు.
0: And Sita went round the fireplace thrice and she jumped into the fire.
1: ఆమె తన యొక్క సత్యాన్ని గుర్తించి తాను సత్యాన్ని తలుచుకుంటూ 3 ప్రదక్షిణలు చేసి ఆ యొక్క అగ్నిలో దుమికింది.
0: She could know the truth. She wanted to demonstrate the truth to the entire world. She circumambulated round the fire.
1: అప్పుడు అగ్నిదేవుడు, రామ ఈమె మహాపతివ్రత.
0: Then the fire god started telling Rama, she is a pious lady. She is one of honest and chastity. It is not proper on your part to do like this.
1: ఏమైనా అంగీకరించమన్నాడు.
0: అండ్ ఇట్స్ ఇట్ బెటర్ యూ యాక్సెప్ట్.
1: రావణుడి సోదరుడు అయినటువంటి వాడు,
0: బ్రదర్ ఆఫ్ రావణ,
1: అతని దగ్గర ఒక ప్లేన్ ఉంది.
0: అండ్ హీ హస్ గాట్ ఎ ప్లేన్ విత్ హిమ్.
1: ఆ ప్లేన్ తీసుకుని వచ్చి,
0: ద ప్లేన్ వాస్ బ్రాట్ దేర్,
1: రామ లక్ష్మణ సీత ముగ్గురిని ఎక్కించుకుని,
0: ఆల్ ది 3, రామ లక్ష్మణ సీత, గాట్ ఇన్ ద ప్లేన్,
1: అయోధ్యకు వచ్చి చేరారు.
0: అండ్ దే రీచ్డ్ అయోధ్య.
1: అప్పుడే సీత యొక్క ప్రతిష్ట, సీత యొక్క ప్రమాణము అందరికీ ప్రతిష్టగా మారిపోయింది.
0: Then only the whole world could know the greatness, the chastity and the character of Sita.
1: కనుక ఈ విధంగా సీత యొక్క సత్యమును, సీత యొక్క ప్రమాణమును, సీత యొక్క హృదయ సాక్షిని ప్రపంచానికి చాటింది.
0: It was then she has proved to the entire world that what her truth is, the truth she followed, the truth she symbolizes.
1: కనుక పరమ సాధ్వీమణి అయినటువంటి ఒక సీత యొక్క సత్యమును లోకానికి చాటినటువంటిది సీతని.
0: ఇట్ వాజ్ సీత హర్సెల్ఫ్ హూ హాస్ పబ్లిసైజ్డ్, హూ మేడ్ ద వరల్డ్ నో ద ట్రూత్, హర్ ఇంటిగ్రిటీ.
1: అప్పుడు అయోధ్యకు తీసుకుని వెళ్లి,
0: అండ్ బీన్ టేకెన్ టు అయోధ్య,
1: కొత్తగా పట్టాభిషేకం చేసి,
0: అండ్ స్టార్ట్ స్పెండింగ్ సమ్ టైమ్ దేర్.
1: తర్వాత అయోధ్యలో తాము సుఖంగా జీవితం గడుపుతూ వచ్చారు.
0: And they spent happy time there in Ayodhya.
1: ఈ విధంగా రామాయణం యొక్క కథను,
0: గ్రేట్నెస్ ఆఫ్ రామాయణ,
1: వారి యొక్క పతివ్రత ధర్మమే వారిని రక్షిస్తూ వచ్చింది.
0: Their own conduct, their own behavior protected them.
1: ఆ పతివ్రత ధర్మం అనేటువంటిది ఒక భారతదేశానికి మాత్రమే పరిమితమైంది.
0: This conduct, this ideal behavior, dharma is noticed here in Bharat.
1: ఏ దేశమందు కూడాను లేరు.
0: This kind of Pativrata dharma, the code of conduct of a woman of chastity, is not noticed anywhere in the world.
1: Adavaranchu. వచ్చేప్పటికి మగవారు తల వచ్చి కోల్పోయేవారు.
0: The men used to pass by with their heads bent when they come across women.
1: కానీ ఇప్పుడు చూస్తామంటే ఒకరికొకరు బజారు లోపల మాట్లాడుతుంటారు.
0: But in modern times, you find them talking to each other.
1: అప్పుడే చెప్పాడు ధర్మజుడు.
0: And it was Dharmaja said long back.
1: పిల్లలు తమ సోదరులను పిలిచి
0: calling his brothers close
1: Bhima,
0: by.
1: భీమ అర్జున నకుల సహదేవుల రండి అన్నారు.
0: He said, Arjuna, Nakula Sahadeva, come close to me.
1: Kaliyuga prarambhamainadi.
0: Kaliyuga is ready to begin, commence.
1: Ninna dinam nenu viharam chestuntunte bazaar lopala oka stree vachi oka purushunto maatladutundadi.
0: Yesterday I noticed one thing. I saw a woman talking to a man on the street.
1: Kabatti nenu chudalenu.
0: I can't bear that sight.
1: Inkoka dinam vachi Arjunudu cheppadu.
0: Next day Arjuna said,
1: ఒకరు పంటలో ఉన్నటువంటి మడక దున్నేటువంటిది అన్ని తలపైన వేసుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు సాయంకాలం.
0: A person was carrying the sickle and the plow on his arms and returning home from the field.
1: ఎందుకయ్యా నీవు అక్కడే వదిలిపెట్టి రాకూడదా అని ఎవరు అడిగితే,
0: When someone asked, why didn't you leave this equipment there in the field?
1: అయ్యో లేవు స్వామి, అక్కడ పంటలో పెట్టేస్తే ఎవరు దొంగలు ఎత్తుకుని పోతున్నారు, అందుకోసం నేను ఇంటికి తెచ్చుతున్నాను అన్నాడు.
0: The farmer said, if I am to leave all this equipment with me there in the field, it may be stolen by someone else. Therefore, I want to treasure it at my home.
1: కలియుగం ప్రారంభించినది.
0: కలియుగ స్టార్టెడ్.
1: కనుకనే ఈ దుర్లక్షణములన్నీ కూడా నువ్వు కనిపిస్తున్నవి.
0: Therefore, we find all bad qualities associated with the commencement of Kali Yuga.
1: ఇంకొకరంతా కూడా ఒక ఇంటికి తాళం వేసుకుని పోతున్నారు.
0: And on another day it was noticed, houses were kept under lock.
1: ఎందుకమ్మా తాళం వేయటము?
0: Why do you need to lock your
1: home? అయ్యో తాళం వేయకపోతే లోపల దూరి సామాన్లతో తీసుకుని పోతున్నారు ఎవరో.
0: If the houses are not locked, someone may get in and rob the whole thing. కనుక
1: రామకారం లోపల ఇంటికి తాళం వేయటమే కాని,
0: In ancient times, houses were not locked.
1: పంటల్లో ఉన్నటువంటి యొక్క సామాగ్రిని మోసుకొని ఇంటికి రావటం కానీ,
0: అండ్ ఆల్ ద గ్రెయిన్ ఫ్రమ్ ద ఫీల్డ్ ఇస్ నాట్ బ్రాట్ టు హోమ్,
1: ఇక ఆడ మగ ఇద్దరు చేరి మాట్లాడటం కానీ,
0: ఆర్ మ్యాన్ అండ్ ఉమెన్ టాకింగ్ టుగెదర్,
1: ఏమీ ఉండేటువంటివి కాదు.
0: నథింగ్ ఆఫ్ దట్ సార్ట్ హాస్ టేకెన్ ప్లేస్.
1: అతి పవిత్రమైనటువంటి కాలంలో ఇలాంటివంతా ప్రారంభమవుతున్నాయి.
0: అండ్ బికాస్ ఆఫ్ ది కలి ఏజ్ హాస్ ఎఫెక్ట్స్ వీ ఫైండ్ ది కాంట్రరీ థింగ్స్ హ్యాపెన్.
1: కనుక కలికాలం ప్రారంభమైంది కనుక మేమందరం ఇంకా వెళ్ళిపోతాము.
0: As Kali Age commences, let us go back.
1: అందరూ ఒక తర్వాత ఒకరు ధర్మజుడు భీముడు అర్జునుల సహదేవుడు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వైకుంఠానికి వెళ్లారు.
0: అండ్ ఆల్ ఆఫ్ దెమ్ స్టార్టెడ్ రిటర్నింగ్ అండ్ ధర్మజ వాస్ ఫాలోడ్ బై భీమ అర్జున నకుల సహదేవ.
1: కనుక ఆ పాండవులు అంతా కూడాను పవిత్రమైన జీవితాన్ని గడిపినటువంటి వాడు.
0: ఆల్ పాండవస్ లెడ్ ఎ సీక్రెట్ లైఫ్.
1: ఆనాడే ఈ దేశమునకు పవిత్రమైన దేశం అని పేరు వచ్చింది.
0: అండ్ బికాస్ ఆఫ్ దిస్ This land is a sacred land.
1: కాని ఈనాడు అట్టి పవిత్రము ఎక్కడా కనిపించడం లేదు.
0: We don't find that standard of sanctity or sacredness today.
1: కానీ పవిత్రం ఉన్నది.
0: However, it does exist.
1: కానీ అందరికి కనిపించేటట్టుగా లేదు.
0: But it's not very apparent to everyone.
1: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది అందరినీ రక్షిస్తుంది.
0: And it is your own dharma that protects you.
1: కనుక పవిత్ర ధర్మం అనేటువంటిది మానవుడు ప్రతి వారు కూడాను మగ ఆడ ఇరువురు కూడా కాపాడుకోవాలి.
0: దేర్ఫోర్ మెన్ అండ్ ఉమెన్ షుడ్ అబ్హోల్ దేర్ పవిత్ర ధర్మ ద సీక్రెట్ కోడ్ ఆఫ్ కాండక్ట్.
1: మగవాడు కూడాను తన యొక్క నిశ్చయమైనటువంటి చిత్తమును నిలుపుకోవాలి.
0: ద మెన్ షుడ్ మెయింటైన్ దేర్ ద స్టడీ మైండ్.
1: స్టడీ మైండే కాకుండా కంఫర్ట్ మైండ్ కూడా పెట్టుకోవాలి.
0: ద మైండ్ షుడ్ బీ కెప్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కంఫర్ట్.
1: పిచ్చి పిచ్చి థాట్స్ కంతా చోటు ఇవ్వకూడదు.
0: You should not entertain mad thoughts.
1: Gata jeevudagu patin pratikinchi emugalche Savitri Bharata sadvigade.
0: Savitri belonged to the sacred land because she could bring back to her life her dead husband.
1: Janadi setu gatte anaati Sri Ramudu ippudu uripai unnavada.
0: That bridge was built by Sri Ramachandra. Those days do we find him today?
1: Ahalya.
0: అహల్య
1: ఎటువంటి గుణమంతురాలో తెలుసును, అయినప్పటికీ భర్త శాపములకు గురి అయిపోయింది.
0: యు నో వాట్ సార్ట్ ఆఫ్ ఎ లేడీ అహల్య ఈస్? But she had to face the curse of her husband.
1: Kani aa samadhi pai vachi Ramuni kucchunu tachadame aame streega maaripoyindi.
0: The moment Rama stepped his foot on Ahalya, who was lying down as the form of
1: kabatti
0: apavitramu kodanu
1: pavitramu gaavistadu bhagavantudu.
0: Therefore God will make you sacred if you are perfect.
1: Malinyamulu kodanu parishuddhamu gaavistadu bhagavantudu.
0: Even the pollution would be cleansed.
1: Kanuka manasulo enni chedda bhavamulu vachinappudiki bhagavantuni tarchukunte మాలిన్యమంతా మారిపోతుంది.
0: దేర్ మే బి మెనీ బ్యాడ్ థాట్స్ ఇన్ ద మైండ్. ద మూమెంట్ యూ థింక్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ బి క్లెన్స్డ్ పర్ఫెక్ట్లీ.
1: కనుక భగవంతుని యొక్క దీన్ని మార్చడానికి మన యొక్క మనసే కారణం.
0: దేర్ ఫోర్ ఫర్ ఆల్ అవర్ టాక్ ఇస్ ద మైండ్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: స్త్రీలు గాని పురుషులు గాని పవిత్రమైన భావాన్ని పెంచుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ సీక్రెట్ థాట్స్ ఆల్వేస్.
1: ఆ విధంగా పెంచుకున్నప్పుడు మానవత్వము మానవత్వంగా నిలుస్తుంది.
0: With the sacred thoughts only we can be a true human being with true human quality.
1: Lekapothe danavatvanga maaripothundi.
0: Or else manava, the human being, becomes danava, or the demon.
1: Rakshasatvanga maaripothundi.
0: Or rakshasa, the demon.
1: Kanuka mana hrudayalanu malinam lekunda parishuddhanga pavitranga shuddhamaina bhavamulato manam jeevitanni garpali.
0: Therefore we should keep our hearts always pure and sacred with pure thoughts.
2: Rama Rama Rama Sita Rama Rama Rama Sita Rama Rama Rama Sita Rama Rama.
1: In the science and technological development,
0: in spite of all your knowledge in science and technology,
1: దానివల్ల మీకు మనశ్శాంతి కలగదు.
0: యూ విల్ నెవర్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
1: ఇంతే కాకుండా జీవితంలో ఆనందం అనేది చిక్కదు.
0: యూ కెన్ నెవర్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ లైఫ్.
1: ఒక దైవనామే సర్వ విధములుగా కూడాను ఆనందాన్ని చేకూరుస్తుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ దైవనామ, గాడ్స్ నేమ్, సింగింగ్ హిస్ గ్లోరీ దట్ కన్ఫర్స్ బ్లిస్.
1: కనుకనే వాల్మీకి అనేటువంటి వాడు కూడాను హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్ అన్నాడు.
0: Valmiki also said, happiness is union with God.
1: Kanuka, happiness anetvantidi oka bhagavantunto cheyinatvantidi kaadi inkoti kaadu.
0: True happiness one would experience only in union with God.
1: Happiness is not true with God.
0: Union with God. Happiness lies in union with God.
1: Kanuka, meeku aanandanni icheyatvantidi daivam okkade kaadi marokaru kaadu.
0: It's only God who confers bliss, none else in this world.
1: ఏదో కొంతవరకునో మీకు ప్రాపంచిక శాంతిని చేకూర్చవచ్చు, కానీ ఈ లౌకిక విషయాలు నిజంగా శాంతిని అందించలేవు.
0: The worldly things may give you joy and happiness, a fraction, but not in totality.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 10th discourse on Gita Bhagavan delivered on 12th August 1984. In this discourse, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. Sai Bhagavan Uvacha.
1: Krodhamu kama nundi avibhavistundi.
2: Anger takes its birth in desire.
1: Kamamu sankalpamu nundi puttutundi.
2: Desire originates itself from thoughts.
1: Yetavata ee kama krodhamulaku sankalpamule moola karanam ani Gita cheppodu.
2: The sum and substance of it is that thoughts are responsible for desire and anger.
1: Dharamu leka vastramu ee vidhamuga kaadu, kaamamu leka krodham aa vidhamuga roopondadu.
2: Just as you cannot get cloth without threads, so also you will not get anger without desire.
1: Kanuka kama krodhamulaku Geetacharyudu analam ani oka nootana perunu pettadu.
2: Geetacharya has given a new name to the desire and anger by the word analam.
1: Analam anaga agni.
2: Analam literally means fire.
1: Deeniki dahimpabadetundi shakti untundali, dahinchetundi shakti untundali.
2: This has got the capacity to burn.
1: Agni duram nandu undi kudanu pramadam kalpinchetundi avakasam untundali.
2: There is room for getting harmful effects from fire even from a distance.
1: అలాంటి అగ్ని మన ఎందే మన అంతఃకరణ ఎందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధములైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: Such being the case, when fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care you should exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలముగా ఉంచి దివ్యత్వమును అణగద్రొక్కి దానవత్వంలో ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: దిస్ ఫైర్ హ్యాస్ ఎన్ ఎక్స్ట్రాడినరీ కెపాసిటీ ఆఫ్ డిస్ట్రాయింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమానిటీ ఇట్సెల్ఫ్ అండ్ సప్రెసింగ్ ది క్వాలిటీస్ ఆఫ్ డివినిటీ అండ్ లీడింగ్ యూ ఆన్ టు ది క్వాలిటీస్ ఆఫ్ డెమోనిక్ నేచర్.
1: ఈ కామమునకు ఒక విధమైనటువంటి యొక్క తృప్తి అనేటువంటిది లేదు.
2: దిస్ డిజైర్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎండ్ ఆర్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: అనలం అనగా మరొక అర్థం కూడా ఉంటుండాలి.
2: అనలం హ్యాస్ అనదర్ మీనింగ్ ఆల్సో.
1: చాలదు అని ఒక అర్థం.
2: ఇట్ ఈస్ ఎండ్లెస్ అండ్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సాటిస్ఫై, దట్ ఈస్ ది మీనింగ్.
1: అగ్నికి ఎన్ని విధములైనటువంటి యొక్క తైలము పోసినా కర్రలు వేసినా ఇది చాలదు అనేటువంటి తృప్తి యొక్క స్థితికి రాదు.
2: వాట్ ఎవర్ ఫ్యూయల్ యూ గివ్ టు ఫైర్ బై వే ఆఫ్ ఆయిల్ ఆర్ బై వే ఆఫ్ ద వుడ్ ఎట్సెట్రా, దేర్ ఇస్ ఇట్ విల్ నెవర్ బి క్వెన్చ్డ్, ఇట్ విల్ నెవర్ బి సాటిస్ఫైడ్.
1: అలం అనగా తృప్తి అని.
2: అలం రెఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: అనలం రెఫర్స్ టు ద వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: జగత్తులో అనేక విధములైనటువంటి మంటలు ఉంటున్నవి.
2: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: ఫర్ ది టైప్స్ ఆఫ్ ఫ్లేమ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్.
1: కొన్ని మంటలు కొన్ని గంటలలో ఆరిపోతుంది,
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ee undutaku veelu kaadu.
2: They will not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమం ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుంది.
2: ది రీజన్ ఈస్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited one.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaram kottukoni poyyetundi yokka padarthamule.
2: Dear things of dear people, these are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other, it doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఏ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్ సెల్ఫ్ హౌ కెన్ ఇట్ బికమ్ ఏ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulu anetundi agniki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyamu kaani ledu.
2: But for the fire of desire and anger, there is no limit whatsoever, no boundaries and no goal also.
1: Enni vidhamulu anubhavinchinappudiki ఇంకను అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తుంటాయి.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్.
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: గీతాచార్యుల యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
2: In the teachings of Gita and Gitacharya, he says, conquer anger through love.
1: వైరాగ్యం చే కామమును జయించు.
2: Through renunciation and sacrifice, conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకని ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫార్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu mana hrudayamu oka single sofa, double sofa kaadu, rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariku okariki maatrame idi sadhira parichukunnataku ఒక అధికారం ఉండదు. కానీ అందరికీ ఇందులో ప్రవేశించటకు అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫార్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్ఫ్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింపు చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీపైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టామి, ఇది వశామి కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఎ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశమివ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvathamainatundi reetiga roopandimpa chesukovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ వేర్ దర్ ఇస్ లవ్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దర్ ఇస్ సెల్ఫిష్నెస్ దర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తు నుండి ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా నువ్వు సాధించవచ్చు.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ యు హావ్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడాను లేకపోలేదు.
2: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయస్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుడి యొక్క హృదయం నందు కూడాను ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుటకు కానీ ఇతరులపైన కోపంను సాధించుటకు కానీ అవకాశం ఉండదు.
2: ఇఫ్ యు రికగ్నైజ్ దట్ ది ఇన్ఫినర్ ఆఫ్ అవర్ హార్ట్ ఈస్ ది ఇన్ఫినర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ ఇస్ రెసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈస్ ఆల్సో రెసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్, దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫార్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాను.
2: The dweller of your own heart is the dweller of every other heart.
1: Isha vasyam idam sarvam. అందరి హృదయం నందు వాసం చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: కనుకని ప్రథమంలో మనము ప్రేమను సాధించాలి.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: నిన్నటి దినం చెప్తాను, ప్రేమ మన ఆలోచనలో చేరినప్పుడు అది సత్యం అవుతుంది.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: Kanukani premani satyam, premani shanti, premani dharmamu, premani ahimsa.
2: Therefore,
1: ee naligunti yandu antarpravahanga undetundi prema okkati maatrame.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka అన్నింటి ఎందు కూడాను ప్రధానమైనటువంటి ప్రమాణమైనటువంటి యొక్క తత్వము ప్రేమ తత్వం. కనుకనే ప్రతి సాధకుడు కాని మానవుడు కాని ప్రేమను అభివృద్ధి పరచుకున్నట్టు తగిన కృషి చేయాలి.
2: దేర్ ఫోర్ రికగ్నైజింగ్ దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ అండ్ దిస్ పర్టికులర్ ఫ్యాక్ట్ అండ్ ట్రూత్, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైటియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీట్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, సాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే. అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగానే ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: సోమే స్టోన్ ఇన్ ద పాస్ట్ నంబర్ ఆఫ్ టైమ్స్ that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
1: the nijamaina twanti divyase.
2: This is the divine principle, divine power.
1: Idi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said love is God and live in love.
1: ఈ యొక్క ప్రేమ చేత మన కోరమును సులభంగా సాధించటకు సాధ్యమవుతుంది.
2: By this process of love we can easily conquer hatred and anger.
1: కోరము ఎన్ని విధములైనటువంటి బాధలనైనా కలిగిస్తుంది.
2: Anger can inflict a number of difficulties.
1: ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట కడుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్.
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్
1: ఇలాగా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి.
2: But gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఇవ్వమని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. మీరు మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevithamunike pramadam kaliginchetundi ilanti shaktulu kaani ilanti vyaktulu kaani preemulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవటం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్ ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: 50 పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: యూ విల్ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 50 పైసే. Even if you 40,000 rupees, you would not be able to get rid of it.
1: Kanuka ilanti daniki manam em matram kudunu avakasam okku krodhamu prarambhamayye kunte paristhiti lokala kaaru nilche munduga headlights konchu red color anaga erupu color nistuntayi.
2: Now this anger which is rather dangerous should not be given any room. For example, in a car when before the car comes to a stop the red light flickers.
1: అదే విధంగానే క్రోధం వచ్చే పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: ఇన్ ద సేమ్ వే బిఫోర్ వి బికమ్ యాంగ్రీ అవర్ ఐస్ విల్ బికమ్ రెడ్,
1: రెడుములు అదురుతాయి.
2: లిప్స్ విల్ షివ,
1: దేహమంతా వేడెక్కుతుంది.
2: ది ఎంటైర్ బాడీ బికమ్స్ హాట్.
1: ఈ పరిస్థితిని మొదలే గుర్తించి క్రమక్రమేణా ఆ స్థానమును వదిలి నీవు ఏకాంతంగా కూర్చో.
2: ద మొమెంట్ యూ కమ్ టు గెట్ ఎనీ వన్ ఆఫ్ దీస్ సింప్టమ్స్ you have to just leave that place, go to a lonely place, in a solitary place and sit in peace.
1: Ninnu cheppinattuga tatchrame neevu challina snanam aina chey.
2: As told yesterday, if need be you can take a cold water bath immediately.
1: Karanam emanaga ee krodhamu vakroopamulo praveshinchinappudu idi enni vidhamulo emsinchuku pramadamulakaina idi siddham avutundi.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: Kalukani, anudvegakaram vakyam satyam teti hitavishayatvanna. సత్యమును కూడాను ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుత్తేజిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగాని ఇతరులు మనము అహితము చేయటం గాని అప్రీతితో వాళ్ళను అనుభవించటం గాని ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: దేర్ఫోర్ ఇట్ ఇస్ సెడ్ ఈవెన్ వెన్ యు హావ్ టు టెల్ ది ట్రూత్, టెల్ ది ట్రూత్ ఇన్ ఎ స్వీట్ వే, ఇన్ ఎన్ యాక్సెప్టబుల్ వే, ఇన్ ఎ డియర్ వే, నాట్ ఇన్ ఎ హర్టింగ్ వే.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఓవర్ యాంగర్ వి షుడ్ డెవలప్ లవ్ ఇన్ అస్.
1: రెండవది కామం,
2: సెకండ్ వన్ ఇస్ డిజైర్.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం పూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation. Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
1: Kanuka

0: కేవలం సాక్రిఫైసింగ్ నేచర్ ప్రినౌన్సియేషన్.
1: వైరాగ్యం అనగా ఆరు బిడ్డలను వదలి అనన్యము చేరటం కాదు.
0: ప్రినౌన్సియేషన్ డజంట్ మీన్ దట్ యు హావ్ టు గివ్ అప్ యువర్ ఫ్యామిలీ అండ్ గో టు ఫారెస్ట్.
1: ఆస్తిపాస్తులు వదలి మనం సన్యాసిత్వం స్వీకరించటం కాదు.
0: ఇట్ డజంట్ ఈవెన్ మీన్ దట్ యు హావ్ టు గివ్ అప్ యువర్ ప్రాపర్టీ అండ్ యాక్సెప్ట్ ది సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
0: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
0: ఈవెన్ యాజ్ వీ లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ నోయింగ్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్ల్డ్లీ లైఫ్ ఈవెన్ దెన్ వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ది వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన తట్టను ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
0: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వి మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వి రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
0: వి లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు. అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
0: Don't eat it because some small insect has fallen and it has died in that and it is
1: padartham yokka doshamunu gurtinchina tarvata etti padarthamaina vaadu swikarinchataku munduku raadu.
0: The moment a person realizes the defects and the harmful nature of a particular food, you immediately give it up, you never come forward.
1: Idamugane ee jagat antayenu anityam asukam lokam mimam praapya bhagasmam. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, చిదిలమై ఉన్నది, క్షీణించున్నది అనేటువంటి దోషములను మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వేయం.
0: ఇన్ ద సేమ్ వే టు రికగ్నైజ్ ద నేచర్ ఆఫ్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ విచ్ ఆర్ ఎవర్ చేంజింగ్, విచ్ కమ్ టు ఎ రూయిన్, విచ్ హ్యావ్ ఎ డెత్ ఇన్ దెమ్సెల్వ్స్. వన్స్ యు నో దీస్ థింగ్స్ యు నాట్ వెరీ ఎంథూజియాస్టిక్ టు ఎంజాయ్. రోగ నివారణకై భుజించేటువంటి ఆహారం నేను భోగములు కానేరు. ఫుడ్ విచ్ ఇస్ ఓన్లీ ఎ మెడిసిన్ ఫర్
1: ఆకలి రోగానికి అనుభవించేటువంటి అన్నం ఇంకా భోగమవుతుందా? ఒక రోగములకు సంబంధించినటువంటి ఔషధమే. అయితే కొంతమంది ఔషధాన్ని మనం మధురమైన ఔషధాన్ని సేవించాలని
0: ఆశిస్తుంటారు.
1: అదే విధంగానే ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందు అనేటువంటి అన్నం కావాలని ఆశిస్తుంటారు.
0: In the same way, some people may just say that for this disease of hunger, we would like to have the tasty food in the form of medicine, in the form of tasty food.
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయము కానీ ప్రతి భోగము కానీ మన యొక్క రోగ నివారణకై చేతించేటువంటి మందులు మాత్రంగానే భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించున్నట్టుగా మనం భావిస్తుంటాం.
0: ఇన్ ది వరల్డ్ వి ఫీల్ అండ్ వి థింక్ దట్ వి ఆర్ ఎంజాయింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ జాయ్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ డిలైట్ అండ్ వి ఆర్ లివింగ్ ఎ వెరీ హ్యాపీ లైఫ్.
1: కానీ ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
0: వి థింక్ దట్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ ఎంజాయ్మెంట్.
1: కానీ ఇది నిజముగా భోగములు కానే.
0: దట్ దీస్ ఆర్ ఆల్ నాట్ రియల్ రియల్ యొక్క ప్రతిఫలం అనేటువంటిది ముందు with a number of branches and flowers and fruits, it will be looking very grand and very attractive.
1: ఉన్నట్టు ఉండి ఒక దినము లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
0: Such a big tree, on a suddenly on a particular day, it starts growing up, the flowers start falling.
1: దీనికి నీరు తక్కువయ్యా,
2: కాదు.

0: Is it because that there is a shortage of water?
1: ఏక ఎరువు తక్కువయ్యా
0: కాదు. Shortage of menu?
1: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
0: In the roots, there is some kind of pest which is destroying the very root system.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు. చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
0: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగానే మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యముల్లో ఉండినప్పటికీ ఒకనొక దినములకు ఈ ఇల్లు కోల్పోతాం.
0: In the same way, once we allow this pest of anger and desire inside our heart, one day or the other, we will suddenly come to ruin in this circle.
1: ప్రపంచములో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
0: In the world, we think that rich man is a very big man.
1: కానీ ఆధ్యాత్మిక మార్గములో ధనము గొప్పది కాదు.
0: But in the world of spirituality, wealth is not a very important thing.
1: ధనము కంటే దానమే గొప్పది అన్నారు.
0: Charity is considered to be greater than having wealth.
1: దానమే చేయకుండా ధనమునకు విలువే లేదు అన్నారు.
0: If there is no charity, wealth doesn't get its value at all.
1: ధనమునకు నాలుగు విధములైనటువంటి వారసులు ఉంటారు.
0: There are four types of people who claim the wealth.
1: మొట్టమొదటి వారసుడు ధర్మము.
0: The first one which is likely to inherit it is charity.
1: రెండో వారసుడు ప్రభుత్వము.
0: The second one is government.
1: మూడో వారసుడు దొంగ.
0: The third one is thief.
1: నాలుగో వారసుడు హకి.
0: The fourth one is fire.
1: మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనమును అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
0: Among the people who are trying to inherit these things, if you were to hand over wealth to the first son, and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
0: When thieves were to have a look at the person who indulges in charity, even they will have reverence.
1: ధర్మము చేసేటువంటి యొక్క ప్రభువును చూచి ప్రభుత్వం కూడాను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తుంది.
0: ఈవెన్ ది గవర్నమెంట్ గివ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఫర్ పీపుల్ హూ గివ్ చారిటీ.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి అగ్ని కూడాను భయపడుతుంది.
0: ఈవెన్ ఫైర్ గెట్స్ ఎ లిటిల్ ఫ్రైటెన్డ్ వెన్ ఇట్ సీస్ ఎ పర్సన్ హూ ఇస్.
1: కనుక ధర్మం అనేటువంటి వారసులకు దానం చేసినప్పుడు ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
0: Therefore, if one gives in charity, the other three persons who are likely to inherit will not look down. On the other hand, they will enjoy it.
1: Danam undi kudanu danam cheyinatundi vaanu chuchi donganiki dongaku kudanu deeni paina kannu padutundi. Prabhutvamunaku veeri paina oka vidhamainatundi edo vidhamainatundi inka right chesi annanta laakkovalanu chustaru.
0: In case that the person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: Inka edi ee iruvuru kudunu marchipoyinarante adaina edo oka akasmaatuga vachi deenantha phasam chestundi.
0: In case that these two persons were to ignore and do not take note of it, fire will come one day and despoil
1: them. Kanuka dhanamu goppadi kaadu, ధనమునకు ధనమున కంటే తాననే గొప్పది అని నిర్ణయించింది గీత.
0: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఇస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
0: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
0: వృత్తం ఇస్ కన్సిడర్డ్ టు బి
1: రూత్.
0: Truth is considered to be more important than mere talk.
1: Walk undavachu kaani andulo satyame lekapothe aa vyaktiki viluvu kuda undadu.
0: One may talk, but if there is no truth in the talk, the talk will not carry any value.
1: Kanaku walk undi kudanu vyaktiki viluva ledu.
0: One a person may be able to talk, but it will not carry any value.
1: Walk satyamunu maatrame viniyogaparchinappudu satya pravartamainatundi oka walkule manavu ముడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడాను విలువ ఎక్కుతుంది.
0: ఇఫ్ ది అటరెన్సెస్ ఆర్ బేస్డ్ ఆన్ ట్రూత్, దెన్ ఇట్ విల్ టేక్ ఎ వాల్యూ.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ డిక్లేర్డ్ యాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మియర్ టాక్.
1: ఇంకా ఆయువు కంటేను కీర్తి చాలా గొప్పది అన్నాడు.
0: గీత హాజ్ ఆల్సో సెడ్ దట్ ఫేమ్ అండ్ నేమ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కీర్తి లేనిటువంటి ఆయువు వ్యర్థము.
0: లైఫ్ డివైడ్ ఆఫ్ ఎ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ ఈజ్ యూజ్లెస్.
1: ఇలాంటి వారి వల్ల తిండికి చేటు భూమికి వరు.
0: విత్ సచ్ పీపుల్ దేర్ ఇస్ నో యూజ్ వాట్స్ ఎవర్.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
0: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
0: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవరైనా
1: మంచి తీరును పొందాలి.
0: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
0: బట్ వుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచ్చు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుమురా అన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషములు హంసవలే ఉండినా కూడా చాలు.
0: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్ గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
0: గీత హాస్ డిక్లర్డ్ దట్ పర్సన్ యాజ్ పరమహంస ఇట్సెల్ఫ్, హింసెల్ఫ్.
1: ఇంకా దేహం,
0: దెన్ బాడీ.
1: ఈ దేహము కంటే సత్కర్మలు చాలా అవసరం అన్నాడు.
0: గుడ్ యాక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్లీ హ్యావింగ్ ఫిజికల్ ఫేమ్.
1: పరోపకారము చేయనటువంటి దేహము ప్రయోజనము కానటువంటి జీవచ్చేయము అన్నారు.
0: ఎ బాడీ విచ్ డస్ నాట్ యూజ్ ఇట్ సెల్ఫ్ ఫర్ సర్వింగ్ అదర్స్ ఈజ్ అబ్సల్యూట్లీ ఎ డెడ్ బాడీ యాజ్ సచ్.
1: పరోపకారార్థం ఇదం శరీరం అని. ఈ శరీరం పరోపకారార్థ నిమిత్తమై వచ్చినటువంటిదే కానీ స్వార్థము కోసం వచ్చినటువంటిది కాదు.
0: బాడీ ఇస్ గివన్ టు సర్వ్ పీపుల్ రాదర్ దాన్ టు సాటిస్ఫై వన్ సెల్ఫిష్ నీడ్స్.
1: ఈనాడు స్వార్థము మానవుని తన హస్తములో చేర్చుకుని కీలు బొమ్మ వలె ఆడిస్తూ ఉంటుండాలి.
0: సెల్ఫిష్నెస్ హాజ్ మేడ్ ఎ మ్యాన్ ఎ డాల్ ఇన్ హిస్ హ్యాండ్స్.
1: మానవుడు ఏది చేసినా, ఏది చూచినా, ఏది తలచినా, ఏది చెప్పినా దీని వెనుక స్వార్థం అనేటువంటి కదులుతూనే ఉంటుండాలి.
0: వాట్ ఎవర్ మ్యాన్ థింక్స్ టాక్స్ డస్ దేర్ ఇస్ సెల్ఫిష్నెస్ బిహైండ్ ఆల్ దీస్ థాట్స్ డీడ్స్ అండ్ వర్డ్స్.
1: కనుక ఈ స్వార్థమును దూరం నిట్టే నిమిత్తమై పరాత్మైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి పరోపకారములో మనం ప్రవేశపెట్టాలి.
0: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
0: Only then humanity gets some sanctity.
1: మానవ జీవితము జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు.
0: It is impossible or it is very difficult to get the life of a man.
1: అయితే మనము ఈ కామక్రోధములను, ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనం దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
0: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
0: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
0: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కాని ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించడము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
0: As it was not known to whom this particular dog belongs, it was a little. One was afraid of tying it down and therefore in order to enjoy that beauty of the particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
0: On that day a little food was given to it and second day also proper time it came.
1: తిరిగి ఆ అన్నం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాము.
0: Because he liked the dog, even the second day a little food was given to him.
1: Kramakramena ee ragamu perigindi.
0: Gradually over a period of time attachment increased.
1: Ee kukkaku intiki raavadam alavaatu ayipoyindi.
0: This dog developed the habit of coming in the proper time to the house.
1: కట్టకడపటికి కొన్ని దినములు ఈ విధంగా జరిగేటప్పటికి ఆ కుక్క మన ఇల్లును వదిలిపోవటం లేదు.
0: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలిక మానవులకు.
0: Beauty and the happiness are temporary for the man.
1: అందము లేని ఆనందం ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
0: Joy without beauty and beauty without joy, they are useless, it is said.
1: Kanuka ee andamu kaani aanandamu kaani laukikamainatundi jagattunaku ivi shashvatamainavi kaadu.
0: Beauty and joy therefore are not permanent entities for this world.
1: Konni dinamulu ee vidhanga pettetappudiki ee andam visigettindi ee inti vaayi inti yajamanulaku.
0: For the master of this house, after some time, he got a little distaste and disgust.
1: ఈ కుక్కని ఇంటి నుంచి తరవటం ఏ మార్గం ఏ విధంగా ఉపయోగం ఒక ఉపయోగపెట్టాలి.
0: Then he began just thinking how to get rid of this dog.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
0: He wanted to just plan in a number of ways to get rid of this dog.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం ఏది కారణం.
0: Then he began thinking, what is responsible for this dog to come into the house?
1: Tani yokka abhyasame karanam.
0: It is the practice which is responsible for that.
1: Kanuku deenini bayata pamputa kodunu oka vidhamaina abhyasanni konchu kani pettali.
0: Then he concluded that he has to find out a practice by which he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drishtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
0: For a few days, if no food is given, and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: ఏ విధమైన అభ్యాసంతో మనం ప్రవేశం చేసుకున్నామో అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
0: Whatever method was used and practice was used to attract it and to make it dear, by the same process, by reversing it, you can get it away.
1: కనుకొని భగవద్గీతను శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతి జ్ఞానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు జ్ఞానం నుంచి జ్ఞానమునకు జ్ఞానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగమునంది ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
0: Therefore, Bhagavad-gita has said that practice is the starting point and the first point. Through practice, you'll be able to get knowledge. Through knowledge, meditation. And through meditation, you'll be able to develop sacrifice. And only when you sacrifice, you get peace of mind.
1: Anika janmala nundi, manam ee kamakrodhamulanu, ee yokka andachandamulanu, ee yokka anandamulaku mudichipoyi, daniki manam aneka vidhamulaga avakasalanu nichcham.
0: For a number of births, swayed by this beauty and desire, we have become slaves of that for a period of time.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
0: This practice has struck deep roots in the heart.
1: జన్మ జన్మముల నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
0: This desire and anger have left their roots over a period of a number of births.
1: Ivi maatalato poyetunnavi kaadu.
0: By mere words you will not be able to get rid of them.
1: Verlu perigilappadikini edo kontaina kuda tirigi chiguru veyadaniki prayatnistundi.
0: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైన యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైన దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
0: బై సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ వీ హావ్ డెవలప్డ్ దెమ్ అండ్ దే హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ us. By renunciation and by the reversing process, we have to get rid of them, remove them from our heart.
1: కాము మానవులకు ప్రప్రథములో చాలా ఇష్టంగా ఉంటుంటది.
0: డిజైర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్.
1: అతి మధురంగా ఉంటుంటది.
0: ఇట్ విల్ బి ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
1: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
0: బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్ విల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిస్గస్ట్ ఫర్ ఇట్ డిస్టేస్ట్ ఫర్ ఇట్.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యము కాదు.
0: దెన్ ఇఫ్ యూ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్ ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ ఇంపాసిబుల్.
1: మనం ప్రారంభం నుంచి దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
0: Never in the prior from the beginning itself, you should not give such a place of importance to desire. You will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ee kamakrodhamlo rendulu cheri okkoka samayamlo manavuni ediristuntai.
0: Desire and anger together start threatening the man sometimes.
1: Kanukani ee kopamunu kamamunu mottamota manavudu aduplo nunchukovali.
0: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: Aa nigraha shaktiye mana daggara lekundinappudu anugrahaniki manam paathrulu kaalemu.
0: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: Kaadi kindiki raani ettu kallam leni gurramu
0: a knot which cannot come under control and a horse similarly
1: brakeulu leni karu indi nigraham leni tundi jeevithamu chaala pramadam unnadu.
0: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kanukani indri nigrahamu chaala avasaram.
0: Control of senses therefore is very important.
1: Deenine patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దాన్ని వినియోగించుకోవాలి.
0: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
0: Even happiness which exceeds certain limits is likely to lead to
1: ఏనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
0: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
0: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
0: In the physical body there is temperature, there is a particular
1: 98.6 అని ఉండాలి.
0: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
0: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
0: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
0: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
0: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
0: ఇఫ్ ఇట్ ఇస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
0: ఇఫ్ ఇట్ ఇస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్ ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 70-75 వరకు ఉండాలి.
0: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
0: Suppose the heart beats number increases, then there must be some
1: mana kannudu kudanu enta velthurno anta velthurne chudagaldi gaani amitamainatunte velthunu chuttapiki lopana aa yokka retina kaali pothundi.
0: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will harm retina.
1: Mana ear drums kudanu ante enta shabdamu anta shabdam untundi ga adhika shabdam vineetappudiki oka vidhame ప్లేన్ లో పోయే వారికి తెలుసు. దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దం కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
0: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లేన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక ఈ జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
0: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ దెన్ యు విల్ బి ఎంటరింగ్ ఇన్ టు
1: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
0: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: దీనిని క్రమశిక్షణ అని డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
0: ద సేమ్ థింగ్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ డిసిప్లిన్.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటుంది, మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
0: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగంగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
0: ఏ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
0: Even this discipline must be within certain limits, and that we will have to enjoy the life.
1: Neemani kudanu oka neemam undali.
0: There is a need for discipline, for discipline itself.
1: Kanuka yuvukulainatundi meeru jeevithamulo motta mota geetha vakyamunandu annintikinte kudanu ee kamakrodhamu aneetundi oka parama shatruvulanu motta mota manamu ikkarinchi vaani vasam cheskovataniki tagina krushi cheyali.
0: Therefore, you as you are, you will have to just in the very first instance take note of this dreadful enemies of man, the desire and anger, and try to have complete control over them.
1: Ee shatruvulu bayata vaipuna kanipinchetunte vaaru kaadu manaku.
0: These enemies and foes are not external to you.
1: Loni shatruvulaku longi poyina vaadu bayata ripulu netla pattagaladu.
0: A person
1: lopala shaktulake, lopala yokka virodhulake, శత్రువులకి తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
0: ఎ పర్సన్ హూ ఇస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్, హౌ కెన్ హీ కాంకర్ ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్?
1: కనుక లోని శత్రువులు మొట్టమొదటి లొంగ తీసుకో.
0: దేర్ఫోర్ కీప్ అండర్ కంట్రోల్ ద ఇన్నర్ ఫోర్స్.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
0: ద ఎక్స్టర్నల్ ఎనిమీస్ యు ఏబుల్ టు జస్ట్ కాంకర్ జస్ట్ లైక్ దట్.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది.
0: Therefore, Bhagavad-gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: Lobha asuya sangati repati dinam maatladukundam.
0: Tomorrow we will think of miserliness and jealousy.
2: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha, that is, desire and anger. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram, and happy listening.

0: Quran says the three main ideals to be practiced in life are fear of sin, love for God, and morality in society. In today's discourse, Bhagwan Baba talks about the true meaning of morality in different contexts. Let us now listen to the divine discourse delivered by Bhagwan Baba on 20th October 2001 during the Dasara celebrations in Prashanti Nilayam.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన చెడ్డ మాటలకే చెవికి చేర్తురు ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా ఇట్టివారు దైవ మెరుగంగా నేర్తురా ఉన్న మాట తెలుపుచున్న మాట ఉన్న మాట తెలుపుచున్న మాట
2: Though it is said with all the heart and concern, the good words are not listened to. Whereas all bad things, the gossip, get into our ears. Such people would ever come to know the divine. This is the truth, what is said.
1: Prema Swarupulara.
2: Embodiments of love.
1: Yuvatulu. Yuvakulu. ఈనాడు పోషించవలసినటువంటిది నిత్య సత్యమైన నైతిక విలువలు.
2: Young men and women, what they have to foster and develop are the moral values.
1: నైతిక విలువలను కాపాడుకోవటం ప్రధానమైన కర్తవ్యం.
2: To uphold the ethical values is one's own responsibility.
1: ఈనాడు నైతికమంటే ఏమిటో విలువంటే ఏమిటో యువకులకు యువతులకు ఏమాత్రమో అర్థం కావటం లేదు.
2: Today the young men and women have no idea what morality is, what values are, how to develop the moral values.
1: మానవుడు ఈనాడు ఈ నైతిక విలువలను కాపాడుకోలేకపోవటం చేతనే చిన్న వయస్సు నుండే పడరాని బాధలు పడుతున్నారు యువకులు యువతులు.
2: Many young people, men and women, suffer a lot at an young age because they are not able to protect and maintain the moral values.
1: యువత అనేటువంటి పదము యువకులు అనేటువంటి పదము దీనికి సరైన అర్థాన్ని అందించలేకపోతున్నది.
2: In fact, it connotes no meaning to this word youth or an youngster.
1: నైతికం అన్నటువంటిది సామాన్యమైనటువంటి పదము కాదు.
2: Morality is no ordinary word.
1: చాలా విలువైనటువంటిది.
2: It is highly valuable.
1: చాలా ఫలితమైనటువంటిది.
2: It is highly sacred.
1: చాలా గొప్పది.
2: It's mighty.
1: ఇలాంటి పవిత్రమైన నిత్య సత్యమైన నైతికమునే మనము కాపాడుకోలేకుండానా మానవత్వం ఏ రీతిగా కాపాడుకోగలరు?
2: If we cannot protect and maintain the eternal truthful morality, how can we be the true humans?
1: మానవత్వం అనగా కేవలము నైతిక విలువతో కూడినటువంటి ఒక జీవితమే.
2: Human life is one that exists in combination with morality.
1: ఈనాటి యువకులు తమ యొక్క జీవితం ఏమిటో తమ యొక్క గమ్యం ఏమిటో తమ యొక్క మార్గం ఏమిటో తమ యొక్క లక్ష్యం ఏమిటో గుర్తించుకోలేకపోతున్నారు.
2: The modern youth have no idea what life is, the aim of life, the path of life, nor the goal of life.
1: ఈ నైతికమైనటువంటి విధిని ఆంగ్ల భాష లోపల మరొక రీతిగా చెప్తూ వచ్చారు.
2: This morality could also be said in a different way in English.
1: ఈ నైతికమునకు సంస్కృతం మరొక రీతిగా బోధిస్తూ వచ్చింది.
2: The Sanskrit explains in a different way.
1: సంస్కృత పదమునందు నైతికమైనటువంటి పదమునకు పౌరుషము అని చెప్పింది.
2: నైతిక మొరాలిటీ ఇన్ సంస్కృత్ ఇస్ కాల్డ్ పౌరుష ద వేళ.
1: ఇంగ్లీష్ పదమునందు దీనికి మొరాలిటీ అని చెప్తూ వచ్చింది.
2: ఇన్ ఇంగ్లీష్ నైతిక ఇస్ కాల్డ్ మొరాలిటీ.
1: మొరాలిటీ అనగా ఏమిటి?
2: వాట్ ఈస్ మొరాలిటీ?
1: పూర్వము జీసస్ క్రైస్తు రోమన్ దేశం లోపల దేశ నాయకుడిగా ఉన్నటువంటి రాజులకు బోధించి రాజులు దీనిని సరి అయినటువంటి రీతిగా అర్థం చేసుకుని ఈ యొక్క రాజ్యములకు దైవరాజ్యము అని పేరు పెట్టుకున్నారు. జీసస్ పేరు పెట్టుకున్నారు.
2: ఇన్ఫాక్ట్ ఇట్ హాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఎర్లియర్ బై జీసస్ ఇన్ రోమ్ what it is, the meaning of morality, and it is called God's kingdom and named after Jesus.
1: Morality anaga manavattamunandu daivattam aavibhavinchi divyattani jagattunaku bodhinchadame nijamaina naitikamunaku arthamu.
2: The true meaning of morality is to cognize the divinity in humanity and to share the same with others.
1: ఇంగ్లీష్ నందు పర్సనాలిటీ అన్నారు.
2: ఇన్ ఇంగ్లీష్ దేర్ ఇస్ ఎ వర్డ్ పర్సనాలిటీ.
1: కానీ ఈ రోమన్ దేశం వారు జీసస్ నుండి ఒక దివ్యమైనటువంటి ఒక కళలు శక్తులు ఆవిర్భవిస్తూ అందరినీ ఆకర్షిస్తూ వచ్చున్నది అనేటువంటి ఉద్దేశంతో పర్సోనా అని పేరు పెట్టారు.
2: But Romans, having noticed the fine arts and the mighty powers in Jesus, they named it persona.
1: Persona anaga prati manavuni yandu kudanu daivattam aneetvanti antarbhutanga unnadaneetvanti satyanni nirupistu vacharu.
2: Persona meant that divinity is an undercurrent in humanity.
1: Deenine telugu nandu neeti annaru.
2: In Telugu, it is called Neeti.
1: Anaga, manaku artham kaakunda, agamyamainatvanti neetiyo, gopyanga undinatvanti oka divyatvanni, vyaktikarimpajesetuvanti shakti, prati vyakti endukudanu unnadi, aneetuvanti satyanni nirupistu vachindi.
2: It means incomprehensible, non-apparent divinity lies in secret, not in a hidden way that manifests later, that is conveyed by this word neeti in Telugu.
1: Neeti leni jati kotikante paadu annaru.
2: That community without morality is much worse than a monkey.
1: Neeti chaala viluvainatundi.
2: Morality is highly valuable.
1: దీనిని ఇంగ్లీష్ లోపల చెప్పారు కదా పర్సనాలిటీ అని. దీన్ని రోమన్ లాంగ్వేజ్ లోపల పర్సోనా అన్నారు.
2: వాట్ పర్సనాలిటీ ఇన్ ఇంగ్లీష్ ఇస్ పర్సోనా ఇన్ రోమన్.
1: అనగా ప్రతి వ్యక్తి ఎందు కూడాను గోప్యంగా గుప్తంగా హృదయస్థాయి ఎందుండి సర్వులకును సమక్షము చేసేటువంటి యొక్క దివ్య శక్తికే ఈ యొక్క పర్సోనా అన్నారు.
2: పర్సోనా మెంట్ దట్ విచ్ ఇస్ నాన్ అపరెంట్ విచ్ ఇస్ హిడెన్ ఎట్ ద ఆల్టర్ ఆఫ్ ది హ్యూమన్ హార్ట్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ టు అదర్స్.
1: కనుక ఈనాటి మానవుడు తనయందు గుప్తంగా గోప్యంగా కనిపించలేని స్థితిలో ఉండినటువంటి యొక్క ఈ యొక్క దివ్య శక్తిని తాను వ్యక్తము గావించాలి.
2: So man has to express the hidden, the latent divinity within him.
1: ఆ విధముగా వ్యక్తముగా ఆవించినటువంటి వ్యక్తిని మాత్రమే దీనిని మానవత్వము అని చెప్పవచ్చు.
2: We can call that individual a manava, the human being, if he can express the latent divinity within.
1: Vyakti anaga kodanu idiye artham.
2: This is the true meaning of vyakti, who
1: avyaktamainatvanti shaktini vyaktikrimpa chesetvanti manavunike vyakti ani peru.
2: That which is hidden avyakta is expressed vyakta, then he is individual or vyakti.
1: కానీ అతి వ్యక్తం చేయనటువంటి యొక్క మానవుని వ్యక్తి అని పిలిచడం కూడాను సరి అయినటువంటి పదం కాదు.
2: We cannot call him an individual or vyakti if he does not express the divinity.
1: ఈ విధముగా ప్రాచీన కాలం నుండి అనేక విధమైనటువంటి రహస్యములను హృదయములందు దాచుకొని దివ్యత్వాన్ని తాను ప్రకటించలేక దైవత్వాన్ని దర్శించుకోలేక మానవత్వాన్ని మరచి కేవలము దీనత్వాన్ని అనుభవిస్తున్నాడు ఈనాటి మానవుడు.
2: మ్యాన్ హ్యాస్ కెప్ట్ హింసెల్ఫ్ ఆల్ ద డివినిటీ విదౌట్ ఎక్స్ప్రెసింగ్ అండ్ షేరింగ్ విత్ అదర్స్ అండ్ ఈ జస్ట్ కన్సిడరింగ్ హింసెల్ఫ్ ఎ హ్యూమన్ డస్ కన్సిడర్స్ హింసెల్ఫ్ సో వీక్.
1: 250 సంవత్సరములకు పూర్వము భారతదేశము అనేక రకములైనటువంటి యొక్క రాజులతో పరిపాలిస్తూ వచ్చింది.
2: 250 years ago the Bharat was in the control of several kings.
1: క్రీస్తుకు పూర్వము అనేక వేల సంవత్సరములకు పోకుండా శ్రీరామచంద్రుడు అవతరించి చక్రవర్తి అనేటువంటి పేరును గాంచాడు.
2: బిఫోర్ క్రైస్ట్ శ్రీరామచంద్రుడు రూల్డ్ దిస్ కంట్రీ అండ్ హీ వాజ్ అన్ ఎంపరర్.
1: 225 సంవత్సరములకు శివాజీ చక్రవర్తిగా మారాడు.
2: 225 years ago we also know శివాజీ
1: అక్బర్ కూడాను చక్రవర్తిగా వచ్చాడు.
2: అక్బర్ ఆల్సో వాజ్ అన్ ఎంపరర్.
1: వీరందరూ కూడాను మహమ్మదన్ అయినప్పటికీ
2: దో దే ఆర్ మహమ్మదన్స్
1: కానీ తమ ఎందున్నటువంటి వ్యక్తిత్వాన్ని ప్రతి మానవునికి కూడాను అర్థమయ్యేటట్టుగా వ్యక్తం చేయాలనేటువంటి సంకల్పం చేత సరైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించారు.
2: దే ఫాలోడ్ ద స్పిరిచువల్ పాత్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ ప్రెసెంట్ విత్ ఇన్ దెమ్.
1: కనుక ఈనాటి మానవుడు తన ఎందున్నటువంటి గూఢమైనటువంటి వ్యక్తిత్వాన్ని అవ్యక్తం చేయాలి.
2: దేర్ ఫార్ ఎవ్రీ మ్యాన్ హ్యాస్ టు ఎక్స్ప్రెస్ మేనిఫెస్ట్ ద ఇన్నేట్ ఇమనెంట్ డివినిటీ.
1: ఈనాటి మానవునికి వ్యక్తి అంటే ఏమిటో కూడాను అర్థం కాకుండా ఉంటున్నది.
2: ద మోడర్న్ మ్యాన్ హ్యాస్ నో కాన్సెప్ట్ ఆఫ్ వ్యక్తి ఆర్ ఇండివిజువల్.
1: తన వ్యక్తిత్వాన్ని మర్చాలి.
2: ఇన్ఫాక్ట్ హ్యాస్ టు ఫర్గెట్ హిస్ ఇండివిజువాలిటీ.
1: దివ్యత్వాన్ని స్మరించాలి.
2: హ్యాస్ టు థింక్ ఆఫ్ డివినిటీ.
1: పవిత్రమైన భావం పెంచుకోవాలి.
2: ఎంటర్టైన్ సీక్రెట్ థాట్స్.
1: అనంతమైనటువంటి యొక్క ఆస్తిక తత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి.
2: హీ షుడ్ ఆల్సో డెవలప్ అండ్ ఫాస్టర్ ఇన్ఫినిట్ థియస్టిక్ వాల్యూస్.
1: ఆస్తికత్వం అనగా ఏమిటి?
2: వాట్ డు యూ మీన్ బై థీమ్?
1: ఆధ్యాత్మికమనగా ఏమిటి?
2: వాట్ ఈస్ స్పిరిచువాలిటీ?
1: అనగా ఆధ్యాత్మికమనగా మానవత్వాన్ని మరచి మానవత్వం నుండి ఆవిర్భవించేటువంటి పశుత్వాన్ని దూరం గావించి దివ్యత్వాన్ని ప్రకటింపజేయటమే ఆధ్యాత్మికము.
2: స్పిరిచువాలిటీ మెంట్ వన్ షుడ్ గివ్ అప్ ది ఎనిమల్ ఆర్ బీస్టియల్ క్వాలిటీ, ఫర్గెట్ ది హ్యూమన్నెస్, transcend the human life and express the divinity.
1: కానీ ఈనాటి మానవుడు చదువులు అధికమయ్యే కొనది తమ యొక్క దివ్యత్వాన్ని మరచి పశుత్వాన్ని అభివృద్ధిపరిచి కేవలము ప్రచార ప్రబోధంలో ప్రయాణమవుతున్నారు.
2: But with increasing education, man has forgotten the divinity. We find the animality or the bestial temperament on the rise.
1: Manavatvame artham kaakunda pothundadi.
2: The very meaning of humanness has lost its value.
1: Kanukane 15 samvatsaram nunchi kudanu manavata viluvulu penchukovalani pracharam chestu vastunnaru.
2: And henceforth the human values have been propagated since last 15 years.
1: Emiti ee human value?
2: What is this human value?
1: Emiti ee manushi yokka viluva?
2: Where does this human value lie?
1: మనిషి యొక్క విలువ ఇది అది అని చెప్పుటకు ఎవరికి సాధ్యం కాదు.
2: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఎనీబడి టు డిసైడ్.
1: సత్యమని కొందరు, ధర్మమని కొందరు, శాంతి అని కొందరు, అహింస అని కొందరు వారి వారికి తోచినట్టుగా దీన్ని ప్రబోధిస్తూ వస్తున్నారు.
2: పీపుల్ స్టార్టెడ్ ఇంటర్ప్రెటింగ్ ఇన్ డిఫరెంట్ స్టైల్స్ as truth, righteousness, peace, love, non-violence, and so on.
1: నిజమైనటువంటి మానవత్వం అనగా ఏమిటి?
2: What is a true humanness?
1: అసత్వాన్ని పూర్తిగా మరచి,
2: one has to forget the animal quality,
1: దివ్యత్వాన్ని చింతించి,
2: always think of divinity,
1: మానవత్వాన్ని ప్రకటింపజేయటమే నిజమైనటువంటి యొక్క శక్తి.
2: And expressing the human quality in the true sense is the correct power.
1: కనుక ఈనాడు మానవుడనగా చాలా మంచివాడు అని అర్థము.
2: మానవ వర్డ్ మెంట్ ఎ గుడ్ మ్యాన్.
1: అన్ని ఉపనిషత్తులు కూడాను మానవత్వం అనగా పవిత్రమైనటువంటి వ్యక్తి అని పేరు.
2: Upanishads also declares a human being as a sacred individual.
1: మంచి మనసుకు అలవాడే మానవుడు.
2: Manava the human meant the one with good mind.
1: కనుకనే మనసు ఉండటం చేతనే మనిషి అని పేరు వచ్చింది.
2: He has got manas, the mind, so he is manishi, human.
1: కనుక మంచి మనసు గలవాడే మానవుడు.
2: So manava the human is the one with good mind.
1: మంచి మనసు అనగా ఏమిటి?
2: What is meant by good mind?
1: 10 మందికి పవిత్రమైనటువంటి యొక్క మార్గమును నిరూపించి,
2: demonstrating the sacred path,
1: ఆదర్శవంతమైనటువంటి యొక్క జీవితాన్ని అనుభవింపజేసి,
2: making others experience the ideal life,
1: ఆత్మతత్వాన్ని ప్రకటించి,
2: expressing the inner divinity,
1: అనంతమైన ఆనందమును అందించటమే ఇది నిజమైన మంచితనము.
2: And to share the infinite bliss with others is the true human quality.
1: ఇట్టి పవిత్రమైనటువంటి ఆనందమును అనుభవించడానికి ఏ మానవుడు సిద్ధంగా ఉన్నాడు?
2: Who is ready to experience this sacred bliss?
1: మంచి మనసు అనేటువంటిది కనిపించటం లేదు.
2: We don't find a good mind today.
1: కనుకనే మంచి మనిషే ఈనాడు కనిపించటం లేదు.
2: Therefore, good man is not seen.
1: Man అనగా ఏమిటి?
2: What's meant by man?
1: M-A-N, man అన్నారు.
2: M-A-N is man.
1: M అనగా మాయను మర్చిపోవాలి.
2: M means forget maya, illusion.
1: ఏ ఆత్మను దర్శించాలి.
2: ఏ ఆత్మ, సెల్ఫ్ విజువలైజ్ ద సెల్ఫ్,
1: నిర్వాణం పొందాలి.
2: M, nirvana, attain liberation.
1: మాయను మరచి,
2: forgetting
1: ఆత్మను
2: illusion,
1: దర్శించి నిర్వాణమును పొందటమే నిజమైనటువంటి మనిషి.
2: The true human is the one who forgets the illusion, visualizes the self and attains liberation.
1: ఈనాడు ప్రతి మానవుడు కూడాను మాయలో మునిగి ఉంటున్నాడు.
2: Everyone today is drowned in delusion.
1: ఆత్మతత్వనే మర్చి ఉంటున్నాడు.
2: He has forgotten the self.
1: నిర్వాణం ఇంకెక్కడ ప్రాప్తిస్తుంది?
2: How is it possible to attain liberation?
1: కనుక మొట్టమొదట మాయను మర్చాలి.
2: So first we have to forget this illusion.
1: మాయను వదలాలి.
2: We have to give it up totally.
1: మాయ అనగా ఏమిటి? లేని దాన్ని ఉందని భావించుకోవటమే మాయ.
2: Maya or illusion meant thinking of that which is non-existent.
1: లేదని చింతించి,
2: we think of that which is not
1: there. ఉన్నదాన్ని మర్చిపోయి,
2: we forget what is there. Actually,
1: చేరవలసిన మార్గాన్ని చేరలేకపోతున్నాడు మానవుడు.
2: Man is not able to reach the goal he has to reach.
1: కనుకనే ఈ మానవుడు ఈనాడు అనేక కష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి అవుతున్నాడు.
2: Therefore, man is put to anxieties, worries, troubles and problems.
1: కనుక నవరాత్రులు అనగా ఏమిటి?
2: What do you mean by నవరాత్రి?
1: 9 రాత్రులు.
2: 9 nights.
1: ఈ 9 రాత్రుల లోపల కూడాను
2: throughout this
1: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని,
2: during these 9 nights,
1: మహాదుర్గా, మహాకాళి, మహాసరస్వతి అనే పేర్లతో చింతించాలి అని పూర్వీకులు దీనికి ఒక నియమం నియమించారు.
2: The earlier people have prescribed and stipulated the worship of goddess in the names of Mahadurga, Mahakali, Mahasaraswati during this period of 9 nights.
1: Durga anaga emiti?
2: Who is Durga?
1: Durga anaga sarva shaktulato kodinatundi.
2: Durga has got all mighty powers.
1: Samasta mano shaktulu, buddhi shaktulu, aatma shaktulu, moodinti oka ekatvamune Durga antaru.
2: Durga represents the combination of the physical power, the intellectual potential and the mental capacities.
1: ఇంకా మహాకాళి.
2: దెన్ కమ్స్ మహాకాళి.
1: అనగా ఏమిటి? మూడింటి యొక్క ఏకత్వాన్ని ప్రకటించి దుష్ట సంహారం చేయటమే కాళి.
2: కాళి ఎక్స్ప్రెసెస్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ త్రీ అండ్ కిల్స్ ద వికెడ్.
1: అనగా ఎక్కడో ఒక కాళి ఉన్నది, ఎక్కడో ఒక దుర్గం ఉన్నది అని చెప్పుకోవటం కాదు, మానవుని అందరే ఇది కనిపిస్తూనే ఉంటున్నది.
2: Durga and Kali are not present at separate places.
1: Manasundi aavirbhavinchetvanti oka durgunamule.
2: The bad qualities in you.
1: Ee durgunamulu buddhini anusarinchaka.
2: And they do not follow the intellect.
1: Indriyamulanu anusarinchadam cheta.
2: Because they are after senses.
1: Durabhyasamula cheta.
2: Because of bad habits.
1: Durmargamulaku lobadi.
2: And submits to wickedness.
1: Dushtashaktiga roopanditu vachindi.
2: And shapes itself a very cruel.
1: కనుకనే ఇట్టి దుష్టశక్తిని దునుమాడి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని దర్శింపచేసేకే ఈ యొక్క దుర్గా అనేటువంటి ఒక తత్వమును ప్రబోధిస్తూ వచ్చారు.
2: దుర్గా రిప్రజెంట్స్ ద కిల్లింగ్ ఎనిహిలేషన్ ఆఫ్ క్రూయల్టీ అండ్ వికెడ్నెస్ అండ్ బ్రింగింగ్ ఫోర్త్ ద డివినిటీ ఇన్ ప్రిస్టైన్ ఫామ్.
1: ఈ 9 దినములు కూడాను అనేక రకములైనటువంటి యొక్క దుర్గుణములను దురాచారములను దుర్మార్గములను దునుమాడి దివ్యత్వాన్ని పవిత్రతను అభివృద్ధి పోషించుకోవటమే ఈ యొక్క 10 దినముల యొక్క సహజ లక్షణం.
2: ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఆఫ్ 9 నైట్స్ లైస్ ఇన్ ఎక్స్ప్రెసింగ్ ద డివినిటీ డెవలపింగ్ ది సీక్రెట్ క్వాలిటీ రిమూవింగ్ ఆల్ వికెడ్ క్వాలిటీస్ బ్యాడ్ ప్రాక్టీసెస్.
1: ఈనాడు మనం చదివేదంతా కూడా దుర్గుణాలే.
2: What all we read today are all about bad qualities.
1: Vinedanta durgunale.
2: We listen to bad.
1: Chesedanta durgunamale.
2: All that we do are bad deeds.
1: Ikka manchitanam ekkada nunchi vastundi?
2: Then how do you expect to be good?
1: Manchitanam manavuli ende kanipinchatam ledu.
2: Goodness is not traceable in man.
1: Edo nenu manchiga nadustunnanani bhavistunnade kani bhramichatame adi.
2: He considers himself good, but it is all imagination.
1: Aa brahma manavuni endu undinanta varaku kudanu brahma shunyam kanipinchadu.
2: So long this brahma imagination is there, you cannot experience brahma the divine.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను ఇమిడి ఉన్నటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం ప్రకటించాలి.
2: Therefore, the divinity has got to be manifested, expressed by everybody.
1: ఆ దివ్యత్వము తన యందే ఆవిర్భవిస్తుంది.
2: In fact, it is in you.
1: ఎక్కడి నుంచి పోయి మంచితనం మానవుని యందే కనిపించటం లేదు.
2: Goodness is not traceable in man.
1: ఏదో నేను మంచిగా నడుస్తున్నానని భావిస్తున్నాడే కానీ భ్రమించటమే అది.
2: He considers

0: everybody.
1: ఆ దివ్యత్వము తనయందే ఆవిర్భవిస్తుంది.
0: In fact, it is in you.
1: ఎక్కడి నుంచి పోయి ఒక కాపరు పిత్తాళి వెండి ఇలాంటిదంతా గనుల నుంచి తీవటం కాదు.
0: It is nothing like extraction of copper, silver, and so on out of the mine.
1: ప్రతి మానవుని యందు కూడాను ఈ దివ్యత్వమనేటువంటి గని నుండి ఆవిర్భవిస్తుంది.
0: There is mine of divinity in every person.
1: ఇదే ఒక మానవునికి ఒక పెద్ద గని.
0: In fact, there is a very big mighty mine.
1: ఈ మైన్ నుంచి కూడా మనం అనేక రకమైనటువంటి ఒక పవిత్రతను మనం ఆవిర్భవింపచేసుకోవాలి.
0: మచ్ ఆఫ్ ది సీక్రెట్ క్వాలిటీ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ అవుట్ ఆఫ్ దిస్ మైటీ మైండ్ ఆఫ్ హ్యూమన్ హార్ట్.
1: ఇలాంటి పవిత్రమైనటువంటి పనులు ఈనాడు మానవుడు ఎవడు చేపట్టడం లేదు.
0: మెన్ టుడే ఆర్ నాట్ టేకింగ్ అప్ ద సీక్రెట్ యాక్టివిటీస్.
1: పెద్దలను దర్శించినప్పటికీ
0: దో దే మే సీ నోబుల్ పీపుల్,
1: అక్కడ నుంచి వచ్చేటువంటి జవాబులు మనకి ఏమాత్రము సరైనటువంటివి కాదు.
0: ద రిప్లై దే గెట్ ఫ్రమ్ దెమ్ ఇస్ నాట్ సాటిస్ఫాక్టరీ.
1: కానీ తనకే తృప్తి అయినప్పుడు బరులకేం బోధించగలడు.
0: వెన్ హీ హింసెల్ఫ్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ హిస్ ఓన్ ఆన్సర్, వాట్ ఈస్ దట్ హీ వుడ్ స్పీక్ టు అదర్స్.
1: కనుక మొట్టమొదట జీసస్ రోమన్ దేశానికి వచ్చినప్పుడు ఆనాడు రోమన్ పాపులు అంతా కూడా గుర్తించడము ఒక పర్సోనా. దివ్యత్వం అనేటువంటిది ప్రతి మానవుని యందు కూడాను గోప్యంగా ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించారు.
0: వెన్ జీసస్ విజిటెడ్ ద రోమన్స్, హీ ఫస్ట్ రికగ్నైజ్డ్ the divinity persona is latent in everyone.
1: Kanuka atti divyattam anetundi sarvatra vyapinchi unnadi.
0: That divinity is present all over.
1: Danine divya shakti annaru, chaitanyam antu cheptu vacharu.
0: That is called chaitanya or divine power.
1: Ee chaitanya shakti sarvatra unnatundi.
0: This chaitanya shakti consciousness is present everywhere.
1: Chaitanya shakti leni sthaname kanipinchadu.
0: There's no place where there's no consciousness.
1: కానీ మానవుడు తన కంటికి కనిపించడం లేదని చైతన్యం ఉన్నట్టుగా భావించడం లేదు.
0: బికాస్ ద కాన్షియస్నెస్ ఇస్ నాన్ అపేరెంట్, కెనాట్ బి సీన్ విత్ ఫిజికల్ ఐ, హీ డినైస్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్.
1: మంచి చెడ్డలు ఎంత ఇప్పుడు దివ్యత్వం యొక్క ప్రభావం.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్ డివినిటీ.
1: అన్నిటి ఎందు దివ్యత్వం ఉన్నదనేటువంటి విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి.
0: వన్ షుడ్ హావ్ స్ట్రాంగ్ ఫెయిత్ ఇన్ దిస్ డివినిటీ విచ్ ఇస్ లేటెంట్ ఇన్ ఆల్.
1: ఈనాడు మానవుడు తనను తానే మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ హాస్ ఫర్గాటన్ హింసెల్ఫ్ టుడే.
1: తనను తానే మర్చిపోతున్నాడు.
0: హీ ఇస్ ఫర్గెటింగ్ హింసెల్ఫ్.
1: లోకంలో జరిగేటువంటి అన్నింటిని కూడా ప్రింట్ చేసుకుంటున్నాడు హృదయంలో.
0: ఆల్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ ఈస్ ఇంప్రింటెడ్ ఇన్ హిస్ హార్ట్.
1: మనస్సు అనేటువంటిది కేవలం తెల్లని వస్త్రం వంటిది కాదు.
0: మైండ్ ఈస్ నాట్ లైక్ ఎ వైట్ క్లాత్.
1: అనేక జన్మముల యొక్క రహస్యములు, అనేక జన్మముల యొక్క కర్మలు అన్ని దానిపైన ప్రింట్ అయి ఉంటుంటాయి.
0: ద మైండ్ క్యారీస్ విత్ ఇట్ in imprinted on it effects and the acts of the previous lives.
1: Kanuka manasu anetundi aneka kalatalato koodinatundi.
0: Mind is full of agitation.
1: Aneka kallolamunto koodinatundi.
0: Full of disturbances.
1: Aneka kalahamunto koodinatundi.
0: Full of conflict.
1: Aneka kanchalato koodinatundi.
0: And of many desires.
1: Ee kanchala chetane manavattamunu kevalamu marchipothunnadu.
0: Desires make man forget his true nature.
1: మానవత్వాన్ని మర్చినటువంటి వాడు మానవుడే కాదు.
0: ఇఫ్ మ్యాన్ ఫర్గెట్స్ హిస్ ట్రూ నేచర్ హిస్ నో మ్యాన్ అట్ ఆల్.
1: కనుక ఈనాడు మానవత్వాన్ని దృష్టిగా పెట్టుకోవాలి.
0: టుడే వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద ట్రూ మ్యాన్హుడ్.
1: మానవుని మర్చిన తర్వాత నీవు జ్ఞాపకం నందు ఉంచుకునేది ఏమిటి?
0: ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ ట్రూ నేచర్ వాట్ ఈస్ దట్ యూ రిమెంబర్?
1: నీ చిత్తం నందు ఉంచుకోవాల్సింది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ యూ షుడ్ కీప్ విత్ యువర్ సెల్ఫ్?
1: మనసును పవిత్రం గావించుకోవటమే ప్రధానమైన సాధన.
0: ద మెయిన్ స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్స్ ఆఫ్ ప్యూరిఫైయింగ్ యువర్ హార్ట్.
1: మంచి మనసు కలిగినటువంటి మానవుడుగా నీవు తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఎ మ్యాన్ విత్ ఎ గుడ్ మైండ్.
1: అప్పుడే నీవు మానవుడు అని చెప్పుకోవడానికి అర్హత ఉంటుంటుంది.
0: దెన్ యు హావ్ ఎలిజిబిలిటీ టు కాల్ యువర్ సెల్ఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: కనుకనే మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
0: యూ డోంట్ లిసన్, పే హీడ్ టు ద వర్డ్స్ దో దే ఆర్ సెట్ అవుట్ ఆఫ్ హార్ట్.
1: ఎంత ప్రేమ చేతనో, ఎంత దయ చేతనో, ఎంత కరుణ చేతనో మనసిచ్చి చెప్పినటువంటి మాటలు మానవుడు ఏమాత్రం కూడాను వినటం లేదు.
0: అవుట్ ఆఫ్ ఇన్ఫినిట్ లవ్, మెర్సీ అండ్ కంపాషన్ దో గుడ్ వర్డ్స్ ఆర్ టోల్డ్ యూ డోంట్ పే హీడ్ టు దెమ్.
1: మనసు లేకుండా కేవలము మాయా మనసుకులైపోయి కొన్ని ప్రబోధనలు చేస్తుంటే ఆ దుర్గుణములంతా కూడాను చాలా సులభంగా వింటుంటారు.
0: Without any psychological involvement, with full of imagination and delusion, those things that are said, they are believed.
1: ఇవి వినడానికి కాదు చెవులిచ్చిండేది.
0: In fact, the ears are not given to you to listen to all
1: that. ఒక ఊరి వారి శుద్ధులంటే మీరు సిద్ధమవుదరే కడు శ్రద్ధతోడ.
0: You are ready, quite ready, be prepared to listen to all.

0: gossip and the vain talk
1: of the neighborhood. భగవత్ ముచ్చటాలు చెప్పివేడ వద్దికలు నుండలేరా ఓ చెవులా.
0: ఓ ఇయర్స్ యు ఆర్ నాట్ రెడీ టు లిసన్ టు ద స్టోరీస్ అండ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ఈ మంచి మాటలకు రెండు చెవులు వద్దిక చేరవు.
0: The 2 ears are not ready to listen to good words.
1: చెడ్డ మాటలకు ఇంకా 4 చెవులు పెట్టుకొని వింటారు.
0: To listen to bad words, we'll have additional ears also.
1: ఇది కేవలము ఒక చెడ్డ కాలం ప్రాప్తించినప్పుడే ఇలాంటి బుద్ధులంతా వస్తుంటాయి.
0: It is the fate or the destiny or approach of the bad time.
1: దీనిని వినాశకాలే విపరీత బుద్ధి అన్నారు.
0: దిస్ కైండ్ ఆఫ్ టెంపరమెంట్ వుడ్ సెటిల్ ఆన్ అస్ ఇన్ బ్యాడ్ టైమ్స్.
1: కనుక మనం వినవలసినటువంటిది మంచి మాటలే.
0: సో వాట్ వీ హావ్ టు లిసన్ టు ఈజ్ ఓన్లీ టు గుడ్
1: ఏది మంచి మాటలు.
0: వాట్ ఆర్ గుడ్ వర్డ్స్?
1: పరులకు అపకారం కలగని,
0: those that won't harm others, those that won't make others sad,
1: వారికి ఏ విధమైనటువంటి బాధను చేకూర్చని,
0: those that won't hurt anybody,
1: దివ్యత్వాన్ని అందించి,
0: that hands over the divinity,
1: దైవత్వాన్ని ప్రబోధించి,
0: teaching about God,
1: దీనత్వాన్ని దూరం చేయటమే నిజమైనటువంటి ఒక మాట.
0: And to distance you from this weakness is the true good word.
1: కనుక ఈనాటి మానవుడు ప్రథమ దినమైనటువంటి ఈ యొక్క వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞమునందు,
0: ద ఫస్ట్ డే ఆఫ్ వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ,
1: దీన్ని సరైనటువంటి మార్గంలో మనము నడుచుకోవాలి.
0: Wants us to conduct ourselves in the right path.
1: Veda Purusha Saptaha Gnana Yagnamu ani deeniki peru.
0: This is named as this way, Veda Purusha Saptaha Gnana.
1: Veda Purusha.
0: Veda Purusha.
1: Purusha anetundi nijamainatundi sanskrita padamu.
0: Purusha is a Sanskrit word.
1: Purushunaga kevalam pant shirt veskoni undetundi vaadu kaadu.
0: Purusha is not merely the one with a pant and a shirt.
1: Dress ga untuntadi kaani nijamainatundi purushudu anetundi vaadu divyatvanto koodinatundi daivame.
0: Purusha is not the one with the dress, pant and shirt. Purusha represents the divinity.
1: దీనినే పౌరుషత్వము అని చెప్పి కూడాను హిందీలో చెప్తూ వచ్చారు.
0: దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ పౌరుష ద వేళ.
1: కనుక దివ్యత్వం అనేటువంటి యొక్క దైవత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకుని,
0: వీ హావ్ టు అండర్స్టాండ్ క్లియర్లీ ద డివినిటీ,
1: ఈ బయట భావాలంతా కూడా ప్రాకృతమైనటువంటివన్నీ తలంచి,
0: అండ్ వీ షుడ్ ఆల్సో కన్సిడర్ ఔటర్ ఐడియాస్ ఆర్ వరల్డ్లీ,
1: ఇదంతా కేవలం నెగిటివ్స్ మాత్రమే.
0: And know full well that they are all negative.
1: నిజమైన పాజిటివ్ అనేటువంటిది తన యందే ఉంటున్నది.
0: The true positive is within you.
1: ఈ పాజిటివ్ ఎవరిచ్చినా కానీ పోయేటువంటిది కాదు.
0: It will never leave you anytime.
1: ఏమి చేసినా కానీ కదిలేటువంటిది కాదు.
0: It will never waver nor change.
1: కదలక మెదలక ఉండేటువంటి ఒక దివ్యత్వమే ఈ పౌరుషత్వము.
0: It never moves nor gets shaken.
1: ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: ఈనాటి విద్యార్థులు,
0: మోడర్న్ స్టూడెంట్,
1: నైతిక విద్యలన్నీ ఏమాత్రము నేర్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు.
0: దే ఆర్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో మోరల్ వాల్యూస్.
1: నైతికం అనేటువంటి చాలా విలువైనటువంటిది.
0: మొరాలిటీ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: ఈ మొరాలిటీ లేకున్నటువంటి మానవుడు నిజమైనటువంటి మానవుడే కాదు.
0: హీ కెనాట్ బి ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ ఈస్ నాట్ మోరల్.
1: ఈ మొరాలిటీని మనం పెంచుకోవటమే నిజమైనటువంటి చదువు.
0: True education wants you to develop the moral values.
1: ఈ మొరాలిటీని పెంచుకోకుండా ఎన్ని పెంచుకుని ప్రయోజనం ఏమిటి?
0: Without developing morality, what for is the rest of the
1: education? గొప్ప ధనమును సంపాదించాము.
0: You may earn money.
1: గొప్ప భవనములు కట్టాము.
0: You constructed mansions.
1: గొప్ప ఉద్యోగములు చేశాము.
0: You have undertaken high jobs.
1: కానీ ఎన్ని చేసి ప్రయోజనం ఏమిటి?
0: What for all this?
1: మొరాలిటీ లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమే.
0: Without morality, they will all be in vain.
1: కనుకనే అది ఏ నిజాయితీ?
0: నిజాయితీ ఇది ఇంటెగ్రిటీ.
1: అది ఏ నీతి?
0: దట్ ఈస్ మొరాలిటీ.
1: అటువంటి నీతిని మనం ఈనాడు మనము గుప్తంగా ఉండేటువంటి హృదయం నుంచి మనము ఆవిర్భావం చేసుకోవాలి.
0: వీ షుడ్ సీ దట్ మొరాలిటీ, నీతి ఎమనేట్స్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ప్రతి మానవుని యందు ఉంటున్నది.
0: ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్.
1: కానీ దాని నిమిత్తమై మానవుడు ప్రయత్నం చేయటం లేదు.
0: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు బ్రింగ్ ఇట్ ఫోర్.
1: చూచినవి, అనుభవించినవి, చెప్పినవి ఇత్యాది ప్రాకృతమైనటువంటి యొక్క విషయంలో మాత్రమే ఆవిర్భావం చేసుకుంటున్నాడు.
0: హీ ఓన్లీ బ్రింగ్స్ ఫోర్త్ ఆల్ దట్ హీ హియర్స్, ఆల్ దట్ హీ వాచెస్, ఆల్ దట్ హీ లిసన్స్.
1: చెడ్డ భావములే అతనికి చాలా చాలా తీపిగా ఉంటుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ రిలిషియస్ ఆల్ బ్యాడ్ ఐడియాస్.
1: కనుక మొట్టమొదట మనము హృదయం నుంచి ఆవిర్భవం చేసేటువంటి సత్య స్వరూపాన్ని మనం తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ హావ్ టు గో బై ద ట్రూ ఫార్మ్ విచ్ లైజ్ ఇన్ అవర్ హార్ట్.
1: భగవంతుణ్ణి ఏ విధంగా కూడా మనం అందుకోవడానికి వీలు కాదు.
0: It is not possible to have God.
1: దనమునకు చిక్కేటువంటి వాడు కాదు.
0: You cannot buy him with money.
1: పదవులకు దక్కేటువంటి వాడు కాదు.
0: You cannot have him by position.
1: అధికారములకు చిక్కేటువంటి వాడు కాదు.
0: Authority will never help you to
1: కాని సత్య నీతికి మాత్రమే తాను సంకల్పించుకుంటాడు.
0: You can have God attain him through only the two. దానిని నీతి, నిజాయితీ, morality.
1: నీతి నిజాయితీ అన్నారు.
0: దిస్ టూ ఆర్ నీతి నిజాయితీ, ది మొరాలిటీ
1: మాత్రమే తాను చిక్కగలడు దక్కగలడు కానీ
0: యూ కెన్ అటైన్ గాడ్ హ్యావ్ హిమ్ విత్ దీస్ టూ,
1: మరొక దేనికి ఏమాత్రం కూడా భగవంతుడు చిక్కడు దక్కడు.
0: యూ కెన్ నెవర్ హ్యావ్ హిమ్ బై ఎనీ అదర్ మీన్స్.
1: కనుక
0: సో
1: ఈనాటి యువకులంతా యువతలంతా కూడాను తమ యొక్క జీవ్యమైనటువంటి యొక్క మానవత్వాన్ని పెంచుకోవాలి.
0: The modern youth men and women should develop this divine divinity, the divine human life.
1: కనుకని ఇది ఏ మొట్టమొదటి మూడు మాటలతో చెప్పాను.
0: This Bhagwan said earlier in three words.
1: దైవ ప్రీతి కలగాలి.
0: You should have love for God.
1: దైవ ప్రీతి కలిగినప్పుడే పాప భీతి ఏర్పడుతుంది.
0: When once you love God, you have fear of sin.
1: ఈ పాప భీతి ఏర్పడినప్పుడే మొరాలిటీలో మనకు గౌరవం ఏర్పడుతుంది.
0: When there is fear of sin, you will respect morality.
1: ఈ మొరాలిటీ మనకు రావడానికి ఈ విధమైనటువంటి పాప భీతి కావాలి.
0: Therefore, to respect morality, you should
1: have fear of sin. పాపం అంటే ఏమో భీతే లేదు.
0: Today, no one has any fear for sin.
1: పాప ప్రీతి.
0: పాప ప్రీతి, దే లవ్ సిన్.
1: దైవ ద్వేషం, ఈ రెండింటిని పెంచుకుంటున్నారు.
0: పాప ప్రీతి, దే లవ్ సిన్ అండ్ దైవ ద్వేష, దే హేట్
1: గాడ్. పాపం కాదు పాప భీతి, ఇది పాపం కాదు ఇది.
0: And he says, Papa
1: Bhiti,
0: it is worst of all of the sins.
1: Therefore,
0: what we have to cultivate today is fear of
1: sin. In fact,
0: everyone should express
1: love. You have to
0: know the fundamental basic truth that love is in you.
1: Ekatma
0: is only one principle of the self present in all of the beings.
1: కనుక నాకు వేరే ప్రేమ, నీకు వేరే ప్రేమ కాదు.
0: లవ్ ఇన్ మీ ఇస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద లవ్ ఇన్ యు. లవ్ ఇస్ వన్.
1: కానీ ఈ ప్రేమ తత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి కృషి చేయటం లేదు.
0: వి ఆర్ నాట్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లవ్.
1: ప్రేమ లేని జీవితము,
0: లైఫ్ వితౌట్ లవ్,
1: ప్రాణం లేని శ్మశానమే.
0: అండ్ ఇట్స్ సంథింగ్ లైక్ ఎ డెడ్ బాడీ వితౌట్ లైఫ్.
1: కనుక మనము ఈ ప్రేమ తత్వాన్ని పెంచుకోవాలి.
0: వి హావ్ టు డెవలప్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ప్రేమనే లేకుండా మనకు ప్రాణమే ఉండదు.
0: Without love, we are lifeless.
1: ప్రేమ ముదితమవు నిజమైన యొక్క తత్వాన్ని మనం సంపాదించుకోవాలి.
0: విత్ లవ్ యూ కెన్ హ్యావ్ అండర్స్టాండ్ యువర్ ట్రూ నేచర్.
1: ఈనాడు లోకంలో ధనం ఏ రీతిగా సంపాదిస్తున్నారు?
0: టుడే యు నో హౌ ద పీపుల్ ఎర్న్ మనీ.
1: ఉద్యోగం చేసో లేక వ్యాపారం చేసో ధనాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నారు.
0: దే ఎర్న్ మనీ బై అండర్టేకింగ్ ఎ జాబ్ ఆర్ బిజినెస్.
1: కనుకనే ఈ విధంగా ధనమును అభ్యాసం చేసుకుని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అదే విధంగానే ఆధ్యాత్మిక మార్గంలో కూడాను నీతి నిజాయితీ అనేటువంటి వ్యాపారం చేసి ఈ యొక్క దివ్యమైన ప్రేమను పెంచుకోవాలి.
0: జస్ట్ యాజ్ యు గాట్ యువర్ ఓన్ వేస్ టు ఎర్న్ మనీ, యూ కెన్ ఆల్సో ప్రోగ్రెస్ ఇన్ స్పిరిచువల్ పాత్ బై కల్టివేటింగ్ దీస్ టూ, నీతి మొరాలిటీ నిజాయితీ.
1: ప్రవహించేటువంటి నదులకు ఆనకట్టలు కట్టి పంటలు ఏ విధంగా పండించుకుంటామో,
0: జస్ట్ యాజ్ యు బిల్డ్ ఆనకట్స్ and to for cultivation,
1: adhe vidhamgane manavattu ishtanusaranga pravartinchutundali.
0: Man cannot act in a wayward way.
1: Daniki indriya nigraham anetundi dani control chesi
0: man's life has to
1: adhe idiki anakatta.
0: And it is the proper
1: anakatta. And
0: his love should be used for the welfare of the humanity.
1: Kalukane ee naati yuvakulu,
0: the youngsters today,
1: సమాజం యొక్క సంక్షేమాన్ని దృష్టి అందించుకోవాలి.
0: టు కీప్ ఇన్ వ్యూ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ.
1: సమాజం క్షేమంగా ఉండినప్పుడే నీ క్షేమం కూడా అందులో ఉండి ఉంటుంది.
0: When the society is happy, there lies your happiness.
1: కనుక నీ సమాజం యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నప్పుడు నీ యొక్క ప్రయత్నములన్నీ ప్రయోజనం ఏమిటి?
0: Without aspiring for, desiring for the happiness of the society, how can you expect to be happy?
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈనాటి ప్రథమ దినం కనుకనే,
0: this being the first day,
1: meer munmundu jaragavalsinattu anni kodanu koncha simple ga ee naadu cheptu vacharu.
0: What all that would happen in future is conveyed in a simple form.
1: Mukhyanga manam jeevithamlo sadhinchavalsinattundi morality.
0: What you have to achieve in life is morality.
1: Mind anetundi sanni pavitramaina margamlo praveshapettali.
0: We should make our mind tread along the sacred path.
1: Manasu chaala pavitramainatundi.
0: Mind is very sacred in
1: kaani daniki aneka vidhamainatundi durgunalanta kuda nu chestunnam.
0: But bad qualities get mixed up there.
1: దానిని సరైన రీతిలో పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం అనేటువంటి దీంతో పవిత్రము గావించాలి.
0: రిపెంటెన్స్ అండ్ అటోన్మెంట్ వుడ్ బి ద సొల్యూషన్ టు మేక్ ద మైండ్ సీక్రెట్.
1: తెలిసో తెలియకునో ఎన్నో పాపములు చేస్తుంటారు.
0: నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ యూ మైట్ హావ్ కమిటెడ్ సిన్స్.
1: కానీ తెలుసుకున్న తర్వాత దాన్ని పరిహారార్థమై పశ్చాత్తాపపడాలి.
0: When once we have realized the mistake, we have to repent.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: మీ యొక్క జీవితమే చాలా పవిత్రమైనటువంటిది.
0: యువర్ లైఫ్ ఇస్ ట్రూలీ సీక్రెట్.
1: నిజంగా మీరు చాలా ధన్యులు.
0: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ రిడీమ్డ్.
1: ఈ ధన్యులు కాబట్టి ఈ రకమైనటువంటి మార్గంలో మీరు ప్రవేశిస్తూ ఉన్నారు.
0: ఇట్ ఇస్ ఓన్లీ దట్ మేడ్ యు గెట్ ఇంటూ ది స్పిరిచువల్ పాత్.
1: కానీ ఒకరినొకరు చూచి పెడమార్గం పట్టి కొంతవరకు నువ్వు దీన్ని అపవిత్రం గావించుకుంటున్నారు.
0: యు ఆర్ మేకింగ్ ఇట్ అన్సీక్రెట్, proceeding in a wrong direction, watching others.
1: కనుక మనం సంఘం కూడాను సరైన సంఘంగా పెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ గుడ్ అసోసియేషన్.
1: టెల్ మీ యువర్ కంపెనీ, ఐ షల్ టెల్ యూ వాట్ యు ఆర్ అని. నీవు ఎలాంటి కంపెనీతో ఉంటావో నీ యొక్క చర్యలన్నీ కూడా ఆ కంపెనీతో చేరి ఉంటాయి.
0: యాజ్ ఇస్ ద కంపెనీ సో యూ బికమ్.
1: కనుక ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను
0: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్
1: మానవుని యొక్క ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది.
0: బేస్డ్ ఆన్ ద కాండక్ట్ ఆఫ్ మ్యాన్.
1: ఈ ప్రవర్తనలన్నీ కూడాను
0: all this behavior
1: sankalpam pai aadharapadi untundi
0: or based on thought
1: ee sankalpamlanni kudanu
0: all thoughts
1: manavuni yokka desires pai aadharapadi untuntadi
0: or based on the human desire
1: ee desires anta kudanu
0: all desires
1: mari yokka sangam pai aadharapadi untuntadi
0: they depend on our society
1: sarigane sangam yokka pravartanalu sarainatuvanti reetiga manam teechididdali
0: therefore we have to shape the conduct the behavior of the society
1: appude mana sankalpamlu satya sankalpamluga maartayi
0: then we will have truthful thoughts
1: ఈ సత్య సంకల్పములే మన సత్య మార్గములకు మా సరైనటువంటి రాజబాట.
0: ద ట్రూత్ఫుల్ పాత్, దట్ ఐడియస్ ఇస్ ద రాయల్ పాత్ టు అవర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మొట్టమొదట మీరు నేర్చుకోవాల్సినటువంటిది ఈనాడు మొరాలిటీ.
0: Today what you have to learn today is about morality.
1: నీతి అనేటువంటి దాన్ని మనం చక్కగా మనం గుర్తించి వర్తించాలి.
0: We have to recognize it and act accordingly.
1: ఈ నీతి లేకుండా పోతే మానవత్వం ఏమాత్రమో పనికిరాదు.
0: Without morality, నీతి, human life is a waste.
1: కనుకనే నీతిని మనం లక్ష్యంలో పెట్టుకోవాలి.
0: We have to keep in view the morality always.
1: ఆ నీతి ఒక్కటి ఉంటుంటే సర్వము మనం సాధించవచ్చును.
0: With morality you can accomplish anything.
1: రేపటి దినము
0: tomorrow
1: ఈ నీతికి సంబంధించినటువంటి నిజాయితీని కూడాను మనము విచారిస్తాము.
0: We'll also get into the details of నీతి and నిజాయితి.
1: కనుక నీతి మొట్టమొదటిది.
0: నీతి మొరాలిటీ ద ఫస్ట్.
1: అటువంటి నీతి కలిగినటువంటి మానవాడే నిజమైన జాతిగా రూపొందుతాడు.
0: ద మ్యాన్ విత్ దిస్ నీతి మొరాలిటీ బికమ్స్ ద ట్రూ రేస్ ఆఫ్
1: జాతి.
0: ఇట్ ఇస్ ఎ హ్యూమన్ రేస్.
1: ఈ మానవ జాతికి సర్వం కూడాను ఒక్కడే తండ్రి.
0: ఇన్ ఫ్యాక్ట్ వి హావ్ ఓన్లీ వన్ ఫాదర్ ఫర్ ది హ్యూమానిటీ.
1: అతనే దైవము.
0: The father is God.
1: He is father, father, father annaru.
0: Jesus said father, father.
1: Jesus kuda cheppadu.
0: Same thing is stated by him.
1: Father,
0: father,
1: give me now help.
0: He prayed to the father to give him help.
1: ఎందుకోసం నన్ను ఇంత బాధ పెడుతున్నావు?
0: వై డు యూ మేక్ మీ సఫర్?
1: నీవు అందరికీ తండ్రే కదా.
0: యు ఆర్ ఫాదర్ టు ఎవ్రీవన్.
1: కానీ నేను ఏ పాపం చేశాను?
0: వాట్ సిన్ ఐ కమిటెడ్
1: అన్నాడు.
0: హీ సెడ్ సో.
1: తర్వాత తనకు ఒక విధమైనటువంటి అశరీర వాణి అనిపించింది.
0: దెన్ హీ హెర్డ్ ది ఎథీరియల్ వాయిస్.
1: మై డియర్ సన్,
0: మై డియర్ సన్,
1: ఎందుకు వరి చేస్తున్నావు?
0: Why are you worried?
1: వరి చేయవద్దు.
0: Do not worry.
1: అందరూ నీ సోదరులే.
0: All are your brothers.
1: నీ సోదరులైనటువంటి వారు నీకు అపకీర్తి ఇచ్చినారు, అన్యాయం చెప్పినారు అని నువ్వు అనుకుంటున్నావు. ఏది అన్యాయం కాదు.
0: యూ థింక్ దట్ ఆల్ యువర్ బ్రదర్స్ బ్రాట్ యూ ద బ్యాడ్.
1: జరిగినదంతా కూడా మన మంచి కోసమని.
0: వాట్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ అవర్ గుడ్.
1: కనుకనే నువ్వు సంతోషంగా దీన్ని స్వీకరించు అన్నాడు.
0: హీ సెడ్ బీ హ్యాపీ అండ్ యాక్సెప్ట్ ఇట్.
1: అప్పుడే జీసస్ క్వైట్ గా కన్నులు మూసుకున్నాడు.
0: దెన్ జీసస్ కుడ్ ఎక్స్పీరియన్స్ ద ట్రాంక్విలిటీ.
1: దట్ ఈజ్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్ అన్నాడు.
0: Then he declared death is the dress of life.
1: Endukante ee death anetundi dress nu marchinattuga konni dehalu maarutu untayi.
0: Death is the dress of life, like that we change our bodies.
1: Karugane idantha kodanu nenu body ni change chesukuntame kaani naaku idi death kaadu annadu.
0: Just I am changing my body, but it's not the true death.
1: Manuniki death ledu.
0: This man is deathless.
1: Dehalu maaratam jarugutuntadi kaani
0: body is change.
1: ఆత్మ ఎప్పటికీ ఇమ్మార్టాలిటీ.
0: ద సెల్ఫ్ ఇస్ ఇమ్మార్టల్.
1: ఇది అమృతమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ నెక్టరైన్.
1: ఆనందమయమైనటువంటిది.
0: ఇట్ ఇస్ బ్లిస్ఫుల్.
1: కానీ దీన్ని అనృతంగా భావించుకోవటం చేతనే
0: బికాజ్ వీ కన్సిడర్ ఇట్ అనృత ద
1: అమరత్వాన్ని మర్చిపోతున్నారు.
0: వీ హావ్ ఫర్గాటన్ ద ఇమ్మార్టల్ నేచర్.
1: అమరత్వాన్ని మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: వీ షుడ్ నో ది ఇమ్మార్టల్ నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: అదియే చెప్పాడు. అమరా నిజరా దేవ తిరిజా విభుదాసురహ సుపర్వాణ సుమనస త్రిదివేశాదేవ ఉపసహ ఆదిత్యయ భవిష్యత్తో అమృతాంజన అన్నాడు. అమరా నిర్జరా దేవ, నీవెప్పుడు కూడా జీవించినటువంటి వాడవే.
0: You are eternal.
1: నీవు ఏనాటికి మారేటువంటి వాడు కాదు.
0: You never change.
1: దేహం మారుతుండాలి.
0: Body might change.
1: కాలం మారుతుండాలి.
0: Mind changes.
1: మనసు మారుతుండాలి.
0: Mind changes.
1: కాబట్టి నీవు మనసు కాదు.
0: You are not the mind.
1: దేహం కాదు.
0: You are not the body.
1: బుద్ధి కాదు. చిత్తం కాదు.
0: You are not the mind.
1: కాదు.
0: You are not the intellect. You are not the senses.
1: ఆత్మవే.
0: You are the true self in the spirit.
1: ఆత్మనగా ఏమిటి?
0: What do you mean by ఆత్మ?
1: దీనికి స్వరూపం లేదు.
0: It has no form.
1: దీనికి చైతన్య శక్తి అన్నారు.
0: It is called చైతన్య శక్తి or consciousness.
1: అనగా పంచభూతముల యొక్క స్వరూపమే ఆత్మ.
0: The combination of the five elements is ఆత్మ or consciousness.
1: కనుకనే ఇలాంటి పవిత్రమైనటువంటి అమృతత్వాన్ని అనృతత్వాన్ని దూరం చేసి అమృతత్వాన్ని పెంచుకోవాలి.
0: We have to distance ourselves from this anruta, the falsehood, and understand the amruta, the eternal. We should always keep it in view.
1: అది నిజమైనటువంటి మానవత్వము.
0: There lies the true humanhood.
1: కానీ ఈనాటి యుగం లోపల కేవలం భ్రాంతులు భ్రమలు ఈ కోరికల చేతనే జీవితము కొల్లబోతుంటుండాలి.
0: The modern life is full of bhranti, the imagination and desires.
1: కనుక ఈ డిజైర్స్ ను చాలా వరకు తగ్గించుకోవాలి.
0: We have to reduce, cut short our desires.
1: Less luggage, more comfort.
0: Less luggage, more comfort.
1: ఈ యొక్క లగేజ్ ని తగ్గించుకుంటే మనం ఎంతగానో శాంతిగా ఉంటాం.
0: ఇఫ్ యూ హ్యావ్ లెస్ లగేజ్ యూ విల్ బి మోర్ పీస్ఫుల్.
1: ఇవన్నీ మనం పెంచుకునేటువంటివే కానీ పెంచుకునేటువంటివి కాదు.
0: దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ గ్యాదర్ అమాస్ పెంచుట.
1: పుట్టినప్పుడు ఏమి తెచ్చాము?
0: What is it you brought at the time of birth?
1: పుట్టినప్పుడు ఏమి తీసుకుని పోతాము?
0: What is it you take back with you?
1: పెట్టింది లేదు, తీసుకుని పోయేది లేదు.
0: You have not brought anything, nor do you carry towards the end.
1: ఎక్కడ వదిలిపోతుంది?
0: You have to drop the things on the way.
1: కనుక అట్టి సత్యాన్ని మొట్టమొదట గుర్తించుకోవాలి.
0: You have to know the truth first.
1: తెచ్చింది లేదు, కొనిపోయేది లేదు.
0: You have not brought anything at the time of birth, nor would carry.
1: అన్ని passing clouds మాది కదిలిపోతున్నాయి.
0: All are passing clouds, they come and go.
1: దేహం మార్పు చెందింది.
0: Body has changed.
1: మనసు మార్పు చెందుతూనే ఉంది.
0: Mind also goes on changing.
1: కానీ మార్పు చెందేటువంటివి నీవు కాదు.
0: These are things that change.
1: మార్పు చెందనటువంటి వారే నీవు.
0: In fact, in the true sense, you are changeless.
1: కనుక దేహం పుట్టినప్పుడు చైల్డ్ అన్నారు.
0: At the time of birth you were a child.
1: 10 సంవత్సరాలు బాయ్ అన్నారు.
0: At the age of 10 you are a boy.
1: 30 years man అన్నారు.
0: 30 years man.
1: 75 years grand father అన్నారు.
0: At the age of 75 you are a grandfather.
1: పేర్లు మారాయి కానీ తాను ఒక్కడే.
0: Names have changed but you are one and the same.
1: కనుక ఇవన్నీ దేహాలతో కలిగేటువంటి మార్పులు.
0: These are the changes that are the source of the body.
1: లక్షణాలే.
0: They are the qualities of the nature.
1: కానీ ఇందులో ఉండేటువంటి ఒక నివృత్తి అప్పటికి కూడా ఒక్కటిగానే ఉంటుంది.
0: In fact the true identity, the true nature remains the same.
1: మారినది కాదు.
0: ఇట్ విల్ నెవర్ చేంజ్ ఎనీ టైం.
1: ఆత్మతత్వమే నిజమైనటువంటి తత్వం.
0: ద ట్రూ సెల్ఫ్, ద నేచర్ ఆఫ్ ద సెల్ఫ్.
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి.
0: వన్ షుడ్ హావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మవిశ్వాసం కలిగి ఉండినప్పుడే అంతా మనకు చేకూరుతుంది జయము.
0: విత్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ యూ విల్ బి ట్రయంఫెంట్. You will be successful.
1: ప్రతి మానవుడు కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి.
0: ఎవ్రీవన్ రిక్వైర్స్ దిస్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: ఆత్మ అంటే తనపైన తనకు నమ్మకం కావాలి.
0: మీనింగ్ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను నమ్మాలి.
0: యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: ఇఫ్ యూ హావ్ నో ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ యూ కెనాట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: అనేక గ్రంథాలు చదువుతున్నారు.
0: మెనీ రీడ్ బుక్స్.
1: కానీ చదివి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: చదువు చావంగనేటికి చావులేని చదువు చదవాలి.
0: ఆఫ్టర్ ఆల్ వీ రీడ్ అండ్ రీడ్ అండ్ అల్టిమేట్లీ డై. వీ షుడ్ రీడ్ టు బి ఇమ్మోర్టల్.
1: మన జీవితంలో ఎంతవరకు సాధ్యమవుతుందో అంతవరకు మనం ఉపకారం చేయాలి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ రెండర్ సర్వీస్ టు అదర్స్.
1: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
0: ది మెరిట్ లైజ్ ఇన్ హెల్పింగ్ అదర్స్.
1: మనం ఎప్పుడు హెల్ప్ చేయాలి.
0: వీ షుడ్ హెల్ప్ కంటిన్యూస్లీ.
1: హస్తములంతా కూడా హెల్ప్ చేయాలి.
0: ది హ్యాండ్స్ ఆర్ గిఫ్టెడ్ టు హెల్ప్ అదర్స్.
1: కంఠమంతా సత్యాన్ని పలకాలి.
0: అండ్ వీ షుడ్ స్పీక్ ట్రూత్ ఓన్లీ.
1: చెవులంతా మంచినే వినాలి.
0: ఇయర్స్ షుడ్ లిసన్ టు గుడ్ వర్డ్స్.
1: హృదయమంతా మంచినే అనుభవించాలి.
0: ది హార్ట్ షుడ్ ఎక్స్పీరియన్స్ ఆల్ ది గుడ్.
1: హృదయం యస్య భాషితం తస్య భూషితం. సదయం హృదయం యస్య భాషితం సత్యభూషితం.
0: Therefore, they should compassion the heart and the truth that you speak and also that of charity. We should develop that human quality. Today, the true human nature is
1: hidden.
0: We are carried away by the fleeting, momentary, worldly joys and pleasures and properties.
1: ఇవంతా ఏనాటికైనా కానీ కదిలిపోయేటువంటివి.
0: వన్ డే ఆర్ అదర్ దే ఆర్ బౌండ్.
1: నీవు వదలినా కూడా అది నిన్ను వదలదు.
0: ఈవెన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ అప్ దే విల్ నెవర్ లీవ్ యూ.
1: కనుక ఎప్పటికీ నీ వెంటనే వస్తుంటది.
0: ఇన్ఫాక్ట్ దే ఫాలో యూ.
1: కనుక ఇలాంటి చింతలంతా మీరు మానాలి.
0: డోంట్ హ్యావ్ ఎనీ సచ్ థాట్స్.
1: అన్ని చింతల కంటే కూడా గొప్ప చింత దైవ చింతన చేయాలి.
0: అవ్ ఆల్ దీస్ థాట్స్ చింత ద బెస్ట్ చింత థాట్ ఈస్ దట్ ఆఫ్ గాడ్.
1: చింతన చేతనే సర్వ చింతలు పరిహారం అవుతాయి.
0: విత్ దిస్ థాట్ ఆఫ్ గాడ్ చింత ఆల్ చింతాస్ వరీస్ ఆర్ గాన్.
1: చింత
0: బట్
1: భూమి నుండి చింత,
0: లైఫ్ అనట్
1: సంసారం ఒక చింత,
0: ఫ్యామిలీ లైఫ్
1: చావు చింత, బాల్యమంతా చింత,
0: బాయ్హుడ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: వార్ధక్యం ఒక చింత,
0: ఓల్డ్ ఏజ్
1: సంతసం ఒక చింత,
0: హ్యాపీనెస్
1: వింత చింత,
0: రెస్టరే దిస్ ఆర్ ఆల్ డిఫరెంట్
1: సర్వ చింతల బాపిడి సర్వేశ్వర స్మరణ.
0: ఆల్ ద వరీస్
1: యు కెన్ గివ్ ఇట్ అప్ బై థింకింగ్ ఆఫ్ గాడ్. ఇప్పుడైనా మీరు దీన్ని చేసి
0: అట్లీస్ట్ డూ ఇట్ నౌ.
1: దివ్యమైనటువంటి దైవత్వాన్ని పొందండి.
0: అటైన్ ద డివినిటీ.
1: మీరే దైవ స్వరూపులు.
0: యువర్ ఎంబాడిమెంట్.
1: మీకంటే దైవం ప్రత్యేకంగా లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: ఈనాటి మానవుడు తనకంటే దైవం ప్రత్యేకంగా ఉన్నాడని భ్రమించి ఆ దైవం కోసము అన్ని రకమైన సాధనలు చేస్తున్నారు.
0: మ్యాన్ టుడే థింగ్స్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్సెవర్.
1: తనకంటే ప్రత్యేకమైనటువంటి గాడ్ లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: తానే దైవము.
0: యూఆర్ గాడ్.
1: తానే సర్వము.
0: యూఆర్ ఎవ్రీథింగ్.
1: ఆ సత్యాన్ని మర్చిపోతున్నాడు.
0: మ్యాన్ హాస్ ఫర్గాటన్ దిస్ ట్రూత్.
1: కనుక ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ దీన్ని స్మరించండి.
0: Therefore we should constantly think I am God, I am God.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: Be blissful always.
1: ఎందుకు మీరు విచారం చేస్తుంటారు?
0: Why are you worried?
1: ఏదో పరీక్షలు వస్తున్నాయంటే విచారం చేస్తారు.
0: You can worry at the time of examination.
1: అమ్మ నాన్నకు ఒళ్ళు సరిలేదంటే విచారం చేస్తారు.
0: Your parents are sick, you can worry.
1: ఎందుకు విచారం చేసి ఇవన్నీ తగ్గిపోతున్నాయా?
0: Why worry is not solution.
1: తగ్గిపోతున్నాయా? తప్పిపోవు.
0: Worry is not a solution.
1: జరుగుతాయి, చేయవలసింది చేస్తారు.
0: Things will certainly happen.
1: ఈ చింతలు ఏమాత్రం కూడా చేయకూడదు.
0: నెవర్ వరీ.
1: ఎప్పుడు ఆనందంగా ఉంటుండండి.
0: బీ హ్యాపీ ఆల్వేస్.
1: ఆ హ్యాపీగా ఉండినప్పుడే నిజమైనటువంటిది లభిస్తుంది.
0: వెన్ యూ ఆర్ హ్యాపీ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
1: ఈ హ్యాపీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది?
0: హౌ కెన్ యూ బీ హ్యాపీ?
1: దైవం నుంచినే ప్రాప్తిస్తుంది.
0: హ్యాపీనెస్ లైస్ ఇన్ ది యూనియన్ విత్ గాడ్.
1: హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
0: ద ట్రూ హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్.
1: ఆ దైవంతో కూడినప్పుడే ఈ ఆనందం లభిస్తుంది.
0: వెన్ యూ ఆర్ ఇన్ ద కంపెనీ ఆఫ్ గాడ్ యూ విల్ బీ హ్యాపీ.
1: దైవాన్ని వేరు చేసి
0: సెపరేటింగ్ గాడ్
1: నీవు ఆనందాన్ని అనుభవించాలంటే అసాధ్యము.
0: Keeping God elsewhere, thinking separate from you, you can never be happy.
1: కొరకది ప్రేమ స్వరూపులారా,
0: embodiments of love.
1: కాలం చిక్కినప్పుడు దైవాన్ని చింతించండి.
0: Whenever it's possible and you find time, think of
1: మంచి విషయాలు తలంచండి.
0: Listen to good things.
1: పవిత్రమైన మార్గాన్ని వెతకండి.
0: Find out the sacred path.
1: ఈ తుచ్చమైన అల్పమైనటువంటి భ్రమలకు మీరు లోబడకండి.
0: Never give scope for these mean low ideas.
1: భజన బినా సుఖ శాంతి నహీ.

0: whether one is a yogi or whether he is a bhogi given to luxury, whether he has renounced everything and is a sannyasi, or whether he is still living in the family and enjoying the aspects of the family, peace and truth are the two things which can alone give him sufficient ananda or bliss. The bliss, ananda, is contained in getting both peace and realizing truth.
1: Vidyati vidyatri lara. భజ గోవిందమునందు అనేక మంది శంకరుల వారి శిష్యులు ఒక్కొక్క శ్లోకమును ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి అర్థమునందు ప్రయోగించి చేసినప్పుడు నిత్యానందమనేటువంటి ఒక ప్రథమ శిష్యుడు ఈ శ్లోకమునందు ఒక విశిష్టతను ఇమిడ్చాడు.
0: బాయ్స్ అండ్ గర్ల్స్, వెన్ శంకర అండ్ హిస్ డిసైపుల్స్ హావ్ గివెన్ ది సెవెరల్ వర్సెస్ in the list called the Bhaja Govinda, each disciple was giving one verse. A principal disciple by name Nityananda has given a distinctive message in this particular verse.
1: Indulo yogi aina bhogi aina leka tyagi aina sanga vajjitudaina sanga sahitudaina okka turi ee brahma chittamunu taanu chavichuchina tarvata ఎట్టి స్థితి ఎందు ఉండినప్పటికీ తాను బ్రహ్మనిష్ఠుడే కాగలడు కాని బ్రహ్మ విరుద్ధమైనటువంటి యొక్క బంధ సహితుడు కానేరడని ఈ శ్లోకం యొక్క అంతరార్థం.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్స్ ఈస్ డజంట్ మ్యాటర్ వెదర్ అన్ ఇండివిజువల్ ఈస్ ఎ యోగి ఆర్ వెదర్ హీఈస్ గివెన్ టు లగ్జూరియస్ లైఫ్ అండ్ హీఈస్ ఎ భోగి ఆర్ వెదర్ హీ హాస్ సాక్రిఫైస్డ్ ఎవ్రీథింగ్ or whether he is still attached to the society and living in a family, or whether he has renounced everything and become a sannyasi. Once he has seen the greatness of the Brahman or the aspect of the divine, then he will be a divine person and nothing else will attract him away from this divine aspect.
1: Anaga idi ettu sampraptamogunani manam sandehinchavachunu. Paatalu paadutu నాటకం ఆడుతూ అభినయం సలుపుతూ తలపైనున్నటువంటి యొక్క దీపను లేక ఒక పాత్రను తాను ఏ విధముగా లక్ష్యం నందుంచుకొని నర్తకి తన నృత్యమును ఏ రీతిగా సలుపుతుంటాదో అదే విధముగాని తాను కొన్ని బాధ్యతలకు గురి అయి సంసార సంబంధమైనటువంటి విషయవాసనలు ఎందు తాను ఉండినట్టుగా నటించుచు తన యొక్క చిత్తము భగవత్ తత్వం పైన అంకితమునరించినట్టుగా చేయనట్టి ఒక్క వ్యక్తి ఇట్టి పరిస్థితికి మాత్రమే అర్హుడని కూడాను ఆ శిష్యుడు బోధించాడు.
0: యు మే ఆస్క్ ది క్వశ్చన్, హౌ కెన్ దిస్ బి పాసిబుల్? ఎస్, యు నో ది వెల్ నోన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ డాన్సర్ ఆర్ ఎన్ యాక్టర్ వైల్ సింగింగ్ ఆర్ వైల్ ఎనాక్టింగ్ ఇన్ ఎ డ్రామా టేకింగ్ ఎ పర్టిక్యులర్ పార్ట్, దట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అపియరింగ్ ఇన్ దట్ పర్టిక్యులర్ పార్ట్ is born very well. At the same time, the dancer or the actor is not led away by what he or she is doing. So also, this yogi, this individual who is living in a family, undertaking all the responsibilities of a family, yet he is not attracted or taken away by those responsibilities and families.
1: భౌతికమైనటువంటి సంబంధములను మాత్రమే మనము పరికించటం చేత యోగి యొక్క తత్వాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: బికాస్ వీఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపియరెన్సెస్ విచ్ రిలేట్ టు ది ఎక్స్టర్నల్ వరల్డ్, వీఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ది ట్రూ స్పిరిట్ ఇన్ విచ్ ఎ యోగి ఫంక్షన్స్.
1: దీనికి మరి ఒక చిన్న ఉదాహరణము.
0: దేర్ ఇస్ అనదర్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: భారతీయ సంస్థ యందు భారతీయ ఒక సాంప్రదాయములందు ఒక భర్తకు ఇద్దరు భార్యలుగా ఉండినప్పుడు భార్య గతించిన తరువాత ఒక భార్య గర్భవతిగా ఉండటం చేత ఆమె విధవత్వానికి ఏమాత్రం కూడాను అంగీకరించక తిరిగి ఆ ప్రసవమైన తదుపరి ఆ విధవత్వాన్ని పొందటం మన భారతీయ సంస్కృతిలో ఇది ఒక సాంప్రదాయంగా నిలుస్తూ వచ్చింది.
0: అకార్డింగ్ టు ఇండియన్ ట్రెడిషన్స్ అండ్ యాజ్ అన్ యాక్సెప్టెడ్ ప్రాక్టీస్ ఇన్ ఇండియన్ కల్చర్, ఇఫ్ వన్ హస్బెండ్ హ్యాస్ టూ వైవ్స్ and if one of those wives is pregnant at the time when the husband dies, it is an accepted tradition that that wife does not acquire the widowhood on the death of the husband. She would only after delivering the child would acquire the widowhood. This is our practice.
1: Kani, ee vidhavatvanni pondanatvanti streeni prakruti chuchi ee sumangali ane bhavistundi kani vidhavani matram evariki telavadu. Kani nenu vidhavanani matramo aameku matrame telustundi.
0: In this context, looking at this woman who is pregnant and who is in fact a widow, the world does not recognize her as such. The world thinks that she is a sumangali. It is only she that knows the fact and that she is a widow.
1: Purushuniki pravutti nivrutti aneetvanti iruvaru bharyalu undatam cheta ee yokka paratattvam aneetvanti yokka shaktini taanu andukunnatvanti purushatattvam nandu ee pravutti takshaname త్యాగమునకు పూనుకుంటుంది. కాని నివృత్తి లోక కళ్యాణ నిమిత్తమై తానొక సుమంగళిగా ఉండినట్టుగా నటిస్తుంది. కాని తాను తన యొక్క పురుషునితో ఏకమైనటువంటి యొక్క సంబంధమునే తాను అనుభవిస్తుంది. కాని ప్రత్యేకమైనటువంటి యొక్క వికారమును తాను ఏమాత్రము ప్రదర్శించదు.
0: పురుష, ది నేమ్ ఫర్ ది ఒరిజినేటర్ ఆఫ్ ది యూనివర్స్, హ్యాస్ టూ వైవ్స్, వన్ ప్రవృత్తి, ది అదర్ నివృత్తి. As in the story that has just been given to you, while Pravrutti has one nature, Nivrutti on the other hand keeps up her appearance of a Sumangali for the prosperity of the world and has a very special type of relationship to Purusha, the husband.
1: In Dhirini, Mundakoparishatnu, Shavunakudane 20 Sishudu, Angirasudane 20 Mahajnani 20 Guruunu Prasnittu Vachadu.
0: It is about this in the Mundakopanishad, a disciple who is very clever, Chaunaka, he has been asking question about this to the Guru Angirasa.
1: Aite, ee Mundakopanishattu, paravidya, aparavidya, rendu vidyala yokka tattvani taanu prabodhistu, kevalamu swarabaddhamainatundi yokka rugvedamunani kaani, inka samavedamu kaani, అనగా గానమునకు సంబంధించినటువంటి సామవేదము కాని, మంత్రమునకు సంబంధించినటువంటి యొక్క అధర్వణ వేదము కాని, ఈ యొక్క యజుర్వేదము కాని, ఈ సర్వవేదముల యొక్క సారమైనటువంటి యొక్క ఉపనిషత్తుల యొక్క భావమును కూడాను ఇది పరవిద్య కింద చెప్పక అపర విద్యల కిందనే తాను ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఇన్ దిస్ ముండకోపనిషత్ వాట్ ఎవర్ హ్యాస్ బీన్ టాట్ has not been taught, could have been taught in two ways, that is paravidya and aparavidya. Whether it is the Rigveda, which is bound up with various accents, or the Samaveda, which is bound up with different kinds of songs, or the Atharvana Veda, or the Yajurveda, these four Vedas have their special characteristics. It has not been taught in these four Vedas, but in the Upanishads, this particular aspect has been taught not as paravidya, but as aparavidya.
1: Intiye kaka, indulo vyakaranamu, ruktamu, jyotishyamu, angirasamu, ఇలాంటి యొక్క శాస్త్ర సంబంధమైనటువంటి వీటిని కూడాను అపర విద్యలు ఎందు మాత్రమే ప్రబోధిస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ దట్, అంగీరస హెడ్ టాట్ వేరియస్ థింగ్స్ లైక్ గ్రామర్, ప్రాసిడీ, ఎస్ట్రాలజీ అండ్ సో ఆన్ యాజ్ పార్ట్స్ ఆఫ్ అపర విద్య.
1: కానీ పరవిద్య తత్వము నందు వచ్చినప్పుడు సర్వత పాణిపాదం, తత్సర్వతోచి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి అని ఈ గీతలో చెప్పినట్టుగా ఈ శ్రవణమునకు కాని మననమునకు కాని ఏక శ్రోత్రము కాని నేత్రము కాని ఈ యొక్క పాదములు కాని ఎట్టి వీటికి సంబంధం లేనటువంటి యొక్క సర్వవ్యాపకత్వము, సర్వభూత తత్వము, సర్వజ్ఞత్వము అనేటువంటి యొక్క తత్వము మాత్రమే పరవిద్య కింద ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ఆన్ ది అదర్ హ్యాండ్, వెన్ ఇట్ కేమ్ టు ది క్వశ్చన్ ఆఫ్ టీచింగ్ పరవిద్య, దెన్ వెదర్ ఇట్ ఈస్ టు లిసన్ or whether it is to understand, or whether it is to turn over in your mind, all this had been taught only in respect of paravidya as something which is abstract and which relates to the divinity.
1: Anaga mana chittamunu daivatvamunandu ankitamu chesinappudu ee dehamu enni vruttulayandu palgoninappatikini idi kevalamu aparavidya kaaka paravidya kindane deeni lekkintu vachadu.
0: The meaning of this in this context is, once you are able to
2: turn your mind towards understanding the divine aspects, then whatever this body does, whatever is performed as a function of this body, that is no longer paravidya, that is no longer aparavidya, but is paravidya.
1: Aithe janakudu kudanu tana yokka kartavya karmalu nirvartichutu rajya paripalana saluputu tana yokka chittamu daiva tattvamunandu maatrame imichadamu aa yokka janaka maharaju maatrame cheyagaligadu.
2: We know that King Janaka, even while performing his duties, ordinary worldly duties such as ruling over a kingdom and looking after the needs of the kingdom, yet it was possible for him to have his mind completely attached to the divine.
1: Itti pavitramainatvanti rajayogamunu anubhavinchuchu divyatvamainatvanti yokka aatma tattvamunandu tana yokka jeevitamunu ankitam chesi జగత్ కళ్యాణ నిమిత్తమై భగవత్ యొక్క కైంకర్యంగా కూడాను సర్వకర్మలు కూడాను ఆచరించుతూ వచ్చాడు జనకుడు.
2: జనక ఎంజాయిడ్ దిస్ గ్రేట్ రాజయోగ. హీ డెడికేటెడ్ హిస్ లైఫ్ ఎంటైర్లీ టు ది డివైన్ అండ్ యెట్ డ్యూరింగ్ హిస్ లైఫ్ హీ హాస్ బీన్ పెర్ఫార్మింగ్ వేరియస్ ఆర్డినరీ ఫంక్షన్స్ వేరియస్ కర్మాస్ విదౌట్ బీయింగ్ అటాచ్డ్ టు దెమ్ అట్ ఆల్.
1: దీనికి అతని యొక్క ఏకత్వమునకు ఒట్టి చిన్న ఒక్క ఉదాహరణము.
2: ఫర్ దిస్ అండ్ ఫర్ హిస్ ఎబిలిటీ టు రికగ్నైజ్ ది వన్నెస్ దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: సుఖ మహర్షుల వారు ఈ మిథిలాపురమునకు సమీపమునందే అరణ్యమునందు కొంతమంది శిష్యులను చేర్చుకుని కొన్ని రకములైనటువంటి జ్ఞానోపదేశములు సలుపుతూ వచ్చాడు.
2: ది గ్రేట్ రిషి సుఖ ఎట్ వన్ టైమ్ in a forest quite close to Mithilapura, the city, he was teaching several things to many good disciples.
1: Kani itti suvartha janakudu kontha varakunu telusukoni taanu kudanu aa shishyakotilo cheri sukamaharshula vaari yokka prabodhalu taanu aalakinchalani bhraminchadu.
2: The king of Mithilapura, Janaka, came to know that Sukha was teaching to his disciples and he wanted himself to become one of the disciples and go and listen to what Sukha has been teaching.
1: Okanadu aranyamunaku velli sukunaku namaskarinchi swami nannu kudanu nee shishyakotilo okkariga cherchukoni nenu prati nityamu kudanu ikkadiki vachinappudu tama yokka classulu yendu tamaku anumati ivvali ani prarthinchadu.
2: Janaka went to the forest and made an obeisance to the Rishi Sukha, asked him, please take me as one of the numerous devotees which you have and permit me to come and join the class whenever I come into the forest and listen to what you teach.
1: Anaati nundiyu aa yokka shishyulato janakudu kudanu cheri ee yokka prabodhalanu aalakistu vastunnadu kaani okanaadu sukula varu జనకుడు రాక కొంత ఆలస్యం కావటం చేత సుకుడు మిగిలినటువంటి యొక్క విద్యార్థులకు తన ప్రబోధన సలపక జనకుడు వచ్చినంత వరకును వేచి ఉండడానికి తాను ఒప్పుకొని ఈ యొక్క శిష్యులను కొంతసేపు వేచి ఉండమని చెప్పాడు.
2: ఫ్రమ్ దాట్ డే జనక వాజ్ జాయినింగ్ ది క్లాస్ వాజ్ కండక్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ వన్ ఆఫ్ ది సెవరల్ డిసైపుల్స్ అండ్ లిసనింగ్ టు వాట్ సుఖా వాజ్ టీచింగ్. One day, however, it became late and Janaka did not arrive. Sukha then told the others, let us wait for the arrival of Janaka. We shall not start the class until he comes.
1: Kani, aa migilinatvanti vidyarthulu emiti? Sukha maharshulu varu sarvasanga parityagulani memu aashinchamu, viswasinchamu. Kani, maharajainatvanti yokka janakudu, dhanavantudugano, maharajugano undatam cheta, అతనికి ఈ సర్వసంగ పరిత్యాగి అయినటువంటి సుకుడు కూడాను లొంగిపోతున్నాడు. ధనమునకు అధికారమునకు లొంగినటువంటి గురువు సరి అయినటువంటి గురువు కాబోడు. కనుకనే ఆనాటి నుండి ఆ గురువు పైన కొంత అవిశ్వాసం ఏర్పడి జనకుని పైన కొంత ఓర్వలేనటువంటి బుద్ధి కూడాను ఈ యొక్క విద్యార్థులకు కలిగింది.
2: వెన్ ది రిషి told the other disciples to wait until Janaka has arrived, the other disciples began to grumble and murmur amongst themselves and tell themselves, we joined this great Rishi of Sukha thinking that he is a great sage and that he does not attach any importance to kings and powerful people. How is it? He is asking us to wait. He seems to give great respect to Janaka's wealth and Janaka's power. This is something wrong. And from that day, the disciples started developing some kind of weakness in their faith in the Rishi Sukha. Not only this, they also started becoming envious of the king Janaka.
1: Ittidi yuga yugamulandu kudanu oka karma baddulainatvanti oka vyaktulaku orvalainatvanti buddhulu raavatam sahajam.
2: This is something which has been known from time immemorial.
1: Adrushtavantulanu chenta cherchi edo variki sariyainatvanti prabodhalu salputunnappudu కేవలము వారు అట్టి అదృష్టములకు నోచుకోలేనటువంటి దురదృష్టవంతులు అయినప్పటికీ అదృష్టవంతులను చూచి ఓర్వలేనటువంటి యొక్క బుద్ధి, ఇది మహాపాప బుద్ధిగా కూడాను కొంతమందికి అభివృద్ధి అవుతుంటుంటది.
2: వెన్ దేర్ ఆర్ డిజర్వింగ్ పీపుల్ హూ ఆర్ ఫార్చునేట్ సచ్ పీపుల్ ఆర్ టేకన్ నియర్ గ్రేట్ రిషీస్ అండ్ వెన్ సమ్ teachings are given to them, there are others who are not able to understand this and who become envious. They themselves do not deserve to get any consideration from the rishis, but they develop envy and they become jealous about the people who deserve to be taught.
1: ఎవరెవరి ప్రాప్తము ఏ ఏ స్థానమునందు ఏ ఏ కాలములో ఏ ఏ దిశనందు పరిపక్వ స్థితికి వస్తుందో చెప్పడానికి సాధ్యం కాదు.
2: It's not possible to say who gets some good luck and who deserves such grace and who does not deserve such grace. At what time such grace comes, it's not possible to say for us.
1: కొంతమందికి ఇట్టి అదృష్టం కూడాను ప్రాప్తించి కూడాను చీనే పుణ్యే మధ్యలోకం విశంతి అని, తిరిగి వారి పుణ్యఫలము క్షీణించిన తక్షణమే ఆ పుణ్యఫలముకు తగినటువంటి పుణ్యకార్యములు చేయకపోవటం చేత తిరిగి వారు అధపతనం అనేటువంటి యొక్క స్థానములు కూడాను చేరిపోతుంటారు.
2: Some people, even if they had attained great good in their births and they have done a lot of punya, the moment that punya is over, some of them are again reborn into this world and they lose whatever they have acquired.
1: Manaku punya phalamu praptinchinatvanti samayamunandu marinta punyamunu cheyataniki manam poonukovatam cheta వారు ఉత్తమమైనటువంటి స్థితిని కూడాను అందుకోవటానికి అవకాశం ఉంటుంటుంది. పుణ్య సమయము ప్రాప్తించినది కదా అని ఆ సమయమును అలక్ష్యము చేసి తిరిగి దానిని అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించడం చేయటం వల్ల ఉన్నటువంటి పుణ్యము కూడాను పోయటమే కాకుండా వాడు మరింత హీనుడుగా కూడాను మారడానికి కూడాను అవకాశం ఉంటుంటుంది.
2: When once the fruit and the grace of whatever good that you may have done in your earlier births dawns on you, provided you recognize that and you do more good and take advantage of that opportunity, then you will rise higher and higher. On the other hand, on the auspicious occasion when such good has come to you, if you feel that since you have got the good, thereafter you need not do any more good and you begin to do bad acts, you will lose everything that you have earned. The moment Sukha saw such envy and such jealousy in these young disciples, Sukha decided that he will teach them a lesson.
1: Maruchanamunande midilapuri antai kudunu mandipovutunnattuga kanipinchindi ee yokka vidyarthulaku.
2: The next moment all these disciples saw that the entire city Mithilapura was in flames.
1: Appudu ఈ మిగిలినటువంటి యొక్క శిష్యులందరూ కూడాను అయ్యో మిథిలాపురి మండిపోతున్నది, మిథిలాపురిలో ఉన్నటువంటి మా తల్లిదండ్రుల యొక్క గతి ఏమవుతుందో, మా గృహములు ఏ రీతిగా భస్మమైపోతాదో, కనుక మేము వెళ్లి వస్తువులైనా కూడాను మేము కాపాడుకోవటానికి తగిన సహాయం చేయాలని పిల్లలు ఎవరి వారి చాప వారు చంకలో పెట్టుకుని ఇంటికి పరివెత్తుతూ బయలుదేరాడు.
2: All the other disciples, as soon as they saw that the city Mithilapura was in flames, each one of them began to say, what is happening to our parents? What is happening to our houses? What is happening to our property? We should go and protect these things. The city is burning. So each one took charge of the seat which he has, put it under his hand and began to run to the city.
1: Kani Janakudu kattu kadalaledu, chettu chedaraledu.
2: But Janaka did not stir. He did not move from the place where he was sitting.
1: Tirigi Sukudu cheppadu, Janaka antapuramunaku kudanu mantalu prakinavi, neevu velli nee antapravasamunu kapadukovadaniki taginatuvanti prayatnam salpu annadu.
2: Sukha told Janaka, it appears that the flames have spread even to the royal palace. Why don't you go and protect the inmates of your palace?
1: జనకుడు అందుకు కూడాను ఏమాత్రం కూడాను అంగీకరించగా చిరునవ్వులు నవ్వాడు.
2: జనకా డిడ్ నాట్ అగ్రీ ఈవెన్ ఫర్ దట్ సజెషన్, హీ వాస్ ఓన్లీ స్మైలింగ్.
1: దైవేచ్ఛ ఏ రీతిగా జరుగునో ఆ రీతిగా జరగవచ్చును, కాని ఒకరు దీనిని అడ్డం చేయవారు లేరు, కనుక సర్వము ఈశ్వర సంకల్పమని కూడాను తాను నిర్ణయించుకుని స్థిర నిశ్చిత్తుడై కూర్చున్నాడు.
2: హీ డిసైడెడ్ దట్ గాడ్స్ విల్ షాల్ బి డన్. Nobody can go and change something that is happening according to God's will. This is Ishvara's desire. He just stuck to the place where he was sitting.
1: Intalone gramamunuku parigetti poyinatvanti ee yokka oorvalainatvanti shishyulu unnaru chudu tirigi vachi swami ఊరంతా కారెంటుగా కనిపించింది, కాని అక్కడికి వెళ్లితే ఏమాత్రం కూడాను అగ్ని లేదు, కాని జనకుడు ఇక్కడే కూర్చున్నాడు, ఇతని ఎంత స్థిరచిత్తుడు అని ఆ శిష్యులు ఈ గురువునికి చెప్పడానికి పూనుకున్నారు.
2: These envious students who had run to the city, when they went there, they found that there was no flames at all. They came back to Sukha and they told him that we ran there because we thought that the city was burning. But when we went there, we found that there were no flames. So we have come back. But how steady Janaka's mind is, that Janaka has been sitting here unperturbed throughout this time. That is what they were telling Sukha at this juncture.
1: అప్పుడు శుకుల వారు చెప్పారు, నాయన ఈ చపల చిత్తులైనటువంటి వారికి ఎన్ని గంటలు బోధించకూడదు ప్రయోజనం లేదు, స్థిరచిత్తుడైనటువంటి వాడు ఒక్కడు చిక్కినా చాలు, అతని నిమిత్తమై నేను ఈ కాలంను కాచుకుని ఉంటున్నాను, కనుక ఈనాడైనా అతని యొక్క స్థిరచిత్తం మీరు గమనించుతారా అని ఆ ఓర్వలేనటువంటి శిష్యులకు చక్కని బుద్ధిని నేర్పాడు.
2: Sukha looked at those disciples, these people who were filled with envy, and he told them, look here, what is the use of my teaching for so many months and days to such wavering minds as you people have? Even if I teach for a short while to a steady mind like the one which Janaka has, there is some purpose in doing so.
1: Kanuka, sthirachittulainatvanti varu, okkaru chikkina kudanu chalu. చపల చిత్తులైనటువంటి వారు ఎన్ని వేల మంది ఉండినా కూడాను అది ప్రయోజనం ఉండదు లోకమునకు, కనుకనే ఒకనొక సమయంలో రామకృష్ణ పరమహంస కూడాను పవిత్రమైనటువంటి వాక్యములు వెదజల్లుతున్నటువంటి సమయంలో రాణి రాసుమణి అక్కడ కూర్చొని వింటూ ఉండినట్టుగా నటించింది. తక్షణమే ప్రబోధిస్తున్నటువంటి రామకృష్ణుడు వెళ్లి ఈ రాణు రాసుమణికి చెంపకు రెండు అందించాడు, అనగా కొట్టినాడు.
2: To have one steady mind to whom you could convey the lesson. What is the use of having 1,000 wavering minds to whom you can convey a lesson? It's quite useless. There is no use for the world if you teach to 1,000 wavering minds. In fact, there is another story with regard to Ramakrishna Paramahamsa. When he was conveying some lesson, he found that a disciple by name Rani Rasamani was pretending to listen to the lesson. He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatunte varandai kudanu ee rani kada stree. కాని ఆనందంగా కూడాను ఈ సమావేశంలో పాల్గొని స్వామి యొక్క వాక్యములంతా శ్రవణం చేయుచున్నటువంటి సమయంలో ఏమి ఈ స్వామికి ఈ విధమైనటువంటి బుద్ధి పుట్టింది, ఆమెను ఇంతమందిలో అగౌరవపరిచినాడే అని ఇతనికి ఏదైనా కొంత మతిభ్రమణ ఉన్నదా అని కూడాను వారు ఊహించారు.
2: Others who were looking at this event felt that here was a Rani, here was an affluent person and a woman. She was sitting in the audience, listening to the teachings of the Guru with pleasure. Under those conditions, why did he go and cause him to the lesson? He went there and he gave her 2 slaps.
1: Kani akkada koodinatunte varandai kudanu, ee rani kada, stree. Kani aanandanga kudanu ee

0: of the guru with pleasure. Under those conditions, why did he go and cause hurt to her? Is he got his mind disturbed? Is he mentally disturbed? This is the way in which they were asking questions.
1: Kani Rasumani Kudanu, Tan Yemi Telinatunitiga, Nalu Yemi Tapunadi, Nakos Nanu Yendukosan Yiritiga, Omana Parchinado Nikudanu, Tanu Kudanu, Tana Tapunu Telisukana Leka, Tanu Aneka Rakamlan Puntiuka, Apohala Buriendi.
0: Rasumani also was thinking, what has happened to me? Why did the guru come and disrespect me like this? And is there anything wrong with me? This is how she has been asking herself several questions.
1: Kani nijamga yavar tappu varu telusukunte tappule cheyaru. Kanuka ade vidhamgani ee rani Rasumani kudanu taanu edi tappu cheyinattuga taanu uhinchutu vachindi. Tachaname daanani gamaninchi Ramakrishnudu, నీవు ఇక్కడ కూర్చోట నా ప్రబోధన శ్రవణం చేయటానిక లేక కోర్టు వ్యవహారములంతా చింతించడానికి ఇక్కడ కూర్చుకున్నావా? నీవు కోర్టు వ్యవహారములు చింతించేటట్టుగా ఉంటే ఇంటికి పోయి చింతించు. ఈ సమావేశంలో కూర్చోనక్కర్లేదు. కాలమును అపవిత్రం చేసేటువంటి యొక్క కాయమును నేను ఏమాత్రం కూడా క్షమించనని కూడాను గట్టిగా మందలించాడు.
0: ట్రూలీ ఇఫ్ వన్ నోస్ వన్స్ ఓన్ ఫాల్ట్స్ వన్ విల్ నాట్ కమిట్ దోస్ ఫాల్ట్స్. ఇన్ ఫ్యాక్ట్ because Rasamani did not know what her fault was, she was not able to realize what is wrong with her. As soon as the Guru, Ramakrishna Paramahamsa, went there, he told her, look, you have come here to listen to the discourse, or have you come here to think of various litigations that you are involved in? If you want to think of the litigations that you are involved in, you better stay at home. Only you should come here if you want to listen to my teachings.
1: Adevidamgane. మనము శ్రవణం చేయాలని చెప్పి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి వారిలో అశ్వత్ వృక్షం మాదిరి కదిలేటువంటి యొక్క మూర్ఖులు కొంతమంది, ఇంకా ఇటువైపున అటువైపున కాకుల వలె చూచేటువంటి యొక్క వ్యక్తులు కొంతమంది, చెప్పుతున్నటువంటి వాటిని ఏదో అలక్ష్యంగా వినటం కొంతమంది, కూర్చోవటం కూడాను చేతగానటువంటి వికార స్వరూపులు కొంతమంది, ఇలాంటి వ్యక్తులు ఈ సమావేశంలో కూడటం వల్ల కూడాను ఇతరులు కూడాను కొంత దుర్బోధలు కొన్ని దురభ్యాసములు కూడాను నేర్పినటువంటి వారిగా అవుతుంటారు. కనుక మనం ఇట్టి సమావేశంలో కలిగినప్పుడు స్థిరచిత్తులు కావడం కోసమని మనం తగినటువంటి ప్రయత్నం చెయ్యాలి. అట్టి స్థిరచిత్తుల యొక్క తత్వము ఎట్టి అవస్థలు ఎందు ఉండినప్పటికీ ఆత్మతత్వమునందే తాను అంకితమై ఉంటున్నట్టుగా భావించుకోవటం.
0: In the same manner, some people who come and sit here to listen to what is being said here are wavering like the leaves of the Ashwatha tree which waver when there is the smallest breeze. They move about as if they are crows. They are not able to sit steadily. They look this side and that side with a vision that is only known for the crow to possess. They are unconcerned. They cannot even sit in a proper manner. They are constantly moving. Such people in a gathering of this kind do not develop a steady mind. They are simply wavering all the time. Unless you have a steady mind, you cannot understand matters relating to the Atma.
1: Kanuka chapala chittulainatunti varu yetti యాగములు చేసినప్పటికీ, ఎట్టి యోగి అయినప్పటికీ లోక దృశ్యములకు వాడు కొంతవరకును ఆ యొక్క స్వరూపంగా గోచరించవచ్చునే కాని ఆత్మ లక్ష్యమునందు మాత్రము, ఈ అంతర్లక్ష్యమునందు మాత్రము వాడు నిజమైనటువంటి యోగి కాని, నిజమైన సాధకుడు కాని, నిజమైనటువంటి యొక్క శ్రవణము చేసేటువంటి యొక్క వ్యక్తి కాని కానేరడు.
0: Therefore, people who have a wavering mind, even if for some external appearances they may pass off for yogis, they may pass off as if they are having concentration, they can never, with their wavering minds, become sadhakas in regard to matters relating to Atma.
1: Itti yokka paristhitini puraskarinchukuni Shankaru yokka shishudainatvanti yokka Nityananda varu ee shlokamunu likistu vachadu.
0: It is in this context, and it is having such things in his mind, this disciple of Shankara, namely Nityananda, he wrote out this particular verse.
1: Sangara tova, anaga sangamuto cherikani, sangamunu vadalikani, marikontamandi sadhanalu chestuntuntaru. Sangamuto undi, Tyagaraju, Potana, ilanti mahavemana, mahapurushulandari kudanu, Jayadeva, Gaurangada, Tukaramu, Ramakrishna Paramahamsa, Kabiru, Ramadasu, ilanti mahapavitramainatundi vyaktulandari kudanu, sangamulo cheri, namasmarana cheta, sarvuluku kudanu, ee pavitramainatundi anandanni andinchutu vachi, varu atmatattvam lopala ankitamainatundi varu kuda untunnaru.
0: In this verse,

0: Saratova. That is, even if you are connected with the society and appear externally as if you are involved in matters relating to the world, yet you can certainly do many things and understand the Atma Tattva. There have been such people like Tyagaraja, like Potana, like Vemana, like Jayadeva, like Kabir, like Ramadas. So many people were involved in the society and yet they did so many things by which they could understand the spirit of the Atma.
1: కానీ సంగమునకు దూరమై ఏ కొండ గుహలయందో ఏ ఏకాంతమైనటువంటి ప్రదేశములందో ఏ హిమాచలమునందో వారు భగవత్ చింతన చేయొచ్చు. వారి యొక్క దివ్య చిత్తమునకు తగినటువంటి యొక్క పవిత్రతను కూడాను అభివృద్ధిపరచుకుంటూ ఈ బ్రహ్మ లక్ష్యమునందు మాత్రమే వారి జీవితమును అంకితం చేసేటువంటి వారు కొంతమంది ఉంటుంటారు.
0: There are others who move themselves away, become distant from the society. They go into a forest, they go onto a hill, they retire to the Himalayas, they concentrate their mind and they are able that way to realize the Atma Tattva.
1: మరి కొంతమంది సంగమ లోపల మహాభక్తుల వలె నటించుతూ కొన్ని రకములైనటువంటి యొక్క వేషములు వేయచ్చు. ఎక్కడ 10 మంది చేరుతుంటారో, 10 మంది చూచుతుంటారో, అట్టి ప్రదేశమునందు కూర్చొని ధ్యానం చేసినట్టుగా నటిస్తూ కూర్చుంటారు.
0: There are others who are in the society, who pretend to be great people while remaining in the society. They always move to places where there is a gathering of devotees and they pretend to be very great devotees remaining in the society.
1: ఇట్టివి ఏమాత్రం కూడాను ఆధ్యాత్మిక మార్గమునకు సరి అయినటువంటి యొక్క కృత్యములు కానేరవు.
0: Such actions and such pretensions can never be the appropriate paths for the attainment of the adhyatmic spirit.
1: విలువైనటువంటి రత్నములను భద్రమైనటువంటి పెట్టెలలో పెట్టి ఎవరు దానిని కొనగలరో అట్టివారికి మాత్రమే వారు చూపగలరు. కాని ఏదో బజారు లోపల చేపల మార్కెట్ మాదిరి పెట్టి వజ్రాలు అప్పుడు కూడా అమ్మరు.
0: Valuable jewels or valuable gems are kept in good strong boxes and the seller can show them only to people who can buy, who have the capacity to buy. They cannot take these valuable gems and jewels into a market street or into a fish market and show them to everyone irrespective of his ability to purchase those jewels.
1: జపము ధ్యానము ఇలాంటివంతా కూడాను పవిత్రమైనటువంటి మణుల వంటివి, వజ్రముల వంటివి. అవి ఏకాంతమైనటువంటి స్థానమునందు స్థిరచిత్తులై అందులో బ్రహ్మతత్వమును గురించి వారు విచారించవలసినటువంటివి కాని 10 మంది చూచినట్టుగా కూడాను ఎగ్జిబిషన్ మాదిరి వచ్చి కూర్చోవటం కాని ఏదో చేతులకు త్రిప్పుకుంటూ ఉండటం కాని ఇవి సరి అయినటువంటి విలువైనటువంటివి కాదు. ఇది కేవలము దుర్వాసనలు కొట్టేటువంటి చేపల వంటివే కాని వజ్రములు విలువైన వజ్రముల వంటివి కాదు.
0: జప jhana and such other sadhanas are like valuable jewels and gems. They can only be given and shown to people who have unwavering minds. They cannot be given to all people, particularly those people whose minds go on wavering all the time. These are not intended to be given as an exhibitionist matter to people who come and who do not even know how to concentrate their minds. They cannot conduct themselves as a fish market if they want to see such gems.
1: స్థిరచిత్తులు కావడానికి 3 రకములైనటువంటి సాధనలు చెప్పారు. మీన సాధన, మృగ సాధన, మర్కట సాధన, కూర్మ సాధన. నాట్ మర్కట.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ఎన్ అన్వేవరింగ్ మైండ్ దేర్ ఆర్ 3 కైండ్స్ ఆఫ్ సాధనాస్. 1 సాధన ది మీన సాధన లైక్ ది ఫిష్, ది అదర్ లైక్ ది యానిమల్ అండ్ ఎ 3rd one లైక్ ది టార్టాయిస్.
1: మీన సాధన అనగా తాను జలములో ఉంటే మాత్రమే తాను జీవించగలదు కాని జలమును క్షణము దూరం చేసుకుంటే తాను జీవించడానికి ఏమాత్రం కూడాను జీవించడానికి వీలు కాదు. అదేవిధంగానే ఏకాంతంగా సాధన చేస్తేనే తప్ప 10 మందిలో సాధన చేయడానికి చేతగానటువంటిది ఈ మీన సాధన అని.
0: మీన సాధన కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై రిఫరింగ్ టు ది ఫ్యాక్ట్ దట్ ది ఫిష్ కెన్ ఓన్లీ సర్వైవ్ ఇన్ వాటర్. The moment it is taken out of its surroundings of water, the fish cannot survive. In this manner, meena sadhana for persons can be explained as one which can be done only in solitude. If, however, you go and sit in company with 10 other people, your sadhana will not survive. That is meena sadhana.
1: పది మంది లోపల ఏకాగ్రత కుదరక తాను ఏకాకి అయినటువంటి స్థితి ఎందు మాత్రమే ఏకాగ్రతను అభివృద్ధి పరచుకోవటం మీన సాధన అని అర్థం.
0: To be unable to have concentration in mixed, when he is mixed up with 10 other people, And to be able to acquire that concentration in solitude, this is called Mena Sadhana.
1: Inka Mruga Sadhana naga, అది కేవలము భూమిపైన మాత్రమే సంచరిస్తుంది కాని జలములో తాను జీవించడానికి ఏమాత్రం కూడా ఒప్పుకోదు. కదుకునే 10 మంది లోపల మాత్రమే సాధన చేయడం కొంతమందికి వాడకవుతుంది కాని ఏకాంతంలో పోయిందంటే లేని సంసార బాధ్యతలంతా తలలో చేరి ఉంటాయి.
0: ది మృగ సాధన ఆర్ ది వన్ లైక్ ది యానిమల్ దిస్ ఈస్ లైక్ బీయింగ్ ఏబుల్ టు అక్వైర్ ది కాన్సన్ట్రేషన్ ఆన్ ది ఎర్త్ ఓన్లీ. యూ కెనాట్ గో అవుట్ సైడ్ ది ఎర్త్ అండ్ డూ ఇట్. In other words, there are some people who can acquire the concentration only when they are sitting in company with 10 others. When they sit alone in solitude, they begin to think of their family troubles, they begin to think of various attachments, they can never do their sadhana in solitude. This is the mruga sadhana.
1: Inka kurma sadhana naga. ఏకాంతంలో ఉండని జలములో ఉండినా గట్టు నుండినా తాను జీవించడానికి సంసిద్ధమై ఉంటుంటాది. రెండు స్థానముల యందు కూడాను తాను సుఖజీవనం జరుపుతూ ఉంటుంటాది. కనుకనే గుంపుల యందు కాని ఏకాకి యందు కాని తన యొక్క చిత్తము స్థిరత్వమును పూనుకోవటము ఇది సరి అయినటువంటి సాధన కనుక దీనిని కుర్మ సాధన అని కూడాను దీనిని పేరు పొందుతున్నారు.
0: ది టార్టాయిస్ కెన్ లివ్ either in water or on the surface of the earth. It can do both. So when we talk of sadhana in terms of the tortoise, it means you are able to acquire concentration either alone or also while sitting in company with 10 other people. If you are able to do both, this is referred to as the sadhana relating to the kurma or the tortoise.
1: Atti samachittamunu manam abhiruddhi parchukoni tadupari స్థిర చిత్తమునకు మనం బయలుదేరటానికి పూనుకోవాలి. కానీ ఈనాడు సమచిత్తము ఏమాత్రం కూడా లేదు కాని సంఘచిత్తమునే మనం అభివృద్ధి పరచుకుంటూ పోతున్నాం.
0: ఇన్ దట్ వే ఇట్స్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు డెవలప్ ఈక్వల్ మైండెడ్నెస్ దెన్ వీ కెన్ ఆఫ్టర్ దట్ డెవలప్ అన్వేవరింగ్ మైండ్. బట్ టుడే దేర్ ఈస్ నో ఫస్ట్ స్టెప్. యు ఆర్ నాట్ డెవలపింగ్ ఈక్వల్ మైండెడ్నెస్. యు ఆర్ ఓన్లీ డెవలపింగ్ వాట్ యూ క్యాన్ ఇన్ ది సంఘ ఆర్ ఇన్ ది సొసైటీ.
1: కనుకనే మనము ఈ యొక్క వయసునందు పవిత్రమైనటువంటి యొక్క ఏకాగ్రతకు మనం తగినటువంటి ప్రయత్నం సల్పాలి. ఈ చిత్తమును ఈ వయసునందే అరికట్టకున్నా వృద్ధాప్యమునందు అరికట్టడం అసాధ్యమవుతుంది. కనుక శారీర మానసిక ఆధ్యాత్మిక శక్తులు మహాపుష్టివంతంగా ఉండినటువంటి ఈ సమయమునందు ఈ యొక్క ఇంద్రియములను అరికట్టుకునేటువంటి విధానమునకు మీరు తగినటువంటి ప్రయత్నం చేయాలి. ఈ మానసిక సంబంధమైనటువంటి యొక్క వృత్తులకు ఈ చపల చిత్తములకు మీరు ఏమాత్రం కూడా గురి కాకూడదు. ఈనాడు మీరు చపల చిత్తులుగా మీరు బయలుదేరితే మీరు తప్పక ఈ యొక్క జీవితమునే వ్యర్థం చేసుకున్నటువంటి వారు అవుతారు.
0: In this age of yours, the age of youth, it is possible for you to attain what is called the sacred concentration. You must control your mind. While your body is strong, while your mind is strong, while your spirit is strong, you must control your organs. If you do not do that, you will have a wavering mind. If you have a wavering mind, you will be wasting your life and it becomes unsacred.
1: నీ భావములకు విరుద్ధమో లేక నీ ఇచ్ఛకు విరుద్ధమో నీ యొక్క సంకల్పమునకు విరుద్ధమో జరిగినప్పుడు లోపల నుంచి ఉప్పొంగేటువంటి ఉద్రేకములకు నీవు వశుడు కాకూడదు. వచ్చేటువంటి ఉద్రేకములను నీవు అరికట్టుకునేటువంటి శక్తివంతుడుగా నీవు నిలిచినప్పుడే నీవు భగవత్ అనుగ్రహానికి నీవు పాత్రుడు కావటానికి ఎట్టి సందేహము ఉండదు.
0: ఇఫ్ థింగ్స్ టర్న్ అవుట్ ఇన్ సచ్ ఎ వే దట్ సంథింగ్ హ్యాపెన్స్ కాంట్రరీ టు యువర్ ఐడియాస్ or something happens contrary to your wish, or something happens contrary to your own desire, then there will be excitement coming from within yourself. You should not become subservient to that excitement. You should control the excitement and get the upper hand over the excitement that comes from within you under such circumstances. It's only then that you will be entitled to God's grace.
1: ఈనాడు మనం సంఘముతో చేరినప్పటికీని సంఘ సేవ సలిపినప్పటికీని సంఘ జీవులు అయినప్పటికీ మన చిత్తమును ఏ యొక్క విశ్వాసముతో మనం అర్పితం చేశామో ఆ విశ్వాసమును మనం ఏమాత్రం కూడా చెలించినటువంటి స్థితిలో దానిని కాపాడుకోవాలి.
0: టుడే ఈవెన్ ఇఫ్ యూ జాయిన్ ది సొసైటీ, ఈవెన్ ఇఫ్ యూ బికమ్ వన్ ఇన్ ది సొసైటీ అండ్ ట్రై టు సర్వ్ ది సొసైటీ, యూ మస్ట్ బి కేర్ఫుల్ టు సీ దట్ ది ఫెయిత్ విత్ విచ్ యూ హ్యావ్ గివెన్ యువర్ మైండ్ టు దిస్ వర్క్ విల్ రిమైన్ అన్ అన్వేవరింగ్ ఫెయిత్.
1: నీ నమ్మకం చెదిరింపజేసుకుంటేవా నీ జీవితమే చెదిరిపోతుంది.
0: ఇఫ్ యువర్ ఫెయిత్ shakes, then your life will become a shaken life.
1: కనుక నీ యొక్క చిత్తమును చెలించినటువంటి స్థితిలో నీవు కాపాడుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవటం లోపలనే నీవు మహాధన్యుడు కాగలవు. నీవు మానవ జన్మం ఎత్తినందుకు కాని నీవు ఈ ప్రపంచంలో నీవు సృష్టింపబడినప్పటికీ నీ యొక్క సార్థకమైనటువంటి యొక్క కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించుకున్నటువంటి వాడుకున్నను కాగలవు.
0: If your mind can be controlled and if you can develop a mind which is unwavering, then all your attempts will be successful. Your life can then be said to be fruitful and you will be doing something which has a value in your life.
1: Kana vidyarthulara meer mukhyanga ee nela dinamunu kudanu anubhavagulainatundi peddalu andincheatundi vishayamulu meer enta shravanam cheyuchunnaro ఎన్ని రకములైనటువంటి భావములను మీ హృదయంలో మార్పు చెందించుకునిచున్నారో ఇవన్నీ కూడాను ఒక్క భాగము. కాని ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది మరొక భాగము. ఇంద్రియ నిగ్రహం లేక ఎన్ని మీరు శ్రవణము చేసినప్పటికీ పెద్దలైనటువంటి అనుభవజ్ఞులు ఎన్ని రకములుగా శ్రమించి మీకు బోధించినప్పటికీ వారి బోధనలు వ్యర్థమైపోతుంది. మీరు ఈ నెల కాలము ఇక్కడంతా కూడా ఉండి శ్రవణం చేసినటువంటి యొక్క కాలము వ్యర్థమైపోతుంది. ఈ రెండింటినీ వ్యర్థము కాని ఒక సార్థకంగా గావించుకునేటువంటి ప్రయత్నానికి మీరు గట్టి ప్రయత్నం చేయాలని కూడాను నేను ఆశిస్తున్నాను.
0: స్టూడెంట్స్, డ్యూరింగ్ దిస్ వన్ మంత్ ఆఫ్ యువర్ స్టే హియర్ యూ విల్ బి లిసనింగ్ టు మెనీ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్. వాట్ ఎవర్ యూ లిసన్ టు దెమ్ and the changes that may come about in you as a result of listening to what these elders say, all that is on one side. On the other hand, control of your organs and your senses is on another footing. Unless you are able to take these teachings which you are listening to from these experienced people for the purpose of controlling your senses and organs, the entire teaching will become a waste. The month which you have spent here will become a waste. I want to urge on you that you should make every effort not to waste this time and make good use of your stay during the month here.
1: బాహ్య దృష్టితో నెల దినములు ఇక్కడ చేరినామని ఇంతమంది మహనీయులైనటువంటి పెద్దలంతా కూడా ఇంతవరకు ప్రబోధించారని దీనిని కేవలము కొన్ని గ్రంథరూపకంగా మనం తీసుకుని కొన్ని నోట్బుక్స్ లో మాత్రమే రాసుకుని దానిని ఒక చెంత పెట్టుకున్నంత మాత్రమున ఇవి మీరు శ్రవణం చేసినట్టుగా ఏమాత్రం కూడా అర్థం కాదు. మీ హృదయమునందు మీ హృదయ స్థానములో ఏవి భద్రముగా నిలబెట్టుకుంటారో అవి మాత్రమే మీకు భద్రమైనటువంటి యొక్క ఆస్తిపాస్తులుగా మీకు నిలుచుతుంటుంటాయి.
0: లుకింగ్ అట్ ఇట్ ఇన్ అన్ అవుట్వర్డ్ ఆస్పెక్ట్ అండ్ టు ఫీల్ దట్ యు హావ్ స్పెంట్ ఎ హోల్ మంత్ హియర్ అండ్ టు హావ్ ఎ నోట్ బుక్ ఇన్ విచ్ యు హావ్ టేకెన్ డౌన్ ఆల్ ది నోట్స్ ఫ్రమ్ వాట్ ది టీచర్స్ హావ్ సెడ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి ఆఫ్ మచ్ పర్పస్ ఫర్ యూ. Only that portion of it which you have taken into your heart and which you can carefully preserve even after leaving this place, that alone will be of long of standing value to you.
1: Chakali inti lopala konni noorla bushkot untuntai, konni noorla pant untuntai, inka konni vandala panchilanta untuntai, kavalsina colors gaanu kavalsina rakamainatvanti yokka dustulu chakali intilo undavachunu. కానీ అవి ఎంతకాలం తన ఇంటిలో ఉంటుంటాయి, రెండు మూడు దినములు మాత్రమే ఉండి తదుపరి దానిని చక్కగా ఇస్త్రీ చేసి ఎవరి వస్త్రములు వారికి ఇచ్చేసేస్తాడు. తాను కుట్టించుకున్నటువంటి ఒక్క వస్త్రం మాత్రమే ఆ చాకలి ఇంటిలో స్థిరంగా ఉంటుంటాయి.
0: ఇన్ ఏ వాష్మన్స్ హౌస్ దేర్ మే బి అట్ ఎ టైమ్ 100 బుష్కోట్స్, దేర్ మే బి 100 ట్రౌజర్స్, దేర్ మే బి 100 ధోతీస్. And all these dresses may have very attractive colors and they may be robes of very special value. But how long will they stay there? He is going to wash them, iron them, give them away to the owners and nothing will remain in his house. Only such of those which he has got made for himself by spending his money will remain with him.
1: Ade vidhamgane mana yokka burra oka chakali illu antidi. అందరి ప్రబోధలనేటువంటి రకరకమైనటువంటి యొక్క శాస్త్రము ఉపనిషత్తు కళలు ఇంకా ఇత్యాది అనేటువంటి విషయములంతా కూడాను మన యొక్క ఇంటిలో ఉంటుంటాది. కానీ ఎంతవరకు అవి ఉంటుంటాయి? మనము ఏది ఆచరణలో పెడతామో అది మాత్రమే మనకు స్థిరంగా నిలిచి మిగిలినవన్నీ గాలికి ఎగిరిపోతుంటాయి.
0: ఇన్ ది సేమ్ మేనర్ అవర్ హెడ్ ఈజ్ లైక్ ది హౌస్ ఆఫ్ ఎ వాషర్మన్. The teachings which are being given to you in the form of Upanishads, in the form of Shastras, in the form of various teachings, these things go into your house of your head as so many different clothes. How long will they remain in your head? They will remain only in as much as you put these things into practice. All others will simply fly away from your head.
1: ఒక గరిట అన్ని పాత్రల యందు కూడాను సంచరిస్తుంటుంటది. సాంబార్లో చేరిపోతుంది, రసములో చేరిపోతుంది, మజ్జిగలో చేరిపోతుంది, పాయసంలో చేరిపోతుంది. అన్నింటి యందు ఇది సంచరిస్తా ఉంది, కానీ దేని యొక్క రుచి కూడాను ఆ యొక్క గరిటకు తెలియదు.
0: If you take a spoon or a ladle, it goes and moves in big vessels containing sambar, containing buttermilk, containing various eatables like that. But this particular spoon will not know the taste of either the sambar or the payasam or any of these things.
1: కనుక మన బుద్ధి ఒక స్పూన్ వలె అందరు ఇచ్చేటువంటి లెక్చర్ లోపల సంచరించినంత మాత్రం ప్రయోజనం లేదు. మనము దానిని ఆ స్పూను ఆధారంగా చేసుకుని మనము ఆరగించేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి. అదే ఆచరణ.
0: దేర్ ఇస్ నో యూజ్ అవర్ ఇంటెలిజెన్స్ లైక్ ఎ స్పూన్ గో ఆన్ మూవింగ్ అబౌట్ ఇన్ ఆల్ ది లెక్చర్స్ అండ్ ది గుడ్ థింగ్స్ దట్ ఆర్ బీయింగ్ టోల్డ్ టు అస్ బై వేరియస్ లెక్చరర్స్. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీఆర్ ఏబుల్ టు టేక్ సంథింగ్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ దట్ యూ విల్ నో ది టేస్ట్ ఆఫ్ దోస్ థింగ్స్.
1: కాన యువకులైనటువంటి మీరు ఈ పవిత్రమైనటువంటి సుసమయం మీకు ప్రాప్తించటం చేత ఈ సమయమును మీరు దుర్వినియోగపరచక పెద్దలు ఇచ్చినటువంటి యొక్క ప్రబోధనను, అనేక రకములైనటువంటి అనుభవాలను మీ యొక్క జీవితమునకు ఆధారమైనటువంటి యొక్క భద్రమైనటువంటి యొక్క వస్తువులుగా మీరు హృదయస్థానం నందు చిత్రించుకుని దానిని భద్రపరచుకుని అప్పుడప్పుడు సమయ స్ఫూర్తిగా కాల కర్మ కారణ కర్తవ్యములను పురస్కరించుకుని దేశ కాల పాత్రలను అనుసరించి మీరు వీటిని మీ యొక్క నిత్య జీవితమునందు ఉపయోగపెట్టుకుని ధన్యులవుతారని కూడా నేను ఆశిస్తున్నాను.
0: యంగ్ స్టూడెంట్స్, రిమెంబర్ దాట్ యు ఆర్ హ్యావింగ్ వెరీ సేక్రెడ్ ఆపర్చునిటీ. డూ నాట్ వేస్ట్ దిస్ సేక్రెడ్ ఆపర్చునిటీ. Take all the experiences which people are telling you in their lectures as the very basis of your life. Secure those good things in your heart. Use them later on, according to the time, according to the circumstances, according to the environment, and according to the country and place where you live. Make your life worthy of it. This is my hope.
1: Bharatamunandu meeru oka chinna katha vini untuntaru.
0: There is a small story in Bharata which you may have heard of.
1: కృష్ణుని వశము చేసుకునే నిమిత్తమై సత్యభామ నారదు దగ్గరికి వెళ్లి ఏదైనా ఒక మంత్రము లేక యంత్రము లేక తంత్రము ఏదో ఒక ఉపదేశం చేయమని స్వార్థురాలైనటువంటి సత్య నారదుని ప్రార్థించింది.
0: విత్ ఎ వ్యూ టు గెట్ కృష్ణ ఆన్ హర్ సైడ్, సత్యభామ ఎ వెరీ సెల్ఫిష్ ఉమన్ వెంట్ టు నారద అండ్ ప్రేడ్ టు నారద, టెల్ మీ సమ్ ట్రిక్, టెల్ మీ సమ్ మంత్ర, ఆర్ టెల్ మీ సమ్ షార్ట్ కట్ బై విచ్ ఐ కెన్ గెట్ కృష్ణ ఆన్ మై సైడ్.
1: ఈమెకు తగినటువంటి యొక్క పాఠము నేర్పాలని నారదుడు సంకల్పించి, ఓహో ఇంత స్వార్థమనేటువంటిది దైవం దగ్గర ఏమాత్రం కూడాను పని చెయ్యదని, ఈ స్వార్థులకంతా కూడాను తగినటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పని నారదుడు సంకల్పించి, అమ్మా ఒక పతివ్రతము అనేటువంటి దానిని నీవు చేసి ఆ వ్రతమునందు పతిని ఒకరికి దానమిచ్చి తిరిగి పతి ఎత్తు ధనమును వారికి ఇచ్చి ఆ పతిని నీవు పొందితే ఆ పతి నిరంతరము సర్వదా సర్వకాలేషు సర్వత్రా నీ చెంతనే ఉంటుంటాడని కూడాను ఆ నారదుడు ప్రబోధించాడు.
0: నారద found that Satyabhama was a very selfish lady. And Narada thought that such selfishness will never work in regard to matters relating to God. So Narada wanted to teach a lesson to Satyabhama. And Narada said, yes, I know a process by which you can get Krishna completely and on all occasions on your side. And this is a vrata. This is a kind of devotional practice which you have to take. And that consists of giving away your husband as a gift to someone in the first instance and then buy him back for yourself by paying money and wealth which is of the same weight as that of your husband. Then when you have purchased him back, he will be yours at all times and under all circumstances.
1: Daivatattvamu teliyinatvanti yokka satya, దైవశక్తి సామర్థ్యమును గుర్తించలేనటువంటి సత్య స్వార్థమునకు లోనవటం చేతనే ఇది సులభమైన మార్గం కదా అనుకుని అందులకు ఒప్పుకుంది. ఒప్పుకుని వ్రతము చేసింది. ఆ యొక్క వ్రతము లోపల ఆ కృష్ణుని నారదునికే దానమిచ్చింది. ఆ నారదునికి దానమిచ్చిన తర్వాత నారదుడు ఈమెకు ఇవ్వటం కోసమని ఆ యొక్క కృష్ణుని తూకం వేయటానికి ప్రయత్నం చేశాడు.
0: సత్యభామ డిడ్ నాట్ అండర్స్టాండ్ గాడ్స్ వేస్. షీ హ్యాడ్ నో ఐడియా ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. సత్యభామ వాజ్ ఇంటెన్స్లీ సెల్ఫిష్. షీ వాజ్ ల్యూర్డ్ ఇన్ టు దిస్ ప్లాన్ విచ్ నారద హ్యాడ్ పుట్ బిఫోర్ హర్. Therefore, she had undertaken this vrata or the diksha. And in this vrata, what she did was to gift away her husband, Krishna, to Narada himself. After gifting away, she started wanting to get him back to weigh Krishna in terms of money.
1: Oka vaipana Krishna kurchana betti, renda vaipana, amta tana chanta unna 20 dhanam namta tetchi vesindi. Kani Krishna ye matram kudanu kadal ledu.
0: In one pan of the balance, she made Krishna to sit. In the other pan, she has been putting all her wealth, whatever she has by way of riches. But Krishna would not move up at all.
1: ఈ సమయంను పురస్కరించుకొని నాదునికి చక్కని అవకాశం చిక్కింది. అమ్మా సత్యభామ, నీ యొక్క భర్త ఎత్తు ధర్మ నాకు ఇవ్వలేకుండా పోతున్నావు కనుక నేటి నుంచి నీ భర్త నావాడు కనుక నేను తీసుకుని వెళుతున్నానని చెప్పని సంసిద్ధుడయ్యాడు.
0: Narada saw an excellent opportunity in this situation. Narada told Satyabhama, look, you are not able to give me wealth and money which is of the same weight as your husband. In this context, your husband from today belongs to me. He is mine. I am taking him away with me.
1: ఈ యొక్క అవస్థను ఆలోచించి అయ్యో ఈ సమయమునందు నాకు అడ్డు వచ్చేటువంటి వారు ఎవరున్నారు అని విచారించుకొని రుక్మిణి దగ్గరికి వెళితే ఏమైనా సహాయం చేస్తుందో ఏమో అని రుక్మిణి దగ్గరికి వెళ్లింది. ఆమె ఆ సమయమునందు తులసి పూజ చేసుకుంటూ నిల్చుకునింది.
0: సత్యభామ వాజ్ వెరీ మచ్ పర్టర్బ్డ్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అండ్ షీ థాట్ నౌ ఐ మస్ట్ ఫైండ్ సమ్వన్ హూ విల్ కమ్ టు మై హెల్ప్. షీ థాట్ ఆఫ్ రుక్మిణి అండ్ షీ ర్యాన్ టు రుక్మిణి అండ్ ఫౌండ్ దట్ షీ వాజ్ దెన్ ఎంగేజ్డ్ ఇన్ తులసి పూజ.
1: ఆ యొక్క అవస్థను చూచి రుక్మిణి, చెల్లెలా నీవు యోచించనక్కరలేదు, తక్షణం వస్తున్నానని చెప్పి ఆ తులసి దళమును కొంత చేతిలో ఉంచుకుని కన్నులకు అద్దుకుని ఆ చేతిందే ఉంచుకుని సత్యభామ వెంట కృష్ణుడి దగ్గరికి వెళ్లింది.
0: రుక్మిణి సా దిస్ కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ సత్యభామ అండ్ సెడ్ సిస్టర్ యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఐఎమ్ కమింగ్ విత్ యూ. షీ టుక్ ఏ స్మాల్ లీఫ్ ఆఫ్ తులసి ఇన్ టు హర్ హ్యాండ్స్ అండ్ షీ ఫాలోడ్ సత్యభామ.
1: కానీ అక్కడ కృష్ణుడు నారదుడు ఉన్నటువంటి యొక్క పరిస్థితిని చిత్తశుద్ది కలిగినటువంటిది కనుక రుక్మిణి గమనించింది. గమనించి ఆమె కూడాను చిరునవ్వు నవ్వి, అయ్యో భగవంతుని ధనముతో కొనేటువంటి ప్రయత్నానికి ఈ సత్య ప్రయత్నం చేసింది, ఇది కేవలం తప్పు మార్గం కనుకనే ఈ అవస్థలకు గురి అయిపోయింది అని తాను దగ్గరికి వెళ్లి, నారద నా కృష్ణుడికి తగినటువంటి తూకము రూపమునకు నామమే సరియైన తూకమని కృష్ణ అని అనింది. కానీ నారదుడు అందులోకి ఒప్పుకునలేదు. సాకారమైన కృష్ణులకు నిరాకారమైన నామము నాకు అందిస్తే నేను ఏమాత్రం కూడా అంగీకరించను, నీవు సాకారమునకు సాకారమే అందించాలని నారదుడు పట్టుబట్టాడు.
0: వెన్ రుక్మిణి వెంట్ దేర్ అండ్ సా ది సిచ్యువేషన్ ఇన్ విచ్ కృష్ణ అండ్ నారద వర్ ఫౌండ్, షీ వాజ్ ఎస్టానిష్డ్. షీ ఫౌండ్ దట్ సత్యభామ వాజ్ ట్రైయింగ్ టు అవుట్వే గాడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ మనీ. దిస్ ఇస్ నెవర్ పాసిబుల్. And she addressed Narada and said, money is not going to be equal to Krishna, but I will utter a name and that is Krishna and that should be equal to God, Krishna. Then Narada did not accept it. Narada said, Krishna, as you see him, is a sakara. He has a form. You can see him. But in return to him, you cannot give me a nirakara name. You are just saying Krishna. I won't accept the equivalence of this.
1: అప్పుడు తాను కృష్ణునే చింతించి

0: శ్లోక.
1: పత్రమో పుష్పమో ఫలమో తోయమో కృష్ణ, నీవు భక్తి కలిగిన వానికి వశనమవుట సత్యమనేటువంటిది నీవు నిరూపణ చేసినట్లయినా నీవు ఈ తులసీదళమునకై తూగుతావని కృష్ణుడికి నమస్కరించి కృష్ణ అని తులసీదళం వేసింది. ఆ కృష్ణ నామము కృష్ణునికి సమానమైనటువంటి తూకంగా వచ్చింది. తులసీదళము ఎక్స్ట్రా వెయిట్ అయిపోయింది.
0: సిన్స్ రుక్మిణి హ్యాడ్ ఎ ప్యూర్ మైండ్, ఇమీడియట్లీ షీ సా ది సిచ్యువేషన్ అండ్ షీ టోల్డ్ హర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ ఎ లీఫ్ ఆర్ ఎ ఫ్లవర్ ఆర్ ఎ ఫ్రూట్ or even a spoon of water, if there is any truth in the belief of people that to devotion you will become subservient, then here I am making the test. She simply addressed him as Krishna and put a small leaf of tulasi into the pan. Krishna, the name, became exactly equal to the weight of Krishna, the person, and the extra tulasi became excess weight in the balance.
1: కనుక భగవంతుడు ప్రేమతో ఆరాధన సెలిపేటువంటి యొక్క చిత్తమునకే దక్కుతాడు కాని కేవలం యుక్తులతో కుయుక్తులతో భగవంతుణ్ణి అర్థము చేసుకున్నట్టుగా నటించి అతన్ని వశములోపల చిక్కించుకోవటానికి ప్రయత్నం చేయటము ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. నీవు ఏ రీతిగా నక్కయుక్తులను పన్నుతావో అంతకు 1000 రెట్లు నక్కయుక్తులుగా పన్ని నిన్ను కుక్కగా చేసి పెట్టడానికి కూడాను భగవంతుడు సంసిద్ధుడై ఉంటుంటాడు.
0: It is only with pure love, it is only with affection and a pure mind that you can get round God. But if you want to adopt tricks, if you want to adopt shortcuts, if you want to be foxy and try and get round God, God knows much more than that. He can be equally foxy and turn you into a dog.
1: కనుక నీవు చిత్తశుద్ధుడై ప్రేమతో భగవంతుని పొందడానికి నీవు ప్రయత్నం చేసుకో. అంతేకాని నీవు పైపై నటనల చేత నీవు చెప్పినటువంటి విషయములను మీరి పెడమార్గము పట్టితివా, నీకు అట్టి పరమాత్ముడు దక్కడు చిక్కడు అని కూడాను నీవు స్థిర నిశ్చిత్తుడై ఉండాలి.
0: Therefore, make up your mind and understand fully that it is only by your pure mind that you can reach God. Your pretensions and you are doing things which you are not asked to do, such things will never take you to God. You can be quite clear about it.
1: Anduvalane yogaratova bhogaratova sangaratova sangavijjita etti margamlo undinatunte vaanikaina kudanu taanu chitta shuddhi kaligi taanu premato paramaatmanu chintinchina vaadu brahmavit brahmaiva bhavati. Aa brahma tattvamunu telisetunte vaadu brahmagaane maaripothuntadu.
0: That is why whether one is a yogi or whether one is a bhogi, whether you work in the society or whether you work in solitude and outside the society, provided you do this with a clean mind, then love will take you to God. Brahmavit brahmaiva bhavati. You will then understand God and will become yourself God. This is what is said in this verse.

नास्तिका बुद्धि यच्चे कुरुवन्ननु भक्ति पोये

0: ನಾಸ್ತಿಕ ಬುದ್ಧಿ ಹೆಚ್ಚೆ ಗುರುವನ್ನನು ಭಕ್ತಿ ಪೋಯೆ ಭಕ್ತಿ ಕಿಂ ಸ್ವಕ್ತಿ ಸನಾತನ ಪ್ರಭಕು ಸ್ವಸ್ತಿ ವಹಿಂಚಿಡಿ ಕಾಲಮಯ್ಯೇ ನಿಸ್ತುಲ ಗೌರವಾಧರಣ ನೆಲಕು ಕೋಲಕು ವಚ್ಚೆ ನೇಟಿಕಿಂ ನಿಸ್ತುಲ ಗೌರವ ಆಧರಣ ಗೋಲಕು ನೆಲಕು ವಚ್ಚೇ ನೇಟಿಕಿಂ
1: ಥೀಸ್ಟಿಕ್ ಟೆಂಪರ್ಮೆಂಟ್ ಇಸ್ ಗಾನ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಕಾಂಡಕ್ಟ್ ಆರ್ ಮೊರಾಲ್ ಇನ್ ದ ಸೊಸೈಟಿ ಎಥೀಸ್ಟಿಕ್ ಟೆಂಡೆನ್ಸಿಸ್ ಆರ್ ಆನ್ ದ ರೈಸ್ ದೇರ್ ಇಸ್ ನೋ ಡಿವೋಷನ್ ಟು ಒನ್ಸ್ ಓನ್ ಟೀಚರ್ There is no devotion which has been the hallmark of the ancient times is ending, and noble souls are no longer respected and held in esteem. That is the present plight today.
0: Nedu pavitramaina parvadinam.
1: Today is the holy festival day.
0: Ganapati Chaturdashi.
1: It is Ganapati Chaturdashi.
0: Ga anaga vidya.
1: Ga symbolizes vidya, knowledge.
0: Na anaga vijnanam.
1: Na, the spiritual knowledge, vijnana.
0: Buddhi vijnanamalaku adipati Ganapati.
1: Ganapati is the master of intellect and spiritual knowledge.
0: Ganalaku adipati ainatundi vade Ganapati.
1: Ganapati is the master of ganas.
0: Aneka ganamalu jagattunu poshistu untai.
1: The whole universe is sustained by ganas.
0: Atti ganamulakanta kudunu nathudainatunte vade Ganapati.
1: Ganapati is the master of all the ganas that maintain the cosmos.
0: Andariki oka master untadu, guru untadu. కాని గణపతికి ఎట్టి గురువు లేడు తనకు తానే గురువు
1: ఎవ్రీవన్ హ్యాస్ ఎ మాస్టర్ ఎ బాస్ ఓవర్ హిమ్ బట్ గణపతి హ్యాస్ నో మాస్టర్ ఓవర్ హిమ్
0: అట్టి మాస్టర్ రహితమైనటువంటి యొక్క గురువు ఈనాడు జన్మించినటువంటి దినము
1: దిస్ ఈస్ ద బర్త్ డే ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ మాస్టర్స్ హూ హ్యాస్ నన్ అబవ్ హిమ్
0: ఇంతియే కాక గణపతికి మూషిక వాహనుడు అని పేరు
1: గణపతి హెస్ అనదర్ నేమ్ మూషిక వాహన హూ హ్యాస్ మూషిక చారియట్
0: రాత్రికి చిహ్నము
1: మూషిక సింబలైజెస్ డార్క్ నైట్
0: ఈ చీకటి ఎందే ఈ మూషికము సంచరిస్తూ ఉంటుంది
1: ద ర్యాట్స్ ఆఫ్ ద మౌస్ మూవ్ ఇన్ డార్క్నెస్
0: చీకటి అనగా అజ్ఞాన అంధకారమే
1: డార్క్నెస్ స్టాండ్స్ ఫార్ ఇగ్నోరెన్స్
0: అజ్ఞాన అంధకారమునందు సంచరించేటువంటిదే మూషికము
1: ఇట్ ఈస్ ద ర్యాట్ దట్ మూవ్స్ అబౌట్ ఇన్ డార్క్నెస్
0: మొదలు వినాయకుని యొక్క స్వరూపాన్ని వినాయకుని యొక్క గుణగణములను చక్కగా గుర్తించినప్పుడే వినాయకుని యొక్క ఫలితం కూడాను మనకు చక్కగా గుర్తించుటకు వీలవుతుంది
1: ఇట్ ఈస్ క్వైట్ పాసిబుల్ టు హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ ఇన్ ద వర్షిప్ ఆఫ్ వినాయక దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ అండ్ ద నేచర్ ఆఫ్ వినాయక
0: సర్వధర్మాం పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసుచ ఇది భగవద్గీత యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము
1: ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఎంఫసైజెస్ యు సరెండర్ అన్ టు మీ గివింగ్ అప్ ఆల్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ వాట్స్ ఎవర్ యు డూ అండ్ ఐ కన్ఫర్ లిబరేషన్ అన్ టు యూ
0: దేహాభిమానం ఉండినటువంటి వానికి సమస్త చిక్కులు సమస్త దుఃఖములు సమస్త విచారములు వెంటాడుతూ ఉంటాయి.
1: ద వన్ విత్ బాడీ అటాచ్మెంట్ విల్ బి ఫుల్ ఆఫ్ యాంగ్జైటీ, వరీ అండ్ ప్రాబ్లమ్స్.
0: ఈ దేహం ద్వారానే సమస్త సంకల్పములు ఆవిర్భవిస్తుంటాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ ద థాట్ ఒరిజినేట్స్ ఇన్ దిస్ బాడీ.
0: కనుకనే సర్వధర్మాం పరిత్యజ్య, ఈ దేహ సంబంధమైనటువంటి యొక్క వాసనలను త్యజించమని కృష్ణుడు కోరాడు.
1: కృష్ణ వాంటెడ్ అస్ టు గివ్ అప్ ఆల్ దిస్ బాడీ ఆర్ ఫిజికల్ అటాచ్మెంట్.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించడమే దీని యొక్క అంతరార్థము.
1: ద ఇన్నర్ సిగ్నిఫికెన్స్ లైస్ హియర్ ఇస్ టు ఎక్స్పీరియన్స్ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: వ్యష్టి లేక సమష్టి చిక్కడు.
1: Without Vyashti, the individual, you cannot think of Samashti, the community.
0: Samashti leka srushti ye jaragadu.
1: Without Samashti, community, there cannot be srushti, creation.
0: Kanukane motta motta Vyashti ni manam gurtinchali.
1: So we have to recognize the role of individual, Vyashti.
0: Ee Vyashti dwarane Samashti ni manamu gurtinchadaku veelavutundi.
1: Through realization of the nature of the Vyashti individual, you can know the society, Samashti.
0: ఈ సమష్టి వల్లనే సృష్టి మనకు అర్థమవుతుంది.
1: త్రూ ది కాంప్రిహెన్షన్ ఆఫ్ ది సమష్టి సొసైటీ యూ కెన్ అండర్స్టాండ్ సృష్టి ది క్రియేషన్.
0: సృష్టిని అర్థం చేసుకునేటువంటి వాడే పరమేష్టి.
1: ద వన్ హు అండర్స్టాండ్స్ ది సృష్టి క్రియేషన్ ఈజ్ పరమేష్టి, డివైన్ హిమ్సెల్ఫ్.
0: కనుక సృష్టి, సమష్టి, వ్యష్టి, పరమేష్టి, ఈ నాలుగింటి యొక్క తత్వము వ్యష్టి అంది ఇమిడి ఉంటున్నది.
1: And hence srishti, creation, samishti, society, vyashti, the individual, parameshti, the divinity, are all present within the vyashti, the individual.
0: కనుకు మొట్టమొదటి మనము వ్యష్టి అనేటువంటి తత్వాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: To begin with, we have to understand the individual, vyashti.
0: వ్యష్టి జీవుడు, సమష్టియే దేవుడు.
1: Vyashti is the individual, samishti is deva, the divine.
0: కనుక దేవునకు జీవునకు ఎక్కువ భేదం కనిపించదు.
1: దేర్ ఇస్ నాట్ మచ్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది ఇండివిజువల్ సోల్ అండ్ ద కాస్మిక్ స్పిరిట్.
0: వ్యష్టిగా ఉండినప్పుడు తన జీవిత తత్వము వ్యష్టిత్వంగానే జరిగిపోతుంది.
1: ఇండివిజువల్ క్యారీస్ ఆన్ హిస్ లైఫ్ సోజర్న్ బేసింగ్ ఆన్ హిస్ ఇండివిజువల్ నేచర్.
0: సమష్టిగా వచ్చినప్పుడే సర్వ లోకమును కూడాను మనం అర్థం చేసుకోవటానికి వీలవుతుంది.
1: వెన్ వన్స్ వీ నో ద నేచర్ ఆఫ్ సమష్టి ద సొసైటీ, we'll be able to know the entire universe.
0: Kanuka vinayakudu cheppinatvanti vishti motta mota vesti.
1: So the message of vinayaka is to know the nature of vesti, individual.
0: Idi nijamainatvanti buddhi.
1: This reflects the true intellect.
0: Idi ga anetvanti padamunaku vachina artame ee yokka prani.
1: Therefore, this is the true meaning of the first syllable, ga.
0: Idi ye buddhi.
1: This is the intellect.
0: Na anetvantide vijnanamu.
1: Na stands for vijnana, wisdom.
0: Buddhi vijnanamulu yokka tattvame vinayakuni yokka pradhanamainatvanti lakshyamu.
1: The chief aim, the message of vinayaka, lies in these two, the intellect and wisdom.
0: Inati lokamulo వినాయకుని పూజ చేస్తున్నారు, కానీ వినాయకత్వం అంటే ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నారు.
1: టుడే వి వర్షిప్ వినాయక, బట్ వి డు నాట్ నో ద స్పిరిట్ బిహైండ్ ఇట్.
0: అన్నింటికీ నాయకత్వాన్ని పూజ పూరినటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక సింబలైజెస్ ఆల్ ద క్వాలిటీస్ ఆఫ్ ఎ ట్రూ లీడర్.
0: మిగితే నాయకే విత్ వినాయక, అనగా ఇతనికి నాయకుడే లేడు.
1: He has no master above him.
0: Lokamulo vinayakunni poojinchetuvanti varu unnaru, kaani vinayakudu marokarini poojinchadam ekkada jaragatam ledhu.
1: In this world there are many that worship vinayaka, but you don't come across vinayaka worshiping anyone else.
0: Eeshwarudu kudanu tana kumarudainu vinayakunni poojistadu, kaani vinayakudu eeshwarudini poojinchadu.
1: We find Ishwara, the very father, worshipping the son Vinayaka, and you don't find Vinayaka worshipping anybody.
0: Kanuka sarvulakunu nayakudainatvanti vade vinayakudu.
1: So Vinayaka is the master of all.
0: Inati lokamulo vesti samasti chuchukuntunnaru.
1: The whole world centers around these twin principles, the individual vesti,
0: samasti, community.
1: They are not making an attempt to know the primordial governing principle behind.
0: ఈ యొక్క సమష్టి అయినటువంటి యొక్క తత్వమును సృష్టి చేసేటువంటి యొక్క పరమేష్టి సర్వులకును ప్రధానమైనటువంటి నాయకుడు.
1: ఇన్ ఫ్యాక్ట్ పరమేష్టి గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ ద మాస్టర్ ఆఫ్ దిస్ సృష్టి క్రియేషన్ ఫుల్ ఆఫ్ సమిష్టి ద సొసైటీ.
0: లోకములో ఎన్నియో కార్యములు జరుగుతున్నవి.
1: వి ఫైండ్ సో మెనీ టాస్క్స్ అండర్టేకెన్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఎన్నియో మంచి చెడ్డలు జరుగుతున్నవి.
1: గుడ్ and bad do happen in this world.
0: కానీ మంచి చెడ్డలకు మూల కారణమేం కేవలము మానవుల యొక్క సంకల్పమే.
1: It is the thought of the man which is responsible for good and bad to follow.
0: చెడ్డ సంకల్పముల చేత చెడ్డ భావములు ఏర్పడతాయి.
1: Because of bad feelings within we find bad thoughts.
0: మంచి సంకల్పముల చేత మంచి ఫలితం జరుగుతూ ఉంటుంది.
1: Good sentiments, good feelings will give rise to good thoughts.
0: కనుక మానవుడు సంకల్ప వికల్పాత్మక స్వరూపము.
1: మ్యాన్ ఇస్ ద వెరీ ఫార్మ్ ఆఫ్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి యొక్క సంకల్ప వికల్పములను మనం సమంగా చేసుకోవటం ప్రధానమైనటువంటి సాధన.
1: ద చీఫ్ స్పిరిచువల్ పాత్ మీన్స్ మెయింటెనెన్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిట్వీన్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్.
0: ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ మనం సక్రమైనటువంటి రీతిగా చూసుకోవాలి.
1: We should see there is perfect balance in these two.
0: ఒక్కొక్క పర్యాయము మానవులకు చెడుగు జరుగుతుంటుంది.
1: Sometimes bad happens.
0: మానవునికి చింత లేనటువంటి ఒక సమయమే చిక్కదు.
1: There is no time when we are free from worry or anxiety.
0: ప్రతి కార్యములకు చింతించాలి.
1: We have to think over every task.
0: ఇది 12 చింతలతో కూడినటువంటిది ఈ మానవత్వం.
1: Human life has 12 worries.
0: పుట్టుట ఒక చింత.
1: బర్త్.
0: భూమి నుండి చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించడం ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: చింత చింత.
1: అండ్ ఆల్సో ఫెయిల్యూర్ ద వరీ.
0: ఈ అన్నింటికీ మూల కారణము చింతనే.
1: This worry is the main thing covering all these 12 facets.
0: మానవుడికి చింతనే లేకుండా సంతసమే లభించదు.
1: Without chinta, the worry, there cannot be santasa, happiness.
0: కనుక ఈ చింతల చేతనే మానవుడు సంతోషాన్ని పొందగలుగుతున్నాడు.
1: Out of these chinta difficulty, you have santosha, happiness.
0: The pleasure is an interval between two pains అన్నారు.
1: Pleasure is an interval between two pains.
0: రెండు బాధల మధ్య లోపలే ఒక ఆనందం మనకు లభ్యమవుతుంది.
1: There lies the pleasure in between two pains.
0: బాధలే లేకుండా ఆనందం లభించాలంటే ఇది ఏనాటికి సాధ్యం కాదు.
1: It is not possible to experience happiness without passing through difficulties.
0: మానవత్వం లోపల ఎంతయో దివ్యత్వం ఉంటుండాలి.
1: In human life there is lot of divinity.
0: మానవత్వంలో ఉన్నటువంటి శక్తి ఏ దైవం నందు కూడా కనిపించదు.
1: The latent power in man cannot be seen anywhere else.
0: అంతటి దివ్య శక్తి ఉండి కూడాను తాను దానిని ఉపయోగించుకోలేకపోతున్నాడు.
1: Man is not able to utilize, comprehend the immanent divinity.
0: ఈ బుద్ధి యొక్క శక్తి ఎంతయో గొప్పది.
1: The capacity of the intellect is far reaching.
0: ఈ విజ్ఞానము దానికంటే ఎంతో గొప్పది.
1: Wisdom is much more than the intellect.
0: ఈ బుద్ధి విజ్ఞానం యొక్క తత్వము మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand these two, the intellect and wisdom.
0: కనుకనే ఈ వినాయక చవితి రోజు భగవంతునకు కొన్ని విచిత్రమైనటువంటి యొక్క నైవేద్యములు పెడుతుంటారు.
1: On this day of వినాయక చవితి, we have special offerings to God.
0: ఈ వినాయకునకు ఉడికినటువంటి యొక్క పదార్థములు, అగ్ని సంస్కారంతో కూడినటువంటి పదార్థములు, ఆయిల్ సంస్కారంతో కూడినటువంటి పదార్థములు ఎప్పుడు కూడాను ఎవరు కూడాను పెట్టరు.
1: On this day of వినాయక చవితి, no offering is made అవుట్ ఆఫ్ ఆయిల్.
0: ఈ యొక్క పదార్థములు అగ్ని సంస్కారం లేకుండా, ఆయిల్ సంస్కారం లేకుండా ఏ రీతిగా పెట్టగలరు?
1: There's nothing like usage of oil or frying in making the sacrificial offering food to God.
0: నువ్వులు రుబ్బి,
1: the till seeds are grinded,
0: ఇంట్లో బెల్లం కలిపి,
1: జాగరీ is mixed,
0: బియ్యం పిండిని తీసి,
1: రైస్ ఫ్లోర్
0: దాని ఆవిరితో ఉడికించి,
1: అండ్ ఇస్ బాయిల్ ఇన్ స్టీమ్
0: ఆ ఆవిరి లోపల పెట్టి,
1: అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్
0: దాని కుడుములు ఉండ్రాళ్ళు అనేటువంటి పేరుతో నైవేద్యం ఇస్తుంటారు వినాయకునకు.
1: A special offering, sacrificial food, by name kudumulu and undraalu are made on this special day.
0: Ee aayilu agni samskaramu cherakunda potam chetane manavunaku nitya aarogyamnu anubhavistadu.
1: Since the offering preparation has no oil there, man will be healthy.
0: Atti aaharamnu bhujinchevaadu kalakane vinayakunaku ఎట్టి బాధలు కూడాను శారీరకమైనటువంటివి సంభవించలేదు.
1: సిన్స్ వినాయక్ హాస్ పార్టేకెన్ సచ్ ఫుడ్ ఫ్రీ ఫ్రమ్ టోటలీ ఆయిల్ హీస్ హెల్దీ.
0: ఈ నువ్వుల వల్ల, ఆవిరి వల్ల కంటిలో ఉన్నటువంటి జబ్బు నివారణ అవుతుంది.
1: ది స్టీమ్ అండ్ ది తిల్ సీడ్స్ విల్ బి క్యూరేటివ్ ఫర్ ఐ ఎయిల్మెంట్స్.
0: ఈ ఆవిరి చేత పండింపబడినటువంటి యొక్క పదార్థము స్టమక్ లోపల అన్ని విధాలు కూడాను మంచిని చేకూరుస్తుంది.
1: ద స్టీమ్ విల్ హెల్ప్ ఫర్ ప్రాపర్ డైజెషన్ అండ్ అసిమిలేషన్ ఆఫ్ ద ఫుడ్ పార్టేకెన్.
0: ఈ ఆవిరితో ఉడికినటువంటి పదార్థం వల్ల ఎట్టి బ్లడ్ ప్రెషర్ కానీ, ఎట్టి బ్లడ్ షుగర్ కానీ లభించడం వీలు లేదు.
1: థింగ్స్ దట్ ఆర్ బాయిల్డ్ అండ్ కెప్ట్ ఇన్ స్టీమ్ విల్ బి క్యూరేటివ్ ఫర్ బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ షుగర్.
0: ఈ ఆయిల్ వల్లను, ఈ అగ్ని సంస్కారం వల్లను మానవత్వంలో ఒక జఠరాగ్ని అభివృద్ధి అవుతుంది.
1: బికాస్ ఆఫ్ దిస్ ఆయిల్ కంటెంట్ దేర్ విల్ బి టెరిఫిక్ హీట్ ఇన్ ది స్టమక్ పార్ట్.
0: ఈ జఠరాగ్ని చేత సమస్త రోగములు కూడాను సంభవిస్తుంటాయి.
1: అవుట్ ఆఫ్ దిస్ హీట్ వీ సఫర్ ఫ్రమ్ సో మెనీ టైప్స్ ఆఫ్ డిజీజెస్.
0: కనుకనే ఆరోగ్యవంతంగా ఉండాలంటే మనము అగ్ని సంస్కారము, ఒక విధమైన ఆయిల్ సంస్కారమును తగ్గించాలి.
1: Therefore, in order to be healthy, one should cut short, reduce the oil content and frying preparation.
0: ఇది చిరంజీవితత్వమునకు మూల ఆధారం.
1: This is the main principle for long life.
0: కనుక ఇట్టి ఆహారమును భుజించేటువంటి వినాయకుడు కనుకనే అతను ఎంత భుజించినప్పటికీ పొట్ట పెరుగుతుంది కానీ రోగములు పెరగవు.
1: Vinayaka partakes such food. He has got a very big broad stomach, but yet he is very healthy.
0: ఇట్టి ఆహారం భుజించేటువంటి వాడు వినాయకుడు.
1: వినాయక ఈట్స్ సచ్ ఫుడ్.
0: ఇంతేకాదు, ఇతనికి విఘ్నేశ్వరుడు అని పేరు.
1: హీ హాస్ అనదర్ నేమ్, విఘ్నేశ్వర.
0: ఎట్టి బాధలకు కానీ, ఎట్టి సుఖములకు కానీ, ఎట్టి సంతోషములకు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టికల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: వినాయక పూజన వల్ల సర్వ విఘ్నములు కూడా దూరం అయిపోతుంటాయి.
1: బై ప్రేయింగ్ టు వినాయక యుల్ బి ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఆబ్స్టకల్స్.
0: ఈ వినాయకుని వల్ల కొన్ని రకములైనటువంటి యొక్క మేలు చేకూరుతుంటాయి, ప్రాకృతమైనటువంటివి.
1: ప్రేయింగ్ టు వినాయక యూ విల్ ఆల్సో హ్యావ్ ద ఫుల్ఫిల్మెంట్ సక్సెస్ అచీవ్మెంట్ ఇన్ ద వరల్డ్.
0: ప్రవృత్తి, నివృత్తి అనే రెండు లక్షణములు భగవంతునికున్నవి.
1: గాడ్ మేనిఫెస్ట్ ఇన్ టూ వేస్, ఇన్వర్డ్ అండ్ అవుట్వర్డ్.
0: ప్రవృత్తి అనేటువంటిది ఈశ్వరు కానీ విఘ్నములు సంభవించవు.
1: దెర్ బి నో ఆబ్స్టకల్స్, దెర్ బి నో ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ ఆన్ హిస్ వే టు బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: విఘ్నాయక పూజన వల్ల

0: ప్రవృత్తి అనేటువంటిది దేహమునకు సంబంధించినటువంటివి.
1: ది అవుట్ వర్డ్ మేనిఫెస్టేషన్ ఇస్ ద బాడీ.
0: నివృత్తి అనేటువంటిది బుద్ధికి సంబంధించినవి.
1: ది ఇన్వర్డ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ది ఇంటెలెక్ట్.
0: కనుక బుద్ధికి సంబంధించినటువంటి ఎప్పటికీ మార్పు చెందవు.
1: దాట్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ఇంటెలెక్ట్ ఇస్ చేంజ్లెస్.
0: దేహమునకు సంబంధించినటువంటివి నిరంతరము మార్పు చెందుతూ ఉంటాయి.
1: ద ఫిజికల్ చేంజెస్ హ్యాపన్ క్వైట్ ఆఫన్.
0: కనుక మనము ఈ దేహాభిమానమును క్రమక్రమేణా కొంచెం ఆహార విహారం చేత తగ్గించుకుంటూ రావాలి.
1: త్రూ అవర్ ఫుడ్ అండ్ అదర్ హ్యాబిట్స్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు రిడ్యూస్ ది బాడీ అటాచ్మెంట్.
0: ఆహార విహారముల చేత దేహము ఎక్కువ బలమైపోతుంది.
1: ద వెయిట్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ యొక్క దేహమునకు బలమైనటువంటి దాన్ని ఈ గుండె అనేటువంటిది పూర్తి దానికి రక్తాన్ని సప్లై చేయలేదు.
1: అండ్ వెన్ యూ హ్యావ్ ఓవర్ వెయిట్ ద హార్ట్ విల్ నాట్ బి ఇన్ ఎ పొజిషన్ టు పంప్.
0: మన దేహం లోపల ఒక్కొక్క తూరి గుండె కొట్టుకున్నప్పుడంతా కూడాను 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణమవుతుంది.
1: వెన్ ఎవర్ ద హార్ట్ బీట్స్ పంప్స్ బ్లడ్ ఇట్ వుడ్ రీచ్ 12,000 మైల్స్.
0: ఈ 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణమయ్యేటప్పటికీ దేహము అలసిపోతుంది.
1: ద బాడీ గెట్స్ టైర్డ్ సప్లయింగ్ బ్లడ్ టు 12,000 మైల్స్ ఆఫ్ డిస్టెన్స్.
0: దేహం బలమయ్యే కొలది దీనికి సప్లై కూడాను ఎక్కువ చేయవలసి వస్తుంది.
1: విత్ ఇంక్రీజింగ్ ఒబెసిటీ ద సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ బికమ్స్ ఎ ప్రాబ్లం.
0: కనుకనే ఈ సప్లై చేసే దాంట్లోపల హార్ట్ వీక్ అవుతుంది.
1: ఒబెసిటీ మేక్స్ ది హార్ట్ వీక్.
0: కానీ 7 పర్యాయములు ఇది కొట్టవలసినటువంటి ఒక గుండె అనేక పర్యాయములు కొడుతుంది.
1: ది హార్ట్ బీట్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ ఓవర్ వెయిట్.
0: కానీ ఒక్కొక్క పర్యాయం గుండె కొట్టినప్పుడు 12,000 మైళ్ళ దూరము ఈ రక్తం ప్రయాణం అవుతుంది.
1: ఈచ్ ది హార్ట్ బీట్స్ వుడ్ సప్లై బ్లడ్ దట్ వుడ్ ఎక్స్టెండ్ ద డిస్టెన్స్ ఆఫ్ 12,000 మైల్స్.
0: కనుక దేహాన్ని కూడా రక్షించుకోవడానికి ఈ యొక్క గుండెకు ఇంత పని పెట్టకుండా మనం చూసుకోవాలి.
1: వీ షుడ్ సీ దట్ హార్ట్ ఈజ్ నాట్ పుట్ టు ఓవర్ వర్క్.
0: వినాయకుడు చేసే పని అదియే.
1: దట్ ఈస్ ద జాబ్ ఆఫ్ వినాయక.
0: అన్ని భుజిస్తుంటాడు.
1: వీ ఈట్ ఆల్.
0: కానీ తనకి ఏమాత్రం కూడా బాధలు కలగవు.
1: బట్ వినాయక హ్యాస్ నో ప్రాబ్లమ్స్.
0: అనగా ఈ దేహముకు సంబంధించినటువంటి ఒక విషయంలో వినాయకుడు చేసేటువంటి పనులు చాలా సూక్ష్మమైనటువంటివి.
1: ది యాక్షన్స్ ఆఫ్ వినాయక హ్యాస్ గాట్ దీస్ సటిలిటీస్ రిలేటింగ్ టు మెయింటెనెన్స్.
0: ఈ భుజించే ఆహారం లోపల ఉండేటువంటి యొక్క మార్పే ఈ ఆరోగ్యములకు మూల కారణము.
1: The main cause, principle behind the health is a kind of change in our food habits.
0: కనుక మనము ఫుడ్ ను కొంచెం కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: So we should exercise control over our food habits.
0: ఇంతే కాకుండా
1: not only this,
0: మూషికం ఒకటి ఉంటుండాలి.
1: We also have this rat.
0: ఈ మూషికం అనగా ఎలుక అని మనం అంటుంటాము. ఇది ఎలుకకు సంబంధించింది కాదు.
1: We just take it as rat in the literal sense, but it's not so.
0: అజ్ఞానమునకు చీకటికి సంబంధించినటువంటిది ఈ మూషికము.
1: దిస్ ర్యాట్ సింబలైజెస్ ది డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: తనకు అధికమైనటువంటిదంతా కూడా మూషికానికి వదిలిపెడుతుంటాడు.
1: వాట్ ఎవర్ దట్ ఈస్ ఎక్సెస్ లెఫ్ట్ ఓవర్ ఈస్ గివెన్ టు ర్యాట్.
0: కనుక ఈ మూషికం కూడాను వినాయకుడికి ఎంతో సహాయం చేస్తుంటాది.
1: ఈవెన్ దిస్ ర్యాట్ ఆల్సో కోఆపరేట్స్ హెల్ప్స్ వినాయక.
0: మూషికము చాలా చిన్నది.
1: It is so small.
0: వినాయకుడు చాలా గొప్పవాడు.
1: వినాయక ఇస్ మైటీ.
0: ఇంత గొప్ప దేహమును అంత చిన్న వినాయకుడి పైన మూషికం పైన ఏ రీతిగా సవార్ చేయగలడు?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ దట్ బిగ్ బాడీడ్ వినాయక టు హ్యావ్ దిస్ ర్యాట్ యాజ్ ఎ చారియట్?
0: మూషికం అనగా ఎలుక కాదు.
1: సో ఇట్స్ నాట్ సింపుల్ ర్యాట్.
0: అజ్ఞానం అనేటువంటి చీకటికి అంత బరువు అయినటువంటిదిగా ఉంటుంది.
1: ఇట్ ఓన్లీ మీన్స్ ద డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ విల్ క్యారీ సచ్ హెవీ హెడ్ లోడ్.
0: కనుక మనకు విజ్ఞాయకుడు వినాయకుడు అనగా చీకటియే.
1: సో ఇట్ ఈస్ డార్క్నెస్ ఓన్లీ.
0: చీకటికి ఇంత బరువు అనేటువంటిది తెలియదు.
1: వీ డు నాట్ నో ద వెయిట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఇలాంటి బరువు అయినటువంటి యొక్క చీకటిని ఎంత కాలమైనా కూడా మోస్తుంటుంది.
1: దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్ సో హెవీ విచ్ వుడ్ లాస్ట్ ఫర్ లాంగ్ టైమ్.
0: వినాయక చవితి ఎందున్నటువంటి అంతరార్థములు ఎన్నో ఉంటున్నవి.
1: There are lots of inner meanings behind the celebration.
0: ఈ నాడు వినాయకునికి గరగపోచతో పూజ చేస్తుంటారు.
1: And today there is a special worship making use of grass garika.
0: ఇది ఏ విధంగా వచ్చింది?
1: What is its origin?
0: ఒకానొక సమయంలో పార్వతీ పరమేశ్వరులు పాచికలాడుతూ వచ్చారు.
1: At one time Parvati and Parameshwar

0: were playing dice.
1: ఎవరు ఓడిపోను ఎవరు గెలుస్తారనేటువంటి దానికి దీనికి విట్నెస్ గా ఒక విధంగా నందిని పెట్టుకున్నారు.
0: యాజ్ ఎన్ ఎంపైర్ నంది వాజ్ నామినేటెడ్.
1: అప్పుడు ప్రతి ఒక్క పర్యాయం కూడాను ఈశ్వరుడే జయించినట్టుగా నంది తల ఊపుతుంది.
0: అంపైర్ నంది వాజ్ డిక్లేరింగ్ ఈశ్వర వన్ ఇన్ ద గేమ్ ఆఫ్ డైస్.
1: కానీ ఓడిపోయినటువంటి పార్వతికి కోపం అధికమవుతుంది.
0: బట్ పార్వతి హూ లాస్ట్ వాజ్ వెరీ ఫ్యూరియస్.
1: ఇది కేవలము వంచన చేస్తుంది నంది.
0: అండ్ హీ థాట్ ద అంపైర్ నంది ఈజ్ చీటింగ్.
1: అప్పుడు ఆ నందికి శాపం ఇచ్చింది పార్వతి.
0: అండ్ మదర్ పార్వతి కర్స్డ్ నంది.
1: నీవు కుష్టి రోగంతో చీలించిపోవుగాక.
0: లెట్ యూ సఫర్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: అప్పుడు నంది ప్రార్థిస్తాడు, తల్లి ఇది నేను కుచితంతో చేసినటువంటిది కాదు, కుట్రతో చేసినటువంటిది కాదు, న్యాయంతో చేసినటువంటిది.
0: నంది వెంట్ ఆన్ టు ప్రే లైక్ దిస్, మదర్ ఇట్ నాట్ ఎనీ చీటింగ్ ఆర్ ఎనీ డిసీట్ లైక్ దాట్.
1: ఈశ్వరుని యొక్క సంకల్పము చాలా వజ్ర సంకల్పము.
0: ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ సో స్ట్రాంగ్.
1: కనుక అతని వజ్ర సంకల్పమే స్థిరమైనటువంటి సంకల్పము.
0: గాడ్స్ విల్ విల్ హ్యాపన్.
1: ఆ సంకల్పపరం చేతనే విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: ఇట్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్స్ బిహైండ్ ద విక్టరీ.
1: కనుక నన్ను క్షమించమని కోరుతాది.
0: సో నంది సెడ్ పార్డన్ మీ.
1: అప్పుడు చెప్తాడు
0: దెన్ హి సెడ్
1: పార్వతి, భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద
1: నీకు గరకతో పూజిస్తురుగాక, ఆ గరక యొక్క దీని వల్ల నీ రోగం నివారణ అవుతుగాక అని చెప్పింది.
0: యూ విల్ బి వర్షిప్డ్ ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ భాద్రపద అండ్ దిస్ గరిక గ్రాస్ విల్ బి ఆఫర్డ్ టు యూ.
1: ఈ లేత గ్రాస్ అనేటువంటిది జీర్ణానికి పనికి వస్తుంది.
0: దిస్ గరిక గ్రాస్ విల్ గివ్ ఎ రిలీఫ్ ఫ్రమ్ ఇండైజెషన్.
1: మీరు చాలా మందికి తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో దిస్,
1: కుక్కలు పెంచేటువంటి వారికి లాన్లు విడిచినప్పుడు ప్రతి వారం కూడా దాన్ని లాన్ లో వదులుతుంటారు.
0: అండ్ యు నో దోస్ దట్ వేర్ దట్ మెయింటైన్ డాగ్స్ అట్ ద రెసిడెన్సెస్, వి గెట్ దెం ఫ్రీ టు మూవ్ అలాంగ్ ద లాన్.
1: తెల్లటి గ్రాస్ ఒకటి ఉంటుంది గరక.
0: అండ్ దీస్ డాగ్స్ విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద వైట్ గ్రాస్.
1: ఆ తెల్లని గరకను తినేటప్పటికి తన జీర్ణమైపోతుంది.
0: యాజ్ ద డాగ్ స్టార్ట్స్ ఈటింగ్ ద వైట్ గ్రాస్ ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్స్టిపేషన్.
1: కనుకనే ఇది ఆరోగ్యమునకు ఎంతో క్షేమము.
0: సో దిస్ ఎన్ష్యూర్స్ హెల్త్.
1: ఈ విధమైనటువంటి యొక్క వినాయక చవితి ఆరోగ్యమునకు మహాభాగ్యమునకు ఆస్కారమైనటువంటిది ఈ వినాయక చవితి.
0: వినాయక చవితి కన్ఫర్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ.
1: ఈ హెల్త్ అండ్ ఆస్తికి చాలా భద్రం కాపాడేటువంటిది.
0: ది హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ ఆర్ హెల్త్ ఇన్ సెక్యూరిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ వినాయక.
1: ఇట్టి వినాయక చవితిని ఈ భాద్రపద చతుర్దశి దినము
0: ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ భాద్రపద మంత్
1: మనం పూజించడం చేత
0: యాజ్ వి వర్షిప్
1: వినాయకుని యొక్క అనుగ్రహము ఎంతైనా దండిగా నిండుగా మనకు లభిస్తుంది అనేటువంటి విశ్వాసము ఆనాటి నుంచి నేటి వరకు ప్రజల్లో పెరుగుతూ వచ్చింది.
0: బై ఆఫరింగ్ స్పెషల్ వర్షిప్ టు వినాయక ఆన్ ది ఫోర్త్ డే ఆఫ్ దిస్ మంత్ భాద్రపద విల్ బి రిసిపియంట్స్ ఆఫ్ ద మునిఫిసెంట్ గ్రేస్ ఆఫ్ వినాయక.
1: ముఖ్యంగా మానవుని యందు స్థితి మతి గతి సంపత్తి
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మ్యాన్ దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. స్థితి ద పొజిషన్, మతి ద మైండ్, గతి ద డెస్టినేషన్, సంపత్తి ద ప్రాస్పెరిటీ ఫ్లూయెన్స్.
1: ఈ నాలుగింటిని కూడా మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం ఈనాడు.
0: We are misusing all these three facets.
1: ఈ దుర్వినియోగం చేసుకోవడం చేతనే మానవుని యందు ఉన్నటువంటి ఎనర్జీ క్రమక్రమేణా క్షీణించిపోతుండాలి.
0: Because of the misuse, we are losing energy by and large.
1: ఇంతే కాదు.
0: Not only this.
1: భగవంతుడు అనుగ్రహించినటువంటి యొక్క గుణములు కూడాను నాలుగు ఉన్నాయి.
0: In fact, there are certain divine qualities within us.
1: ఈ కామ క్రోధ లోభములు.
0: And we do have other qualities like the desire.
1: ఈ నాలుగు గుణములు కూడాను మనము అమితంగా పెంచుకొని మనం అమితంగా దుఃఖములకు గురి అవుతున్నారు.
0: Because of the evil traits such as anger, lust and greed, we suffer.
1: వాంఛలకు ఒక విధమైనటువంటి మితియే లేదు.
0: డిజైర్స్ హ్యావ్ నో బౌండ్స్.
1: ఒక వాంఛ తీరిన తక్షణమే రెండవ వాంఛకు ప్రయత్నిస్తుంటాడు.
0: వెన్ వన్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్డ్ వి మూవ్ ఆన్ టు ద నెక్స్ట్.
1: దీనికి అంత్యమే లేదు.
0: ఇట్ హ్యాస్ నో ఎండ్.
1: కనుకనే ఇది కామం.
0: దిస్ ఇస్
1: క్రోధము.
0: దెన్ యాంగర్.
1: క్రోధము అనేటువంటిది చాలా చెడ్డది.
0: అండ్ దిస్ ఇస్ వెరీ బ్యాడ్.
1: ఇది తనను తన బంధువులను తన మిత్రులను తనకు తోడైనటువంటి వారిని అందరినీ కూడా క్షీణింపజేస్తుంది.
0: ఇన్ ఫ్యాక్ట్ యాంగర్ విల్ మేక్ యూ away from your relations, your friends, your near and dear.
1: కోపము కలిగిన వారికి,
0: the one who is angry,
1: ఏ పనియు ఫలింపకుండు,
0: will never be successful.
1: ఎగ్గును గలుగును,
0: he'll have difficulties.
1: పాపపు పనులను చేయుచు,
0: he'll be committing sinful acts.
1: పొమ్మని పించుకొనుట చేకూరుజుమే,
0: and he'll be put to all insults and humiliations.
1: తన కోపము తన శత్రువు,
0: his anger is his enemy.
1: తన కోపము తనకు సచ్చ,
0: and in fact the happiness gives you
1: protection.
0: And your compassion is your relation. The very happiness is the hell. And your misery is the hell. Therefore, anger will lead to the decline and the ruin. And hatred. And hatred is more devilish.
1: ఎవరిని మనం ద్వేషించకూడదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడి.
1: ఈ ద్వేషం వల్ల తరతరముల నుంచి కూడాను వెంటాడుతుంటాది మానవునికి దుర్గుణములు.
0: అండ్ బికాజ్ ఆఫ్ ది హేట్రిడ్ ఇట్ విల్ ఫాలో యూ ఫర్ జనరేషన్స్ ఆఫ్టర్ జనరేషన్స్.
1: ఈ దుర్గుణములు వెంట రావటం చేత మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వము క్షీణించిపోతుంటాయి.
0: బికాజ్ ఆఫ్ ది ఈవిల్ టెండెన్సీస్ ది డివినిటీ కెనాట్ బి ఎక్స్పీరియన్స్డ్.
1: ముఖ్యంగా ఈనాడు మానవునికి జీవితము తరిగిపోవడానికి ఇవే మూల కారణములు.
0: The life span today is cut short because of these evil traits.
1: 100 samvatsaramlu betakavalsinatundi manishi oka 30 samvatsaramlu 40 samvatsaramlike cheenchipothunnadu.
0: Man who is supposed to live for 100 long years, his life span is cut short to 30 and 40 because of his bad.
1: Ee kamakrodha deshamulu vallane thana yokka aayushyam kodanu arimpa chestundadi.
0: The main reason is because of these three reasons: the anger, the desire and hatred.
1: ఈ మూడు గుణములను మనము పుష్టిగా సంతృష్టిగా పెట్టుకున్నప్పుడు మనకు ఆయుఫ్ ఏమాత్రము క్షీణించదు.
0: వెన్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ టోటల్లీ రిమూవ్డ్,
1: ఎట్టి ప్రమాదములు జరిగినప్పటికీ, ఎట్టి యాక్సిడెంట్ జరిగినప్పటికీ ప్రాణం మాత్రం పోదు.
0: We may be met with any accident in future, but we will never lose our life.
1: Mana durgunamare ee reflection reaction rise out ga vachi manavani baadhistu untundayi.
0: We are put to suffering because of the bad qualities that would come back to us by your reaction
1: kanuka ee kamakrodha dveshamulanu motta mota manamu tarigimpu chesukuntu raavali.
0: Therefore we should kill these three evil traits, the anger, the
1: manam idi naayaku gunamulu kaavu.
0: Even if they come, you should know that they are not my nature. They are animal qualities.
1: ఈ పశుగుణములు నాలో ప్రవేశిస్తే నేను కూడా పశువైపోతాను.
0: If these animal qualities find a place in me, I too become an animal.
1: నేను పశువు కాదు.
0: I am not animal.
1: నేను మనిషి.
0: I am a human being.
1: అని ఆ మనిషి అనేటువంటి తత్వాన్ని మనసులో ఉంచుకున్నప్పుడే ఈ పశు లక్షణాలు మనలో ప్రవేశించడానికి వీలుండదు.
0: When once we hold on to the principle that I am man, I am not animal, we can maintain human
1: qualities. కానీ ఈ లేత వయస్సు లోపలే పిల్లలు చాలా ఈ యొక్క గుణములను పెంచుకుంటున్నారు.
0: We develop desires, grow more in this age.
1: ఈ వాంఛలను పెంచుకోవడం చేతనే క్రమక్రమేణ మన భవిష్యత్తు క్షీణించిపోతుంటాయి.
0: The excessive desire will spoil our future.
1: మానవుని యొక్క జీవితము నాలుగంతస్తుల మేర.
0: Human life is a four-storied mansion.
1: మొట్టమొదటిది బ్రహ్మచర్యం.
0: The first one is celibacy.
1: రెండవది గృహస్థము.
0: Householder.
1: మూడవది వానప్రస్థము.
0: Recluse.
1: నాలుగవది సన్యాసం.
0: Fourth one, renunciant.
1: ఈ నాలుగంతస్తుల మేరకు మొట్టమొదట పునాది చాలా భద్రంగా ఉండాలి.
0: For this mansion of life, a four-storied building, the foundation should be strong.
1: ఈ ఫౌండేషన్ ఏ బ్రహ్మచర్యం.
0: The foundation is the state of celibacy.
1: ఈ యువకులు యందు ఈ భద్రత చాలా బలంగా ఉండాలి.
0: This should be safe and so strong.
1: దీన్ని సరైనటువంటి స్థితిలో మనం కాపాడుకున్నప్పుడు గృహస్థ వానప్రస్థములు కూడా క్షేమంగా ఉంటాయి.
0: This foundation is properly laid and ensured its strength, the rest of the three states.
1: ఈ బ్రహ్మచర్యమునందు ఈనాటి బాలురు ముక్కాలు భాగం లైఫ్ అంతా కూడాను నాశనం చేసుకుంటున్నారు.
0: 3/4 of life is ruined because this foundation is not strong.
1: దైవాన్ని ప్రార్థించమంటే మా కాలం చిక్కదు.
0: We say we have no time to pray to God.
1: దైవాన్ని 5 నిమిషాలు చింతించమంటే మాకు సమయం చిక్కదు.
0: I have no time to think of God for 5 minutes.
1: కానీ ఈ దుర్భావముల చేత, దుశ్చింతన చేత, దురభ్యాసముల చేత ఎంత కాలంలోనైనా వ్యర్థం చేస్తారు.
0: బట్ వీ వేస్ట్ అవర్ టైం ఇండల్జింగ్ ఇన్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్, బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్ ఫీలింగ్స్.
1: దీనికి వేస్ట్ చేసినంత మంచి దానికి ఉపయోగించరు.
0: వీ డోంట్ మేక్ యూస్ ఆఫ్ ద టైం ఫర్ ప్రాపర్ థింగ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు మొట్టమొదట ఈ ఫౌండేషన్ భద్రంగా చేసుకోవాలి.
0: స్టూడెంట్స్ అండ్ యంగ్స్టర్స్ should have this strong foundation.
1: అది ఏ బ్రహ్మచర్యము?
0: That is the state of celibacy.
1: బ్రహ్మచర్యం అనగా బ్రహ్మలో చరించటమే బ్రహ్మచర్యము.
0: Celibate, brahmachari means the one who moves about brahma.
1: వివాహం ఆడకుండా ఉండటం కాదు బ్రహ్మచర్యము.
0: Not merely remaining unmarried.
1: నిరంతరము బ్రహ్మ యందే చరించటము.
0: Constant contemplation of the divine.
1: ఈ మనోభావం నిరంతర కూడాను బ్రహ్మతో స్మరించటము.
0: The constant thought of God.
1: కనుక ఆ యొక్క బ్రహ్మచర్యం అనేటువంటిది ఇలాంటి పవిత్రమైన అర్థమును కూడి ఉన్నది.
0: దిస్ ఈస్ ది ట్రూ మీనింగ్ ఆఫ్ బ్రహ్మచర్య, ద సిలబసీ.
1: ఇలాంటి బ్రహ్మతో మనం కూడినటువంటి తంతమే నిజమైనటువంటి బ్రహ్మచర్యం.
0: బ్రహ్మచర్య, ఇట్స్ ట్రూ సెన్స్ లైజ్ ఇన్ కాంటెంప్లేషన్, కాన్స్టెంట్ కాంటెంప్లేషన్.
1: ఎలాంటి పరిస్థితులు ఏదైనా కూడా నీవు దైవత్వాన్ని స్మరించు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: దివ్యత్వాన్ని
0: స్మరించు. We should think of God, chant his name.
1: పవిత్రతను నీవు అనుభవించు.
0: Experience the sacredness of life.
1: ప్రేమతత్వంలో నీ యొక్క జీవితం అంకితం చేయి.
0: End your life in love.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క పునాదుల యొక్క భద్రత.
0: This ensures the safety and the strength of the foundation.
1: యువకులారా,
0: యంగ్స్టర్స్,
1: గోడలు కనిపిస్తాయి.
0: You see the wall.
1: భవనం కనిపిస్తుంది.
0: You see the building.
1: భవనం యొక్క అందచందములు కనిపిస్తాయి.
0: You see the beauty and elevation.
1: కానీ పునాది అనేటువంటి దీంట్లో ఏ అందచందము కనిపించదు మనకు.
0: బట్ ఫౌండేషన్ యూ డూ నాట్ సీ.
1: అది భూమిలో పడిపోతుంది.
0: బికాజ్ ఇట్స్ లైజ్ ఇన్ ద గ్రౌండ్.
1: మనకు కనిపించకుండా భూమిలో మరుగుపడినటువంటిది మనకు అన్ని విధాల శక్తిని అందించేది.
0: దట్ విచ్ ఇస్ హిడెన్, దట్ విచ్ ఇస్ నాట్ సీన్ విల్ గివ్ ద గ్యారంటీ ఆఫ్ ది సేఫ్.
1: అది కనిపించినటువంటి యొక్క పునాదియే కనిపించే భవనమునకు ఆధారమైనటువంటిది.
0: ద హిడెన్ ఫౌండేషన్ ఇస్ ద బేసిస్ ఫర్ ద బిల్డింగ్ విచ్ ఇస్ సీన్ ఫ్రమ్ అవుట్ సైడ్.
1: కనుక దానికి అందచందములు చేరినటువంటి అవసరం లేదు.
0: ద ఫౌండేషన్ డస్ నాట్ నీడ్ ఎనీ
1: డెకరేషన్. గోడలకు ఒక రాళ్లంతా కూడా డ్రెస్ చేస్తారు.
0: ద వాల్స్ అండ్ ద ఎలివేషన్ ఆర్ సో బ్యూటిఫుల్.
1: కానీ భూమిలో వేసేటువంటి ఒక ఫౌండేషన్ కు దీనికి అందచందములు ఏమాత్రం ఇష్టం లేదు.
0: ద ఫౌండేషన్ ఇన్ ద గ్రౌండ్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ బ్యూటిఫుల్.
1: కానీ భవనం యొక్క భారం అంతా కూడా మోసేది ఇది.
0: బట్ ద హోల్ బర్డెన్ అండ్ ద వెయిట్ ఆఫ్ ది మ్యాన్షన్ ఈస్ టేకెన్ ఓవర్ బై ద
1: ఫౌండేషన్. కనుక భవనం యొక్క భారం అంతా మోసేటువంటి ఒక పునాది మనం భద్రం చేసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లే ద స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: ఈనాడు ఆ పునాది యొక్క భవనంను ఏమాత్రము యోచించడం లేదు.
0: టుడే వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ దిస్ స్ట్రాంగ్ ఫౌండేషన్.
1: పైన అందచందముతో ఉండేటువంటి యొక్క దీనిని మనం మాత్రమే ఈనాడు వర్ణిస్తున్నాము.
0: వి గో బై ద ఔటర్ బ్యూటీ, ది ఎక్స్టర్నల్ ఎలివేషన్.
1: కనుక మొట్టమొదట ఈ బ్రహ్మచర్యం.
0: ద ఫస్ట్ టు బిగిన్ విత్ ఇస్ సెలిబసీ.
1: నిరంతరం కూడా దైవత్వాన్ని స్మరించటము.
0: We should always think of God.
1: చర్యం అనగా ఏమి? నడుచుకోవటము.
0: చర్య మీన్స్ కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: నీవు బ్రహ్మచర్యాన్ని నడిచించి చూపించాలి.
0: యూ హ్యావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్లీ.
1: అందుకోసం ఈనాటి గురువులంతా కూడా చెప్తుంటుంటారు.
0: ప్రిసెప్టర్స్ సే టుడే.
1: ఆచార్యుడు అంటాడు.
0: ఏ ప్రిసెప్టర్ ఇస్
1: ఆచార్యుడు అనగా ఏమిటి? ఆచరించి అందించేటువంటి వాడు ఆచార్యుడు.
0: ఆచార్య మీన్స్ ద వన్ హూ ప్రాక్టీసెస్ అండ్ టీచెస్.
1: ఆచరించకుండా ఊరికే అందించేటువంటి వాడు ఉపాధ్యాయుడు.
0: The one who does not practice and simply propagates.
1: కాబట్టి
0: ఉపాధ్యాయుడు
1: కేవలం పాఠములు మాత్రమే నేర్పగలడు, కానీ
0: టీచర్ కెన్ టీచ్ లెసన్స్.
1: ఈ మనోనిగ్రహానికి ఏమాత్రము తోడ్పడడు.
0: హీ విల్ నాట్ హీ కెనాట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్ టు యూ.
1: ఆచార్యుడు అనేటువంటి వాడు మనోనిగ్రహానికి సంపూర్ణంగా తోడ్పడతాడు.
0: ఎ ట్రూ ఆచార్య ప్రిసెప్టర్ విల్ హెల్ప్ యూ టు కంట్రోల్ యువర్ మైండ్.
1: అందుకోసమని ఇంతమంది గురువుల లోపల ఇద్దరు మాత్రమే ఆచార్యులు దిగారు.
0: Among so many gurus, we have got two important acharyas.
1: ఆ ఇద్దరు ఆచార్యులు మాత్రం ఎవరు?
0: ద్రోణాచార్య. ద్రోణాచార్య.
1: భీష్మాచార్య.
0: భీష్మాచార్య.
1: ఈ భీష్మాచార్య ద్రోణాచార్యులు ఇద్దరు మాత్రమే ఆచార్యులు.
0: We have two acharyas, ద్రోణాచార్య and భీష్మాచార్య.
1: ద్రోణాచార్య పాండవులకంతా గురువు అయ్యాడు.
0: ద్రోణాచార్య ఇస్ ద ప్రిసెప్టర్ ఆఫ్ ఆల్ పాండవస్.
1: ఇది కేవలము దేహ విద్యలంతా కూడా నేర్పించాడు.
0: హీ టాట్ దెమ్ ఆల్ ఎక్స్పర్టిస్ ఇన్ ఆర్చరీ.
1: భీష్మాచార్యుడు హృదయానికి మాత్రమే గురువు అయ్యాడు.
0: భీష్మాచార్య వాజ్ ద మాస్టర్ ఆఫ్ దేర్
1: హార్ట్. సంకల్పములంతా కూడా పవిత్రం గావిస్తుంటూ వచ్చాడు.
0: హీ శాంక్టిఫైడ్ ఆల్ ద థాట్స్.
1: కనుకనే తల్లి మాటను జవదాటకుండా
0: హీ ఒబేయిడ్ ది కమాండ్ ఆఫ్ ద మదర్.
1: మాతృమూర్తి యొక్క ఆజ్ఞను శిరసా వహించి
0: ఫాలోయింగ్ ద కమాండ్ ఆర్డర్స్ ఆఫ్ ద మదర్
1: ఆ మాతృమూర్తి ప్రేమకు పాత్రుడైతూ వచ్చాడు భీష్మాచార్య.
0: And he was the recipient of the grace of the mother.
1: Kanukane atanu goppa gnani.
0: As he obeyed his parents, he was one of wisdom.
1: Gnananiga emti?
0: What is wisdom?
1: కేవలం గొప్ప గొప్ప గ్రంథమునంతా చదవటం కాదు జ్ఞానం.
0: It's not textual knowledge or information.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The vision of non-dualism is
1: wisdom. ఒక్క దైవత్వం తప్ప అన్యం స్మరించకూడదు.
0: One should not think of anything other than
1: దైవత్వానికే మన దేహమును అర్పితం చేయాలి.
0: One should dedicate himself to the divine.
1: దైవత్వానికే మన మనసును అర్పితం చేయాలి.
0: The mind should surrender to God.
1: దైవత్వానికే మన బుద్ధిని అర్పితం చేయాలి.
0: The intellect must accept God.
1: సర్వకర్మన్ భవత్ విత్యార్థం.
0: All accepts should be satisfying to God.
1: నీ ప్రీత్యార్థ కోసం నీవు పాటు పడకూడదు.
0: యూ షుడ్ నాట్ స్ట్రగుల్ ఫర్ యువర్ పర్సనల్ సాటిస్ఫాక్షన్.
1: దైవ ప్రీత్యార్థంగా శ్రమపడాలి.
0: అవర్ యాక్షన్ షుడ్ ప్లీజ్ గాడ్.
1: కనుకనే భీష్మాచారి అనాది కాలం నుంచి కూడాను ఆ యొక్క ఆత్మతృప్తి నిమిత్తమే చేసేస్తూ వచ్చాడు.
0: భీష్మాచార్య స్టూడ్ ఫర్ దట్ ప్రిన్సిపల్ ఆఫ్ రెడీ యాక్టివిటీ టు ప్లీజ్ గాడ్.
1: తల్లితోనే చేరుతూ రావాలి అని కోరాడు.
0: అండ్ అల్టిమేట్లీ హీ వాంటెడ్ టు జాయిన్ హిస్ మదర్.
1: శతల్పం పైన పరుండినాడు.
0: He was lying on the bed of arrows.
1: 58 dinavaru
0: for 58 days
1: dehamanta kudanu ambulu jaatukoni unnadu.
0: And the arrows all over pointed arrows.
1: Kani
0: yet
1: oka neeraina kudu gutikichi taagaledu.
0: He didn't drink even a drop of water.
1: Kani talli premaku paathru kavali.
0: But he wants to receive the grace of mother.
1: Talli anugrahaniki taanu guri kavali.
0: He should certainly enjoy the love of mother.
1: Kattagadaviki poye munduga
0: before leaving the body
1: అర్జున్ని పిలిచాడు.
0: అర్జున
1: అర్జున అర్జున్ అంటే ఏమని అర్థం? ఒక పేరు పెట్టం కాదు. అర్జున అనగా నిర్మలమైన చిత్తం గలవాడు.
0: అర్జున ఇస్ నాట్ మియర్లీ ఎ నేమ్, హీ స్టాండ్స్ ఫర్ ప్యూరిటీ.
1: ఇతనికి అనేక బిరుదులతో ఉన్నాయి.
0: అర్జున హ్యాస్ మెనీ టైటిల్స్.
1: అర్జున పాల్గొన పార్థివ కీర్తి సేతువాన వివిత్య జయ కృష్ణ సవిశాచి ధనుంజయ.
0: దీస్ ఆర్ ఆల్ ది టైటిల్స్ అండ్ నేమ్స్ ఆఫ్ అర్జున.
1: కనుక ఇతను ధనుంజయుడు.
0: ఇస్ ధనుంజయ
1: అర్జున. అర్జునుడిగా నిర్మలమైనటువంటి చిత్తం గలవాడు.
0: అర్జున ద ప్యూర్ హార్టెడ్.
1: కనుక అర్జున
0: అర్జున
1: నీ యొక్క అంబులే నన్ను నేలం పాలు చేసింది.
0: అండ్ యువర్ ఆరోస్ మేడ్ ద బెడ్ ఫర్ మీ.
1: తాతగారు యుద్ధ సమయం లోపల ఎన్నో జరుగుతూ ఉంటాయి.
0: ఇన్ వార్ఫేర్ మెనీ థింగ్స్ హ్యాపెన్.
1: ఈ యుద్ధ సమయం నందు అపకారం ఉపకారం ఏమాత్రం కూడా పాటించరాదు.
0: In the battlefield, we don't observe the harm.
1: Neevu vesavu ambulu, nenu vesanu ambulu.
0: In fact, you shot arrows at me, so I did.
1: Neevu vesinatundi ambulu nirapradhe enatundi krishnani kudana kottirayi.
0: And in fact, the arrows that you shot,
1: krishnu dehamanta kudu raktamayamai poyindi.
0: And therefore the whole body was bleeding.
1: Kaani deeniki meemaina vagustunnara?
0: Are you suffering because of that reason?
1: Idi yuddha samayamu.
0: It is battle time.
1: మంచి చెడ్డలకు అవకాశమే లేదు ఇక్కడ.
0: During war there is no
1: జయాపజయం మాత్రమే ఉంటుండాలి.
0: It is only the triumph victory that matters.
1: కాబట్టి నా దోషమును క్షమించండి.
0: Pardon my mistakes.
1: మీకు ఏం కావాలో కోరితే తప్పక నేను ఇస్తానన్నాడు.
0: Whatever you want, whatever boon you want me, I will grant now.
1: భీష్ముడు ఒక్కటి కోరినాడు.
0: Bhishma wanted one.
1: నాయన నాకు దాహము. ఇది అంత్య సమయము.
0: This is the last moment. I'm thirsty.
1: 58th dinam pranam modalutunnanu.
0: 58th day I'm leaving this body.
1: Kanukane na tallini techi na notlo poyamannadu.
0: See that my mother shower water.
1: Talli Ganga Devi.
0: Mother of Bhishma is Ganges, Ganga Devi.
1: Aa tallini techi na yokka notlo poyamannu cheppadu.
0: See that Ganga water is brought to me.
1: Tachame ammulu chusi భీష్ముడు ఉన్నటువంటి తలకి ప్రక్కల ఒక భూమి లోపు కొట్టాడు.
0: ఇమ్మీడియట్లీ అర్జున షాట్ అన్ ఆరో టువర్డ్స్ ద గ్రౌండ్ క్వైట్ క్లోజ్.
1: భూమి నుంచి గంగ స్ప్రింగ్ గా వచ్చేసేసింది.
0: దెన్ గంగెస్ జస్ట్ కేమ్ అప్ లైక్ ఎ ఫౌంటెన్.
1: స్ప్రింగ్ గా వచ్చినటువంటి జలము భీష్ముడి నోట్లో పడ్డాది.
0: అండ్ ద వాటర్ ఇట్ వాస్ జస్ట్ అలౌడ్ బై భీష్మాదే.
1: అటువంటి పుణ్యాత్ముడు భీష్ముడు.
0: భీష్మ ఇస్ ఎ లిబరేటెడ్
1: జ్ఞాని. భీష్ముడు
0: the one of wisdom.
1: Bhishmudu sarvajnana sampannudu.
0: He is the very personification of all forms
1: sarva
0: of knowledge.
1: Sarvavedi sampannudu.
0: He has got all fluent.
1: Samasta sadhamalu chesinatunti vaadu.
0: He did everything.
1: Evvariki apakaram koradu.
0: He didn't harm anybody.
1: Kanukane aa talli yokka jalamunu tana notlo posina tarshame Bhishmudu tana yokka kannulu moosadu.
0: After drinking the water he ended his life.
1: Adiye అర్జున్ వల్ల జరిగినటువంటి ప్రమాదము అర్జున్ తో దీన్ని సమాప్తి కూడా జరిగింది.
0: As he was put to that situation by Arjuna, the relief also was given to him.
1: అర్జున అనేటువంటి పదములు ఎంతో మంది పెట్టుకుంటారు.
0: Many people have this name Arjuna.
1: కాని అర్థం తెలిసి ప్రవర్తించరు.
0: But their conduct is not in accordance to the meaning of the name.
1: శ్రీశైలం లోపల కూడాను అర్జున మల్లికార్జున భ్రమరాంబ అని ఉంటుండాలి.
0: అండ్ వీ హ్యావ్ నేమ్స్ భ్రమరాంబ మల్లికార్జున శ్రీశైల
1: మల్లికార్జున భ్రమరాంబ
0: మల్లికార్జున భ్రమరాంబ.
1: ఈ మల్లికార్జున అంటే ఏమిటిది?
0: హూ ఇస్ మల్లికార్జున?
1: మల్లి అనగా జాస్మిన్.
0: మల్లి ఇస్ జాస్మిన్ ఫ్లవర్.
1: అది చాలా ప్యూర్ గా ఉంటుంది, తెల్లటి పుష్పంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ ప్యూర్ వైట్ ఇన్ కలర్.
1: అందులో మధురమైనటువంటి పదార్థం ఉంటుంటది.
0: అండ్ ఇట్ హస్ గాట్ నెక్టర్ విద్ ఇన్.
1: కనుక మల్లికార్జున అనగానే ప్యూర్ తో కూడినటువంటి, తెలుపుతో కూడినటువంటి అర్జునుడు మల్లికార్జునుడు.
0: మల్లికార్జున మీనింగ్ ప్యూర్ వైట్ ఫ్లవర్ విత్ నెక్టర్.
1: భ్రమరాంబ
0: భ్రమరాంబ.
1: అంబ అనగా తల్లి.
0: అంబ ఇస్ మదర్.
1: భ్రమర అనగా తుమ్మెద.
0: భ్రమర ఇస్ హనీ బీ.
1: ఆ తెల్లని తుమ్మెద
0: హనీ బీ
1: ఈ యొక్క భ్రమరంలో అనగా అర్జునుడు యొక్క పుష్పంలో చేరిపోతుంది.
0: ది హనీ బీ గెట్స్ ఇన్ టు ద ఫ్లవర్ ద జాస్మిన్ విత్ నెక్టర్.
1: అర్జున అనేటువంటి తెల్లటి పుష్పంలో చేరి దానిలో ఉన్న మకరందాన్ని తిని
0: as the honeybee gets into the flower of Arjuna, it sucks the nectar and then gets its life redeemed.
1: కనుకని అర్జునత్వము చాలా అనేక అర్థాలకంత కూడా మూల కారణము.
0: Arjuna has got so many interpretations and meanings.
1: కనుక అర్జునుడు చాలా గొప్పవాడు.
0: Arjuna is a great soul.
1: ఉన్నటువంటి బ్రదర్స్ లోపల అర్జునుడు మాత్రమే వర్ణించడానికి మూల కారణం ఏమిటి?
0: What is the reason that Arjuna is extolled?
1: ఎవరి పైన కూడా నిష్కారణంగా తన విజయను ప్రయోగ పెట్టినటువంటి వాడు కాదు.
0: In fact, he didn't fight with anybody without any reason.
1: ఏదో యుద్ధము చేయవలసి వచ్చినప్పుడు చేశాడు.
0: He had to fight in war times.
1: కానీ కృష్ణుడు కూడాను,
0: కృష్ణ
1: అర్జున రాయబారానికి పంపుతున్నారు మీరు, నేను ఎవరితో మాట్లాడాలి అన్నాడు.
0: You are sending me as an emissary. Whom should I call?
1: యుద్ధము జరగకూడదు. యుద్ధం జరగకూడదు.
0: వార్ షుడ్ నాట్ హ్యాపన్.
1: కృష్ణుడు నేను కత్తి పట్టను అని పట్టాడు.
0: అండ్ దట్ వాస్ ది డిటర్మినేషన్.
1: రథాన్ని మాత్రమే రథం చేయగలరు కానీ ఎవరిపైన కూడా తన యొక్క అస్త్రం వినియోగించడు.
0: కృష్ణ డిసైడెడ్ టు బి ది చారిటర్ అండ్ నాట్ టు ఫైట్.
1: కనుకనే నీవు ఏం చేయమంటావు అర్జున అని చెప్పి అడిగాడు.
0: అండ్ హి ఆస్క్డ్ అర్జున వాట్ షల్ ఐ డు.
1: బావగారు, మీకు సర్వము తెలిసినటువంటి సర్వజ్ఞుడు, అలాంటి మీకు నేను చెప్పనటకర్లేదు. మొట్టమొదట యుద్ధమే లేకుండా చూడండి అన్నాడు.
0: యు ఆర్ ఆమ్నిషియంట్ ఆమ్నిపోటెంట్, యు నో ఎవ్రీథింగ్, సీ దట్ ద వార్ ఇస్ ప్రివెంటెడ్.
1: యుద్ధం లేకుండా చేయమంటే ఏమని?
0: వాట్ డస్
1: ధృతరాష్ట్రంతో మాట్లాడమనే?
0: ఇస్ ఇట్ మీన్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర?
1: ధృతరాష్ట్రుడు గుడ్డివాడు.
0: ధృతరాష్ట్ర ఇస్ బ్లైండ్ కింగ్.
1: కానీ బుద్ధి లేదు.
0: బట్ హి హస్ నో ఇంటెలిజెన్స్.
1: పుత్రాభిమానం అధికంగా ఉంటుండాలి.
0: హి హస్ గాట్ అటాచ్మెంట్ టు హిస్
1: సన్. పుత్రాభిమానంతో పుత్రులు చెప్పినట్టుగా నడుచుకుంటాడు కానీ తాను చెప్పినట్టుగా పుత్రులు ఎవరు నడుచుకోరు.
0: బికాజ్ ఆఫ్ హిస్ అటాచ్మెంట్ టు హిస్ సన్స్ హి విల్ ఫాలో దెం బట్ హి విల్ నాట్ ఫాలో హిస్ ఇంటెలిజెన్స్.
1: అలాంటి దుష్పుత్రులంతా ఉంటుండి ధృతరాష్ట్రుని యొక్క ఆజ్ఞ మనకెందుకు?
0: వై షుడ్ వి థింక్ ఆఫ్ ధృతరాష్ట్ర హూ ఫాలోస్ ది డిక్టేట్స్ ఆఫ్ హిస్ సన్స్.
1: కనుకనే ధృతరాష్ట్ర యొక్క దీన్ని మనం ఏమాత్రము పాటించరాదు.
0: సో వీ డోంట్ నీడ్ టు కన్సల్ట్ ధృతరాష్ట్ర
1: అని చెప్పేటప్పటికీ, సరే ధృతరాష్ట్రం దగ్గరికి వెళ్లాడు. అన్ని విధాలా మాట్లాడిచ్చాడు కృష్ణుడు. ఈ యుద్ధమునకు సమ్మతి పడలేదు.
0: హీ డిస్కస్డ్ ఆల్ మ్యాటర్స్ రిలేటింగ్ టు వార్ బట్ హౌఎవర్ ఇట్ కుడ్ నాట్ బి సెటిల్డ్.
1: ఇంకా యుద్ధం సిద్ధమని భావించుకుని వచ్చాడు.
0: ద వార్ వాస్ బౌండ్ టు టేక్ ప్లేస్.
1: అర్జునుడి దగ్గరికి మొదలొచ్చాడు.
0: అండ్ దెన్ అర్జునకి,
1: అర్జున
0: అర్జున
1: నేను పోయినటువంటి పని ఫలించలేదు.
0: I was not fruitful in my attempt.
1: విఫలమైపోయింది.
0: I was a failure.
1: కనుక యుద్ధం సిద్ధమైనాను.
0: So be ready to fight.
1: అప్పుడు అర్జునుడు కొంచెం భయపడ్డాడు.
0: Then Arjuna was afraid of this situation.
1: అనగా ఈ యుద్ధంలో ఎన్ని అస్త్రములు ఉపయోగపెట్టవచ్చునో,
0: in this during
1: war ఎవరికెవరికి ప్రమాదం జరుగుతుందో, ఏ నిరపరాధులను కొడతామో.
0: During war many people are going to be killed. Those who are not in
1: కృష్ణుడు చక్కని సూక్ష్మమైనటువంటి విషయం చెప్పాడు.
0: Who are not on the wrong side are going to be killed. Krishna said,
1: Arjuna,
0: Arjuna,
1: యుద్ధమునకు వచ్చినటువంటి వారు యుద్ధముకు చేస్తారే కానీ యుద్ధమునకు రానటువంటి వాడు ఈ యొక్క గ్రూప్ లో చేరరు.
0: Those who are ready to fight will be there on the battle front, not others.
1: కనుకనే యుద్ధంలో పూర్తి ప్రాణం వదలడానికి కానీ వదం తీయడానికి కానీ వచ్చినటువంటి వారే కానీ ఈ యుద్ధం ఊరికి చూడటానికి వచ్చినటువంటి వారు కాదు.
0: On the battlefield one is ready to give life or take life.
1: కనుక నిరపరాధులు ఎవరు కూడా ఇందులో లేరు.
0: There are none who are not guilty.
1: ఇందులో అందరు కూడా అపరాధులే వస్తున్నారు.
0: All are guilty.
1: కనుక నీవు యుద్ధం సిద్ధమని మనం.
0: So be ready to fight.
1: అప్పుడు చెప్పాడు.
0: Then he said.
1: కానీ కృష్ణ,
0: కృష్ణ
1: వీడు ఈ విధంగా యుద్ధానికి ఒప్పుకోవటంలో చాలా అన్యాయంగా ఉంది.
0: It's gross injustice because they are accepting to fight.
1: ఈ కౌరవులు ఏమాత్రం కూడా సరైన స్థితిలో ఉండేటువంటి వారు కాదు.
0: Kauravas were never proper at any time.
1: Kanuka deeniki oppukunnaru inka ayipoyindi.
0: They accepted to fight.
1: Annagariki vinayam cheyamannadu.
0: And they prayed to their brother.
1: Dharmajan daggariki poyadu.
0: They went to Dharmaja.
1: Dharmajaku yuddham ante asalu gittadu.
0: Dharmaja does not like any war or fight.
1: సరే అతను కూడా ఇంకా ఒప్పుకోక తప్పదు.
0: హీ టు హ్యాంగ్ టు కన్సీడ్.
1: నకుల సహదేవులు చాలా గుణవంతులు.
0: నకుల సహదేవ ఆర్ నోబుల్ పీపుల్.
1: చిన్నవారైనప్పటికీ వారికి ఉన్నటువంటి గుణము అర్జునికి ధర్మజుడి కూడా లేదు.
0: దో దే ఆర్ వెరీ యంగ్ దేర్ క్వాలిటీస్ ఆర్ సో గ్రేట్ దట్ మోర్ దాన్ దట్ ధర్మజ అండ్ అర్జున.
1: ఒక్కటే వాడు కోరాడు.
0: దే వాంటెడ్ వన్.
1: కృష్ణ
0: కృష్ణ
1: యుద్ధము సిద్ధమైన కాలహరణ మీకేలా.
0: We are ready to fight. Why delay?
1: నీవు యుద్ధము సిద్ధమని చెప్పించావు.
0: You said that we should be prepared.
1: కానీ
0: but
1: మా బావగారు క్షేమంగా వచ్చారు.
0: The brother-in-law Krishna returned safe.
1: ఈ యొక్క వార్తను అందించడానికి వెళ్లారు.
0: His safe return was conveyed.
1: నాకు బావగారు క్షేమంగా రావటమే మా యొక్క ఆనందం అన్నారు.
0: The return of Krishna in all safety made us all happy.
1: ఇదే మా ఆనందం అన్నాడు.
0: This is the cause for our happiness.
1: Itti aanandanni anubhavinchinatundi vaadu nakula sahadevulu maatrame.
0: Nakula sahadeva experienced the state of bliss noticing the safe return.
1: Krishna yokka kshemanni korinatundi vaadu nakula sahadevule.
0: Nakula sahadeva wanted the safety of Krishna.
1: Arjunudu koraadu.
0: Arjuna also desired.
1: Kaani
0: but
1: tana swarthamnu kuda upayoga pettukuntu vachadu.
0: But he had got his own selfish interest.
1: Kalakootamulo vishayamulu jilinchabela.
0: Is it possible to offer poison?
1: Kala kootamuna
0: in poison
1: vishamana jalla veela.
0: And is it proper to
1: bayda daavagilo malle poola vejadallu leela.
0: Is it possible to throw flowers on fire
1: mushkarunde broola
0: in front of if
1: kitoktune meela.
0: Will they listen to good word?
1: Kala jala yela ee sandhi maatalika gopala.
0: Why this role of an ambassador, oh gopala? Because people are ready to fight.
1: Inka mana kodu gopala.
0: No more of speaking anymore.
1: అని చెప్పాడు.
0: He said so.
1: సిద్ధం అయ్యారు.
0: They are ready to fight.
1: అక్కడికి యుద్ధంలోకి వెళ్లేటప్పటికీ
0: when they were proceeding ahead,
1: అర్జునుడికి ఒక విధమైన భయం వేసింది.
0: అర్జున was fear stricken.
1: యుద్ధము చేస్తానో చేయనో అని భయం కాదు. ఈ నిరపరాధులు ఎంతమంది పోతారో ఏమో.
0: Not that he can't fight, but
1: గుణవంతులందరికీ ఇదే పెద్ద భయం.
0: It is a factor that created
1: fear because good
0: people also
1: may be చంపుతామో ఏమో.
0: Who are going to be killed, he doesn't know.
1: ఆ పుత్రులు పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: The parents will certainly feel miserable.
1: చిన్న పిల్లలు పుత్రులు ఎంత బాధపడతారో ఏమిటో.
0: Many people will feel very bad about this.
1: ఈ బాధ అంతా కూడా వాళ్ళు అనుభవిస్తూ వస్తుంటారు.
0: They will certainly face all these difficulties in succession.
1: కనుకనే అర్జునుడు ఆ విధంగా బాధపడుతూ వచ్చాడు.
0: That was the feeling of Arjuna.
1: కృష్ణ
0: కృష్ణ
1: ఇంక వద్దాం.
0: Let's go.
1: ఇంటికి వెళ్దాం అన్నాడు.
0: Let's go back.
1: కృష్ణ ఈ యుద్ధమును నేను భరించలేను.
0: ఐ కాంట్ బేర్ దిస్ సఫరింగ్.
1: ఇంటికి వెళుదామన్నాడు.
0: లెట్స్ ఇట్ గో బ్యాక్.
1: కృష్ణుడి కోపం వచ్చింది.
0: కృష్ణ వాజ్ యాంగ్రీ.
1: ఊరుకో ఉన్నటువంటి నన్ను పురికొల్పి యుద్ధం యుద్ధం యుద్ధం అని యుద్ధమును తీసుకుని వచ్చి ఇప్పుడు భయపడిపోతున్నావే.
0: యూ ప్రవోక్డ్ మీ టు ఫైట్ అండ్ హావింగ్ కమ్ హియర్ యూ వాంటెడ్ మీ టు రిటర్న్.
1: ఇలాంటి భయం కోసం నీవు యుద్ధానికి ఎందుకు రావాలి?
0: వై షుడ్ యూ కమ్ హియర్ when you are fear stricken, afraid?
1: Indari bandhu putra purutu guru putrunu champi bharinchutettulu.
0: You say that you cannot bear the death of your near and dear.
1: Krishna Krishna indari bandhu mitru guru putrunu champi bharinchutettulu.
0: How can I bear the death of the children of my gurus, of my preceptors?
1: Naa kannulu tiruguchunnavika.
0: My head is reeling.
1: Kaalam gadupu kadalam intiki innannadu.
0: Let us return, turn back this chariot.
1: Indikosam vachavu neevu
0: Arjuna?
1: Piriki panda అన్నాడు కృష్ణుడు.
0: కృష్ణ సెడ్ హావ్ యు కమ్ ఫర్ దిస్ పర్పస్ వాట్ ఎ షేమ్ ఇట్ ఇస్ యువర్
1: ఇంత మాత్రమునకై నీవెందుకు రావాలి.
0: వై షుడ్ యు కమ్ నౌ
1: అని చెప్పాడు.
0: హి సెడ్ సో.
1: అప్పుడు ఆ కృష్ణుని యొక్క బోధ క్రమక్రమేణా లోపల పోయి అది మంచి బలమును అందించింది.
0: ద టీచింగ్ ఆఫ్ కృష్ణ హాస్ గాన్ టు ద హెడ్ ఆఫ్ అర్జున అండ్
1: సిద్ధమయ్యాడు యుద్ధమునకు.
0: హి వాస్ రెడీ టు ఫైట్ నౌ.
1: కానీ తాను చేయలేకపోయాడు.
0: బట్ యెట్ హి కుడ్ నాట్ పిక్ అప్ స్ట్రెంగ్త్.
1: అప్పుడు అర్జునుడికి బలం అందించాలనే ఉద్దేశంతో కృష్ణుడు దుంకాడు.
0: And Krishna jumped into the chariot.
1: Nenu yuddham chestanu annadu.
0: I am ready to fight, he said.
1: Yuddham cheyanu ani cheppavu.
0: In the beginning you
1: meer yuddham chesthe mee maatalu odipoyinattu avutundi. Krishna meer odipovochunu kaani mee maatalu maatram odipovakoddu.
0: Krishna, you said that you will never fight. Now you are ready to fight now. Krishna, you should never go back to the promise given.
1: నీవు పోకూడదు. అక్కడ భీష్ముడు చూస్తున్నాడు కృష్ణుడు వచ్చేటువంటిది.
0: భీష్మ ఈజ్ వాచింగ్ ది కృష్ణ అప్రోచింగ్
1: చీకచిన కుండలమ్ముల కాంతి గగన భాగం బెల్ల కప్పికొరగాయి.
0: ద ఇయర్ రింగ్స్ వర్ జస్ట్ షైనింగ్ లైక్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది స్కై.
1: ఒక ఉర్వమ్ములో ఉండే పైనున్న పచ్చని పటము జారే తాను ఎన్ని విధాలు వర్ణిస్తూ నేడు భీష్ముని చంపదు నిన్ను కాదు విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి చరలికి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: God who is approaching me to kill me should only come to my rescue and relief. No one can save me.
1: నేడు భీష్ముని చంపుదు.
0: I'm ready to kill Krishna.
1: నిన్ను కాదు.
0: I'll protect you, Arjuna.
1: విడు అర్జునాయనుచు మద్విష్కృష్టి.
0: Arjuna, leave me. I'm prepared to kill Bhishma.
1: కరలి తనుజించు దేవుండే దిక్కు నాకు అన్నాడు.
0: Therefore, God only should come to my refuge.
1: ఎవరో నాకు దిక్కు కాదు. నన్ను చంపుదామని వచ్చేటువంటి యొక్క ఆ యొక్క కృష్ణుడే నాకు దిక్కు అన్నాడు.
0: Krishna, who is prepared to kill me now, can only protect me.
1: చూచారా ఎవరు చంపడానికి వస్తున్నారో అతనే నాకు దిక్కు అన్నాడు.
0: ద కిల్లర్ విల్ బి ద ప్రొటెక్టర్.
1: అట్టి భీష్ముడు ద్వేషులకు కూడాను దుర్మార్గులకు కూడాను తనకు ప్రియమైనటువంటి వాడు.
0: భీష్మ వాస్ వెరీ మచ్ అడోర్డ్ బై ఆల్ దోస్ పీపుల్ హూ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్.
1: ఇలాంటి జ్ఞానము గురించినటువంటి వాడే భీష్మాచార్యుడు.
0: భీష్మాచార్య ఇస్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: భీష్ముడికి పూర్తి జ్ఞానమే.
0: Bhishma represents the totality of wisdom.
1: కనుక అట్టి జ్ఞాన స్వరూపుడైనటువంటి భీష్ముడు
0: భీష్మ ద వైజ్
1: కట్టకడకు తన అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై
0: టు ఫుల్ఫిల్ హిస్ డిజైర్
1: తల్లిని తనలో తిరిగి చేర్చుకున్నాడు.
0: అండ్ హీ డ్రాంక్ ద వాటర్ ద గిఫ్ట్ ఆఫ్ హిస్ మదర్
1: తల్లిని తనలో చేర్చుకుని శాంతి పొందాడు.
0: అండ్ దెన్ గాట్ హిమ్సెల్ఫ్ pacified, remained peaceful.
1: ప్రేమ స్వరూపులారా
0: embodiments of love.
1: ముఖ్యంగా మన పవిత్రమైన చరిత్రలన్నీ కూడాను
0: the history which is sacred
1: ennio antaratmanto koodinatundi pavitratalanta unnai
0: has got so many subtle secrets behind
1: kaani pillalu evaru ye charitrana kuda chadavaru
0: but the students do not read the history
1: ee novels kathalanta chadukuntu kurchuntaru
0: but they read novels and stories
1: ee kathallo ye matram kuda meaning undadu
0: the novel stories are meaningless
1: ee kathalu chadatamanta vyathane
0: it is all vyatha the misery
1: దివ్యమైనటువంటి యొక్క మార్గదర్శకును బోధించేటువంటిదంతా కూడా చరిత్రలు.
0: ది హిస్టరీ షోస్ యూ ద డివైన్ పాత్.
1: ఏమిటి ఆ హిస్టరీ?
0: వాట్ ఈస్ ది హిస్టరీ?
1: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
0: హిస్ స్టోరీ ఈజ్ హిస్టరీ.
1: కనుక దైవం యొక్క స్టోరీ అది హిస్టరీ.
0: ఇట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ గాడ్.
1: దాన్ని మనం చదవాలి.
0: వీ షుడ్ రీడ్ దాట్.
1: మిగతావన్నీ చదివి ప్రయోజనం లేదు.
0: యూస్లెస్ టు రీడ్ రిమైనింగ్.
1: కనుక నేను మహాభారతము భాగవతము రామాయణము ఇలాంటి దాంట్లో అంతా కూడా ఎంత పవిత్రమైన చరిత్రలు ఉంటున్నాయి.
0: భాగవత రామాయణ భారత ఆర్ సీక్రెట్ ఎపిక్స్.
1: కనుక ఇలాంటి పవిత్రమైనటువంటి చరిత్ర కూడినటువంటిది వినాయక చరిత్ర.
0: వినాయక చవితి హ్యాస్ గాట్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ దీస్ త్రీ ఎపిక్స్.
1: వినాయకుడు గొప్ప జ్ఞాని.
0: వినాయక ఇస్ వెరీ వైజ్.
1: అతనికి ఉండినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: నన్ కెన్ ఎక్సెల్ హిమ్ ఇన్ విజ్డమ్.
1: కనుకని సర్వదేవతలు కూడా వినాయకుడిని ఆరాధిస్తూ వచ్చారు.
0: సో ఆల్ దేవిటీస్ దేవతాస్ వర్షిప్ హిమ్.
1: అందరికి పూజనీయుడు వినాయకుడు.
0: ఆల్ వర్షిప్ వినాయక.
1: అట్టి వినాయక చతుర్దశి దినము
0: ఆన్ దిస్ డే ఆఫ్ వినాయక చతుర్దశి
1: మనం కాలమును వ్యర్థం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్
1: చాలా మంది విద్యార్థులందరూ కూడా గ్రంథములంతా కూడా వినాయకుని దగ్గర పెడతారు.
0: మెనీ స్టూడెంట్స్ కీప్ దేర్ టెక్స్ట్ బుక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ వినాయక.
1: వినాయకుని అర్పితం చేసి వాటిని తిరిగి స్వీకరిస్తారు.
0: దే మేక్ ఆల్ ఆఫరింగ్స్ అండ్ దెన్ పార్టే.
1: అనగా భగవంతుడు స్వీకరించినటువంటి ఒక జ్ఞానము మాకు బోధించాలి.
0: మీనింగ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ బి గివెన్ టు అస్.
1: అందువల్ల ఈనాడు చాలా విద్యార్థులు చాలా వినాయకుడిని పూజించడం అత్యవసరం.
0: ఇట్స్ మోస్ట్ ఎసెన్షియల్ ద స్టూడెంట్స్ వర్షిప్ వినాయక.
1: ఈ వినాయకుని ఎందున్నటువంటి యొక్క విశిష్టత చాలా గొప్పది.
0: దిస్ ఇస్ ది గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వినాయక.
1: వినాయకుడు ఏ వాంఛను కోరడు.
0: వినాయక హ్యాస్ నో డిజైర్.
1: దేనిని ఆశించడు.
0: హీ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్.
1: ఆశించిన వారికంతా అనుగ్రహించేటువంటి వాడు వినాయకుడు.
0: ఇన్ ఫ్యాక్ట్ హీ ఫుల్ఫిల్స్ ఆల్ యువర్ డిజైర్స్.
1: కనుకనే అనుగ్రహించేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి కానీ
0: we have to worship God who confers grace.
1: ఆగ్రహించి దేవుణ్ణి ఆరాధించరాదు.
0: అనుగ్రహ గ్రేస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అండ్ నాట్ అగ్రహ ద యాంగర్.
1: కనుకనే పవిత్రమైనటువంటి ఈ వినాయక చవితి రోజు
0: ఆన్ ది సీక్రెట్ డే ఆఫ్ వినాయక చవితి
1: అనేక మంది భారతీయులే కాదు అందరూ కూడా దీన్ని ఆరాధన చేస్తుంటారు.
0: నాట్ ఓన్లీ భారతీయస్ మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ల్యాండ్స్ వర్షిప్ హిమ్.
1: వినాయకుడు బోధించేటువంటి సర్వజ్ఞానం కూడాను ఒక్కొక్క అక్షరం కూడాను పవిత్రమైనటువంటివి.
0: ద టీచింగ్స్ ఆఫ్ వినాయక ఎవ్రీ లెటర్ ఈజ్ సో గ్రేట్ అండ్ సీక్రెట్.
1: భజన వినాశిక శాంతి హరి భజన వినాశిక శాంతి.

0: బుద్ధి పొంది కర్మము నెసను. కర్మమే నరునకు దైవము, కర్మమే నిజ భక్తులకును. కర్మము ఇళ్లలో కర్మము, కర్మం అనగా ఏమిటి? చేసే పని.
1: కర్మ, వాట్ ఈస్ దాట్? ఇట్ ఇస్ ది యాక్షన్ దట్ వి డూ.
0: ఈ యాక్షన్ వల్లనే మానవుడు జన్మిస్తున్నాడు.
1: ద హ్యూమన్ లైఫ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమునే వృద్ధి పొందుతున్నాడు.
1: అండ్ హీ గ్రోస్ బై యాక్షన్.
0: కానీ పుట్టుకు చావులు రెండు కూడాను కర్మము చేతనే జరుగుతున్నది.
1: బర్త్ అండ్ డెత్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ యాక్షన్.
0: కర్మమే చేయకుండా మానవత్వమే నిలవదు.
1: When there's no action, there's no humanity, there's no human life at all.
0: మానవుడు కేవలం కర్మమే ఆధారము.
1: For human life, it is the action that is the basis.
0: ఈనాడు యజ్ఞయాగాది క్రతువులన్నీ కూడా కర్మల యొక్క ప్రతిఫలము లేదు.
1: యజ్ఞయాగ, the spiritual activity going on, are the results of action.
0: ఈ కర్మలే జరగకూడిన జగత్ యొక్క కళ్యాణమే జరగదు.
1: Without this action, spiritual, the world cannot live in peace and progress.
0: కనుక కర్మమునే ఈ జగత్ అంతా ఇక్కడ ఆధారపడి ఉన్నది.
1: Therefore, the whole world rests on this action.
0: కనుక ప్రతి మానవుడు కూడాను కర్మను ఆచరించాలి.
1: Therefore, every human being must undertake action.
0: తమ తమ కర్తవ్య కర్మలను తాము ఆచరిస్తూ తమ యొక్క దివ్యత్వంను తాను దర్శించాలి.
1: Each one should undertake one's own action, the duty and responsibility, and realize the innate divinity.
0: ఈ కర్మల యొక్క ఫలితము ఎట్టి కర్మలో అట్టి ఫలితము.
1: As is the action, so is the result.
0: కనుక కర్మ ఫలితము ఎవరైనా అనుభవించక తప్పదు.
1: No one can escape from the consequences and the results of action.
0: ప్రతి మానవుడు కూడాను కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ పర్ఫార్మ్ యాక్షన్.
0: కర్మలుగా కేవలము అంగముల చేత కాదు, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కూడా కర్మని.
1: కర్మ యాక్షన్ డస్ నాట్ మీన్ దట్ వాట్ వీ డూ విత్ ద సెన్సెస్. ఈవెన్ బ్రీతింగ్ ప్రాసెస్ ఇస్ యాక్షన్.
0: తినటము, త్రాగటము, తడచటము, ఉండటము, కూర్చోటము అన్ని కూడాను కర్మని.
1: ఈటింగ్, డ్రింకింగ్, వాకింగ్, sitting, these are all actions.
0: ఈ కర్మలు ఎలాంటి కర్మలో మనం మొట్టమొదటి విచారించాలి.
1: Therefore, we must investigate, inquire clearly what kind of actions that we do.
0: నేను మానవుడను.
1: I am a human being.
0: మానవుడు చేయవలసిన కర్మలా ఇది కాదా అని విచారించాలి.
1: Is this action activity befitting to me as a human being? One must inquire.
0: అట్లు విచారించకుండా కేవలం కర్మను ఆచరించినా దానిలో ఏమాత్రము ఫలితం ఉండదు.
1: Without proper inquiry, if you involve in actions, you will not have results.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: కర్మమే దైవము.
1: In fact, the reaction karma is verily God.
0: దైవం అనగా వేరే ప్రత్యేకంగా లేదు.
1: God is not separate, apart from you.
0: తాము చేసే ప్రతి కర్మ యందు కూడాను దైవము సూక్ష్మస్వరూపుడై ఉన్నాడు.
1: ఇన్ ఎవ్రీ యాక్టివిటీ దట్ వీ అండర్టేక్ దేర్ ఇస్ గాడ్ హిడెన్.
0: ప్రతి అణువునందు కూడాను కర్మ ఉన్నది.
1: ఇన్ ఎవ్రీ ఆటమ్ ఇన్ ఎ మైక్రోకాస్మిక్ వే గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: అణువు మొదలు ఘనం వరకు కూడాను కర్మ ఉన్నది.
1: అండ్ దేర్ ఇస్ దిస్ యాక్షన్ రైట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: కనుకని అణువు రణీయాన్ మాతో మహీయాన్.
1: అండ్ దేర్ ఫోర్ ఇట్ ఇస్ సెడ్ దట్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఫ్రమ్ మైక్రోకాస్మ్ టు మాక్రోకాస్మ్.
0: ప్రతి మానవుడు కూడాను ఏదో దినము నిత్యము కర్మలు ఆచరించాలి.
1: ఎవ్రీ మ్యాన్ మస్ట్ అండర్టేక్ యాక్షన్.
0: కానీ ప్రతి కర్మ కూడాను భగవత్ అర్పితముగా భావించాలి.
1: ఎవ్రీ యాక్షన్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: సర్వకర్మలను భగవత్ ప్రత్యర్థము అనేటువంటి రీతిగా చేయాలి.
1: ఆల్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్ సో యాస్ టు ప్లీజ్ హిమ్.
0: ఆ విధముగా చేసినప్పుడు కర్మ యొక్క ఫలితం ఏమాత్రము మనకు అంటదు.
1: ఇన్ దాట్ కేస్ you will not be affected by the consequences of your actions.
0: Ishvara sarvabhutanam, Ishvara sarvabhutamulu endu unnadu.
1: God dwells in all of the beings.
0: పాము యందు కూడాను ఉన్నాడు.
1: There is God in a snake.
0: దేవుని యందును ఉన్నాడు.
1: Present in a scorpion.
0: మానవుని యందు కూడా ఉన్నాడు.
1: God is present in man.
0: కానీ ఎవరి యందు ఉండేటప్పటికీ ఆ దేహానికి తగినటువంటి కర్మలు ఆచరించాలి.
1: However, he acts according to the vestia, the body taken upon himself.
0: కానీ అనవసరమైనటువంటి భావంతో మనసును పాడు చేసుకోకూడదు.
1: One should not spoil one's own mind with unnecessary thought.
0: తనకు తెలియనటువంటి విషయంలో ప్రవేశించకూడదు.
1: One should not get into unknown area.
0: తెలిసినప్పుడే దానిలో ప్రవేశించాలి.
1: When once you know clearly, then only you step in.
0: కానీ ఈనాటి మానవుడు తెలిసి తెలియక అన్నిటి ఎందుకునో ప్రవేశిస్తున్నాడు.
1: But man today with half knowledge is getting into every field of activity.
0: కనుకనే మానవుడు అనేక రకములైనటువంటి బాధలకు గురి అవుతున్నాడు.
1: That's the reason why the man has to face so many troubles.
0: స్త్రీలకు తగినటువంటి స్త్రీలు, పురుషులకు తగినటువంటి పురుషులు, వారి వారి కర్మలను వారు ఆచరిస్తూ రావాలి.
1: Therefore, when men and women should involve in actions very well known to them.
0: బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలయందు ఐక్యుడవుడు.
1: It is in childhood that the child in the company of other children spends the time playing and singing.
0: యవ్వనమందుంచ కామినీరులై కారుడుచుట.
1: In youth, he spends his time being attracted by the opposite gender.
0: మధ్య వయస్సులో ద్రవ్యమార్జించుటం ద్రవ్యుండు.
1: The middle age is totally spent to earn money.
0: వార్ధక్యమందున అది ఇది లేదని ఆరటించు.
1: In old age, they gone regretting, repenting for all that they are not having.
0: ఈ విధముగా కాలమును మట్టి కలుపుతున్నాడు.
1: That's why he is simply spoiling the time.
0: కానీ అది కాదు. పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడా మానవుడు మానవుడుగానే బ్రతకాలి.
1: But one has to remain a human being, right from the beginning till the end, birth to death.
0: కనుక మానవత్వం అనగా కేవలం దివ్యత్వంతో కూడినటువంటి దైవత్వమే.
1: Therefore, human being is no one other than the divine in human body.
0: కానీ నేడు మనము పౌరోహితులుగా ఉండవచ్చు.
1: Today we may be పురోహిత.
0: మనము రేపటి దినము స్టూడెంట్ గా రావచ్చు.
1: Tomorrow we may be a student.
0: తర్వాత గృహస్థుడిగా ఉండవచ్చు.
1: And we may be householder.
0: కానీ ఉదయం వచ్చిన తర్వాత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరాధించు.
1: But in old age we lose faith in God and we go on feeling so sad for those that we do not have comforts and convenience.
0: అప్పుడు విచారించి ప్రయోజనం ఏమిటి?
1: What is the fun of getting worried at that age?
0: దీన్ని మొదలే మనం కొంతవరకు విచారించుకోవాలి.
1: In fact, we should explore, investigate in the beginning itself.
0: కానీ ఈనాడు యువకుడైనటువంటి యొక్క వినయ్ కుమార్ చాలా ప్రార్థిస్తూ వచ్చాడు.
1: Young man Vinay, he went on praying to Bhagavan.
0: యువకుడు చేయవలసినటువంటి పని ఏమిటి?
1: He asked Swami, what is that we youngsters should do?
0: యువకులు యువకులుగానే ఉండాలి.
1: Youth should remain as youth.
0: వారు ఎప్పటికీ కూడాను వృద్ధులు కాకూడదు.
1: They should never grow old.
0: ఎప్పుడు మన ఇంద్రియముల యొక్క శక్తిని మనం పాడు చేసుకుంటామో అప్పుడే మనం వృద్ధులవుతాము.
1: The day when you spoil your energy, your power, you age, you advance in age.
0: ఆ ఎనర్జీని మనం కాపాడుకోవాలి.
1: Therefore, we should maintain, safeguard the energy.
0: ఇప్పుడు నన్ను చూస్తే మీరు ఎవరైనా కూడా ఎంత వయసు అనుకుంటారు మీరు?
1: As you watch Swami, can you say his age?
0: నా రూపం చూస్తే మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహమునకు 81 years.
1: Bhagavan is 81 years old.
0: కానీ 81 years గా నేను కల్పించడం లేదు.
1: Bhagavan doesn't look so 81 years.
0: దేహం కావాల్సింటే కొంతవరకు సరిపోవచ్చు.
1: To some extent, body may show.
0: నాకు దేహములకు ఎట్టి రోగములు లేవు.
1: In fact, the body has no complaints whatsoever.
0: కానీ పిల్లలు వచ్చి నన్ను కరుచుకోవటం చేత కింద పడిపోయి కాలు విరిగింది.
1: Because of the boys that came in his way, he fell down and got the leg fractured.
0: మీరు ఎంతవరకు ఉంటారు?
1: Seeing his form, what would be his age now, roughly?
0: ఈ దేహములకు 81 years.
1: Bhagavan is 81 years old.

0: boys that came in his way, he fell down and got the leg fractured.
1: అది ఫ్రాక్చర్ అయిపోయినప్పుడు డాక్టర్స్ వచ్చి దాన్ని ఇది చేశారు.
0: అండ్ డాక్టర్స్ ట్రీటెడ్ హిమ్ యాజ్ హి సస్టైన్ ఫ్రాక్చర్.
1: అది నాకు తెలియకుండా చేశారు.
0: ఇట్ హడ్ హ్యాపెండ్ వితౌట్ ద నోటీస్ ఆఫ్ భగవాన్.
1: కనుక ఒక కాలకు ఒక ఇంచి డిఫరెన్స్ ఉంది.
0: దేర్ఫోర్ దేర్ వన్ ఇంచ్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ లెగ్స్.
1: అందువల్లనే నేను ఆ విధంగా నడుస్తున్నాను.
0: దట్స్ రీజన్ వై హి ఇస్ వాకింగ్ లైక్ దట్.
1: నేను ఇంటిలో ఎప్పుడు కూడా తిరుగుతున్నాను.
0: స్వామి గోస్ ఆన్ మూవింగ్ హిదర్ అండ్ దేర్ అట్ ద రెసిడెన్స్.
1: కానీ బయటకు వచ్చినప్పుడు డాక్టర్స్ ఒక సలహా.
0: బట్ ద మూమెంట్ స్వామి స్టెప్స్ అవుట్ డాక్టర్స్ అడ్వైజ్ హిమ్.
1: స్వామి మీరు జనంలో తిరిగేటప్పుడు ఒంటరిగా తిరగకండి, ఎవరినైనా ఒకరిని పట్టుకొని తిరగండి అన్నారు.
0: దే సెడ్ స్వామి వెన్ యు మూవ్ అమంగ్ ద క్రౌడ్స్ డోంట్ వాక్ ఆల్ అలోన్, టేక్ ది సపోర్ట్ ఆఫ్ వన్ ఆర్ టూ బై యువర్ సైడ్.
1: అందరి యొక్క ఆజ్ఞను నేను పరిపాలించాలి.
0: భగవాన్ సర్టన్లీ పేస్ హీడ్ టు ది అడ్వైజెస్ ఆఫ్ ఎవ్రీబడి.
1: వారి తృప్తిని కూడా నేను పెట్టాలి.
0: భగవాన్ వాంట్స్ టు సాటిస్ఫై ఎవ్రీబడి.
1: కనుకనే వారి తృప్తి నిమిత్తమై నేను ఒకరిని పట్టుకుని వస్తుంటాను.
0: సో హాస్ టు సాటిస్ఫై డాక్టర్స్ భగవాన్ ఈస్ టేకింగ్ ది హెల్ప్.
1: ఎవరికి తెలియదు నేను చెప్తుంటాను, నన్ను పట్టుకోవద్దు పట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్తుంటాను.
0: యూ డూ నాట్ నో భగవాన్ స్టిల్ టెల్స్ దిస్ బాయ్స్ డోంట్ హోల్డ్ మీ లైక్ దట్ డోంట్ క్యాచ్ మీ లైక్ దట్.
1: ఈ విధంగా ప్రతి విషయం కూడా నేను అతి సూక్ష్మంగా నేను నడుస్తుంటాను.
0: భగవాన్ యాక్ట్స్ ఇన్ ఏ సటిల్ వే ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
1: నా యొక్క తత్వము ఎవరు కూడా అర్థం చేసుకోవడం లేదు.
0: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ భగవాన్.
1: నాకు ఒక జ్వరమని కానీ తలనొప్పి అని కానీ ఇంకేమైనా కోల్డ్ అని కానీ ఇలాంటి ఎప్పుడు నాకు రాలేదు.
0: భగవాన్ నెవర్ హ్యాడ్ ఎనీ ఫీవర్ ఎనీ కోల్డ్ ఎనీ హెడేక్ వాట్స్ ఎవర్ ఫిజికల్ ఎయిల్మెంట్.
1: నేను ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటాను.
0: భగవాన్ ఈజ్ హెల్తీ ఆల్వేస్.
1: హెల్తీ కాదు, నేను వెల్తీగా కూడా ఉంటాను.
0: భగవాన్ ఈజ్ నాట్ ఓన్లీ హెల్తీ బట్ ఈజ్ ఆల్సో వెల్తీ.
1: ప్రతి విషయంలో కూడా నేను గుర్తిస్తూ వస్తుంటాను.
0: భగవాన్ రికగ్నైజెస్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఎవ్రీ పాయింట్.
1: పండితులు కూడాను కొంతమంది ఋత్వికులు కొంత మాట్లాడుతూ ఉంటారు.
0: At times the ఋత్విక్స్ converse in between the course of the process.
1: ఒకరిద్దరు చేరి మాట్లాడుతూ ఉంటుంటారు.
0: వన్ ఆర్ టూ జాయిన్ అండ్ టాక్.
1: ఈ పిల్లవాడు ఆ ఎర్రటి పిల్లవాడు.
0: And this boy and the other boy at the other end.
1: ఇవన్నీ కూడా నేను వింటూనే ఉంటుంటాను.
0: ఆల్ యువర్ కాన్వర్సేషన్.
1: కానీ మంచి కానీ చెడ్డ కానీ నాకు రెండు సమానమే.
0: బట్ భగవాన్ గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ సేమ్.
1: నాకు బ్యాడ్ అనేది ఎక్కడ జగత్తులో కనిపించదు.
0: ఫర్ భగవాన్ దేర్ ఇస్ నథింగ్ బ్యాడ్ ఇన్ దిస్ నేచర్.
1: నాకు అన్ని గుడ్డే.
0: ఎవ్రీథింగ్ ఇస్ గుడ్ గుడ్ గుడ్ టు భగవాన్.
1: ఎవరు ఏది చెప్పినను అది రైట్.
0: ఇట్ ఇస్ రైట్.
1: ఎందుకంటే అప్పటికదే రైట్.
0: బికాజ్ ఇట్స్ రైట్ అట్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్.
1: కానీ విచారణ చేసినప్పుడు అది రాంగ్ గా మారిపోతుంది.
0: బట్ యాజ్ యు ఇన్క్వైర్ ఇట్ టర్న్స్ ఇంటూ రాంగ్.
1: ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
0: ద ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఈనాడు మనము మంచిగా ఉండవచ్చు.
0: డే వి మే బి గుడ్.
1: టుడే మనం మంచి భోజనం చేయవచ్చు.
0: టుడే వి మే హ్యావ్ డెలీషియస్ ఫుడ్.
1: గొప్ప ఫుడ్, మంచి స్వీటు, మంచి పెరుగు, మంచి అన్నము మంచిగా భోజించవచ్చు.
0: టుడే వి మే హ్యావ్ ఎ బ్యాంక్వెట్ గుడ్ కర్డ్ గుడ్ స్వీట్స్ వాట్ నాట్ ఆల్ ఇంట్రెస్టింగ్ ఐటమ్స్.
1: కానీ ఎంతవరకు అది గుడ్?
0: హౌ లాంగ్ డస్ ఇట్ లాస్ట్?
1: టుమారో మార్నింగ్ వేరేగా మారిపోతుంది.
0: టుమారో మార్నింగ్ ఇట్ టర్న్స్ ఇన్ ఎ డిఫరెంట్ మ్యాటర్.
1: కనుక మంచి చెడ్డలు రెండు కూడా ఒక పదార్థం యొక్క డిఫరెన్స్ ఆఫ్ టైమ్స్.
0: దేర్ఫోర్ ద గుడ్ అండ్ బ్యాడ్ లైస్ ఇన్ ద డిఫరెన్స్ ఆఫ్ టైమ్.
1: కనుక మనం ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తించాలి.
0: Therefore, we have to inquire clearly every point of life.
1: Mahabharata yuddha samayamnandu.
0: At the time of Mahabharata war.
1: Duryodhanudu, Dushyasanudu. Iddharu cheri, Pandavula payana yuddhani kwayal deryadu.
0: Duryodhana and Dushyasana together raged war with Pandavas.
1: Pandavula payana yuddhu yematram yuddhu cheri kwayal.
0: But finally at the end they could not fight with them.
1: Karanam?
0: Why?
1: వారి వైపున కృష్ణుడు వారి ఉన్నాడు.
0: బికాస్ కృష్ణ వాజ్ బై ది సైడ్ ఆఫ్ పాండవాస్.
1: కనుక ఏమి చేయలేకపోవటం వల్ల అర్జునుడి

0: కుమారుడైనటువంటి యొక్క అభిమన్యునికి ఒంటరిగా ఉన్నటువంటి చూచి
1: as they were helpless they could catch hold of Abhimanyu the son of Arjuna all alone
0: వాణ్ణి పద్మవ్యూహం పెట్టి
1: and they devised the Padmavyuha
0: ఆ పద్మవ్యూహంలో ప్రవేశించమని చెప్పి పలికారు
1: and they forced him to get into Padmavyuha
0: అప్పుడు ఆ అబ్బాయి యోజన చేశాడు
1: the boy thought over
0: ఎలాంటి పిల్లవాడు
1: what kind of a boy is he
0: చాలా యంగ్ బాయ్
1: very young boy
0: 16 సంవత్సరముల పిల్లవాడు
1: just age 16
0: తండ్రి ఒక్కడు లేడు వెంట
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఫాదర్ ఇస్ నాట్ బై హిస్ సైడ్
0: ఒక్కనే ఉన్నాడు ధర్మజుడు
1: ఓన్లీ ధర్మజా వాస్ దేర్
0: ధర్మజ దగ్గర పోయి తెలి తండ్రి నేను పదవి భూములకు వెళ్ళవచ్చునా అన్నారు
1: హీ సాట్ ది పర్మిషన్ ఆఫ్ ధర్మజా మే ఐ గెట్ ఇన్ టు పద్మవ్యూహ
0: అప్పుడు ధర్మజుడు చెప్పాడు
1: ధర్మజా రిప్లై
0: పద్మవ్యూహం సామాన్యమైనటువంటిది కాదు
1: పద్మవ్యూహ ఇస్ నాట్ ఎన్ ఆర్డినరీ వన్
0: తామర ముగ్గరంబు
1: అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ది లోటస్
0: పరదర్భిత శాస్త్రం గర్భభంజన దామవరుడు కుంభజుడు
1: అండ్ ద వన్ డివైస్ బై దట్ ఈస్ కుంభజ ద్రోణ
0: దానిని పన్నెండు వాడు భీష్మ సంగ్రామము
1: అండ్ ద వన్ ద హోల్ థింగ్ ఇస్ ద టెక్నిక్ ఆఫ్ ది భీష్మ హింసెల్ఫ్
0: ఇట్ దానిని నీవు జయించుటకు సాధ్యం కాదు ఆయన
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ యూ టు విన్ ఆర్ టు కాంకర్
0: సరే తల్లి దగ్గరికి పోయాడు
1: Then he approaches mother.
0: సుభద్ర దగ్గరికి వెళ్ళి
1: అప్రోచ్ సుభద్ర
0: తల్లి ఎప్పుడు కూడా గౌరవించి ఫిర్యాదించి విజయాన్ని కోరేటువంటిది
1: In fact, the mother always blesses. She wishes the progress and the victory of the son.
0: అప్పుడు పోయి అమ్మా నేను పద్మవ్యూహంలోకి వెళ్తున్నాను నాకు అనుగ్రహం ఇమ్మని కోరాడు
1: When you went to the mother and prayed to her, mother bless me, I am getting into Padmavyuha now.
0: నాయన ఇది సరైనటువంటి కాదు
1: And the mother said, this is not proper on your part, not right time.
0: పద్మవ్యూహం అనగా శుభ సమయము కావాలి శుభ సమయము
1: To get into పద్మవ్యూహ auspicious moment is very much necessary.
0: నీ భార్య గర్భవతి
1: And your wife is in the family way.
0: కాలం ఎట్టుండో చెప్పలేము
1: You cannot say what would happen in future.
0: కృష్ణుడు అర్జునుడు ఇద్దరు లేరు
1: Krishna and Arjuna are not there by your side.
0: మానవుని నీ తరపు ఇంక పుత్రగా
1: And give up this attempt, my son.
0: చెప్పేటప్పటికి వానికి చాలా కోపం వచ్చింది
1: అండ్ అభిమన్యు వాస్ వెరీ యాంగ్రీ విత్ హిస్ మదర్
0: నేను కుమారుడై పుట్టి కూడాను అర్జునుకి నా తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి అవుతాను
1: I have been born as son of Arjuna. I shall not disobey his command and
0: నీ పోతే పోతు కానీ నీవు యుద్ధంలోకి వెళ్లే తీరాది
1: I may die in the battlefield, but I must get into the warfare.
0: అని గట్టిగా పరికేటివాడు
1: And he spoke with strong faith and conviction.
0: కనుక నా తండ్రి ఆజ్ఞను నేను ఉల్లంఘించను
1: I will never disobey the command of my father.
0: తామర ముగ్గరంబు జయించుటకు తప్ప సాధ్యమవుతుంది
1: And he was quite convinced of the fact that he will be successfully get into the Padmavyuha.
0: నాయన వరదు వరదు వరదు
1: Mother said, no, no, don't do that.
0: అప్పుడు చెప్తున్నాడు
1: Then Abhimanyu went on telling.
0: బలదర్పిత శాస్త్ర గర్భభంజన దామవరుడు కుంభజుడు
1: కుంభజ ద ద్రోణ ఈజ్ ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఆర్చరీ
0: దానిని పన్నెండు వాడు
1: అండ్ హీ వాజ్ ద వన్ హూ డివైస్ ద హోల్ థింగ్
0: కుంపు లోపల పులి వలె పరిగెత్తి నీవు చేరి చండఖండ నికలున్నతి వారన్నట్టే అందులో నల్లెసలు బతుకు గెలిచి రమ్ముచ్చు బద్మ
1: ఓ మదర్ యూ షుడ్ హావ్ బ్లెస్డ్ మీ దట్ ఐ షుడ్ గెట్ ఇన్ టు పద్మవ్యూహ Like a ferocious tiger, kill all the enemies all around, that I should get out of it successfully, victoriously.
0: Palakaka, ee teraguna poku poku mani tivrita nagrinenga padiya.
1: Is it justified on your part to say not to get into
0: Padma? Thalli avidanga palakatam nyayama?
1: Is it proper or is it justified in speaking like that?
0: Appudu thalli manasu karigi.
1: And the heart of the mother melted.
0: Padamanuku padarayanam rasi.
1: And then she smeared the turmeric on the feet of Abhimanyu.
0: Aashirvadinchindi.
1: Then she blessed him.
0: Tarakakhyasura durdarpa madchuveda Gauri tannirikitta veeralacha.
1: The blessing of Gauri to his son when he was about to kill Tarakakhya.
0: Gauri tannirikitta veeralacha.
1: And that kind of blessing conferred by Gauri to her son.
0: Janaku yagamu gava annaniki reekadi veda తల్లి రఘువునికి ఇడ్డ దన్యరచ్చ
1: అండ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ కన్ఫర్డ్ బై రామ conferred to Rama by his mother as he went to the court of Janaka.
0: Atti ganaracha siracha engaracha.
1: And that kind of ever protecting blessing, that kind of blessing which is really rewarding and fulfilling.
0: Ganamagu Sri Rama racha.
1: And that protects the divine name.
0: Ninnu rachinchugaka.
1: And that divine blessing stand by you.
0: And chippi.
1: So saying.
0: Pampinchindi.
1: And she sent him.
0: Kani.
1: But.
0: Ayaka kumarudu. Tali agrin tisukoni. Namaskarinchi. Padavyuhulo praveshinchadu.
1: Receiving blessings from mother, the boy got into that Padmavyuha.
0: Kani Padmavyuhamlo praveshinchadu matramu. Tanaku telustundi.
1: He knows the technique as to get into Padmavyuha.
0: Arjunudu. తపస్సుకు పోయినప్పుడు నారదుడు ఈ యొక్క సుభద్రకు పద్మవ్యూహాన్ని గురించి చెప్తూ వచ్చాడు.
1: ఇట్ వాజ్ నారద హూ టాట్ దిస్ టెక్నిక్ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ టు సుభద్ర వెన్ షీ వాస్ క్యారింగ్ అభిమన్యు.
0: కానీ పద్మవ్యూహంలో పోయేటువంటి విషయము సుభద్ర ఊకొడుతూ వచ్చింది.
1: అండ్ సుభద్ర వెంట్ ఆన్ నాటింగ్ యాజ్ షీ వాజ్ లిజనింగ్ టు.
0: అప్పుడు అభిమన్యు తన గర్భంలో ఉన్నాడు.
1: అండ్ అభిమన్యు వాజ్ దేర్ ఇన్ ద మదర్స్ వూమ్.
0: అంతలోపలనే తిరిగి వచ్చాడు అర్జునుడు.
1: అండ్ ఇన్ ది మీన్ టైమ్ అర్జున రిటర్న్డ్.
0: సుభద్ర ఏమి నువ్వు చేస్తున్నావు?
1: అండ్ హి సెడ్ సుభద్ర వాట్ ఆర్ యు డూయింగ్.
0: నీవు కాదు వినేది.
1: యు ఆర్ నాట్ వన్ హూ ఇస్ లిసనింగ్.
0: నీ గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటున్నాడు.
1: ద చైల్డ్ ఇన్ యువర్ హూమ్ ఇస్ లిసనింగ్ టు ఆల్ దిస్.
0: కాబట్టి నీవు ఈ పద్మవ్యూహాన్ని గురించి నువ్వు మాట్లాడవద్దు అన్నాడు.
1: బెటర్ యు స్టాప్ ఎట్ దిస్ స్టేజ్ స్పీకింగ్ అబౌట్ పద్మవ్యూహ.
0: అందువలన ఈ పద్మవ్యూహాన్ని ప్రవేశించడం మాత్రమే తెలుస్తుంది.
1: దేర్ఫోర్ అభిమన్యు నోస్ హౌ టు గెట్ ఇన్ టు పద్మవ్యూహ.
0: కానీ బయటికి రావటం తెలియదు.
1: బట్ హి డజంట్ నో ఎగ్జిట్ ద వే టు గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
0: కనుకనే కౌరవుల చేత చిక్కబడి
1: దేర్ఫోర్ హి వాస్ కట్ బై కౌరవస్.
0: తాను బంధితుడైపోయి ప్రాణం విడిచాడు.
1: హి వాస్ బౌండ్ దేర్ అండ్ హి డైడ్ దేర్ అల్టిమేట్లీ.
0: ఈ విధంగా పెద్దల యొక్క మాటలు ఎప్పుడు కూడా నువ్వు పెడచెవిలు పెట్టకూడదు.
1: దేర్ఫోర్ వీ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్, వీ షుడ్ నెవర్ బి కేర్లెస్ టు ది వర్డ్స్ అడ్వైస్ ఆఫ్ ఎల్డర్.
0: తల్లి తండ్రులు చెప్పినటువంటి మాటలు మనం ఎప్పుడు కూడా చెబుతూ వినాలి.
1: వీ హావ్ టు హియర్ సిన్సియర్లీ వాట్ ఆల్ ది పేరెంట్స్
0: మనస్సులో కరిగించాలి.
1: అండ్ వీ షుడ్ ప్లీజ్ దెమ్ హోల్ హార్టెడ్లీ.
0: ఈ మనసులో కలిగినటువంటి రక్తాన్ని దేహానికంతా కూడా సప్లై చేయాలి.
1: అండ్ ఆల్ దట్ యు డూ ది ఎక్స్పీరియన్స్ దట్ యు హావ్ షుడ్ పర్కులేట్ షుడ్ గో అరౌండ్ ఆల్ యువర్ బాడీ.
0: కనుక మాతృదేవో భవ పితృదేవో భవ అని ప్రమాణం జరిగింది.
1: దేర్ఫోర్ ఇట్ వాస్ సెట్ ఇన్ ద డిక్టమ్ దట్ మదర్ ఇస్ గాడ్ ఫాదర్ ఇస్ గాడ్.
0: కనుకనే వారి మాటలను మనము ఏనాడు కూడా మనము పెడచెవిన పెట్టకూడదు.
1: వీ షుడ్ నెవర్ బి నెగ్లిజెంట్ టు దేర్ అడ్వైజర్స్.
0: ఎట్టి విషయం నందైనను ఎట్టి స్థానం నందైన కూడా ఆజ్ఞను నిరసావహించాలి.
1: అట్ ఎనీ టైమ్ ఇన్ ఎనీ ఇష్యూ ఎనీవేర్ వీ షుడ్ ఫాలో దేర్ అడ్వైజ్.
0: ఆ విధంగా ఆ తల్లి యొక్క ప్రమాణం తీసుకుని పోయి అభిమన్యుడు ప్రాణం విడిచి వచ్చాడు.
1: దట్స్ హౌ వాట్ ఆల్ హ్యాపెన్ టు ది లైఫ్ ఆఫ్ అభిమన్యు హూ హాడ్ అల్టిమేట్లీ డై.
0: కానీ అర్జునుడు బాధ పడుతున్నాడు.
1: అర్జున్ వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: నారాక ఎదిగినంతని వేగరమ్మంది ద్వారపాలకుడి చేత ఆజ్ఞ పంపు.
1: ద మూమెంట్ హీ కమ్స్ టు నో ఆఫ్ మై అరైవల్ హీ విల్ సెండ్ హిస్ ఎమిసరీస్ టు రిసీవ్ మీ.
0: నారాక ఎదిగినంతని
1: ద మూమెంట్ హీ నోస్ దట్ ఐఎమ్ కమింగ్
0: నన్ను కౌకిటం చేయొచ్చు.
1: హీ రన్స్ టువర్డ్స్ మీ అండ్ హగ్స్ మీ.
0: అట్టి కుమారుడు నాకే ఉన్నాడు లేడు.
1: He is not there. What happened to him?
0: Krishnudu cheppadu.
1: Then he said,
0: Arjuna, nee balahinudu kavaddu.
1: I said, Arjuna, don't be weak.
0: Edo jarigindadi.
1: That happened so.
0: Kaani jariginatundi ee kauravula valla aneka rakamainatundi oka mosamulu jariginayi.
1: It was Kauravas who cheated in several ways.
0: Kaani deeni valla nee kumarudu maraninchinadu.
1: Because of their cheating, you lost your son.
0: Appudu కృష్ణుడికి చాలా కోపం వచ్చింది.
1: కృష్ణ వాస్ వెరీ యాంగ్రీ.
0: అర్జున నా కుమారుడు మరణించినటువంటి విషయము నాకు ముందే చెప్పకూడదా?
1: వై డిడ్ నాట్ టెల్ మీ దట్ యు లాస్ట్ యువర్ సన్.
0: నీవు ఎంత ద్రోహుడవు.
1: యు ఆర్ ఎ ట్రైటర్ బిట్రేయర్.
0: నువ్వు నాకు చీట్ చేసావు.
1: యు హావ్ చీటెడ్ మీ.
0: కానీ ఈ చీటింగ్ నీవు తిరిగి అనుభవిస్తావు.
1: అండ్ యు ఆర్ బౌండ్ టు సఫర్ ద రియాక్షన్
0: అన్నాడు. సరే అని సంతోషించాడు. కృష్ణుడు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండేవాడు.
1: కృష్ణ వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్ కంటిన్యూస్.
0: తర్వాత ఇంటికి పోయి చేరాడు.
1: అండ్ హి రిటర్న్ హోమ్.
0: అభిమన్యుడి భార్య ఉత్తర ప్రసవించింది.
1: The wife of Abhimanyu Uttara, she delivered.
0: Kani marinchina kumarudu puttadu.
1: But the son who is no more, he is born again.
0: Chadda brahmamto chesinatvanti yokka asaranu vichcheteppatiki roopani garbhamlone marinchadu.
1: And the moment, because it has gone into that arena of sound,
0: andaru baadhapaddaru.
1: All felt very sad.
0: పాండవులందరూ ఒక రూమ్ లో కూర్చున్నారు.
1: ఆల్ పాండవస్ సాట్ దేర్.
0: ఉన్నది ఇద్దరే.
1: ఓన్లీ టూ రిమైన్.
0: ద్రౌపది, సుభద్ర.
1: అండ్ దేర్ టూ రిమైన్ దేర్, ద్రౌపది అండ్ సుభద్ర.
0: ద్రౌపది కుమారులు 6 మందిని చంపినారు.
1: అండ్ ది సన్స్ ఆఫ్ ద్రౌపది వర్ కిల్ లాంగ్.
0: ఇంకా ఒక్క సుభద్ర కొడుకు మాత్రమే ఉండేది.
1: అండ్ ఓన్లీ సన్ ఆఫ్
0: సుభద్ర కుమారుడు కూడా మరణించాడు.
1: అండ్ హీ టూ డైడ్.
0: ఆ కుమారునికి పుట్టినటువంటి పిల్లి కూడాను మరణించినది.
1: And the grandson is also no more.
0: పాండవులకి ఇంకా వంశం లేదు.
1: And in fact, there's none left in the clan.
0: వంశం లేనటువంటి ఒక జీవితంగా మా పాండవులను గడిపితివా అని అందరూ కృష్ణుని నిందించారు.
1: All went on blaming Krishna because there's none left behind in the entire clan.
0: కానీ కృష్ణుడు ఎప్పుడూ నవ్వుతూనే వచ్చాడు.
1: But Krishna continued to smile.
0: పాండవులు,
1: పాండవాస్,
0: మీరు తొందరపడకండి.
1: Don't be in a hurry.
0: Haste makes waste.
1: Haste makes waste.
0: Waste makes worry.
1: Waste makes worry.
0: Worry makes dukkham.
1: And worry causes misery.
0: Kanuka meeram thondar padakandi.
1: So don't be in a hurry.
0: Kuchu sepu nidanam cheyandi.
1: Be calm and cool.
0: Ani vaari madhyalone kurchunnadu Krishnudu.
1: And Krishna sat in their midst.
0: Aa biddanu teesukondi raamani cheppani Draupadiki aagna chesadu.
1: And he commanded Draupadi that the child be brought there.
0: ఆ మరణించినటువంటి బిడ్డను ఒక చిన్న తట్టలో పెట్టుకుని ద్రౌపది వచ్చింది.
1: ద్రౌపది కేమ్ దేర్ బ్రింగింగ్ ద చైల్డ్ ఇన్ ఎ ప్లేట్.
0: అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు, ఆ అంత అభిమన్యుడి రూపమే.
1: కృష్ణ స్టార్టెడ్ టెల్లింగ్ ఎగ్జాక్ట్లీ రెప్లికా ఆఫ్ అభిమన్యు.
0: ఆ ముక్కు చూడు, ఆ నువ్వు చెవులు చూడు, ఆ నోరు చూడు, అంత అభిమన్యుడి యొక్క రూపమే.
1: వాచ్ ది నోస్, వాచ్ ది ఇయర్స్, వాచ్ ద ఫేస్. Exactly.
0: ఈ విధంగా వర్ణిస్తూ వచ్చాడు.
1: Even John praising, describing the baby.
0: కానీ వీళ్లకు చాలా కోపం వస్తుండాలి.
1: But they were very, very angry.
0: మరణించిన వారిని గురించి వర్ణించుతున్నాడే గాని నాకు ఉన్నటువంటి వారిని గురించి ఏమాత్రం వర్ణించడం లేదు.
1: You are describing the one who is no more with us and you are not bothered who are alive here.
0: తక్షణమే ద్రౌపది చేతి నుంచి తీసుకున్నాడు.
1: Immediately Krishna picked up the child.
0: పిల్లల పైన, బొజ్జ పైన కొట్టాడు.
1: And tapped on the thighs and on the stomach.
0: Konta sepatiki kevvuni yechadu pillalu.
1: And a moment of time the baby started crying.
0: Kanukane
1: to
0: aa pillavaniki Krishnudu parichinchi pranam ichinatuntu vadu. Kanukane adhi peru parichetudu ani peru pettadu.
1: Since the boy is thoroughly examined by Krishna himself, pariksha, and so appropriately is named as Parikshit.
0: పరీక్ష లేకుండా పాస్ ఎవరు కారు.
1: నో వన్ కెన్ సెక్యూర్ పాస్ విదౌట్ టేకింగ్ పరీక్ష ఆర్ టెస్ట్.
0: కనుక భగవంతుడు పరీక్ష చేస్తూనే ఉంటుంటాడు.
1: గాడ్ టెస్ట్.
0: ఆ టెస్ట్ మనకు టెస్ట్ అనుకోకూడదు. మనకు టెస్ట్ నా టెస్ట్.
1: వీ షుడ్ నాట్ టేక్ ఇట్ యాజ్ మియర్ టెస్ట్. టేక్ ది టెస్ట్ యాజ్ ద టెస్ట్ సేస్ భగవాన్.
0: కనుక భగవంతుని పరీక్షలు అన్ని కూడా కేవలము ఒక విధమైనటువంటి టెస్ట్ తో కూడినటువంటివి.
1: So every test of Bhagwan should be a test to everybody.
0: Kanuka atane peru parichitudu ani peru pettadu.
1: Because he was tested, he is named as Parikshit.
0: Aa parichitude,
1: that very Parikshit,
0: kattagalapadiki raju ayipoyadu.
1: Ayanani he could become the king.
0: Atuvanti rajunu enni vidhamuluga kaapadutu vachadu Krishnudu.
1: And that Parikshit king was protected by several ways by Krishna.
0: Parichitudiki pattabhishekam katti.
1: And Parikshit was coronated.
0: ఇది ఎవరికి ఏ దేశం నందు కూడా ఏ రాజ్యం నందు కూడా పెట్టారు.
1: Such a thing never happened in any country, in any kingdom.
0: అర్జునుడు వచ్చాడు.
1: అర్జున కే
0: నాయన, కృష్ణుడు బాగున్నాడా అని అడిగింది కుంతీదేవి.
1: కుంతి వాస్ సన్ ఈస్ కృష్ణ ఫైన్.
0: అప్పటికి కృష్ణుడు కూడా పోయాడు.
1: బై దట్ టైమ్ కృష్ణ ఆల్రెడీ లెఫ్ట్.
0: కృష్ణుడు లేడు.
1: కృష్ణ ఇస్ నో మోర్.
0: అప్పుడు వాడు చాలా బాధపడి
1: they were crying.
0: Krishnude mayaka pranamu.
1: Krishna is our life.
0: Krishnude mayaka dhairyamu.
1: Krishna is our courage.
0: Krishnude jeevitamu ma pandavulaku enduku yattamu.
1: Pandava's life is useless without Krishna.
0: Kanukane tammulaku cheppadu Dharmajudu.
1: Dharmaja told his brothers.
0: Maraninchinatvanti tallini తొడపై రెప్పంటి పెట్టుకున్నాడు.
1: అండ్ హీ మేడ్ ద బాడీ ఆఫ్ ద మదర్ ద హెడ్ లై ఆన్ ద ల్యాప్.
0: భీముడికి చెప్పాడు.
1: అండ్ హీ టోల్డ్ భీమ,
0: నీవు కర్మకాండంతా ప్రయత్నం చేయి.
1: మేక్ ఆల్ ప్రిపరేషన్ ఫర్ ద లాస్ట్ రైడ్.
0: దేనికోసం?
1: వాట్ ఫర్?
0: మేమందరం కూడా ఒకరిలో ఇమిడిపోతాం.
1: వి వుడ్ ఆల్సో ఎండ్ అవర్ లైఫ్స్.
0: అర్జున, నీవు ఈ గ్రామం అంతా కూడా చూసుకో.
1: టేక్ కేర్ ఆఫ్ ది హోల్ ఆఫ్ ది ఏరియా.
0: నకుల సహదేవుడికి చెప్పాడు.
1: ఈ టోల్ నకుల సహదేవ,
0: మీరు ఇద్దరు కూడాను వెంట పోండి.
1: యు ఆల్సో ఫాలో హిమ్.
0: ధర్మజుడు లేచాడు.
1: ధర్మజా గాటన్
0: ముందు నడిచాడు.
1: హి వాస్ ఇన్ ద ఫ్రంట్.
0: అతని వెంట ద్రౌపది నడిచింది.
1: అండ్ ద్రౌపది ఫాలోడ్ హిమ్.
0: తర్వాత భీముడు నడిచాడు.
1: దెన్ భీమ.
0: అర్జునుడు కూడా బయలుదేరాడు.
1: అండ్ అర్జున వాచింగ్ ది సీ టు ఫాలోడ్ దెమ్.
0: నకుల సహదేవులు కూడా వెళ్ళారు.
1: నేచురల్లీ నకుల సహదేవ ఆల్సో వాక్ అలాంగ్ విత్ హిమ్.
0: కానీ
1: బట్
0: ఎవరు చేసిన కర్మ బాలనుభవింపక ఏరికైనా తప్పునన్నా, ఏనాడు ఏ తీరు ఎవరు చెప్పగలరు, అనుభవించుట సిద్ధమన్నా.
1: నో వన్ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ద డెస్టినీ, ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వన్స్ ఓన్ కర్మ. నన్ కెన్ ఎస్కేప్. హూ కెన్ డిసైడ్, హూ కెన్ ఎస్టిమేట్ వాట్ లైస్ ఇన్ ఫ్యూచర్.
0: ధర్మజుడు ముందు పోతున్నాడు.
1: ధర్మజా వాస్ ప్రొసీడింగ్ అహెడ్ ఇన్ ద ఫ్రంట్.
0: కానీ స్వర్గద్వారం తెరిచినాయి.
1: ద గేట్స్ ఆఫ్ హెవెన్ వర్ ఓపెన్.
0: అతను ఏనాడు అసత్యం ఆడినటువంటి కాదు.
1: హి నెవర్ అటర్డ్ ఏ లై.
0: కానీ ఒకానొక సమయం లోపల
1: ద్రోణుణ్ణి
0: కొంతవరకు చంపే నిమిత్తమై అశ్వత్థామ అథక్ కుంజర అన్నాడు.
1: వెన్ ద్రోణ వాస్ కిల్డ్ హి హాడ్ టు అటర్ ఏ లై. అశ్వత్థామ అథక్ కుంజర.
0: అశ్వత్థామ అథక్ కుంజర. కుంజర చాలా మెల్లగా చెప్పాడు.
1: అశ్వత్థామ అథక్ హి సెడ్ లౌడ్లీ. కుంజర సాఫ్ట్లీ.
0: అనగా ఏమి గుర్రం చచ్చింది అని చెప్పి చెప్పలేదు. అశ్వత్థామనే చచ్చాడు అన్నాడు.
1: అండ్ హీ డిడ్ నాట్ మెన్షన్ that it is Hans that died, but he mentioned the name of Ashwatthama loudly.
0: Ashwatthama chachinaadu ani cheppi ee dronin pranam pootam valla ee paapamu tirigi vadigattindi.
1: Because Drona died instantly on listening to the death of Ashwatthama, and that is the sin committed by Dharmaja.
0: Kaani konchi kaalamu adanu aa narakamlone unnadu.
1: Therefore he had to stay there in hell for some time.
0: Inta dharmamuni anusarinchinatuvanti oka dharmajudiki narakama praapti అని లోకులు అనుకుంటారు.
1: పీపుల్ ఫీల్ ఇస్ ఇట్ జస్టిఫైయబుల్ దట్ ధర్మజా హ్యాడ్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ హెల్ ఫాలోయింగ్ పాత్ ఆఫ్ రైచియస్నెస్ త్రూ అవుట్.
0: కనుక తాను అనుభవించక తప్పదు.
1: హీ హ్యాడ్ టు ఎక్స్పీరియన్స్ దట్.
0: అతను ఉండినంత వరకును ద్రౌపది, భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు అందరు కూడా ఆ జైల్లోనే ఉన్నారు.
1: సిమిలర్లీ ది అదర్స్ ఆల్సో ఫాలోడ్ ద సేమ్ స్టేట్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ హెల్.
0: వారందరూ ఆ జైల్లో ఉన్నంతవరకు జైల్లో ఉన్నటువంటి యొక్క ఈ జైలర్స్ అంతా కూడా చాలా సుఖపడ్డారు. పంచప్రాణముడు పంచపాండవులు వారి వెంట ఉండినప్పుడు వారికి ఏం భయం? తర్వాత ధర్మజుడు వెళ్లిపోయారు. అతనితో పాటు ద్రౌపది, అర్జున, సహదేవులంతా కూడా వెళ్లారు.
1: అండ్ హీ వాస్ ఫాలోడ్ బై ద్రౌపది, భీమ, అర్జున, నకుల, సహదేవ.
0: ఈ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి తప్పింది కాదు.
1: సో నో వన్ కుడ్ ఎస్కేప్ ఫ్రమ్ ది సీక్వెన్స్ ఆఫ్
0: ద క్షణము అసత్యం చెప్పడం చేత ధర్మజుడికి జైలు కూడా పడింది.
1: బికాజ్ హీ అటర్డ్ ఎ లై, జస్ట్ ఎ లై, హీ హాడ్ టు ఎక్స్‌పీరియన్స్ దిస్ హెల్.
0: కనుక ప్రతి మానవుడు కూడా కర్మలో ఇందు అనేక రకములైనటువంటి యొక్క దోషములు ఏర్పడుతుంటాయి.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ దేర్ బౌండ్ టు బి డిఫెక్షన్ అండ్ మిస్టేక్స్.
0: ఏ దోషం ఏర్పడినప్పటికీ దాని యొక్క ప్రతిఫలము తప్పింది కాదు.
1: వాట్ ఎవర్ డిఫెక్ట్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ యు కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ కాన్సిక్వెన్స్.
0: కనుక ఆ విధంగా భయపడి చాలా అందరు కూడాను నిశ్శబ్దంగా ఉన్నారు.
1: దేర్ వాస్ టోటల్ సైలెన్స్ బికాజ్ దే ఆర్ వెరీ మచ్ ఫ్రైటెన్.
0: కానీ జైల్లో ఉండేటువంటి వారందరూ పోయి ధర్మజునికి పాదాల పైన పడ్డారు.
1: బట్ ఆల్ దోస్ ప్రెసెంట్ అరౌండ్ ఇన్ ద హెల్ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ ధర్మజ.
0: మీరు ఇంకా కొంతకాలం మా జైల్లో ఉంటే మాకెంతో సుఖంగా ఉండేది అన్నారు.
1: ఆల్ అదర్స్ సెడ్ ఇఫ్ యు వర్ టు స్టే విత్ us ఫర్ సమ్ మోర్ టైమ్ వి వుడ్ హావ్ బీన్ మోర్ హ్యాపీ ఇన్ యువర్ కంపెనీ.
0: కనుక మీరు కూడా మాతో పాటు జైల్లో ఉండండి అన్నారు.
1: సో బెటర్ యు ఆల్సో స్టే విత్ us హియర్ ఫర్ సమ్ మోర్ టైమ్.
0: నాన్న నేను ఉండడానికి వీలు లేదు.
1: And he said, it's not possible for me to continue to
0: be here. Me jail ka adhikaranu pamputunnaru.
1: The authorities of hell will drive me out of this now.
0: కనుక నేను ఉండేటకు వీలు కాదన్నారు.
1: సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ టు కంటిన్యూ.
0: అటువంటిది పంచ పాండవులకే ఈ కర్మం తప్పలేదు.
1: పంచ పాండవాస్ దెమ్సెల్వ్స్ కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ ద కాన్సిక్వెన్సెస్
0: ధర్మస్వరూపులు ధర్మస్వరూపులు న్యాయస్వరూపులు పుణ్యస్వరూపులు.
1: దే ఆర్ ది వెరీ ఎంబాడిమెంట్స్ ఆఫ్ జస్టిస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ మెరిట్ రైటియస్నెస్ దే కుడ్ నాట్ బి ఫ్రీ ఫ్రమ్ కాన్సిక్వెన్సెస్.
0: ద్రౌపది చూస్తాం అంటే చాలా గొప్ప పతివ్రత.
1: ద్రౌపది is a very high level of chastity.
0: చెప్పారు అందరూ కూడా ఎవరు గొప్పవారు ఈ లోకంలో పతివ్రత ఎవరు ఉన్నారు.
1: This was a question to the whole world. Who are the women of chaste?
0: ఒకరు చెప్పారు లక్ష్మి పతివ్రత అన్నారు.
1: Somebody said Lakshmi is పతివ్రత.
0: ఇంకోరు చెప్పారు పార్వతి పతివ్రత అన్నారు.
1: Somebody said పార్వతి is పతివ్రత.
0: కాదు కాదు సరస్వతి పతివ్రత అన్నారు.
1: No, సరస్వతి is పతివ్రత.
0: అప్పుడు కృష్ణుడు చెప్పాడు.
1: Then Krishna said,
0: వీరెవ్వరు కూడా కాదు.
1: None of these people.
0: పతుల పలమాటలకు ఎదురు చెప్పంగా పోదు.
1: దేర్ ఇస్ వన్ హూ విల్ నెవర్ అపోజ్ టు ఎనీథింగ్ దట్ ఇస్ సెడ్ బై హస్బెండ్
0: తనకు నున్నత ఆల్చే తృప్తి గనుచునుండు.
1: ద వన్ హూ గెట్ సాటిస్ఫైడ్ విత్ ద లాట్ ఆన్ హ్యాండ్
0: వారి సేవలు చేయగా తీరదలదు.
1: యు విల్ నెవర్ సే దట్ షీ హస్ నో టైమ్ టు సర్వ్ దెం.
0: అట్టి ద్రౌపదియే పతివ్రత అన్నారు.
1: ద ద్రౌపది ఇస్ హైయెస్ట్ ఆర్డర్ ఆఫ్ చాస్టిటీ.
0: అట్టి ద్రౌపదియే ఇన్ని అవస్థలకు గురి అయిపోయింది.
1: అండ్ యట్ షీ హాడ్ టు సఫర్ face difficulties.
0: Patra paramataku edur cheppanga bodu.
1: She never said no to her husband.
0: Okka pati unte bharya atani matalu vinatame chaala kashtam.
1: With one husband it is very difficult to manage for the housewife.
0: Kaani aidu mandi vattalu undi kudanu aidu matalu kudanu taan chakkaga nadchukuntu vachindi.
1: She has five of them. She obeyed the command of all of them.
0: వారు సేవ చేస్తూనే ఉన్నది.
1: షీ సర్వ్ దెమ్ త్రూ అవుట్.
0: తనకు నున్నదానిచే తృప్తి గనుచునుండు.
1: షీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ షీ హ్యాస్.
0: భర్తకు 100 రూపాయలు ఇస్తుంటే నాకు 200 రూపాయలు చేరు కావాలి మొండి కొట్టేటువంటి ఒక ఆడవాడు కూడా ఉంటారు.
1: దేర్ ఆర్ విమెన్ హూ వాంట్ ద సారీ కాస్ట్లియర్ దాన్ వాట్ దే కెన్ అఫర్డ్.
0: కానీ ఆమెకు అట్టాటి లేదు.
1: బట్ దట్ టెంపర్మెంట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద్రౌపది.
0: కనుక ఈ 3 గుణముల చేత ఆమె గొప్ప పతివ్రత అన్నారు.
1: Because of these 3 noble qualities, she is of the highest order.
0: ఆ పతివ్రత తత్వమును గుర్తించి వర్తించినటువంటి వారే పాండవులు.
1: Pandavas could understand the qualities of Draupadi and acted according.
0: ఆనాటి నుండి నేటి వరకును పాండవుల యొక్క గౌరవము చాలా చిరకీర్తిని పొందింది.
1: Therefore the name and the fame of Pandavas remained since then forever and ever.
0: ఇట్టి మానవుల యొక్క చిన్న చిన్న పనులు ఎందుకు కూడాను మన గౌరవం ఎంతో నిలుస్తూ ఉంటుండాలి.
1: In these small actions and simple actions, our prestige and dignity and respect are upheld.
0: కనుక మగవారు కూడాను అంతే.
1: Men also should be like that.
0: సత్యమునెప్పుడు ధర్మముగా నించు పాండవులారా.
1: Pandavas, you always speak truth. You always follow the path of dharma.
0: అటువంటి సత్యాన్ని నీవు పరికి ధర్మాన్ని నీవు నడుచుకొని ప్రేమను నీవు చూపి దయతో నీవు పాలించేదే నీ యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: It is your main responsibility to speak truth, follow dharma and rule people with all love.
0: Satya dharmam leka daya shanti leka prema lekunna manavudu praname kaadu.
1: Without truth, righteousness, compassion, peace and love, man will certainly lose his very life.
0: Karukane atani yokka dharmamu aa aidintini pranamuluga teesukuntadu.
1: Therefore, these are the 5 life breaths of every individual.
0: ఈ పంచ ప్రాణములే మానవుని యొక్క ప్రాణములు.
1: And that is the very life composed of these 5.
0: ఈ పంచేంద్రియములే మానవుని యొక్క ప్రాణములు.
1: And these 5 senses constitute the whole life.
0: ఈ 5 senses ను మనం ప్రాణంగా తీసుకోవాలి.
1: We should consider these 5 life breaths as very essential.
0: సమాజకైనా కూడాను మనం అసత్యం ఆడకూడదు.
1: Under any circumstances,
0: ఎవరిని మనం గేలి చేయకూడదు.
1: We should not make fun of anybody.
0: ఎవరిని కూడా మనము ఒక విధమైన దూషించకూడదు.
1: వీ షుడ్ నాట్ క్రిటిసైజ్ ఎనీబడి.
0: దూషణి మహాపాపము.
1: క్రిటిసిజం ఇస్ ద వర్స్ట్ ఆఫ్ ద సిన్.
0: పలును దూషించుట కంటే పాపమున్నే.
1: కెన్ దేర్ బి గ్రేటర్ సిన్ దాన్ క్రిటిసైజింగ్ అదర్స్?
0: కనుక మనము ఎవరిని కూడా చెడ్డవారైనా కూడా వారిని దూషించకూడదు.
1: ఏ మే బి బ్యాడ్ బట్ వీ షుడ్ నాట్
0: క్రిటిసైజ్. అందరినీ ప్రేమించాలి.
1: వీ షుడ్ లవ్ ఆల్.
0: ప్రేమనే దైవము.
1: లవ్ ఇస్ గాడ్.
0: దైవమే ప్రేమ.
1: And God is love.
0: ఈ ప్రేమకి నిజమైనటువంటి ప్రాణమని పెట్టారు.
1: And this love is life.
0: ఈ ప్రేమకు ఒక రీజన్ కానీ సీజన్ కానీ ఏమాత్రము లేదు.
1: లవ్ has no reason. It has no season.
0: కనుక ప్రేమ ఎప్పటికీ ప్రేమనే.
1: Love is love.
0: ఆ ప్రేమని మీరు పెంచుకోండి.
1: Develop that sort of love.
0: ఎక్కడ పోయినప్పుడు,
1: wherever you go,
0: అడవులు ఎందున్నా,
1: you in the forest,
0: ఆకాశమునున్నా,
1: or in space,
0: పట్టణమునున్నా,
1: or in a city,
0: పల్లెనున్నా,
1: or a village,
0: నీటి ఎందున్నా,
1: in water,
0: నట్టేటి పడి ఉన్నా,
1: deep sea,
0: దిక్కులేని వాని ప్రేమలేము.
1: And in fact, it's only your love which is the only refuge.
0: దీన్ని ఈ ప్రేమను మాత్రం పెంచుకొని,
1: develop this love.
0: మనం అన్ని విధాలా రక్షణ చేసుకుంటూ రావాలి.
1: And we have to protect our lives that way.
0: ఎవరిని చూసినా నీ దేశాన్ని చూసినా గానీ నువ్వు అతన్ని ప్రేమించు.
1: Even if you come across your enemy, you still continue to love him.
0: నీకు ఎవరో ఎనిమి వస్తున్నాడని చెప్పి పని చూచి మొహం తిప్పుకోవద్దు.
1: Don't turn your face, turn away when you meet.
0: హలో బ్రదర్, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ, హౌ ఆర్ యూ.
1: Just say, how are you?
0: ఆ విధంగా మనం ప్రకటించు, ప్రేమతో, ఉత్సాహంతో, మనం ధైర్యంతో వారిని ఎదుర్కోవాలి.
1: In fact, we should face our enemies with love, smile, enthusiasm.
0: అప్పుడే మానవత్వం దివ్యత్వంగా మారుతుంది.
1: Then only the human can become divine.
0: కనుక ఇలాంటి ప్రేమను పెంచుకోమని మనం అందరికీ చాటాలి.
1: We should publicize that we should develop, foster, grow more of love.
0: వినయ్ కుమార్,
1: వినయ్ కుమార్,
0: నీవు కర్ణాటక స్టేట్ కు ప్రెసిడెంట్ గా ఉన్నావు.
1: You are the president of Karnataka state.
0: మిగతా స్టేట్స్ కంటే కూడా నీవు దీన్ని చక్కగా పంచాలి.
1: You should share this with other neighboring states as well.
0: మొట్టమొదట నీవు నీ ఇంటిని నువ్వు చూసుకో.
1: First you take care of your own residence.
0: తర్వాత నీ సమాజమును నువ్వు చూసుకో.
1: Then take care of the community, society.
0: తర్వాత నీవు సొసైటీకి పో.
1: Then go to the society.
0: అప్పుడే నీవు సరి అయినటువంటి ఒక సార్థక నామాన్ని నిర్పించుకున్న వాడు అవుతావు.
1: Then only you get a name. You live up to your name.
0: అది నేను ఈనాడు బోధించేటువంటి యొక్క ప్రథమ బోధ.
1: That is the main teaching of Bhagavan today.
2: You were listening to excerpts from a divine discourse delivered by Bhagwan Baba on the 15th of August 2006 in Prashanti Nilayam during the Ati Rudra Mahayagnam. Baba explained that misuse of our senses makes us lose energy and thereby grow prematurely old and weak. By being pure in thought, word and deed, we can remain ever youthful and energetic. Thank you and Sai Ram.

0: Sairam, dear listeners. Shirdi Baba spoke of Shraddha or earnestness as one of the two important attributes that a spiritual aspirant should always have. In today's discourse, Bhagwan Shri Satya Sai Baba describes why it is important for everyone to cultivate this value. Let us now listen to a divine discourse that Bhagwan Baba delivered on his 77th birthday on the 23rd of November 2002 in Prashanti Nilayam.
1: Kramamudappaka minta Kramamudappaka minta Chilangavu chandrudu Kramamudappaka minta Pratidinambunu bhanudu Udayastamayamula nondanela గగనంబునకు శాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు జీవకోటిని బ్రోవ వివదేల అనిశంభు కళ కళ ధ్వనులు నవ్వుచు నదుల్ సరళముల్ ప్రవహించు చందమేలా ప్రకృతిలో ఎందు చూచిన ప్రాణులందు ధన విభవ జాతి మత భేదంబులేలా ధన విభవ శాంతి మతభేదంబులేలా ఎవరి ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను

0: అతని ఆజ్ఞను పాలింప నరయరండు. క్రమము దప్పక మింట ప్రతిదినంబును మేడు ఉదయాస్తమయముల నొందనీల.
1: డెఫినెట్లీ ఇన్ ఎగ్జాక్ట్ ప్రిసిషన్ హౌ డు యూ ఎక్స్పెక్ట్ సన్ రైజ్ అండ్ సన్సెట్.
0: గగనంబునకు శాంతి కాజేయుతారగల్ పగలు మాత్రము దాగు భంగియేల.
1: హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద స్టార్స్ దట్ హైడ్ దెమ్సెల్వ్స్ దో దే గ్లిటర్ ఇన్ ద నైట్.
0: అనశంబు కళకళ ధ్వనులు నవ్వుచు నదులు సలిలములు ప్రవహించు చందమేళ.
1: ఇట్స్ సో బ్యూటిఫుల్ దట్ ద రన్నింగ్ బ్రూక్స్ డౌన్ ద వ్యాలీస్ ఫ్లో ఇన్సెంట్లీ విత్ సౌండ్స్.
0: క్షణమైన విశ్రాంతి కనకతా పవనుండు జీవకోటిని బ్రోవ వీవదేల.
1: We find the tireless wind that blows continuously, sustaining the living beings.
0: Prakritilo yendu chuchina pranulandu dana vibhava mata vedambulela.
1: In this nature, among mankind, why should there be differences on grounds of wealth, caste, community and religion?
0: ఎవని ఆజ్ఞకు బద్ధులో ఎవరు ప్రభువో అతని ఆజ్ఞను పాలింప అరయరండు. అతని ఆజ్ఞను పాలింప నరయరండు.
1: నో హూ ఇస్ ద కమాండర్, నో హూ ఇస్ ద మాస్టర్ హూస్ కమాండ్ అండ్ ఆర్డర్ యూ షుడ్ ఒబే అండ్ ఫాలో. టు నో దాట్ ఎంక్వైర్ ఫర్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమస్వరూపులారా,
1: embodiments of law.
0: ప్రతి ప్రాణి కూడాను ప్రతి మానవుడు కూడాను సుఖశాంతులు కావాలని ఆశిస్తుంటాడు.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్, ఎవ్రీ మ్యాన్ ఎస్పైర్స్ ఫర్ హ్యాపీనెస్, పీస్ అండ్ బ్లెస్.
0: కానీ ప్రకృతి యొక్క తత్వాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: Yet he is not able to know the nature.
0: ప్రకృతిలో ప్రతి జీవి జీవిత పరమావధిని గుర్తించాలని ప్రయత్నిస్తుంటాడు.
1: ఇన్ దిస్ నేచర్ ఎవ్రీ వన్ వాంట్స్ టు నో ద అబ్జెక్టివ్, ద గోల్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఎవరు ఇట్టి పరమావధిని గుర్తించడానికి పూనుకున్నప్పటికీ ఫలించటం లేదు.
1: దో ఫర్మ్లీ డిటర్మిన్డ్, నో వన్ యెట్ హ్యాస్ ఫౌండ్ అవుట్ ద గోల్ ఆఫ్ లైఫ్.
0: ఏ నూటికొక్కరో కోటికొక్కరో దీనిని సాధించడానికి పూనుకొని విడ్చుకుండా ఉంటారు.
1: వన్ ఇన్ థౌజండ్, వన్ ఇన్ మిలియన్ వుడ్ కంటిన్యూ ఇన్ దిస్ పర్స్యూట్ విదౌట్ డ్రాపింగ్ ఇన్ ద.
0: సామాన్య ప్రజలు ఈ పరమావధిని గుర్తించడానికి సాధ్యం కాదని గుర్తించి నిరంతరము తమ యొక్క జీవితమును భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి యొక్క పదార్థ ప్రభావం నందు కాలంను గడుపుతుంటారు.
1: ది ఆర్డినరీ పీపుల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ to know the goal of life, so they are drowned in fleeting, momentary, physical, worldly pleasure.
0: Kadupu ninduku tindi, kanti ninduku nidra, onti ninduku vadra vastramu, inti ninduku pillalu. Kalakalalaade kalatrayalato, kilakalalaade undaruto, idiye prakruti yokka vaibhavam ani bhavinchutu tripti pondutuntaru.
1: People are deluded. They are mistaken that the life centers around food, raiment, shelter in the company of the wife and relations.
0: Kani intakante goppa paramavadhi adhikanga untunnadi.
1: But there lies the supreme goal above them.
0: Nitya satyamainatundi aanandamunu pavitramaina jeevithanni gadupe nimittamai pranulu aneka mandi aneka sadhanalu salputuntaru.
1: In this nature people proceed different spiritual paths to enjoy that eternal bliss and a sacred life.
0: Upanishadulu yendu ee shashvata aanandamunu ponde nimittamai taittariya upanishattu ee oka deenini oka pachiga polchukonnadi.
1: Upanishads, the Taittiriya Upanishad in particular, describes the bird in this context.
0: దీనికి తల శ్రద్ధ అని పేరు పెట్టింది.
1: The head symbolizes శ్రద్ధ or sincerity.
0: ఈ పక్షి యొక్క కుడి భాగము రుతం అని పిలుచుతూ వచ్చారు.
1: The right side of this bird is called రుతం.
0: ఎడమ భాగము రెక్క సత్యం అని పిలుచుతూ వచ్చారు.
1: The left wing is called సత్యం.
0: రుతం సత్యం ఇవి రెండు కూడాను ఆ పక్షి యొక్క వింగం అనగా రెక్కలు.
1: రుతం అండ్ సత్యం ఆర్ ది టూ వింగ్స్ ఆఫ్ ద బర్డ్.
0: దానికి తోక ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ఎ టెయిల్ టూ.
0: ఆ తోక యొక్క తత్వము మూలాధారం.
1: ద టెయిల్ రిప్రజెంట్స్ ద ప్రైమార్డియల్ ప్రిన్సిపల్.
0: మధ్య భాగం యొక్క దేహము మహత్తరము.
1: అండ్ ద బాడీ ఈజ్ మహత్ మిస్టీరియస్.
0: ఈ ఉపనిషత్తు యొక్క పక్షి యొక్క అంగములు శ్రద్ధ రుతం సత్యం మహత్తత్వం యోగము ఈ ఐదు అంగముల చేత ఇది ప్రతిబింబించి వస్తున్నది.
1: దిస్ బర్డ్ హ్యాస్ గాట్ ద పార్ట్స్ ఆఫ్ సిన్సియరిటీ శ్రద్ధ ద రుతం ద సత్యం అండ్ మహత్ ప్రైమార్డియల్.
0: రుతం అనగా కేవలము ఒక రెక్క మాత్రమే మనం భావించరాదు.
1: రుతం ఈజ్ నాట్ మియర్లీ ఎ వింగ్.
0: త్రికాల భాజ్యం రుతం అన్నారు.
1: రుతం ఈజ్ చేంజ్లెస్ ఇన్ ఆల్ ది
0: ఎట్టి కాలములందు మూడు కాలములందు మార్పు చెందినటువంటిది ఈ రుతం.
1: రుతం డస్ నాట్ చేంజ్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: సత్యం ఇది కాలానుగుణ్యంగా కొంతవరకు మార్పు చెందేటువంటిది.
1: సత్యం చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
0: భూత భవిష్యత్తు వర్తమాన కాలమునందు ఇది కొంతవరకు మార్పు చెందుతుంది కానీ సత్యం మాత్రము వదలదు.
1: ఇట్ మే చేంజ్ ఇన్ ది త్రీ టైమ్స్ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్.
0: దీన్ని సత్యము అన్నారు.
1: దిస్ ఇస్ కాల్డ్ సత్యం.
0: ఇంకా కంఠం ఉంటుండాలి.
1: నెక్.
0: ఈ కంఠమునకు సరియైనటువంటి పేరు శ్రద్ధ.
1: ది నెక్ స్టాండ్స్ ఫర్ శ్రద్ధ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఈ శ్రద్ధ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది.
1: ది స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధావాన్ దపతే జ్ఞానం.
1: వన్ ఎక్వైర్స్ విజ్డమ్ అవుట్ ఆఫ్ ది సిన్సెరిటీ.
0: శ్రద్ధ ప్రతి జీవికి కూడాను ప్రధానమైనటువంటిది ప్రమాణమైనటువంటిది.
1: ది సిన్సెరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ బీయింగ్.
0: చుతం హితం అనేటువంటి రెండు పదములు చేరి శ్రద్ధ అనేటువంటి ఒక పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ రుతం అండ్ హితం.
0: ఈ రెండు పదములు చేరినప్పుడే శ్రద్ధ అనే పదం ఏర్పడుతున్నది.
1: శ్రద్ధ రిప్రజెంట్స్ ద కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్.
0: గీత యందు కూడాను శ్రద్ధావాన్ లభతే జ్ఞానం నేను శ్రద్ధ చేతనే లభ్యమవుతాను అని పలికాడు.
1: గీత ఆల్సో క్లియర్లీ డిక్లేర్స్ దట్ విల్ ఎంజాయ్ ది మేనిఫెస్టేషన్ అవుట్ ఆఫ్ సిన్సెరిటీ.
0: కేవలము ఇంత మాత్రమే కాకుండా కృష్ణుడు చెప్పాడు శ్రద్ధ స్వరూపుని నేనేను అన్నాడు.
1: కృష్ణ ఫర్దర్ డిక్లేర్డ్ దట్ ఈస్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ స్టెడ్ఫాస్ట్నెస్.
0: ఏ కార్యము చేయవలసినని ఏ యొక్క కర్మను ఆచరించవలనన్నను శ్రద్ధ అత్యవసరము.
1: టు అకంప్లిష్ ఎనీ టాస్క్ స్టెడ్ఫాస్ట్నెస్ ఇస్ ఎసెన్షియల్.
0: కనుక శ్రద్ధ లేనటువంటి మానవుడు ఏ చిన్న కార్యమును కూడాను సాధించలేడు.
1: మ్యాన్ విదౌట్ సిన్సెరిటీ కెనాట్ అచీవ్ ఎనీథింగ్.
0: అందులో ఆధ్యాత్మిక తత్వం నందు శ్రద్ధ అత్యవసరమైనటువంటిది.
1: ఇన్ స్పిరిచువల్ ఫీల్డ్ శ్రద్ధ సిన్సెరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: శ్రద్ధ అనగా దీనికి మరొక పేరు వాంఛలను బలవత్తం చేసినటువంటిది అనగా బలవంతరమైనటువంటి ఆచరణ శ్రద్ధ.
1: శ్రద్ధ ఇస్ మీనింగ్ ద స్ట్రెంగ్తెనింగ్ ఆఫ్ వన్స్ ఓన్ అంబిషన్.
0: దృఢమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: స్ట్రాంగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: శాశ్వతమైనటువంటి విశ్వాసమే శ్రద్ధ.
1: ఏ పర్మనెంట్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: చెలింపలేనటువంటిదే శ్రద్ధ.
1: అన్వేవరింగ్ ఫెయిత్ ఇస్ శ్రద్ధ.
0: ఈ జ్ఞానమునే ఉపనిషత్తులు అనేక విధములుగా ప్రబోధిస్తూ వచ్చాయి.
1: దిస్ విజ్డమ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరీడ్ వేస్ ఇన్ ఉపనిషత్.
0: శ్రద్ధతో కూడినటువంటి యొక్క జ్ఞానము ఇది చాలా తారకము అని పిలుస్తూ వచ్చారు.
1: దట్ విజ్డమ్ అబ్టైన్డ్ అవుట్ ఆఫ్ శ్రద్ధ ఈజ్ తారకం ఆర్ లిబరేషన్.
0: ఈ శ్రద్ధయందు కొంచెం శ్రద్ధారహితమైనటువంటి జ్ఞానము కొంత వేరు పేరుగా పిలుస్తూ వచ్చారు తారకము అన్నారు.
1: అండ్ దిస్ జ్ఞాన విజ్డమ్ వితౌట్ శ్రద్ధ ఈజ్ క్వైట్ డిఫరెంట్.
0: ఈ శ్రద్ధతో కూడినటువంటిది తారకము.
1: దట్ విత్ సిన్సెరిటీ తారకం.
0: శ్రద్ధ కొంచెం వదిలినటువంటిది మారకము.
1: అండ్ దట్ వితౌట్ సిన్సెరిటీ మారక చేంజబుల్.
0: కనుక తారకము మారకము ఈ రెండింటి యొక్క జ్ఞానములే ఈనాడు మానవుడు పొందవలసినటువంటిది.
1: మ్యాన్ షుడ్ అక్వైర్ దిస్ విజ్డమ్ విచ్ ఈస్ చేంజబుల్ అండ్ విచ్ ఈస్ చేంజ్లెస్.
0: శ్రద్ధారహితమైనటువంటిది మారకము.
1: దట్ విత్ శ్రద్ధ విదౌట్ ఇట్ ఈస్ మారకము.
0: శ్రద్ధతో కూడినటువంటిదే తారకము.
1: దట్ విత్ శ్రద్ధ ఇస్ తారకం.
0: ఇటు తారక మంత్రమే మనము నిరంతరము ప్రబోధిస్తూ ఉండాలి, ప్రచారం చేస్తూ ఉండాలి.
1: దిస్ ఎటర్నల్ ప్రిన్సిపల్ ఆఫ్ తారక మస్ట్ బి ప్రాక్టీస్డ్ అండ్ ఇన్వెస్టిగేటెడ్.
0: తైత్తిరియోపనిషత్తునందు ప్రధానమైనటువంటి సూత్రము.
1: దిస్ ద మెయిన్ ప్రిన్సిపల్ అకార్డింగ్ టు తైత్తిరియోపనిషత్.
0: ఇది చాలా మంది దీన్ని సరైనటువంటి రీతిలో గుర్తించడానికి ప్రయత్నించడం.
1: మెనీ హ్యావ్ నాట్ ఎక్స్ప్లోర్డ్ ద డీటెయిల్ ఇన్ డెప్త్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ తైత్తిరియోపనిషత్తునందున్నటువంటి జ్ఞానస్వరూపము చాలా పవిత్రమైనటువంటిది.
1: ద వే హౌ తైత్తిరియోపనిషత్ స్పీక్స్ ఆఫ్ విజ్డమ్ ఈజ్ హైలీ సేక్రెడ్.
0: ప్రతి మానవుడు కూడాను లౌకికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా అన్నింటి ఎందు కూడాను శ్రద్ధ అత్యవసరమని ప్రబోధిస్తూ వచ్చింది.
1: ఇట్ హెస్ క్లియర్లీ ఎంఫసైజ్డ్ on the necessity of sincerity in every walk of life, be that ethical or scientific or worldly or physical.
0: ముఖ్యంగా ఆధ్యాత్మిక దత్తమునందు ఈ శ్రద్ధ తారక మంత్రంగా ప్రబోధిస్తుంది.
1: In spiritual field, this sincerity is almost a mantra.
0: కనుకనే తారక మంత్రం అని చెప్పేదంటో శ్రద్ధ కలిగినటువంటిదే ఈ తారకము.
1: Therefore, taraka speaks of this mantra.
0: శ్రద్ధ రహితమైనటువంటి ఒకదేనే మారకము.
1: Without this sincerity, it is maraka, changeable.
0: Marakam anetundi sadda undadi kaani idi continue ga prayatninchajeyandi.
1: In maraka the changeable, there is no sincerity.
0: Kalaka nirantaramu sarvakala sarvavasthali endukodanu trikalamu endukodanu shashtanga satyanga nityanga undeetundi ee taraka mantramu.
1: Therefore, taraka remains eternal, immortal, changeless in all the three periods of time.
0: ఈ ఐదు అంగములను కూడాను సార్థకం గావించుకొని మాలిన్యరహితం చేసుకున్నప్పుడే మానవునికి నిజమైన జ్ఞానం లభిస్తుంది.
1: Man would acquire wisdom if he finds fulfillment of these five limbs of the body.
0: రుతం, సత్యం, మహత్తరము, ముత్తం ఈ మూడింటి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
1: We have to recognize in the first instance the significance of rutam, satyam and foundational principle mahat.
0: ee moodinti yokka saarame nijamaina petti gnanam.
1: The essence of these three is true wisdom.
0: Kanaka gnanam anaga kevalamu edo oka vidhamaina grantha parichayam kaadu.
1: Wisdom is not textual knowledge.
0: Advaita darshanam gnanam ani cheppetundi kaadu.
1: It is not merely the experience of non-dualism.
0: Dvaitamunandu kudunu advaitam emidi untunnadi.
1: Even in dualism there is non-duality.
0: Ilanti parama satyanni prabodhinchinatundi taittiriyopanishattu.
1: Taittiriyopanishat speaks of this supreme principle of truth.
0: Diniki maroka samayamunandu shankarulu varu jeyatra chetunnappudu anni vaipulu kudunu prayanam salputu vacharu.
1: Shankara went round the country celebrating his victory.
0: Bharata deshamunanta kudunu nalumulalla tirigi vacharu.
1: He went round all the four corners of this country.
0: Kani uttara deshamunaku vellinappudu
1: when he was in the north
0: akkada oka maha pedda gurumto undinatvanti oka rushini thanu kalukunnadu.
1: He could come across a sage of nobility and excellence.
0: Athanu kevalam oka rushi kaadu grihasthasamlo unnatvanti vaade.
1: He is not merely a celibate but he is a householder.
0: Athani pere mandalikudu.
1: His name is Mandalika.
0: Athani patni Ubhaya Bharati.
1: His wife is Ubhaya Bharati.
0: Aa Ubhaya Bharati sarva sampannalu koodinatundi.
1: Ubhaya Bharati is full of plenty and prosperity.
0: Rutam satyam mutam moodintiki kodunu gurtinchinatundi.
1: She is prosperous in terms of wisdom, rutam, satyam and mark.
0: Atanito Shankara varu vaadam chesadaniki koonukunnaru.
1: Shankara was ready to argue with him.
0: ఈ ఆర్గ్యుమెంట్ లోపల ఎవరు విజయాన్ని సాధించారు అనేటువంటి సాక్ష్యాన్ని ప్రబోధించే నిమిత్తమై శంకర వారు ఉభయ భారతిని ఎన్నుకున్నాడు.
1: శంకర హాస్ చోజన్ ఉభయ భారతి యాజ్ ద జడ్జ్.
0: మండనమిశ్రుని భార్య
1: ఉభయ భారతి ఇస్ ది వైఫ్ ఆఫ్ మండనమిశ్రు.
0: అతను ఓడినాడా గెలిచినాడా అనేటువంటి చెప్పడం లోపల ఆమెకు ఎట్టి సందేహం లేదు.
1: She has no doubt with regard to the winner in this argument.
0: సర్వజ్ఞానము సంపన్నుడైనటువంటిది ఆ ఉభయ భారతి.
1: Ubhaya Bharati knows all the details of
0: Shankara varu mandana mishrudu vaadinche samay lopala taanu eka deekshato pooni ee rutaanni poonukundi.
1: When there was argument between Shankara and Mandana Mishra, here is
0: kadapatiki
1: Ubhaya Bharati's determination.
0: Tana bharta odipoyinaadani gurtinchindi.
1: Finally she declared that her husband lost in the argument.
0: హస్బెండ్ ఓడిపోవటం చేత శంకర్ వారు విజయాన్ని సాధించారు.
1: బికాస్ ఆఫ్ దిస్ రీజన్ శంకర ఈజ్ ద విన్నర్.
0: అందువల్ల ఈ వాగ్వాదనకు పురుకునే ముందుగా ఒక విధమైనటువంటి యొక్క ప్రమేషన్ చేసి వచ్చాడు.
1: ఇన్ దీస్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఏ పాయింట్ వాజ్ పుట్ ఫోర్త్.
0: కనుకనే ఆ సిద్ధ ప్రకారము అతను సన్యాసం స్వీకరించాడు.
1: And as per the agreement, he has accepted celibacy.
0: పతి సన్యాసం స్వీకరించిన తర్వాత సతి కూడాను అర్ధాంగి కనుక ఆమె కూడాను స్వీకరించింది.
1: The wife, being the half body of the husband, followed the same path.
0: ఈ విధంగా ఇరువురు కూడాను సన్యాసం స్వీకరించి
1: both of them have renounced the whole
0: jagatunandu gnana prabodhana salipetuvanti margamunu prabodhisthu vacharu.
1: They have chosen the path of propagating wisdom in this world.
0: Gnanam lekundina manavatve cheenchi potundi.
1: Without wisdom, human life has no value.
0: Chinna dani modalukoni pedda dani varakunu vicharana shakti chalapavalsi vastundi.
1: One has to think from the smallest to the biggest.
0: Kattagalapadiki ee ubhaya bharati cheppindi.
1: Finally, Ubhaya Bharati said,
0: ఈ పవిత్రమైనటువంటి ఒక జ్ఞానం మనకు లభించాలంటే మూడు మార్గములు మనం ప్రవేశించాలి అన్నది.
1: To acquire this sacred wisdom, we should follow three paths.
0: అది నిజమైనటువంటి జ్ఞానం అన్నది.
1: That is the true wisdom, she said.
0: అతను కేవలము తన పత్ని వియోగం చేతనే అనగా అపజయం చేతనే తాను ఏమాత్రము విచారం చేయలేదు.
1: The husband was not bothered, worried because of his being lost in this argument.
0: కనుక దీనికి కారణము తన యొక్క నిజమైనటువంటి శక్తిని పూర్తిగా గుర్తించుకోలేకపోయాడు.
1: He could not know the real value of the wisdom he acquired.
0: వృతం యొక్క రూపాన్ని తాను తెలుసుకోలేకపోయాడు.
1: He could not know the true form of vrutam.
0: అప్పుడు భోంచేసే సమయం లోపల
1: while dining
0: అన్నం బ్రహ్మ అని చెప్పాలి.
1: One has to say food is God, అన్నం బ్రహ్మ.
0: రసో విష్ణుః
1: రసో విష్ణుః
0: ఈ రసమే విష్ణు స్వరూపము.
1: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఇస్ విష్ణు.
0: అన్నమే బ్రహ్మ.
1: ఫుడ్ ఇస్ గాడ్.
0: అన్నము దేహములో ప్రవేశించి సర్వాంగముల యందుకును సారాన్ని ప్రబోధిస్తుంది అనగా అందిస్తుంది.
1: ద ఫుడ్ పార్టేకన్ విల్ హ్యావ్ ఇట్స్ ఎసెన్స్ దట్ ఇస్ సప్లై టు ద హోల్ బాడీ.
0: ఈ శక్తియే కాకుండా రక్తమునుగా మార్చి ఆ రక్తమును శక్తిగా రూపొందింపజేస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ గెట్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ బ్లడ్ అండ్ ఎనర్జీ.
0: భోక్తో దేవో మహేశ్వర అన్నది తిరిగి.
1: And it is also said, the one who can takes food is God again. And this principle teaches wisdom to the whole world.
0: Annam Brahma.
1: Food is God.
0: Rasam Vishnu.
1: Essence is Vishnu.
0: Bhakto Devo Maheshwaraha.
1: And the one who partakes food is Maheshwara.
0: Moodu gunamuluga untundayi.
1: These are the three attributes.
0: ఈ మూడు గుణములు కూడాను ఏకం చేయటమే నిజమైనటువంటి రుతం అన్నారు.
1: రుతం ఇస్ యూనిఫైయింగ్ దీస్ త్రీ పాయింట్స్.
0: మూడు గుణములు కూడాను ఏకం భావించాలి.
1: ది త్రీ అట్రిబ్యూట్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: దేహము మనస్సు క్రియ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి రుతం.
1: రుతం మెంట్ ది పర్ఫెక్ట్ హార్మనీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్.
0: మనస్సు ఏకం, వచస్ ఏకం, కర్మన్ ఏకం, మహాత్మనం.
1: It's only noble soul who will have unity in thought, word and deed.
0: కనుకనే మనో వాక్ కర్మలు ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి యొక్క సత్యము.
1: Therefore the oneness of thought, word and deed is the truth.
0: ఈ మూడే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము.
1: These three represent Brahma, Vishnu and Maheshwara.
0: ఎవడైనా సరియే ఏ కాలంలోనైనా సరియే ఈ మూడింటి యొక్క తత్వాన్ని పవిత్రం గావించుకోనన్న ఈ మూడింటి యొక్క మంత్రమును ప్రవేశపెట్టాలి.
1: Let him be anyone of any point of time should know the significance of these three.
0: ఇప్పుడు ఒక బల్బ్ ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఎ బల్బ్.
0: లేక లైట్ ఒక గ్లాస్ ఉంటుండాలి.
1: అండ్ యూ ఫైండ్ ఎ గ్లాస్ దే.
0: లైట్ ప్రకాశంగానే ఉంటుండాలి కానీ మూయబడినటువంటి గ్లాసు కొంతవరకు మాలిన్యం చేరటం వల్ల ప్రకాశం తగ్గిపోతుంది.
1: Because of the glass which is dirty surrounding here in the bulb, you get dim light only.
0: Poga cherukoni povatam cheta
1: because of the smoke around
0: ee jeevita light prakashavantanga undadu.
1: The light of life doesn't shine.
0: Dalini poorthiga tudchi vesinappude
1: when you clean the glass
0: jyoti spashtanga kanipistundi.
1: You can see the light clearly.
0: Adi ee naadu manam cheyavalsinatundi pani.
1: That's what we should do today.
0: Aa pogane aham annaru.
1: And the smoke around is aham.
0: Mana manasu yokka chuttugulanu chernatundi ee pogane.
1: It is a smoke of illusion around the mind.
0: Ahankaram anetundi cheratam chetane divya jyoti gnana jyoti anetundi prakashinchadaniki veelledu.
1: It is ego that is responsible for the dim light.
0: ఈ అహంకారం అనేటువంటి దేని ఎందుకు ప్రవేశిస్తుంది?
1: ఈగో, వేర్ డస్ ఇట్ గెట్ ఇన్?
0: మనం ప్రవేశించేటువంటి యొక్క సత్యనిత్యమైనటువంటి మార్గమును వదిలిపెట్టినప్పుడే అహంకారం చేరుతుంది.
1: వెన్ వీ గివ్ అప్ దిస్ ఎటర్నల్ ట్రూత్ఫుల్ పాత్ ఆఫ్ లైఫ్ వీ ఆర్ ఈగోయిస్టిక్.
0: తన సత్యాన్ని తాను గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: వెన్ యూ డోంట్ నో యువర్ ట్రూ నేచర్ యూ టర్న్ వాట్ వీ షుడ్ డూ టుడే.
0: ఆ పొగనే అహం అన్నారు.
1: And the smoke around is aham.
0: Mana manasu yokka chuttugulanu chernatundi ee pogane.
1: it is a smoke of an illusion around

0: దాన్ని గుర్తించుకోలేనప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: When you don't know your true nature, you turn to egoistic.
0: భావాలు అభివృద్ధి అయినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: The worldly thoughts lead to ego.
0: ప్రాకృతమైనటువంటి సంకల్పము చేరినప్పుడే తనలో అహం వచ్చి ప్రవేశిస్తుంది.
1: The worldly thoughts will make you egoistic.
0: అధికార స్థానాన్ని ప్రవేశించినప్పుడే అహం వచ్చి చేరిపోతుంది.
1: One is full of ego because of authority and position.
0: ఇవన్నింటినీ కొంతవరకు నిర్మూలన చేయాలి.
1: One has to kill all these.
0: అప్పుడే ఈ అహమునకు ప్రవేశం ఉండదు.
1: Then there will be no aham ego.
0: అహమును తుడిచివేయకుండా నాని మాత్రం కాదు.
1: Without wiping out ego, you cannot have wisdom.
0: పవిత్ర జ్యోతిని తాను తెలుసుకోలేడు.
1: You cannot know the sanctity of
0: ప్రకాశించేటువంటి పవిత్ర జ్యోతిని మనం చూడాలనుకుంటే ఈ జ్యోతికి చుట్టూ ఉన్నటువంటి ఈ మసిని తుడిచివేయాలి.
1: To see the light of life, one has to clean the glass around.
0: ఈ యొక్క ప్రబోధనే ఉభయ భారతి ప్రబోధించింది.
1: This is the teaching of ఉభయ భారతి.
0: ఒకానొక సమయంలో తాను గంగానది తీరంలో ఆశ్రమం నిర్మించుకుని అందులో నివాసం చేస్తుండాలి.
1: At one time she built a hermitage along the shores of Ganges and started
0: ఆమెకు అనేక మంది శిష్యురాలంతా చేరి జ్ఞాన ప్రబోధనలు వింటున్నారు.
1: There are many disciples around her listening to her teaching.
0: ప్రతి తెల్లవారి కూడాను గంగానదికి పోయి స్నానం ఆచరించి వచ్చేటువంటి వారు వీరందరూ.
1: దే గో ఇన్ ది ఎర్లీ అవర్స్ ఆఫ్ ద మార్నింగ్ టు హ్యావ్ ఎ డిప్ అండ్ బాత్.
0: ఆ మార్గంలోని బ్రహ్మజ్ఞాని అని ఒక సన్యాసి ఉంటున్నాడు.
1: దే కుడ్ ఫౌండ్ ఎ రినన్షియంట్ ఆఫ్ విజ్డమ్.
0: అతను పోతూ ఉండేటప్పుడు ఈ ఉభయ భారతి కండి ఆమె పడింది.
1: And then Ubhayabharati could notice the presence of this renunciant.
0: అతను సర్వసంగ పరిత్యాగైపోయినాడు.
1: He has totally sacrificed.
0: అతను నిజంగా జ్ఞానియే.
1: Is one of his
0: కానీ అందులో చిన్న దోషాన్ని గుర్తించింది ఉభయభారతి.
1: Ubhayabharati found out a small mistake here.
0: తన నీరు త్రాగేటువంటి ఒక బుర్రను కొంచెం తలకింద పెట్టుకుని పండుకున్నాడు.
1: He was resting, keeping that earthen pot as a pillow.
0: అప్పుడు ఈమె పోతుకూడను ఆహా ఇతనేమో బ్రహ్మజ్ఞానే నిజమే.
1: He is one of wisdom, no doubt.
0: కానీ ఇతని లోపల ఒక చిన్న లోపం ఉంటుండది.
1: Here there is some fault in him.
0: అది అతనికి వినేటట్లుగా చెప్పింది గట్టిగా.
1: And she declared loudly.
0: ఏమని చెప్పింది?
1: What did she say?
0: ఏమిటమ్మా అతని లోపము అని అడిగారు శిష్యురాళ్ళు.
1: And disciples asked her, what is the fault here?
0: అమ్మా సర్వసంగ పరిత్యాగైపోయి సర్వమును త్యాగం చేసి సర్వ సన్యాసమును పొంది కడకడపడి ఇక్కడ వచ్చి తన తల క్రింద నుండి బుర్ర నీటి బుర్ర ఎవరెత్తుకుని పోతారో ఏమో అనేటువంటి అభిమానం చేత అతని తల క్రిందనే పెట్టుకున్నాడు.
1: హావింగ్ రినౌన్స్డ్ ద హోల్ లాట్ ఆఫ్ దిస్ వరల్డ్ హీ వాంటెడ్ టు సేఫ్ గార్డ్ హిస్ అర్థన్ పాట్ ఆఫ్ వాటర్ కీపింగ్ ఇట్ యాజ్ హిస్ పిల్లో.
0: అది విన్నాడు ఆ సన్యాసం.
1: దిస్ సెలబ్రేట్ హర్డ్ దిస్.
0: తక్షణమే ఆమె తిరిగి వచ్చే సమయకు ఆ బుర్రం తీసి ఆమె పాదాల దగ్గర విసిరాడు.
1: వాచింగ్ హర్ రిటర్నింగ్ హీ త్రూ ఇట్ అవే దిస్ అర్థన్ పాట్.
0: అప్పుడు దానిని చూచి ఉభయ భారతి చెప్పింది, ఒక్కటే వదిలినాడు అని చెప్పి అనుకున్నాను, ఒక్కటే దోషం ఉన్నది అనుకున్నాను, ఇప్పుడు రెండు దోషములు ఉన్నవి అనింది.
1: షీ సెడ్ ఐ థాట్ హీ హాస్ వన్ మిస్టేక్, హీ హాస్ టూ మిస్టేక్స్ నౌ.
0: ఏమిటి ఇది?
1: వాట్ ఈస్ ఇట్?
0: ఈ యొక్క ఉభయ భారతి ఈ విధంగా చెప్పింది అని అభిమానం చేత దాన్ని పారవేశాడు.
1: దిస్ రినన్షియంట్ హాస్ థ్రోన్ ఇట్ ఆఫ్ ద అర్థన్ పాట్ బికాస్ ఆఫ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ఈగో.
0: దీన్ని ఎవరైనా ఎత్తుకుని పోతారో ఏమో అని భయం చేత దాచుకోవటం అహం.
1: అహం ఇస్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్టీ అండ్ ఇన్ హిస్ కస్టడీ.
0: ఆమె ఈ విధంగా చెప్పింది, ఈ యొక్క భావం నాలో ఉండకూడదు అని అభిమానం చేత దాన్ని రెండవ దీనికి పారవేశాడు.
1: బికాస్ హిస్ ఈగో ఇస్ హర్ట్ హీ త్రూ ఇట్ ఆఫ్.
0: అహంకార అభిమానం రెండు ఉండటం చేత అతను జ్ఞాని కాడు అని.
1: హీ కెనాట్ బి ది వన్ ఆఫ్ విజ్డమ్ ఇఫ్ హెస్ దిస్ ఈగో అండ్ పొజిషన్.
0: ఈ విధంగా ప్రపంచ సంచారం చేస్తూ జ్ఞానాజ్ఞానం వర్ణించుతూ జ్ఞానాజ్ఞానం నిర్ణయం చేస్తూ సంచారం చేసి సద్బోధన చేస్తూ వచ్చింది ఉభయ భారతి.
1: ఉభయ భారతి వెంట్ ఆన్ బ్రింగింగ్ ఎ కైండ్ ఆఫ్ డిస్టింక్షన్ బిట్వీన్ విజ్డమ్ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ప్రొపగేటెడ్ ద హోల్ ఆఫ్ ద వరల్డ్.
0: కానీ కలి ప్రభావం చేత స్త్రీలకు చాలా మనము విలువ ఇవ్వటం లేదు.
1: యాజ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కలి విమెన్ ఆర్ నాట్ వాల్యూ.
0: వారిలో ఉన్నటువంటి యొక్క ప్రజ్ఞాన విజ్ఞాన సుజ్ఞానం అంతా కూడా అతీతమైనటువంటివిగా ఉన్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ దట్ స్పిరిచువాలిటీ అండ్ నాలెడ్జ్ ఆర్ ట్రాన్సెండెంటల్.
0: ఎవరికి ప్రత్యక్షంగా గోచరం కానటువంటి గుణములు కూడాను వాళ్ళలో ఉన్నాయి.
1: Women have certain qualities which are not apparent to men.
0: Manuka sreelu kada ani varni manam alachyam cheyakoddu.
1: Because they are women, you cannot neglect them.
0: Vaaru pratyaksha prabhana swarupulu.
1: In fact, they are very forms of energy.
0: Pratyaksha gnana swarupulu.
1: They are the embodiments of wisdom.
0: Kanukane atti gnana swarupulu ainatundi sreelu manam kontha varakunu gauravinchutu raavali.
1: We have to respect women who are the personification of wisdom.
0: Aave okanaka samayam lopana cheppindi.
1: She said at one time,
0: ఉద్యోగములు చేయ మృతులందరూ పోవా గృహకృత్యములు తీర్చి గృహిణి లేరి.
1: ఇఫ్ ఆల్ విమెన్ స్టార్ట్ అటెండింగ్ ఆఫీసెస్.

0: who will attend to household work.
1: ఆలు మగలు ఇరువురు ఆఫీసులకు పోవా, ఇల్లును పోషించు పిల్లు లేని.
0: ఇఫ్ హస్బెండ్ అండ్ వైఫ్ గో టు ద ఆఫీసెస్, హూ విల్ మెయింటైన్ ద ఫ్యామిలీ.
1: పుస్తకాలు చేపట్టి పురుషుల వలె పోగా, వంట ఇంటిని దిద్దు వంతలేరి.
0: ఇఫ్ విమెన్ ఆల్సో గో అలాంగ్ విత్ దేర్ ఫైల్స్ టు ద ఆఫీసెస్, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ ద కిచెన్.
1: పరబాలులకు నేర్ప పాఠశాలలకేగా, తమ బాలులకు నేర్పు తల్లులేరి.
0: ఇఫ్ దే గో టు స్కూల్స్ అండ్ కాలేజెస్ టు టీచ్, హూ విల్ టీచ్ దేర్ ఓన్ చిల్డ్రన్.
1: ధనం వల్ల కలుగు ఇబ్బంది తీరినా ఇంటిలోని కొరతలు ఎంత ఉండు.
0: There may be a kind of solution to the financial problem.
1: ఈ ఉద్యోగం చేసే
0: so many problems at home.
1: ధనం వల్ల కొరత తీరుతుంది, కానీ ఇంటిలో ఉన్నటువంటి బాధలు ఎన్నో ఉంటుంటాయి.
0: The financial demands may be met with, but there will be many house problems.
1: కనుకనే వారి అన్ని బాధలు కూడా ఓర్చుకొని,
0: they could bear all the suffering,
1: అన్నిటిని సహించుకొని,
0: they could bear all the suffering and
1: లభించేటువంటి దుఃఖములు కష్టములంతా కూడా తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగిపోయేటువంటి ధీరులు గంభీరులు వాళ్ళు.
0: Women are so mighty and powerful, they could resist all the obstacles and the difficulties on the way of life.
1: గృహమర్యాదలను కాపాడుకుంటూ,
0: they uphold the
1: గృహిణి అనేటువంటి కీర్తిని నిలబెట్టుకుంటూ,
0: they uphold the courtesy and the prestige
1: of the family. ప్రపంచానికంతా చాటుతూ వచ్చింది ఉభయ భారతి.
0: ఉభయ భారతి propagated this idealism.
1: కనుక ప్రపంచం లోపల ఏ వ్యక్తి ఎందుకు ఏ విధమైన శక్తి సామర్థ్యం ఉన్నావో ఎవరు గుర్తించుకోలేరు.
0: Nobody can know the actual potential of every person.
1: కనుక మానవుడు జ్ఞానస్వరూపుడు కావాలనుకుంటే ఈ విధమైన మూడు మార్గములు అవలంబించాలి.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు బి ది వన్ ఆఫ్ విజ్డమ్, హి షుడ్ నో ద త్రీ ఫోల్డ్ పాత్.
1: సత్యం బ్రూజాత్,
0: స్పీక్ ట్రూత్.
1: ప్రియం బ్రూజాత్,
0: ఇన్ అక్సెప్టబుల్ వే.
1: బ్రూజాత్, సత్యం అప్రియం.
0: నెవర్ సే ట్రూత్ ఇన్ ఎ హార్ష్ వే.
1: సత్యం అనేటువంటిది కేవలము ఒక విధమైనటువంటి నైతిక విధిని కాపాడుతుంది.
0: సత్య ఇస్ ద మోరల్ వాల్యూ.
1: ప్రియం బ్రూజాత్, ఇది కేవలం ధార్మిక గుణమును కాపాడుతుంది.
0: ది ట్రూత్ హ్యాస్ టు బి సెడ్ ఇన్ ఎ గుడ్ వే, పాలటబుల్ వే.
1: బ్రూజాత్, సత్యం అప్రియం, ఇది ఆధ్యాత్మిక గుణమును కాపాడుతుంది.
0: నెవర్ సే ఇట్ ఇన్ ఎ హార్ష్ వే, దట్ ఇస్ స్పిరిచువల్.
1: అన్నియు సత్యంలోనే ఇమిడి ఉంటున్నవి.
0: ఆల్ ఆర్ ప్రెసెంట్ ఇన్ సత్య.
1: సత్యమే ప్రత్యక్ష దైవం ప్రతి మానవులకు.
0: ట్రూత్ ఇస్ గాడ్ టు ఎవ్రీవన్.
1: ఏ దేవాలయము పోనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు గో.
1: సత్యం సర్వత్రా ఉంటుండాలి.
0: ట్రూత్ ఇస్ ఎవ్రీవేర్.
1: సత్యమే సర్వ సంపదలను కూడాను కోల్పోతున్నట్టుగా వారి కూడాను కాపాడుతుంది.
0: అండ్ ట్రూత్ విల్ కన్ఫర్ ఆల్ ద plenty and prosperity to everybody.
1: Prema swarupulara,
0: embodiments of
1: satya margamunu avalambinchandi.
0: Follow the path of truth.
1: Dharmamunu poshinchandi.
0: Sustain dharma.
1: Jeevita margam lopala nijamainatvanti gnanamunu abhivruddhi cheskondi.
0: In the path of life, acquire wisdom.
1: Ee gnanamivruddhi nimittamai
0: improve upon wisdom.
1: Manamu annam bhujat. అన్నం సరైనటువంటి సజీవైన దీంట్లో చదువుతూ తీసుకుంటూ రావాలి.
0: వీ బిగిన్ విత్ ఫుడ్, విచ్ వీ హావ్ టు టేక్ ఇట్ ఇన్ ద ప్రాపర్ వే.
1: ప్రియం, అన్నం ప్రియంగా ఉంటుండాలి.
0: ద ఫుడ్ షుడ్ బి టేస్ట్ఫుల్.
1: ఈ ప్రియంగా ఉన్నటువంటి అన్నం కూడాను దైవ చింతన చేత దోషం నిర్మూలన కావించాలి.
0: యాజ్ వీ ప్రే టు గాడ్ ద మిస్టేక్స్, ద డిఫెక్ట్స్ ఆఫ్ ద ఫుడ్,
1: అన్నం బ్రహ్మ కలుగునే దాన్ని బ్రహ్మగా భావించుకోవాలి.
0: కన్సిడర్ ఫుడ్ యాజ్ గాడ్.
1: ఇంకా మనం తెలుసుకో విష్ణువు.
0: Then Vishnu.
1: రసమై విష్ణు.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్.
1: ఈ అన్నం తిన్న తర్వాత రసస్వరూపమై మన దేహంలో సంచరిస్తుంటుంటుంది.
0: ది ఎసెన్స్ ఆఫ్ ఫుడ్ ఈజ్ సప్లై టు ది హోల్ బాడీ.
1: విష్ణు స్వరూపము.
0: దట్ ఈస్ విష్ణు వాస్ట్నెస్.
1: బ్రహ్మో దేవో మహేశ్వర.
0: బ్రహ్మ
1: ఈ బ్రహ్మ అనేటువంటిది భోక్తో దేవో మహేశ్వర.
0: ద వన్ హూ పార్టేక్స్ ఫుడ్ ఇస్ మహేశ్వర.
1: ఈ రెండింటి యొక్క శక్తి చేతనే మానవుడు బ్రహ్మస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: మ్యాన్ అస్యూమ్స్ ద ఫార్మ్ ఆఫ్ క్రియేటర్ బ్రహ్మ.
1: శివస్వరూపాన్ని ధరిస్తుంటాడు.
0: అండ్ హీ టేక్స్ అపాన్ హింసెల్ఫ్ ద ఫార్మ్ ఆఫ్ శివ.
1: శివస్వరూపమనగా ఏమిటి?
0: వాట్ ఈస్ శివ?
1: అన్ని విధాల త్యాగమైనటువంటి వాడు.
0: హీ సింబలైజెస్ సాక్రిఫైస్.
1: ఏ విధంగా త్యాగం చేసుకున్నాడు?
0: హౌ డస్ హీ సాక్రిఫైస్?
1: అన్నింటి కూడాను ఒక్కటి కూడా తన దేహం కూడాను తాను త్యాగం చేసుకునేటువంటి వాడు శివుడు.
0: అండ్ ఇన్ఫాక్ట్ శివ సాక్రిఫైసెస్ హిస్ బాడీ.
1: ఈ బాడీని ఏ విధంగా త్యాగం చేశాడు?
0: How did he do it?
1: ప్రపంచంలో ప్రతి మానవుడు కూడాను దేహాన్ని అమితంగా ప్రేమిస్తుంటాడు.
0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ అటాచ్డ్ టు ద బాడీ.
1: కానీ ఇట్టి దేహాభిమానం కూడాను అతనికి తెలియదు.
0: శివ హ్యాస్ నో బాడీ అటాచ్మెంట్.
1: ఈ దేహాభిమానం పూర్తి త్యజించి
0: He has given up the body attachment.
1: ఆత్మాభిమానం నుండి తన ఆత్మను ఇమర్చి
0: He remained in the state of the self, Atma.
1: దినదినం ఊరూరు తిరుపమిత్తుడు గాని కంటి ఇంటి పట్టున కీటి కురివలేదు అని పార్వతి బోధించింది.
0: పార్వతి టోల్డ్ హిమ్ యు గో రౌండ్ ద హోల్ ఆఫ్ ది సిటీ విజిటింగ్ హౌస్ ఆఫ్టర్ అదర్ హౌస్.
1: ఒక ఇల్లు కూడా లేదే.
0: యు డోంట్ హ్యావ్ రెసిడెన్స్.
1: ఉండి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఫార్?
1: దినదినం ఊరూరు తిరుపమిత్తుడు గాని ఇంటి పట్టిన కూటి కురివలేదు.
0: యు గో రౌండ్ హౌస్ టు హౌస్ బెగ్గింగ్ ఫుడ్.
1: తన దాచుకున్న దోశడు కంపలేదు.
0: యు హ్యావ్ నో షెల్టర్.
1: ఇట్టి కాపురము నేను ఎట్లు చేతు అనింది.
0: హౌ కెన్ ఐ బీ ఇన్ దిస్ ఫ్యామిలీ షీ సెడ్.
1: పరమ శాంతంతో శివుడు బోధించాడు.
0: శివ ప్యాసిఫై
1: పార్వతి. ఇల్లు కట్టిన మాత్రాన ఏమి అయ్యే.
0: What happens even if you have big house?
1: ఎలుకలు మనకన్న ముందే చేరు.
0: And the rats will get in even before we go.
1: ఎలుకలు రాగడి ఏకని ఒక పిల్లి.
0: And then there will be cat also following rat.
1: పిల్లి బాలకు ఒక పెయ్యవలయు.
0: And you have so many problems.
1: సంసారం ఇది, దీన్ని మీరు ఏమాత్రం ఆశించకూడదు అని చెప్పాడు పార్వతికి.
0: And he told Parvati this way, don't expect these things.
1: అటువంటి సర్వసంగ పరిత్యాగైనటువంటి వాడు ఈశ్వరుడు.
0: ఈశ్వర ఇస్ ఎ టోటల్ రినన్షియంట్.
1: మౌళికుడికి చంద్రమా ఖండ కళతోడ బెడదారు గుంపెడు జడతోడ.
0: అండ్ హి హస్ గాట్ ద ఫోర్ లాక్స్ విచ్ ఆర్ ఇంటర్వోవెన్.
1: జడలలో ప్రవహించు చెదరేటి చిగుతోడ.
0: అండ్ విత్ ఆల్ ద షైనింగ్ light over there.
1: Dambaina palanetrammu thoda.
0: With the forehead which is so big.
1: Nalla regadi vanti nallani medu thoda.
0: With the dark neck.
1: కరమలు నాగ కంకణము తేడా.
0: విత్ ఆల్ ది యాంకిల్ దేర్.
1: నడుములు చుట్టిన నాగ చర్మం తోడా.
0: అండ్ దేర్ యు ఫైండ్ ది స్కిన్ అరౌండ్ ది
1: ఫేస్. భస్మము తోడా.
0: అండ్ విత్ భస్మ విభూషణ.
1: దొడ్డ కుంకుమ బొట్టుతో.
0: అండ్ ది కుంకుమ ఆన్ ది ఫోర్‌హెడ్.
1: తాంబూల రాగ దరంబు తోడా. తలహేమ మైవజ్ర తాటంకములు తోడా. విక్షాస్త్రవద్దయ వృష్టి తోడా. నల్ల కులువలు దునుమాడు కొల్లలాగుడు మెరుగు చామన ఛాయలు మేని తోడా.
0: With all the shine, with all the light, and the skin around the waist, and the kumbh on the forehead, Shiva shines. And Shiva sacrificed
1: the body.
0: With all the shining light of the moon.
1: బెడదారు గుంపెడు జడలు తోడ.
0: విత్ ఆల్ ద ఫోర్ లాక్స్ ఇన్ రోమన్.
1: జడల్లో ప్రవహించు చెదరేటి చిగు తోడ.
0: అండ్ దేర్ ఇస్ ఫైన్ ది ఫైన్ రెస్ప్లెండెంట్.
1: దంబైన పాల నేత్రము తోడ.
0: విత్ ద వైట్ ఫోర్ హెడ్.
1: ఇలాంటి వేషాన్ని ధరించి.
0: విత్ దట్ అపారల్.
1: సర్వసంగ పరిత్యాగై.
0: హీ సాక్రిఫైస్ ఆల్.
1: కేవలము ప్రపంచములకు జ్ఞానబోధన సల్పుతూ వచ్చాడు.
0: హీ టాట్ ద lessons of wisdom to the world.
1: ఈ జ్ఞానం అంటే ఏమిటని చెప్పారు.
0: వాట్ ఈస్ విజ్డమ్?
1: త్రికరణ శుద్ధి ఏ జ్ఞానము అన్నాడు కట్టగలపటికి.
0: Jnana meant the purity of heart is jnana.
1: Mana dehamunu parishuddham cheskovali.
0: We have to keep our body pure.
1: Mana manasunu parishuddham cheskovali.
0: Mind must be purified.
1: Mana karmanu mana parishuddham cheskovali.
0: Our actions must be pure.
1: Kalukune deenini the proper study of mankind is man ani.
0: This what is said, the proper study of mankind is man.
1: Ante emti a mankind?
0: What is mankind?
1: Sharira manasu karmala yokka ekatvame mankind.
0: It only means unifying thought, word and deed.
1: ఇట్లా దాన్ని మనం ఈనాడు చేస్తున్నామా?
0: ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్?
1: పెద్ద శ్రమ పడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు
1: కష్టపడనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు స్ట్రెయిన్.
1: మన శరీర శుద్ధత.
0: చెక్ చెక్ ది
1: గంగా నదికి సద్లోనే ఉంటుంటారు.
0: అండ్ ఈస్ దేర్ వెరీ క్లోజ్.
1: కానీ స్నానం చెయ్యరు.
0: దో రివర్ ఇస్ సో క్లోజ్ యూ డోంట్ టేక్ బాత్.
1: ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ ది యూజ్?
1: కనుకనే అన్ని ఉండి కూడాను వారి పరిశుద్ధతకు పూనుకోవటం లేదు.
0: దో వీ హావ్ ఆల్ వీఆర్ నాట్ ప్యూర్.
1: దీనినే అశుద్ధతో కూడినటువంటి వాడు.
0: హీఈస్ ఫుల్ ఆఫ్ డర్ట్ టుడే.
1: అన్ని అనుకూలములు ఉండి కూడాను మనం ఈ అనుకూలాన్ని సద్వినియోగం చేసుకోలేకుండా పోతున్నాం.
0: దో వీ హావ్ ఆల్ కన్వీనియన్సెస్ వీఆర్ నాట్ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దెమ్.
1: అది సోమరితనం అన్నారు.
0: ఇట్ ఈస్ ఆల్ లేజినెస్.
1: ఈ సోమరత్వం ఉన్నటువంటి వాడు తమో గుణంతో విద్యుత్తుంటాడు.
0: ద వన్ హూ ఇస్ లేజీ ఈస్ ఫుల్ ఆఫ్ అనిమల్ క్వాలిటీ, తమో గుణ.
1: ఈ అనిమల్ క్వాలిటీని పూర్తి నిర్మూలం గావించి
0: వన్ హ్యాస్ టు కిల్ అనిమల్ క్వాలిటీ.
1: మానవత్వాన్ని పెంచుకుని
0: డెవలప్ హ్యూమన్ క్వాలిటీ.
1: దాన్ని దైవత్వంగా మార్చుకోవాలి.
0: అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు డివైన్ క్వాలిటీ.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా ఈనాడు మీరు గుర్తించవలసినటువంటిది,
0: వాట్ యూ హ్యావ్ టు నో టుడే ఈజ్
1: చిత్తశుద్ధి కోసం మీరు ప్రాకులాడాలి.
0: స్ట్రగుల్ హార్డ్ ఫర్ ప్యూరిటీ ఆఫ్ ద హార్ట్.
1: చిత్తశుద్ధి ఒకటి ఉంటే నా సర్వము సిద్ధి కలుగుతుంది.
0: విత్ ది ప్యూరిటీ ఇన్ హార్ట్ యూ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్.
1: చిత్తశుద్ధికి మనం తినే అన్నము,
0: ఫర్ ద ఫుడ్ యూ టేక్,
1: తినే భావము,
0: ద ఫీలింగ్,
1: అనుభవించే ఆనందము, ఈ మూడింటి యొక్క ఏకత్వము కావాలి.
0: ద ఫుడ్ దట్ వీ టేక్ అండ్ ద ఫీలింగ్ విత్ విచ్ వీ టేక్ అండ్ ద ఎంజాయ్మెంట్ వీ హావ్
1: వండేటువంటి సమయం లోపల వంటను పరిశుద్ధంగా మనం వండాలి.
0: అండ్ వైల్ కుకింగ్ ఇట్ షుడ్ బి ప్యూర్.
1: పూర్వకాలం నందు
0: ఎర్లియర్
1: ఆచార బ్రాహ్మణులైనటువంటి వారందరూ కూడాను
0: పీపుల్ ఆఫ్ ట్రెడిషన్
1: తాను భుజించేటువంటి ఆహారము తన పత్నే వండాలి కానీ ఇతరులు వండడానికి వీలు కాదన్నాడు.
0: దే ఇన్సిస్టెడ్ దట్ ద వైఫ్ హాస్ టు కుక్ ఫర్ హిమ్.
1: అనగా ఆ యొక్క పత్ని సర్వుని యొక్క గృహంలో ఉన్నటువంటి వారి సుక్షేమాన్ని మనసులో తలుచుకొని వండుతుంది.
0: బికాస్ వైఫ్ కుక్స్ కీపింగ్ ఇన్ వ్యూ ద హెల్త్ ఆఫ్ ది హౌస్ హోల్డర్.
1: ఈ కుక్స్ మనం పెట్టుకుంటే వాడు ఏ చింతతో చేస్తారో ఏమో.
0: If the cook is there, what
1: thinking
0: he would have? What thought he would be in pain? All the thoughts of the cook will get into the food, turns into a poison.
1: కనుక ఏ విధంగా కూడా ఇతరులను ప్రవేశించపెట్టలేదు.
0: So they didn't entertain anybody.
1: కనుక అన్నం బ్రహ్మ.
0: Food is God.
1: అది పూర్తి పవిత్రమైన బ్రహ్మగా రూపొందుతుంది.
0: And then the food is God in full.
1: రసో విష్ణుహు.
0: ఎసెన్స్
1: అది ఫుడ్ వల్ల రసంగా మారినటువంటిది అది కూడా నువ్వు పవిత్రంగా ఉంటుంటాయి.
0: అండ్ ఎసెన్స్ ఆఫ్ ద ఫుడ్ ఇస్ బౌండ్ టు బి సీక్రెట్.
1: కేవలం శరీర శుభ్రత మాత్రమే కాదు,
0: నాట్ మియర్లీ ఫర్ ద బాడీ,
1: మానసిక పరిశుద్ధం కూడా ఉండాలి.
0: ద మైండ్ షుడ్ బి ప్యూర్.
1: ఆ వండే సమయం లోపల పదార్థం యొక్క విషయాన్ని చక్కగా విచారించి వండాలి.
0: వైల్ కుకింగ్ వన్ షుడ్ నో ద మెటీరియల్ దట్ ఈస్ కుక్డ్.
1: భర్త తెచ్చాడు ఈ కూరగాయలు.
0: హస్బెండ్ బ్రాట్ వెజిటబుల్.
1: ఈ కూరగాయలు ఏ విధంగా తెచ్చాడు ఏమిటో.
0: హౌ హాస్ హీ బ్రాట్ దెమ్.
1: వాళ్ళని ఏమైనా అధికార దీంతో వాళ్ళ భయపెట్టి ఆ కూరగాయలు తెచ్చాడా ఏమిటో.
0: బికాస్ ఆఫ్ పొజిషన్ అథారిటీ మైట్ హావ్ బ్రాట్ ద వెజిటబుల్స్ టోటలీ ఫ్రీ.
1: అదే కాకుండా వారికి ఏ విధంగా కూడా కొంత దొంగతనంగా లభించినటువంటిది కూరగాయలు తెచ్చాడో ఏమిటో.
0: ఆర్ ద వెజిటబుల్స్ మైట్ హావ్ బీన్ స్టోలెన్ ఫ్రమ్ ద మార్కెట్.
1: ఈ విధమైనటువంటి చర్యల చేత ఆ పదార్థములు మాలిన్యమైపోతుంటాయి.
0: దీస్ యాక్షన్స్ మేక్ ద ఫుడ్ పొల్యూటెడ్.
1: కనుక ఆ పొల్యూషన్ చేత మనిషికి పాయిజన్ గా మారిపోతుంది.
0: అండ్ ద వెరీ పొల్యూటెడ్ ఫుడ్ ఈజ్ ఎ పాయిజన్.
1: ఎవరు మీరు గుర్తించలేరు.
0: మెనీ పీపుల్ కెనాట్ నో.
1: నిత్య జీవితంలో మనం తినేటువంటి తిండి వల్ల ఎన్నియో మనం కర్మలు ఆచరిస్తున్నాము.
0: అవుట్ ఆఫ్ ద ఫుడ్ దట్ వి టేక్ వి డు సో మెనీ యాక్షన్స్.
1: ఎన్నియో దోషములను మనం పొందుతున్నాము.
0: దట్ సో మెనీ మిస్టేక్స్ దట్ వి డు.
1: ప్రేమ స్వరూపులారా, కాలం కొంచెం అధికంగా అయినప్పటికీ మీరు చక్కగా ప్రార్థించి భుజించండి.
0: హ్యావ్ యువర్ ఫుడ్ ఓన్లీ ఆఫ్టర్ ప్రేయర్.
1: అప్పుడే ఈ పన్ని పరిశుద్ధమైపోతాయి.
0: దెన్ ఎవ్రీథింగ్ విల్ బి ప్యూర్.
1: పరిశుద్ధమైనప్పుడు శుద్ధ జ్ఞానం మనకు లభించుతుంది.
0: అండ్ అవుట్ ఆఫ్ ప్యూర్ ఫుడ్ యు విల్ హావ్ ప్యూర్ నాలెడ్జ్.
1: ఒకానొక సమయం లోపల ఋషికేశ్ లోపల శివానంద ఆశ్రమం ప్రక్క లోపల ఒక ఆశ్రమం ఉండేటువంటిది.
0: అట్ వన్ టైమ్ ఇన్ ఋషికేశ్ వెరీ క్లోజ్ టు శివానంద ఆశ్రమ దేర్ ఇస్ అనదర్ హెర్మిటేజ్.
1: అక్కడ అందరూ చాలా వరకు సన్యాసులు చేరేవారే. వారు వచ్చిన వారికి అందరికీ ఫ్రీ చపాతీలు ఇచ్చేటువంటి వారు.
0: దేర్ నంబర్ ఆఫ్ సెలబ్రేట్స్ దేర్ అండ్ ఆల్ చపాతీస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీలీ.
1: ఆశ్రమ వాసులు కూడా దాన్ని భుజించేటువంటి వారు.
0: ద ఇన్మేట్స్ ఆల్సో హ్యాడ్ ద సేమ్ ఫుడ్.
1: కానీ నిత్య జీవితం గడిపేటువంటి పవిత్రమైనటువంటి జీవి ఒక సన్యాసి ఉంటున్నాడు.
0: దేర్ లైస్ ఎ సేక్రెడ్ నోబుల్ సోల్.
1: ఆ ముందు రోజు ఒక సేతి వారు ఉన్నారు. సేతి
0: వన్ డే ఎ సేత్ ఎ రిచ్ మ్యాన్.
1: అతనికి ఓ భార్య మరణించడం చేత ఒక దినం 11వ దినము సమారాధన చేస్తూ వచ్చాడు.
0: దట్ రిచ్ మ్యాన్ లాస్ట్ హిస్ వైఫ్ అండ్ ఆన్ 11th డే ఫుడ్ వాజ్ సర్వ్ టు మెనీ పీపుల్.
1: ఆ ఫుడ్ లోపల చాలా పాయిజన్ గా ఉంటుంది.
0: అండ్ ద ఫుడ్ వాజ్ కంప్లీట్ పాయిజన్.
1: ఏమిటది పాయిజన్?
0: వాట్ ఇస్ ద పాయిజన్?
1: ఆ బిడ్డ అనగా ఆ యొక్క వైఫ్ ఏ విధంగా మరణించింది?
0: హౌ డి షీ డై ద వైఫ్ ఆఫ్ దిస్ రిచ్ మ్యాన్?
1: చూచాడు.
0: యు నో
1: ఆ యొక్క సేతి చాలా వృద్ధుడు.
0: దట్ సేట్ రిచ్ మ్యాన్ ఇస్ ఓల్డ్ పర్సన్.
1: ధనాశ చేత ఒకరిని భ్రమింపు చేసి యంగ్ గర్ల్ ని పెళ్లి చేసుకున్నాడు.
0: బికాస్ ఆఫ్ హిస్ మనీ హీ కుడ్ మ్యారీ ఏ యంగ్ గర్ల్.
1: ఆ బిడ్డ నిరంతరము ఏడుస్తూ ఉండేటువంటిది.
0: దట్ యంగ్ గర్ల్ వాజ్ షెడ్డింగ్ షెడ్డింగ్.
1: నా తండ్రి నా జీవితాన్ని ఈ విధంగా పాడు చేసి పెట్టాడే.
0: And she was so sad because of her father.
1: చాలా బాధపడుతుండేటువంటిది.
0: She was feeling very sad.
1: కనుకనే ఆ బాధపడుతూ ఒకనాడు ఏం చేసింది? గ్యాంజెస్ లో పోయి పడిపోయింది.
0: వన్ డే వాట్ షీ టు డూ? షీ జంప్డ్ ఇన్ టు గ్యాంజెస్.
1: ఆ మరణించినటువంటి ఆమెకు ఈ శ్రాద్ధం చేస్తూ వచ్చాడు ఈ భర్త.
0: అండ్ హీ వాస్ డూయింగ్ ఆబిచ్యూరీ రైట్స్ ఆన్ ద 11th డే.
1: ఆ శ్రాద్ధం చేసినటువంటి భోజనము ప్రతి ఆశ్రమానికి కూడా పంపించాడు.
0: అండ్ ద ఫుడ్ ఈజ్ సప్లైడ్ టు ఆల్ ఆశ్రమ్స్ హెర్మిటేజెస్.
1: ఆ యొక్క ఆశ్రమాల లోపల ఒక పద్ధతి ఉంటుండాలి. వీరు వండి పంపించలేదు. ఇంత డబ్బును ఇచ్చేస్తే ఆశ్రమ వాసులే వండుకొని తింటారు.
0: ఇన్ ఫ్యాక్ట్ కుక్డ్ ఫుడ్ ఈజ్ నాట్ సెంట్ టు ఆల్ దీస్ ఆశ్రమ్స్. ఓన్లీ ప్రొవిజన్స్ ఆర్ గివెన్.
1: ఆశ్రమ లోపల ఫుడ్ చేశారు.
0: The food is made.
1: ఇదందరూ భుజించారు.
0: All had partaken.
1: ఈ సత్య మార్గంలో ప్రవేశించినటువంటి సన్యాసి దీన్ని భుజించినటువంటి తక్షణమే రాత్రికి నిద్రపట్టలేదు.
0: The man of truth, the noble soul, could not sleep that night.
1: చాలా బాధపడుతూ వచ్చాడు.
0: He was miserable.
1: ఒక యంగ్ గర్ల్ కనిపించుకుంటూ వచ్చింది.
0: And he could visualize young girl.
1: ఏమిటి, నాకు ఎప్పుడు కూడా ఈ చింత లేదే.
0: I don't have any thought of a woman.
1: నేను ఎప్పుడు విషయవాసంలో నేను వాసించనే.
0: I don't have any sensual pleasure.
1: నాకు ఎందుకు ఈ స్త్రీ స్వప్నంలో రావటం?
0: How is that I dream of a
1: woman? జ్ఞానంలో కూర్చునేటప్పటికే అందులో ఆమె కనిపించటం.
0: The moment he sat for meditation, he saw that young lady.
1: చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది.
0: It is a very miserable thing.
1: నేను తలంచినటువంటి విషయము నాకు స్వప్నంగా రూపొందుతుంది అది.
0: In fact, what I thought appears in meditation.
1: అని నేను సచ్చిదానందమైనటువంటి గురువు దగ్గరికి పోయి ప్రశ్నించాడు.
0: And he questioned his guru, సచ్చిదానందం.
1: స్వామి, నాకు ఎందుకు ఈ దృశ్యం ఈ విధంగా కనిపిస్తుంది?
0: He said, Swami, why do I dream like this?
1: నాయనా, యోచన పడవద్దు.
0: Don't worry.
1: నేను విచారిస్తానని రెండవ దినము ఆ సేతి వాళ్ళ కుటుంబాన్ని పిలిపించి విచారించాడు. ఎందుకోసం ఈ తద్దినం చేశారు?
0: The guru said, I will investigate. He called for this rich man. Why the obituary rites performed on the 11th day?
1: ఈమె యువతి అనగా చాలా యంగ్ గర్ల్, ఈమె ఆత్మహత్య చేసుకుంది.
0: Then he could know that young girl committed suicide.
1: కనుకనే ఆ సూసైడ్ చేసుకున్నందుకు ఏ విధంగా చచ్చిందో ఏ విధంగా పోయిందో అది ఎవరు గుర్తించరు.
0: Nobody knows how she committed suicide.
1: 12వ దినము తద్దినం మాత్రం చేసుకుంటారు.
0: It is only 11th day which is a rite for form.
1: ఈ విధంగా జరిగిన చరిత్రనంత కూడాను ప్రబోధించాడు.
0: And he could know what all had happened.
1: 2వ దినము ఆ సచ్చిదానందం వచ్చి ఇతనికి సన్యాసికి చెప్పాడు, నాయన ఈ విధంగా మరణించింది తన వైఫ్.
0: The Sachidananda Guru told his disciple, this is how she committed suicide.
1: దానివల్ల ఈ యొక్క భోజనం లోపల ఆ యొక్క దుర్ప్రభావం అనేటువంటి ఒక సిచువల్ సోల్ ఈమె కనిపిస్తూ వచ్చింది.
0: బికాస్ ఆఫ్ దీస్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద డిపార్టెడ్ సోల్ ద ఫుడ్ ఈస్ పాయిజన్ అండ్ యూ కుడ్ సీ హర్ ఇన్ యువర్ విజన్.
1: భావం కూడాను ఇట్టి పవిత్రమైనటువంటి మార్గాన్ని నిర్మూలన చేసి అపవిత్రమైనటువంటి దృశ్యాలంతా కనిపింపజేస్తుంది.
0: ద ఫీలింగ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇస్ ఇంప్యూర్ ఇట్ షోస్ ఆల్ ఇంప్యూరిటీస్.
1: ఆనాటి సన్యాసి భోజనం కూడా మానివేశాడు.
0: That day renunciant has given up taking food.
1: Kalam dilatamu kalam gadapatam.
0: He had partaken only fruits.
1: Edo inta palu tagatam kalam gadapatam.
0: And he just took
1: dehaniki edo okati undali kada.
0: Something is required for the body.
1: Vichanam deharachatram dehani kaapadukune nimittamu kontha aaharam undali.
0: Food is essential for the maintenance of the body.
1: Enta sadakudainappudigini కొత్త కార్ అయినప్పటికీ పెట్రోల్ వేయాలి కదా.
0: ఇట్ మే బి ఎస్పరెంట్ ఆర్ ఇట్ మే బి ఎ న్యూ కార్ ఇట్
1: పెట్రోల్ వేయాలి. కార్ రన్ కాదు,
0: వితౌట్ పెట్రోల్ ఇట్ వోంట్ రన్.
1: కాబట్టి దేహం అనేటువంటి కారుకు ఈ పెట్రోల్ అనేటువంటి భుజించకపోతే ఏమి జరగదు.
0: బాడీ ఇస్ ద కార్ దట్ రిక్వైర్స్ ద పెట్రోల్ ఆఫ్ ఫుడ్ టు రన్.
1: కనుక ఏదో ఒకటి భుజించాలి.
0: వన్ హ్యాస్ టు ఈట్ సంథింగ్ ఆర్ అదర్.
1: కాలం గడుపుతూ వచ్చాడు.
0: సో స్పెండింగ్ టైమ్ లైక్ దాట్.
1: అప్పటి నుంచి అతనికి ఈ దృశ్యం కనిపించడం లేదు.
0: అండ్ సిన్స్ దెన్ దిస్ డ్రీమింగ్
1: స్టాప్డ్. ఎన్నో దృశ్యములు మన స్వప్నంలో కనిపించకుండా ఉండవలసినటువంటి అన్ని కనిపిస్తుంటాయి.
0: ఇన్ ఫ్యాక్ట్ సో మెనీ సీన్స్ అపియర్ ఇన్ అవర్ డ్రీమ్స్.
1: స్వప్నమునందు మాత్రమే కాదు జ్ఞానమునందు కూడా ఇవన్నీ ప్రత్యక్షం అవుతుంటాయి.
0: యు ఆల్సో కమ్ అక్రాస్ దోస్ సీన్స్ వైల్ ఇన్ మెడిటేషన్.
1: ఇవి కేవలం ఆహారం నుంచి ఏర్పడేటువంటి దోషం లేదు.
0: దే ఆర్ ఆల్ ద ప్రొడక్ట్స్ ఆఫ్ ద ఫుడ్.
1: ఆహారం నుంచి, ఆహారం సంపాదించినటువంటి వ్యక్తి నుంచి మనకి ఈ దోషములు ఏర్పడుతుంటాయి.
0: ద ఫుడ్ and the one who brought the food and his feelings are responsible for
1: this. ఆ ప్రాచీన కాలం నందు స్వయం పాకం.
0: So in ancient days they all cooked for themselves.
1: ఎక్కడైనా మార్కెట్ పోయినప్పుడు కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడగాలి.
0: If any provisions are brought home you should ask where from you got it.
1: అనగా ఇవేమైనా దొంగతనం తీసుకుని వచ్చారా లేక మరేమైనా ఉత్తో తీసుకున్నారా అని బోధిస్తారు.
0: Have you stolen them or accepted as bribe you should question.
1: కనుక దోషరహితమైనటువంటి వస్తువులే మనం భుజించాలి.
0: వీ హావ్ టు ఈట్ ఓన్లీ డిఫెక్ట్లెస్ ఫుడ్.
1: ఆ విధంగా దోషాన్ని పరిశీలించడం చాలా కష్టమవుతుంది.
0: ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ఇన్వెస్టిగేట్ ద మిస్టేక్.
1: కనుక భుజించడానికి పూర్వము
0: బిఫోర్ యూ ఈట్ ఫుడ్
1: బ్రహ్మార్పణం బ్రహ్మహవిన్ బ్రహ్మాగ్నో బ్రహ్మనాహృతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. ఈ ప్రమాణం చేత మనం భుజించాలి.
0: ప్రే టు గాడ్, ఆఫర్ ఫుడ్ టు గాడ్ ఇన్ ఫుల్ అవేర్నెస్ ద వన్ హూ టేక్స్ యాక్సెప్ట్ ఫుడ్.
1: అది మీరు కాలేజీలో ఇప్పుడు ఎప్పుడు భోజన టైంలో మీరు స్మరిస్తుంటారు.
0: దిస్ ఈజ్ యువర్ ప్రేయర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డైనింగ్.
1: అది పరిశుద్ధమైన భావంతో నీవు ప్రార్థిస్తే ఆ అన్నం పరిశుద్ధంగా మారిపోతుంది.
0: విత్ సీక్రెట్ థాట్ ఇఫ్ యూ ప్రే ద ఫుడ్ విల్ బి ప్యూర్.
1: ఎవరు ఏ దోషం చేసినప్పటికీ
0: ఎనీ మిస్టేక్ మే బి కమిటెడ్ బై
1: ఎనీ
0: దట్ మిస్టేక్ వుడ్ నాట్ గెట్ ఇన్ టు ద.
1: కనుకనే ఈ ఉభయ భారతి ఈ విధమైనటువంటి ప్రబోధలు ప్రపంచానికి చేస్తూ వచ్చింది.
0: దిస్ హాస్ బీన్ ద టీచింగ్ ఆఫ్ ఉభయ భారతి ఆల్ రౌండ్ ద వరల్డ్.
1: కనుకనే ఆమె పరిపూర్ణ జ్ఞానరాలైపోయింది.
0: సో షీఈస్ వన్ ఆఫ్ టోటల్ విజ్డమ్.
1: అట్టి జ్ఞానం మనం సంపాదించాలంటే ఈ విధమైనటువంటి పరిశుద్ధమైన హృదయం కావాలి.
0: టు ఎక్వైర్ దట్ ప్యూర్ నాలెడ్జ్ వీ షుడ్ హావ్ సీక్రెట్ హార్ట్.
1: ఒకానొక సమయంలో విక్రమాదిత్యుడు పెద్ద సభ జరిపాడు.
0: అట్ వన్ టైమ్ విక్రమాదిత్య కన్వీన్డ్ ఎ బిగ్ కాన్ఫరెన్స్.
1: ఆ సభయందు ఏమని చెప్పాడు, బుద్ధి గొప్పదా మేధస్సు గొప్పదా.
0: హీ క్వశ్చన్ దిస్ వే, ఈస్ ది ఇంటెలెక్ట్ దట్ ఈస్ గ్రేట్ ఆర్ ద మైండ్ ఇంటెలిజెన్స్.
1: మేధస్సు,
0: మేధస్సు
1: తెలివితేటలు,
0: ఇంటెలిజెన్స్
1: అది ఏది గొప్పది అని చేశాడు.
0: ఈ క్వశ్చన్ వాట్ ఈస్ గ్రేట్.
1: సమావేశమైనటువంటి పండితులందరూ కూడా మేధస్సే గొప్పది అన్నారు.
0: ఇన్ ద కాన్ఫరెన్స్ ఎవ్రీబడి సెట్ దట్ ఇస్ ఇంటెలిజెన్స్ దట్ ఇస్ గ్రేట్.
1: విక్రమాదిత్యుడు దాన్ని అంగీకరించలేదు.
0: విక్రమాదిత్య డిడ్ నాట్ యాక్సెప్ట్.
1: అన్నింటికంటే బుద్ధి చాలా గొప్పది అన్నాడు.
0: బుద్ధి ఇస్ సుపీరియర్ టు ద మైండ్.
1: మేధస్సు లోపల కొన్ని కొన్ని మార్పులు చెందుతూ ఉండొచ్చు.
0: మైండ్ మే హావ్ చేంజెస్.
1: వ్యక్తిగతమైనటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
0: దేర్ మే బి ఇండివిజువల్ చేంజెస్.
1: ప్రవర్తన సంబంధించినటువంటి మార్పులు చెందుతూ ఉండొచ్చు.
0: చేంజెస్ బేస్డ్ ఆన్ ద కాండక్ట్.
1: కానీ బుద్ధి చాలా పరిశుద్ధమైనటువంటిది.
0: బట్ ఇంటెలెక్ట్ ఇస్ ప్యూర్.
1: కనుకనే బుద్ధి కంటే మించినటువంటిది లేదు అన్నాడు.
0: సో దెర్ ఇస్ నథింగ్ గ్రేటర్ దాన్ ది ఇంటెలెక్ట్.
1: కనుకనే బుద్ధి గ్రాహ్య మతేంద్రియం అని ప్రబోధించాడు.
0: దేర్ ఫోర్ హీ సెడ్ దిస్ ఇంటెలెక్ట్ బుద్ధి ఇస్ ట్రాన్సెండెంట్.
1: దీనికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు.
0: దేర్ ఇస్ నో అదర్ విజ్డమ్.
1: మనం ఆశించేటువంటి ఆత్మ జ్ఞానం అంతా బుద్ధి అందే ఇమిడి ఉంటున్నది.
0: ద నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఈస్ ఇన్ ది ఇంటెలెక్ట్.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
1: అందరూ కూడాను ఈనాటి నుంచి కూడాను భుజించే సమయం లోపల పవిత్రమైన మంత్రాన్ని నిశ్చయించుకుని భుజించండి.
0: ఫ్రమ్ దిస్ డే బిఫోర్ యూ పార్టేక్ యువర్ ఫుడ్
1: దోషమును కూడా హృదయంలో ప్రవేశించవు.
0: అండ్ దెన్ నో మిస్టేక్ విల్ గెట్ ఇన్ యువర్ హార్ట్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈస్ గాడ్.
1: రసో విష్ణు,
0: ది ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భోక్తో దేవో మహేశ్వర,
0: ద వన్ హూ ఈట్స్ ఇస్ మహేశ్వర.
1: మానవుని యొక్క భూలోకాలు కూడా చేరుస్తుంది.
0: ద ట్రినిటీ ఈజ్ ఈక్వల్ టు ద త్రీ వరల్డ్స్.
1: ఈ త్రికరణ శుద్ధియే నిజమైన పవిత్ర జ్ఞానం అనుకున్నారు.
0: ద ప్యూరిటీ ఆఫ్ థాట్ వర్డ్ అండ్ డీడ్ ఇస్ విజ్డమ్.
1: ఏ సాధన చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: యు డోంట్ నీడ్ టు ఫాలో ఎనీ స్పిరిచువల్ ప్రాక్టీస్.
1: ఏదో చేస్తుంటాం మనం సాధనలో.
0: వి డూ సర్టన్ ప్రాక్టీస్.
1: సాధనలు కేవలం తాత్కాలిక తృప్తి కోసం మాత్రమే.
0: దీ స్పిరిచువల్ పాత్స్ గివ్ యూ టెంపరీ హ్యాపీనెస్.
1: అది కాదు, ఇది శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందిస్తుంది.
0: యు నీడ్ ఎటర్నల్ బ్లిస్.
1: ఇలాంటి ఆనందాన్ని మనం పొందే నిమిత్తమై
0: టు ఎక్వైర్ దిస్ బ్లిస్
1: అన్నం బ్రహ్మ.
0: We should begin with food. Food is God.
1: Rakto Devo Maheshwara.
0: Essence is Vishnu.
1: Manam tine aharamu, raktamu, dani sancharinchetunti yangamulu anni kudunu parishuddham aipothayi.
0: Therefore, the food, the essence and the blood, they'll all be sanctified.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్
1: ఇలాంటి మంత్రం సరైన రీతిగా శుభ్రం చేయడానికి మనకు మొట్టమొదటి ఋతం సత్యం.
0: ఋతం సత్యం టు బిగిన్ విత్
1: అనగా ఋతం చాలా గొప్పది.
0: ఋతం ఇస్ గ్రేటెస్ట్.
1: ఋతం అనగా త్రికాల భాజ్యమైనటువంటిది. ఋతం
0: ఋతం ఇస్ చేంజ్లెస్.
1: పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడింటి యొక్క ఏకత్వాన్ని గర్చించినటువంటి ఋతం.
0: ఇట్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్.
1: అది నిజమైన జ్ఞానము.
0: దట్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: సత్యంలో కూడా కొన్ని కాలాన్ని పరిగణంగా కొంచెం మార్పు చెందవచ్చును.
0: సత్య మే షో సర్టన్ చేంజెస్ విత్ ద పాసేజ్ ఆఫ్ టైం.
1: కాలాన్ని పరిగణంగా మార్పు చెందేటువంటిది అంతా కూడా మారకమన్నారు.
0: And that which is changeable is marakam.
1: ఎట్టి సమయమునందు కూడాను కాలమును వాస్తవము చేయకుండా పవిత్రమైనటువంటి దీని లోపల శాశ్వతంగా నిలిచేటువంటిది సరైనటువంటి మార్గము ఒక్కటే.
0: Therefore, the changeless, immortal, eternal path is tarakam only one.
1: ఇది తారకం కాదు, ఇది మారకం. మారకంలో మార్పు చెందుతుండాలి, తారకంలో ఉంటుండాలి సర్వము.
0: All the changes are there in only in మారకం, but not in tarakam.
1: ఇది తారక మంత్రము అని ప్రబోధిస్తూ వచ్చారు రామదత్తులు.
0: And this is తారక మంత్ర.
1: తారక మంత్రం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ తారక మంత్రం?
1: మూడు కాలములు ఎందుకు మార్పు చెందినటువంటిది తారకము.
0: తారకము మీన్స్ దట్ విచ్ డస్ నాట్ చేంజ్.
1: తారకము సూటెరుగవలెనన్న సద్గురుని కృపచే తారతమ్యము తెలుసుకునమన్నా.
0: చాంట్ తారక మంత్ర, గో టు యువర్ ప్రిసెప్టర్.
1: ఎరుకమెర పండకుండా జాగ్రత్త నిత్యము స్వప్నాశ శక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకము సూటెరుగవన్న.
0: నో తారక మంత్ర టు నో ది రియాలిటీ ద విట్నెస్ విచ్ ఎగ్జిస్ట్.
1: ఎప్పటికీ అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకుని జీవాత్మ చదివిడి తారకం.
0: దేర్ ఫోర్ ద తారక స్పీక్స్ ఆఫ్ ది ఎటర్నల్ విట్నెస్ విచ్ ఈస్ సేమ్.
1: ఏ మతం వారైనా కానీ, ఏ కులం వారైనా కానీ తారక మంత్రాన్ని తెచ్చుకోవాలి.
0: పీపుల్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ.
1: కానీ ఇప్పుడు భక్తులు భక్తులు భక్తులు అనుకుంటుంటారు.
0: కెన్ రిపీట్ తారక మంత్ర. వీ కాల్
1: భక్తులు సాధన చేస్తున్నారే కానీ
0: వీ అడాప్ట్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
1: అడుగు పెట్టిందంతా అసత్యమే.
0: ఎవ్రీ స్టెప్ వీ అటర్ లైస్.
1: మాట పలికిందంతా అసత్యమే.
0: వాట్ ఎవర్ వీ సే ఇస్ అన్ట్రూత్.
1: కాలు పెట్టిందంతా అధర్మమే.
0: ఎవ్రీ స్టెప్ ఇస్ అధార్మిక్.
1: పలికిందంతా అసత్యమే.
0: అండ్ వాట్ ఆల్ వీ స్పీక్ ఇస్ అన్ట్రూత్.
1: ప్రేమ అనేటువంటి దాంట్లో ఏమాత్రము కొంతవరకు నేను కానీ సరైనటువంటి పరిశుద్ధం లేదు.
0: దేర్ ఇస్ నో ప్యూర్ లవ్ at any time.
1: స్వార్థ సప్రయోజనాలతో నిండి ఉంటుండాలి.
0: We are full of selfishness and self-interest.
1: ఇలాంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ఏమాత్రం భావించకూడదు.
0: We should not consider these traits.
1: భక్తులు భక్తులు అనుకొని ప్రపంచమంతా సంచరిస్తూ ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తుంటారు.
0: Calling ourselves devotees, we commit all wicked deeds.
1: ఇలాంటి పాపానికి గురి అయినటువంటి వాడు మహాపాపి.
0: And he is the worst of the sinner.
1: అలాంటి పాపిని ముఖం కూడా చూడకూడదు.
0: వీ షుడ్ నాట్ సీ ది ఫేస్ ఆఫ్ సచ్ సిన్నర్స్.
1: బయటకు చూస్తే మంచి అందచందములు కనిపిస్తారు.
0: ఎక్స్టర్నల్లీ దే ఆర్ హ్యాండ్సమ్.
1: కానీ లోపల చూస్తే అంతా మాలిన్యమే.
0: విదిన్ దే ఆర్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
1: అలాంటి మాలిన్యానికి మనం చేర్చుకోకూడదు.
0: వీ షుడ్ నాట్ హ్యావ్ సచ్ పొల్యూషన్ విదిన్.
1: ధనం కోసమని తన జీవితాన్ని అంతా నాశనం చేసుకుంటాడు.
0: People ruin their lives for money.
1: Dhanam kampaichavachunu.
0: Money you can have.
1: Kontha mandi nenu chepparu.
0: Swami
1: oka birthday ki raavali anukuntunte kontha varaku nu leave chikatam ledu.
0: Some say, Swami, we don't have leave to attend Bhagwan's birthday.
1: Sick leave chestam annaru.
0: They said they will apply sick leave and come here.
1: నేను చెప్పాను సిక్ లీవ్ కూడా మంచిది కాదు.
0: స్వామి సెడ్ యూ కెనాట్ అప్లై.
1: అసత్యం చెప్పి వచ్చినట్టు నీవు రాకపోయినా మంచిదే కానీ నీవు అసత్యం చెప్పద్దు.
0: డస్ నాట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ కమ్, నెవర్ అటర్ ఎ లై.
1: సత్యవ్రతాన్ని ఆచరించండి.
0: అండ్ ప్రాక్టీస్ ట్రూత్.
1: ఆ సత్యం చేతనే మీకు సర్వేశ్వరుడు మీకు సాక్షాత్కరిస్తాడు.
0: అండ్ ది ట్రూత్ విల్ టేక్ యూ టు గాడ్.
1: కనుక సత్యం చేతనే మనం దైవత్వాన్ని పొందాలి.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ట్రూత్ యూ కెన్ దట్ గివ్స్ యూ మ్యానిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ.
1: మనం పవిత్రతను పొందాలి.
0: అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ దట్ సీక్రెట్ క్వాలిటీ.
1: నిజమైన జ్ఞానతత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలంటే నిజమైనటువంటి ప్రార్థనే చాలా అవసరం.
0: ద ట్రూ విజ్డమ్ కుడ్ బి అక్వైర్డ్ బై సిన్సియర్ ప్రేయర్.
1: అది అన్నం బ్రహ్మ.
0: దట్ ఈస్ ఫుడ్ ఇస్ గాడ్.
1: సో విష్ణు.
0: అండ్ ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: భక్తో దేవో మహేశ్వరః.
0: అండ్ ది ఇన్డ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఇంతకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ ఈస్ రిక్వైర్డ్?
1: ఈ ప్రార్థన పెద్ద శ్రమ పడవలసిన అవసరం లేదు.
0: యూ డోంట్ నీడ్ టు స్ట్రెయిన్ టు ఆఫర్ దిస్ ప్రేయర్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాదసేవనం,
0: సర్వీస్,
1: వందనం,
0: సాల్యుటేషన్,
1: ఆర్చనం,
0: వర్షిప్,
1: దాస్యం,
0: సర్విట్యూడ్,
1: స్నేహం,
0: ఫ్రెండ్షిప్,
1: ఆత్మనివేదనం,
0: సరెండర్.
1: మనం దైవంతో స్నేహం చేయాలి.
0: వీ షుడ్ హ్యావ్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అతని
1: స్నేహం ఒక్కటి ఉంటుంటే ప్రపంచం అంతా మన హస్తగతం అయిపోతుంది.
0: ఇఫ్ గాడ్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ద హోల్ వరల్డ్ విల్ కమ్ టు యూ.
1: కానీ ఆ ఉన్న స్నేహాన్ని కూడా ఓడగొట్టుకుంటున్నారు ఈనాటి కర్మజీవులు.
0: అండ్ టుడే వీ లూజ్ అవర్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్.
1: స్నేహం ఆత్మనివేదనకు ముందుగా స్నేహమే జపిస్తుంది.
0: బిఫోర్ సెల్ఫ్ సరెండర్ ఫ్రెండ్షిప్ ఈజ్ దేర్.
1: ఆ ఫ్రెండ్షిప్ అనేటువంటిది సామాన్యంతో లభించేటువంటిది కాదు.
0: ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఆర్డినరీ.
1: దానిని మనం సంపాదించుకోవాలి.
0: దట్ వీ షుడ్ హ్యావ్.
1: సంపాదించుకున్నటువంటి దాన్ని సార్థకం చేసుకోవాలి.
0: అండ్ దట్ ఫ్రెండ్షిప్ కల్టివేట్,
1: సార్థకం చేసుకునేటువంటి దాన్ని సాధనలో నింపాలి.
0: షుడ్ ఫైండ్ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ సాధన.
1: కేవలం మాటలతో మనం కాలం వ్యక్తం చేయకూడదు.
0: వీ షుడ్ నాట్ వేస్ట్ అవర్ టైం.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు ప్రత్యేకంగా మీరు గుర్తించవలసినటువంటిది సత్యం పలకాలి.
0: వాట్ యూ షుడ్ నో టుడే ఈజ్ యూ షుడ్ స్పీక్ ట్రూత్.
1: సత్యమే మన జీవితానికి ఆధారము.
0: ట్రూత్ ఈజ్ ది
1: సత్యమే మన ప్రత్యక్షమైనటువంటి పరమాత్ముడు.
0: ట్రూత్ ఈజ్ గాడ్.
1: ఆ సత్యాన్ని మనం ఉల్లంఘించకుండా సాధ్యమైనంత వరకు అనుచరణలో పెట్టుకుంటాము.
0: అండ్ వీ షుడ్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ టు ది ఎక్స్టెంట్
1: పాసిబుల్. ఆహారం చాలా ప్రధానమైనటువంటిది.
0: ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
1: ఈ ఫుడ్ లోపల కూడా ఈ మూడు మార్గంలో అవలంబించాలి.
0: వీ షుడ్ ఫాలో దీస్ త్రీ పార్ట్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫుడ్.
1: బ్రహ్మ
0: ఫుడ్ ఈజ్ బ్రహ్మ.
1: ఎందుకంటే ఏం కావాలి?
0: వాట్ మోర్ యూ ఇస్ నీడెడ్.
1: రసో విష్ణు,
0: రస ఎసెన్స్ ఇస్ విష్ణు.
1: దేవో మహేశ్వర,
0: అండ్ ది ఇండ్వెల్లర్ ఇస్ మహేశ్వర.
1: ఈ త్రికాలం ఎందుకు పవిత్రం గావించేటువంటి ఈ మూడే ప్రార్థనలు.
0: దీస్ త్రీ ప్రేయర్స్ విల్ నేచురల్లీ గివ్ యూ లిబరేషన్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ముఖ్యంగా మీరు జీవితం లోపల ఇలాంటి విద్యార్థులుగా వచ్చి ఈ ప్రదేశంలో ప్రవేశించి ఈ విధమైనటువంటి యొక్క సంభాషణలు విని కొంతవరకు అప్పుడో ఇప్పుడో కూడా కొంచెం మార్పు చేసుకోవటం చాలా అవసరము.
0: Being students here, spending time in this place, sanctum sanctorum, it gives you chance for transformation. Many people from distant places come
1: here. They are
0: waiting for a chance
1: to be here. See,
0: make you proper use of the chances given to
1: you. And
0: never use any harsh words
1: anytime.
0: Never స్పీక్ అంట్రూత్ ఎట్ ఎనీ టైం.
1: ఏదైనా అసత్యం ఆడవలసి వస్తే సత్యమో వద్దు అసత్యం వద్దు మౌనం వహించు.
0: ఇఫ్ ఇట్ దేర్ నెసెసిటీ టు స్పీక్ ఎనీథింగ్ జస్ట్ గివ్ అప్ స్పీకింగ్ ఇట్ ఆల్ డో అబ్జర్వ్ సైలెన్స్.
1: ఈ మౌనం చేతనే సర్వకార్యము సిద్ధిస్తుంది.
0: బై అబ్జర్వింగ్ సైలెన్స్ యూ కెన్ అచీవ్.
1: సత్యం చెప్తే వివిధులకు అపకారం అవుతుందో ఏమో అని భయపడవద్దు.
0: బై టెలింగ్ ట్రూత్ యూ మే బి అఫ్రైడ్ ఆఫ్ హార్మింగ్
1: సంబడి. నేను పాపిని అయిపోతానేమో అని భయపడవద్దు.
0: బై అటరింగ్ ఫాల్స్ హుడ్ యూ మే సీ దట్ యూ మే
1: సిన్. అక్కర్లేదు సత్యమునకు విలువనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్ టు స్పీక్ ట్రూత్.
1: అలాంటి పరిస్థితుల్లో మౌనం వహించు.
0: అండర్ దోస్ సర్కమ్స్టాన్సెస్ అబ్జర్వ్
1: సైలెన్స్. సత్యములకు రెండింటికి అతీతంగా నీవు ఉంటుండు.
0: యూ షుడ్ బి బియాండ్ ద ట్రూత్ అండ్ అంట్రూత్.
1: సాధ్యమైనంత వరకు జీవితాన్ని సత్య మార్గంలో ప్రవేశపెట్టండి.
0: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: యువకులైనటువంటి వారు కాబట్టి స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
0: యాజ్ యువర్ యంగ్స్టర్స్ యూ షుడ్ నో స్టార్ట్ అర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ.
1: ఈ యంగ్ ఏజ్ లోపల మీరు స్టార్ట్ చేయాలి.
0: యూ షుడ్ స్టార్ట్ వైల్ యు ఆర్ యంగ్.
1: తర్వాత మీ యొక్క జీవితం చాలా సార్థకమవుతుంది.
0: ద హోల్ లైఫ్ వుడ్ బి కంఫర్టబుల్ అండ్ కన్వీనియంట్ దేర్ ఆఫ్టర్.
1: ఈ విధంగా సార్థకం గావించుకునే మార్గాన్ని ఈనాడు గుర్తించుకుని వర్తించడం అత్యవసరము.
0: ఇట్ ఇస్ నెసెసరీ టు లీడ్ ద లైఫ్ టు అటైన్ ద గోల్ ఆఫ్ లైఫ్.
1: నా పుట్టిన పండుగ నా పుట్టిన పండుగ నేను ఎప్పుడు ఆశించలేదు.
0: భగవాన్ డస్ నాట్ వాంట్ సెలబ్రేషన్.
1: ఎప్పుడు పుట్టిన పండుగ ఆశించాలని నాకు ఆశ లేదు.
0: భగవాన్ డజంట్ డిజైర్ ద సెలబ్రేషన్.
1: ఎన్ని ప్రోగ్రామ్లు వచ్చినాయి కానీ వాటిని ఉల్లంఘించాను.
0: మెనీ ప్రోగ్రామ్స్ హి హస్ నాట్ పర్మిటెడ్ దెమ్.
1: జనాలు వచ్చినారు కాబట్టి ఈ యొక్క కర్మలు కూడా ఆచరించవలసి వచ్చింది.
0: బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ హియర్ దిస్ హాస్ టు బి సెలబ్రేటెడ్.
1: లేకపోతే నాకు ఈ ఉత్సాహమే లేదు.
0: భగవాన్ డజంట్ వాంట్
1: ఈ పండుగలు చేసుకోవాలని ఆశనే లేదు.
0: హి డజంట్ వాంట్ ఎనీ సెలబ్రేషన్.
1: నిత్యము పండుగే.
0: ఎవ్రీ డే ఇస్ ఎ ఫెస్టివల్.
1: నేను
0: భగవాన్ ఈజ్ ఆఫ్ ఎటర్నల్ బ్లెస్.
1: ఎట్టి ఆనందము ఇతరులు ఇచ్చేటువంటిది కాదు నాకు.
0: భగవాన్ బ్లెస్ ఈజ్ నాట్ ఫ్రమ్ ఎనీ.
1: ఇతరుల ఆనందం కోసం నేను కాచుకోను.
0: హి డజంట్ వెయిట్ ఫర్
1: యు. ఆనందం నా నుండి ఉండేది.
0: దట్ బ్లెస్ ఈజ్ వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ బ్లెస్.
1: ఇచ్చే ఆనందము పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తి.
0: The bliss of Bhagavan is eternal bliss.
1: Dvandvaditam kadam satyam tattvamasadi lakshyam.
0: It is non-dual, supreme and spiritual.
1: Ekam nityam vimalam acharam sarvadi sachibhutam.
0: It is pure, unsullied, unpolluted, unblemished. It is pakka pure.
1: Bhavatitam trigunaraitam.
0: It is transcendental, attributeless.
1: Naketti gunamulu levu.
0: No attributes.
1: Meer nammina namakapoyinappudiki naa yokka deeniki nene aanandam.
0: Believe it or not, Bhagavan is personification of bliss.
1: ఆ లోపములంతా మీలో ఉద్భవిస్తుంటాయి కానీ నాలో రావు.
0: ఆల్ డిఫెక్ట్స్ ఆర్ ఇన్ యూ.
1: ఏది నేను చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ భగవాన్
1: మీ క్షేమం కోసమని,
0: ఫర్ యువర్ వెల్ఫేర్,
1: మీ పవిత్రత కోసమని,
0: ఫర్ యువర్ ఓన్
1: మీ ఆనందం కోసమని,
0: ఫర్ యువర్ హ్యాపీనెస్,
1: మీరు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండండి.
0: భగవాన్
1: దోషరహితులై జీవించండి.
0: భగవాన్ వాంట్స్ యూ టు బి ప్యూర్ అండ్ డిఫెక్ట్లెస్.
1: దోషరహితులై జీవించడం అదే నాకు ముఖ్యమైనటువంటిది.
0: ఇఫ్ యు ఆర్ బ్లెమిష్లెస్ స్వామి ఇస్
1: ఎలాంటి సంఘము చేరినప్పటికీ
0: యూ మే బి ఇన్ ఎనీ కంపెనీ
1: ఆ సంఘము ద్వారా మీ దోషాన్ని పెంచుకోకూడదు.
0: అండ్ డోంట్ డెవలప్ కల్టివేట్ బ్యాడ్ హ్యాబిట్స్.
1: అలాంటి దోషరహితులై మీరు జీవించడమే నాకు చాలా ఆనందము.
0: భగవాన్ వాంట్స్ యూ టు లీడ్ ఎ స్పాట్లెస్ లైఫ్.
1: నాకు ఎప్పుడు ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి యొక్క బాధలు నాకు కలగవు.
0: భగవాన్ హ్యాస్ నో సఫరింగ్ ఎట్ ఎనీ టైం.
1: నాకు ఏ విధమైనటువంటి విచారము లేదు.
0: నో వరీ ఎట్ ఆల్.
1: ఎలాంటి చింతన నాకు లేదు.
0: నో థాట్స్ వాట్స్ ఎవర్.
1: ఈ వరీ నాకెందుకు, అన్ని నాకు కావలసినట్టు ఉన్నాయి, నాకేది ఆశ లేదు.
0: భగవాన్ హ్యాస్ ఆల్ ఇన్ హిమ్ విత్ హిమ్.
1: ఏది చేసినా మీ నిమిత్తమే.
0: వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఇస్ ఫర్ యూ.
1: ఏది చెప్పినా మీ నిమిత్తమే.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫర్ యూ.
1: వాట్ ఎవర్ ఐ డు గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
0: వాట్ ఎవర్ భగవాన్ డస్, వాట్ ఎవర్ భగవాన్ సేస్, ఇట్ ఇస్ గుడ్ ఫర్ యూ, గుడ్ ఫర్ యూ.
1: నాట్ ఫర్ మీ.
0: ఇస్ నాట్ ఫర్ భగవాన్.
1: నేనే మీకోసం ఉన్నాను.
0: భగవాన్ ఈస్ హియర్ ఫర్ యూ.
1: నా కోసం ఇంక నాకెందుకు.
0: అండ్ వాట్ ఈస్ దట్ హీ వాంట్స్.
1: కాబట్టి నన్నే ఉపయోగపెట్టుకోండి.
0: మేక్ ఫుల్ యూజ్ ఆఫ్ భగవాన్.
1: నేను ఎప్పుడు సిద్ధమే.
0: భగవాన్ ఈజ్ ఆల్వేస్ రెడీ.
1: కానీ పవిత్రమైనటువంటి భావాన్ని మీరు పెంచుకోండి.
0: బట్ యూ షుడ్ హ్యావ్ సీక్రెట్ థాట్స్.
1: దివ్యమైన జీవితాన్ని పెంచుకోండి.
0: అండ్ హ్యావ్ డివైన్ లైఫ్.
1: ఇది ఏ ముఖ్యమైన. ఏ తప్పులు జరిగినా మీలో వచ్చేటువంటి భావం లే దోషములు.
0: ఆల్ ది మిస్టేక్స్ ఆర్ ద ఫీలింగ్స్.
1: నేను ఒక సమయం లోపల మౌనం వహిస్తాను.
0: అండ్ భగవాన్ ఈజ్ ఓన్లీ విట్నెస్.
1: ఓ స్వామి ఏదో మా దోషం చూసుకుని స్వామి మాతో మాట్లాడటం లేదే, మౌనం వహించాడే అనుకుంటారు.
0: You think we committed some mistakes, so Swami is so silent, not
1: talking to us. Bhagavan
0: has no nature to find fault with
1: you. నేత్రం ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటివి.
0: భగవాన్స్ ఐస్ ఆర్ ప్యూర్.
1: నేను ఎప్పుడు శుద్ధంనే చూస్తుంటాను కానీ అశుద్ధం పక్కన ఉన్నప్పటికీ నేను చూడను.
0: He always watches good in you, not anything fault or defect.
1: ఆ బ్యాడ్ అనేది మీ యొక్క ఇమాజినేషన్.
0: All the bad is your own imagination.
1: మీలో ఉంది కాబట్టి అది మీకు ఇమాజినేషన్ గా వస్తుంటుంది.
0: As it is within you, it comes forth as imagination.
1: నాలో లేదు కాబట్టి బ్యాట్ కూడా గుడ్ గా కనిపిస్తుంది నాకు.
0: బికాస్ నో డిఫెక్ట్ ఇన్ భగవాన్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
1: కనుక మీరు ఎప్పుడు కూడా స్వామి విషయంలో డౌట్స్ కి ఏమో అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ ఎంటర్టైన్ ఎనీ డౌట్స్ ఇన్
1: సంశయాత్మ వినశ్యతే.
0: దోస్ దట్ డౌట్ ఆర్ షూర్ టు పెరిష్.
1: సంశయానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
0: నెవర్ గివ్ స్కోప్ టు
1: డౌట్. నిస్సంశయుడిగా ఉంటుండాలి.
0: బీ డౌట్లెస్.
1: దృఢత్వ స్వరూపుడై ఉంటుండాలి.
0: హావ్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: దృఢమైన ఆత్మస్వరూపాన్ని ధరించాలి.
0: అండ్ ఆల్సో థింక్ ఆఫ్ ది సెల్ఫ్ విచ్ ఇస్ సో
1: స్ట్రాంగ్. మీకు అందరికీ తెలుసు, ఎవరైనా మన గృహానికి వచ్చినా మనం వారిని చూసినా వాళ్ళని గౌరవించండి.
0: రెస్పెక్ట్ ఎక్స్టెండ్ ఆల్ హాస్పిటాలిటీ కర్టెసీ
1: టు విజిటర్స్. మన ప్రేమను పంచండి.
0: షేర్ ద లవ్ విత్ ఎవ్రీబడీ.
1: మీరు తినే తిండిలో కొంత భాగమైన వారికి పెట్టండి.
0: సర్వ్ ఫుడ్ టు ది గెస్ట్.
1: అప్పుడే నీకు శరీరం మాదక శాంతి కలుగుతుంది.
0: దెన్ యూ విల్ హ్యావ్ ద మెంటల్ పీస్.
1: ఇది నిజమైన జ్ఞానము.
0: దిస్ ఇస్ ట్రూ విజ్డమ్.
1: ఇలాంటి కంటే జ్ఞానం కంటే ఇంకేం కావాలి?
0: వాట్ ఎల్స్, వాట్ మోర్ ఇస్ విజ్డమ్.
1: కనుక జ్ఞానం అంటే ప్రత్యేకమిచ్చేటువంటిది కాదు.
0: విజ్డమ్ ఇస్ నాట్ సెపరేట్.
1: త్రికరణ శుద్ధి కావాలి.
0: ద ప్యూరిటీ.
1: ఋతాన్ని మనం అనుసరించాలి.
0: అండ్ యూ షుడ్ ఫాలో ఋతం.
1: ఋతం అనగా దేహరీతిగా, మనస్సు రీతిగా, కర్మరీతిగా, మూడింటి ఎందుకు మనం ఋతాన్ని అనుసరించాలి.
0: యూ షుడ్ ఫాలో అడాప్ట్ ఋతం బై యూనిఫైయింగ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: తారకంగా మీరు రూపొందండి, మారకంగా మాత్రం వద్దు.
0: ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు చేంజ్లెస్ తారక, నాట్ ఎవర్ చేంజింగ్.
1: మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మధ్య మార్పు చెందుతుంటుంటే అంతకంటే దురదృష్టవంతుడు మరొక లేడు.
0: ఇఫ్ యూ గో ఆన్ చేంజింగ్ మూమెంట్ టు మూమెంట్, యూఆర్ వెరీ అన్లక్కీ.
1: అది మంకీ మైండ్.
0: ఇట్ ఇస్ మంకీ మైండ్.
1: మ్యాన్ కైండ్.
0: బట్ యూ బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: ఇది తారకం మ్యాన్ కైండ్.
0: తారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: చెలించేటువంటి మైండ్ మ్యాన్ కైండ్.
0: మారకం ఇస్ మ్యాన్ కైండ్.
1: కానీ మంకీ మైండ్.
0: ఇస్ మంకీ మైండ్.
1: కనుక అలాంటి దానికి మనం పోకూడదు.
0: అండ్ యూ షుడ్ నాట్ గో.
1: మనం మంకీ కాదు.
0: యూఆర్ నాట్ ఎ మంకీ.
1: ఇలాంటి మానవుడై పుట్టి దీనికి మనం ప్రవేశించకూడదు.
0: యూఆర్ ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, యూ కెనాట్ గో అలాంగ్ ద మంకీ పాత్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈనాడు పుట్టిన దినం అనేది మీరు కొత్తగా నేర్చుకోవాల్సినటువంటిది ఒకటే ఒకటి.
0: యూ హావ్ టు లెర్న్ టుడే ఆన్ దిస్ బర్త్డే అకేషన్.
1: పవిత్రమైన వాక్యంను వృథా చేయొద్దండి.
0: నెవర్ వేస్ట్ యువర్ వర్డ్స్ దట్ ఆర్ సీక్రెట్.
1: వేస్ట్ చేసినటువంటి వైద్యుని కాలం మనం సంపాదించుకోలేము.
0: ద టైమ్ లాస్ట్ కెనాట్ బి రీగెయిన్డ్.
1: పుడమిలో ప్రవహించినటువంటి ప్రతి మానవునికి ప్రత్యక్ష పరమాత్మ సత్యమే.
0: ఎవ్రీ మ్యాన్ ఆన్ అర్త్ కెన్ సీ గాడ్ యాజ్ ట్రూత్.
1: ఆ సత్యాన్ని నీవు అనుసరించుతున్నారా?
0: ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్.
1: దానికి ప్రక్కనే ఉన్నటువంటి ధర్మాన్ని కూడా నీవు అనుసరిస్తున్నారా?
0: బై ఇట్ సైడ్ ఇస్ రైచోస్.
1: సత్యం నాస్తి పరో ధర్మ.
0: దేర్ ఇస్ నో ధర్మ రైచోస్.
1: సత్యము రెండు కూడా నువ్వు అనుసరిస్తూ పోవాలి.
0: ఫాలో సత్య అండ్ ధర్మ.
1: సత్య ధర్మము శాంతి ప్రేమలతో మీ నిత్య జీవన యాత్ర సాగించు. సత్యధర్మము శాంతి ప్రేమనతో సత్యధర్మము శాంతి ప్రేమ.

0: ప్రేమ స్వరూపులు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మీకు తెలియనివి కాదు.
1: ద ప్రెసెంట్ కండిషన్, ద పొజిషన్ ఆఫ్ ద వరల్డ్ ఈస్ వెరీ వెల్ నోన్ టు యూ.
0: దైవాన్ని గురించి చెప్పుటకు ఏమాత్రం కూడా అవకాశం లేదు.
1: దేర్ ఇస్ నో స్కోప్ టు స్పీక్ ఆఫ్ ద డివైన్.
0: ధనమే దైవం బయ్యే,
1: మనీ is viewed as God.
0: మానవుని యందు ధర్మం అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: Where can you expect righteousness to prevail?
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love,
0: దైవము ఒక్క ప్రేమకు తప్ప అన్య మార్గములలో తనకు గోచరించడు.
1: You will not be able to find God by any other path other than love.
0: Premane devamu, devame prema.
1: Love is God, God is love.
0: Aithe ee prema yokka paristhiti e vidhanga untundali?
1: How is love as you find it?
0: Prema anaga ఏదో ప్రాపంచికమైనటువంటి విషయాల్లో, భౌతికమైన లౌకికమైన విషయాల్లో ప్రవేశించి దానిని ప్రేమించి వాటిని దాచుకోవటము, ఇది ప్రేమగా భావిస్తున్నారు.
1: వీ కన్సిడర్ లవ్ ఇన్ రిలేషన్ టు వరల్డ్లీ, ఎఫిమరల్, ట్రాన్షియంట్, మొమెంటరీ ఆబ్జెక్ట్స్ అండ్ ద మెటీరియల్.
0: విద్యానామ నరస్వరూప మధికం, ప్రచ్ఛన్న గుప్తం ధనం. ఈనాడు ప్రతి మానవుని యందు కూడాను గుప్తమైనటువంటి ధనం ఉంటుండాలి. అది ఏమిటి? జ్ఞానమే ధనం.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ లైస్ హిడెన్ ద వెల్త్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇట్టి పరిస్థితులు యందు దేనిని దైవమని, దేనిని ప్రకృతి అని, దేనిని విభజించడానికి ఏమాత్రం కూడాను అవకాశం.
1: Under these circumstances, he is not able to, possible to bifurcate, differentiate the divine and the nature.
0: ఈ వ్యక్తి చూసినప్పటికీ తాను ప్రేమించేటువంటి యొక్క ప్రేమ కేవలం ఒక వస్తువుని గురించి కాదు, ఒక విషయాన్ని గురించి కాదు, కేవలం తన యొక్క స్వార్థాన్ని గురించి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: In fact, no one loves any other person or any object or material for that matter. He loves his own self, the selfishness.
0: ఇది స్వార్థపరమైనటువంటి యొక్క ప్రేమ దైవానికి ఏ రీతిగా మనం బోధించడానికి వీలవుతుంది?
1: When the love is totally selfish, how is it possible to teach about God?
0: కానీ నిజంగా విచారణ చేస్తే selfless love, అదే నిజమైనటువంటి దైవత్వం.
1: Therefore, true divinity is reflected in the form of selfless love.
0: ఈ సెల్ఫిష్ లవ్ అనేటువంటిది పాము మొదలుకొని పరమహంసల వరకు కూడాను ఒకటిగానే కనిపిస్తూ ఉండాలి.
1: లవ్ దట్ ఈస్ సెల్ఫిష్ ఈస్ క్వైట్ కామన్ రైట్ ఫ్రమ్ ద స్నేక్ టు ద నోబ్లెస్ట్ పర్సన్.
0: ఇట్టి పరిస్థితులు యందు ప్రేమను ఏ విధంగా భావించడానికి వీలవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ టు టీచ్ అండ్ స్పీక్ అబౌట్ లవ్ అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్?
0: నేను ఎల్లప్పుడూ కూడాను ప్రేమను గురించే బోధిస్తుంటాను.
1: భగవాన్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ లవ్.
0: నాకు ఆ ప్రేమ తప్ప అన్య మార్గం ఏవి నాకు తెలియదు.
1: భగవాన్ ఈజ్ నాట్ అవేర్ ఆఫ్ ఎనీ అదర్ పాత్ అదర్ దాన్ లవ్.
0: ఈ ప్రేమ కలిగినటువంటి మానవునకు ఏదైనా కూడాను తాను ప్రేమించినటువంటి ఒక వస్తువే పరమాత్మ తత్వం అని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: Therefore, the man with love will be able to visualize love on objects in a different perception dimension altogether.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమను గురించి ఏ విధంగా బోధించాలి?
1: Under these conditions, how are we to learn about love?
0: ప్రతి మానవుడు కూడాను దేన్నో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటున్నాడు.
1: Everyone in fact loves one or other.
0: అయితే ఇది ప్రేమించదగినది, ఇది ప్రేమించదగినది అనేటువంటి నిర్ణయం చేసేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: No one has any authority to decide that one deserves love, the other one does not deserve.
0: ఇట్టి పరిస్థితుల యందు ప్రేమతత్వాన్ని ఏ విధంగా విపరీతం చేయడానికి వీలవుతుంది?
1: The nature of love, how is it possible to comprehend and assimilate?
0: ఒక పిల్లవాడిని అడిగినప్పుడు నీకెవరిపైన ప్రేమ నాయన అని అడిగితే మా అమ్మగారి పైన ప్రేమ అంటారు.
1: If you ask a boy, whom do you love? He will say, I love my grandmother.
0: అయితే ఈ గ్రాండ్మదర్ను దేనికోసం ప్రేమిస్తున్నాడు?
1: How is it why he loves his grandmother?
0: ప్రపంచంలో ఎన్నో పదార్థాలు ఉన్నావు కదా, అందులో ఒక గ్రాండ్మదర్ని ఎందుకు ప్రేమించటం?
1: The world is full of plenty and prosperity. Why is it this boy loves his grandmother?
0: సర్వత పాణిపాదం తర్వత వచ్చి శిరోముఖం సర్వత శృతమంలోకి సర్వమా ఉత్తిష్ఠతి.
1: God is present all over the universe. All his feet and hands and heads, ears are spread all over the cosmos.
0: అలాంటి పరిస్థితి లోపల దీన్ని ప్రేమించదగినది, దీన్ని ప్రేమించదగనిది అనేటువంటి నిర్ణయించేటువంటి అధికారం ఎవరికీ లేదు.
1: Therefore no one has any authority to say that this is deserving and the one is undeserving for love.
0: కనుక ప్రేమనే దైవము, దైవమే ప్రేమ.
1: Therefore love is God, God is love.
0: ఈ గాడ్ అనేటువంటిది ఏ విధంగా ఉంటున్నది అనేటువంటి విచారిస్తే గాడ్ అనేది పేరు మాత్రమే ఉన్నది కానీ రూపం కనిపించదు.
1: గాడ్ వి నో వెర్బలీ ఇన్ ఎ నేమ్ బట్ నో వన్ కెన్ సీ ద ఫామ్.
0: అయితే దీన్ని పట్టి పేరించినప్పుడు, సాధించడానికి పొందుకున్నప్పుడు ప్రేమ అనేటువంటిది ఒక స్వరూపాన్ని పొందుతుంది.
1: హవెవర్ విత్ డిటర్మినేషన్ అండ్ ఇంటెన్స్ ఎఫర్ట్ one we able to visualize love in a specific form.
0: Sarvata panipadam tar sarvata vachi shiromukam sarvata sutamalloki sarvama uttishtati.
1: God is present all over the universe, all over the cosmos, with all hands are his, all legs are his, all ears are his, all eyes are his.
0: Annanti endukunu prema anetundi samatvanga undinappudu deenini vadalatamu deenini
1: When there is love as an underlying current, how can you deny anyone?
0: ఇది ఒక ప్రేమకు సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore, this sort of an attitude as to demarcate is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మీరందరూ ప్రేమ స్వరూపులే.
1: You are all embodiments of love.
0: మీ అందరి యందు ప్రేమ ఉన్నది.
1: There is love latent in you.
0: కానీ ఈ ప్రేమను ఏ విధంగా మీరు పొందగలుగుతున్నారు?
1: బట్ హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ దిస్ లవ్?
0: ఈ ప్రేమను వాక్యంతో చెప్పడానికి వీలు కాదు.
1: లవ్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ బై వర్డ్ ఆర్ వెర్బలే.
0: ఈ ప్రేమను మనం ఒక పరిస్థితిని ఎందు అనుభవించి ఆనందం పొంది ఈ ఆనందం యొక్క స్వరూపమే ప్రేమ అని మనం చెప్పవచ్చు.
1: Therefore, love can be experienced under certain special situations, conditions, and the bliss that one derives thereby.
0: కానీ ఈ ప్రేమ తత్వము ఎటువంటిది?
1: What is the nature of love?
0: ఈ ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉంటున్నది.
1: This love is immanent in everyone.
0: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాన్ని ధరించి దాన్ని ప్రేమగా భావిస్తున్నారు.
1: But each one will begin to assume a specific form and experience.
0: తాను నిర్ణయించినటువంటి స్వరూపమే ప్రేమ యొక్క స్వరూపమని భావిస్తున్నారు.
1: He considers that love in totality is represented in the form of his thought.
0: అయితే ఈ విధమైనటువంటి యొక్క ప్రేమను మనం ఏ విధంగానూ ఆలోచించలేకుండా పోతున్నాము.
1: This sort of approach to love in a specific form will never help us to know the holistic view of love.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Prapanchamulo ప్రేమ అనేటువంటిది ఒక్కటి తప్ప ఇంకా చెల్లించినటువంటిది ఏ ఒక్కటి కూడా మాకు కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ యు డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఎల్స్ అదర్ దాన్ లవ్ విచ్ ఇస్ అన్షేకబుల్.
0: ఇది నిత్య సత్యమైనటువంటి యొక్క స్థిరమైనటువంటి యొక్క మార్గము.
1: దిస్ ఇస్ ఎన్ ఎటర్నల్ ట్రూత్, ఎ పర్మనెంట్ పాత్.
0: ఏ విధమైనటువంటి పరిస్థితి ఎందుకు కూడాను ఇది మెదలడానికి వీలు కాదు.
1: ఇన్ నో సిచ్యువేషన్ కెన్ యూ చేంజ్ ఇట్ ఆర్ మూవ్ ఇట్.
0: ఇది కేవలం ఒక మానవత్వం అయినటువంటి ఒక దైవతత్వం మాత్రమే ఇది చిక్కుతూ ఉండాలి.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది హ్యూమన్నెస్, హ్యూమన్ క్వాలిటీ విచ్ విల్ హెల్ప్ అస్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లవ్.
0: మనము కేవలము ఒక ప్రేమతత్వాన్ని కేవలం ఒక డివైన్ గా భావిస్తున్నాము.
1: We consider the nature of love as the very attribute of divinity.
0: Ee divinity anetundi ekkada unnadi?
1: Where is divinity?
0: Manavuni yokka angamalo ekatvanni pondinappudu idilo manaku gocharam avutundi.
1: In fact, the divinity percolates all over the human body such that limbs work in perfect coordination and harmony.
0: Ee yokka ekatvamunandu ee divinity kanipistundi.
1: In this coordination, oneness, you find divinity.
0: ఈ ఒకటాని ఎందు మాత్రమే ఒకటి కనిపించుతూ ఉన్నప్పుడు ఈ డివినిటీ అనేటువంటిది ఏమిటి?
1: If you just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం భావించి ఆనందిస్తున్నామే కానీ ఈ డివినిటీకి ఒక విధమైన రూపం లేదు.
1: In fact, we enjoy the divine by giving a name and a form. In fact, God is nameless and formless.
0: Kanuka manam okoka danni okoti ga nirnayam chesukunte manaki ikkada chusinappudiki unnadi prema okkate.
1: Therefore, on inquiry we will know that the same love is uniform, present everywhere.
0: Idi ee divinity anetundi emiti?
1: If we just localize, narrow it down to a specific form, how can you call it divinity?
0: కానీ డివినిటీ అనేటువంటిది మనం ఒక పేరును పెట్టుకొని మనం

0: we will know that the same love is uniform, present everywhere.
1: ఇది మానవత్వంలోను తప్ప ప్రతి జీవతత్వమునందు కూడాను ఉన్నది.
0: Not only in humanity, it is present in the very life principle of every organic being.
1: ప్రతి ప్రాణి యందు కూడాను ఈ డివినిటీ నిరంతరము ఉంటుండాలి.
0: In every living creature, you find love existing.
1: కానీ ఈ డివినిటీలోనే ఎనిమిటీ కూడా ఉంటుండాలి.
0: But we also think of the enmity at times.
1: ఈ ఎనిమిటీ లోపలనే డివినిటీ లోపల ఒక విధమైనటువంటి ఒక ప్రేమతత్వం ఇమిడి ఉంటున్నది.
0: దేర్ఫోర్ వెన్ వన్స్ వీ పుట్ అండర్ దిస్ ఎనిమిటీ అండర్ చెక్, వీల్ బి ఏబుల్ టు నో లవ్ ఇన్ ఫుల్.
1: కానీ ఈ ప్రేమతత్వం లోపల అన్నింటికంటే గొప్పది చాలా దివ్యత్వమైనటువంటి యొక్క భావము.
0: బట్ ఇన్ ది నేచర్ ఆఫ్ లవ్ ద సుప్రీం థింగ్ ఈస్ ద డివైన్ లవ్.
1: దీనిని మనం ఏ రీతిగా చూపగలము?
0: How do you demonstrate supreme divine love?
1: మనం అనుభవించి ఆనందించి దీన్ని అందరికీ అనుభవించేయాలి.
0: This divine supreme love can only be experienced, shared blissfully.
1: ఈ డివైన్ సుప్రీం లవ్ అనేటువంటిది కేవలం సుప్రీం అనేటువంటిది అందుకనే ఇది చేరుతూ ఉంటుండాలి.
0: Therefore the divine love is utmost, topmost, ultimate, supreme.
1: దీనిని అనేక రకములుగా భగవద్గీత ఎందుకు కూడాను అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: భగవద్గీత ఆల్సో రిఫర్ టు దిస్ లవ్ ఇన్ వేరియస్ డైమెన్షన్స్.
1: సర్వత పాణిపాదం, తత్సర్వతం వచ్చి శిరోముఖం, సర్వత శృతిమల్లోకి, సర్వమా ఉత్తిష్ఠతి.
0: దట్ ద డివినిటీ ఈస్ ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ వన్ యాజ్ ఆల్ హ్యాండ్స్ ద ఫీట్ ఇయర్స్ అండ్ ఐస్ ఆర్ హిస్.
1: అయితే దీనిని మనం ఏ విధంగా పేరు పెట్టాలంటే అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి పేర్లు ఉంటున్నాయి.
0: హౌ ఆర్ వీ టు నేమ్ ఇట్? ఈచ్ వన్ ఆఫ్ అస్ హ్యావ్ ఎ నేమ్. ఇన్ ఫ్యాక్ట్
1: పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ పదార్థం మాత్రం ఎప్పటికీ మారదు.
0: నామెన్క్లేచర్ మైట్ వేరీ బట్ ద మెటీరియల్ విల్ నెవర్ చేంజ్.
1: నగలు ఎన్ని చేసుకున్నప్పటికీ బంగారు ఎప్పటికీ ఒకటిగానే ఉంటుంది.
0: జ్యువెల్స్ మే బి మెనీ బట్ గోల్డ్ ఈజ్ వన్.
1: ఈ గోల్డ్ అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
0: Where from you got this gold?
1: ఇది అన్ని కూడాను భూమి నుండే పుట్టినవి.
0: In fact, you all get them from the Mother Earth.
1: కనుకనే దైవం కూడాను ఈ మానవత్వాన్ని పుట్టినాడు.
0: Therefore, God is in human form.
1: దైవం మనుష్య రూపేణ.
0: God takes a human form.
1: ఇది మనం ఎట్లా చూపించాలంటే ఎవరు చూసినా కూడాను దైవమే.
0: Therefore, in reality, everyone is divine.
1: ఈ అన్ని శిరస్సులు కూడాను దైవం యొక్క శిరస్సులే.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్.
0: దేర్ఫోర్ గాడ్ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ మల్టీ ఫ్యాసెటెడ్ మల్టీ డైమెన్షనల్ కాస్మిక్ పర్సనాలిటీ.
1: దీన్ని మనము సరైనటువంటి రీతిలో చూపించాలంటే ట్రాన్సెండెంటల్ అనేటువంటి దీంట్లో ఒక విధమైనటువంటి ప్రేమ ఒక ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ఫోర్ డివైన్ ఇస్ ట్రాన్సెండెంటల్. The transcendental love speaks of divinity.
1: ఆ డివినిటీని మనం ఎట్లా అనుభవించాలంటే కేవలము ఒక నిశ్శబ్దంతో ఏకాంతమైనటువంటి భావంతో మనం అనుభవించాలి.
0: Therefore the divine supreme love can be experienced in solitude, in aloneness, in total silence.
1: కానీ ఈ టోటల్ సైలెన్స్ లోపల చాలా పవిత్రమైనటువంటి ఒక శక్తి ఇమిడి ఉంటున్నది.
0: There is sacred power hidden in the depth of silence.
1: దాని కోసమని మనం నోరు ఇచ్చినటువంటిది మాట్లాడటం కోసం కాదు.
0: The mouth is gifted not merely for speaking.
1: ఈ మాట్లాడ కోసమని ఇచ్చినటువంటి నోరును మనం అనేక రకములుగా ఉపయోగపెడుతున్నాము.
0: In fact, the tongue is utilized for gossip and the tall talk.
1: కాన మనము సైలెంట్ గా ఉండాలి.
0: Therefore, we need to maintain silence.
1: పూర్వ ఋషులందరూ కూడాను మౌనము అని పెట్టారు.
0: ఏన్షియన్ సేజెస్ అబ్జర్వ్డ్ సైలెన్స్.
1: ఈ మౌనం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ సైలెన్స్?
1: వాగ్బంధన చేయటము.
0: రిఫ్రైనింగ్ ఫ్రమ్ టాక్ ఇస్ సైలెన్స్.
1: కానీ ఈ వాక్ లోపల ఏమాత్రము లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఈస్ నాట్ సో.
1: ఈ వాక్కు మించినటువంటిది మరొకటి ఉంటుండాలి.
0: బియాండ్ దిస్ దేర్ ఇస్ అ హైయర్ లెవెల్ ఆఫ్ సైలెన్స్.
1: ట్రాన్సెండెంటల్ అనేటువంటి పదములకు అనేక అర్థములు కూడా ఉంటున్నాయి.
0: When once we say it is transcendental, it has got different meanings and interpretations.
1: ఈ ట్రాన్సెండెంట్ ప్రతి మానవుని

0: కూడా ఉంటున్నది.
1: దిస్ ట్రాన్సెండెంటల్ సుప్రీం లవ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీబడి.
2: అది ఏ రీతిగా నీవు గమనించగలవు?
1: హౌ కెన్ యూ అబ్జర్వ్ దిస్?
2: అది కేవలము నీ మౌనం ద్వారా, నీ యొక్క ఏకాంతమైనటువంటి ప్రేమ ద్వారా దీన్ని రియలైజ్ చేసుకోవచ్చును.
1: ద ట్రాన్సెండెంటల్ డివినిటీ కెన్ బి అబ్జర్వ్డ్ ఓన్లీ ఇన్ సాలిట్యూడ్ అండ్ అటర్ సైలెన్స్.
2: దీనికి ఒక విధమైనటువంటి వర్ణన లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డజంట్ నీడ్ ఎనీ నరేషన్.
2: ఏ వర్ణన కూడా లేనటువంటిది అవర్ణించుకోవచ్చు అని అలాంటి పరిస్థితి లోపల దీన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ డివినిటీ ఇస్ బియాండ్ కాంప్రిహెన్షన్ నరేషన్ డిస్క్రిప్షన్ ఆర్ వెర్బల్ ఎక్స్ప్రెషన్.
2: నీ ఒక పదార్థాన్ని తీసుకుంటే ఇది ఏ విధంగా ఉండాలని చెప్తే దానికి ఆ విధంగా రూపం వస్తుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద మెటీరియల్ ఆబ్జెక్ట్ కెన్ బి వ్యూడ్ ఇన్ ఎ డెఫినెట్ ఫార్మ్.
2: మెటీరియల్ ఆబ్జెక్షన్ కేవలం ఒక విధమైనటువంటి ఒక మన మనోభావం నుంచి రూపొందుతుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద థాట్ దట్ విల్ గివ్ ఎ డెఫినెట్ ఫార్మ్ అండ్ నేమ్ టు ద మెటీరియల్ ఆబ్జెక్ట్స్.
2: కానీ ఇది అన్నింటికీ సమన్వయమవుతుంది.
1: We will also find a unifying factor in all this.
2: Kanuka manam nijamga manam bhavandam tattvanni gurtinchukovalante maunamlone gurtinchali.
1: To experience God, it is possible only in the depth of silence.
2: Ee silence lopana kuda nu sarinaatvanti tattvamu manam gurtinchali.
1: We should know the true nature, the proper way of observance of silence.
2: True nature ante emi? Deeniki inkokati untruth untunda?
1: When once we say it is true nature, is there anything like untruth?
2: Kavi is a true nature.
1: Therefore, it is truth of truth.
2: Chuchinanta kuda no truth.
1: So what all that you say is truth.
2: Ekkada chuchinappudiki ee truth e manaku kanipistuntundari.
1: Therefore, it is only truth that exists.
2: Kaani kanipinchetuvanti oka padarthamanu manamu nammalekapothunnamu.
1: But we are not able to believe all that we see.
2: దానిని సైలెన్స్ తో కన్నులు మూసుకుని విచారం చేస్తే అందులో మనకు అర్థమవుతుంది.
1: విత్ ఐస్ క్లోజ్డ్ విత్ థరో ఎంక్వైరీ ఇన్ సాలిట్యూడ్ అండ్ సైలెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ ఇట్స్ డెప్త్.
2: దీన్ని మనం సరైనటువంటి పదంతో వినియోగించుకోవడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్రెస్ వెర్బలీ బై ఎనీ వర్డ్స్.
2: కనుక మనం పరమాత్మ తత్వాన్ని మనం తోడి తోడి కనిపించడానికి వీలు కాదు.
1: దేర్ఫోర్ mere expression will never help us to experience God.
2: Suchinanta kudanu paramaatmude.
1: Therefore what all that you see is divine.
2: Vinadantayu paramaatmude.
1: All that is heard is divine.
2: Unnadantayu paramaatmude.
1: It's only God that exists.
2: Taniki ye peru pettavachunu, ye roopam tiddavachunu.
1: What name you give him, what form you can think of.
2: Kanuka manaku roopa naamanni pettadaniki manaku ye maatram adhikaram ledhu.
1: Therefore we cannot give a specific name and a form to God.
2: Kanuka God anetundi kevalam oka vidhamainatundi padam maatrame minchindi gaani roopam kanipinchatam ledhu.
1: Therefore God is a term here, a word, but you don't see any form.
2: Deenni manamu aanandamlo unchinappudu ee aanandam anetundi oka God ga kanipistundi.
1: Therefore in a blissful state we'll experience that God is bliss.
2: Kanukani nitya aanandam పరమ సుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గణతత్వం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వది సాక్షిభూతం.
1: Therefore the divinity is non-dual, ethereal, the ultimate objective of life, the only existence, the sustaining principle, unpolluted, blemishless.
2: ఇందులో దేంట్లో మనం ప్రవేశించినప్పటికీ దాని యొక్క రూపం మనకు కనిపిస్తుంటే
1: Therefore in any form we can experience the divinity.
2: Prema sarupulara,
1: embodiments of love.
2: Dinni gurtinchadaniki manam prayatnincham chaala porapadu.
1: No effort will help us to know the divinity. It is a mistake to think so.
2: Manam nishabdamuga dannu praveshinchi dannu aanandanga anubhavinchali.
1: It is only silence that will help us to experience the divinity blissfully.
2: Kanukani silence is gold annaru.
1: So it is said silence is gold.
2: Gold is God annadu.
1: And this very gold is God.
2: Kanika ee God anetundi ee vidhanga untundalante anni roopallona untundali.
1: God takes upon himself all forms.
2: Anni roopamulu kudanu daivame.
1: All forms are his.
2: Vedam anni vidhara bodhisthu vachindi.
1: Vedam teaches the same principle.
2: Sahasrasicha purushah anni kudanu sahasramainatundi.
1: He says that God is multidimensional. has so many forms and names.
2: ఒక్క బంగారంతో ఎన్నో నగలు చేసినట్టుగా.
1: Just as you make so many jewels out of the same gold.
2: ఒక్క దైవమే అన్ని రూపములను పొందుతున్నది.
1: The same God takes upon himself many forms.
2: కనుక దైవాన్ని విశ్వసించేటువంటి లేకపోయినప్పటికీ దైవం అనేది ఒకటి ఉన్నది అనేటువంటి ఒక నమ్మకమైన మన కలగాలి.
1: Therefore we should see that we have faith in God.
2: అయితే మనము దానిని చూడటానికి ప్రయత్నించకపోతే తప్ప కనిపిస్తుంది.
1: If you inquire, investigate, you'll be able to see him.
2: ఎన్నో మంది అనేక మంది సాధనలు చేసి అనేక సాధనలో ప్రవేశించి తద్వారా ఆ దివ్యత్వమైనటువంటి ఒక మౌనత్వాన్ని తప్పక దర్శించారు.
1: Aspirants seekers in the past could experience the divinity in the depth of silence.
2: ఈ సైలెన్స్ లోపలనే ఇన్నోబిలమైనటువంటి ఒక రూపాలు కనిపిస్తుంటాయి.
1: ఇన్ సైలెన్స్ యుల్ బి ఎక్స్పీరియన్సింగ్ ద మల్టీ డైమెన్షనల్ ఆస్పెక్ట్ ఆఫ్ డివినిటీ.
2: చూడు, అక్కడ ఏదో కనిపిస్తూ ఉంటుండాలి.
1: యు సీ ఎ డిఫరెంట్ ఫార్మ్ అట్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ హియర్.
2: దాని రూపం ఎట్లా ఉంది?
1: వాట్ ఈస్ ఇట్స్ ఫార్మ్ నౌ?
2: కేవలం డైమండ్ రూపంలో ఉంటుండాలి.
1: ఇట్ హ్యాస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డైమండ్.
2: కానీ డైమండ్ అనేటువంటిది ఏమిటని వజ్రము అంటున్నారు.
1: సే ఇట్ ఈస్ ద డైమండ్ యాజ్ యు నో.
2: దానిని సంస్కృతం లోపల ఇంగ్లీష్ లోపల కూడా డైమండ్ అన్నారు.
1: డైమండ్ షుడ్ బి ఎక్స్ప్లెయిన్డ్.
2: మనసును నాశనం చేయాలి.
1: Therefore the mind has got to be changed.
2: మనసు ఉండినంత వరకు కూడాను ఏ స్వరూపము కానరాదు.
1: Therefore the withdrawal of the mind will help us to experience the divinity.
2: మనసు అనేటువంటిది అన్ని చోట్ల అందరి ఎందు కూడాను ఉంటున్నది.
1: Mind is present in everyone everywhere.
2: మనస్ ప్రారంభం అనగా మనసు అనేటువంటిది ఒక స్వరూపం కాదు.
1: Mind has no specific form.
2: అటువంటి మైండ్ కు మనం ఎంత డైమండ్ అన్నా ఇది సరైనటువంటి అర్థం కాదు.
1: Therefore you cannot call this mind a diamond.
2: ప్రపంచము లోపల మనం ప్రతి విషయాన్ని కూడాను విచారణ చేస్తున్నాము.
1: We research and investigate every material object in this world.
2: నా ఉద్దేశం లోపల దీన్ని విచారణ చేస్తే మనకు లభ్యం కాదు.
1: Bhagavan says mere investigation will not help you to experience
2: ఒక స్వరూపాన్ని నీవు కలిగించుకో.
1: Have one specific form of your choice.
2: ఆ స్వరూపంలోనే నీ మనసును ఇమిడ్చుకో.
1: And see that your mind merges in the form of your taste.
2: అప్పుడు మనసంతా కూడాను ఆ యొక్క స్వరూపాన్ని పొందిపోతుంది.
1: Therefore the form will completely encompass the whole range of your mind.
2: ఆ మైండ్ ఏ స్వరూపాన్ని పొందుతుందో అదే దైవత్వంగా భావించు.
1: And the mind vanishes reflecting the form of your choice and the taste.
2: చలనకు మారేటువంటిది మనసు కాదు.
1: Therefore the mind should not change moment to moment.
2: కాని మనసు ఈనాటికి అన్ని విధాలా చలిస్తూనే ఉంటుండాలి.
1: But today the mind is wavering.
2: ఇలాంటి చలించేటువంటి మనసును మనం ఆధారం తీసుకోకూడదు.
1: We cannot rely on this wavering mind.
2: చలించినటువంటి ఒక దానిని మనం దృఢంగా నమ్మాలి.
1: Therefore we should have a concentrated steady mind.
2: చూడు, అది అక్కడ కనిపిస్తుండాలి. ఆ కనిపించేటువంటి దాన్ని నువ్వు ఏమాత్రము మార్చుకోక కన్నులు మూసుకొని దాన్ని నీవు స్మరిస్తురా.
1: As you see a form at a distance, close your eyes, ponder over it, ruminate upon the form.
2: అది చూడు ఎక్కడెక్కడో పోతుండాలి.
1: You find it moving to distances.
2: ఎక్కడ తిరిగినప్పటికి తిరిగి అక్కడికే వస్తుండాలి.
1: It might move anywhere, but it comes to its original place.
2: కానీ ప్లేస్ ను మాత్రం మార్చడం లేదు.
1: But it doesn't change its name, identity.
2: అది నిజమైనటువంటి దైవత్వము.
1: That is the true divinity.
2: ఈ డివినిటీ అనేటువంటి దాన్ని పేరు పెట్టుకున్నారు కానీ ఇంగ్లీష్ లో దానికి ఏమాత్రం కూడాను అర్థం కనిపించడం లేదు.
1: Though we give the name divinity, but we don't understand its meaning.
2: కానీ డివినిటీ అంటే ఏమిటి?
1: What is divinity then?
2: ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: The only one without the second is Brahma.
2: ఏకాత్మ బ్రహ్మ.
1: It is only God who is one.
2: ఒక్కటే మనకు ఉండేది.
1: Only one that exists.
2: దీనికి ఎన్ని పేర్లు పెట్టుకున్నా కానీ అది కాదని చెప్పదు.
1: You may give any number of names, it will never disown or deny.
2: చూడు, అక్కడ కనిపిస్తుండాలి.
1: You find it there.
2: అనేక శిరస్సులు ఉంటున్నాయి.
1: So many heads are here.
2: అనేక హస్తములు ఉంటున్నాయి.
1: So many hands.
2: అనేక నేత్రములు ఉంటున్నాయి.
1: So many eyes.
2: అన్ని నేత్రములతో చూసేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది మీకు?
1: Well, when you have got so many eyes and forms, well, how do you know the unity one?
2: కనుకనే సహస్రశేష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
1: Therefore it is said, all heads are his, hands are his, eyes are his, feet are his.
2: ఎక్కడ చూసినప్పటికీ కనిపించేది ఒక్కటే ఒకటి.
1: You may see anywhere, it's only one thing that exists.
2: దానిని మీరు ఒకే మనసుతో పట్టుకోండి.
1: Concentrated on it, in full attention.
2: ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది మనము ఏదో ఇన్ ఇంగ్లీష్ పదవులు పెట్టుకుంటున్నాం, కానీ దీనికి అది సరైనటువంటి పదం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద కాన్సన్ట్రేషన్ ఈజ్ ద యూజువల్ టర్మ్ దట్ వీ అప్లై, బట్ ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్ ఇట్స్ ట్రూ మీనింగ్.
2: కనుక ఇది అన్నింటికీ గొప్పది ఒకటే ఒకటి.
1: దర్స్ వన్ గ్రేట్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ అబౌవ్ ఆల్ దీస్.
2: నిర్గుణం, నిరంజనం, సమాధానం, నికేతనం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపినం.
1: దట్ ఈస్ అట్రిబ్యూట్లెస్, ద నేమ్లెస్, the spotless, immortal, nectarine, non-jewel.
2: కనుక అలాంటి ఈ తత్వం నీ చేతి ఎందే ఉంటున్నది.
1: అండ్ దట్ వెరీ నేచర్ ఈజ్ రైట్ నౌ ఇన్ యువర్ గ్రిప్.
2: నీ చేతి ఎందు నీవు చూడుకోలేకుండా ఎక్కడెక్కడో పోయి వెతుకుతున్నావు.
1: When that is your very true nature, you are in search of it elsewhere.
2: నీ మనసునందున్నటువంటి ఒక తత్వమే నీకు బహిర్ముఖంగా కనిపిస్తుండాలి.
1: It is only your feelings that are reflected in front of you.
2: దీన్ని ఇమాజినేషన్ అంటారు.
1: This what is called imagination.
2: నీ ఎందు ఉన్నటువంటి దాన్ని నీవు ఇమాజినేషన్ చేసుకోకుండా దాన్ని చుట్టూ పో.
1: You cannot go by your reflections, by way of imagination. Go on investigating.
2: Reflection, reaction, resound.
1: The whole world is full of these three, reaction, reflection,
2: resound. ఈ మూడు కలిసి ఒక్కటే.
1: In fact, all the three are one.
2: ఆ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావమే.
1: And the reaction is the effect of the action.
2: కానీ ఈ రియాక్షన్ అనేటువంటిది దీని యొక్క ప్రభావం చేతనే రిఫ్లెక్షన్ గా మారుతుండాలి.
1: అండ్ దిస్ రియాక్షన్ విల్ ఆల్సో టేక్ యూ టు అదర్ స్టేట్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్.
2: ఆ రియాక్షన్ రెండు కూడా చూడుకోకుండా నీవు రియాలిటీని నువ్వు మనసులో పెట్టుకో.
1: దేర్ఫోర్ కీప్ దట్ రియాలిటీ, ద డివినిటీ ఇన్ యువర్ అటెన్షన్, ఇన్ యువర్ వ్యూ, బియాండ్ రియాక్షన్, రిఫ్లెక్షన్, డిజాల్వ్.
2: కనుక ఇది ఒక్క నిమిషంలో మీకు గోచరం అవుతుంది.
1: ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైమ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
2: కానీ ఇటు దానిని మీరు అంగీకరించటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ దిస్ వన్.
2: మనకు కావాల్సింది ఒక్కటే ఒకటి.
1: ఇన్ ఫ్యాక్ట్ వాట్ వీ నో వీ నీడ్ ఇస్ ఓన్లీ వన్.
2: అది ఏ దైవం.
1: దట్ ఇస్ గాడ్.
2: ఎక్కడ చూసినా కనిపించేది అది ఒక్కటే.
1: ఓన్లీ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
2: కనుక అటు ఏకత్వమైనటువంటి ఒక తత్వాన్ని మనం హృదయంలో పెంచుకోండి.
1: దట్ యూనిటీ, దట్ వన్నెస్ ఆఫ్ ద డివినిటీ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ హార్ట్.
2: ఆ ఏకత్వం అనేది లేకపోతే ఈ అనేకత్వం అనేటువంటిది మనకు అర్థమే కాదు.
1: Without this underlying unity, oneness, you cannot know the multiplicity, the plurality of nature.
2: Kaluka nature anetundi kevalam oka creature.
1: The nature is full of creatures.
2: Creature.
1: Nature, I'm sorry, I stand corrected. Nature is the preacher.
2: Ee preacher anetundi dalle mana preethiga anubhavinchali.
1: Let us have this preacher, the nature, in our attention.
2: కనుకని అతి ప్రీచర్ అనేటువంటిది మన హృదయంలోనే పుట్టుతుండాలి.
1: దేర్ఫోర్ ద నేచర్ ఆఫ్ ద ప్రీచర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ వన్స్ ఓన్ హార్ట్.
2: మన యందే పుట్టి, మన యందే పెరిగి, మన యందే లీనమైపోతుండాలి.
1: ద ప్రీచర్, ద నేచర్ ఇస్ బోర్న్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, గ్రోస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
2: కనుక అది ఎక్కడ కూడా మరి పారిపోదు.
1: ఇట్ విల్ నెవర్ రన్ అవే ఫ్రమ్ యూ.
2: అట్టి ప్రీచర్ ను మనం ఎప్పుడు కూడా హృదయం అందించుకోవాలి.
1: ద ప్రీచర్ హూ ఇస్ ప్రెసెంట్ విత్ ఇన్ యూ హాస్ గాట్ టు బి లుక్డ్ ఆఫ్టర్ విత్ ఇన్.
2: ఆ ప్రీచర్ కు సంస్కృతం లోపల అనేక పేర్లు ఉంటున్నాయి.
1: ఇన్ సంస్కృత్ ద ప్రీచర్ హాస్ సెమినీ నేమ్స్.
2: ఈ ప్రీచర్ అనేటువంటిది ప్రీతిలో కనిపిస్తుంది.
1: అండ్ దిస్ ప్రీచర్ యూ విల్ బి ఫైండింగ్ ఇన్ ద నేచర్.
2: ప్రీతిలో కనిపిస్తుంది.
1: దిస్ ప్రీచర్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ విత్ ప్రీతి ఆర్ లవ్.
2: ఈ ప్రేమతత్వాన్ని మనం ఎంతవరకు పెంచుకుంటే మనం అంత త్వరగా దైవత్వానికి చూడగలము.
1: ద మోర్ ఆఫ్ ప్రీతి ఆర్ లవ్ యూ హ్యావ్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ గాడ్.
2: ఒక్క క్షణం లోపల కూడాను దాన్ని మనం గుర్తించవచ్చు.
1: ఇన్ ఎ మోమెంట్ యూ కెన్ రికగ్నైజ్ అండ్ ఎక్స్పీరియన్స్.
2: చూడు, మధ్య లోపల కనిపిస్తూనే ఉంటుండాలి.
1: దేర్ ఇన్ ద మిడ్స్ట్ ఎట్ ఎ డిస్టెన్స్ యూ ఫైండ్ ఇట్.
2: కన్నులు కనిపిస్తున్నాయి.
1: యు సీ ది ఐస్.
2: హస్తములు కనిపిస్తున్నాయి.
1: హ్యాండ్స్ ఆర్ సీన్.
2: నడిచేటువంటి పాదములు కనిపిస్తున్నాయి.
1: దట్ వాక్ ఆర్ సీన్.
2: అన్ని కనిపిస్తూనే ఉన్నాయి.
1: ఆల్ ఆర్ సీన్ ఫ్రమ్ హియర్.
2: దాన్ని నీవు తప్పక పట్టినప్పుడు తప్ప అది నీ హృదయంలో ప్రవేశిస్తుంది.
1: వెన్ వన్స్ యూ గ్రాస్ప్, యూ కెన్ కంటైన్ దెమ్ ఆల్ ఇన్ యువర్ హార్ట్.
2: నీ దేహమునందున్నటువంటి భేదములు పూర్తి నిర్మూలన చేసుకో.
1: See that there will be no differences in you.
2: కాని ఆ డిఫరెన్స్ ను నువ్వు వేరు చేయకుండా పోయినప్పటికి ఇది నీకు ఏమాత్రమూ కనిపించదు.
1: ఇఫ్ యూ డు నాట్ గివ్ అప్ ద డిఫరెన్సెస్ వేరియేషన్ యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
2: కనుక మనం ఒకదాన్ని పెట్టుకున్నప్పుడు అనేకం వచ్చినప్పటికీ ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ ద హోల్ వరల్డ్ యూనివర్స్ మే బి ఆఫ్ మల్టిప్లిసిటీ బట్ వీ షుడ్ నో ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
2: కనుక మీరు ఒక క్షణం లోపల దైవాన్ని చూడాలంటే ఒక క్షణం లోపలనే కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు సీ గాడ్ ఇన్ ఫ్యాక్ట్ యూ కెన్ సీ హిమ్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్
2: టైం. కానీ ఆ కనిపించేటువంటి దైవత్వం అనేటువంటిది మీకు అర్థం కావటం లేదు.
1: బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో దట్ యూ సీ ద డివైన్ గాడ్ ఓన్లీ.
2: కానీ దీన్ని అర్థం చేసుకోవాలంటే నీకు లోపల ఉన్నటువంటి భావాన్ని పూర్తి మార్చుకోవాలి.
1: To know, to experience this, you have to change your thoughts.
2: మనం కంటి అద్దాలు వేసుకున్నప్పుడు ఆ అద్దాల రంగును బట్టి అన్ని మనకు కనిపిస్తుంటాయి.
1: As is the color of the glass, so will be the color of the scene that you see.
2: కనుక నీవు ఆ కలర్ ఆఫ్ గ్లాసెస్ ను మార్చేసేసి.
1: Therefore, change the colored glasses.
2: ఏ అద్దాలు కూడా లేకుండా నీకు రియల్ అలాగే సాక్షాత్ ప్రతిబింబమైనటువంటి ఒక రూపాన్ని నువ్వు చూసుకో.
1: Without wearing colored glasses, see the reality all by yourself.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
2: ఈ ప్రేమను ఒకదాని నువ్వు గట్టికి పట్టుకో.
1: క్యాచ్ హోల్డ్ ఆఫ్ దిస్ లవ్ ఫర్మ్లీ.
2: ఆ ప్రేమ చేతని సర్వము నువ్వు చూడగలవు.
1: విత్ దిస్ లవ్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
2: సర్వ ప్రదేశమునందు కూడా ప్రయాణం చేయగలవు.
1: యూ విల్ బి ఏబుల్ టు ట్రావెల్ రీచ్ అక్రాస్.
2: నీతో పాటు అది కూడా ప్రతిబింబంగా వస్తుంటుంది.
1: అండ్ ది లవ్ విల్ ఫాలో యూ లైక్ షాడో ద రిఫ్లెక్షన్.
2: కనుక ఇది కేవలం ఒక రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కాదు.
1: ఇట్స్ నాట్ మియర్లీ లిమిటెడ్ టు రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
2: ఇది రియాలిటీ.
1: This love is the reality.
2: మనం చూస్తుంటే ఎంత కాలమైనా కూడా చూస్తూనే ఉండొచ్చు.
1: You can, if you are watchful of this love, you can continue to witness it.
2: కనుక మీరు మొట్టమొదట స్థిరత్వాన్ని పెంచుకోండి.
1: So develop this stability first.
2: ఈ స్థిరత్వాన్ని పెంచుకుంటే అన్ని కూడా మీలో పెరిగిపోతాయి.
1: If you are steady, you'll be able to accomplish the rest.
2: ఈ స్టడీ అనేటువంటిది ఎట్ట మీరు చేయాలి?
1: How can you be steady?
2: ఒక్క మాటను ఒక బాటను ఒక విధమైనటువంటి రూపంతో స్థిరం చేసుకోవచ్చు.
1: Be steady in your own path, in your own chosen form. So endearing.
2: ఈ జన్మ చచ్చువులకంతా కనిపించేదంతా కూడా ఏదో కనిపిస్తుండదు అనుకుంటున్నాం.
1: We just dismiss it because things are seen with the physical naked eye.
2: ఈ జన్మ చచ్చువులు కాదు మనకు కావాల్సింది.
1: It's not the physical naked
2: eye. జ్ఞాన చచ్చువులు కావాలి.
1: It is the wisdom eye that's important.
2: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: మీ ఎదురుగా కనిపించేటువంటి ప్రతి వ్యక్తి కూడాను మీకు దైవంగా భావించండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాజ్ డివైన్ హూసోఎవర్.
2: అందరూ దైవ స్వరూపులే అని భావించు.
1: ఫీల్ దట్ ఆల్ ఆర్ డివైన్.
2: నీ తల్లి, తండ్రి, సిస్టర్, బ్రదర్ అందరూ కూడా దైవ స్వరూపులుగా భావించు.
1: యువర్ మదర్, ఫాదర్, సిస్టర్, బ్రదర్స్ ఆల్ ఆర్ డివైన్.
2: అందుకోసమని త్వమేవ మోదాచ పితాస్వమేవ, త్వమేవ బంధుస్య సకత్వమేవ, త్వమేవ గర్వం మమ దేవ దేవాలి.
1: Therefore we say, O God, you are my mother, you are my father, you are my teacher, you are my brother, you are my sister, you are my friend.
2: అన్ని కూడా నువ్వు ఒకరిగానే భావించుకో.
1: So all are divine, have this feeling.
2: దేనిపైన కూడా నువ్వు డౌట్ నీవు పెట్టుకోవద్దు.
1: Do not doubt any.
2: ఈ డౌట్ అనేటువంటిది రావటం చేతనే అనేక విధాల మనకు మనసును అయోమయమైపోతుండాలి.
1: Because of so many doubts we are confused.
2: ఈ డౌట్స్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: Never give any scope for doubts.
2: నిజంగా నన్ను అడుగుతూ ఉంటారు చాలా మంది.
1: Many approach Bhagwan and ask him.
2: కానీ నేను చెప్పేది ఒకటే, నీ యొక్క నమ్మకమైనటువంటి ఒక దానిపైన ఉంచుకో.
1: Bhagwan always tells him, have full faith on one.
2: అప్పుడు ఏది నీకు కనిపిస్తుంది అదొక్కటే కనిపిస్తుంది.
1: యూ విల్ సీ దట్ ఆన్ విచ్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్.
2: కనుక మీరు ఒకే దృష్టిని పెంచుకోండి.
1: హ్యావ్ ఓన్లీ వన్ పాత్, వన్ విజన్.
2: ఈ విధమైనటువంటి యొక్క సాధన మనం సరిపడినటువంటి తప్పక దైవత్వం గోచరిస్తాడు.
1: ఫాలోయింగ్ దిస్ స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇన్ డెప్త్ ఇన్ రియాలిటీ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద డివినిటీ.
2: కనుక ఏదైనా ఒక రూపాన్ని నువ్వు నిర్ణయం చేసుకో.
1: సో హ్యావ్ ఎ చోజన్ ఫామ్.
2: దీన్ని మనం దాన్ని హృదయంలో నింపుకో.
1: ఇన్స్టాల్ ఇట్, ఫిల్ ఇట్ ఇన్ యువర్ హార్ట్.
2: ఆ నింపుకున్నటువంటి దాన్ని కదలు నింపుకుండా చూసుకో.
1: అండ్ సీ దట్ ద ఫార్మ్ ఈ స్టడీ ఇన్ యువర్ హార్ట్.
2: అది నీ యొక్క ధ్యానము.
1: దట్ ఈస్ యువర్ మెడిటేషన్.
2: మెడిటేషన్ అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ మెడిటేషన్?
2: ఏదో కన్నులు మూసుకొని ఏదో ఒక విధాన్ని చూస్తుంటే అది ఏదో కనిపిస్తుంది అనుకుంటారు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ మియర్లీ క్లోజింగ్ ది ఐస్ అండ్ ఇమాజినింగ్ సో మెనీ.
2: ఈ కన్నులు మూసుకున్నంత మాత్రం మెడిటేషన్ కాదు అది.
1: Mere closing your eyes does not amount to meditation.
2: Kani dani sthiramaina roopanga ga teechukovali.
1: And the form should be steady. It should be installed.
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: Prema ku minchinatvanti sadhana marakati
1: ledu. There is no other spiritual practice beyond love.
2: Aa prema tattvam ekkolukuntai tappaku nenu cheppagalanu.
1: And how do you acquire this love? You should be able to know.
2: Ee prema tattvanni okka margamlo manam praveshapettali.
1: And this love should flow in one direction.
2: దానికి అనేక మార్గాలుగా చూపించకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి డైవర్టెడ్ ఇన్ డిఫరెంట్ వేస్.
2: తప్పక ఆ యొక్క స్ట్రెయిట్ గా పోయినప్పుడే ఆ ప్రేమ స్వరూపమే గోచరిస్తుంది.
1: లెట్ ద లవ్ ఫ్లో ఇన్ ఎ సింగిల్ డైరెక్షన్ సో దట్ యుల్ ఎక్స్పీరియన్స్.
2: కానీ ఆ డైరెక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపిస్తుంది?
1: బట్ వేర్ కెన్ యూ గెట్ దిస్ డైరెక్షన్?
2: ఈ డైరెక్షన్ అంతా మనం చేసే డైరెక్షనే.
1: It is the direction of your own making.
2: కానీ అది చేయటం లేదు.
1: That you are not doing.
2: అది ఏమాత్రమో మనకు గోచరించడం లేదు.
1: You are not able to see this.
2: కానీ నీవు దాన్ని డైరెక్షన్ గా అంటుంటే దానిపైన మనసును స్థిరపరచుకోవాలి.
1: If you want a direction, you should have a steady mind, concentrated mind.
2: కనుక ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ఈ మనసును స్థిరంగా ఉంచుకో.
1: Make your minds steady.
2: ఈనాడు ప్రతిదానికి కూడా మనసే మనసే మనసే.
1: In every aspect you find the mind that acts.
2: Mind anetundi okka dani valane sarvamu manu gocharistundali.
1: It is only the mind that will help you to comprehend, to visualize.
2: Ee mind ku aneka margam levu.
1: In fact, mind is only one.
2: Kani maname manam danni pamputunnam gaani daniki ekkadiki povadaniki cheta kaadu.
1: In fact, mind does not move on its own. It is only we direct it, divert it in different ways.
2: Adi kadaladaniki veel ledu.
1: It cannot change, it cannot move.
2: నీవన్నింటినీ ఆ యొక్క దీనిని నీ మనసులో స్థిరం చేసుకో.
1: దేర్ఫోర్ మేక్ ది మైండ్ స్టడీ.
2: అప్పుడే నీకు సర్వ విధమైనటువంటి స్వరూపము నీకు గోచరిస్తుంది.
1: దెన్ యూ విల్ బి ఏబుల్ టు సీ ఆల్ మేనిఫెస్టేషన్స్.
2: చూడు కనిపిస్తుంటుంది.
1: Now here you see that there.
2: ఎంత హాయిగా కనిపిస్తుంది.
1: How blissful it is.
2: చక్కగా ఒక విధమైనటువంటి ఒక తేజస్వరూపంగా కనిపిస్తుంది.
1: It is brilliant, shining brilliantly with all radiance.
2: కనుకనే ఈ యొక్క బ్రిలియన్స్ అనేటువంటిది చాలా తృప్తికరమైనటువంటిది.
1: దిస్ బ్రిలియన్స్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ గ్రాటిఫికేషన్.
2: అది ఎక్కడ చూసినా కనిపిస్తుంది.
1: దిస్ రేడియన్స్ ఈజ్ ఎవ్రీవేర్.
2: కానీ మీరు ఉన్నది లేదు అని ఈ డౌట్స్ కు మధ్యలో చేరినారు కనుకనే అది ఎక్కడ పోయినా కనిపించలేదు.
1: బికాస్ వీ డౌట్ ఇట్స్ ఎగ్జిస్టెన్స్ అండ్ వీ ఆల్సో సే ఇట్స్ నాన్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఫోర్ వీఆర్ నాట్ ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్.
2: కనుక నీ యొక్క భావాన్ని ఒక స్థిరంగా పెట్టుకో. అదే నీకు సర్వ విధంగా తోడ్పడుతుంది.
1: మేక్ యువర్ ఫీలింగ్ స్టడీ. దట్ స్టడీ ఫీలింగ్ విల్ టేక్ యూ టు ది డెస్టినేషన్.
2: దానిని నీవు బానిసగా చేసుకోవాలి.
1: అండ్ సీ దట్ ఫీలింగ్ విల్ ఫాలో యూ యాజ్ యువర్ ఫాలోవర్. లెట్ ఇట్ బి ఎ స్లేవ్.
2: దాన్ని ఒక స్లేవ్గా మనం భావించుకోవాలి.
1: ఆల్ ద ఫీలింగ్స్ బి స్లేవ్స్ టు ఫాలో యూ.
2: అది మనం అందరినీ ఒక విధమైనటువంటి ఒక సవారు చేస్తుండే అని భావిస్తున్నారు.
1: బట్ వీ థింక్ దట్ వీఆర్ క్యారీడ్ అవే. Ride over by thoughts.
2: Kanuka neevu danni follow cheyakunda chusko.
1: Do not follow them.
2: Prema swarupulara.
1: Embodiments of love.
2: Dhyanam dhyanam ante chaala sulabhamainatundi margam idi.
1: People speak of meditation, but in fact it is so simple.
2: Ee meditation anetundi kevalam concentration kinda kaadu.
1: Meditation is not mere concentration.
2: Ee concentration anetundi meditation kaadu.
1: Concentration can never be meditation.
2: Kanuka meditation anetundi meditation ee.
1: Meditation is meditation.
2: కదలనటువంటి ఒక స్థలము, మార్పు చెందినటువంటి ఒక భావము.
1: That feeling which is changeless, which does not change.
2: అది నీలో చేంజ్ అయినప్పుడే బయట నీకు చేంజ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ నీకు చేంజ్ కాకపోతే అది బయట చేంజ్ అయినట్టుగా కనిపించదు.
1: It is only your inner change that makes you feel the change in the outer world.
2: అన్ని నీలోనే మార్పులు ఉంటున్నాయి.
1: In fact, all changes are within you.
2: ఈనాటి మానవులకు ఏమిటో కానీ నాకు అర్థం కావటం లేదు. ప్రతి క్షణం కూడా మార్పు చెందటం మార్పు చెందటం.
1: భగవాన్ ఈజ్ వెరీ మచ్ సర్ప్రైజ్ టు ఫైండ్ కాన్స్టెంట్ చేంజెస్ ఇన్ ఎవ్రీ వన్.
2: మనసు ఎందుకు మారుతుండాలి?
1: వై షుడ్ మైండ్ చేంజ్?
2: మారడానికి వీలు లేదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
2: దానికి ఆ శక్తి లేదు.
1: ఇట్ హస్ నో పవర్ ఆన్ ఇట్స్ ఓన్.
2: మనసు మనసుగానే ఉంటుండాలి.
1: మైండ్ రిమైన్స్.
2: ఆ మనసే మనిషిగా మారిపోవాలి.
1: అండ్ దిస్ మైండ్ షుడ్ మేనిఫెస్ట్.
2: కనుక మనిషి మనసు రెండు కలిసి ఒకటిగా అయిపోవాలి.
1: మనిషి ద మ్యాన్, మనసు ద మైండ్ షుడ్ బి వన్.
2: ఈ రెండు కలిసి ఒకటిగా అయినప్పుడే నీవు ఏకత్వాన్ని పొందగలుగుతావు.
1: బోత్ ఆర్ మేడ్ ఇన్ టు వన్ యూ విల్ బి ఏబుల్ టు ఎక్స్పీరియన్స్ ద యూనిటీ.
2: కానీ ఈ రెండు దినములు గడిచిన తర్వాత మూడో దినం మీరు నన్ను కలవండి. తప్పక మీరు అప్పటికప్పటికే మీకు అది గోచరం అవుతుంది.
1: After 2 days, Bhagavan will certainly help you to see the manifestation of the divinity. Embodiments of love. Be strong enough to experience the divinity. Why the human life is gifted? Not to waste time for food, raiment and shelter. No.
2: మనకిచ్చిండే 5 సెన్సులు 5 మార్గములు 5 వస్తువులు దీని అన్నింటినీ చేరి ఏకత్వంగా మనం చేయాలి.
1: Therefore 5 senses of cognition, 5 senses of action, 5 life sheets are given.
2: శబ్ద స్పర్శ రూప రస గంధాదులు ఈ 5 కూడా చేరి ఏకత్వంగా మనం పట్టాలి.
1: All the 5 senses have got the underlying same principle.
2: ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తే చాలా సులభంగా మనకు ఏకత్వం కలుగుతుంది.
1: If you make a sincere effort, you can know this underlying unity.
2: ఏకత్వం అనేటువంటిది కేవలం మానవ కోరిక ఒకటికి మాత్రమే కలిగింది కాని ఇంకా ఏ పశుపక్షి మృగాదులకు కూడా ఏకత్వం కలగలేదు.
1: This oneness unity can be experienced by man only, by no other birds or beasts.
2: కనుక మీరు ఏకత్వం కోసమనే మీరు పుట్టారు.
1: That you are born to experience this unity.
2: అనేకత్వంలో సంచరించడానికి కాదు.
1: Not to go by diversity.
2: ఏకత్వంలోనే నీ జీవితాన్ని ఒక అంత్యం కావించుకోవాలి.
1: We have to end our lives by experience this oneness or unity.
2: అప్పుడే మనకు జన్మ సార్థకం అవుతుంది.
1: Then only our lives are redeemed.
2: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
2: ప్రేమకు మించినటువంటి ఒకటి మరొకటి జగత్తులో కనరాదు.
1: In this world you don't find anything else more than love.
2: ప్రేమ ముదిత మనసే కహో.

పాప కటే దుఃఖమిటి నేత రామనా. భవ సముద్ర సుఖద నావ ఏక రామ నా. భవ సముద్ర సుఖద నావ.

0: అన్ని రంగాల్లో కూడాను తాను ఒక నిజమైనటువంటి మొట్టమొదటి క్లాస్ తీసుకొచ్చిందని ఇప్పుడు ఒక బాలికకు నేనేదో ఇచ్చాను.
1: A girl received all round gold medal. Bhagwan presented her the gold medal this afternoon.
0: Amma puttinappudu munchi kudanu dehamulo raktamulo poorthi diabetics.
1: Right from birth she is highly diabetic.
0: Kaani aa diabetics ku thalli tannulu doctors enno vidhamaina mandulu anta isthu vacharu.
1: The parents also and also doctors gave her many medicines for
0: ఆ యొక్క అమ్మాయికి తప్పక ఒకే మనసు.
1: She has got one concentrated mind.
0: ఏమీ చేయలేదు.
1: In fact, it is so steady, it won't do.
0: ఇప్పటికే బాగా 16 సంవత్సరాలు అయిపోయింది.
1: She has been here for the last 16 years.
0: ఆ అమ్మాయి ఇప్పుడు అనంతపురంలో చదువుతూ ఉండాలి.
1: She is now studying there in Anantapur campus.
0: ఎక్కడ పోయినప్పటికీ తనకి ఏ మాత్రం కూడా బాధ కలగటం లేదు.
1: Wherever she may go, she will not have any kind of
0: problem. తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు కానీ అమ్మాయికి బాధ లేదు.
1: Parents feel sad, but she has no sadness whatsoever.
0: Father, mother, don't worry. God is with me. God is with me. అని ధైర్యం చెప్తుంటాది.
1: She always tells her parents, Father, mother, God is always with me. Don't worry. Don't worry.
0: ఇది మెడిసిన్స్ తో పనికొచ్చేటువంటి కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ మెడిసిన్స్ గివ్ నో క్యూర్.
0: ఒక విధమైనటువంటి యొక్క స్థిరత్వంతో అది పనిచేస్తుంది.
1: ఇట్ ఈస్ ఓన్లీ హర్ ఫెయిత్ కాన్సన్ట్రేషన్ కుడ్ హెల్ప్ హర్.
0: ఆ అమ్మాయికి స్వామి గట్టిగా చెప్పాడు.
1: స్వామి టోల్డ్ హర్,
0: నీకు ఈ జబ్బు ఏమి చేయలేదు.
1: దిస్ డయాబెటీస్ విల్ డూ నో హార్మ్ టు యూ.
0: నీవు దైవత్వాన్ని పూర్తి నమ్ముకో.
1: అండ్ సర్టన్లీ యూ విల్ రియలైజ్ ఎక్స్పీరియన్స్.
0: ఎవరి మాటలు నీవు చెవికి చేర్చుకోకు.
1: Don't go by any other words.
0: Aa maata paine thanu sthiranga untundadi.
1: And she followed Bhagwan's teachings.
0: Anduvalane thanu inta pedda avutundadi. Amma inka paiku chadavagaladu.
1: Now she has come up to this stage. She will still continue to grow more and more in future.
0: Pattina patteda pattane pattithiri pattune kirdaka atte undu.
1: Having determined, do not leave it until you achieve it.
0: Kolunda deviyo korane kolithiri korka theerudaka povakundu.
1: Having wished, never go until you get it.
0: Adiginadedi yo adagane adigithe adiginadiraka vidukundu.
1: Having asked once, don't go until it is given to you.
0: Poru padaleka nene enna povaliyo.
1: God should bless you out of disgust.
0: Padantaliyaka neevaina adigavu.
1: Or else you should get lost or forget yourself.
0: Antiye kani tirigi povuta bhaktulu teecha kadu anni.
1: And to give up is not the quality of a true devotee.
2: You were listening to excerpts from the Divine Benedictory Address delivered by Bhagwan Baba, the Divine Chancellor of the Sri Satya Sai University during the 23rd Convocation on 22nd November 2004 in Prashanthi Nilayam. By quoting the real-life example of one of his students, Baba explained how a steady mind focused on God can help us tackle any problem in life.

ഖൃഷ്ടം ഘൃഷ്ടം പുനരപി പുനഃ ചന്ദനം ചാരുഗന്ധം ചിഹ്നം ചിഹ്നം

0: చెరకును నమిలిన కొలది దాని ఎందున్నటువంటి మాధుర్య రసము మనకెంతయో ఆనందమును చేకూరుస్తుంది.
1: As you chew the sugar cane more and more, you will enjoy its sweetness.
0: దగ్ధం దగ్ధం పునరపి పునః కాంచనం కాంతివర్ణం. బంగారును మనం కరిగించుకున్నది, మూసపోసుకున్నది పవిత్రమై కాంతివర్ణమైనటువంటి యొక్క కనకంగా తయారవుతుంది.
1: As gold is heated and melted, it shines brilliantly.
0: అటులని ప్రతి మానవుడు కూడాను జీవులను ప్రేమించుకున్నది తన ఎందున్నటువంటి ఆనందము బహిర్ముఖమవుతుంది.
1: Similarly, as man starts loving the fellow beings more and more, he will be blissful more and more.
0: జీవులను ఎంత అధికంగా మీరు ప్రేమించరో మీ ఆనందం కూడాను అంత అధికంగా పెంపొందుతుంది.
1: Your bliss increases as you love your fellow beings more.
0: కనుక ఆనందమును అభివృద్ధి గావించుకున్న వాళ్ళని కోరేవారు అందరినీ కూడాను ప్రేమించాలి.
1: If you want to be blissful, you must love all.
0: అది భగవత్ సన్నిధిని చేర్చేటువంటి ఒక రాయల మార్గము.
1: This is the royal path that takes you to the proximity
0: to the divine.
1: The best
0: way to love God is to love all, serve all.
1: The best way to God is to love all and serve all.
0: ఇది బుద్ధుడు బోధించినటువంటి యొక్క రహస్యం.
1: This is the secret in the teachings of Buddha.
0: బుద్ధం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి, ధర్మం చరణం గచ్చామి. మొట్టమొదట మనం బుద్ధిని అభివృద్ధి పరచుకోవాలి.
1: అవుట్ ఆఫ్ ది త్రీ మ్యాక్సిమ్స్ ద ఫస్ట్ వన్ బుద్ధం శరణం గచ్చామి, వి హావ్ టు ఇంక్రీజ్ అవర్ ఇంటెలెక్ట్.
0: ఆ బుద్ధిని సంఘ మార్గమునందు అభివృద్ధి పరచుకోవాలి.
1: ద ఇంటెలెక్ట్ హ్యాస్ గాట్ టు బి డెవలప్డ్ ఇన్ సొసైటీ.
0: ఈ సంఘమును ధర్మంతో కూర్చి ఆనందించాలి.
1: In society, we can enjoy the bliss in a righteous way.
0: ఏ ప్రాణిని కూడాను మనం బాధ పెట్టకూడదు.
1: We should not hurt any living creature.
0: Hurt never, help ever.
1: Hurt never, help ever.
0: ఇది బుద్ధుని యొక్క ప్రధానమైన అహింస పరమో ధర్మ.
1: This is the main teaching of Buddha, which says that principle of non-violence.
0: ఎవరిని కూడాను మానసికంగా శారీరకంగా వాక్రీతిగా కూడాను బలహీనం చేయకూడదు, బాధ పెట్టకూడదు.
1: We should never weaken anybody. We should never hurt anybody by thought, word and deed.
0: కానీ ఇది సాధ్యమా అని మీరు సంకల్పించవచ్చును. సాధ్యమే.
1: You may say, is it possible? Yes, it is possible.
0: దృఢ సంకల్పంతో చేయాలని అనుకున్నప్పుడు ఎటువంటి ఘనకార్యమైనప్పుడు మనం సులభంగా సాధించవచ్చు.
1: ఇఫ్ యూ హావ్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, యూ కెన్ సర్టన్లీ అచీవ్ ఎనీ మైటీ టాస్క్.
0: అందరి యందు ఉన్నటువంటి ఒక దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నప్పుడు ఇట్టి దీనికి ఏమాత్రమూ భయపడనక్కర్లేదు.
1: వెన్ వన్స్ యు నో గాడ్ ఈజ్ వన్ ఇన్ ఎవ్రీ వన్, యూ డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ వన్.
0: నారాయణుని ఆశ్రయించినటువంటి వాడు ప్రహ్లాదుడు.
1: ప్రహ్లాద సరెండర్డ్ హింసెల్ఫ్ టు గాడ్ నారాయణ.
0: నామరూపములను ఆశ్రయించినటువంటి వాడు హిరణ్యకశిపుడు.
1: హిరణ్యకశిపు వాజ్ ఆఫ్టర్ ద నేమ్ అండ్ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నామరూపములు ఏనాటికైనా కూడా అశాశ్వతమే.
1: ద నేమ్ అండ్ ఫార్మ్ ఎట్ ఎనీ టైమ్ ఇస్ టెంపరరీ.
0: నారాయణుడు నిరంతరము సత్యస్వరూపుడే.
1: నారాయణ ఇస్ ది వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ ట్రూత్.
0: భగవంతునికి గల అనేక నామములు ఏందు సచ్చిత్ ఆనందం అనేటువంటిది పరమోత్తమైనటువంటి నామం.
1: Of all the names of God, the highest and the noblest of God name is this Satchit Ananda.
0: Sat anaga trikala bhagyamainatundi.
1: Sat means which is indivisible,
0: changeless. Bhuta bhavishyat kudanu marpu kalaganatundi sat.
1: Sat is that which is changeless in all the three periods of time.
0: Atti marpu chendinatundi sattunu satya margamunde ee sattunu manam anubhavinchali.
1: Sat can be experienced along the path of truth.
0: Chitti.
1: The chit.
0: Paripurna jnanamu.
1: Total awareness.
0: Ee paripurna jnanamu chetane manam paripurna swarupunni darshinchali.
1: Out of this total awareness, you can experience the manifestation of the totality of the divinity.
0: Inka ee rendintini manam anubhavinchin tarvata aanandamu manundi aavirbhavistundi.
1: When once you experience these two, naturally you'll find the bliss.
0: Kanaka sattunu sattutona chittunu chittutona aanandamunu aanandamutona manam anubhavinchinappude satchit aananda swarupudu sakshatkaristadu.
1: When once we worship God along the path of truth, sat, in totality of awareness, chit, naturally we'll experience bliss, ananda.
0: Prati manavudu kudanu aanandamunu aashistunnadu.
1: Every man wants to be blissful.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి ఉన్నది?
1: Where from you get it?
0: మనం పుట్టినదే ఆనందం నుంచి పుట్టాము.
1: In fact, we are born in bliss.
0: జీవించుతున్నదే ఆనందంలో జీవిస్తున్నాము.
1: We live in bliss.
0: అంత్యం కూడా ఆనందం నందే అంత్యమవుతున్నాము.
1: We end in bliss.
0: కనుక మన జీవితమే ఆనందమయము.
1: In fact, our life is of bliss.
0: మన జీవిత గమ్యాన్ని మనం గుర్తించుకోవటము కష్టం కాదు.
1: It's not difficult to know the goal of life.
0: జీవిత గమ్యమును ఎవరు కూడా మరువలేరు.
1: నో వన్ కెన్ ఫర్గెట్ ద డెస్టినేషన్ ఆఫ్ లైఫ్.
0: కనుక ఆనందమునే మనం ఆశించాలి, ఆనందమునే అనుభవించాలి, ఆనందం నందే లీనం కావాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ స్ట్రైవ్ ఫర్ బ్లిస్, వి షుడ్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ అండ్ ఎండ్ ఇన్ బ్లిస్.
0: మానవులకు దేహం అశాశ్వతము.
1: ద బాడీ ఇస్ టెంపరరీ.
0: ఇలాంటి అశాశ్వతమైన దేహంతో మనం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందలేము.
1: With this body that is temporary, you cannot have permanent bliss.
0: ఈ సత్యాన్ని గుర్తించుకునే నిమిత్తమే బుద్ధుడు గృహమును వీడాడు.
1: To know this truth, Buddha left his home.
0: మరణించిన దేహాన్ని చూచాడు.
1: He saw the dead body.
0: రోగిని చూచాడు.
1: He saw a sick man.
0: వృద్ధుణ్ణి చూచాడు.
1: He came across an old person.
0: ఈ వృద్ధత్వం రాకుండా ఉండడానికి వీలు కాదు.
1: It is not possible to avoid old age.
0: దేహం యొక్క సహజం అది.
1: It's quite natural.
0: బాల్యము, యవ్వనము, కౌమారము, వార్ధక్యము.
1: All the stages like the childhood, the youth and the old age are quite natural in human life.
0: కనుక ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి యొక్క మార్పులే.
1: They are the physical changes.
0: భౌతికమైనటువంటి మార్పులే.
1: They are external transformations.
0: ఇలాంటి మార్పుల చేత మనం ఏమాత్రం కూడా విచారించకూడదు.
1: We should not be concerned or bothered of these physical external changes.
0: కనుక ఈ దేహమును శాశ్వతమైనదిగా జీవించాలి.
1: You want that the body should be permanent.
0: ఈ మరణమున కారణం ఏమిటి?
1: What are the cause for death?
0: ఈ వృద్ధాప్యమున కారణం ఏమిటి?
1: What are the reason for advanced
0: age? జన్మమున కారణం ఏమిటి?
1: What is the reason for sickness?
0: ఈ రోగములకు కారణమేమిటి?
1: వై డిజీజ్
0: అనే సత్యాన్ని పరిశోధన చేస్తూ పరిశీలిస్తూ వచ్చాడు బుద్ధుడు.
1: బుద్ధ వెంట్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్, ఎక్స్పెరిమెంటింగ్, రీసెర్చింగ్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్.
0: కట్టకడపటికి
1: ఫైనలీ
0: దేహం అనేటువంటిది కేవలం వాటర్ బబుల్.
1: ఫైనలీ హీ కుడ్ నో దట్ బాడీ ఈజ్ లైక్ ఎ వాటర్ బబుల్.
0: ఈ దేహమునకు రోగములు తెప్పించేటువంటిదంతా కూడాను మనస్సే.
1: The body falls sick because of the mind.
0: Mano sankalpamu chetane deham anarogyamunu pondutundali.
1: Only the thoughts of the mind that make the body fall sick.
0: Deenini psychological annaru.
1: We call it psychological.
0: Ee manasika psychological valane shariram yokka tattvamu maarpu chendutu undali.
1: It is the psychology that is responsible for the changes in the body.
0: Kanukani ee manas anetvantidi kevalamu ఒక క్లాత్ వంటిది.
1: మైండ్ ఈజ్ లైక్ ఎ క్లాత్.
0: కానీ మొన్న చెప్పాను మనసే విష్ణువు అని.
1: దే భగవాన్ సెడ్ మైండ్ ఈజ్ విష్ణు.
0: ఈ మనస్సు అనేటువంటి విష్ణువు సర్వత్రా వ్యాపించినటువంటి వాడే.
1: మైండ్ ద విష్ణు ఈజ్ ఆల్ పర్వేసివ్.
0: కనుక ఈ దేహతత్వాన్ని మనం ఏమాత్రం కూడాను లెక్క చేయకూడదు.
1: And we should not be too much concerned about this body.
0: దేహం ఉన్నంతలోనే దివ్యత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: While alive in this physical body, we have to recognize the divinity.
0: కనుక తప్పప్పులు అనేటువంటిది మానవులకి సహజంగా జరుగుతూ ఉంటాయి.
1: The good and bad naturally happen.
0: కానీ మానవుడు సర్వజీవులు ఎందు ఉన్నటువంటి యొక్క దైవత్వాన్ని గుర్తించుకునలేక ఎన్నిన్ని రాగములో ఎన్నిన్ని యజ్ఞములో చేస్తూ ఉంటారు.
1: Man is not able to know the divinity in the entire creation, but he undertakes a ritual.
0: Dharmam prachara samayamnandu Buddhudu grama gramam kudanu sancharam chestu vachadu.
1: While propagating dharma, Buddha went on moving place to place.
0: Oka gramam lopala
1: in a village
0: yagnam prarambham chestunnaru.
1: There is sacred ritual yagna.
0: Aa yagnam lopala jeevulnu bali ivvali ani prayatnicharu.
1: There in that sacred ritual, there should be an offering, sacrifice of animals.
0: Buddhudu addam poyadu.
1: Buddha objected.
0: Idi jaragakoodadu.
1: It should not happen.
0: Sarva jeevulu vasa sarveshwarudu.
1: God dwells in all beings.
0: Ishana sarva vidyanam, Ishara sarva bhutanam.
1: God is present in all of the living beings.
0: Idi nenu nerchukunnatundi vidya.
1: This is the education I have learned.
0: ప్రతి జీవి యందుకును భగవంతుడు ఉన్నాడు.
1: In every living being there is God.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: The individual is God, God is the individual.
0: కాబట్టి దీన్ని ఈ విధంగా బలి ఇవ్వడానికి వీలు కాదన్నాడు.
1: He said it is not possible any longer to sacrifice.
0: ఆ యజ్ఞ యజమాని,
1: the master of this ceremony,
0: ఆయన అడ్డు తిరిగి,
1: he just came out and
0: దానికి నేను మోక్షం ఇస్తున్నాను.
1: He said, we are helping this animal to be sacrificed to attain liberation.
0: ఆ లిబరేషన్ ఇస్తున్నామనేటప్పటికీ బుద్ధునికి చాలా హాస్యం వేసింది.
1: బుద్ధ మేడ్ ఫన్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్.
0: కోరని జంతువుకు నీవు మోక్షాన్ని ఇస్తున్నావు.
1: యు ఆర్ కన్ఫరింగ్ లిబరేషన్ టు ది అనిమల్ దట్ హాస్ నాట్ రిక్వెస్టెడ్.
0: మానవుడికి మోక్షాన్ని అందించకూడదా?
1: వై డోంట్ యు లిబరేట్ మ్యాన్ హూ వాంట్స్ లిబరేషన్?
0: కనుక ఈ కోరని జంతువుకు నీవు మోక్షాన్ని అందించడము ఇది నేను నమ్మను అన్నాడు.
1: I am not going to believe you when you say that you are going yes, to give an animal that doesn't desire.
0: ఏ వేదము బోధించింది ఇందులో ఏమాత్రము సత్యం లేదు.
1: Such kind of sacrifices has not been prescribed by any Veda, by any other standard.
0: ఒక ప్రాణిని హత్య చేస్తే మోక్షం లభిస్తుందా దానికి?
1: Can you think of liberation when one creature is sacrificed?
0: కాదు కాదు.
1: No.
0: ఇది అసత్యము.
1: It is false.
0: ఒకవేళ నీవు దీన్ని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్నామంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది.
1: ఇఫ్ యు డూ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ స్టిల్ వర్షిప్, హియర్ ఇస్ ఎన్ ఇలస్ట్రేషన్ ఫర్ యూ.
0: ఈ జంతువులు మోక్షాన్ని ఆశించడం లేదు.
1: దిస్ అనిమల్ డజంట్ వాంట్ లిబరేషన్.
0: నీ తల్లి మోక్షాన్ని ఆశిస్తుండాలి.
1: యువర్ మదర్ వాంట్స్ టు బి లిబరేటెడ్.
0: నీ తండ్రి మోక్షాన్ని ఆశిస్తున్నాడు.
1: యువర్ ఫాదర్ వాంట్స్ లిబరేషన్.
0: నీ భార్య మోక్షాన్ని ఆశిస్తుండాలి.
1: సో ఆల్సో యువర్ వైఫ్.
0: నీ కుమారుడు మోక్షాన్ని ఆశిస్తున్నాడు.
1: అండ్ యువర్ సన్ టూ.
0: వీళ్ళకి ఎందుకు బలి ఇచ్చి ఆ మోక్షం అందించకూడదు?
1: వై డోంట్ యు కిల్ దీస్ మెంబర్స్ అండ్ కన్ఫర్ లిబరేషన్?
0: కనుక ఇందులో మోక్షమేగిన ఉంటుంటే నీ యొక్క స్వయం విషయం లోపల ఎందుకు ప్రారంభించకూడదు?
1: ఇఫ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిబరేషన్, వై డోంట్ యు అబ్జర్వ్ ఎట్ యువర్ లెవెల్ ఇండివిజువల్?
0: కోరని జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు?
1: అనిమల్ దట్ ఈస్ దట్ హాస్ నో డిజైర్ ఫర్ లిబరేషన్, యు ఆర్ ప్రిపేర్డ్ టు గివ్ ఇట్?
0: చేత మోక్షం ఏనాటికి లభ్యం కాదు.
1: బై సాక్రిఫైసింగ్ అనిమల్ యు కెన్ నాట్ హావ్ లిబరేషన్.
0: మహా పాపం ప్రారంభమవుతుంది.
1: హి సెడ్ ఇట్ ఇస్ వర్స్ టు ది సిన్స్.
0: కాబట్టి హింస చేయకూడదని దాన్ని అడ్డు చేశాడు.
1: అండ్ హి సెడ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ వయలెన్స్ అండ్ హి అబ్జెక్టెడ్ ది సాక్రిఫైస్.
0: ఈ విధంగా కొన్ని కొన్ని హింసలను చాలా నిర్మూలం గావించి,
1: సో హీ అబ్జెక్టెడ్
0: అహింస పరమో ధర్మ అని అహింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చి,
1: హీ అబ్జెక్టెడ్ టు సర్టన్ యాక్ట్స్ ఆఫ్ వయలెన్స్ అండ్ టాట్ ద స్పిరిట్ ఆఫ్ నాన్ వయలెన్స్.
0: మోక్షం ప్రారంభించకూడదు.
1: ఇఫ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లిబరేషన్, వై డోంట్ యూ అబ్జర్వ్ ఎట్ యువర్ లెవెల్ ఇండివిజువల్?
0: కోరని జంతువులకు మోక్షం ఇస్తున్నావు కానీ కోరేటువంటి మానవులకు ఎందుకు మోక్షం అందించకూడదు?
1: అనిమల్ దట్ ఈస్ దట్ హాస్

0: హింసను ప్రారంభం చేసుకుంటూ వచ్చి
1: హి అబ్జెక్టెడ్ టు సర్టెన్ యాక్ట్స్ ఆఫ్ వైలెన్స్ అండ్ టాట్ ది స్పిరిట్ ఆఫ్ నాన్ వైలెన్స్ యాజ్ ఎ సుప్రీమ్ ప్రిన్సిపల్ ప్రేమ ఉన్నదో
0: పశుపక్షి మృగాదులు ఎందుకు ఆ ప్రేమ ఉన్నది
1: ది లవ్ ఇన్ మ్యాన్ ఈజ్ ఈక్వలీ ప్రెసెంట్ ఇన్ బీస్ట్స్ అండ్ బర్డ్స్
0: కనుకనే ఈ మానవుని ఎందున్నటువంటి ప్రేమను పశుపక్షి మృగాదులు కూడాను సమానంగా పంచు
1: Therefore, loving you has got to be shared with birds and beasts around. And share your love with a fellow man. Share your love with all living creatures. This is the true principle of love. This is the true liberation.
0: Liberation ante emiti?
1: What is liberation?
0: Edo mochamu ekkado povatamu ekkado nivasinchadam anukuntunnaru.
1: Liberation is not presented in
0: distance. Idi kaadu.
1: No.
0: పరిపూర్ణమైనటువంటి ప్రేమను సాధించినప్పుడే ఇదే మోక్షము.
1: When once you achieve total love, full love, holistic, that is liberation.
0: ఈ పరిపూర్ణ ప్రేమను మనం సాధించడానికి ప్రయత్నించాలి.
1: Make every effort to attain this total love.
0: అప్పుడే మనకు మోక్షం ప్రారంభమవుతుంది.
1: There lies the beginning of liberation.
0: ఈనాడు మోక్షము మోక్షమని అనేక రకములైన సాధనలు చేస్తున్నారు.
1: ఇన్ ద నేమ్ ఆఫ్ మోక్ష లిబరేషన్ వి ఫాలో మెనీ స్పిరిచువల్ పాత్స్.
0: ఈ సాధనల చేత మనకు లభించేటువంటి తాత్కాలిక శాంతి మాత్రమే.
1: ఎనీ స్పిరిచువల్ పాత్ కన్ఫర్స్ టెంపరీ పీస్.
0: కానీ నవవిధ మార్గములను బోధిస్తూ వచ్చారు పెద్దలు.
1: ఎల్డర్స్ టాట్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాద సేవనం,
1: సర్వీస్,
0: వందనం,
1: సాల్యుటేషన్,
0: అర్చనం,
1: వర్షిప్,
0: దాస్యం,
1: సర్విచ్యూ,
0: స్నేహం,
1: ఫ్రెండ్షిప్,
0: ఆత్మనివేదనం,
1: సరెండర్.
0: ఈ నవవిధ మార్గములు ఎందుకు కేవలము మనకు లభించేటువంటి ఫలితము తాత్కాలిక ఆనందమే.
1: బై ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ యూ విల్ హావ్ టెంపరరీ బ్లిస్.
0: ఈ నవవిధ మార్గములు ఎందుకు ప్రేమ ప్రవాహాన్ని మనము అందులో ప్రవహింప చేయాలి.
1: అండ్ యూ షుడ్ సీ దట్ లవ్ ఇస్ అండర్ కరెంట్ అలాంగ్ ద సర్వ సాధన ఎందుకు
0: ప్రేమ అంతర్వాహినిగా ప్రవహించాలి.
1: ఇన్ ఆల్ స్పిరిచువల్ ఎండెవర్స్ లవ్ ఇస్ ది అండర్ కరెంట్.
0: అది నిజమైనటువంటి భక్తి.
1: దాట్ ఈస్ ద ట్రూ డివోషన్.
0: భక్తి అనగా కేవలం భజన చేయటము, పూజలు చేయటము, మంత్రాలు చెప్పటము, వేదమును పఠించటము ఇవి మాత్రమే కాదు భక్తి.
1: Devotion does not mean singing his glory, offering worship. They are only parts of devotion.
0: Bhakti anaga nee nundi aavirbhavincheetundi premanu direct ga bhagavantuni paina pampadamai.
1: Bhakti actually means sending forth the innate immanent love in you towards God.
0: Bhagavantuni nirmala nishwarthamainatundi dinto preminchatame nijamaina bhakti.
1: To love God selflessly, unconditionally is devotion.
0: Vancharahitamainatundi yokka vishayamulu cheta manam bhagavantuni aaradhinchali.
1: You should worship God without any desires.
0: ఏ సాధన చేసినప్పటికీ అందులో అంతో ఇంతో స్వార్థం అనేది ఇమిడి ఉంటుంది.
1: Any spiritual pursuit will carry with it some trace of selfishness.
0: స్వార్థ రహితమైన,
1: selfless,
0: స్వప్రయోజన రహితమైన,
1: without self interest,
0: ప్రేమను భగవంతునికి మనం అందించాలి.
1: Such love is to be offered to God.
0: అది నిజమైనటువంటి లిబరేషన్.
1: That is true liberation.
0: అది నిజమైనటువంటి మోక్షము.
1: That is true moksha.
0: అతి మోహాన్ని క్షయం చేసుకోవటమే మోక్షము.
1: And to cut off such attachment is liberation.
0: కనుక ఇది కేవలం గ్రంథముల నుంచి మనకు లభించేటువంటిది కాదు.
1: యూ డోంట్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అకాడమిక్ నాలెడ్జ్.
0: పరుల యొక్క బోధన నుంచి మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
1: యూ కాన్ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ అదర్స్ టీచింగ్.
0: ఉపదేశాల నుంచి మనకు ఆవిర్భవించేటువంటిది కాదు.
1: ఇట్స్ నాట్ దట్ యూ గెట్ అవుట్ ఆఫ్ ది టీచింగ్ బై అదర్స్.
0: అంతర్భావం నుంచి మనకు వెలువడాలి.
1: It has to originate out of the inner feeling.
0: మన యందే ఉంటున్నది ఆ మోక్షము.
1: The very liberation is in you.
0: మన యందే ఉంటున్నది ఆ ఆనందము.
1: The bliss is in you.
0: ఆనందమునకు నీవే నిలయము.
1: You are the center of
0: bliss. నీ హృదయమే నిలయము.
1: Your heart is the center of bliss.
0: కనుకని అట్టి హృదయం నుంచి ఆవిర్భవించినటువంటి ప్రేమ తత్వాన్ని మనం భగవంతునికి అర్పితం చేయాలి.
1: Love that flows out of the heart has got to be offered to God.
0: నేను మొన్న కూడా చెప్పాను.
1: భగవాన్ said the other day.
0: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతన.
1: Body is the temple of God. Indweller is God himself.
0: ఒక టెంపుల్ మందిరము.
1: Body is the temple.
0: ఈ మందిరము లోపల జీవుడే దేవుడు.
1: The individual, the soul is God himself.
0: నీ జీవుని నీవు ఎంత ప్రేమిస్తున్నావో పరదేహములు ఎందున్నటువంటి ఒక జీవుని కూడా నీవు అంతగా ప్రేమించాలి.
1: Just as you love yourself, you need to love others too.
0: అది టెంపులే, ఇది టెంపులే.
1: The other body is equally a temple as yours.
0: ఇది జీవుడే.
1: And there you find the soul and
0: also
1: in you. In fact, the soul
0: దేవుడు
1: is one.
0: ఒక్కడే.
1: God is one.
0: టెంపుల్స్ అనేకంగా ఉండవచ్చు.
1: There are many temples, in fact.
0: అదే రీతిగానే ఒక్క వ్యక్తిని
1: one person

0: కుమారు వచ్చి నాన్న నాన్న అని పిలుస్తాడు.
1: ఈజ్ అడ్రెస్డ్ బై హిస్ సన్ యాజ్ ఫాదర్.
0: కోడలు వస్తుంది మామా మామా అని పిలుస్తుంది.
1: డాటర్ ఇన్ లా కాల్స్ హిమ్ యాజ్ అంకుల్.
0: బ్రదర్ వస్తాడు అన్న అన్న అని పిలుస్తాడు.
1: యంగర్ బ్రదర్ కాల్స్ హిమ్ బ్రదర్.
0: మనుమడు వస్తాడు తాత తాత అని పిలుస్తాడు.
1: గ్రాండ్ సన్ అడ్రెసెస్ హిమ్ యాజ్ గ్రాండ్ పా.
0: ఉన్న ఒకే వ్యక్తిని అనేక మంది అనేక పేర్లతో ఇతన్ని ఆరాధిస్తున్నారు.
1: ద సేమ్ పర్సన్ ఈజ్ అడ్రెస్డ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అనేక పేర్లతో అతన్ని అనుభవిస్తున్నారు.
1: అండ్ ఎక్స్పీరియన్స్ హిమ్ ఇన్ డిఫరెంట్ వేస్.
0: అనుభవించడం వేరు వేరు కానీ
1: ఎక్స్పీరియన్స్ మే బి డిఫరెంట్.
0: ఉన్నది ఒకే వ్యక్తి.
1: ఓన్లీ వన్
0: తాత తానే.
1: ఈజ్ గ్రాండ్
0: అన్న తానే.
1: ఈజ్ ద గ్రాండ్ ఫాదర్. హీజ్ ద బ్రదర్.
0: కొడుకు తానే.
1: ఈజ్ ద సన్.
0: కోడలు తానే.
1: అండ్ ఆల్సో ద
0: అదే రీతిగానే ప్రతి ఒక్క మతమునందు కూడాను ఒకరు అల్లా అని ఒకరు జీసస్ అని ఒకరు జోరాస్ట్రియం అని ఒకరు హిందూ అని ఒకరు రామ అని ఒకరు కృష్ణుడని ఒకరు బుద్ధుడని ఈ విధంగా ఒక్కొక్కరు రీతిగా భగవంతుని అనుభవిస్తూ వస్తున్నారు.
1: పీపుల్ ఎక్స్పీరియన్స్ గాడ్ బై ఎక్స్టోలింగ్ హిమ్ ఇన్ డిఫరెంట్ నేమ్స్ సచ్ యాజ్ అల్లా జీసస్ జోరాస్ట్ర రామ
0: ఇవన్నీ దేహ సంబంధమైన బాంధవ్యంలో కర్తవ్యంలే.
1: దట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అవర్ బాడీ రిలేషన్షిప్.
0: కానీ దేవుడు ఒక్కడే.
1: గాడ్ ఈజ్ వన్.
0: ఎట్టి భేదమును కూడా మనం పెట్టుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక బుద్ధుడు అనుకునే వారు బుద్ధునిగా ఆరాధన చేసుకుని
1: ఇఫ్ యు వాంట్ బుద్ధ వర్షిప్ హిమ్ ఇన్ దట్ నేమ్.
0: ఈశ్వర అనుకున్న వాడిని ఈశ్వరుని ఆరాధనగా చేసుకుని
1: ఇఫ్ యూ లైక్ ఈశ్వర వర్షిప్ గాడ్ యాజ్ ఈశ్వర.
0: అల్లా అనుకున్నటువంటి వాడు అల్లానే ఆరాధన చేయని.
1: యు మే వర్షిప్ గాడ్ యాజ్ అల్లా టూ.
0: జీసస్ అన్న వాడు జీసస్ ని ఆరాధన చేయని.
1: ఇఫ్ యూ వాంట్ టు వర్షిప్ గాడ్ యూ కెన్ వర్షిప్ జీసస్.
0: ఈ యొక్క పేరును మనం పిలిచినప్పటికీ భగవంతుడికి అందేది ఒక్కటే.
1: ఎనీ నేమ్ యూ మే గివ్ బట్ ఓన్లీ వన్ గోస్ టు గాడ్.
0: కనుక గోల్ ఈజ్ వన్ గాడ్ ఈజ్ వన్.
1: గోల్ ఈజ్ వన్ గాడ్ ఈజ్ వన్.
0: కనుక దైవత్వం లోపల ఎట్టి భేదంలో మనం పెట్టుకోకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిఫరెన్సెస్.
0: సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరికి చేసిన నమస్కారము అతనికి ఆరాధనకే పోచేరుతుంది.
1: హూమ్ సో ఎవర్ యూ రెస్పెక్ట్ అండ్ సాల్యూట్ ఇట్ అమౌంట్స్ టు సాల్యూటేషన్స్ టు గాడ్.
0: కనుక
1: సో
0: ఎట్టి మతమైనా కానీ ఎట్టి కులమైనా కానీ భేదాలు పెట్టుకోకూడదు.
1: Don't have any differences on
0: caste
1: grounds of religion and community.
0: The minister cheppadu.
1: The minister said the caste of humanity.
0: Language of the heart.
1: The language of the heart.
0: Omnipresent God.
1: God is omnipresent.
0: He okkade God.
1: God is one.
0: కానీ అతనికి ఏ పేరునైనా పెట్టుకోవచ్చును.
1: You can give any name to him.
0: ఇవన్నీ పెట్టిన పేర్లే కానీ
1: that the names you give.
0: God కు ఏ పేరు లేదు.
1: God is nameless.
0: అతనే ఒక శక్తి స్వరూపుడు.
1: అండ్ హీస్ ఆల్ పవర్ ఎనర్జీ.
0: ఈ శక్తిని మనము సద్వినియోగం చేసుకోవడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి.
1: వీ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ద డివైన్ ఎనర్జీ.
0: ఈ ప్రేమయందు అనేక రకమైనటువంటి యొక్క గుణములు చేరి
1: బికాస్ ఆఫ్ సో మెనీ అట్రిబ్యూట్స్ క్వాలిటీస్ దట్ జాయిన్ లవ్.
0: ఆహార విహారం చేత కామక్రోధ లోపమోహమదమార్చలమైనటువంటి విహారమైపోతున్నాయి.
1: ఇట్ గెట్స్ పొల్యూటెడ్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: ఈ ఆహార విహారం చేతనే మనకి ఇన్ని రకమైనటువంటి గుణములు ప్రారంభమవుతున్నాయి.
1: వి హావ్ గాట్ సో మెనీ క్వాలిటీస్ బికాస్ ఆఫ్ అవర్ ఫుడ్ అండ్ హ్యాబిట్స్.
0: మన ఆహారాన్ని కూడాను సాత్విక ఆహారాన్ని తీసుకోవడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు పార్టేక్ సాత్విక్ ఫుడ్.
0: ఈ సాత్విక ఆహారం చేతనే మనకు సాత్విక గుణం కూడా కలుగుతుంది.
1: అవుట్ ఆఫ్ దిస్ సాత్విక్ ఫుడ్ యు విల్ హావ్ పైయస్ మైండ్ సాత్విక్ మైండ్.
0: బుద్ధ పూర్ణిమ.
1: బుద్ధ పూర్ణిమ
0: అనగా అతను సాత్వికమైన ఆహారం తీసుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ పార్టేకింగ్ సాత్విక్ ఫుడ్.
0: కనుకనే అక్కడ పూర్ణమైనటువంటి బుద్ధిగా రూపొందింది.
1: దేర్ఫోర్ హీ కుడ్ హ్యావ్ ది ఇంటెలెక్ట్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
0: బుద్ధం శరణం గచ్చామి అనింది.
1: బుద్ధం శరణం గచ్చామి
0: అనగా
1: మీనింగ్
0: మానసిక సంబంధమైనటువంటి తత్వం లోపల వేదం నందు కూడా దీన్ని వర్ణించి వచ్చింది.
1: సో ఫార్ ఇస్ ద రెల్మ్ ఆఫ్ ద మైండ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత.
1: Mind is the moon is the presiding deity of the mind. Sun is the presiding deity of the vision.
0: Suryuni yokka prakasham chetane chandrudu perugutunnadu.
1: And the moon has got the light because of the sun.
0: Kaani chandrudu yandu suryuni yandu unnatundi velugu okkate.
1: It's the same light in sun and the moon too.
0: Kaani chandrudu velugu challaga haayinistundi.
1: But the light of the moon is so cool and comforting.
0: Suryuni velugu prakashanga gnanaanni andistundi.
1: The sunlight confers wisdom.
0: కనుక ఒకటి జ్ఞానాన్ని బోధించేటువంటిది ఒకటి ప్రేమను బోధించేటువంటిది.
1: వన్ టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ విజ్డమ్ ది అదర్ టీచర్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్
0: ప్రేమనే లేకుండా జ్ఞానం అభివృద్ధి కాదు.
1: విదౌట్ లవ్ విజ్డమ్ విల్ నెవర్ ఇంప్రూవ్.
0: మొట్టమొదట చిన్న పువ్వుతో పుట్టుతుంది.
1: ద బిగినింగ్ బడ్,
0: తరువాత చిన్న కాయగా రూపొందుతుంది.
1: ఇట్ గ్రోస్ ఇంటూ అన్రైప్,
0: తర్వాత అది ఫ్రూట్ గా తయారవుతుంది.
1: అన్రైప్ ఫ్రూట్ గ్రోస్ ఇంటూ
0: మెచ్యూర్. ఈ ఫ్రూట్ ఎక్కడి నుంచి వచ్చింది? కాయ నుంచినే వచ్చింది.
1: ద రైప్ ఫ్రూట్ అప్ టు డే ఈజ్ అవుట్ ఆఫ్ అన్రైప్ ఫ్రూట్.
0: ఈ కాయ ఎక్కడి నుంచి వచ్చింది? పుష్పం నుంచినే వచ్చింది.
1: అండ్ దిస్ వన్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ ది బడ్.
0: పుష్పము కాయ ఫలము మూడు ఒకటే.
1: ఇన్ ఫ్యాక్ట్ ద త్రీ స్టేజెస్ బిలాంగ్ టు ద సేమ్ ట్రీ.
0: కనుక భగవత్ యొక్క తత్వములు,
1: ద నేచర్ ఆఫ్ గాడ్,
0: కర్మ భక్తి జ్ఞానములు మూడింటి ఎందు కూడాను ఏకత్వమే ఉండేది.
1: You find the principle of unity, oneness in all the three paths, the path of action, path of devotion and path of wisdom. Or everything is contained within the principle of love.
0: కనుక ప్రేమ తత్వాన్ని మనం పెంచుకోవాలి.
1: We have to develop this nature of love.
0: దివ్యమైన భవ్యమైన భావాన్ని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: We have to develop the novel, the divine feelings more and more.
0: ఒకరిని ఒకరు మనం విమర్శించకూడదు.
1: We should not criticize each other.
0: ఒకరిని ఒకరు మనం తిరస్కరించకూడదు.
1: We should not neglect anyone.
0: బుద్ధుడు ధర్మ ప్రచారంలో సంచరించి కొంచెం దేహంగా అలసట చెందినాడు.
1: బుద్ధ వెంట్ రౌండ్ ఎవ్రీవేర్ ప్రాపగేటింగ్ ధర్మ అండ్ వాస్ టైర్డ్ ఎట్ వన్ టైమ్.
0: కానీ ఒక గ్రామం వచ్చి చేరిన తర్వాత కొంత విశ్రాంతి తీసుకోవడానికి ఆయన లోపల వెళ్లాడు.
1: టు టేక్ రెస్ట్ హీ హాస్ రిటైర్డ్ ఇన్ పర్టికులర్ వన్ విలేజ్.
0: తన యొక్క యువకుడు అయినటువంటి ఒక బాలుని పిలిచి
1: హీ కాల్డ్ వన్ యంగ్స్టర్,
0: శిష్య,
1: నీవు
0: ఈనాడు ఉపన్యాసం చేత ప్రజలను ఆనందపరచు.
1: హి కాల్డ్ వన్ డిసైపుల్ క్లోజ్ బై అండ్ హి వాంటెడ్ హిమ్ టు గివ్ ఎ లెక్చర్.
0: నేను విశ్రాంతి తీసుకోవాలి అన్నాడు.
1: టుడే ఐ వాంట్ టు టేక్ రెస్ట్.
0: ఆ యొక్క శిష్యుడు చాలా ఆనందించాడు.
1: ద డిసైపుల్ వాస్ ఎక్స్టాటిక్.
0: ఇది మహాభాగ్యం నాకు అందించినాడు కదా అని ప్రారంభించాడు ఉపన్యాసం.
1: బికాస్ ఆఫ్ ద గుడ్ ఫార్చ్యూన్ గివెన్ టు హిమ్ బై హిస్ ప్రిసెప్టర్ ద డిసైపుల్ స్టార్టెడ్ లెక్చర్.
0: జయమయుడైనటువంటి బుద్ధుడు,
1: బుద్ధావన్ ఆఫ్ కంపాషన్,
0: జ్ఞానమైనటువంటి బుద్ధుడు,
1: బుద్ధావన్ ఆఫ్ విజ్డమ్,
0: ప్రేమమైనటువంటి బుద్ధుడు,
1: వన్ ఆఫ్ లా,
0: కర్మయోగి,
1: వన్ ఆఫ్ యాక్షన్,
0: జ్ఞాన యోగి
1: అండ్ ద పాత్ ఆఫ్ విజ్డమ్,
0: సిద్ధుడు అతను,
1: ఓ ద వన్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్.
0: అలాంటి బుద్ధుడు,
1: సచ్ బుద్ధ,
0: ఇంతకు ముందు పుట్టలేదు.
1: సచ్ అ పర్సన్ వాజ్ నెవర్ బోర్న్ బిఫోర్.
0: ఇంకా ముందు పుట్టబోడు.
1: నార్ ఇన్ ఫ్యూచర్
0: అని చెప్పేటప్పటికి చేరిన భక్తులందరూ క్లాప్స్ కొట్టారు.
1: వెన్ ద డిసైపుల్ స్పోక్ లైక్ దాట్ హీ వాజ్ అప్లాడెడ్. క్లాప్.
0: ఈ క్లాప్స్ కొట్టేటప్పటికి లోపల విశ్రమిస్తున్నటువంటి బుద్ధునికి వినిపించింది.
1: ఆల్ దీస్ క్లాప్స్ వర్ హర్డ్ బై బుద్ధ హూ వాస్ రెస్టింగ్.
0: తక్షణమే సమాజంలోకి వచ్చేసాడు.
1: ఇమీడియట్లీ గాట్ అప్ అండ్ కేమ్ టు ది అసెంబ్లీ.
0: చెప్పి మాట్లాడుతున్నటువంటి శిష్యుని నిలబెట్టాడు.
1: అండ్ హీ వాంటెడ్ ది డిసైపుల్ టు స్టాప్ లెక్చరింగ్.
0: నాయన,
1: మై డియర్ సన్,
0: నీకెంత వయసు?
1: వాట్ ఇస్ యువర్ ఏజ్?
0: స్వామి, నాకు 25 సంవత్సరములు ఉన్నాడు.
1: హి సేడ్, స్వామి, మై ఏజ్ ఇస్ 25.
0: నీవు ఏ ఏ దేశాన్ని దర్శించావు అన్నాడు.
1: వాట్ ఆర్ ద ప్లేసెస్ యూ విజిటెడ్?
0: కురుదేశము, పాంచాల దేశము, వీటంతా దర్శించాను అన్నాడు.
1: హి మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్ హి విజిటెడ్.
0: కేవలం రెండు మూడు గ్రామాలు మాత్రమే నీవు దర్శించావు.
1: యూ హాడ్ బీన్ టు 2 or 3 ప్లేసెస్.
0: నీ వయసు చూస్తే 25 సంవత్సరములు.
1: యువర్ ఏజ్ ఇస్ ఓన్లీ 25.
0: ఈ చిన్న వయసులో ఏం అనుభవం నీవు పొందినావు?
1: వాట్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్?
0: ఇలాంటి బుద్ధుడు ఇంకా ముందు పుట్టలేదు.
1: యు సెడ్ a person of the type of Buddha was never born before, nor in future.
0: ఇది నీకు ఎలా తెలుస్తుంది?
1: How do you know that?
0: పుట్టలేదని నీవు పాస్ట్ నీవేమి గుర్తించుకోలేవు.
1: You cannot know the past.
0: పుట్టబోడు అనేటువంటిది ఫ్యూచర్ నీవు గుర్తించుకోలేవు.
1: నార్ కెన్ యూ డిసైడ్ ద ఫ్యూచర్.
0: నీవు కేవలం ప్రజెంట్ లో మాత్రమే ఉంటున్నావు.
1: యు ఆర్ ఇన్ ద ప్రెజెంట్.
0: ప్రజెంట్ లో కూడా పూర్తి నీవు గుర్తించుకోలేని వాడిగా ఉన్నావు.
1: ఈవెన్ ద ప్రెజెంట్ ఇన్ ఫుల్ యూ డు నాట్
0: నో. అలాంటి నీవు పాస్ట్ ఫ్యూచర్ నువ్వు ఏ రీతిగా చెప్పగలవు?
1: ఇన్ దాట్ పొజిషన్ హౌ డు యూ స్పీక్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్?
0: కేవలం అజ్ఞానమే.
1: ఇట్ ఈస్ జస్ట్ ఇగ్నోరెన్స్.
0: నీవు ఇంక పైన ఈ విధంగా ఉపన్యాసం చేయకూడదు అని అతన్ని ఖండించాడు.
1: అండ్ Buddha reprimanded him, you cannot lecture like that.
0: కండించి తర్వాత బుద్ధుడే చెప్పాడు.
1: లేటర్ బుద్ధ గాట్
0: అప్ అండ్ ఎందరో మహానుభావులు అందరికి, అనగా ఇంతకు పూర్వం ఎందరో పుట్టినారు గొప్పవారు.
1: అర్లియర్ మెనీ పీపుల్ నోబుల్ సోల్స్ వర్ బోర్న్.
0: ఇంకా ముందు కూడా ఎందరో గ్రేట్ పీపుల్ అంతా పుడతారు.
1: ఇన్ ఫ్యూచర్ గ్రేట్ పీపుల్ ఆర్ గోయింగ్ టు టేక్ బర్త్.
0: ప్రపంచాన్నంతా హస్తగతం గావించుకునేటువంటి మహనీయులు కూడా పుడుతున్నారు.
1: దేర్ బి వెరీ నోబ్లెస్ట్ సోల్స్ హు విల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ది హోల్ వరల్డ్ కంట్రోల్.
0: పుట్టలేదు అని నీవు చెప్పడానికి అధికారం లేదు.
1: సో యూ హ్యావ్ నో అథారిటీ టు సే దట్
0: అని ఆ విధంగా ఆడంబరాలనంతా అణగొడుతుకుతూ వచ్చాడు.
1: అండ్ హీ కండెమ్డ్ దిస్ పంప్ అండ్ షో.
0: బుద్ధుడు నిరాడంబరుడు.
1: బుద్ధ హ్యాస్ నో పంప్ అండ్ షో.
0: ఎప్పుడు కూడా నిర్మల నిశ్చలంతో ఉండేటువంటి వాడు.
1: హి వాస్ సో ప్యూర్ అండ్ స్టడీ.
0: చాలా వినయ విధేయతను ప్రకటించేటువంటి వాడు.
1: హి హస్ గాట్ ఆల్ హ్యూమిలిటీ అండ్
0: ప్రేమ తత్వంతోనే తాను ప్రవర్తించేటువంటి వాడు.
1: హి కండక్ట్ హింసెల్ఫ్ విత్ లా.
0: కనుక ఈ బుద్ధుని ఒక తత్వాన్ని తెలుసుకోవటమే ఒక పెద్ద కష్టము.
1: ఇట్ సో డిఫికల్ట్ టు నో ద నేచర్ ఆఫ్ లార్డ్ బుద్ధ హింసెల్ఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
0: అందరు కూడాను బుద్ధుడు పుట్టిన పండుగ అని ఈ బుద్ధ పౌర్ణమి రోజు మాత్రమే మనం ఆనందాన్ని అనుభవిస్తే ప్రయోజనం కాదు.
1: ఇట్స్ నాట్ ఆఫ్ బిగ్ యూజ్ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ బుద్ధ ఆన్ దిస్ డే ఆఫ్ బర్త్డే ఆఫ్ బుద్ధ.
0: బుద్ధుడు బోధించినటువంటి ఆదర్శాలను మనం ఆచరణలో పెట్టి నిరూపించాలి.
1: వీ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ అవర్ ప్రాక్టికల్ లైఫ్ by experiencing, practicing the teaching of Buddha.
0: Speeches lo heroes, platform lo heroes, practical lo zeros.
1: We are all heroes on platform, but in reality we are zeros.
0: Kanukane manamu practical lo manamu practice chesi ee buddhini yokka upadeshalanta kudanu manam anubhavinchali.
1: Therefore we have to put translate into action the teachings of Buddha and experience the joy.
0: Adi buddhiki ivvalsinatundi nijamaina gauravamu.
1: That is the proper respect that we can give him.
0: Kanaka buddha bhaktulandaru kudanu
1: all the devotees of Buddha
0: buddhi upadeshalanta kudanu aadarshavantamaina upadeshalu.
1: All the teachings of Buddha are ideal.
0: Aacharinchavalsinatundi upadeshalu
1: they have got to be practiced.
0: Ashuttamainatundi upadeshalu
1: they are noblest.
0: పవిత్రమైనటువంటి బోధనలు
1: అండ్ ఆర్ మోస్ట్ సీక్రెట్
0: అన్నింటికంటే ప్రధానమైనటువంటిది అహింస ప్రథమో ధర్మ.
1: ఆఫ్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ద సుప్రీమ్ వన్ ఇస్ అహింస ప్రథమో ధర్మ.
0: ఇతనే మొట్టమొదటి నుంచి ప్రబోధన సల్పుతూ వచ్చాడు.
1: దట్ హాస్ బీన్ హిస్ ప్రైమార్డియల్ ప్రిన్సిపల్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: దృష్టిని పవిత్రం చేసుకోండి.
1: మేక్ యువర్ విజన్ సీక్రెట్.
0: ఈ పవిత్రమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకున్నప్పుడే నీ పవిత్రమైన జీవితాన్ని నీవు పొందగలవు.
1: వెన్ యూ హ్యావ్ గుడ్ విజన్ గుడ్ లుక్స్ యూ విల్ హ్యావ్ సీక్రెట్ లైఫ్.
0: నీవు దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: అండ్ డెవలప్ ప్రాపర్
0: దోషరహితమైనటువంటి దృష్టిని నీవు అభివృద్ధి పరచుకోవాలి.
1: ద విజన్ విచ్ ఇస్ నాన్ డిఫెక్టివ్
0: దృష్టి
1: గుడ్ లుక్స్
0: సమ్యక్ శ్రవణము
1: గుడ్ లిసనింగ్
0: సమ్యక్ భావము
1: గుడ్ ఫీలింగ్
0: సమ్యక్ తలపు
1: గుడ్ థాట్
0: సమ్యక్ జీవనము
1: గుడ్ లైఫ్
0: సమ్యక్ యోగనము. ఇది అతను బోధించినటువంటిది.
1: దాట్ వాస్ ది టీచింగ్ ఆఫ్
0: సమ్యక్ సమ్యక్ సమ్యక్.
1: Everything needs to be good and good.
0: పవిత్రమైనటువంటి దృష్టిని పెంచుకోండి.
1: Develop sacred vision.
0: పవిత్రమైన దృష్టిని పెంచుకున్నప్పుడే పవిత్రమైన భావములు మనలో ఆవిర్భవిస్తాయి.
1: With the sacred sight you will have sacred thoughts.
0: పవిత్రమైన భావములు ఆవిర్భవించినప్పుడే పవిత్రమైన పనులు మనం చేస్తాము.
1: Sacred thoughts lead to sacred deeds.
0: ఒక బావిలో ఒక చిన్న రాయిని తీసి వేసినప్పుడు
1: if you pelt a stone into the well
0: ఆ బావిలో ఒక పెద్ద అల ప్రారంభమవుతుంది.
1: There we find the so many ripples out of it.
0: అల ఎంతవరకు పోతుంది?
1: To how far they reach.
0: బావి ఎంత ఉందో అంతవరకు పోతుంది ఈ అల.
1: అండ్ దీస్ రిపుల్స్ వుడ్ స్ప్రెడ్ టు ది ఎక్స్టెంట్ ద వెల్ ఈజ్.
0: అదే విధంగానే మంచి రాయిని వేస్తే మంచి అల పడుతుంది.
1: అండ్ వన్స్ వెన్ వన్స్ దిస్ గుడ్ స్టోన్ పెల్టెడ్ ఇన్ టు దాట్ యూ హ్యావ్ గుడ్
0: విండ్ రాయిని వేస్తే అల అక్కడే నించిపోతుంది.
1: అండ్ ఇఫ్ దేర్ ఇస్ హెవీ వన్ ఇట్ స్టాప్స్ దేర్.
0: కనుకనే గుడ్ థాట్స్ అనేటువంటి రాయిని మన మాన సరోవరంలో వేయాలి.
1: లెట్ ది స్టోన్ ఆఫ్ గుడ్ థాట్ బి థ్రోన్ ఇన్ టు దిస్ రివర్ ఆఫ్ ద మైండ్.
0: ఈ మానస సరోవరం నందు ఒక రాయిని మనం వేస్తున్నా మంచిగా తలంపని అది అంత ప్రారంభమై మన దేహం సర్వత్రా కూడా వ్యాపించిపోతుంది.
1: వెరీ గుడ్ థాట్ లైక్ ఎ స్టోన్ ఇస్ పెల్టెడ్ ఇన్ టు ద రివర్ ఆఫ్ ద హ్యూమన్ మైండ్.
0: అలానే అది కన్నుల్లో పోయి చేరుతుంది.
1: అండ్ ఆల్ దీస్ రిపుల్స్ విల్ గెట్ ఇన్ ద సైట్.
0: కన్ను ద్వారా మంచి దృష్టిని చూస్తాము.
1: అండ్ దెన్ యు విల్ హావ్ గుడ్ సైట్.
0: ఆ అలనే చెవుల్లో పోయి చేరిపోతుంది.
1: ద సేమ్ వేవ్స్ గెట్ ఇన్ టు ది ఇయర్.
0: చెవుల నుంచి మంచి శ్రవణం చేస్తాము.
1: దట్ లీడ్స్ టు గుడ్ ఆడిషన్.
0: నోటిలో పోయి చేరిపోతుంది.
1: ఇట్ గెట్స్ ఇన్ టు
0: మంచి వాక్ వస్తుంది.
1: అండ్ యు విల్ అటర్ గుడ్ వర్డ్స్.
0: చేతుల్లో పోయి చేరిపోతుంది.
1: గెట్స్ ఇన్ యువర్ హ్యాండ్.
0: మంచి పనులు చేస్తాయి.
1: ఇట్ లీడ్స్ టు గుడ్ యాక్షన్.
0: కాళ్ళలో పోయి చేరిపోతుంది. మంచి ప్రదేశములకు నడుస్తాము.
1: అండ్ యు ట్రెడ్ ఆన్ ది రైట్ పాత్.
0: ఈ దేహం అనేటువంటి భావి అంతా కూడాను సర్వత్రా ఈ అలతో నిండిపోతుంది.
1: బాడీ ఇస్ ఎ వెల్. ఇట్స్ ఫుల్ ఆఫ్ ద రిపుల్స్ ఆర్ ద వేవ్స్ సచ్.
0: కనుక ఈ వేవ్స్ అనేటువంటిది నకసిక పర్యంతం కూడా సంచరిస్తుంటాయి.
1: ద వేవ్స్ మూవ్ అబౌట్ ఫ్రమ్ టాప్ టు టౌన్.
0: ఎక్కడెక్కడ ఈ వేవ్స్ పోయిందో అక్కడక్కడంతా కూడా ఈ పవిత్రత ఉంటుంటుంది.
1: వేర్ ఎవర్ దీస్ వేవ్స్ గో దేర్ యూ ఫైండ్ శాంక్టిటీ.
0: కనుకనే సమ్యక్ దృష్టి
1: గుడ్ సైట్
0: నీవు మంచి దృష్టిని పెంచుకోవాలి.
1: హ్యావ్ గుడ్ విజన్
0: మంచి తలంపును పెంచుకోమన్నాడు.
1: డెవలప్ గుడ్ థాట్స్ హీ సెడ్.
0: ఈ విధంగా చేయవలసినటువంటి బోధనలు మనం ఏం చేస్తున్నాం?
1: Of all the teachings, what is that we are adopting?
0: గ్రంథాలు చదువుతున్నాము.
1: We read books.
0: కానీ చదివిన అంతసేపు మాత్రమే మనసులో ఉంటుంది, తర్వాత వెళ్లిపోతుంది.
1: Things remain so long we read, later we forget.
0: ప్రతి దానికి కూడా మనము గంధపు చెక్కను రిత్తినట్టుగా తిక్కుతూ తిక్కుతూ ఉంటుంటే ఆ సుగంధం బయలుదేరినట్టుగా నీవు ఆచరణలో పెడుతూ పెడుతూ వచ్చే కొద్ది నీ యందు ఆ ఆచరణ పూర్తిగా నీ యందు ఆవిర్భించింది.
1: జస్ట్ యాజ్ ది అరోమా ఆర్ ద ఫ్రాగ్రెన్స్ కమ్స్ అవుట్ ఆఫ్ ద శాండల్ వుడ్ ఇఫ్ ఇట్ ఇస్ రిపీటెడ్లీ గ్రైండెడ్ లైక్ దట్ బై రిపీటెడ్ ప్రాక్టీస్ యు హావ్ దట్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్.
0: వచ్చేటప్పటికి అందులోని మాధుర్యం మనకు నోటి నిండుకు ఎంత ఆనందం ఇస్తుందో.
1: సో ఆల్సో ద షుగర్ కేన్ యాజ్ ఇట్ చూడ్ అగైన్ యు కెన్
0: ఆ ప్రబోధనలను మనము ఉచ్చరిస్తూ ఉచ్చరిస్తూ రాగా దాని యందు ఉన్నటువంటి మాధుర్యము మనకు ఎంతో ఆనందాన్ని
1: ప్రాక్టీస్. You will experience the sweetness of it.
0: కనుక సజ్జనమైనటువంటి ప్రతి వ్యక్తి కూడాను ఈ రకమైనటువంటి ఆచరణలో మనం ప్రవేశపెట్టాలి.
1: Every noble person has got to practice this.
0: ఏ గ్రేట్ మ్యాన్ కూడాను చేసినటువంటి యొక్క పవిత్రమైన కార్యాలంతా మనం ఆచరణలో పెట్టుకోవాలి.
1: Any great man may teach, but we have to practice them.
0: ఎందరో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు.
1: Many have done good deeds.
0: ఎందరో ఆదర్శ కార్యములను నియమించారు.
1: Many people have done ideal actions.
0: ఆదర్శ బోధనలు చేశారు.
1: They gave us ideal teaching.
0: కానీ చేసిన విధం ఒక్కటి రెండైనా మనం ఆచరణలో పెడితే చాలు.
1: It is enough if we practice one or two.
0: మనం కాలం ఎంత ఇచ్చారు భగవంతుడు?
1: God has given time.
0: ఎంత వేస్ట్ చేస్తున్నారు మానవులు?
1: How much of time we are wasting?
0: Time waste is life waste.
1: Time is
0: life God.
1: Waste.
0: Don't waste time.
1: Time is God. Don't waste time.
0: కాలాన్ని మనము మూడు భాగములంతా అపవిత్రం చేస్తున్నాం.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ 3 parts ఆఫ్ ద టైమ్ ఇస్ మిస్యూజ్ వేస్ట్.
0: ఏదో ఉన్నటువంటి చిన్న కాలంలో కూడాను టీవీలతోనా టెలివిజన్ తోనా దీంతో దాంతో కాలాన్ని గడుపుతున్నాము.
1: ద లిటిల్ టైమ్ అవైలబుల్ ఇస్ స్పెండ్ టు వాచ్ ద టీవీ.
0: ఇదంతా ఎంత యూజ్లెస్.
1: వాట్ యూస్లెస్ థింగ్ ఇట్ ఈస్.
0: పవిత్రమైనటువంటి దానికి నీవు ఎందుకు ప్రవేశపెట్టకూడదు?
1: వై డోంట్ యూ మేక్ యూజ్ ఆఫ్ ది టైమ్ ఇన్ ఎ సీక్రెట్ వే?
0: కార్యములకు దీనిని ఉపయోగపెట్టు.
1: వై నాట్ ఇన్వాల్వ్ ఇన్
0: దానము ధర్మము అనేటువంటిది అభివృద్ధి గావించుకో.
1: వై డోంట్ యూ అండర్టేక్ ది యాక్ట్స్ ఆఫ్ చారిటీ?
0: బుద్ధుడు అదే చేస్తూ వచ్చాడు.
1: దట్స్ వాట్ బుద్ధ డిడ్.
0: కట్టకడబడి ప్రాణం విడిచే సమయం లోపల అతని దగ్గర ఒక దమ్మిడి ఉండినది.
1: ద లాస్ట్ మూమెంట్ వెన్ హి వాస్ అబౌట్ టు లీవ్ ద బాడీ హి వాస్ హావింగ్
0: ఆ దమ్మిడిని చిన్నగా ఒక బట్టలో మూట కట్టుకుని పెట్టుకున్నాడు.
1: అండ్ హి జస్ట్ కెప్ట్ ఇట్ ఇన్ ఎ క్లాత్.
0: గొప్పది కాదు అతనికి.
1: ఇస్ నాట్ ది గ్రేట్.
0: పవిత్రమైంది కావాలి.
1: హీ వాంట్స్ సీక్రెట్ థింగ్స్.
0: అందరూ పెద్ద పెద్దలంతా రాజులంతా పోయి గొప్ప గొప్ప ఆశ్రమాలు కట్టిస్తూ వచ్చారు.
1: అండ్ మెనీ కింగ్స్ ద రిచ్ పీపుల్ స్టార్టెడ్
0: నియమిస్తూ వచ్చారు.
1: హెర్మిటేజెస్ ద టెంపుల్.
0: ఇవన్నీ తాను ఆనందించలేదు.
1: హీ వాస్ నాట్ హ్యాపీ అబౌట్ దెమ్.
0: ఒక బిచ్చగాడు,
1: ఎ బెగ్గర్,
0: ఒక ముసలి తల్లి,
1: ఎ ఓల్డ్ లేడీ,
0: ఆమె ఎక్కడో సంపాదించింది ఒక దమ్మిడి.
1: ద స్మాలెస్ట్ కాయిన్ మెజర్ దమ్మిడి పైసా వాస్ బ్రాట్ బై ఓల్డ్ లేడీ.
0: నాయన బుద్ధ, ఇదే నా యొక్క ఆస్తి, ఇదిగో నీవు తీసుకో అన్నాడు.
1: ద ఓల్డ్ లేడీ సెడ్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ. హీ గేవ్ దట్ పైసా టు హిమ్.
0: రెండు చేతులతోనో తీసుకున్నాడు ఆ దమ్మిడిని.
1: అండ్ హీ కలెక్టెడ్ దిస్ పైసా విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్.
0: దానిని ఒక బట్టలో మూట కట్టుకున్నాడు, అది తనలో చెక్కులుకున్నాడు.
1: అండ్ హీ కెప్ట్ ఇట్ ఇన్ ఎ క్లాత్ అండ్ కెప్ట్ ఇట్ క్లోజ్ టు హిస్ వెయిస్ట్.
0: కనుక గొప్పగా గొప్ప ఇచ్చినటువంటిది కాదు, ఆడంబరాలతో ఇచ్చినవి కాదు గొప్పది.
1: ఇస్ నాట్ దట్ విచ్ ఇస్ ఆఫర్డ్ విత్ పాంప్ అండ్ ఎగ్జిబిషనిజం.
0: దమ్మిడినే గొప్పది.
1: ఇఫ్ యు జస్ట్ ఆఫర్ విత్ లవ్ ఈవెన్ ద పైసా ఇస్ గ్రేట్.
0: ఆఫ్ డాంకీ మిల్క్.
1: వై బ్యారల్స్ ఆఫ్ డాంకీ మిల్క్?
0: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూస్ఫుల్.
1: 1 teaspoon ఆఫ్ కౌ మిల్క్ ఈజ్ యూస్ఫుల్.
0: ఆ ఒక్కటే చాలు.
1: దాట్ ఈస్ ఎనఫ్.
0: పవిత్రమైన హృదయంతో ఒక నయా పైసా ఇచ్చినా కూడా అదే కోట్టకు.
1: With sacred heart, even if you offer the single paisa, it amounts to crores of money.
0: Buddhudu ekantanga kurchunnadu oka adavi lopala.
1: Then one in forest, Buddha sat all alone.
0: Appudu kruramainatundi oka rakshasi vachindi.
1: And then it came, a wild demon came.
0: Aa rakshasi vachi itun daggara maatadindi.
1: Having come there, it started speaking.
0: Buddha, naaku aakala avutundadi, ఈ దేహాన్ని నాకు ఆహారంగా ఇస్తావా అని అడిగింది.
1: ద డెమన్ సెడ్, ఐఎమ్ వెరీ హంగ్రీ, ఆర్ యూ ప్రిపేర్ టు ఆఫర్ యువర్ సెల్ఫ్ యువర్ బాడీ టు మీ?
0: రెడీ రెడీ రెడీ రెడీ.
1: బుద్ధ సెడ్ రెడీ.
0: ఎప్పటికైనా మరణం ఒక్కటే.
1: డెత్ హ్యాపెన్స్ వన్.
0: ఈనాడు కాకపోయినా రేపైనా ఇది మరణించేటువంటిదే.
1: నౌ ఆర్ లేటర్ యు ఆర్ బౌండ్ టు డై.
0: కనుక ఈనాడు నీకు ఆకలి అవుతున్నప్పుడు నీ ఆకలిని తీర్చుకోవడానికి నా దేహం ఇస్తానని నవ్వుతూ నవ్వుతూ చెప్పాడు.
1: అండ్ వెన్ ద డెమన్ సెడ్ ఐఎమ్ రెడీ టు ఈట్ యూ, హీ ఆఫర్డ్ హింసెల్ఫ్ రెడీలీ.
0: దేహ మార్పుల కోసమని, దేహ చావుల కోసమని మనం భయపడనక్కర్లేదు.
1: వీ షుడ్ నాట్ బి అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: డెత్ ఎప్పుడైనా ఒక్కటే.
1: డెత్ విల్ హ్యాపెన్ వన్ టైమ్ ఆర్ అదర్.
0: కనుక మీ దానికి ఇప్పుడు అవసరమైంది ఆకలి.
1: నౌ దిస్ డెమన్ ఇస్ హంగ్రీ.
0: భుజించు అని తీసుకోమన్నాడు.
1: హి సెడ్ కమ్ ఆన్ ఈట్ మీ హి సెడ్.
0: నవ్వుతూ నవ్వుతూ బుద్ధుడు ఆ మాట చెప్పేటప్పటికి
1: బుద్ధ సెడ్ స్మైలింగ్,
0: తక్షణమే ఆ రాక్షసి పావులంగా మారిపోయింది.
1: అండ్ ద డెమన్ గాట్ ఇట్ సెల్ఫ్ చేంజ్డ్ ఇంటూ ఎ పారట్.
0: మారిపోయి బుద్ధ,
1: he said,
0: నీ ఆనంద త్యాగమే ప్రపంచానికి నేను చాటుతాను.
1: ద స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అవుట్ ఆఫ్ బ్లిస్ విచ్ ఐ విల్ ప్రాపగేట్ షేర్ విత్.
0: ఎవరికి వస్తుంది ప్రాణం పోతుందంటే అందరూ భయపడుతుంటారు.
1: వెల్ ఎవ్రీవన్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డెత్.
0: ప్రాణం పోక తప్పదు.
1: వన్ ఈస్ బౌండ్ టు డై.
0: కాబట్టి ఎప్పుడో పోయేటువంటిది ఆకలి ఉన్నటువంటి వాడికి అందించి ప్రాణం తీసుకుందాం.
1: దెన్ వీఆర్ గోయింగ్ టు డై సమ్ టైమ్ ఆర్ అదర్. వై డోంట్ యు ఆఫర్ అవర్ సెల్ఫ్ రైట్ నౌ?
0: ఎవరికి వస్తుంది?
1: Yes, who will have such a good fortune?
0: కనుక బుద్ధ, నేను రాక్షసుని కాదు.
1: Well, I am not a demon. నేను
0: పరీక్షించే నిమిత్తమే ఈ విధంగా వచ్చాను.
1: I have come down in this form to test you.
0: పావురమును.
1: I am just here as a pitcher.
0: పవిత్రమైన పరిశుద్ధమైన పావురమును.
1: I am a pure one.
0: నేను ఇంకా నీ దీన్ని చాటుతూ పోతాను జగత్తుకు.
1: ఐ విల్ ప్రొపగేట్ దిస్ యువర్ లవ్ టు ఎవ్రీబడీ.
0: కనుక నీ బుద్ధుని యొక్క మహావాక్యములంతా కూడా పక్షులు కూడా చాటుతూ వచ్చాయి.
1: అండ్ బుద్ధాస్ టీచింగ్స్ వర్ ప్రొపగేటెడ్ బై బర్డ్స్ ఆల్సో.
0: అనగా ఏమిటి? ప్రేమ తత్వమే బుద్ధుని యొక్క తత్వము.
1: ఇట్ మీన్స్ బుద్ధాస్ టీచింగ్ మెయిన్ ప్రిన్సిపల్
0: తత్వమే సాయి యొక్క తత్వము.
1: లవ్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సాయి.
0: కనుక ప్రేమనే అన్ని అవతారములు కూడా మూలాధారంగా తీసుకుంటాయి.
1: లవ్ ఇస్ ద ఫౌండేషన్ బేసిస్ ఫర్ ఆల్ ఇన్కర్నేషన్.
0: కనుక ఆ మూలాధారమైన తత్వాన్ని మనం ఎవరు గుర్తించుకోవడానికి ప్రయత్నించడం.
1: దట్ ఫౌండేషన్ ఇస్ నాట్ రియలైజ్డ్ బై ఎనీబడి.
0: నాట్ ఫౌండేషన్, ఫండమెంటల్ ట్రూత్.
1: ద ఫండమెంటల్ ట్రూత్ లవ్ ఇస్ నాట్ ఎనీబడి. దట్ నెసెసరీ.
0: ఆ ప్రేమను మనము పెంచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ దట్ లవ్.
0: ప్రేమను పెంచుకుంటే ప్రపంచమంతా మన స్వాధీనం అయిపోతుంది.
1: దెన్ వన్స్ వీ డెవలప్ లవ్ ద హోల్ వరల్డ్ విల్ బి అండర్ యువర్ కంట్రోల్.
0: అలాంటి ప్రేమతత్వంలో ఉండేటువంటి శక్తిని ఎవరు వివరించలేరు.
1: నో బడి కెన్ డిస్క్రైబ్ ద పవర్ ఆఫ్ లవ్.
0: ఎవరు వివరించడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్.
0: ఇది అమృతమయమైనటువంటిది.
1: వన్ హ్యాస్ టు ఎక్స్పీరియన్స్.
0: ఆనందమయమైనటువంటిది.
1: ఇట్ కన్ఫర్స్ బ్లెస్.
0: కానీ అమృతానికైనా కొంతవరకు విలువ ఉందేమో. కానీ
1: అమృత, ద నెక్టర్ హ్యాస్ గాట్ సమ్.
0: కానీ దానికంటే ఇంకా విలువగానేటువంటిది ఇది.
1: బట్ దిస్ ఇస్ బియాండ్ ఆల్ మెజర్.
0: అమృతానికైనా ఒక రుచి ఉండవచ్చును.
1: అండ్ అమృత నెక్టర్.
0: కానీ ఈ ప్రేమ రుచికి ఇట్టిది అట్టిదని ఎవరు వర్ణించలేరు.
1: నన్ కెన్ ఎస్టిమేట్ ఆర్ డిసైడ్ ద టేస్ట్ ఆఫ్ లవ్.
0: కనుక ప్రేమమయమైన యొక్క తత్వాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ హావ్ టు డెవలప్ ద ప్యూర్ స్పిరిట్, ద నేచర్ ఆఫ్ లవ్.
0: బుద్ధుడు చాటినది ప్రేమని.
1: వాట్ బుద్ధ టాట్ వాస్ లవ్.
0: అనుభవించినది ప్రేమని.
1: ఎక్స్పీరియన్స్ లవ్.
0: ఆనందించినది ప్రేమని.
1: హి ఆల్సో
0: అంతమైనది ప్రేమని.
1: హి వాస్ బ్లిస్ఫుల్ అబౌట్ హిస్ లవ్ అండ్ హి షేర్డ్ హిస్ లవ్. కనుక
0: ప్రేమయందే పుట్టి ప్రేమయందే పెరిగి ప్రేమయందు అనుగినటువంటి ఒక తత్వము బుద్ధ తత్వము.
1: ద నేచర్ ఆఫ్ బుద్ధ లైస్ ఇన్ దిస్ ప్రిన్సిపల్. హి వాస్ బోర్న్ ఇన్ లవ్. హి హస్ గ్రోన్ ఇన్ లవ్ అండ్ ఎండెడ్ ఇన్ లవ్. ప్రేమ
0: వేరు కాదు.
1: లవ్ అండ్ గాడ్ ఆర్ నాట్ సెపరేట్.
0: జలమునందే పుట్టి
1: జలమునందే
0: పెరిగి
1: గ్రోన్
0: జలమునందే అణుంగు నేటి బుడిగా
1: అండ్ అల్టిమేట్లీ మర్జ్ ఇన్ వాటర్. దట్ వాట్ హ్యాపన్స్ టు వాటర్ బబుల్.
0: నరుడు బుద్భుదంబుజు
1: అండ్ మ్యాన్ ఈస్ వాటర్ బబుల్.
0: నారాయణుడు నీరు.
1: గాడ్ ఈస్ వాటర్.
0: నరుడు బుద్భుదంబు
1: అండ్ హ్యూమన్ బీయింగ్ ఇస్ వాటర్ బబుల్.
0: నరుడు కూడాను ఆ నారాయణ యొక్క జలం నుంచి వచ్చినటువంటి వాడే.
1: సో ది హ్యూమన్ బీయింగ్ ద వాటర్ బబుల్ ఇస్ ఎ ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ దిస్ వాటర్.
0: జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
1: ద ఇండివిజువల్ ఇస్ గాడ్, గాడ్ ఇస్ ఇండివిజువల్.
0: కాబట్టి జీవుడు ప్రత్యేకంగా లేడు.
1: ద సోల్ ఇస్ నాట్ సెపరేట్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్.
0: అందరూ కూడా దైవ స్వరూపంగా మీరు భావించుకోండి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ ఇస్ ద పర్సానిఫికేషన్ ఆఫ్ గాడ్.
0: ఏదో కొన్ని కొన్ని పేర్లు పెట్టింటారు తల్లిదండ్రులు.
1: పేరెంట్స్ హావ్ గివెన్ యు నేమ్.
0: ఈ పేరుతో ప్రపంచంలో నువ్వు వినియోగించుకో.
1: యూ కెన్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్.
0: పరమాత్మ దగ్గర మాత్రం ఈ ఒక్క విజిటింగ్ కార్డు మాత్రమే ఇవ్వాల్సింది. ప్రేమ, ప్రేమ, ప్రేమ అని.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యు హావ్ టు సెండ్ ఫోర్త్ దిస్ విజిటింగ్ కార్డ్.
0: ఉంటే నీకు నీ పేరును పెట్టుకుని ఒక విజిటింగ్ కార్డు ఇవ్వచ్చు.
1: టు అదర్స్ యూ కెన్ గివ్ విజిటింగ్ కార్డ్ బేరింగ్ యువర్ నేమ్.
0: ఎందుకని వారు అర్థం చేసుకోలేరు.
1: బికాజ్ దే కెనాట్ ఫాలో యూ, నో యూ.
0: భగవంతునికి ఒక్కటే పేరు, లవ్, లవ్, లవ్.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ వన్ నేమ్, లవ్.
0: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్.
0: స్టార్ట్ ది డే విత్ లవ్.
1: స్టార్ట్ ది డే విత్ లవ్.
0: స్పెండ్ ది డే విత్ లవ్.
1: స్పెండ్ ది డే విత్ లవ్.
0: ఫిల్ ది డే విత్ లవ్.
1: ఫిల్ ది డే విత్ లవ్.
0: ఎండ్ ది డే విత్ లవ్.
1: ఎండ్ ది డే విత్ లవ్.
0: దిస్ ఈజ్ ది వే టు గాడ్.
1: దిస్ ఈజ్ ద వే టు గాడ్.
0: కనుక
1: సో
0: ప్రేమతత్వానికి ఈ యొక్క బుద్ధ పౌర్ణమి నుంచి కూడా అందరూ కూడా అభివృద్ధి పరచుకోవాలి.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ టు బి ఇంక్రీస్డ్ డే బై డే. రైట్,
0: ప్రేమనే మీరు ప్రచారంగా తీసుకోవాలి.
1: లెట్ దిస్ లవ్ బి షేర్డ్ అండ్ పబ్లిసైజ్డ్.
0: ఇంతకంటే గొప్ప ప్రచారం మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ గ్రేటర్ ప్రొపగేషన్.
0: ఎన్ని ఉపనిషత్తులు ఇవన్నీ చదివినప్పటికీ వాడు పండితుడు కావచ్చును.
1: యు మే బి ఎ స్కాలర్ బై గోయింగ్ త్రూ సీక్రెట్ టెక్స్ట్.
0: పండితుడు కానీ ఎట్లాంటి వాడు? పండిత సమదర్శన, ఆ సమదర్శనం కలిగిన వాడే పండితుడు.
1: ఈక్వల్ మైండెడ్నెస్ ఇస్ హాల్ మార్క్ ఆఫ్ ఎ స్కాలర్.
0: ఏమి సమదర్శనం లేదు.
1: దేర్ ఇస్ నో ఈక్వానిమిటీ.
0: పుస్తకాలు తిప్పేస్తున్నాడు.
1: దే రీడ్ ద బుక్స్.
0: దీన్ని చదువుతున్నాడు.
1: దే గో త్రూ.
0: నేను గొప్ప పండితుడు అని అనుకుంటున్నాడు.
1: కన్సిడర్స్ హింసెల్ఫ్
0: ఎ స్కాలర్. పెద్ద అహంకారము.
1: ఇట్ ఇస్ ద సైన్ ఆఫ్ బిగ్ ఈగో.
0: అహంకారం చేతనే మానవుడు అతపతనమైపోతున్నాడు.
1: మ్యాన్ రూయిన్స్ హింసెల్ఫ్ బికాస్ ఆఫ్ ఈగో.
0: ఇంత చదువులు చదివాడు.
1: Yes.
0: ఒక్కటైనా ఆచరణలో పెడుతున్నాడా?
1: Yes, gone through so many books as he practiced one.
0: ఆచరణ లేదు.
1: No, nothing.
0: కాబట్టి మనం రక్షించేది దివ్యమైన ప్రేమనే.
1: The one that protects you is divine love. The one that punishes you is this love.
0: అన్ని విధాల ఉన్నతమైన స్థానానికి తీసుకుని పోయేది ప్రేమనే.
1: It is the love that takes you to exalted level.
0: ప్రేమ తప్ప మరొక మార్గమే లేదు మనకు.
1: There is only one path, the path of love.
0: ఇది వన్ వే ట్రాఫిక్.
1: Path of love is only one way.
0: ప్రేమనే పోవటం, ప్రేమనే రావటం.
1: It's love that moves forward and returns.
0: ఇలాంటి వన్ వే ట్రాఫిక్ లోపల మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి.
1: In this one way traffic of love we have got to be at most careful.
0: ఇలాంటి పవిత్ర దీంట్లో ఏమాత్రం కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ ఇంకో బ్రేకర్స్ కానీ ఏమి లేవు.
1: ఇన్ దిస్ వన్ వే ట్రాఫిక్ ఆఫ్ లవ్ దేర్ ఆర్ నో స్పీడ్ బ్రేకర్స్.
0: ఎంత స్పీడ్గానైనా వెళ్ళొచ్చును.
1: యూ కెన్ గో విత్ ఎ హై స్పీడ్.
0: దైవం దగ్గర స్పీడ్గా పోవచ్చును.
1: టువర్డ్స్ గాడ్ యూ కెన్ గో విత్ ఎ హై స్పీడ్.
0: ఈ ప్రేమ తత్వాన్ని నదులు మనకు బోధిస్తూ వచ్చాయి.
1: అండ్ దిస్ స్పిరిట్ ఆఫ్ లవ్ ఇస్ టాట్ బై రివర్స్.
0: నదులు ఎంతనో వేగంగా వస్తుంటాయి. గంగా, గోదావరి, కృష్ణ, ఇవంతా కావేరి.
1: రివర్స్ లైక్ గంగా, కావేరి ఫ్లో ఇన్సెసెంట్లీ అట్ ఎ టెరిఫిక్ స్పీడ్.
0: ఎక్కడికి పోవాలని వస్తున్నాయి?
1: వేర్ డు దే గో?
0: తన నాథుడైనటువంటి ఒక సముద్రాన్ని చేరడానికి వస్తున్నాయి.
1: రివర్స్ ఫ్లో కంటిన్యూస్లీ స్ప్లిట్ అప్ అండ్ యట్ కంటిన్యూ టు ఫ్లో.
0: చిన్న చిన్న గుట్టలుగా వస్తే దాన్ని కూడా చీలిక చేసుకుని ప్రవహిస్తుంటుండాలి.
1: వెన్ దర్ హీప్స్ ఆఫ్ ద స్టోన్స్ బట్ యట్ దే స్ప్లిట్ అండ్ ప్రొసీడ్ ఫర్దర్.
0: ఏది వచ్చినా కానీ తను ఆగదు.
1: ఇట్ విల్ నెవర్ స్టాప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్.
0: కొనుకునే మన జీవిత ప్రవాహం అనేటువంటిది,
1: ద ఫ్లో ఆఫ్ లైఫ్,
0: కేవలము దైవము అనేటువంటి ఒక సాగరంలో చేరడానికి ప్రయత్నించాలి.
1: ద ఫ్లో ఆఫ్ లైఫ్ షుడ్ కంటిన్యూ ఫార్వర్డ్ అంటిల్ మర్జెస్ ఇట్ మర్జెస్ ఇన్ గాడ్.
0: ఈ ప్రవాహానికి ఏది కూడా అడ్డు రాదు.
1: దిస్ ఫ్లో ఆఫ్ లైఫ్ కెన్ నాట్
0: బి అడ్డు వచ్చిందా, దాన్ని నెట్టుకుని పో.
1: దేర్ ఆర్ ఎనీ అబ్స్ట్రక్షన్స్ యెట్ గో ఫార్వర్డ్.
0: అది నీ యొక్క ప్రయత్నము.
1: దాట్ షుడ్ బి యువర్ రియల్ ఎఫర్ట్.
0: మానవుని యొక్క ప్రయత్నంలో ఎట్టి అప్రయత్నము లేకుండా చూసుకోవాలి.
1: బి సిన్సియర్ ఇన్ యువర్ ఎఫర్ట్స్.
0: ఎలాంటి దానికి మన వీక్నెస్ కు బయలుదేరకూడదు.
1: డోంట్ షో ఎనీ సైన్ ఆఫ్ వీక్నెస్.
0: దృష్టిని అభివృద్ధి పరచుకోవాలి.
1: డెవలప్ గుడ్
0: సమ్యక్ దృష్టి, సమ్యక్ భావం, సమ్యక్ శ్రవణం, సమ్యక్ థాట్.
1: సో గుడ్ విషన్, గుడ్ థాట్, గుడ్ ఆడిషన్, గుడ్ డీడ్ ఆర్ ఇంపార్టెంట్.
0: ఇది మనం అన్నింటినీ మంచిగా మన ప్రయత్నం చేసుకుంటే,
1: వెన్ వీ మేక్ ఆల్ గుడ్,
0: అంతా మనకు గుడ్డే వస్తుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు బి గుడ్.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్
0: దైవాన్ని పొందడానికి ఎక్కడో మనం పోనక్కర్లేదు, అక్కడికి అక్కడికే మనకు వస్తుంటారు దైవం.
1: అటైన్ గాడ్, యూ డోంట్ నీడ్ టు గో దట్ ఫార్.
0: కొన్ని దేవాలయములు, చర్చలు, మసీదులు ఇవి కాదు మనకు దేవాలయములు.
1: ద టెంపుల్స్ అండ్ మాస్క్స్ ఆర్ నాట్ అబౌట్
0: మానవుడు కట్టినటువంటి దేవాలయములు.
1: అండ్ ఆర్ బిల్ట్ బై మ్యాన్.
0: మానవుడు కట్టిన దేవాలయంలో ఆశిస్తా అనిత్యమైపోతుంటాయి.
1: ఆల్ ద టెంపుల్స్ బిల్ట్ బై మ్యాన్ ఆర్ టెంపరీ.
0: దేహములు భగవంతుడు నియమించినటువంటి దేహము.
1: Body is the temple built by God.
0: ఈ టెంపుల్ నడిచే దేహము.
1: This is a moving temple.
0: ఈ టెంపుల్ మాట్లాడే టెంపుల్.
1: This temple converses.
0: ఈ టెంపుల్ కు ఉన్నటువంటి పవర్ ఎక్కడా లేదు.
1: This body which is the temple
0: is సిమెంట్ తీసుకురాలేదు.
1: No engineer
0: constructed. ఏ స్టోన్స్ తీసుకుని రాలేదు.
1: Nothing whatsoever.
0: ఏ కంకర కాంక్రీట్ వేయలేదు.
1: Nothing like gravel or stone or cement for
0: this. ఏది లేకుండా భగవంతుడు సంకల్పం చేత సృష్టించాడు.
1: This body, the temple, is just built by the will of God. This is the gift that is brought forward by the will of God. Such a sacred gift, the body has got to be treasured. We have to follow the command of God in the proper way. Make proper use. And we should also teach the principle of
0: Atma.
1: And the body is given to
0: understand.
1: We should make use of it in the right way.
0: దాని కోసమని ఈ దేహం ఇచ్చిండేది.
1: For that purpose body is gifted.
0: తిండి తీర్థాన్ని పెంచుకోవటం కోసం కాదు.
1: Not merely for food and drink and grow in
0: weight. ఆహారానికి ఫుడ్ ఉండాలి.
1: The food is necessary to some extent.
0: భిక్షాన్నం దేహరక్షార్థం.
1: And food is only to protect the body.
0: వస్త్రం శీత నివారణం.
1: And the cloth to protect yourself against the cold and winter.
0: దేహరక్షణ కోసం ఫుడ్ కూడా ఉండవలసింది.
1: Food is necessary to sustain life.
0: ఫుడ్ ఎట్టిగానే మీరు చూసుకుంటూ పోతే వాట్ అబౌట్ గాడ్?
1: If you think of the food and head, how about God?
0: Correct. Food to head to God. ఈ మూడింటిని ఏకత్వంగా చేసుకో.
1: There are three steps now, perfect combination, unison to be there. Food, head and God.
0: ఈ ఫుడ్ టు ఈ హెడ్ కూడా నువ్వు గాడ్ కోసం భావించాలి.
1: So consider the food and head for God.
0: ఒక సమయం లోపల,
1: at one time,
0: అశోక చక్రవర్తి,
1: ఎంపరర్ అశోక,
0: అరణ్యం లోపల సంచారం చేయడానికి పోతున్నాడు.
1: He was passing by a forest.
0: ఒక బుద్ధ సన్యాసి నడుచుకుంటూ వస్తున్నాడు.
1: He came across a monk, Buddhist monk.
0: అశోక చక్రవర్తి గుర్రం నుంచి దిగాడు.
1: ఎంపరర్ అశోక గాట్ డౌన్ ఫ్రమ్ ద బ్యాక్ ఆఫ్ ద హార్స్.
0: ఆ బుద్ధిస్ట్ గురువును తన పాదముల పైన పెట్టి నమస్కారం చేశాడు.
1: And he kept his forehead at the feet of that Buddhist monk and paid his respect.
0: చూచాడు మంత్రి.
1: The minister watched by his son.
0: మహారాజు దేహం ఏమిటి?
1: ఎంపరర్ వాట్
0: సార్ట్? మహారాజు పదవి ఏమిటి?
1: వాట్ ఇస్ పొజిషన్?
0: మహారాజు యొక్క గ్రేట్నెస్ ఏమిటి?
1: ద గ్రేట్నెస్ ఆఫ్ ఎంపరర్.
0: గొప్పవాడు ఆ యొక్క బుద్ధుడు యొక్క దీని తల పాదముల పైన తన శిరస్సు పెట్టాడే.
1: How is that such a mighty king, powerful king, kept his head at the feet of Buddhist
0: monk?
1: He felt so sad about this deed.
0: But
1: it was not right time to question. When they returned home,
0: అశోకుడు చాలా ఆనందంగా ఉన్న సమయం లోపల,
1: when Ashoka was extremely happy,
0: అప్పుడు మెత్తగా హెచ్చరించాడు.
1: The minister started questioning him softly.
0: మీ తల ఎంత గొప్పది?
1: ఓ ఎంపరర్, హౌ గ్రేట్ ఈస్ యువర్
0: హెడ్. మీ తెలివితేటలు ఎంత గొప్పవి.
1: హౌ ఇంటెలిజెంట్ యు ఆర్.
0: మీ విద్య ఎంత గొప్పది.
1: వాట్ నాలెడ్జ్ యు హావ్.
0: మీ దేహం ఎంత గొప్పది.
1: యువర్ బాడీ ఇస్ మైటీ.
0: మీ గౌరవాన్ని ఎంత పొందుతుండాలి.
1: యువర్ హైలీ ఎస్టీమ్డ్.
0: ఇలాంటి గౌరవాన్ని పొందేటువంటి ఈ దేహము.
1: సచ్ ఎస్టీమ్డ్ రెస్పెక్టెడ్ బాడీ.
0: బుద్ధుని యొక్క శిష్యునికి పాదముల పైన తల పెట్టమా.
1: వై షుడ్ ఇట్ బి అట్ ద ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంగ్
0: అని చెప్పేటప్పటికి
1: వెన్ హీ సెడ్.
0: సరే నవ్వుకున్నాడు.
1: హిస్ ఎంపరర్ స్మైల్.
0: కొన్ని దినములు అయిన తర్వాత
1: ఆఫ్టర్
0: మంత్రిని పిలిచాడు.
1: హీ కాల్డ్ ది మినిస్టర్.
0: మంత్రి,
1: మినిస్టర్,
0: నాకు ఒక షీప్ హెడ్ కావాలి.
1: ఐ వాంట్ ది హెడ్ ఆఫ్ ఎ షీప్. హీ
0: గోట్ హెడ్ కావాలి.
1: ఐ వాంట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
0: మనిషి హెడ్ కావాలి.
1: అండ్ ఆల్సో ది హెడ్ ఆఫ్ ఎ మ్యాన్.
0: మంత్రిని తీసుకుని రామన్నాడు.
1: బ్రింగ్ దీస్ త్రీ హెడ్స్.
0: తీసుకుని వచ్చాడు.
1: హీ బ్రాట్ అకార్డింగ్లీ.
0: రాజు తెలిస్తే ఆయుష కొద్దువా ఈ మంత్రి ఏమైనా చేస్తాడు.
1: దెన్ కింగ్ కమాండ్స్ ఎనీథింగ్ కెన్ బి అటెండెడ్ టు.
0: తర్వాత తెచ్చిన తర్వాత
1: బ్రాట్
0: ఈ మూడింటిని మార్కెట్ తీసుకుపోయి అమ్ముకుని రా.
1: హి సెడ్ లెట్ దీస్ త్రీ హెడ్స్ బి సోల్డ్ ఇన్ ద మార్కెట్.
0: మార్కెట్ లో పెట్టిన తక్షణమే గోట్ హెడ్ ని తీసుకున్నారు.
1: ద మూమెంట్ ఇట్ ఇస్ కెప్ట్ దేర్ ఇన్ ద మార్కెట్ ది గోట్ హెడ్ వాస్ పర్చేస్ ఆల్సో ద షీప్
0: హెడ్ వద్దు తీసుకుని పోమన్న.
1: ద మ్యాన్స్ హెడ్ వాస్ జస్ట్ రిజెక్టెడ్ థ్రోన్ అవుట్ ఇన్ డిస్గస్ట్.
0: సరే రాజా ఎవరు దీన్ని అంగీకరించలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్ నో వన్ యాక్సెప్టెడ్ ది హ్యూమన్ హెడ్.
0: పోనీ దీనికి విలువ ఇవ్వకపోతే ఊరికే ఇచ్చేసి రాపోమన్నాడు.
1: ఇఫ్ నో వన్ అటాచెస్ వాల్యూ అట్లీస్ట్ గిఫ్ట్ ఇట్ ఫ్రీలీ.
0: ఫ్రీగా కూడా తీసుకోలేదని వెనక్కు తెచ్చాడు.
1: నో వన్ ఇస్ ప్రిపేర్డ్ టు యాక్సెప్ట్ దిస్ ఫ్రీ గిఫ్ట్.
0: అప్పుడు చెప్పాడు అశోకుడు.
1: దెన్ అశోక సెడ్, మినిస్టర్,
0: జ్ఞాపకం ముందా నేను ఒకనొక సమయం లోపల బుద్ధుని యొక్క ప్రీతి తల పాదముల పైన నా శిరస్సును పెట్టినప్పుడు నీవెంతో బాధపడ్డావు.
1: మినిస్టర్, డు యూ రిమెంబర్ వాట్ హెడ్ హ్యాపెన్ కపుల్ ఆఫ్ డేస్ అగో? యూ ఫెల్ సో సాడ్ వెన్ ఐ కెప్ట్ మై హెడ్ అట్ ద ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్
0: మాంక్. నా హెడ్ కూడా ఈ విధంగా అయిపోయేటువంటిది.
1: అండ్ దట్ ది సిమిలర్ విల్ హ్యాపెన్ టు మై హెడ్ ఆల్సో.
0: హెడ్ శాశ్వతం కాదు.
1: హెడ్ ఇస్ నాట్ పర్మనెంట్.
0: ఈ విలువలేనిటువంటి హెడ్ కోసం నీవింత బాకులాటావు.
1: ది హెడ్ హ్యాస్ నో వాల్యూ అట్ ఆల్. వై డు యూ వరీ అబౌట్.
0: కానీ పాదములు పెట్టినటువంటి యొక్క ప్రాప్త ఫలితము నాలో చేరిపోయింది.
1: బట్ ద రివార్డ్, ద కాన్సిక్వెన్స్ ఆఫ్ మై ప్రేయర్ బై కీపింగ్ మై హెడ్ ఇన్ ద ఫీల్డ్ హస్ గాన్ ఇన్ టు మీ అండ్ ఇట్ ఇస్ హైయెస్ట్ నోబ్లెస్ట్.
0: స్పర్శనం పాపనాశనం.
1: అండ్ వెన్ యూ టచ్ యూ విల్ బి రిలీవ్డ్ ఆఫ్ ఆల్ అటోన్ ద సిన్.
0: దర్శనం కర్మ విమోచనం.
1: అండ్ వెన్ వన్స్ యూ సీ గాడ్ యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ కర్మ.
0: విమోచనం అవుతుంది.
1: యు ఆర్ రిలీవ్డ్ ఫ్రమ్ ఆల్ దట్.
0: స్పర్శనం పాపనాశనం అయిపోతుంది.
1: అండ్ ఆల్ అటోన్ యువర్ సిన్.
0: కాబట్టి వారి పాదములు స్పర్శించడమే నాకు పాపనాశనం అయిపోయింది.
1: ద మూమెంట్ ఐ టచ్ ది ఫీట్ ఆఫ్ ది బుద్ధిస్టిక్ మాంక్ ఐ అటోన్ మై సిన్.
0: ఎవరిస్తారు విలువ?
1: హూ విల్ అటాచ్ దిస్ వాల్యూ దెన్?
0: ఎవరు వీవరు?
1: నో వన్ విల్ అటాచ్
0: వాల్యూ. అని చెప్పేటప్పటికి మంత్రికి కొంత జ్ఞానోదయం జరిగింది.
1: దెన్ మినిస్టర్ కుడ్ హావ్ దిస్ విస్డమ్. దెన్
0: ప్రాణం ఉన్నంతలో దీన్ని పొందవలేవు.
1: వీ హావ్ టు రియలైజ్ దిస్ వైల్ అలైవ్.
0: మన జీవితం ఉండేదాని లోపలనే ఈ పవిత్రమైన దర్శన స్పర్శన సంభాషణాన్ని మనం అనుభవించాలి.
1: ఇన్ దిస్ లైఫ్ ఇట్సెల్ఫ్ వీ హావ్ టు రియలైజ్ ద వాల్యూ ఆఫ్ ద కన్వర్సేషన్ టచింగ్ ద ఫీట్ ఆఫ్ గాడ్.
0: తర్వాత రావాలంటే మనకు లభ్యమవుతుందా?
1: ఇస్ ఇట్ పాసిబుల్ సో ఈజీ?
0: కావాలంటే మనకు చిక్కుతుందా?
1: కెన్ యూ గెట్ ఇట్?
0: కాదు.
1: ఇంపాసిబుల్.
0: కావాలంటే త్రోవే లేదా, కావాలంటే కరుణే రాదా? ఒక దైవానికి మాత్రమే.
1: In fact, it's only God who will find an appropriate time, appropriate path to reach.
0: మిగతా ప్రాప్తమైనటువంటి వస్తువులు కావాలంటే చిక్కవు.
1: The worldly things, if you want, you can't get.
0: పొందాలంటే లభ్యం కావు.
1: You cannot acquire.
0: కానీ దైవం చేత ఏదైనా సభ్యం అవుతుంది.
1: బట్ విత్ గాడ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరందరూ కూడా ఎంతో భయభక్తులతో మీరు ఇక్కడ చేరారు.
1: ఆల్ ఆఫ్ యూ హావ్ అసెంబ్ల్డ్ హియర్ ఫుల్ ఆఫ్ డివోషన్.
0: మీ భక్తులు చాలా ఉత్తమమైనటువంటి.
1: యువర్ సిన్సియర్ డివోషన్ ఇస్ హైయెస్ట్.
0: కనుకనే ఈ బుద్ధ బోధన అంతా కూడాను మీరు చక్కగా ఆచరణలో పెట్టి అనుసరించండి.
1: ప్రాక్టీస్ ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ లార్డ్ బుద్ధ.
0: బుద్ధుడు చాలా ఉత్తముడు.
1: బుద్ధ ఇస్ హైలీ నోబుల్.
0: అయినప్పటికీ తాను కొన్ని రకమైనటువంటి బాల్యం లోపల అనేక రకమైనటువంటి యొక్క దోషములు జరుగుతూ వచ్చినాయి.
1: దేర్ వర్ సర్టన్ మిస్టేక్స్ ఇన్ హిస్ లైఫ్ ఇన్ హిస్ చైల్డ్హుడ్.
0: దాని వల్లనే తాను పరితపిస్తూ వచ్చాడు.
1: సో హీ ఫెల్ వెరీ సాడ్ లేటర్.
0: పరితపిస్తూ వచ్చి దానికి పరిహారార్థమై
1: to solve this
0: bahut arpitam gavinchukunnadu
1: to atone all his sins he has offered himself to God.
0: అతని ఆచరణలన్నీ కూడాను అతని బోధనలన్నీ కూడాను ఆచరణలో పెట్టి అనుభవించండి.
1: ఆల్ హిస్ ప్రాక్టీసెస్, ఆల్ హిస్ టీచింగ్స్ హావ్ గాట్ టు బి ట్రాన్స్లేటెడ్ ఇన్ అవర్ డైలీ లైఫ్.
0: నిజమైన బుద్ధ పౌర్ణిమ.
1: టుడే ఇస్ బుద్ధ పౌర్ణిమ.
0: బుద్ధ పౌర్ణిమ అని ఈనాడు మాత్రమే ఆనందాన్ని అనుభవించుకుంటే ప్రయోజనం కాదు.
1: ద హ్యాపీనెస్ కెనాట్ బి లిమిటెడ్ టు దిస్ డే.
0: ఈ ఆనందాన్ని అప్పుడప్పుడు పశువు గడ్డి తింటుంది, తిరిగి తన ఘాటికి పోతుంది.
1: జస్ట్ యాజ్ ద కౌ బ్రింగ్స్ ఫార్వర్డ్ ఆల్ దట్ ఈస్ ఈటన్ ఆల్రెడీ అగైన్ మాస్టిగేటెడ్,
0: తన ఘాటికి పోయిన తర్వాత తిరిగి దాన్ని వెనుకకు తీసుకుని నమిలి బాగా మృంగుతుంది.
1: ఇట్ బ్రింగ్స్ బ్యాక్ ఆల్ ద పార్టేకన్ ఫుడ్, స్టార్ట్స్ మాస్టిగేటింగ్ సెకండ్ టైం.
0: ఆ అనిమల్ ఆ విధంగా చేసినప్పుడు మీరు హ్యూమన్ బీయింగ్ ఎందుకు చేయకూడదు?
1: వెల్ యానిమల్ ఈస్ నాట్ ఈస్ ఏబుల్ టు రికాల్, వై నాట్ మ్యాన్?
0: మీరు తిరిగి మీ స్వస్థానానికి పోయిన తర్వాత
1: బై టైమ్ యూ గో హోమ్,
0: ఇక్కడ అనుభవించినటువంటి అన్ని కూడా తీసుకుని
1: ఆల్ యువర్ ఎక్స్పీరియన్స్ హావ్ గాట్ టు బి
0: రికాల్డ్, మననం చేసి దాన్ని జీర్ణం చేసుకోవాలి.
1: రికాల్, రికలెక్ట్ అండ్ ఎంజాయ్.
0: అది ఏమి వచ్చినందుకు తగిన ఫలితము.
1: దట్ ఈస్ ద ట్రూ రిజల్ట్ ఆఫ్ యువర్ ట్రిప్.
0: అక్కడ పోయేటప్పటికే మర్చిపోకూడదు.
1: యూ షుడ్ నాట్ ఫర్గెట్ బై ది టైమ్ యూ లీవ్ దిస్ ప్లేస్.
0: బ్లడ్ లోపల అది మర్చి కావాలి.
1: ఆల్ ద టీచింగ్స్ యూ హ్యావ్ హర్డ్ హియర్ మస్ట్ మర్జ్ ఇన్ యువర్ బ్లడ్.
0: ఈ బ్లడ్ లోపల ఏ విధంగా దీనికి సార రక్తంగా చేరుతుందో,
1: జస్ట్ యాజ్ గెట్స్ ఇన్ యువర్ బ్లడ్ యాజ్ ఎన్ ఎసెన్స్,
0: దీనిని రసోవై సహా అన్నారు.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ మెంట్ బై రసోవై సహా.
0: మనం విన్నటువంటి పవిత్రమైన భావాలంటారా, రసస్వరూపమై నిర్మాలి.
1: ఆల్ ది సీక్రెట్ టీచింగ్స్ దట్ వీ హర్డ్ హియర్ టుడే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎసెన్స్,
0: భగవంతుడు.
1: అండ్ దట్ ఎసెన్స్ ఇస్ గాడ్.
0: ఆ రసస్వరూపుడైన భగవంతుడు అంగములందు, ప్రతి అంగములందు చేరినప్పుడు ఇతన్ని అంగీరసుడు అని పేరు పెట్టారు.
1: ది ఎసెన్స్ ద డివినిటీ ఇస్ ప్రెజెంట్ ఆల్ ఓవర్ ద బాడీ ఇన్ ఆల్ ద లింబ్స్ అంగీరస.
0: కాబట్టి దేహమునందు ఉన్నటువంటి పరమాత్మని పేరు అంగీరసుడు.
1: గాడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ అంగీరస.
0: బయట భగవంతుడి పేరు భగవంతుడే.
1: అండ్ ఔటర్ వి కాల్ హిమ్ గాడ్.
0: మన యందు రసస్వరూపుడై ఉన్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి.
1: వీ షుడ్ స్ట్రెంగ్థెన్ ద ఫెయిత్ దట్ గాడ్ ఈస్ విత్ ఇన్ అస్ ఇన్ ద నేమ్ ఆఫ్ అంగీరస.
0: కనుకనే
1: సో
0: మన దేహాన్ని రక్షించేటువంటి వాడు నిద్రాసమస్థ ఎందుకని, తన్మయత్న సమస్య ఎందుకని భగవంతుడే దీన్ని కాపాడుతూ ఉంటాడు.
1: ద ప్రొటెక్టర్ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ ద వేకింగ్ స్టేట్, స్లీపింగ్ స్టేట్, డ్రీమింగ్ స్టేట్ ఈస్ గాడ్ హింసెల్ఫ్.
0: జాగ్రత్త అవస్థ ఎందుకు నిన్ను నీవు కాపాడుకుంటున్నావు అని అనుకుంటావు.
1: యూ థింక్ దట్ యువర్ సేఫ్ గార్డింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: కానీ స్వప్నావస్థ యందు, సుషుప్తి యందు నిన్ను నీవేం కాపాడుకుంటావు?
1: ఇన్ ద డ్రీమింగ్ స్టేట్, ఇన్ ద డీప్ స్లీప్ స్టేట్ హూ ఇస్ ప్రొటెక్టింగ్ యూ?
0: సర్వదా సర్వకాలేషు సర్వత్రా హయ్యే నిన్ను కాపాడుతూ ఉంటాడు.
1: ఎవ్రీ టైమ్ ఎవ్రీవేర్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ గాడ్ ప్రొటెక్ట్స్.
0: కనుక భగవంతుడు ఎప్పుడు ఒక్కడే సర్వులు రక్షిస్తుంటాడు.
1: గాడ్ ఈస్ వన్ హూ ప్రొటెక్ట్స్.
0: ఎలాంటి బాధలకు, ఎలాంటి కష్టములకు, ఎలాంటి దుఃఖములకు మనం భయపడకూడదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్స్, వరీస్ అండ్ యాంగ్జైటీస్.
0: అవన్నీ వస్తుంటాయి, పోతుంటాయి, పాసింగ్ క్లౌడ్స్.
1: దే కమ్ అండ్ పాస్ ఆఫ్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ
1: బట్
0: మన యొక్క భగవంతుడే ఎప్పుడు పర్మనెంట్ క్లౌడ్.
1: But God is only one permanent cloud.
0: అతన్ని ఆధారంగా తీసుకుని,
1: we have take him as the basis.
0: అతన్ని మీరు సమజన ఒక మననం చేసుకుంటూ,
1: and we have to think of him repeatedly.
0: సర్వావస్థలో ఎందుకును అతన్ని చింతన చేస్తూ రావాలి.
1: All the time we have to think of him, chant him.
0: అదియే మీరు ఇక్కడికి వచ్చినందుకు కొత్తగా మీరు నేర్చుకోవాల్సినటువంటి విద్యం.
1: That is the thing that you have to learn today, having been here.
0: వహే గురు.

0: On 28th April 1998, Bhagawan Baba, out of his infinite compassion, gave some divine guidelines to spiritual aspirants about keeping up purity of heart, without which the spiritual practices remain an endless struggle. Radio Sai brings you now that compassionate divine discourse.
1: మంచి కాలము పదవులు మంచి బ్రతుకు మంచి కాలము పదవులు మంచి బ్రతుకు

0: The entire humanity wants to have very good time, good positions and good living. But yet none of us desire for the wisdom, good behavior and good intellect. What else is to be communicated to this august assembly of noble and pious souls?
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: ఈ నాటి మానవుడు ప్రపంచమునందంతయును అనేక విధమైనటువంటి యొక్క స్వరూపమును చూస్తున్నాడు.
0: Man today sees all over the world the variety of forms around.
1: అనేక విధమైనటువంటి యొక్క పదార్థములను చూస్తున్నాడు.
0: Man also watches the material of varied nature.
1: అనేక విధమైనటువంటి యొక్క పరిస్థితులను గుర్తిస్తున్నాడు.
0: He also recognizes the varied situations and conditions.
1: ఇంకా పరిశోధనలు యందు ఏ విధమైనటువంటి తక్కువ లేదు.
0: There is no shortage in research and experimental
1: process. అన్నింటినీ పరిశోధనలు సల్పుతున్నాడు.
0: In fact, he experiments everything.
1: పరిశోధనలు లేనటువంటి ఒక పదార్థం ఈ జగత్తునందు కానరాదు.
0: There is no matter which cannot be investigated and experimented.
1: కానీ
0: బట్
1: అన్నింటినీ చూడగలిగినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశోధించవలసినటువంటి వ్యక్తి, అన్నింటినీ పరిశీలించవలసినటువంటి వ్యక్తి తానెవరో తనను గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: హియర్ ఇస్ ఎన్ ఇండివిజువల్ హూ కెన్ సీ ఆల్, హూ కెన్ ఎక్స్పెరిమెంట్, హూ కెన్ ఇన్వెస్టిగేట్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, బట్ హీ డస్ నాట్ నో హూ హీ ఈజ్.
1: ఒకనొక సమయమునందు
0: ఎట్ వన్ టైమ్
1: బ్రిటిష్ ప్రెసిడెంట్ అయినటువంటి చర్చిల్,
0: ది బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ చర్చిల్,
1: అన్నింటినీ పరిశోధనలు సలిపి
0: ఇన్వెస్టిగేటెడ్ ఆల్,
1: ఒక విషయాన్ని మాత్రము జగత్తునకు చాటుతూ వచ్చాడు.
0: స్టార్టెడ్ ప్రాపగేటింగ్ వన్ పాయింట్,
1: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్,
0: మ్యాన్ హ్యాస్ కాంకర్డ్ ఆల్,
1: బట్ హీ హ్యాస్ నాట్ కాంకర్డ్ హిమ్సెల్ఫ్,
0: బట్ He has not conquered himself.
1: ఈనాటి మానవుడు అన్నింటిని చేయగ చూడగలుగుతున్నాడు.
0: Man today
1: తానెవరో తనను తెలుసుకోవటానికి తగినటువంటి ప్రయత్నం చేయటం లేదు.
0: Man today is able to see everything all around, but he is not making an attempt to know his own self.
1: తానెవరో తనకు తెలియకుండినా అన్నింటినీ పరిశీలించేసి ప్రయోజనం ఏమిటి?
0: If you don't know who you are, what is the use by investigating and knowing everything else?
1: యావత్ ప్రపంచమును కూడా నువ్వు గుర్తించి ప్రయోజనం ఏమిటి?
0: What is the use in knowing the whole world?
1: ఒక వ్యక్తి ఒక రూములో ఏదో ఒక పదార్థమును వెతుకుతూ ఉన్నాడు.
0: A person was searching for some object in a room.
1: కానీ ఆ రూమ్ నందు ఉన్నటువంటి సమస్త పదార్థములు తాను చూడగలుగుతున్నాడు.
0: He is able to see all the objects in that room.
1: కానీ ఒక్కదానిని మాత్రం తాను చూడలేకపోతున్నాడు.
0: వన్ హీఈస్ నాట్ ఏబుల్ టు సీ.
1: ఏది అది?
0: వాట్స్ దాట్?
1: ఎవరు ఏ పదార్థమును వెతుకుతున్నాడో ఆ వ్యక్తిని మాత్రం చూడలేకపోతున్నాడు.
0: ద పర్సన్ హూ సీజ్ ఎవరిథింగ్ ఈజ్ నాట్ ఏబుల్ టు సీ హిమ్సెల్ఫ్.
1: కనుక తనను తాను చూడక ఎన్ని పదార్థములు చూచినప్పటికీ వచ్చినటువంటి లాభం ఏమిటి, ఫలితం ఏమిటి?
0: If one does not know one's own self, what is the result, what is the reward by knowing everything else all around in this world?
1: ఈనాటి ప్రపంచమునందు
0: ఇన్ దిస్ మోడర్న్ వరల్డ్
1: పవిత్రమైన జీవితాన్ని ధరించి,
0: హ్యావింగ్ టేకన్ అపాన్ వన్ సెల్ఫ్ ద సీక్రెట్ లైఫ్,
1: పవిత్రమైన మానవత్వాన్ని వహించి,
0: హ్యావింగ్ టేకన్ ది సీక్రెట్ లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్,
1: పవిత్రమైన హృదయాన్ని తాను పోషించుకొనక,
0: ఇఫ్ హీ డజంట్ సస్టైన్ ద సీక్రెట్ హార్ట్,
1: ఈ హృదయమునందు ఏవి నివసిస్తున్నవి అనేటువంటి విషయాన్ని గుర్తించక,
0: ఇఫ్ హీ డజంట్ రికగ్నైజ్ ద డివినిటీ విద్ ఇన్ ద హ్యూమన్ హార్ట్,
1: కానీ ప్రాకృతమైన భౌతికమైన జీవితంలో తన యొక్క సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ ట్రూత్, ద ట్రూ సెల్ఫ్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
1: సాధు జంతువులనగా గోవులు నివసించేటువంటి గృహమునందు,
0: ఎట్ ఎ ప్లేస్ వేర్ పాయస్ కౌస్ లివ్,
1: పులులు తోడేళ్లు ప్రవేశిస్తే ఆ పశువులు ఏమైపోతాయి?
0: వాట్ విల్ హ్యాపన్ if tigers and wolves are to step in there?
1: Not jackals.
0: Jackals step in there.
1: Kanuka manavuni hrudayamunandu pavitramainatunte satyakamainatunte oka సత్యము, ధర్మము, శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు
0: ఈజ్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ హిజ్ ఓన్ ట్రూత్, ద ట్రూ సెల్ఫ్ ఇన్ దిస్ ఫ్లీటింగ్ ఎఫీమరల్ టెంపోరల్ వరల్డ్.
1: సాధు జంతువులనగా గోవులు నివసించారు.

0: శాంతి, ప్రేమ, సహనము, సానుభూతి ఇలాంటి గోవులు నివసించేటువంటి ఒక ప్రదేశం లోపల.
1: ఇన్ ఎ హ్యూమన్ హార్ట్ విచ్ హెస్ గాట్ ద ప్లేస్ ఫార్ pious cows such as the truth, righteousness, peace, love, forbearance, sacrifice and so on,
0: pulula vanti kopamulu todela vanti dveshamulu indulo praveshisthe ee saatvikamainatundi pasuvulu ye gati avutayi.
1: What will happen if the tiger of anger ends in there? If a jackal of jealousy steps in there, what will happen to these pious cows?
0: కనుక ఈనాటి మానవుడు ఈ దుర్గుణములను, దుశ్చింతువులను లోపల ప్రవేశించుకుని తన సాత్వికమైనటువంటి యొక్క భావమును కోల్పోతున్నాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ అండ్ సెంటిమెంట్స్ విద్ ఇన్ హీ హాస్ లాస్ట్ ఆల్ ద పైయస్ క్వాలిటీస్.
0: మానవుడు తన యొక్క సాత్వికమైనటువంటి గుణములను పోషించుకున్న వలన, కాపాడుకున్న వలన ఈ దుర్మార్గమైనటువంటి యొక్క భావమును లోపల ప్రవేశింప చేయకూడదు.
1: ఇన్ ఆర్డర్ టు గ్రో మోర్ అండ్ మోర్ పయస్, హీ షుడ్ గివ్ అప్ ద వికెట్ థాట్స్ అండ్ వికెట్ ఫీలింగ్స్ ఇమ్మీడియట్లీ.
0: ఈనాటి మానవుని యందు అసూయ, అహంకార ద్వేషములు అమితంగా నించిపోయినవి.
1: ఇన్ మ్యాన్ టుడే వి ఫైండ్ ద జెలసీ, ఈగో అండ్ హేట్రెడ్ ఎవర్ ఆన్ ద రైజ్.
0: ఇట్టి హృదయమునందు పవిత్రమైనటువంటి గుణములు ఏ రీతిగా నిలచగలవు?
1: ఇన్ సచ్ ఎ హ్యూమన్ హార్ట్ how do you expect the sacred qualities to live in?
0: Okadu oka grahamu nirminchukunnadu.
1: A person has built a home for him.
0: Aa grahamunaku simha dwarani kuda unchukunnadu.
1: He has the main door also for his home.
0: Ee simha dwaram ye nimittamai niminchadu?
1: Why the main door is kept?
0: Taanu tanaku ishtamainatunti varu, తన బంధువులు, తన కుటుంబీకులు అందులో ప్రవేశించడానికి ఈ డోర్ నియమించుకున్నాడు.
1: ద మెయిన్ డోర్ ఈజ్ మెంట్ సో దట్ హీ వుడ్ గెట్ ఇన్, హిస్ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ వుడ్ ఫైండ్ ఎ ప్లేస్ టు గెట్ ఇన్ టు ద హోమ్.
0: కానీ బజారులో పోయేటువంటి కుక్కలు, నక్కలు, కోతులు నుండి వెళ్ళడానికి వీలు కాదు.
1: ద మెయిన్ డోర్ ఈజ్ నాట్ మెంట్ ఫార్ ద స్ట్రీట్ డాగ్స్ అండ్ మంకీస్ టు గెట్ ఇన్ టు ద హోమ్.
0: కానీ అదే విధంగానే ఈ దేహో దేవాలయ ప్రభుత్వ జీవో దేవ సమాతనః, దేహం అనేటువంటి ఒక గృహమనందు,
1: ఇన్ దిస్ బాడీ ఎ హోమ్,
0: అనేక విధమైనటువంటి యొక్క ద్వారములు నిర్మించుకున్నాడు.
1: హీ హాస్ మెనీ డోర్స్.
0: కానీ ఈ డోర్లు నిర్మించుకున్నానని బజార్లో పోయేటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టడు.
1: ఫర్ ద సింపుల్ రీజన్ ద డోర్స్ ఆర్ దేర్, హీ వుడ్ నాట్ అలౌ ఎనీ వే సైడ్ నిమల్స్ టు గెట్ ఇన్.
0: అయితే ఈనాటి మానవుడు
1: Man today,
0: కొన్ని విధమైనటువంటి అనవసరమైనటువంటి వాటినంతా కూడా లోపల ప్రవేశపెట్టుకుంటున్నాడు.
1: ఈస్ పర్మిటింగ్ ఆల్ అన్వాంటెడ్ అన్నెసెసరీ స్టఫ్.
0: ఈ ద్వేషము, అసూయ, అహంకారము లోపల ప్రవేశిస్తే అందులో జీవించేటువంటి యొక్క సద్గుణములు, సదాచారములు ఏ గతి పడతాయి?
1: When hatred, jealousy, ego are to find a place in our heart, what will happen to truth, righteousness, peace and love, the pious qualities?
0: మానవుడు మూడు విధమైనటువంటి సాధనలో జీవితాన్ని గడుపుతున్నాడు.
1: మ్యాన్ లివ్స్ ఆన్ ఎర్త్ ప్రొసీడ్ అలాంగ్ త్రీ ఫోల్డ్ పాత్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: స్వార్థ ప్రేమ ఒకటి.
1: వన్ ఇస్ సెల్ఫిష్ లవ్.
0: సమష్టి ప్రేమ ఒకటి.
1: లవ్ ఆఫ్ ద కమ్యూనిటీ, సోషల్.
0: పరమ ప్రేమ మరొకటి.
1: థర్డ్, సుప్రీం లవ్.
0: ఈ మూడింటి యొక్క గుణముల చేతనే భగవంతుని ప్రేమిస్తున్నాడు.
1: మ్యాన్ లవ్స్ గాడ్ ఇన్ దీస్ త్రీ లైన్స్.
0: స్వార్థ ప్రేమ అనగా ఏమిటి?
1: What do you mean by selfish love?
0: తన యొక్క సుఖము, తన యొక్క ఆనందము, తన యొక్క కంఫర్ట్ తాను మాత్రమే చూసుకుంటున్నాడు.
1: Selfish love is to think of one's own happiness, to think of one's own pleasure, to think of one's own conveniences.
0: కానీ అన్యోన్య ప్రేమ అనేటువంటిది తాను, తన వారు, తన బంధువులు అందరూ కూడా క్షేమంగా ఉండాలని ఆశిస్తూ జీవిస్తున్నాడు.
1: But the next one is mutual love, anyonya prema, where he thinks of his own welfare, the members of the family and all his relations.
0: Paraptha prema anaga loka samastha sugino bhavantu, sarvulu chemanga undalaneetundi vishalamaitundi bhavamto bhagavantuni premistunnadu.
1: The spiritual love is the love that wants everyone of us to pray to God such that everybody would be happy and live in peace.
0: Ee swartha prema aneetundi,
1: this selfish love,
0: oka room lo niminchukunnatundi light vantidi,
1: is like a light in a room.
0: Kani aa room lo nilpinchukunnatundi light

0: ఆ రూమ్ కు మాత్రమే ప్రకాశం అందించగలదు.
1: లైట్ ఇన్ ఎ రూమ్ వుడ్ బి ఏబుల్ టు బర్న్ ద లైట్ ఇన్ విత్ ఇన్ ద రూమ్.
0: మరొక రూమ్ కు మరొక గదికి ఏమాత్రము ప్రకాశాన్ని అందించదు.
1: అండ్ ఎ బల్బ్ ఇన్ ఎ రూమ్ వుడ్ నాట్ బి ఏబుల్ టు షెడ్ లైట్ టు ద నైబరింగ్ రూమ్స్.
0: అన్యోన్య ప్రేమ అనేటువంటిది చంద్రుని కాంతి వంటిది.
1: బట్ అన్యోన్య ప్రేమ, ద మ్యూచువల్ లవ్, ఈజ్ సంథింగ్ లైక్ మూన్ లైట్.
0: ఈ మూన్ లైట్ అన్ని వైపులా కూడా కనిపిస్తుంది.
1: మూన్ లైట్ ఈజ్ సీన్ ఇన్ ఆల్ డైరెక్షన్స్,
0: కానీ స్పష్టంగా కనిపించదు.
1: Yet it is not very clear.
0: కొన్ని విధమైనటువంటి యొక్క డౌట్స్ కు అవకాశం ఇస్తుంది.
1: దేర్ ఇస్ వైడ్ స్కోప్ ఫర్ డౌట్స్.
0: త్రాడును చూచి పామని భావిస్తుంది.
1: A rope is mistaken as a serpent.
0: ఒక మొద్దును చూచి మనిషిని భావిస్తుంది.
1: A wood is mistaken as a human.
0: లైట్ ఉంది కానీ
1: there is
0: ప్రకాశవంతమైనటువంటి లైట్ కాదు.
1: Light is there, is not that shining.
0: ఇది ఏ అన్యోన్య ప్రేమ.
1: This is anyonya or mutual.
0: పరాత్ ప్రేమ అనేటువంటిది sunlight.
1: The spiritual love is the sunlight.
0: ఇది అన్ని వైపులా అన్ని ప్రాంతములందు అన్ని విధమైనటువంటి ఒక స్వరూపాన్ని సుస్పష్టంగా గోచరం గావిస్తుంది.
1: ది సన్ లైట్ విల్ మేక్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఆల్ ఓవర్ ఎవ్రీవేర్ వెరీ క్లియర్ అండ్ అపారెంట్.
0: ఇట్టి పరాత్ ప్రేమను మనం పొందినప్పుడే ఈ స్వార్థ అన్యోన్య ప్రేమల చేత మనం ఏమాత్రము బాధపడనక్కరండి.
1: When once you develop this spiritual love, you are not bound by the effects of the mutual love and selfish love.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాటి ప్రేమ స్వార్థ ప్రేమగా రూపొందుతూ వచ్చింది.
1: మోస్ట్ అన్ఫార్చునేట్లీ ద మోడర్న్ లవ్ ఈజ్ అట్టర్లీ సెల్ఫిష్.
0: తాను తప్ప, తన సుఖము తప్ప, తన యొక్క క్షేమం తప్ప ఇతరుల యొక్క క్షేమాన్ని ఏమాత్రం ఆశించటం లేదు.
1: దిస్ లవ్ సింప్లీ లిమిటెడ్ టు ఐ అండ్ మైన్, దట్స్ ఆల్, నన్ ఎల్స్.
0: ఇట్టి ప్రేమ చేతనే మానవుడు అనేక విధమైనటువంటి యొక్క కష్టములకు నష్టములకు గురి అవుతున్నాడు.
1: ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ది సెల్ఫిష్ లవ్ మ్యాన్ సఫర్స్ బికాస్ ఆఫ్ మెనీ వరీస్, ఎంగ్జైటీస్, లాసెస్ అండ్ డిఫికల్టీస్.
0: ఇంకా అన్యోన్య ప్రేమలో ఉండేటువంటి యొక్క ఆనందం ఏమిటి?
1: What is happiness in this mutual love?
0: తాను తన కుటుంబము తన బంధువులకు మాత్రమే పరిమితం గావించుకుంటున్నాడు.
1: ఇట్ ఈస్ రిస్ట్రిక్టెడ్ టు ద పర్సన్, ద ఫ్యామిలీ అండ్ రిలేషన్స్.
0: ఎవరు బంధువులు?
1: హూ ఆర్ అవర్ రిలేషన్స్?
0: ఎవరు తనవారు?
1: Who belong to
0: అని విచారణ చేస్తే అందరూ తనవారే.
1: Really speaking, if you inquire,
0: అందరూ బంధువులే.
1: All our are our relations.
0: కానీ అందరి ఎందుకు ఏకాత్మ తత్వం ఉంటుండాలి.
1: There is the principle of oneness in everyone.
0: కనుక ఈ ఆత్మతత్వాన్ని మనం గుర్తించుకుంటే అందరూ మన బంధువులే.
1: When once you understand the atmic principle, you'll be convinced that all are our relations.
0: కానీ ఆత్మిక్ ప్రిన్సిపల్ ను మనం ఏమాత్రం గుర్తించుకొనక,
1: but we are not recognizing this atmic principle.
0: కేవలము తాను తన వారు అనేటువంటి యొక్క దేహాభిమానములకు లోబడిపోతున్నారు.
1: He submits himself to I and mind body feeling.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
1: For this a small example.
0: సర్వము భగవంతుని యొక్క ప్రేరణ చేతని, భగవంతుని యొక్క ఆజ్ఞ చేతని, భగవంతుని యొక్క సంకల్పం చేతని జరుగుతూ ఉండది.
1: Everything happens as per the divine will, as per the divine command.
0: ఒక పెద్ద వ్యక్తి తన బిడ్డలను తీసుకుని రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
1: An elderly person was traveling in a train along with his children.
0: కానీ పిల్లలకు చెప్పాడు.
1: He told his children,
0: మీ టికెట్స్ అంతా కూడాను నేను తీసుకున్నాను, నా దగ్గర ఉంచుకున్నాను.
1: I have with me all your tickets.
0: మీరు ఎక్కడ ఏ స్టేషన్ వస్తే అక్కడంతా మీరు దిగకూడదు.
1: Don't get down anywhere at any station.
0: నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగండి.
1: Oh children, you should get down where I get down.
0: దీన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.
1: And be careful, he said.
0: అని చెప్పి రైల్లో ప్రయాణమైపోతున్నాడు.
1: సో సేయింగ్ హీ వాజ్ జర్నీయింగ్, ప్రొసీడింగ్.
0: కానీ ఈ పిల్లలంతా స్టేషన్ వచ్చిన దగ్గర అంతా చూస్తున్నారు. అందుకు అనిపించేటువంటి తిండి యొక్క ఫలములు పదార్థములు చూస్తున్నారు.
1: చిల్డ్రన్ వర్ వాచింగ్ త్రూ ద విండోస్ ఎట్ ఎవ్రీ స్టేషన్ ఆల్ ద ఈటబుల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ సో ఆన్.
0: అయ్యో దిగితే అవన్నీ తీసుకోవచ్చును కదా, భుజించవచ్చును కదా అని ఆశిస్తున్నారు.
1: దే రియల్లీ వాంటెడ్ టు గెట్ డౌన్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అండ్ బై ఆల్ ద ఈటబుల్స్.
0: కానీ తండ్రి చెప్పినటువంటి దీన్ని పాటిస్తూ ఎవరు దిగలేదు.
1: బట్ నన్ ఆఫ్ ది చిల్డ్రన్ గాట్ డౌన్ ఇన్ స్ట్రిక్ట్ అడిహరెన్స్ ఆఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద ఫాదర్.
0: ఎంతసేపు అయినప్పటికీ తండ్రి దిగలేదు, పిల్లలు విసుగు పొందారు.
1: ద ఫాదర్ డిడ్ గెట్ డౌన్ ఫర్ లాంగ్ అండ్ చిల్డ్రన్ వర్ డిస్గస్టెడ్.
0: కానీ కొన్ని స్టేషన్లు దిగడానికి ప్రయత్నం చేశారు.
1: దే మేడ్ హౌఎవర్ సమ్ అటెంప్ట్ టు గెట్ డౌన్ ఎట్ సర్టెన్ ప్లేసెస్.
0: అందులో పెద్దవాడైనటువంటి వ్యక్తి చెప్పాడు.
1: ది ఎల్డెస్ట్ చైల్డ్ సెడ్,
0: నాన్న ఆజ్ఞ ప్రకారము అతని దిగుకోకుండా మనం దిగడానికి వీలు కాదన్నారు.
1: As per father's command, it is not possible for us to get down unless father gets down. Because tickets are with him.
0: మన దగ్గర టికెట్ లేకుండా దిగినట్టు మనం చాలా కష్టముకు గురి అవుతాము.
1: If we get down without a ticket, we'll be in hot waters.
0: కనుక మనం దిగకూడదు అని వారిని నివారించాడు.
1: So he prevented other children from getting down there.
0: అనగా ఏమిటి దీన్ని అని అర్థము.
1: What is the meaning here?
0: భగవంతుడే తండ్రి.
1: God is the father.
0: ప్రతి మానవుడు అతని బిడ్డలే.
1: ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ హిస్ హ్యూమన్ బీయింగ్.
0: జీవితం అనేటువంటి రైల్లో ప్రయాణం అవుతున్నారు.
1: దిస్ ఇస్ ద జర్నీ ఆఫ్ ఎ ట్రైన్ జర్నీ.
0: భగవంతుడు చెప్పాడు తండ్రి ఎవరు మీరు ఇష్టం వచ్చిన దగ్గరంతా మీరు దిగకూడదు.
1: గాడ్ ద ఫాదర్ సెడ్ డోంట్ గెట్ డౌన్ యాజ్ యూ లైక్.
0: నా ఆజ్ఞ ప్రకారం నేను దిగిన దగ్గర మాత్రమే మీరు దిగాలి.
1: యాజ్ పర్ మై కమాండ్ యూ హ్యావ్ టు ఫాలో మీ యూ హ్యావ్ టు గెట్ డౌన్
0: శాసించాడు.
1: That was the command.
0: కాని ఈ శాసన ఎవరు కూడాను శిరసావహించడం లేదు.
1: But no one is following his command.
0: వారు ఇష్టానుసారం వారు ప్రవర్తిస్తున్నారు.
1: They are behaving as per whims and fancies.
0: కానీ టికెట్ తన దగ్గర ఉంచుకున్నాడు కనుకనే మనకు అనేక కష్టములు కలుగుతున్నాయి.
1: As the ticket is with our father God, we are facing all the problems as we get down everywhere.
0: కొన్ని రకములైనటువంటి ఒక ట్రైన్ ట్రావెల్స్ అంతా ఉంటుంటాయి.
1: దర్ ఆర్ సర్టన్ ట్రైన్ ట్రావెల్స్ జర్నీస్.
0: గూడ్స్ పెట్టెలంతా కూడా అనేకంగా వస్తూ ఉంటాయి.
1: వి ఆల్సో ఫైండ్ సెవెరల్ గూడ్స్ కంపార్ట్మెంట్స్.
0: గూడ్స్ పెట్టెలు కూడాను రిటర్న్ అని డేట్ వేసింటారు.
1: ఎవ్రీ గూడ్స్ కంపార్ట్మెంట్ విల్ క్యారీ ఎ ట్యాగ్ రిటర్న్.
0: కానీ ఆ కాలం వచ్చేటప్పటికి ఆ దినం వచ్చేటప్పటికి ఆ డేట్ వచ్చేటప్పటికి ఆ యొక్క గూడ్స్ పెట్టెలంతా వెనక్కి తిరుగుతూ ఉంటాయి.
1: On the appointed day, these goods compartments will have to necessarily return.
0: Mana jeevithalu kuda nu goods pettalu vantive.
1: Our lives are also like goods compartments.
0: Deento return aneetvanti raasaru.
1: Return is written there.
0: Kaani raasinaatvanti return ante date evariki telustundi? Station master maatrame telustundi.
1: But the date of return written on the compartments of our lives is known to the station master only.
0: Station master is God.
1: This station master is God himself.
0: Kaka a return date anetundi athaniki maatrame telustundi kaani evariki teliyadu.
1: So the date of return is known to the station master, God himself and none else.
0: Athane maatrame ee return chestunnadu.
1: He only responsible for
0: kaani manam daniki vicharam chestunnam.
1: But we worry about it.
0: Deeni kosamu.
1: Why?
0: Ajnanam cheta.
1: It's out of ignorance.
0: అధికారి ఎవరు అనేటువంటి సత్యాన్ని గుర్తించలేకపోవడం చేత.
1: ఇట్స్ అవర్ వీక్నెస్ దట్ వీ డోంట్ నో హూ హాస్ ది అథారిటీ టు డూ దాట్.
0: కనుక దైవమే దీనికి అన్నింటికీ గొప్ప, దైవమే దీని అన్నింటికీ పెద్ద అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: వీ అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ ది సుప్రీం అథారిటీ. హీఈస్ ద వన్ ఆఫ్ ఎగ్జాల్టెడ్ పొజిషన్.
0: ఒక్కటి కూడా అతని ఆజ్ఞ ప్రకారమే జరుగుతూ ఉంటుండాలి.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు డివైన్ విల్.
0: కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకోలేక
1: man is not able to
0: dehabimanam kalinatti manavudu
1: man with body attachment
0: nenu chesanu nenu chusinanu nenu anubhavistunnanu aneetvanti ahankaraki sthanam ichi
1: gives scope for ego feeling that I have done it, I have seen it.
0: Kani anekarakamaitvanti avasthala guri avutunnadu.
1: And so he is put to troubles.
0: Karuku manam ee naadu gurtinchavalsindi okati.
1: What we have to know today,
0: edi jarigina,
1: whatever happens,
0: edi chuchina,
1: whatever that is seen,
0: edi anubhavinchina,
1: whatever is experienced,
0: భగవంతుని యొక్క నిర్ణయాలు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
1: వాట్ ఎవర్ ఈజ్ సీన్, వాట్ ఎవర్ ఈజ్ హర్డ్, వాట్ ఎవర్ ఈజ్ డన్ ఈజ్ ఇన్ స్ట్రిక్ట్ అకార్డెన్స్ టు గాడ్స్ విల్.
0: ఒక్కటి కూడా భగవంతుని యొక్క ఆజ్ఞ లేకుండా జరగడానికి వీలు కాదు.
1: నథింగ్ కెన్ హ్యాపన్ విదౌట్ గాడ్స్ విల్.
0: కానీ అందరూ ఈ యొక్క సత్యాన్ని నమ్మటం లేదు.
1: ఆల్ డోంట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దిస్.
0: కానీ నమ్మని వారి గతి అంతే.
1: That will be the plight of those non-believers. Those in full faith will find their life full of bliss in this world.
0: ఏ చిన్న విషయం నందు కూడాను దైవం యొక్క ఆజ్ఞ లేకుండా ఏ చిన్న విషయము జరగదు.
1: Any tiniest, simplest thing cannot happen without God's will.
0: కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచేయును.
1: Oh God, even grass blade cannot move without your will.
0: అది ఏనుదన్న అనగనేలగా.
1: Why that and this?
0: విపిలకారి బ్రహ్మ పర్యంతము నీవే.
1: Right from ant to the cosmic Brahman, you are pervading.
0: అది ఎరుంగరు.
1: That's not known.
0: మది గలంగరు.
1: They don't understand.
0: ముదము జందరు.
1: They are not happy.
0: భూమిని కొందరు.
1: Some people don't understand.
0: వివేకములకు అత్తించదని కడు విర్రవీగెదరు కాని కడకి ఏ గతి ఎప్పుడూ కలుగును.
1: They are egoistic of their intellect and their mental comprehension. What is going to happen to them?
0: కనుక ప్రతి ఒక్కటి కూడా భగవత్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుంటది.
1: Everything happens as per God's will.
0: దీనిని విశ్వసించినటువంటి వారే ధన్యులు.
1: Those that have full understanding of this.
0: వారే పుణ్యులు.
1: They are really meritorious persons.
0: దీన్ని ఉల్లంఘించినటువంటి వారే పాపులు.
1: And those that transcend disobey are the sinners.
0: దుఃఖితుడు.
1: And those that disobey
0: సుఖము దుఃఖము అనేటువంటిది మన యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది కానీ భగవంతుని యొక్క సంకల్పము పైన కాదు.
1: ప్లెజర్ ఇన్ పెయిన్ డిపెండ్ ఆన్ అవర్ యాక్షన్స్ అండ్ నథింగ్ టు డూ విత్ గాడ్స్ విల్.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు మన యొక్క నడతలు సక్రమమైనటువంటివిగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు మోల్డ్ అవర్ బిహేవియర్ అండ్ కాండక్ట్ ఇన్ ద రైట్ డైరెక్షన్.
0: దుర్మార్గమైనటువంటి భావాలను మన హృదయంలో ప్రవేశపెట్టకూడదు.
1: వి షుడ్ నాట్ పర్మిట్ వికెడ్ థాట్స్ టు గెట్ ఇన్ టు అవర్ హార్ట్.
0: కారణం ఏమనగా
1: వై
0: అందులో జీవిస్తున్నటువంటి యొక్క సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సచ్చర్యలు ఇవన్నీ కూడా మరణించడానికి అవకాశం ఉంటుండాలి.
1: వెన్ వికెడ్ థాట్స్ ఎంటర్ దేర్ ఇస్ ఎవ్రీ స్కోప్ for the good sentiments, sacred feelings to vanish.
0: ఈ దుష్టగుణములు అన్ని కూడాను కేవలం క్రూర మృగములు వంటివి.
1: All wicked thoughts are wild animals.
0: ఇట్టి క్రూర మృగముల చేత ఈ సాత్వికమైనటువంటి యొక్క animals చిక్కితే ఏ గతి పడతాయి?
1: Because of these wild cruel animals, what will happen to the pious cows?
0: కనుక ఇట్టి దుర్మార్గమైనటువంటి భావములు వచ్చినప్పటికీ దాన్ని ప్రవేశపెట్టకుండా చూసుకోవాలి.
1: In spite of the fact that wicked thoughts do enter, we should take every care as not to permit them. We have to drive them out immediately.
0: కాలమునే వ్యర్థం చేయకూడదు.
1: We shouldn't waste time.
0: ఆలస్యం చేయకూడదు.
1: We should not delay.
0: ఆలస్యం అమృతం విషం అన్నారు.
1: And if you delay, even nectar becomes a poison.
0: కనుక ఆలస్యం అనేటువంటిది ఇందులో ఏమాత్రము పనికిరాదు.
1: We should never delay in these matters.
0: ఎప్పుడు దుష్టభావము మనలో సంకల్పం ప్రారంభమైందో
1: the moment the wicked thought arises,
0: తక్షణమే దాన్ని ఇది సరైనటువంటిది కాదు.
1: Immediately understand,
0: ఈ లోపల ప్రవేశిస్తే నా సద్భావములు సద్గుణములు సచ్చింతను భస్మమైపోతాయి.
1: If wicked thought gets into me, all pious qualities would get them burnt into ashes.
0: కనుక నీ హృదయంలో ప్రవేశపెట్టవలసినటువంటిది సద్భావములు సచ్చింతనలు సదాలోచనలు సత్కర్మలు.
1: Therefore, good feelings, good thoughts, good emotions, good sentiments have got to be in your heart. What is this sat?
0: Sat anaga trikala bhagyam sat.
1: Sat which is same in all the three periods of time.
0: Moodu kaalamulu yendu kodunu marpu chendinatvante sat.
1: Sat is that which is changeless in all the periods of time. We should have such feelings within us.
0: Idi e nijamainatvanti sadhana.
1: This is true spiritual practice.
0: Sadhana matram chestu
1: we do practice.
0: హృదయంలో ఈ క్రూర మృగములు ప్రవేశపెడుతుంటే ఇంకా సాధన చేసే ప్రయోజనం ఏమి?
1: While doing spiritual practice, if we have in our heart all these wicked wild animals, what will happen?
0: ఒక్కటిగా కాదు అన్ని కూడా ఒకతూరి నిర్మూలమైపోతాయి.
1: All our spiritual paths, endeavors, pursuits will be totally ruined.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: A small example.
0: ఒక దారమును మనం చెంటు కడుతున్నాము.
1: You are just winding a thread.
0: కానీ ఒక్కొక్క తూరి ఒక్కొక్క రౌండ్ చిదుగుతుండాలి.
1: యు హావ్ బీన్ వైండింగ్ వన్ ఆఫ్టర్ అనదర్.
0: కానీ ఈ బంతిని చాలా గట్టిగా పట్టుకోవాలి.
1: బట్ యు హావ్ టు హోల్డ్ ది సెంట్రల్ స్టిక్ టైట్.
0: ఈ విధంగా పట్టుకొని దారం చుడుతూ ఉంటే
1: యాజ్ యు వైండ్ వన్ ఆఫ్టర్ అనదర్ ద థ్రెడ్
0: క్రమక్రమేణా ఆ దారపు చెండు పెద్దదవుతుంది.
1: అండ్ దిస్ వుడ్ బి గ్రోయింగ్ బిగర్ అండ్ బిగర్.
0: మనం ఏమైనా అలక్ష్యం చేసి ఆ దారపు చెండు చేయి నుంచి వదిలిపోతే ఎన్నో చుట్టినటువంటి రౌండ్ తగ్గిపోతాయి.
1: బట్ బై నెగ్లెక్ట్ if you drop this bundle of threads, they will drop down and spread hither and thither.
0: అనేక విధమైనటువంటి యొక్క దీంట్లో లూజ్ అయిపోతాయి.
1: అండ్ ఆల్ ద థ్రెడ్ వైండింగ్స్ విచ్ హావ్ బీన్ డూయింగ్ దే గెట్ లూజ్.
0: ఒక్కటే చుట్టేది.
1: బట్ వైండింగ్ ఇస్ వన్ అండ్ ది సేమ్.
0: చేయి జారిపోయిందటువంటి అనేక చుట్టంతా కూడా వ్యర్థమైపోతుంది.
1: బట్ వెన్ వన్స్ యూ డ్రాప్ దే విల్ బి స్ప్రెడ్ ఎవ్రీవేర్.
0: కనుకనే మనం చేసేటువంటి సాధనలు చాలా తక్కువది.
1: వాట్ ది స్పిరిచువల్ ప్రాక్టీస్ వీ డూ ఇస్ లెస్.
0: కానీ దానిని మనము అలక్ష్యం చేసిందంటే అనేక జన్మముల యొక్క స్పిరిచువల్ బాధలంతా కూడా కోల్పోతాం.
1: When once you neglect your spiritual practice today, all the merit of the past lives are going to be ruined and totally lost.
0: చెప్పటికని సుఖదుఃఖ సమయ కృత్వ లాభో లాభజయాది ఈ రెండు కూడా సమత్వంగా భావించుకుని మనం జీవించడానికి ప్రయత్నించాలి.
1: వాట్ ఎవర్ దట్ మైట్ బి డన్ వీ హ్యావ్ టు డెవలప్ ద స్పిరిట్ ఆఫ్ ఈక్వానిమిటీ యాజ్ టు కన్సిడర్ ప్రాఫిట్ అండ్ లాస్ విక్టర్ అండ్ డిఫీట్ విత్ ఈక్వల్ మైండెడ్నెస్.
0: అప్పుడే మనకు సరైనటువంటి ఫలితం కూడా దక్కుతుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ప్రాపర్ రివార్డ్.
0: ప్రేమస్వరూపులారా
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మానవుడు నిజంగా సాధన చేయవలసినటువంటిది ప్రేమమయమైనటువంటి యొక్క దైవభక్తి త్యాగమయమైనటువంటి రాజశక్తి, ఈ రెండింటి వల్లనే దేశం ఉద్ధారం అవుతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ట్రూ స్పిరిచువల్ ప్రాక్టీస్ విచ్ యూ హ్యావ్ టు అడాప్ట్ టుడే ఈజ్ దిస్ డివోషన్ అండ్ సాక్రిఫైస్ ఫర్ విచ్ ద హోల్ కంట్రీ వుడ్ డెవలప్ అండ్ ప్రాస్పర్.
0: ఈనాడు త్యాగమయమైనటువంటి యొక్క రాజకీయం కనిపించడం లేదు.
1: Today we find the politics without any sacrifice. And we don't find devotion with full of love. In order to be happy in this world, the secular knowledge. In order to be happy in the other world, the spiritual knowledge. A spiritual endeavor with full of love is advisable. It encourages the human spirit. And the politics which sacrifice is needed for the world.
0: జగత్తును బాగు చేయాలంటే
1: to correct the world.
0: త్యాగమయమైనటువంటి జీవితంతో ఈ జగత్తులో ప్రవేశించాలి.
1: We should step in with the spirit of sacrifice.
0: జీవితాన్ని ధన్యం కావించాలంటే ప్రేమమైన జీవితంలో మనం ప్రవేశించాలి.
1: In order to work for liberation, we should have this devotion full of love.
0: త్యాగమే నిజమైన యోగము.
1: త్యాగ సాక్రిఫైస్ ఈజ్ యోగా స్పిరిచువల్.
0: ఈ యోగమును మనం అనుభవించినప్పుడే ప్రేమమయమైనటువంటి జీవితం మనకు ప్రకాశిస్తుంది.
1: వెన్ వన్స్ వీ ప్రాక్టీస్ దిస్ యోగా ఆఫ్ త్యాగ ఆర్ సాక్రిఫైస్ వీల్ డెవలప్ లవ్.
0: యోగ చిత్తవృత్తి నిరోధక.
1: Yoga helps for self control.
0: Sukarma kausalam.
1: Yoga is nothing but discharging the duty with all excellence.
0: కనుక ఈనాటి మానవుడు తనను తాను మొదలు గుర్తించి ఇతరులను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో మ్యాన్ టుడే షుడ్ నో హింసెల్ఫ్ ఫస్ట్ అండ్ నో ద రెస్ట్ నెక్స్ట్.
0: తనను తాను తెలుసుకొనక
1: వితౌట్ నోయింగ్ వన్స్ ఓన్
0: దైవం అనేటువంటి వాడిని వెతకడుకుంటుంటే దైవం ఏ రీతిగా లభ్యమవుతాడు?
1: How do you expect him to know God and attain, reach God?
0: ఒక ఒక సమయంలో అనిబిసెంట్ కూడా చెప్పింది.
1: At one time అనిబిసెంట్ ఆల్సో సెడ్ సేమ్.
0: ఏమని?
1: What did she say?
0: ప్రతి సాధకుడు కూడా దైవాన్ని వెతుకుతున్నాడు, దైవాన్ని వెతుకుతున్నాడు అని అనుకుంటున్నారు.
1: అనిబిసెంట్ సెడ్ లైక్ దిస్, ఎవ్రీ సీకర్ ఈ సర్చింగ్ ఫర్ గాడ్, సర్చింగ్ ఫర్ గాడ్.
0: కాదు కాదు.
1: నో నో.
0: సాధకుడు దైవాన్ని వెతకటం లేదు.
1: Seeker is not in search of God.
0: ఎందుకనగా ఎక్కడ చూసినా దైవమే ఉంది.
1: Why?
0: సర్వము దైవమయంగానే ఉంటుండాలి. నువ్వు వెతికేది ఎక్కడ?
1: Why? Because God is all pervasive. God is everywhere. Where is the need to search for him?
0: But దైవమే సరైనటువంటి వాడిని వెతుకుతున్నాడు, సరైన భక్తుడిని.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ.
0: కాబట్టి ఆ గుడ్ డివోటీ అంటే ఎవరు?
1: హూ ఈజ్ ఎ గుడ్ డివోటీ?
0: సద్భావములు కలిగినటువంటి వాడే.
1: ద వన్ విత్ గుడ్
0: సదాచార సంపన్నుడే.
1: గుడ్ ప్రాక్టీస్.
0: సచ్చింతంలో అభివృద్ధి పొందినటువంటి వాడే.
1: గుడ్ థాట్స్.
0: ఇలాంటి గుణములు కలిగినటువంటి వాడే భగవంతుడు వెతుకుతున్నాడు.
1: సో a devotee with good thoughts, with good sentiments, good feelings is searched by God.
0: భక్తుడు భక్తుడంటే అంటే కేవలం భజన చేసిన వాడు మాత్రమే భక్తుడు కాదు.
1: Devotee is not merely the one who chants the name of God.
0: టేప్ రికార్డ్ కూడా భజన చేస్తుండాలి.
1: We find the tape record also singing the glory.
0: గ్రామ్ ప్లేట్ కూడా భజన చేస్తుండాలి.
1: So also gramophone plate.
0: కానీ ఇవి రెండు కూడా లైఫ్లెస్. చైతన్యమయమైనటువంటిది కాదు.
1: Both of them are lifeless.
0: కానీ చైతన్యమయుడైనటువంటి మానవుడు భజన చేసినప్పుడు హృదయపూర్వకంగా భజన.
1: But the man of with life, with awareness,
0: ప్రతి పదం కూడా హృదయం నుండి ఆవిర్భవించాలి.
1: ఎవ్రీ వర్డ్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ హార్ట్.
0: హృదయమునందే ప్రేమమయమైనటువంటి యొక్క రూపం ఉంటుండాలి.
1: అండ్ దేర్ ఇన్ ద హార్ట్ వీ ఫైండ్ ద ఫార్మ్ ఆఫ్ లవ్.
0: ప్రేమ నుండి బయటపడుతున్నాయి.
1: అండ్ ఆల్ థింగ్స్ కమ్ అవుట్ ఆఫ్ లవ్ ఓన్లీ.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ ఆత్మ.
0: ఈ ప్రేమకి ఆత్మ అని పేరు.
1: This love is called
0: ప్రేమకి బ్రహ్మ అని పేరు.
1: Love is Brahma.
0: సర్వము బ్రహ్మమయంగా మారుతుంటాది.
1: The whole cosmos is Brahman.
0: బ్రహ్మను వెతుకుతున్నారు చాలా మంది.
1: Many are in search of Brahma.
0: ఎక్కడ ఉన్నాడు బ్రహ్మ?
1: Where is Brahma?
0: తన యందే ఉన్నాడు.
1: He is within.
0: తన యందు ఉన్నటువంటి బ్రహ్మను బయట వెతికితే ఎలా చిక్కుతాడు?
1: When God is within you, you want to search for him outside.
0: కనుక నీటి యందే పుట్టి,
1: having been born in water,
0: నీటి యందే నిలిచి,
1: standing in water,
0: నీటి యందు అణంగు నీటి బుడగ,
1: the water bubble subsides, merges back into water.
0: నరుడు బుద్బుదంబు,
1: human being is the bubble.
0: నారాయణుడు నీరు,
1: God is water.
0: కనుకని మనం మొట్టమొదట నిన్నటి దినం పిల్లలు చెప్పాను, గొప్పవారు కావాలి, గొప్పవారు కావాలి అనేటువంటి భావాన్ని మనలో పూర్తి దూరం చేసుకోండి.
1: భగవాన్ వాజ్ టాకింగ్ టు బాయ్స్ యెస్టర్డే, డోంట్ ట్రై టు బి గ్రేట్, డోంట్ ట్రై టు బి గ్రేట్.
0: మంచివారు కావాలని విశ్వసించండి.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ and work to be good
0: man. మంచివారైనప్పుడు మంచి లోప సర్వము మనకు లభ్యమవుతుంది.
1: When once you are good, the rest will follow automatically.
0: గొప్పవారైపోతే గొప్పతనం లోపల మంచితనం ఉండదు.
1: A great man need not necessarily be good.
0: మంచితనాన్ని పెంచుకున్నప్పుడు మంచితనంలో కూడా గొప్పతనం ఉంటుంటుంది.
1: ఇఫ్ యు ఆర్ గుడ్ దేర్ లైస్ గ్రేట్నెస్.
0: అయితే ఎట్టివాడు గొప్పవాడు, ఎట్టివాడు మంచివాడు?
1: అండ్ హూ ఇస్ గ్రేట్ అండ్ హూ ఇస్ గుడ్?
0: దీంట్లో ఒక చిన్న ఉదాహరణము,
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ప్రతి జీవి యందు కూడాను,
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: దైవత్వాన్ని చూచినటువంటి వాడు మంచివాడు.
1: ద వన్ హూ ఫైండ్స్ డివినిటీ ఇన్ ఎవ్రీ లివింగ్ క్రీచర్ ఈజ్ ఎ గుడ్ పర్సన్.
0: దైవత్వంలో కూడాను మానవత్వాన్ని చూచినటువంటి వాడు గొప్పవాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద వన్ హూ ఫైండ్స్ ద హ్యూమన్ క్వాలిటీ ఇన్ గాడ్ ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్.
0: మానవాకారం ధరించినటువంటి రాముని చూచి,
1: వాచింగ్ రామా హూ
0: మానవుడు మానవుడని గుర్తిస్తూ వచ్చాడు రావణుడు.
1: రావణ హ్యాస్ అండర్స్టూడ్ రామా యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: అనగా దైవంలో కూడాను నారాయణలో కూడాను నరుణ్ణి చూస్తూ వచ్చాడు ఈ యొక్క రావణుడు.
1: రావణ హ్యాస్ సీన్ ఎ హ్యూమన్ ఫామ్ ఇన్ గాడ్ రామచంద్ర.
0: కానీ నారాయణుడు అట్ట కాదు.
1: బట్ నారాయణ ఇస్ నాట్ లైక్.
0: సర్వజీవులు ఎందుకు నువ్వు నారాయణ చూస్తూ వచ్చాడు?
1: ఇన్ ఫ్యాక్ట్ రామా హ్యాస్ బీన్ సీయింగ్ నారాయణ.
0: మిర్రర్ వంటివి, ఒక అద్దం వంటివి.
1: ఆల్ క్రీచర్స్ ఆర్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ అద్దంనే ప్రకృతి అని పిలుస్తున్నారు.
1: దిస్ మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దంలో కనిపించేటువంటి ప్రతి బింబం కూడాను తన యొక్క ఆకారమే కానీ మరొకటి కాదు.
1: ఎవ్రీ రిఫ్లెక్షన్ ఇన్ ఎ మిర్రర్ ఇస్ డివైన్, నథింగ్ ఎల్స్.
0: కనుకనే భగవంతుడు,
1: సో గాడ్,
0: ప్రకృతి అనేటువంటి అద్దాన్ని మానవునికి అందించాడు.
1: హ్యాస్ గివెన్ హ్యుమానిటీ ద మిర్రర్ ఆఫ్ నేచర్.
0: అద్దం దేనికోసం అందించాడు?
1: వై ద మిర్రర్ ఆఫ్ నేచర్ ఇస్ గివెన్?
0: తన ముఖాన్ని చూసుకొని అందులో ఉన్నటువంటి దోషమును తుడుచుకోమని చెప్పించాడు.
1: ద మిర్రర్ ఇస్ గివెన్ సో యాజ్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్ వాచింగ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఈనాటి మానవుడు తన ముఖాన్ని తాను చూసుకోవటం లేదు అద్దంలో.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ వాచింగ్ హిస్ ఫేస్ ఇన్ ద మిర్రర్.
0: ఇంకొకరి ముఖం ముందు పెడుతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ హీస్ కీపింగ్ ద మిర్రర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అనదర్ పర్సన్.
0: కనుక వారి ముఖం కనపడుతుంది కానీ నీ ముఖం నీకు కనిపించదు.
1: దేర్ ఫోర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద అదర్ మ్యాన్ అండ్ నాట్ యువర్స్.
0: కనుకనే అద్దమే రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్.
1: అండ్ దిస్ మిర్రర్ ఇస్ ద రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: ఒకానొక అమాయకుడు,
1: అన్ ఇన్నోసెంట్ పర్సన్,
0: కొండలకు గోవును తోసుకుని పోయాడు.
1: వాస్ రేరింగ్ కౌస్ నియర్ మౌంటైన్.
0: కానీ ఒక రెండు కొండల మధ్య లోపల తన యొక్క గోవులను మేపుకుంటూ ఉన్నాడు.
1: హీ వాస్ రేరింగ్ కౌస్ ఎట్ ఎ ప్లేస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ టూ మౌంటైన్స్. హీ సాట్ ఆన్ ఎ బౌల్డర్.
0: పిల్లంగొయ్యి ఊదుతూ ఉన్నాడు.
1: ఐ వాస్ ప్లేయింగ్ ఆన్ హిస్ ఫ్లూట్.
0: ఈ పిల్లంగొయ్యి ఊదుతం చేత,
1: as he was playing on the flute,
0: ఎక్కడి నుంచి తిరిగి ఇంకొక పిల్లంగొయ్యి వినిపిస్తుండాలి.
1: He was listening to some sound from somewhere else.
0: ఏమిట్రా, నేను ఊదినటువంటి పిల్లంగొయ్యి ఇంకోటి ఊదుతున్నాడు, వాడు ఎక్కడున్నాడు అని ప్రచారం చేశాడు.
1: This innocent boy started questioning, I am playing on the flute, will I find someone else playing on this flute?
0: ఆ పిల్లంగొయ్యి పక్కన పెట్టాడు.
1: He kept his flute aside.
0: ఎవర్రా నీవు అని ప్రశ్నించాడు.
1: He said, who are you?
0: తిరిగి ఎవర్రా నీవు అనేటువంటి శబ్దం వచ్చింది.
1: Then he heard the sound, who are you?
0: ఓ, వాడు నాతో పోట్లాడుతున్నాడా?
1: Then he thought, oh, he is the other person fighting with me. And then he started accusing him.
0: తిరిగి వాడు కూడా ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడు.
1: The other person also accused him.
0: విసుగు పొందాడు, గోవును తీసుకున్నాడు, ఇంటికి వచ్చాడు.
1: Out of utter disgust, he brought home all the cows.
0: అమ్మ దగ్గరికి వచ్చి ఏడ్చాడు.
1: He cried in front of his mother.
0: అమ్మ, ఎవరో ఆ కొండ లోపల ఇంకొకరు నదే గొంతుతోనే మాట్లాడుతున్నాడు.
1: He complained to his mother. Mother, there is some other person who is speaking like me.
0: నేను తిరిగి అదే మాటనే ఇస్తున్నాడు.
1: Whatever I say, he started repeating.
0: నేను ఏ విధంగా విమర్శిస్తే అదే రీతిగానే విమర్శిస్తున్నాడు.
1: Whatever scolding I did, the other person also did.
0: అతను పెద్దవాడు కాదు.
1: He is not a big man.
0: బహుశా నా వయసు వాడిగా ఉంటుంటాడు.
1: Probably of my age.
0: విమర్శించడానికి ఏ అధికారం ఉంటుండాలి?
1: What right has he to scold me?
0: అని చెప్పేటప్పటికి వాడిని ఎట్టైనా నీవు దండించాలి అని తల్లితో చెప్పాడు.
1: And he told his mother, you must certainly beat him anyway.
0: రేపటి దినం నీ వెంట నేను వస్తానైనా, వాడెవరో నేను పరీక్షిస్తాను అన్నది.
1: ద మదర్ ప్రామిస్ టుమారో ఐ విల్ ఫాలో యూ అండ్ ఫైండ్ అవుట్ హూ ద అదర్ మ్యాన్.
0: పిల్లవాడితో తల్లి వెళ్లింది రెండవ దినం.
1: మదర్ ఫాలోడ్ ద చైల్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
0: మొట్టమొదట పిల్లంగొయ్యి ఊదాడు.
1: ఫస్ట్ ద బాయ్ ప్లేడ్ ఆన్ ద ఫ్లూట్.
0: తిరిగి పిల్లంగొయ్యి రీసౌండ్ వచ్చింది.
1: అండ్ దేర్ హీ లిసన్ టు ద సేమ్ సౌండ్.
0: చూడు, వాడు తిరిగి నావలనే ఊదుతున్నాడు.
1: ద బాయ్ సెడ్, మదర్ సీ, దట్ అదర్ బాయ్ ఇస్ ఆల్సో ప్లేయింగ్ ద ఫ్లూట్.
0: మరి వీడు కేక వేశాడు.
1: దెన్ ద బాయ్ షౌటెడ్.
0: తిరిగి మరొక కేక వినిపించింది.
1: అగైన్ హీ హెర్డ్ షౌటింగ్ బ్యాక్.
0: అప్పుడు చూడమ్మా, వీడే నన్ను ఈ విధంగా అవమానం చేస్తున్నాడు.
1: సీ మదర్, సీ ది అదర్ ఫెలో ఈస్ పుట్టింగ్ మీ టు షేమ్ బై షౌటింగ్ ఎట్ మీ.
0: తల్లి అంతా గుర్తించింది.
1: మదర్ రికగ్నైజ్ ద హోల్ డ్రామా.
0: ఇది వేరు కాదు.
1: ఇస్ నాట్ సెపరేట్.
0: ఇది ఈ ఒక్క కొండ లోపల పలుకురాయి ఉంటుండాలి. పలుకురాయి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ స్టోన్ దట్ ప్రొడ్యూసెస్ రిసౌండ్.
0: కనుక అంతే తప్ప మరొక వ్యక్తి లేడు ఇక్కడ.
1: దేర్ ఇస్ నో సెకండ్ పర్సన్ దేర్.
0: కొండంతా కూడా రాయిమయమే.
1: యు ఫైండ్ ద హోల్ మౌంటైన్ ఫుల్ ఆఫ్
0: సముద్రమంతా జలమయమే.
1: ద ఓషన్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: అరవంతా కాష్టమయమే.
1: అండ్ ద హోల్ ఫారెస్ట్ ఆఫ్ వుడ్. భూమంతా
0: మృమయమే.
1: అండ్ ఎర్త్ ఇస్ ఆఫ్ క్లే.
0: దేహమంతా మాంసమయమే.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ ఫ్లెష్.
0: ఈ పంచభూతముల యొక్క తత్వాన్ని చక్కగా గుర్తుంచుకున్నప్పుడు మరొక వ్యక్తి మనకి ఏమాత్రం కూడా విమర్శించడు.
1: దెన్ వన్స్ వీ అండర్స్టాండ్ దట్ వీ హావ్ ఫైవ్ ఎలిమెంట్స్ స్ప్రెడ్ ఎవ్రీవేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ డిఫరెన్సెస్.
0: కనుక ఎవరో విమర్శిస్తున్నా అంటే ఎవరో కాదు.
1: నో వన్ అక్యూజింగ్ యూ. నో,
0: ఈ ప్రకృతికి రీసౌండ్ రిఫ్లెక్షన్ రియాక్షన్ ఉంటుండాలి.
1: దిస్ నేచర్ హ్యాస్ గాట్ విత్ ఇట్ రియాక్షన్ రిఫ్లెక్షన్ అండ్ రిసౌండ్.
0: కనుక ప్రకృతి యొక్క ప్రభావమే ఈ యొక్క రెండింటికి మూల కారణం కానీ మరొకరు కాదు.
1: ఇట్ ఈస్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది నేచర్ దట్ ఇస్ ద కాజ్ ఫర్ దిస్.
0: అలాంటి ప్రకృతిని వశం చేసుకో.
1: And have a control on this nature.
0: ఈ ప్రకృతికి నీవు వశం కాకూడదు.
1: And don't submit yourself a victim.
0: అప్పుడే నీవు జయించిన వాడు అవుతావనింది.
1: Then you will be able to conquer.
0: మనం ఈనాడు మన దేహమే ప్రకృతి.
1: Our body is nature, prakriti.
0: దేహానికి మనం వశం కాకూడదు.
1: We shouldn't submit ourselves to the body.
0: ఈ యొక్క దేహాన్ని మనము స్వాధీనం చేసుకోవాలి.
1: We have to exercise full control on the body.
0: దేహాన్ని మన యొక్క కంట్రోల్ చేసుకున్నప్పుడు,
1: when you control the body,
0: మనసు కూడా కంట్రోల్ అవుతుంది.
1: The mind also will come under control.
0: అప్పుడు ఆత్మస్వరూపం గోచరిస్తుంది.
1: When mind is also under control, you will find ఆత్మా there.
0: ఆత్మను మనసును విసర్జించి కేవలం దేహమును మాత్రమే దృష్టి అందించుకున్నప్పుడు ఇది కేవలము ఒక విధమైన రాక్షసత్వం అయిపోతుంది.
1: We have forgotten ఆత్మ. We have forgotten the mind. We are following just the body, which is a demonic.
0: ఆత్మను విసర్జించి మనస్సు దేహాన్ని మాత్రమే ఉంచుకున్నప్పుడు ఇది అనిమల్ గా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ వీ ఫర్గెట్ ఆత్మ, వీ గో బై ద బాడీ అండ్ ద మైండ్, దట్ ఈస్ అనిమల్ క్వాలిటీ.
0: దేహము మనస్సు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వాన్ని కూర్చున్నప్పుడు మానవత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యూ హావ్ దీస్ త్రీ, ద బాడీ మైండ్ అండ్ ఆత్మ, యు ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్.
0: త్యజించినప్పుడు అది దైవత్వంగా మారుతుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వన్స్ యూ సాక్రిఫైస్ ద మైండ్ అండ్ ద బాడీ,
0: దైవత్వం కావడానికి కేవలం ఒక ఆత్మతత్వమే చాలు.
1: టు రీచ్ అటైన్ డివినిటీ ఆత్మ ఈజ్ ఎనఫ్.
0: దేహము మనస్సుతో కూడినటువంటి ఆత్మను విసర్జించినప్పుడు ఇది కేవలము ఒక పశుత్వంగా మారుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ, గో బై ద బాడీ అండ్ ద మైండ్, ఇట్ ఈస్ బీస్టియల్ టెంపర్మెంట్.
0: దేహాన్ని విసర్జించి కేవలం ఒక మనసుకో ఉన్నప్పుడు ఇది రాక్షసత్వంగా రూపొందుతుంది.
1: ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఫర్గెట్ ఆత్మ అండ్ ద బాడీ, ఫాలో ద మైండ్, ఇట్ ఈస్ డెమోనిక్.
0: రాక్షసత్వము పశుత్వము మానవత్వము దివ్యత్వము మూడు కూడా ఒక మానవుని యొక్క హృదయ తత్వం నందే ఉంటుంది.
1: దేర్ఫోర్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ we find all the three, the demonic, the bestial and the human temperament.
0: కనుక మొట్టమొదట మన మానవుడిగా ఉండాలంటే దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క ఏకత్వంతో మనం జీవించాలి.
1: Therefore as a human being to have the human quality, we should have the unity understanding of these three, body mind and
0: ఆత్మ తత్వం ఉంచుకొని దేహ తత్వాన్ని విసర్జించాలి.
1: Slowly we have to give up this body feeling, develop the mind and ఆత్మ.
0: అప్పుడే మన నుంచి అనిమల్ తత్వం దూరం అయిపోతుంది.
1: Then the animal traits would run away from you.
0: ఈ మనస్సును ఆత్మను దేహాన్ని రెండింటిని విసర్జించి ఆత్మతత్వాన్ని మాత్రమే ఉంచుకోవాలి.
1: అండ్ యూ హావ్ టు కీప్ ఓన్లీ ఆత్మిక్ ఫీలింగ్, గివింగ్ అప్ ద మైండ్ అండ్ ద బాడీ.
0: దివ్యత్వంగా రూపొందుతాము.
1: దెన్ యూ బికమ్ వెరీ డివైన్.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దైవం యొక్క నిర్ణయం జరుగుతుండదు, కానీ దీనికంటే భిన్నంగా జరగటం లేదు.
1: ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ అండ్ నథింగ్ బియాండ్.
0: ఏది జరిగినప్పటికీ,
1: whatever might happen,
0: ఇదంతా దైవాజ్ఞని,
1: ఇట్స్ ఆల్ గాడ్స్
0: దైవ సంకల్పమే,
1: ఇట్స్ గాడ్స్
0: దైవ నిర్ణయమే అనేటువంటి దృఢ సంకల్పంతో మనం ఉండినప్పుడే సర్వమును మనం సాధించగలము.
1: వెన్ వీ హావ్ గాట్ ది స్ట్రాంగ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ అకార్డింగ్ టు గాడ్స్ కమాండ్ అండ్ డివైన్ విల్, వీ విల్ బి ఏబుల్ టు ఫేస్ ఎవ్రీథింగ్. లైఫ్ ఇస్ ఎ ఛాలెంజ్, మీట్ ఇట్.
0: లైఫ్ ఇస్ ఎ గేమ్. Play it.
1: Life is a game. Play it.
0: Life is love. Enjoy it.
1: Life is love. Enjoy
0: it. Life is a dream. Realize it.
1: Life is a dream. Realize it.
0: ఈ యొక్క దీని లోపల మనం దైవను అనుభవిస్తూ పోవాలి.
1: It is in this process we have to experience our life.
0: అన్నిటిని ఛాలెంజ్ మనం మీట్ చేయాలి.
1: We should be prepared to meet the challenges of life.
0: ఎలాంటి కష్టం వచ్చినప్పటికీ మనం ఎదుర్కోకూడదు.
1: We should never be afraid of any difficulties. We should never waver.
0: ధైర్యంగా దానిని ఎదుర్కోవడానికి పూనుకున్నప్పుడే దీన్ని మనం పూర్తి దివ్యత్వాన్ని పొందగలము.
1: When we resist with all the courage, all the challenges of life, you can attain divinity.
0: అక్కడ డౌట్స్ కూడా అవకాశం ఇవ్వకూడదు.
1: Never give scope for doubts there.
0: డౌట్స్ వచ్చినా మనం కన్ఫ్యూజన్ అయిపోతాం.
1: When once doubts are there, you'll be utterly confused.
0: కన్ఫ్యూజన్ వచ్చినా,
1: when once confusion comes,
0: ఫ్యూజ్ అయిపోతుంది.
1: When once there is confusion, the fuse of the heart is gone.
0: కనుక నీ కన్ఫ్యూజన్ కి ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు.
1: సో నెవర్ గివ్ ఎ స్కోప్ ఫర్ కన్ఫ్యూజన్.
0: ఎక్కడ డౌట్ వస్తుంది?
1: వేర్ డూ యూ డౌట్?
0: సత్యాన్ని గుర్తించుకోలేనప్పుడు డౌట్స్ వస్తుంది.
1: యూ డౌట్ వెన్ యూ డోంట్ నో ద ట్రూత్.
0: సత్యాన్ని గుర్తించుకుంటే డౌట్ కు అవకాశమే లేదు.
1: వెన్ యు నో ద ట్రూత్ యు నెవర్ డౌట్.
0: పలాని వాడు అనిల్ కుమార్ అని గుర్తించుకున్న తర్వాత డౌట్ కి ఎందుకు అవకాశం ఇస్తుంది?
1: వెన్ వన్స్ యు నో దట్ సో అండ్ సో ఇస్ అనిల్ కుమార్, వై డు యు డౌట్?
0: అనిల్ కుమార్ ను గుర్తించుకోలేకపోయిన సమయంలోనే డౌట్స్ వస్తుంది. ఇది అనిల్ కుమారా లేక ఇంకొక ప్రొఫెసరా?
1: As you cannot, you have not known him completely, you doubt whether he is Anil Kumar or someone else.
0: కనుకనే ఈ డౌట్స్ కంట సరైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోలేకపోవటమే.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో ద కరెక్ట్ మీనింగ్ బిహైండ్ ఆల్ దిస్
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్
0: అన్ని విధమైనటువంటి యొక్క మీనింగ్లు, అన్ని విధమైనటువంటి యొక్క సారములు, అన్ని విధమైనటువంటి యొక్క తత్వములు ఒక్క ప్రేమ తత్వమునందు మాత్రమే ఉంటున్నది.
1: The meaning of all great things, the essence of all wonderful things lies in this central cardinal principle of law. This essence of all sacred texts.
0: Sarva margamulu yokka gamyamu.
1: It is the goal of all spiritual
0: sarva rasamulu yokka rasamu.
1: It is the essence of all juices.
0: Adi prema rasamu.
1: That is the juice of love.
0: Ee prema rasanni manam pondinamante
1: then once you enjoy the essence of love,
0: anumanamulaku sandehamulaku avakasam undadu.
1: There will be no doubt and there will be no questioning either.
0: Kanuka prema chetaney mana jeevitham sarthakam gavinchukovali.
1: In fact we can redeem our lives.
0: Prema chetaney mana yokka jeevitham gamyanni varaku prayatam cheyali.
1: By love we can reach the destination.
0: కనుక మన హృదయం లోపల దుర్భావములు, దుశ్చింతలను సాధ్యమైనంత వరకు లోపల ప్రవేశించకుండా చూసుకోవాలి.
1: టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ సెంటిమెంట్స్ ఇన్ అవర్ హార్ట్.
0: దుర్భావములు, దుశ్చింతలు అనేటువంటిది కేవలం మృగముల లక్షణంతో కూడినటువంటి,
1: బికాస్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ ఆర్ యానిమల్ క్వాలిటీస్.
0: కనుకని సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్,
1: సీ నో ఈవిల్ సీ వాట్ ఈస్ గుడ్,
0: హియర్ నో ఈవిల్ హియర్ వాట్ ఈస్ గుడ్,
1: హియర్ నో ఈవిల్ హియర్ వాట్
0: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్,
1: టాక్ నో ఈవిల్ టాక్ వాట్ ఈస్ గుడ్,
0: no evil think what is good,
1: think no evil think what is good,
0: do no evil do what is good,
1: do no evil do what is good. This is the way to God.
0: కనుక ఈ పంచ ఇంద్రియములను కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి ప్రయత్నమే నిజమైన సాధన.
1: The true effort to make the five senses sacred is the real spiritual practice sadhana.
0: నమ్మకాన్ని మొట్టమొట్ట బలపరచుకోవాలి.
1: We have to strengthen this faith.
0: నమ్మినటువంటి వారికి ఏ నాటికి నష్టం లేదు, కష్టం లేదు.
1: The one of full of faith, strong faith will never be put to loss.
0: ఈ కష్టములు, దుఃఖములు, విచారములు.
1: ద ఫెయిత్లెస్ పీపుల్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంగ్జైటీస్ అండ్ ట్రబుల్స్.
0: నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు, లేరు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దేర్ ఆర్ నన్ హూ ఆర్ స్పాయిల్డ్.
0: నమ్మక చెడిన వారు ఉన్నారు, కానీ
1: దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ రూయిన్డ్ హూ ఆర్ ఫెయిత్లెస్.
0: నమ్మక చెడిపోయినటువంటి వారు ఉన్నారు
1: వితౌట్,
0: కానీ నమ్మి చెడినట్టు వారి వారు ఎక్కడా లేరు.
1: దేర్ ఆర్ పీపుల్ హూ హావ్ రూయిన్డ్ దెమ్సెల్వ్స్ ఫర్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్, బట్ దేర్ ఆర్ నన్ హూ స్పాయిల్డ్ విత్
0: ఫెయిత్. సరైనటువంటి నమ్మకం మానవుని యందు అభివృద్ధి కావాలి.
1: మ్యాన్ షుడ్ డెవలప్ ది కరెక్ట్ ఫెయిత్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్.
0: ఏది జరిగినప్పటికీ ఇది నా మంచి కోసమే.
1: వాట్ ఎవర్ మైట్ హ్యాపన్ ఇట్ ఇస్ ఫర్ మై ఓన్ గుడ్,
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్,
1: ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్,
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్,
1: ఇట్స్ ఫర్ మై ఓన్,
0: ఇట్ ఈస్ మై ఓన్ గుడ్ అనేటువంటి ఒక చింతను బలపరచుకోవాలి.
1: వీ షుడ్ హ్యావ్ ది ఫీలింగ్, కాన్స్టెంట్ ఫీలింగ్, వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ అవర్ లైఫ్ ఇట్స్ ఫర్ మై ఓన్ గుడ్, ఫర్ మై ఓన్ గుడ్.
0: భయానికి కూడా అవకాశం ఉండదు.
1: దెన్ దెర్ విల్ బి నో ఫియర్.

0: to cross the ocean of samsara, neither tapa nor dhyana nor the reading of shastras will be of any avail. The only avenue of crossing the samsara is seva.
1: సేవా కార్యకర్తలారు,
0: పవిత్రాత్మ స్వరూపస్
1: ఈ 5 దినముల నుండి అన్ని రాష్ట్రాల నుండి గుమిగూడినటువంటి యొక్క సేవాదల కార్యకర్తలతో కార్యమును ఆనందంగా గడుపుకునే నిమిత్తమై గుమిగూడినామనేటువంటి సత్యాన్ని మనము నెత్తి అందించుకోనాలి.
0: పవిత్రాత్మ స్వరూపస్ and workers in social service, for the last 5 days we have been discussing and carrying on deliberations relating to the programs of service.
1: Kevalamu vivida rashtramulu nundi yetinchinatvanti yokka sevadala yokka karyakartalanu sneham chesukune nimittamai loka sambandhamainatvanti vishayamlo charchinchukune nimittamai okarikokaru కొంతకాలమును వ్యర్థపరుచుకునే నిమిత్తమై మనం ఈ కార్యక్రమంలో చేరలేదు అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున జ్ఞప్తి అందించుకోనాలి.
0: వి మస్ట్ ఆల్సో రిమెంబర్ ది ఫ్యాక్ట్ దట్ వి హావ్ నాట్ గ్యాదర్డ్ హియర్ టు ప్రమోట్ సోషల్ కాంటాక్ట్స్ అండ్ టు ఇండల్జ్ ఇన్ కన్వర్సేషన్స్ విచ్ ప్రమోట్ సోషల్ అండ్ పర్సనల్ కాంటాక్ట్స్.
1: కానీ మనకు తెలియనటువంటి విషయాలను, ఆదర్శవంతమైనటువంటి సేవలను, అనుష్ఠించవలసినటువంటి యొక్క పవిత్ర కార్యములను మనం కొంతవరకును గుర్తించి దానిని చక్కగా ఆచరణయందు పెట్టేటువంటి యొక్క ఆశయ నిమిత్తమై మనం ఈ సమావేశంలో చేరినాము అనేటువంటి సత్యాన్ని కూడా మరొక వైపున నప్తి అందించుకోనాలి.
0: వి షుడ్ ఆల్సో బేర్ ఇన్ మైండ్ దట్ వి హావ్ గ్యాదర్డ్ హియర్ to know what we do not know and to know about the ideals which must guide us in our path, the ideals which we must practice and translate into action.
1: Inadu sevadala sabhyulandaru kudanu anushtana priyulu kavali, acharana kusuluga tayaru kavali.
0: The members of the sevadal must become experts in practice and experts in action.
1: Anni rangamulu endukudanu anaga satya sai samasthala yokka aneka bhagamulu endukudanu sevadalamulu varu common ga oka vidhamainatvanti yokka adhikaranni teeskuneatvanti yokka sthayi kaledu.
0: Sevadal members must be common factors playing an important role in the various wings of the Satya Sai organizations.
1: Oka Satya Sai samiti ki konni rakamulaitundi bhadyathalu maatrame untuntai. Satya Sai bhajana mandalaki konni rakamulaitundi bhadyathalu maatrame untuntai. Bala Vikas ku konni rakamulaitundi bhadyathalu maatrame untuntai. Trust ku konni rakamaina bhadyathalu maatrame untuntai. Kaani sevadalu variki అన్ని రకముల యందు కూడాను తాము పాల్గొనేటువంటి బాధ్యత సమంగా ఉంటుండాలి.
0: ది రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ది సమితి, ఆఫ్ ది బాల్ వికాస్, ఆఫ్ ది భజన మండలి, ఆఫ్ ది మహిళా మండలి అండ్ ది ట్రస్ట్, దే మే బి స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ బట్ ది స్కోప్ ఆఫ్ ది సేవాదల్ యాక్టివిటీ ఈజ్ ఆల్ ఎంబ్రేసింగ్.
1: ఒక భజన జరుగుతుందంటే అక్కడ ఆ భజన యొక్క సంరక్షణ నిమిత్తమై ఆ భజన యొక్క నిర్వర్తించుకునేటువంటి కార్యంలో ఎట్టి ఆటంకములు కూడా జరగకుండా ఉండే చూచుకునే నిమిత్తమై ఈ సేవాదళం అక్కడ కూడా ప్రవేశించవలసి వస్తుంది.
0: సేవాదళం విల్ హ్యావ్ టు హెల్ప్ ది భజన్ మండలి టు సీ దట్ ది భజన్ గోస్ ఆన్ విదౌట్ ఎనీ ఇంటరప్షన్ ఆర్ డిస్టర్బెన్స్.
1: అదే విధముగా మహిళా విభాగం ఎక్కడైనా కార్యక్రమాన్ని కొనుక్కున్నప్పుడు ఆ కార్యక్రమంకు తగినటువంటి ఆటంకం చలుగుకుండా కాపాడే నిమిత్తమై ఈ సేవాదంలో అక్కడ కూడా పాల్గొనవలసి వస్తుంది.
0: వెన్ మహిళా మండలి అండర్ టేక్స్ ఎనీ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది సేవాదల్ టు హెల్ప్ టు సీ దట్ దేర్ ఇస్ నో ఇంటరప్షన్ ఇన్ ది యాక్టివిటీ.
1: కనుక ఏ యొక్క రంగం నందైనా కూడాను మనం పాల్గొనేటువంటి సమానమైనటువంటి అధికారం కలిగి ఉండటం చేత మనం ప్రత్యేకించినటువంటి విశిష్టతను, ప్రత్యేకించినటువంటి యొక్క తరబీదును కూడాను మనం అందుకోవలసి వస్తుంది.
0: బికాస్ వీ హ్యావ్ టు ప్లే రోల్ ఇన్ ద డిఫరెంట్ వింగ్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్, వీ షుడ్ acquire a special training which enables us to play our role satisfactorily.
1: Aithe manamu ee samaveshamlo aneka nootana vishayalanu manam ninnayinchukuntu vacham.
0: In this conference we have arrived at many new conclusions.
1: Manamu munnundu cheppettavalsinatundi yokka nootana karyakramalanu kudanu manam ninnayinchukunnam.
0: We have checked out a program for the future.
1: అన్నియూ మనం నిర్ణయించుకోవటంలోనే సరిపోతున్నది, కానీ దీన్ని ఆచరించటంలో మాత్రము మన యొక్క శక్తి సామర్థ్యం ఎంతవరకు అందులో ప్రవేశపెడుతున్నాము అనేటువంటి యొక్క దీనిని ఎవరికి వారే ఆత్మ పరిశీలన చేయాలి.
0: Everyone must subject himself to introspection. To what extent we have been able to carry out these programs which we have been discussing and which we have been just deliberating at the conference.
1: Cheppavachu koti cheyyaru okkati ani aneka paryayam nenu cheptuntanu. Manamu anni nirnayalu kudanu chaala aanandanga talalooputu ee vidhamaitundi samaveshallo ee vidhanga cheyali aa vidhanga cheyalani manam nirnayalu chestunname kaani nirnayala prakaramu manam anusaristunnama deeni anushtistunnama andistunnama aneetundi daniki evariki vaare saakshi.
0: We may say a million things, but it is difficult to put into practice even a single thing. Therefore, we must examine to what extent we are able to put into practice the decisions, the conclusions that we are arriving at these conferences.
1: All India conference lopala kudanu manam aneka vidhamainatvanti nirnayalanu teesukunnam.
0: At the All India Conference also, we have taken several resolutions.
1: Gadakina samvatsaramu All India Seva Dalam lopala kudanu aneka vidhamainatvanti ninnayalanu karyakramalanu manam chepattalani ninnayinchukunnam.
0: At the previous conference of the Seva Dal, we have arrived at several conclusions and we have passed several resolutions for the future action.
1: Kani aneka mandi కార్యకర్తలైనటువంటి వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు కనుక ఆ నిర్ణయాలను మనం ఎంతవరకు మనం నిర్వర్తిస్తూ ఉన్నాము, ఎంతవరకు మనం ఆచరించాము, ఎంతవరకు దానిని అనుసరించాము అనేటువంటిది మీలో ఎవరైనా ఒక్కరైనా కూడాను ధైర్య సాహసాలతో చెప్పడానికి అవకాశం లేదు.
0: బికాస్ సెవెరల్ వర్కర్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ కాన్ఫరెన్స్ ఇట్ ఈస్ బట్ న్యాచురల్ that even one cannot say that I have implemented all the items of the program that we have chalked out, that we have decided upon, that we concluded at the previous sessions.
1: Kanuka manamu pavitramaina kalamu teesukoni ento pradesham nunchi ikkada prayanamlay manam vachi ee 5-6 dinamulanta kuda ee pavitramainatundi sannidhi endu pennidiga bhavinchukoni ento సుఖశాంతులతో మనం ఈ యొక్క దీనిలో పాల్గొన్నందుకు ఏ కించిత్తైనా కూడాను మనము కొంత ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయకుండా ఈ సమావేశాలు ఎందుకు, ఈ యొక్క కాలంలో వ్యర్థపరచడం ఎందుకు, మన యొక్క ఈ సన్నిధి ఎందుకు కూడాను ఈ యొక్క కాలమును అపవిత్రంగా ఉంచడం కూడాను ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గమైన కూడాను మనం చెప్పుకోవటంలో ఎట్టి సందేహం ఉండదు.
0: హావింగ్ స్పెంట్ 5 days of the sacred time in the holy presence, which is an inexhaustible treasure, a pennidhi, a treasure which cannot be exhausted, it may be considered a waste of time if the programs that are adumbrated here are not enforced, are not translated into terms of action.
1: Waste of money, waste of time. Ee rendu kudunu time waste is life waste anna.
0: Waste of time and waste of money and waste of time is waste of life and waste of money is a great evil.
1: Kanuka manamu netikaina kudanu kontha satyanni gurtinchi ee naadu manam nirnayinchukunnatundi yokka konni nirnayalalo కార్యరూపంలో నిరూపించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని ఈనాడు మనము ప్రకటించాలి.
0: టుడే ఎట్ లీస్ట్ వీ మస్ట్ డిక్లేర్ అవర్ ఇండివిజువల్ డిటర్మినేషన్ టు క్యారీ అవుట్ ఇన్ టు యాక్షన్ సమ్ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ దట్ ఆర్ ఎడంబరేటెడ్ హియర్ అండ్ సమ్ ఆఫ్ ది ట్రూత్స్ దట్ ఆర్ స్పెల్ట్ అవుట్ హియర్.
1: అనేక మంది కార్యకర్తలు ఇటు సమావేశంలో పాల్గొని తిరిగి వెళ్లిన తర్వాత ఈ సేవాదల సభ్యులు కూడాను ఈ కార్యక్రమం లోపల ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు అనేటువంటి యొక్క విషయాన్ని కూడాను చక్కగా అందించలేకపోతున్నారు.
0: సమ్ ఆఫ్ దోస్ హూ టేక్ పార్ట్ ఇన్ దీస్ కాన్ఫరెన్సెస్ వెన్ దే గో బ్యాక్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కమ్యూనికేట్ టు ది రెస్పెక్టివ్ వర్కర్స్ ఇన్ ది ఆర్గనైజేషన్ the deliberations that have been going on here and the resolutions that have been adopted here.
1: అలాంటి కార్యకర్తల వల్ల మన యొక్క కర్తవ్యమైనటువంటి కర్మలకు కూడాను కొంతవరకు కూడాను అపజయం జరగడానికి అవకాశం ఏర్పడుతుండాలి.
0: Because the presence of such workers, the program itself will suffer a defeat. Because of such leaders who are not able to communicate to the workers the deliberations of these conferences.
1: కారణం ఏమనగా ఇక్కడ కార్యకర్తలు మాత్రమే ప్రవేశించారు తప్ప మిగిలినటువంటి యొక్క వర్కర్స్ సేవకులు ఇందులో పాల్గొనలేదు.
0: In this conference, the leaders, the conveners have taken part, but not rank and file of the workers.
1: కనుక ఈ డిస్ట్రిక్ట్ కన్వీనర్స్, స్టేట్ కన్వీనర్స్ ఇక్కడి నుంచి వెళ్లిన తక్షణమే మొట్టమొదటి చేయవలసినటువంటి కర్తవ్యం ఏమేమనగా కొన్ని మీటింగులు పెట్టుకుని, సేవాదల మీటింగులు పెట్టుకుని ఆయా జిల్లాల వారీగా వారితో ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి యొక్క నిర్ణయాలను, మనం తీసుకున్నటువంటి యొక్క ముందు జరపవలసినటువంటి యొక్క కార్యాలను వారికి సుస్పష్టంగా విడివిడిగా వివరించి వారికి చెప్పి ఆ కార్యాన్ని ఆచరణలో పెట్టడానికి తగినటువంటి కృషి జరపాలి.
0: So those who have taken part here, the leaders and the conveners, when they go back, they should hold meetings and communicate individually to the rank and file of the workers.
1: Kanuka ee district conveners, state conveners ikkada nunchi vellina takshame motta madal cheyavalasinatundi kattavyam emanaga

0: here the leaders and the conveners. When they go back, they should hold meetings and communicate individually to the workers concerned all the deliberations that have gone here and every district and every unit. They should communicate to the workers all the resolutions that have been adopted here.
1: ఈ నాటి నుండి అయినా కూడాను మన కార్యక్రమంలో ఒక విధమైనటువంటి యొక్క గట్టి పట్టుదలను పట్టి తద్వారా కార్యదీక్షణకై కంకణం కట్టుకోవటానికి తగినటువంటి యొక్క ప్రోత్సాహ ఉత్సాహాన్ని వారిలో కల్పించాలి.
0: వి మస్ట్ ఇన్స్పైర్ దట్ రిజాల్వ్ దట్ డిటర్మినేషన్ టు ఎంబార్క్ అపాన్ యాక్టివిటీస్ విత్ గ్రేట్ డివోషన్ అండ్ డెడికేషన్ అండ్ దే మస్ట్ ప్లేజ్ దెమ్ సెల్స్ to carry out the program that has been adumbrated here.
1: అట్టి ఉత్సాహ ప్రోత్సాహంలో పాల్గొన్నటువంటి ఒక వ్యక్తులను తక్షణమే తీసివేయడానికి కూడాను ప్రయత్నించాలి.
0: People who are not able to take part with enthusiasm in these activities, they must be weeded out.
1: ఈనాడు అట్టి వారిని తీసివేయలేనటువంటి ఒక దురవస్థలో మనం ఉంటున్నామంటే మనము సరి అయినటువంటి యొక్క పట్టుదలలో సరి అయినటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి దీంట్లో మనము సరి అయిన లీడర్షిప్ పొందటం లేదు కనుకనే అట్టి వారిని తీసేయటంలో మనకు ఒక విధమైనటువంటి అధైర్యం వెంటాడుతూ వస్తుండాలి.
0: బికాస్ వీ డు నాట్ హ్యావ్ దట్ ఐడియలిజం, వీ డు నాట్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ ఆఫ్ రిజల్యూషన్ అండ్ డిటర్మినేషన్, వీ ఫీల్ వీక్, we are not able to weed out such undesirable elements from the organization.
1: Manam andariki kudunu seva tattvani ee rakanga cheyali aa rakanga cheyali ee vidhanga undali aa vidhanga undalani aadeshistunname tappa aa adeshanusaranga manam aacharistunnama aneetundidi motta mota mana hrudayanni manam parisilam cheskovali.
0: First we must subject ourselves to introspection. We are just advising people how to do service, how to serve, but to what extent we are able to put into practice those ideals.
1: Adhikari ainatundi vyakti aadarshavantamainatundi karmalu aacharistu vinay vidheyatalato pravartinchali.
0: People who are leaders, they must set an example by ideal behavior and they must show the way to the followers.
1: Adhikariki vinayame simhasanam.
0: For the leaders, humility is the throne.
1: Kani kevalam somari potuku ahankarame oka simhasanam.
0: For the idle man, for the lazy man, ego is the throne.
1: Kanuka manam aadarshavantamainatundi oka jeevuluga manam seva bhadyatanu gurtinchinatundi vyaktuluga manam nirvartinchalante manaku humble vinaya vidheyatalato mana yokka karyakramanni variki andinchadaniki punukovali.
0: So, if we want to be ideal leaders, we must develop the spirit of complete humility and in that spirit of humility, set an example for others.
1: Manchi matanu kudanu manam pravesi pettali.
0: We must also learn how to speak in a good manner.
1: Ee naati yokka vidyarthulu kaani, yuvakulu kaani, mana yokka seva yokka dalamulalo chertukovadaniki prayatninchatamlo వారిని అనేక విధములుగా కూడాను వారికి ప్రేమతో వినయంతో విధేయతతో ఆప్యాయంతో ఆనందంతో వారిని అంతునకు చేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి.
0: వీ షుడ్ ట్రై టు అట్రాక్ట్ ద యూత్, ద స్టూడెంట్స్ ఇన్ పర్టికులర్ విత్ సాఫ్ట్ లవింగ్ టెండర్ ఎంకరేజింగ్ ఎఫెక్షనేట్ వర్డ్స్. బై యూజింగ్ సచ్ వర్డ్స్ వీ విల్ బి ఏబుల్ టు అట్రాక్ట్.
1: అప్పుడు యువకులు ఈ సేవాధర్మంలో చేరడానికి కూడాను ఒక ఉత్సాహవంతాన్ని నిరూపిస్తారు.
0: Only then the youth will show enthusiasm to join this organization and come forward.
1: Mana yokka pravartana, mana yokka matalu, sevadalu variki pradhanamainatundi yokka pramanamulu.
0: Our conduct and our words, these are the criteria which determine the enthusiasm and which enthuse people to join the organization.
1: Indulo maroka vishayam kuda meenu chakkaga gurtinchali.
0: You must also recognize another factor in this context.
1: Mana sevadala sabhyulu kaani karyakartalu kaani leka samiti sabhyulu kaani inke vidhamainatundi bhajana mandala varu kaani mana seva organizations anetundi yokka anni rangamulu yentunnatundi varu kudanu idi gurtinchavalsinatundi vishayam.
0: All the members of the various branches of the organization, various wings of the organization, seva samiti or sevadala,

0: must bear this in mind.
1: ఎందుకనగా ఆధ్యాత్మికమునకు కేవలం ఒక్క మార్గమే, ఒక్క గమ్యమే, ఒక్క భావమే అత్యవసరము.
0: For spiritual matters, only one path and only one destination will be there.
1: అనేకత్వాన్ని ఏకత్వంగా కూర్చుకునేటువంటి ప్రయత్నమే ఆధ్యాత్మికము ముఖ్య లక్షణము.
0: The main feature of spirituality is to find unity in diversity.
1: కాని ఏకత్వాన్ని అనేకత్వంగా భావించుకోవటం ఇది అజ్ఞానం యొక్క మూల కారణం.
0: ఇట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ టు మిస్టేక్ వాట్ ఈస్ వన్ టు బి మెనీ.
1: దీనినే మీకు అనేక పర్యాయం చెప్పాను. ఏకం సత్తు ప్రావహుదా వదంతి, ఉన్నది ఒక్కదానిని అనేక మంది అనేక రూపములతో అనేక భావములతో భావించుకోవటం చేతని ఈ భారతదేశము ఈ విధమైనటువంటి ఆధ్యాత్మికానికి కొంతవరకు కుంటుపరచవలసిన అవసరం ఏర్పడింది.
0: I have told on several occasions that there is a setback in the spiritual progress of India because of the ignorance, because what is one is mistaken to be several and many.
1: ఈ విషయంలో సత్యసాయి సేవాదళం వారు అనేక విధములైనటువంటి ప్రబోధ ప్రచారములు కూడాను చేయటంలో కూడాను తప్పు ఉండదు.
0: And it is but proper that the సత్యసాయి సేవాదళ్ goes on propagating this attitude of finding unity in diversity.
1: Anaga mottamotta manam aacharinchi tadupari prachara prapodam cheyatamlo oka vidhamaina adarsham kuda yerpadutundi.
0: We set an example by our behavior, by first implementing the program and then trying to speak about the program to others.
1: Ippudu sevadanam varilo kani సమస్తలు ఎందుకు కాని సత్యసాయి అనేటువంటి ఒక విశ్వాసం చేత, ఒక విధమైనటువంటి యొక్క ఆదర్శం చేత, ఒక విధమైనటువంటి ప్రేమ చేత దీనిని మనం అనుసరిస్తూ ఉంటున్నాం.
0: అండ్ మెంబర్స్ దే ఆర్ ఇన్స్పైర్డ్ బై ఫెయిత్ ఇన్ సత్యసాయి, బై అన్స్వర్వింగ్ ఫెయిత్ అండ్ డివోషన్ టు సత్యసాయి.
1: అయితే కొంతమంది మరి వేరు వేరు కొన్ని కొన్ని రకమైనటువంటి వ్యక్తులు మహనీయులు వచ్చినప్పుడు దీని విషయం లోపల కొంతవరకు అశ్రద్ధ చూపుతూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ మరొక మార్గంలో ప్రవేశిస్తూ ఈ విధమైనటువంటి యొక్క బంప్స్ జంప్స్ ఈ యొక్క మార్గాన్ని అవలంబించడం చేత సత్యసాయి యొక్క సంస్థల్లో ఒక విధమైనటువంటి యొక్క బలహీనత కూడా ఏర్పడుతూ వస్తుండాలి.
0: సమ్టైమ్స్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ వీక్నెస్ ఎంటర్స్ దీస్ ఆర్గనైజేషన్స్ బికాస్ the leaders themselves, their minds are drawn towards other men, other god men or other great men, and therefore there are bumps and jumps in the spiritual progress.
1: Deeniki Ramakrishna Paramahamsa kudanu chakkani oka kada cheptu vachadu.
0: Ramakrishna Paramahamsa gave a beautiful story to illustrate this.
1: Oka raitu tana yokka polamulo neeti nimittamai baavini dovvadaniki prayatnam chesadu.
0: A farmer began to dig a well in his field for the sake of water.
1: Oka pradeshamulo aa baavini dovvutaku prayatninchinappudu oka 10 gajamulu poyina tachaname oka pedda raaku vachindi.
0: When he began to dig at one place, when he went up to the depth of 10 yards, there was a big rock which came as an impediment.
1: Sari ikkada raayi vachindi kada ani అక్కడ మానివేశాడు. మరొక ప్రదేశంలో వెళ్లి తిరిగి ఆ బావిని త్రవ్వడానికి ప్రయత్నించాడు.
0: బికాస్ ఆఫ్ ది ఇంపెడిమెంట్ పోస్డ్ బై ది రాక్ హీ డిజర్టెడ్ దట్ స్పాట్ అండ్ హీ బిగాన్ టు డిగ్ అట్ అనదర్ స్పాట్.
1: అక్కడ 5 గజములు త్రవ్వేటప్పటికే పెద్ద బండ వచ్చింది, కఠినమైన బండ.
0: వెన్ హీ బిగాన్ టు డిగ్ దేర్ అట్ ఎ డెప్త్ ఆఫ్ 5 యార్డ్స్ ఇట్ సెల్ఫ్ దేర్ వాజ్ అనదర్ బిగ్ ఇంపెడిమెంట్ ఆఫ్ ఎ రాక్.
1: మరి ఇంకొక ప్రదేశంలోకి వెళ్లాడు. అక్కడ 3 గజములు బావిని దవ్వడానికి పూతుకున్నాడు.
0: హీ వెంట్ టు అనదర్ స్పాట్ అండ్ హీ బిగాన్ టు డిగ్ అప్ టు ఏ డెప్త్ ఆఫ్ 3 యార్డ్స్.
1: అక్కడ పోతానే అక్కడ ఏదో మరొకటి అడ్డం వచ్చింది.
0: దేర్ హీ వాస్ కన్ఫ్రాంటెడ్ విత్ అనదర్ ఇంపెడిమెంట్.
1: మరొక ప్రదేశంలోకి వెళ్లి 2 గజములు మాత్రమే త్రవ్వాడు, సమృద్ధిగా నీరు వచ్చింది.
0: హీ వెంట్ టు అనదర్ స్పాట్ అండ్ హీ డగ్ ఓన్లీ ఫర్ ఏ డెప్త్ ఆఫ్ 2 యార్డ్స్ అండ్ దేర్ హీ ఫౌండ్ స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్ ఇన్ అబండెన్స్.
1: అతను ఆనందిస్తున్నాడు, 2 గజముల యొక్క లోతులోపలనే నీరు సమృద్ధిగా చిక్కింది అని తాను ఆనందం పడుతున్నాడు.
0: He began to rejoice over the fact that he was able to get water by digging only to the depth of 2 yards.
1: కానీ 2 గజముల్లో నీరు చిక్కినటువంటి ఒక ఆనందం మాత్రమే అతనికి అనేక ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని అందించింది. కానీ ఈ భూమి ఇంతవరకు పాడు చేసుకున్నటువంటి గుంతలుగా తయారైనటువంటి యొక్క ఈ నష్టాన్ని తాను గుర్తించలేదు.
0: హీ ఫెల్ట్ హ్యాపీ ఓవర్ ది ఫ్యాక్ట్ దట్ హీ కుడ్ ట్యాప్ వాటర్ ఎట్ ఎ డెప్త్ ఆఫ్ 2 yards, బట్ హీ డిడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ది లాస్ కాస్డ్ టు ది ఫీల్డ్ బై డిగింగ్ ఎట్ సెవెరల్ ప్లేసెస్ టు ఏ డెప్త్ ఆఫ్ 10 yards.
1: అది అక్కడ 5, అక్కడ 3, ఇక్కడ 2, 20 గజాలు ఒకే దగ్గర తూగింటే ఎందుకు నీరు వచ్చిండదు?
0: ఇన్స్టెడ్ ఆఫ్ డిగింగ్ to a depth of 10 yards and 5 yards and 3 yards at different places, if he persisted in digging at one spot to a depth of 20 yards, he would certainly have got a spring of
1: water. అదే విధంగానే కొన్ని దినములు సాయిబాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, మరికొన్ని దినములు ఇంకొక బాబా, ఈ విధంగా ఒకరిపైన ఒకరు జంప్స్ బంప్స్ వేసుకుంటూ పోతుంటే మన జీవితము, మన హృదయం అనేటువంటి క్షేత్రం లోపల ఎంత గాయములు జరుగుతున్నావో, ఎంత నిరాశకు గురి అయిపోతున్నావు, ఎంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నావో, మన కాలాన్ని, మన యొక్క హృదయాన్ని ఎంత వ్యర్థం గావిస్తుంటున్నామో ఇది మీరు గుర్తించుకోలేకపోతున్నారు.
0: You are not able to recognize how much time is wasted, how much despair and disgust and disappointment are caused by running after this Baba and that Baba.
1: కనుకనే అనేక మంది సేవాధర్మ సభ్యుల లోపల కూడాను కొంతమంది స్వామి నా యొక్క దీంట్లో ప్రవేశించాడని, లేక స్వామి యొక్క ఆజ్ఞ చేతనే నేను జరుపుతున్నానని కొన్ని కొన్ని రకములైనటువంటి విచిత్రములు చేసేటప్పటికీ మన సేవాధర్మ సభ్యులే వారిని మరింత ప్రోత్సాహపరుస్తూ ఆ విధమైన మార్గాన్ని అనుసరిస్తూ వస్తున్నారు.
0: At some places, some people claim that they are possessed by Baba and they perform several acts which are wonderful, and members, the leaders themselves, they are misled by such acts and they are giving propagation, giving publicity to such stunts.
1: Nijamuga pratyakshamainatundi swamiye neeku untundaga ee duplicate swamulu daggaranta neevu polvalsina avasaram emtundi?
0: When you have Swami himself, the genuine Swami right in front of you, why do you care for the duplicates?
1: కనుకని ఈ విధమైనటువంటి దీంట్లో కూడాను సంస్థల వారు కొన్ని రకమైనటువంటి అయోమయ స్థితి లోపల అవస్థలకు పాలవుతున్నారు.
0: సమ్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్, అటర్ కన్ఫ్యూజన్ ఇన్ సమ్ ప్లేసెస్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ బిహేవియర్.
1: దీనిని గోపికలు కూడాను ఉద్ధవునికి మరొక పర్యాయ ఒక సమయమునందు ప్రశ్నిస్తూ వచ్చారు.
0: ఇన్ వన్ కాంటెక్స్ట్ ద గోపీస్ క్వశ్చన్డ్ ఉద్ధవ.
1: ఉద్ధవుడు వెళ్లి, గోపికలారా, మీకు యోగ సంబంధమైనటువంటి యొక్క మార్గాన్ని, సాధనను మీకు బోధిస్తాను అని పిలిచాడు.
0: ఉద్ధవ సమన్ ది గోపికాస్ అండ్ టోల్డ్ దెమ్, కమ్ లిసన్ టు మీ, ఐ ప్రీచ్ యూ స్పిరిచువాలిటీ.
1: గోపికలు కేవలము అక్షర శూన్యులుగా ఉంటున్నారు. ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ పురాణము, ఏది కూడా తెలియనటువంటి అమాయకులుగా ఉంటున్నారు. కనుక మీకు యోగ శాస్త్రాన్ని మీకు ఉపదేశిస్తాను. ఆ యోగ శక్తి చేత సాక్షాత్తు శ్రీకృష్ణుడే సర్వాంతర్యామైనటువంటి కృష్ణుణ్ణి మీరు సర్వత్రా దర్శించుకునవచ్చును, మీ దుఃఖమును నిర్మూలం చేసుకునవచ్చును అని అనేక విధములుగా బోధిస్తూ వచ్చాడు.
0: ఉద్ధవ బిగాన్ టు టెల్ దెమ్, You have not studied the Vedas or the Shastras, therefore I shall initiate you into yoga and I shall give you the capacity to recognize the omnipresence of the Lord Krishna.
1: అప్పుడు గోపికలు చెప్తున్నారు, ఉద్ధవ మాకు ఉన్నది ఒక్క మనసు.
0: Then the gopis said, Oh Uddhava, we have only one mind.
1: నీవు చెప్పునట్టుగా యోగాభ్యాసం నేర్చుకుటకు మాకు రెండో మనసు లేదు.
0: We do not have another mind to devote to yoga abhyasa.
1: Inke vidhamainatundi yoga shaktini sadhinchutaka moodava manasu ledu.
0: And to acquire other powers, we do not have the third mind.
1: Mari nalugo manasemaina untunte mem samsaram chesi bartalanu attalanu santosha pettadaniki poonukondumu. Aa nalugo manasu kuda maaku ledu.
0: We do not have the fourth mind which enables us to please our husband, our mother-in-law and our members of the family.
1: Kanuka maaku aneka manusule untunte oka manasu yoga abhyasaniki, inkoka manasu samsaraniki, inkoka manasu vyavaharaniki, inkoka manasu prapanchika sambandhamaina vishayalaku ee vidhanga upayogapetti edo oka manasuto mem krishnuni dhyaninchukuneetundi vaalam. మాకు ఉన్నది ఒకే మనసు. ఆ మనసు కూడా నువ్వు కృష్ణుడికి అర్పితం గావించుకున్నావు. కనుక నీ యోగాభ్యాసము మేము అభ్యాసం చేయడానికి మాకు రెండవ మనసు లేదు, వచ్చిన దారిని పట్టుకుని వెళ్ళండి.
0: ఇఫ్ వీ హ్యాడ్ మేనిఫోల్డ్ మైండ్స్ వీ వుడ్ హ్యావ్ గివెన్ వన్ టు యోగా ఎనదర్ టు ఫ్యామిలీ లైఫ్ like that, but we have only one mind, and that one mind is completely given, completely surrendered to Krishna.
1: Kanuka aa yokka margamu enta chakkaneinatundi margam, mana okka manastho untundali, rendu moodu manasulu manam pettukokoddu, okka manastho untunde manam inni avasthalaku guri ayipothunnam, inni aneka manasulu manam abhivruddhi gaavinchukunte inki enni avasthalaku guri ayipothamo cheppudaku veelu kaadu.
0: The best path is single-minded devotion, and having only one mind, sometimes we land ourselves into many troubles. If we have manifold minds, our troubles will be endless.
1: Okanadu Anantapuram lopala vere college lopala sports ani petti daniki swami ni bahumatulu andinchavan chepparu.
0: Once in Anantapur, on one occasion, on the sports day, they invited Swami to distribute the bahumatis or the prizes.
1: Appudu nenu cheppanu, ayya unna oka matitone avasthalu padipothunnaru, inga bahumatulu nenu prasadinchadam lekuntadi, nenu deento nenu palgonnu annanu.
0: Then Swami said, with one mind we are undergoing several troubles. If you have bahumatis, pun on the word, if you have given many minds, your troubles would be endless.
1: కనుక మనము ఏక మనస్సుకులై ఈ ఏక మనస్సుతో మనము ఏకారాధన చేసి ఏకాత్మస్వరూపుడైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. కానీ అనేక మనసులుగా మనం మార్చుకోవటానికి ఇది ఏమాత్రం కూడా మనం పూనుకోకూడదు.
0: విత్ ద సింగిల్ మైండెడ్ డివోషన్ వీ షుడ్ అడోర్ గాడ్, గాడ్ హూ ఈజ్ వన్, అండ్ దట్ ఈస్ ది ఓన్లీ వే.
1: ఏదో పిచ్చి గట్టి పండించాలంటే దానిని దున్ననక్కర్లేదు, దుక్కు చేయనక్కర్లేదు, నీరు పెట్టనక్కర్లేదు. కానీ మంచి పంట పండించాలంటే దీనికి అనేక విధమైనటువంటి కలుపులు, దున్ని దుక్కు చేసి ఎరువులు నీరు సకాలంలో దానికి తగినటువంటి పోషణలు అన్ని కూడా చేయాలి.
0: ఇఫ్ వీ వాంట్ టు గ్రో వైల్డ్ గ్రాస్, నో లేబర్ ఈజ్ నెసెసరీ, ది ఫీల్డ్ నీడ్ నాట్ బి టిల్డ్, అండ్ ది నో మెన్యూర్ ఈజ్ నెసెసరీ. It need not be watered, but when we want to rear a good crop, we must water the field, we must till the field, and we must undertake all the labor necessary.
1: అనేకత్వాన్ని మనం ప్రయత్నం చేసుకోవడానికి ఏ విధమైన సాధనలు అవసరం లేదు.
0: Therefore, for realizing diversity, అనేకత్వ, no sadhana or no practice is necessary. కానీ
1: ఏకత్వాన్ని అభివృద్ధి పరచుకోవడానికి దీనికి అనేక ప్రయత్నాలు చేయాలి.
0: Many attempts are necessary to acquire this single-pointed, single-minded vision.
1: దీనినే సాధనని, దీనినే తాపమని, దీనినే ప్రపత్తి అని అనేక విధములుగా చెప్తూ వచ్చారు.
0: This is described as sadhana or tapa or prapatti.
1: ఈ విధమైనటువంటి ఏకత్వానికి మనం పోయేటువంటి ప్రయత్నం లోపల సేవ ప్రధానమైనటువంటి యొక్క మార్గము.
0: Seva is the most important path which enables us to recognize the principle of oneness.
1: Kashtapadetunti varaku, dikkuleinatunti varaku, deenulainatunti varaku, duravasthallo unnatunti varaku manamu bhagavat sevaga bhavinchi aneka vidhamulaga variki sevalu cheyataniki poonukovali.
0: We should undertake to help those who are in trouble, those who are in distress, those who are forlorn and helpless. And thereby, we should cultivate the attitude of worshipping to service.
1: Adarshavantamainatunte mahaneelu, aneka vidhamainatunte ilanti seva margam lopala, bhagavanti yokka tattvanni, anugrahanni andistu poyaru.
0: Several great sages and personages of India have shown this ideal, ideal of service, ideal of worshipping God through service.
1: ఏకనాథుని యొక్క కథ అందరికి తెలిసినటువంటి విషయమే.
0: The story of ఏకనాథ్ is well known.
1: కాశీకి వెళ్లి విశ్వేశ్వరుని దర్శించి కాశీ తీర్థమును ఒక బిందెలో పోసుకుని కావిడిలో పెట్టుకుని తన శిష్యులతో వస్తున్నాడు.
0: Having gone to Benares, he carried the water, the holy water from Ganges, in a vessel, and carrying that vessel he was ప్రొసీడింగ్ అలాంగ్ ద వే.
1: కాశీలో తీసుకున్నటువంటి యొక్క జలము రామేశ్వరంలో కలపటం అనేటువంటిది కొంత మన ప్రాచీన భారతీయుల సంస్కృతిలో కొంత అలవాటుగా వస్తుండది.
0: ఇట్ ఈస్ ఏ కస్టమ్ ఆనర్డ్ ఇన్ ఏన్షియంట్ ఇండియన్ కల్చర్ దాట్ ది వాటర్ విచ్ ఈస్ కలెక్టెడ్ ఫ్రమ్ గ్యాంజెస్ ఇట్ షుడ్ బి మెర్జ్డ్ ఇన్ రామేశ్వరం.
1: ఈ రామేశ్వరములకు తీసుకుని వెళ్లే నిమిత్తమై ఈ యొక్క కావిడిలో పెట్టుకుని శిష్యులతో బయలుదేరి వస్తుండగా మధ్య మార్గము లోపల ఈ తాపమునకు ఈ యొక్క వేడికి భరించుకునలేక ఒక గార్ధవము చాలా నోరు తెచ్చుకుని పడి ఇంకా ప్రాణం విడిచేటువంటి పరిస్థితిలో ఉంటుండాలి.
0: వై హీ వాజ్ దస్ క్యారీయింగ్ ది వాటర్ అండ్ వైల్ ది డిసైపుల్స్ ఫాలోడ్ హిమ్ ఆన్ ద వే దే ఫౌండ్ ఏ డాంకీ విచ్ వాజ్ థర్స్టీ విచ్ వాజ్ ఇన్ అన్ అట్టర్ హెల్ప్లెస్ ఫ్లైట్.
1: ఆ దృశ్యాన్ని ఏకనాథుడు చూచాడు.
0: ఏకనాథ్ హ్యాస్ looked at that situation.
1: తక్షణమే భరించుకోలేకపోయాడు.
0: He was unable to bear the sight.
1: ఆ కావిడిలో ఉన్నటువంటి బిందెలు తీసుకుని వెళ్లి ఆ బిందెడి నీరు దాని నోటిలో పోశాడు.
0: సో హీ ఇమీడియట్లీ టుక్ ద వెసల్ అండ్ క్యారీడ్ ది వాటర్ అండ్ పోర్ ద వాటర్.
1: ఆ గార్ధము యొక్క తాపము తీరి చాలా ఉల్లాసంగా కొంచెం ప్రాణం వచ్చినట్టుగా లేచి నిల్చుకొని ఆనందంగా తన యొక్క స్వాదను పీల్చుకుంటూ ప్రయత్నించింది.
0: Then the donkey, after drinking the water, was revived and felt happy and stood up.
1: Aa samayamulandu venta unnatunte shishyulandaru kodanu swami pavitramainatunte ganga jalamunu kaasi nindi techinatunte ganga jalamunu rameshwarunlo kalupukokunda rameshwaruniki abhishekam cheyakunda ee gardhavaniki vinyogam chestire deeni yokka antarartham emiti annaru.
0: Then the disciples who accompanied Eknath questioned him, O Swami, instead of offering the water, the holy water of Ganga as an oblation at Rameshwara, why have you wasted it? Why have you poured it into the mouth of the donkey? What is the point here?
1: Shishulara, idi waste kaadu, durviniyogam kaadu, idi sariyaina sadviniyogam.
0: Eknath replied, No, my disciples, the holy water is not wasted. No, it is used in the proper way.
1: ఈ దృష్టిలో గార్ధము వలె తోస్తుంటుండాలి.
0: It may appear to be a donkey from your point of view.
1: ఆ రామేశ్వరుడే నాకు దాహిమమ్మని ఈ మధ్య మార్గంలో ఈ యొక్క గార్ధపు రూపంలో నన్ను అనుసరిస్తూ వస్తున్నాడు.
0: In my view, I find Rameshwara himself embodied in this donkey. It looks as though he is asking me, give me water, I am thirsty.
1: Avasaramainatvanti samayamlo deenini vinyoginchukunda anavasaramainatvanti reetiga vinyoginchutame durvinyogam annadu.
0: Instead of using it in the proper way at the proper moment, if you do not use it is just using it in the wrong way, abusing it.
1: Bhagavantuniki kaasi jalam emiti prayaga jalam emiti rameshwara jalam emiti sarvamu eka swaroopudaina bhagavantude.
0: For the Lord, there is no distinction between the water from Ganges, the water in Rameshwaram. Everything is one. All is one in the eyes of God.
1: Aithe, ee vidhamainatundi seva tattvam lopala, sarva jeevulaku, sarva pranulaku, sahayam cheyatam anetundidi, idi Ishwara sevaga bhavinchukune nimittamai, ee Ekanathudu, ee vidhamainatundi kathana kalpinchi, lokaniki pracharam chestu vachadu.
0: In order to propagate the great truth that the Lord dwells in all and helping such creatures in distress, people in trouble, we are serving God himself through the ideal of service.
1: Manam cheppatam ishavasyam idam sarvam anni jeevulu endukudanu ishudu anetuvanti vaadu untunnadani cheppatam matram jalputunnamu chese vishayam vacheteppatiki idi gardhamamu idi lingamu idi manishi ఇది ఈ విధమైంది ఆ విధమైంది కొన్ని విధమైన తారతమ్యానికి మనం ప్రయత్నం చేస్తున్నాం.
0: విత్ అవర్ మౌత్ వీ డిక్లేర్ దట్ ఈశ్వర ఈజ్ ఆమ్నిప్రెసెంట్ దట్ హీ ఎన్వెలప్స్ ఆల్ బట్ ఇన్ యాక్షన్ వెన్ ఇట్ కమ్స్ టు ద పాయింట్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్ వీఆర్ మేకింగ్ డిస్టింక్షన్స్ బిట్వీన్
1: చెప్పాడు. చీమలు బ్రహ్మలు శివకీశవాదవులలో ప్రేమ మీర వెలసి ఉండే బిరుదు వహించిన రామనన్ను బ్రోవరా అన్నాడు.
0: త్యాగరాజ హ్యాస్ ఏ బ్యూటిఫుల్ లైన్. He said, "O Rama, you are present in the tiny ant, in the mighty Brahma, you are present in Shiva and Keshava. O Rama, let me know your real identity."
1: Kani cheputunnam. Brahmaga vachi, chaturmukhamainatundi Brahmaga vachi nilchukunnappudu, aha, na adrishtamoni namaskaram chestu, tanmayudaipoyi, tanam taanu marchipothunnadu.
0: When Brahma manifests himself with the four faces, the devotee looks at the manifestation and gets absorbed and lost in contemplation.
1: Kani ade samayamunandu okka chinna cheema veepu paina emaina mralindatunte tatchame danni kotti nalivi vestunnam.
0: But if a little ant begins to crawl on the back, right, we swat it with our palm.
1: Ee okka maataku ఈ యొక్క క్రియకు ఎంత భిన్న భేదంగా కనిపిస్తుంటుందో యోచన చేసుకోండి.
0: దెర్ ఈస్ ఏ గ్రేట్ డైవర్జెన్స్, ఏ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రొఫెషన్ అండ్ ప్రాక్టీస్.
1: పోనీ ఆ విశ్వాసం ఉండినటువంటి సమయంలో నిన్ను బాధిస్తుండదని కొంచెం తుడిచివేయచ్చును, కానీ దాన్ని తెలిసి నలిపివేయటానికి ప్రయత్నం ఎందుకు చేయాలి?
0: వెన్ యూ బిలీవ్ దట్ గాడ్ ఈస్ ప్రెసెంట్ ఈవెన్ ఇన్ ది యాంట్, when you feel that the ant is giving you trouble, you can brush it aside, but why should you kill it?
1: Adhe vidhamga kramakramina mani yokka sadharanu kontha marganga okka paryayam povalante adi veelu kaadu, kramakramina kramakramina darani abhivruddhi parchukotaaniki ee vidhamainatundi sulabha margalanu manam avalambinchatam atyavasaram.
0: It is necessary that we should follow these paths in little things. We must learn to show and we must learn to realize the presence of God.
1: Purvikulu ee vidhamainatundi pavitra seva nimittamai aneka mandi aneka vidhamainatundi yokka aadarshamanta margalanu nirupistu vacharu.
0: The ancient people have demonstrated several methods which prove the great truth.
1: Oka chinna udaharanamu,
0: a small illustration.
1: Purvakalam nandu streelu వెలుపల వచ్చేటువంటి వారు కాదు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ విమెన్ నెవర్ స్టర్డ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్.
1: వీరు ఇంక ఈ విధమైనటువంటి సేవలు కానీ, ఈ విధమైనటువంటి సమాజం యొక్క వృత్తులు కానీ వారు ఆచరించుటకు అవకాశం ఉండేటువంటివి కాదు.
0: దే డిడ్ నాట్ హ్యావ్ ఆపర్చునిటీస్ టు కమ్ అవుట్ ఆఫ్ దియర్ హోమ్స్ అండ్ టు టేక్ పార్ట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీస్.
1: కనుక ఏదో ఒక విధంగా భూత ప్రీతి, భూత సేవలు ఆచరించాలనేటువంటి ఒక సంకల్పము వారిలో గాఢంగా ఉండేటువంటివి.
0: దేర్ వాజ్ ఎ స్ట్రాంగ్ డిజైర్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ విమెన్ కన్ఫైన్ టు దేర్ హోమ్స్ టు రెండర్ సర్వీస్ టు క్రీచర్స్ అండ్ టు సాటిస్ఫై దీస్ క్రీచర్స్.
1: అప్పుడు వారు ఒక విధమైనటువంటి యొక్క చక్కని ఆదర్శమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబిస్తూ వచ్చారు.
0: దెన్ దే అడాప్టెడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఐడియల్ మ్యానర్.
1: బియ్యమును పౌడర్ గా నుక్కొని పిండిగా కొట్టుకుని దానిని ఇంటి ముందు అందముగాను ఆనందముగాను ఒక విధమైనటువంటి ఆదర్శవంతమైన సేవగను ఉండే నిమిత్తమై ఇంటి ముందు ముగ్గులు వేసుకునేటువంటి వారు.
0: దే యూస్ టు పౌడర్ ది రైస్ అండ్ ఇన్ ది కోర్ట్ యార్డ్ ఆఫ్ దేర్ హౌజెస్ దే యూస్ టు డెకరేట్ ప్యాటర్న్స్ విత్ దట్ పౌడర్డ్ రైస్.
1: ఒకవైపున ఇది ఇంటికి అందము మంగళంగా ఉండడానికి అది ఒక శుభ సూచన.
0: దీస్ ప్యాటర్న్స్ బ్యూటిఫైడ్ ది కోర్ట్ యార్డ్స్ ఆఫ్ ది హౌజెస్. That is the one purpose.
1: మరొక వైపున చీమలు దోమలు ఆ యొక్క బియ్యపు పిండిని తిని ఆ భూత తృప్తిని పొందేటువంటి మరొక తృప్తి.
0: ది సెకండరీ పర్పస్ ఈస్ దట్ లిటిల్ యాంట్స్ అండ్ అదర్ క్రీచర్స్ యూస్ టు కన్స్యూమ్ దీస్ టైనీ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ విచ్ ఆర్ పౌడర్డ్.
1: ఇది చీమలు మాత్రమే కాదు, కొన్ని పక్షులు కూడాను ఆ యొక్క బియ్యపు పిండిని వచ్చి ఆరగించి సంతృప్తి పడిపోయేటువంటివి.
0: నాట్ ఓన్లీ యాంట్స్ బట్ సమ్ బర్డ్స్ ఆల్సో యూస్ టు కమ్ అండ్ పెక్ ఎట్ దీస్ గ్రెయిన్స్ ఆఫ్ రైస్ అండ్ దే యూస్ టు ఫీల్ సాటిస్ఫైడ్.
1: ఉత్తర దక్షిణాయనం అనేటువంటిది ఈ యొక్క సంక్రాంతి సంక్రమణ వచ్చేటప్పటికి బజారంతా ముగ్గులు పెట్టేటువంటి వారు స్త్రీలు.
0: ఎట్ ది టైమ్ ఆఫ్ సంక్రాంతి, ఎట్ ది టైమ్ ఆఫ్ దక్షిణాయన, విమెన్ యూస్ టు fill the streets with these beautiful
1: anaga dakshinayanam anaga mochamulaku ati samipamainatundi kalamunu ava oka praveshinchinattuga bhavinchukune varu.
0: They used to consider dakshinayana as the period, as the time which is very propitious, very auspicious for the attainment of
1: God. Road anta kudanu kaakulu pachulu povaralu ilanti vanta kudanu bhujinchi aa nellanta kudanu aanandanga anubhavinchetundivi.
0: Crows, pigeons and other birds used to consume these grains of rice and they felt happy and satisfied.
1: Ee muggulalo unnatundi oka antarathaa.
0: This is the inner significance of these white and colored patterns.
1: Kaani ee naadu kudanu mana vaallu aadhunikamainatundi streelu muggulu vesukuntunnaru inti mundu.
0: Today modern women also they decorate their homes with this kind of muggu
1: kaani,
0: or pattern.
1: Ee muggulu dentho vestunnaru chunnamtho vestunnaru ee pachulu kuda daggariki raavu.
0: But they are using for these patterns not the powdered rice but lime which is of no use, which is not consumed by any creature.
1: Kevalam alankaram maatrame kanipistundali kaani oka vidhamaina sevaga kaani hrudaya triptiga kaani tyaga jeevitamainatundi yokka idiga kaani andulo ye maatramu gocharinchatam ledu.
0: It is only a pattern which appears beautiful but it does not afford any opportunity to satisfy any bird or any creature.
1: Prachina kalam nundi kudanu mana bharat desamu tega tyaga bhavam chetanu seva bhavam chetanu aadartavantamainatundi yokka dinini anni desamulu kudanu andistu vachindi.
0: From time immemorial, India has taught to the world at large the great ideals of sacrifice and service.
1: దీనిని వేదం నందు కూడాను నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు మన త్యాగమే మన సేవని అమృతత్వమైన ఆనందాన్ని అందిస్తుంది అని కూడాను ప్రబోధిస్తూ వచ్చింది.
0: ది వేద హ్యాస్ టాట్ ఇన్ అన్మిస్టేకబుల్ టర్మ్స్ దట్ ఓన్లీ త్రూ ది అవెన్యూ ఆఫ్ సర్వీస్ వీ కెన్ అటైన్ అమృతత్వ ఆర్ ఇమ్మోర్టాలిటీ.
1: కాన మొట్టమొదట మనము జపధ్యానములు చేయుటకు అవకాశం చిక్కినా తప్పక చేయటంలో ఎట్టి అభ్యంతరము లేదు. కానీ అట్టి అవకాశం ఏమైనా ఏర్పడకుండా మనం సేవయంది ఇదే జపము ఇదే ధ్యానము అని మనము కాలమును సార్థకం చేసుకోవటం అత్యవసరము.
0: ఇఫ్ వన్ హ్యాస్ టైమ్ వన్ మే అండర్టేక్ జప ఆర్ ధ్యాన బట్ వెన్ ది ఆపర్చునిటీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇట్ ఈస్ బెటర్ టు అండర్టేక్ ద పాత్ ఆఫ్ సర్వీస్.
1: ఇందులో మీరు వేరుగా భావించకూడదు. 200 మంది సేవా కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ప్రతి దినము జపధ్యానం చేసేవారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. ఎవరు లేరు.
0: డోంట్ టేక్ ఇట్ ఎమిస్ అబౌట్ 200 పీపుల్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ దీస్ డెలిబరేషన్స్ హౌ మెనీ ఆఫ్ యూ డైలీ అండర్ టేక్ జప ఆర్ ధ్యాన.
1: ఏ యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయినా ఏ స్టేట్ ప్రెసిడెంట్ అయినా ఏ కన్వీనర్ అయినా చేస్తున్నారా ఒకటి గట్టిగా మీరు చెప్పండి.
0: Let any state president or district president or convener, let him tell me whether he is every day undertaking japa or dhyana.
1: Ilanti samayam mundu manamu sevadala sabhyulaku cheppetundi adhikaram manlo ekkada undi.
0: When we ourselves do not practice, what right do we have, what authority or sanction do we have to ask the workers?
1: కేవలము ఏదో మనకు సబ్జెక్ట్ ఒకటి అందించినారు కదా అని ఆ సబ్జెక్ట్ లో మనం ఏదో ఒకటి నూతనమైన దాన్ని చెప్పాలనేటువంటి ఒక ఉర్రూతలతో మనం చెప్పుతున్నామే కానీ హృదయపూర్వకంగా మనం చెప్పుతున్నామా నీకు నీవే సాక్షిగా ఉంటుండాలి.
0: బికాస్ ఎ ప్రోగ్రామ్ ఈస్ చాక్డ్ అవుట్ పీపుల్ మే గో ఆన్ ప్రీచింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ జప ఆర్ ధ్యాన బట్ ఇఫ్ వన్ సబ్జెక్ట్స్ వన్ సెల్ఫ్ టు సిన్సియర్ ఇంట్రాస్పెక్షన్ విత్ గ్రేట్ ఎర్నెస్నెస్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ Are we really sincere about it?
1: Kani okaru cheppina cheppakapoyinappudiki mana sevadalamu yendu sevato paatu sadhana kudanu atyavasaram.
0: Whether one preaches it or not, along with seva in our organizations, sadhana or practice also must be coexist.
1: Vyaktigatamainatundi sadhana oka vidhamainatundi negative antadi.
0: Individual sadhana may be compared to the negative pole.
1: ఈ యొక్క సమస్త స్వరూపమైనటువంటి సేవ పాజిటివ్ వంటిది.
0: ది యూనివర్సల్ సర్వీస్ ది ఐడియల్ ఆఫ్ సర్వీస్ ఈజ్ ది పాజిటివ్ ఫోర్.
1: ఈ పాజిటివ్ తో ఈ నెగిటివ్ కలిసినప్పుడు ఎంతైనా కొంతవరకు మనము లోక సంబంధమైనటువంటి యొక్క విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది.
0: విత్ ది కంజంక్షన్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ ది నెగటివ్ విల్ బి ఏబుల్ టు గెయిన్ సక్సెస్ అండ్ ప్రాస్పెరిటీ.
1: చూడండి అక్కడ నుంచి వైర్ అంతా వచ్చింది ఎలక్ట్రిక్ వైర్.
0: The electric wire has been spread from that wing to this.
1: Kani akkada ekkada chuchina manaku light velagatam ledu.
0: But the light is not illumined there in that corner.
1: Kani akkada kudanu current undi.
0: But the current is also present there.
1: కానీ ఎక్కడ మనము బల్బు తగిలించామో అక్కడ మాత్రమే స్వస్వరూపంగా కనిపిస్తుంది.
0: వేర్ వి ఇన్స్టాల్ ది బల్బ్ దేర్ ఓన్లీ వి ఫైండ్ ది ఇల్యూమినేషన్.
1: అయితే మన ఈ నెగటివ్ అనేటువంటి మైండ్ ఈ మైండ్ ను ఒక పవర్ఫుల్ బల్బ్ గా మాత్రమే మనం అభివృద్ధి చేసుకోవాలి.
0: ద మైండ్ మస్ట్ బి డెవలప్డ్ ఇన్ టు ఏ పవర్ఫుల్ బల్బ్.
1: ఇప్పుడు ఆ వైరు, ఈ వైర్ లోపల పైన ప్లాస్టిక్ వైర్ ఉంటుండాలి, లోపల కాపర్ వైర్ ఉంటుండాలి.
0: ఇన్ ది ఎలక్ట్రిక్ వైర్ ది కాపర్ వైర్ ఈస్ దేర్ ఇన్ సైడ్ అండ్ ది ఔటర్ కవరింగ్ ఈస్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్.
1: కానీ ప్లాస్టిక్ వైర్ రెండు కలిపితే ఏమాత్రము కరెంటు ప్రసరించడం లేదు.
0: బట్ వెన్ వీ జాయిన్ వన్ ప్లాస్టిక్ వైర్ విత్ అనదర్ ది కరెంట్ డస్ నాట్ ఫ్లో.
1: కానీ ఆ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క కరెంట్ ఒక కాపర్ వైరు దానిని కట్ చేసి కాపర్ వైర్ రెండు కనెక్షన్ చేస్తే కనెక్షన్ అవుతుంది అది కరెంట్.
0: వెన్ వీ జాయిన్ వన్ కాపర్ వైర్ విత్ అనదర్ కాపర్ వైర్ దెన్ ది కరెంట్ బిగిన్స్ టు ఫ్లో.
1: కనుక ఇక్కడ దివ్యత్వము అనేటువంటి కరెంటు ప్రతి వ్యక్తి ఎందు ఉంటుండాలి.
0: ది కరెంట్ ఆఫ్ డివినిటీ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఎవరీ ఇండివిజువల్.
1: మన దేహము ఒక ప్లాస్టిక్ వైర్.
0: అవర్ బాడీ మే బి కంపేర్డ్ టు ది ప్లాస్టిక్ వైర్.
1: ప్లాస్టిక్ వైర్ సమావేశములు కలిస్తే వచ్చినటువంటి ఫలితం ఏమిటి?
0: నథింగ్ విల్ కమ్అట్ ఇఫ్ వన్ ప్లాస్టిక్ వైర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ అనదర్.
1: కానీ ఈ ప్లాస్టిక్ వైర్ లో ఉన్నటువంటి యొక్క మైండ్ అనేటువంటి కాపర్ వైర్ మైండ్ కి మైండ్ కనెక్షన్ చేసినప్పుడు ఈ దివ్యత్వము అనేటువంటి కరెంట్ సర్వత్రా ప్రసరిస్తుంది.
0: వెన్ ది మైండ్ విచ్ ఈస్ లైక్ ది కాపర్ వైర్ ఇన్ సైడ్ ది ప్లాస్టిక్ వైర్ వెన్ దిస్ మైండ్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ అనదర్ మైండ్ దెన్ ది రియల్ కరెంట్ ఈస్ జనరేటెడ్.
1: కనుక మనం ఈనాడు ఇతరులతో ఏ విధంగా కలపాలంటే మొట్టమొదటి కాపర్ వైర్ తో పాటు ఈ ప్లాస్టిక్ వైర్ కూడా వెళుతుంది.
0: ఇన్ ద బిగినింగ్ అలాంగ్ విత్ ది కాపర్ వైర్ ది ప్లాస్టిక్ కవర్ ఆల్సో మే గో.
1: కనుక ఈ ప్లాస్టిక్ వైర్ పైకి కనపడుతుంది, ఈ కరెంటును ప్రసరింపజేసేటువంటి ఒక శక్తి లోపల కనిపిస్తుంది, అదే మనసు.
0: ది ప్లాస్టిక్ వైర్ ఈజ్ ఎక్స్టర్నల్ వేర్ యాజ్ ది కాపర్ వైర్ ఈజ్ వితిన్.
1: దేహంతో మనం సేవ చేస్తూ ఈ మానసిక సంబంధమైనటువంటి ప్రీతితో వారిని చేరడానికి ప్రయత్నించాలి.
0: దస్ విత్ ది బాడీ వీ సర్వ్ అండ్ విత్ ద మైండ్ వీ షుడ్ ట్రై టు అప్రోచ్ అండ్ వీ షుడ్ ట్రై టు గెయిన్ ది లవ్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఈనాడు మనము ప్లాస్టిక్ వైర్ దేహంతో మనం ధ్యానంలో కూర్చుంటున్నాము.
0: టుడే విత్ ది బాడీ విచ్ ఇస్ లైక్ ది ప్లాస్టిక్ వైర్ వీ సిట్ ఇన్ ధ్యాన.
1: కానీ ఒట్టి దేహం మాత్రం కూర్చున్నంత మాత్రం ప్రయోజనం లేదు, ఈ మనస్సు దానికి కనెక్షన్ చేయాలి.
0: ఇట్ ఈస్ నాట్ ఇనఫ్ ఇఫ్ ది బాడీ సిట్స్ ఇన్ ధ్యాన, ఇట్ ఈస్ ది మనస్ దట్ మస్ట్ కమ్ ఇన్ టు ప్లే.
1: ఈ మనస్సులకు కొన్ని విధమైనటువంటి తరబీతులు మనం చేస్తూ రావాలి.
0: సర్టన్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్ ఆర్ నెసెసరీ ఫర్ ద మైండ్.
1: దీనికి ఒక చిన్న కథ చెప్పి నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తాను.
0: విత్ ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ ఫర్ దిస్ ఐ షుల్ కంక్లూడ్ ది డిస్కోర్స్.
1: ఒక గృహస్థుడు శ్రీమంతుడైనటువంటి వాడు జీవిస్తుండేటువంటి వాడు.
0: There was a householder who was a rich and prosperous man.
1: అతనికి ఒక విధమైనటువంటి దయా ప్రేమల మెండు.
0: His heart was full of tenderness and love for others.
1: ఒకనాడు తాను భుజించే సమయం లోపల ఒక కుక్క తన ఇంటి దగ్గరికి వచ్చింది ఆకలితో.
0: One day while he was having his food, a dog came near the place.
1: ఆకలితో బాధపడేటువంటి శునకమును చూసి లోపలికి వెళ్లి కొంత అన్నం తెచ్చి వేశాడు.
0: When he looked at the hungry dog, he felt pity. He brought some rice and gave it to the dog.
1: Sari aanaatato teeripoyindi rendu dinu tirigi aa kukka daani intike vachindi.
0: That day the dog went away, but the next day also the dog came.
1: Sari ee vidhanga dinnamu kukka raavatamu yajamanudu annam pettatamu ee vidhanga konni samvatsaramu jarigindi rendu moodu samvatsaramlo.
0: It went on like this, the dog coming and the master of the house feeding the dog with food. This went on for years.
1: ఈ విధంగా రావటం చేత ఇతనికి కొన్ని దినముల తర్వాత చాలా విసుగు పుట్టింది.
0: He got fed up with the dog because it persisted in coming and he got vexed with it.
1: దీనిని ఏ రీతిగా తరం కొట్టడం?
0: How to get rid of it?
1: ఇది ఎంత కొట్టినా ఎంత దీనిని చేసినా కానీ అది పోవటం లేదు.
0: Though he used to beat it, still the dog did not go away.
1: అది వెనుకకు పోవాలంటే ఏమి చెయ్యాలి?
0: వాట్ షుడ్ వీ డూ టు డ్రైవ్ అవే ది డాగ్?
1: అది మన ఇంటికి రావడానికి ఏ యొక్క ప్రాక్టీస్ మనం చేసి దానిని రప్పించుకున్నామో ఆ ప్రాక్టీస్ లోనే కొంత మార్పు చేస్తే తిరిగి అది మన ఇంటికి రాకుండా పోతుంది.
0: ఇఫ్ వి ఆల్టర్ ది ప్రాక్టీస్ విచ్ బ్రాట్ ది డాగ్ టు అవర్ డోర్, ఇఫ్ వి అమెండ్ ఇట్, ఇఫ్ వి చేంజ్ ఇట్, then the dog would go away.
1: నీవు కొన్ని సంవత్సరములు అన్నం పెట్టడం వల్ల ఆ కుక్క మన దగ్గరికి వస్తూ ఉంటుండాలి. నీవు కొన్ని దినములు అన్నం పెట్టుకోకుండా పోతే ఆ కుక్క మన ఇంటి నుంచి వెళ్లిపోతుంది.
0: Because you have been giving food for the dog continues to come. If you stop giving it food, the dog would stop coming.
1: అదే విధంగానే అనేక జన్మ జన్మల నుండి కూడాను మన యొక్క ఆత్మ అనేటువంటి యజమానుని ఇంటికి ఈ యొక్క విషయ సంబంధమైనటువంటి వ్యామోహం అనేటువంటి యొక్క ఆకలితో ఈ మైండ్ అనేటువంటి డాగ్ మన ఇంటికి ప్రవేశిస్తూ వస్తుండాలి.
0: ది మైండ్ విచ్ ఇస్ కంపేరబుల్ టు ది డాగ్ హ్యాస్ బీన్ కమింగ్ టు ది హౌస్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ టెండెన్సీస్ దట్ ఇట్ హ్యాస్ ఎక్వైర్డ్ ఫ్రమ్ బర్త్స్.
1: ఆ యొక్క డాగ్ కు ఆ మనస్సు అనేటువంటి డాగ్ కు మనం ఈ విషయ వాసనలు అందిస్తూ అందిస్తూ అందిస్తూ చక్కగా అలవాటు చేసుకున్నాం.
0: We have been feeding that hungry dog, namely the mind, with the worldly tendencies, the vishaya vasanas.
1: Kanuka adi manamanna vadalipetti polekunda untundali.
0: Therefore, it is not in a position to leave us.
1: Neevu samanyamga bazarlo tirige samayalo kani samanyamga vere panulu chesukundetappudu kani ee manasu kontha varaku quiet ga untuntadi.
0: When you go about in the market or when you attend to your duties, then the mind may be quiet.
1: కానీ జ్ఞానంలో కూర్చుందామా అని కూర్చునేటప్పటికీ దీనికి ఎక్కడ లేని పనంతా చిక్కుతుంది, అనవసరంగా అన్ని వైపులా పరిగెత్తుంది.
0: బట్ వెన్ యూ సిట్ ఇన్ ఎ మూడ్ ఆఫ్ ధ్యాన దెన్ ది మైండ్ బికమ్స్ ఎక్స్ట్రా యాక్టివ్ అండ్ ట్రైస్ టు గో దిస్ వే.
1: కనుక ఈనాటి ధ్యానం కంటే కేవలం సామాన్యమైన పనులు చేసుకోవటం ఒక పెద్ద ధ్యానంగా యోచించవచ్చు.
0: Instead of undertaking this kind of dhyana with a wavering mind, it is better to undertake other types of work.
1: కనుక దీనితో మాత్రం నిరుత్సాహపడనక్కర్లేదు.
0: యూ నీడ్ నాట్ గెట్ డిస్కరేజ్డ్ ఆన్ దిస్ స్కోర్.
1: కనుక ఈ విధమైనటువంటి విషయ వాసనలు అందించి అందించి అందించి ఈ మనసు ఈ విధమైనటువంటి చాంచల్యానికి పూనుకోవటం చేత కొంతకాలము ఈ విషయ వాసనలు అందించకుండా దీని ప్రశాంతమైనటువంటి ఆత్మతత్వంలో ప్రవేశింపచేయడానికి కొన్ని విరుద్ధమైన సాధనలు మనం చేయాలి.
0: ది మైండ్ బికమ్స్ ఫికిల్ బికాస్ వీ ఫీడ్ ఇట్ విత్ వరల్డ్లీ టెండెన్సీస్ బట్ If we undertake a different kind of routine, then the mind will get strengthened.
1: ఇది ఏ విధమైనటువంటి రీతిగా మనం చేయాలి?
0: What is the method we should adopt?
1: అనగా మనసునకు తీరిక లేని పని మనం అందించినప్పుడు ఈ మనస్సు యొక్క బాధ మనకు ఏమాత్రం ఉండకుండా పోతుంది.
0: When we give a work which keeps the mind ever busy, then the mind doesn't trouble us.
1: కొంతమంది మీరు చూచి ఉంటారు, కోతులు పట్టేటువంటి వాడు ఆ కోతకి ఎప్పుడు కూడా ఎక్కటం దిగటం ఎక్కటం దిగటం ఈ చంచలత్వం దానికి స్వభావం.
0: సమ్ టైమ్స్ పీపుల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ మంకీస్ అండ్ ఇట్ ఈస్ ది టెండెన్సీ ఆఫ్ ది మంకీ టు గో అప్ అండ్ డౌన్ ద ట్రీ టు గో డౌన్ అండ్ అప్ ద ట్రీ.
1: ఊరికే ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక విధమైనటువంటి దాన్ని కోత చేష్టలంటే చూడండి ఆ చేష్టలంతా చేస్తూ కూర్చుంటుంది.
0: ఇఫ్ వీ కీప్ ది మంకీ ఎట్ వన్ ప్లేస్ ఇట్ గోస్ ఆన్ పర్ఫార్మింగ్ మంకీ ట్రిక్స్.
1: అందువల్ల ఒక్కొక్క ఇంటికి తీసుకుని పోయేది ఒక కర్రను పెట్టేది ఎక్కరా తిమ్మన్నా దిగరా తిమ్మన్నా అని దానికి ఆట పెట్టిస్తుంటాడు, దీంతో వాడికి ఒక బిచ్చం చేరుతుంటది.
0: Therefore, this beggar takes the monkey to every house and keeps a stick in front of the monkey and says, "Oh Timanna, oh monkey, go up the stick and go down the stick."
1: అదే విధంగానే ఈ యొక్క మైండ్ ఒక మ్యాడ్ మంకీ.
0: ఇన్ ది సేమ్ మేనర్ The mind is a mad monkey.
1: ఈ మంకీని కొంతవరకు కొంత పని తీవ్రమైన పని దానికి అందించాలి.
0: Therefore, this monkey must be entrusted with an absorbing work.
1: మొట్టమొదటి మనం ధ్యానం కూర్చుంటే ఈ మంకీ మన యొక్క స్వాధీనం కాదు.
0: If we sit in dhyana as the first step, then the monkey will not be within our control.
1: కనుక మొట్టమొదట మనం కూర్చొని ఈ మంకీ మైండ్ ను ఒక వాచ్మ్యాన్ పని ఇవ్వాలి, ఇక్కడ పెట్టాలి.
0: So we must sit in dhyana and we must give the duty of a watchman to the monkey, namely the mind.
1: ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయట వస్తున్నారు, ఎవరు లోపల పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు. సో లోపల పోతున్నాడు, బయట వస్తున్నాడు. కనుక పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం, పోయేటువంటి వాడు సో, వచ్చేటువంటి వాడు హం. ఈ సోహం సోహం సోహం అనేటువంటి దీనిని పోయేటువంటి వచ్చేటువంటి వాచ్మ్యాన్ పని పెట్టేటప్పటికి ఆ మనసు పోయేవాడు సో, వచ్చేవాడు హం, పోయేవాడు సో, వచ్చేవాడు హం అని దానిని వాచ్ చేస్తూ వాచ్ చేస్తూ 5 నిమిషాల లోపల మనసు ఒక విధమైనటువంటి యొక్క స్వాధీనానికి వస్తుంది.
0: ఇఫ్ వీ ఎంట్రస్ట్ ది డ్యూటీ ఆఫ్ ఎ వాచ్మన్ టు ది మైండ్ and this monkey sits there at the tip of the nose and goes on watching. The breath that goes in is so, and the breath that comes out is hum. This process goes on, so hum, and the monkey is kept busy watching this coming in and going out.
1: ఈ విధంగా చేసిన తర్వాత 5 నిమిషాలు అయిన తర్వాత నీకు ప్రీతి అయినటువంటి ఒక చిత్రాన్ని నీవు ముందు పెట్టుకో.
0: ఆఫ్టర్ 5 మినిట్స్, ఆఫ్టర్ కీపింగ్ ది మైండ్ బిజీ ఫర్ 5 మినిట్స్ లైక్ దిస్, హ్యావ్ ఎ పిక్చర్ విచ్ ఇస్ డియర్ టు యువర్ హార్ట్.
1: లేక ఒక జ్యోతిని నీవు ఎదురుగా పెట్టుకో.
0: ఆర్ హ్యావ్ ఎ ఫ్లేమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ.
1: ఆ జ్యోతిని నీవు కన్నులు తెరిచి చక్కగా చూడు.
0: లుక్ at that flame with your eyes wide open.
1: ye yokka jyotini neevu bahirmukhamainatundi jagatlo nuvu chustuvo danini kramakramina kannulu musukoni aa jyotini lo praveshinchinattiga image cheyi.
0: Imagine that flame which you have beheld with your eyes wide open. After closing the eyes, you imagine that flame is kindled within you.
1: Kevalamu akkadi kudanu manasunuku oka teevramaina pani pettali.
0: There also the mind must be given a busy activity.
1: A mind aa jyotini teesukoni vachi neevu naa hrudayamlo teesukuni ra ani aa manastho aa jyotini hrudayamleki teesukuni povali.
0: We must make the mind bring that flame and deposit that flame within the recesses of our heart.
1: Akkada hruday kamalam lopala jyoti velugutunnattuga chintinchali.
0: In the lotus of the heart, we must imagine that this flame is ablaze.
1: Akkadi nunchi aa jyotini sarvangamulalo priyanam cheyali. Ee chetulo cheyali, ee chetulo cheyali, kaduplo cheyali, kaalallo cheyali, kannullo cheyali, notuto cheyali, chevulu anta dehamlo unnatundi sarvangamulaku kudanu ee jyotini priyanam talaptu raavali.
0: Then this flame must travel all over the body, through the limbs, through the stomach, through the eyes and through every portion of the human body.
1: Ee deham anta sancharam chesina tarvata aa deham nunchi tirigi bayataki teppinchali.
0: After this flame moves all over the body, then this flame must be brought out of the body.
1: Aa jyotini nee kutumbamlo unnatundi sarvulu yendu undinattuga nee bhavinchali.
0: You must imagine that flame is burning bright in all the members of your family.
1: Akkadi nunchi nee prakinti varu, nee bazaarlo varu, nee mitrulu ee andari endu kudanu ee jyoti undinattuga bhavinchali.
0: Then you must realize that this same flame is burning bright in your neighbors, in the people of your locality, in your friends and relations.
1: Ante kaadu tadupari nee shatrulu pai kudanu ee jyoti untundadani nee nirupinchali.
0: At a later stage, you must prove that you are able to realize that this flame is burning bright even in your enemies.
1: Appudu ishavasyam idam sarvam.
0: Then everything, every object is enveloped by Ishwara.
1: Kanuka nee yokka jyoti nee kannullo poi cherinadu kanuka bad drushti undakoddu endukati tamasoma jyotirgamaya. Ekkada jyoti untuntado akkada cheekati undadu.
0: Because the flame is burning bright in the eyes, there should be no darkness.
1: Kanuka neevu chedda drushtiki neevu ematramo avakasam nandinchavu.
0: Therefore you should not look at bad objects.
1: Nee yokka chevulaku ee jyoti cheratam cheta ikkada cheddavi vishayalanitundi vinadaniki veelledu.
0: Because the flame has joined your ears, you should not hear anything that is bad.
1: Aa jyoti nee yokka naaluku paina raavatam cheta akkada chedda matalu maatladaniki avakasam undadu.
0: Because the flame is burning bright on your tongue, there is no scope to utter
1: nee padamullo ee jyoti cheratam valla chedda pradeshaniki idi prayanam cheyadaniki e matram angikarinchadu.
0: Because this flame is bright in your limbs, your feet should not go to bad places.
1: Nee chetullo aa jyoti cheratam cheta chedda panulu cheyadaniki e matram mundanja veyyavu chetulu.
0: Because the flame is there in the arms, your hands do not undertake any bad work.
1: Kanuka ee eka jyotini aneka vidhamulaitundi yokka prayanamulu salipi sarvatra unnatundi yokka paramatma jyoti parabrahma jyoti okkate aneitundi yokka satyanni manamu gurtinchukotamlo ee dhyanam aneitundidi entaina manaku sahayakariga untadi.
0: So this one flame travels to several objects and it enables us to realize that the same reality is all pervading.
1: Meeru deepavali pandaga roju meeru kontha varaku gamaninchu untuntaru అనేక క్యాండిల్స్ అంతా పెట్టి ఒక క్యాండిల్ తీసుకుపోయి ఒక్కొక్క క్యాండిల్తో ఒక్కొక్క క్యాండిల్తో మనం అంటిస్తూ వస్తుంటాం.
0: ఆన్ ది దీపావళి డే,
1: ఉత్తరప్రదేశ్ దివాళి,
0: ఆన్ ది దివాళి డే విచ్ వీ కాల్ దీపావళి, row of lamps, we keep a row of cressets, earthen cressets, and with one flame we kindle all the flames.
1: Kani okka jyothi nunchi aneka jyothulu manam antistu vastuntam.
0: With one flame we are able to kindle myriad flames.
1: Antinchina jyothi parabrahma jyothi, antipabadina jyothulu jeevana jyothulu.
0: The jyothi which kindles is the parabrahma jyothi, the eternal flame, and the others which are kindled by that flame, they are the jeevana
1: jyoti. Gattagadapatiki antinchina jyoti antippapadina jyoti rendu kudanu okati gaane kanipistuntai.
0: At last the flame that kindles and the flame that is kindled, they are identical.
1: Kanukani ee parabrahma jyoti jeevana jyoti rendu kudanu ekam kavatam chetani brahma vit brahmaiva bhavati. అది ఇది రెండు ఒకటి. బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి వాడు బ్రహ్మగానే రూపొందుతాడు.
0: బికాస్ దీస్ టూ ఫ్లేమ్స్ బికమ్ ఐడెంటికల్ వన్ అండ్ ది సేమ్. ఇట్ ఈస్ సెడ్ దట్ వన్ హూ నోస్ బ్రహ్మ బ్రహ్మ విత్ హీ విల్ అల్టిమేట్లీ బికమ్ బ్రహ్మ హింసెల్ఫ్.
1: కనుక జ్యోతి మెడిటేషన్ చాలా ఉత్తమమైనటువంటిది.
0: సో మెడిటేటింగ్ అపాన్ ద ఫ్లేమ్ ఈజ్ ది హైయెస్ట్ టైప్.
1: కారణమేమనగా దేహమే ఉన్నదనుకో, ఈ దేహము క్రమక్రమేణా మార్పు చెందుతూ ఉంటుంది.
0: బికాస్ దిస్ బాడీ టేక్ ఇట్ ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ గోస్ ఆన్ చేంజింగ్.
1: కనుక ఈ జ్యోతి మార్పు చెందడానికి ఏమాత్రం అవకాశం లేదు.
0: బట్ దిస్ ఫ్లేమ్ డజంట్ అండర్గో చేంజ్.
1: ఎట్లనగా దీనికి ఒక చిన్న ఉదాహరణము,
0: ఎ లిటిల్ ఇలస్ట్రేషన్ టు ప్రూవ్ దిస్.
1: ఒక చిన్న తొట్టిలో నీరు పోసి పెట్టాం.
0: యు కీప్ ఎ టబ్ ఆఫ్ వాటర్.
1: కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టంబ్లర్ నీరు తీసుకుని పోతే ఆ టబ్ లో వాటర్ తగ్గిపోతుంది, క్షీణమైపోతుంది.
0: ఇఫ్ ఈచ్ వన్ డ్రాస్ ఏ టంబ్లర్ అవుట్ ఆఫ్ ది టబ్ ఫుల్ ఆఫ్ వాటర్, అట్ ఏ స్టేజ్ దెర్ విల్ బి నో వాటర్ ఇన్ ది టబ్.
1: ఒక ప్రదేశంలో ఒక లారీ ఇసుక తెచ్చి పోసాము.
0: అట్ వన్ ప్లేస్ వీ హావ్ డిపాజిటెడ్ ఏ లారీ లోడ్ ఆఫ్ శాండ్.
1: ఒక్కొక్కరు ఒక్కొక్క బుట్టడు ఈ యొక్క ఇసుకను తీసుకుని పోతే అక్కడ ఆ ఇసుక కూడా క్షీణించిపోతుంది.
0: If each one carries away a basket full of sand, all the sand would be exhausted.
1: Kani okkadi oka jyoti ekkadaina mantinchinamante aa jyoti nunchi lakha mandi jyotulu antinchukoni poni ee jyoti taggipothu.
0: But out of one flame one may kindle million flames, but this primordial original flame remains.
1: Kanukani ee jyotiki chineya punye matya lokam visanti aneetuvanti oka dasha undadu.
0: So there is no phase of diminution or destruction for this great flame.
1: Kanuka jyotini neevu meditation lo unchukoni tadupari neekemaina aaradhana roopam neeku okati ishtam unte aa jyoti lopalni nee aaradhana aa roopanni kuda neevu sthapinchuko leka nilabettuko.
0: So focusing your attention upon the flame, if you have any form which you like, any form which is after your heart, you keep that form in that flame and meditate.
1: కనుక నా ఆరాధన దైవము ఈ యొక్క జ్యోతిలోనే ఉన్నాడు, పరబ్రహ్మ జ్యోతి నుంచినే అన్ని జ్యోతులు కూడా వచ్చినాయి అనేటువంటి యొక్క ఏకత్వ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవటం, ఇది చాలా సార్థకమైనటువంటి యొక్క మెడిటేషన్.
0: ఇట్ ఈస్ ది బెస్ట్ ఫార్మ్ ఆఫ్ మెడిటేషన్ టు థింక్ దట్ ది ఫార్మ్ విచ్ ఐ అడోర్ ఈజ్ ఇన్ ద జ్యోతి ఇన్ ద ఫ్లేమ్ అండ్ దట్ ఫ్లేమ్ ఈజ్ ఇన్ ఆల్.
1: కానీ ఈనాడు అనేక రకములైనటువంటి మెడిటేషన్లు చాలా విరివిగా పెరిగిపోతూ వచ్చినాయి.
0: అండ్ టుడే దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ మెడిటేషన్ దట్ ఆర్ ప్రొపగేటెడ్.
1: కానీ చెప్తూ ఉన్నారు కానీ దాన్ని అనుభవించిన వారు ఎక్కడా కనిపించడం లేదు.
0: దేర్ ఆర్ పీపుల్ హూ టాక్ అబౌట్ ఇట్ బట్ వీ డు నాట్ కమ్ అక్రాస్ పీపుల్.
1: ఇవన్నీ కూడా కేవలము ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్ అని చెప్పవచ్చు.
0: దీస్ ఆర్ ఆల్ ఆర్టిఫిషియల్ మెడిటేషన్స్.
1: ఇంత సులభంగా ఒక్క తూరి కూర్చుని తట్టడమే ట్రాన్సెండెంటల్. పైకి పోతాడు పోతాడు పోతాడు ఎక్కడ పోతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కాదు. ఈ విధమైనటువంటి యొక్క సులభమైనటువంటి దీంట్లోనే ఈ సాక్షాత్కారం పొందుతుంటే ఆనాటి మహనీయులు సప్తఋషులు వీరందరూ కూడా ఇంత సులభమైన మార్గాన్ని వాళ్ళు తెలియకుండా పోయారా?
0: ఇఫ్ ఇట్ ఈస్ సో ఈజీ టు సిట్ ఇన్ మెడిటేషన్ అండ్ దెన్ ట్రాన్సెండ్ ది బాడీ, ఈజ్ ఇట్ ఫర్ నథింగ్ దట్ ది సెవెన్ రిషీస్ ఆఫ్ ఓల్డ్ spent so many years to transcend the limitations of the body?
1: ఇంత సులభంగా వీరు ఆధ్యాత్మిక తత్వంలో ప్రవేశిస్తే వీరు చెప్పడం ఏమిటి, తన్మయత్వంగా మారిపోతారు. ఒక్క కొన్ని నిమిషాల లోపల వాళ్ళకు దేహం యొక్క భ్రాంతి ఏమాత్రము ఉండదు. ఇదే మెడిటేషన్ అని అంటున్నారు.
0: దే సే దట్ వితిన్ ఎ ఫ్యూ మినిట్స్ ది బాడీ కాన్షియస్నెస్ ఇస్ ఫర్గాటెన్ అండ్ దెన్ దే రీచ్ ఎ స్టేజ్ ఆఫ్ ట్రాన్స్.
1: బాడీ కాన్షియస్నెస్ పోయినంత మాత్రమే ఇది మెడిటేషన్ అవుతుందా?
0: సింప్లీ బికాస్ బాడీ కాన్షియస్నెస్ ఇస్ లాస్ట్ we cannot describe that state as meditation.
1: Baaga rendu bottle taageseste adi kuda body consciousness.
0: If one drinks two bottles of wine, then also he loses body consciousness.
1: Idi kuda oka meditation era.
0: Is it a type of meditation?
1: Kaani adi kaadu. Body consciousness povali, atma consciousness, super consciousness raavali.
0: So meditation must first of all make us forget the body consciousness and it must also enable us to experience the super consciousness.
1: ee western country vallu ee material life lopala vaadantha kaali dip oka depression kavatam cheta ee body consciousness povadaniki deenini aneka rakalaga upayog pettukuntu pracharam chestu vacharu.
0: People in the west, because of the frustration and depression they feel in their lives, they are propagating this type of meditation which grants them the forgetting of the body consciousness.
1: Kani bharatiya sanskruti yandu idi dini dhyanam ani cheppadaniki veelu kaadu endukanaga manam dhyanam ante kontha mandi concentration ant antunnaru.
0: But according to Indian tradition this cannot be called dhyana, but some people describe dhyana as meditation.
1: This is concentration. కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు నేను ఒక పేపర్ పట్టుకున్నాను.
0: ఐఎమ్ హోల్డింగ్ ఏ పేపర్ ఇన్ మై హ్యాండ్.
1: ఇక్కడ నేను ఒక పేపర్ లో విషయం ఉన్నటువంటి చదువుతున్నాను.
0: ఐఎమ్ రీడింగ్ వాట్ ఈస్ దేర్ ఆన్ ద పేపర్.
1: డిస్ట్రిక్ట్ సేవాధల్ కాన్ఫరెన్స్ అని పెట్టుకున్నాము.
0: దేర్ ఐ ఫైండ్ ది వర్డ్స్ డిస్ట్రిక్ట్ సేవాధల్ కాన్ఫరెన్స్.
1: ఈ సేవాధల్ కాన్ఫరెన్స్ అనేటువంటి చదవడానికి నా కన్నులు అక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి.
0: ఇన్ ఆర్డర్ టు రీడ్ what is printed on the paper, my eyes must be focused at the letters.
1: ee cheyi ikkada dinini pattukovali
0: and I must hold the paper in my hand.
1: Manasu yochinchali
0: and I must think with my mind.
1: Buddhi vicharinchali
0: and the intelligence must inquire.
1: Buddhi manasu cheyi kannulu ivanni kuda nu okka concentrate cheyinappudu dinini chadavadaniki veel avutundi.
0: Intelligence, mind, hand and the eyes, they must all work in conjunction. Only then it is possible to
1: anaga below sense indriyamulu yokka sammilitame ee yokka chadavadaniki veel avutundi.
0: So only with the coordination of all the senses it is possible for us to read.
1: Kabatti ee reading kanta kudano oka concentration undali.
0: Therefore concentration is necessary for reading.
1: Writing ku oka concentration undali.
0: Another type of concentration is necessary for writing.
1: Walking ku concentration undali.
0: Another type of concentration is necessary for walking.
1: Plate lopala pettinatundi padarthamu idi appalama idi bajja idi lekapothe chapati idi putina idi potato ane ee concentration lekapothe tinadaniki veelu kaadu.
0: It is not possible for us to eat if we do not have the concentration to discriminate whether this item is appadam or whether this item is a sweet.
1: Oka driving cheyalante chakkaga concentration undali.
0: To drive a motor car concentration is essential.
1: Kanuka ee concentration anetundidi below sense daily life lo idi natural idiga untundali.
0: This concentration becomes a routine, it is a daily habit.
1: ఈ కాన్సన్ట్రేషన్ మనం డెవలప్ చేసుకునే నిమిత్తమై పెద్ద ధ్యానం ఎందుకు మనకు చేయాలి?
0: ఇన్ ఆర్డర్ టు గెట్ దిస్ కాన్సన్ట్రేషన్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ టు అండర్టేక్ ధ్యాన.
1: కనుక కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ధ్యానం కాదు.
0: దేర్ఫోర్ కాన్సన్ట్రేషన్ కెనాట్ బి ఈక్వేటెడ్ టు ధ్యాన.
1: కాన్సన్ట్రేషన్ బిలో సెన్స్.
0: Concentration is below sense.
1: Meditation beyond sense.
0: Meditation is beyond sense.
1: ఈ బియాండ్ సెన్స్ కు మనము ఈ యొక్క బిలో సెన్స్ నుంచి మనం ప్రయాణం చేయాలి.
0: We must travel, undertake the journey from below sense to what is beyond sense.
1: ee below sense anetundi dantlo start ayipoyi kramakramena prarambhinchukunnappudu akkada ee concentration nunchi contemplation nunchi oka border vastundi.
0: So when we set out from what is below sense through concentration we reach the stage of contemplation. ఈ కాంటెంప్లేషన్ అనే క్రాస్ ను మనం హద్దును దాటేటప్పటికి మెడిటేషన్ వస్తుంది. అండ్ వెన్ వి క్రాస్ ది లిమిట్స్ ఆఫ్ కాంటెంప్లేషన్ వి రీచ్ ది ఏరియా.
1: కనుక కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్, మెడిటేషన్ ఈ మూడు స్థాయిలు ఎట్లా ఉంటున్నాయంటే, ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
0: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్ మే బి కంపేర్డ్ టు the one you think you are,
1: the one others think you are. Contemplation,
0: contemplation is the one others think you are.
1: Inka meditation is the one you really are.
0: And meditation enables us to recognize the one you really are.
1: Kanuka you are not one person,
0: therefore you are not one person.
1: Kanuka ee moodinti sthayi lopala manamu ee prayanam cheyali. Kanukane dehamuto indriya nigraham kavali. మనస్తే ఈ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది ది వన్ యూ థింక్ యు ఆర్.
0: సో దేర్ ఆర్ త్రీ స్టేజెస్, కాన్సన్ట్రేషన్, కాంటెంప్లేషన్ అండ్ మెడిటేషన్. కాన్సన్ట్రేషన్

0: లోపల మనము ఈ ప్రయాణం చేయాలి. కనుకని దేహముతో ఇంద్రియ నిగ్రహం కావాలి, మనస్తో ఆత్మాభివృద్ధి చెందాలి, ఇంకా ఆత్మతో సోల్తో ఆత్మానందాన్ని అనుభవించాలి.
1: సో వీ మస్ట్ క్యారీ ఆన్ అవర్ జర్నీ ఆన్ దీస్ త్రీ ప్లేన్స్. ఆన్ ది బాడీ ప్లేన్ వీ మస్ట్ కల్టివేట్ కంట్రోల్ ఆఫ్ ది సెన్సెస్, అండ్ ఆన్ ది మెంటల్ ప్లేన్ వీ మస్ట్ క్యారీ ఆన్ ద ప్రాసెస్ ఆఫ్ మెడిటేషన్ అండ్ we must attain the higher altitude.
0: కనుకనే ఈనాడు సేవాదాల సభ్యులందరూ కూడాను వర్క్ ఈజ్ వర్షిప్. కనుక మొట్టమొదట దేహంతో వర్క్ చేయాలి, మనస్తో వర్షిప్ చేయాలి, హృదయంతో విజయంలో చేరిపోవాలి.
1: సో సేవాదళ వర్కర్స్ మస్ట్ కల్టివేట్ దీస్ త్రీ ఐడియల్స్, వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
0: ఈ విధంగా దేహంతో పనిచేస్తూ, మనస్తో భగవత్ చింతన చేస్తూ, హృదయంతో ఆనందాల్లో లీనం కావాలి.
1: వర్కింగ్ విత్ ద బాడీ అండ్ వర్షిపింగ్ గాడ్ వీ మస్ట్ అటైన్ ద స్టేట్ ఆఫ్ ఆనంద.
0: అయితే వర్క్ చేయకుండా వర్షిప్ అనేటువంటిది మాత్రం చేరడానికి వీలు కాదు.
1: బట్ వితౌట్ వర్క్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు వర్షిప్.
0: వర్క్ ఒక ఫ్లవర్ వంటి.
1: వర్క్ ఈస్ కంపేరబుల్ టు ఎ ఫ్లవర్.
0: ఈ ఫ్లవర్ ను మనం డెవలప్ చేసుకుంటూ ప్రొటెక్షన్ చేసుకుంటూ పోతే క్రమక్రమేణా ఆ ఫ్లవర్ లో ఉన్నటువంటి రేఖలు రాలిపోయి క్రమక్రమేణా ఒక పిండే అనేటువంటి ఒక ఇదిగా తయారవుతుంది.
1: By developing this
0: కాయగా తయారవుతుంది.
1: By developing this flower, in course of time, the petals drop off and the tender fruit develops.
0: ఈ ఫ్రూట్ ను కూడా మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే అదే ఒక విధమైనటువంటి పెద్ద ఫలంగా తయారవుతుంది, కాయనే ఫలంగా అవుతుంది.
1: సో దిస్ టెండర్ అన్రైప్ ఫ్రూట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికమ్స్ మెల్లోడ్ ఇన్ టు ఏ జ్యూసీ ఫ్రూట్.
0: ఇక్కడ ఫ్లవర్, కాయ, ఫలము ఈ మూడు కూడాను ఫ్లవర్ లేకుండా కాయ కాలేదు, కాయ లేకుండా పండు కాదు.
1: సో విదౌట్ ది ఫ్లవర్ యూ డు నాట్ హ్యావ్ ది టెండర్ ఫ్రూట్ అండ్ విదౌట్ ది టెండర్ ఫ్రూట్ వీ డు నాట్ హ్యావ్ ది మెల్లోడ్ ఫ్రూట్.
0: కనుకనే వర్క్ ఫ్లవర్,
1: దేర్ఫోర్ వర్క్ ఈజ్ ద ఫ్లవర్,
0: వర్షిప్ కాయ,
1: వర్షిప్ ఈజ్ ది ఫ్రూట్,
0: విజ్డమ్ ఏ ఫ్రూట్,
1: విజ్డమ్ ఈజ్ ది మెల్లోడ్ అల్టిమేట్ ఫ్రూట్.
0: కనుక ఈ మూడింటి స్థాయి నుంచి కూడాను మనము మూడు సేవలు మనం చేస్తూ రావాలి.
1: ఫ్రమ్ ది త్రీ ప్లేన్స్ వీ మస్ట్ క్యారీ ఆన్ ది త్రీ ఎవెన్యూస్ ఆఫ్ యాక్టివిటీ.
0: సమాజ సేవ,
1: సోషల్ సర్వీస్,
0: వ్యక్తిగత సాధన,
1: ఇండివిజువల్ ప్రాక్టీస్,
0: విశ్వ ప్రేమ,
1: యూనివర్సల్ లవ్.
0: ఈ మూడింటి ద్వారా మన సత్యసాయి సంస్థలను చాలా విరివిగా పెంచుకుంటూ పోవాలి.
1: త్రూ దీస్ త్రీ ఎవెన్యూస్ the Satya Sai organizations must be expanded.
0: దీనిని ఇంకొక ఎగ్జాంపుల్ గా మీరు చెప్తాను. కారణం ఏమనగా అక్కడికి వెళ్లి మీ సేవాదల వారికి ఈ విధమైనటువంటి ఆదర్శాలంతా చెప్తే మరింత ఉత్సాహంగా వారి కార్యంలో పాల్గొనడానికి వీలవుతుంది.
1: I give you another example, because when you go back you must be able to infuse interest.
0: ఈ వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ మూడు కూడాను ఒకే గమ్యాన్ని చేరుస్తుంది.
1: These three, work, worship and wisdom, these three have only one destination.
0: Goal is one.
1: One goal.
0: ఎట్టండంటే ఇప్పుడు మనము చాలా మంది ప్రయాణం అయిపోతుంటున్నాము.
1: Several of us undertake a journey.
0: Ordinary train travel చేస్తున్నాము.
1: We are traveling by an ordinary train.
0: ఇందులో ఏమైపోతుందంటే ఈ ట్రైన్ ఒక్క స్టేషన్ పోతుంది, అక్కడ నిలిచిపోతుంది, అక్కడ నుంచి మరి ఇంకొక ట్రైన్ కోసం మనం క్యాచ్ చేయాలి, అక్కడ వెయిట్ చేయాలి.
1: దిస్ ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్స్ అప్ టు ఎ స్టేషన్ అండ్ దేర్ ఇట్ స్టాప్స్ అండ్ దెన్ వీ మస్ట్ క్యాచ్ అనదర్ ట్రైన్.
0: అక్కడ కొంత సమయం పొందాల్సి వస్తుంది
1: అండ్ వీల్ బి పుట్ టు సమ్ ట్రబుల్ దేర్.
0: కనుక ఈ ఆర్డినరీ ట్రైన్ లోపల కొన్ని విధమైనటువంటి కాలము అధికంగా గడిచిపోవటము, కొన్ని శ్రమలకు గురి కావటము జరుగుతుంటది.
1: వెన్ వీ ట్రావెల్ బై ఆర్డినరీ ట్రైన్ there will be a loss of time and there will be other types of
0: కానీ ఆర్డినరీ ట్రైన్ కూడాను అన్ని స్టేషన్లు సమానమైన స్టేషన్ లోనే పోతుంటది.
1: అండ్ దిస్ ఆర్డినరీ ట్రైన్ స్టాప్స్ ఎట్ ఆల్ స్టేషన్స్ ఈక్వలీ.
0: ఈ ఆర్డినరీ ట్రైన్ కును తర్వాత ఈ ట్రైన్ లోపల త్రూ క్యారేజ్ ఒకటి తగిలిస్తారు.
1: ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ సమ్ టైమ్స్ దేర్ విల్ బి ఎ త్రూ క్యారేజ్.
0: ఈ త్రూ క్యారేజ్ తగిలించడం వల్ల స్టేషన్ లో ఆ ట్రైన్ నిలిచిపోయినా మనం కూర్చున్న క్యారేజీ మరి ఇంకొక ట్రైన్ కు తగిలిస్తుంది.
1: సో దిస్ త్రూ క్యారేజ్ విల్ బి అటాచ్ టు అనదర్ ట్రైన్, దేర్ఫోర్ వీ నీడ్ నాట్ గెట్ డౌన్ ఫ్రమ్ ది త్రూ క్యారేజ్.
0: మూడవది త్రూ ట్రైన్ ఉంటుంటది.
1: అండ్ ది థర్డ్ ఈస్ ఏ ట్రైన్.

0: రన్ త్రూ. ఇతరులను ఉద్ధరించాలనుకున్నప్పుడు, ఇతరులకు సహాయం కావాలనుకున్నప్పుడు, ఇతరుల యొక్క దుఃఖము ఒక నివారణ చేయాలనుకున్నప్పుడు కొంతవరకు మనం కర్మ మార్గంలోనే ప్రవేశించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ఎలివియేట్ ది సఫరింగ్ అండ్ ది డిస్ట్రెస్ ఆఫ్ అదర్స్, ఇన్ ఆర్డర్ టు కంఫర్ట్ అదర్స్, వీ మస్ట్ అండర్టేక్ దిస్ కర్మ మార్గ.
0: ఒక విధమైనటువంటి యొక్క దుర్మార్గాన్ని మనం పట్టాలనుకున్నా, ఒక విధమైనటువంటి అన్యాయ అక్రమ అనాచార అసత్యములను మనం కొంతవరకు పట్టి సాధించాలనుకున్నా, వారి మార్గంలో కొంతవరకు మనం వెళ్లవలసి వస్తుంది.
1: ఇన్ ఆర్డర్ టు అరెస్ట్ tendencies which are unfair, which are full of injustice, sometimes we have to adopt that path.
0: Yetlanaga mana intilo dongala baddaru ratri.
1: Suppose the thieves have entered the house at night.
0: Manam kanukunnam,
1: we are awake.
0: Kanukunna tachaname dongalu edo munda road lopala parigetti potunnaru,
1: and as soon as we are awake the robbers try to run away through thorny bushes.
0: Aithe వాడు ఈ ముండ రోడ్ లో పోతున్నాడు కదా అని మనం తార్ రోడ్ లో కారు వేసుకుని పోదాం, వాడిని పట్టడానికి అయితే వాడు చిక్కడు.
1: ఇఫ్ వి గో అలాంగ్ ది తార్ రోడ్ ఆర్ ది టాప్ రోడ్ ఇన్ అవర్ కార్, వీ కెనాట్ క్యాచ్ ది థీఫ్. ది థీఫ్ హు రన్స్ అవే,
0: ఆ థీఫ్ ను పట్టాలనుకున్నప్పుడు థీఫ్ పోయిన మార్గంలోనే మనం పరిగెత్తాలి.
1: ఇన్ ఆర్డర్ టు క్యాచ్ ది థీఫ్ we must pursue the path which the thief had followed.
0: Adhe vidhamgane kashtajeevulanu manam uddharinchalanukunnapudu manam kashtamlone digali.
1: So when we want to help people who are in distress, we must also be prepared to undergo that distress.
0: Kanuka motta motta manamu work, ee work margamlo manam praveshinchi aa work dwara manamu pavitram gaavinchali.
1: Therefore we must first enter the field of work, and through that work we must attain.
0: ఈనాడు లోకములో దుష్కర్మలు మనం దూరం చేయాలనుకున్నప్పుడు మనము ఆ కర్మల ద్వారానే మనం ఆ కర్మలను దూరం చేయాలి.
1: When we want to put an end to evil practices, only through such path we can set them right.
0: కాలిలో విరిగినటువంటి ముళ్ళును ముళ్ళుతోనే తీయడానికి ప్రయత్నం చేయాలి.
1: If a thorn runs through the foot only with a sharp needle which is like a thorn,
0: మన పట్టకైనటువంటి మట్టిని మనం పోగొట్టుకోవాలంటే తిరిగి మట్టితోనే కడగాలి.
1: ది డర్ట్ ఆన్ ది క్లాత్ మస్ట్ బి రిమూవ్డ్ విత్ డర్ట్.
0: దీనినే పూర్వకాలము చౌడు అని చెప్పేటువంటి వారు. ఈనాడు సోపులు, సన్లైట్ సోపులు, ఇంకా సోపులు కావాల్సిన వచ్చినాయి, కానీ పూర్వము మట్టితోనే మన యొక్క వస్త్రముల యొక్క దీని మట్టిని పోగొట్టడానికి ప్రయత్నించేటువంటి వారు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ దే యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ వాట్ ఈస్ ఏ మెటీరియల్ కాల్డ్ చౌడు, which is derived from
0: salty,
1: the soil,
0: salty
1: soil, and with this soil they used to purify the cloth by removing the taint on the cloth.
0: Karu adhe vidhamgane vajrani koyalanukunnapudu vajram tone danni vajrani koyali.
1: If you want to cut a diamond, you can cut it with another diamond.
0: Adhe vidhamgane karmanu karma tone manam sadhinchali.
1: Therefore we must, through karma we must attain karma.
0: Kanuka సేవాదనము వారికి అందరికీ ఈ కర్మ మార్గము చాలా పవిత్రమైనటువంటి మార్గము, ఇది ఆదర్శవంతమైనటువంటి మార్గము.
1: సో ఫర్ మెంబర్స్ ఆఫ్ ది సేవాదల్ దిస్ మార్గ ఆఫ్ కర్మ, దిస్ పాత్ ఆఫ్ కర్మ ఈజ్ ది మోస్ట్ సీక్రెట్ అండ్ మోస్ట్ అర్జెంట్.
0: ప్రేమ స్వరూపులారా, ఈ గడిచిపోయినటువంటి యొక్క సమావేశముల కంటే కూడా ఈ సమావేశాన్ని మరింత పవిత్రమైన ఒక సార్థకమైనటువంటి యొక్క సమావేశంగా మీరు భావించి, ఈ సమావేశం నుంచి నైనా కూడాను మీరు మరి ఈ సమావేశంలో నిర్ణయించినటువంటి కొన్ని నిర్ణయాలను ఆచరణలో పెట్టటము, పెట్టించటము, చేయటము, చేయించటం కూడాను జరిపించి మన సంస్థల యొక్క అభివృద్ధిని విరివిగా పెంచి దేశానికి సరియైనటువంటి యొక్క నాయకులుగా ఆదర్శంగా నిరూపిస్తారని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: పవిత్ర స్వరూప, I bring my discourse to a close that you will regard this conference as something different, as more sacred, more significant, and you make a resolution that you should implement all the conclusions that you have arrived at this conference, and thereby expand the organization. And in that hope and with blessing, I conclude this discourse.
2: That was an eye-opener discourse delivered by Bhagwan Baba during the Central District Sevadal Conveners Training Camp held in Brindavan on the 25th of May 1979. In this discourse, Bhagwan urged the participants to have faith only in one name and one form. He also explained the importance and role of being a Sevadal in the Satya Sai organizations, and then went on to explain about the best way of doing meditation and the right royal path one should tread during one's life sojourn. Thank you and Sai Ram.

0: One may be an expert and a scholar in all the epic sacred texts, Vedas and Vedangas. One may be one of penance and may achieve many of the heights in spiritual field. One may be one of sacrifice, but yet none would ever equal a devotee. What else is to be convened to the members of this august assembly?
1: Vidyarthulara.
0: Students.
1: Prachina Kalamundi. భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
0: బేసింగ్ ఆన్ ద ప్రొపగేషన్ అండ్ ద టీచింగ్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ హ్యావ్ బీన్ పర్స్యూయింగ్ వేరియస్ పాత్స్ ఇన్ స్పిరిచువాలిటీ.
1: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
0: As per the Vedic doctrine, there are four paths.
1: Modatidi Satyavati Aradhana.
0: The first one is form of worship called Satyavati.
1: Rendavadi Angavati.
0: The second form Angavati.
1: Moodavadi Nidanavati.
0: Third one Nidanavati.
1: Nalugavadi Pradhanavati.
0: The fourth one Pradhanavati.
1: Indulo Mottamodatidi Satyavati Aradhana.
0: The first form of worship is Satyavati.
1: ఈ సత్యవతి ఆరాధనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడనియు పాలలో వెన్న ఏ విధముగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధముగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
0: The first form of worship called Satyavati wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
1: నువ్వులలో నూనె ఉండినట్టుగా కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడను నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
0: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
1: Vishwam Vishnumayam Jagat.
0: The entire universe is filled with Vishnu alone.
1: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishrasinchi Aradhana Salaptu Vachar.
0: This mode of worship considers divine as the cause and the universe its effect.
1: Rendavadi Angavati.
0: The second form of worship is Angavati.
1: Dinini marinta sukshmamainatundi margamlo dinni praveshimpa chesaru.
0: It explains in a subtler way.
1: Indulo panchabhutamulu shabda sparsha roopa rasa gandhamu aakashamu vayuvu jalamu bhoomi shabdamu annittu cheri ee panchabhuta swaroopame paramaatmudani vishwasinchi ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
0: హియర్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ కన్సిడర్ డివైన్ అండ్ ఈచ్ ఆఫ్ ది ఎలిమెంట్ ఈస్ వర్షిప్డ్. యు ఫైండ్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ద స్పేస్ అండ్ ద ఎర్త్ ద విండ్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ ఎవ్రీ వన్ ఈస్ వర్షిప్డ్ ఇండివిజువలీ.
1: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
0: ఈవెన్ టుడే Ganges, Ganga is worshipped as the divine mother.
1: Agnihotrudu ani yajna yagadi samayamlandu agnini kudanu aaradhistu vastunnaru.
0: Fire is worshipped as God, where all offerings are made.
1: Varuna devudu ani ee yokka gali vaananu kudanu aaradhistu vacharu.
0: Rain is considered as rain god and worshipped.
1: Kanukani ee vidhanga panchabhutamulu kudanu pratyena sanskrutini puraskarinchukoni bharatiyulu aaradhanalu salpitu vacharu.
0: Bharatiyas worshipped all the five elements as per the tradition of the ancient culture.
1: Veerile rendavutagainatundi angavati aaradhana.
0: This is the second form of worship called angavati.
1: Anyavati.
0: Third one anyavati.
1: Idi kevalamu okkoka aakaramunaku okkoka chinhamu maatrame teeskoni aaradhana salputu palana devata swaroopamani aa chinhamunu puraskarinchukoni nirupinchutu vacharu.
0: In this anyavati form of worship, there is a specific form and a specific sign. And if we worship basing on that form of our own
1: Kodandapani ante Ramulu ani oka artham.
0: Kodandapani means Rama.
1: Jatajhutamulu dharinchi Gangana sirasu pai ninchukunnatunte vaadunte idanu Ishwarudu ani oka artham.
0: The one with the four locks and Ganga, the Ganges above, is Lord Shiva.
1: Senta chakra gada padmamulu dharinchinatunte vaadu Vishnu ani.
0: The one with counts, the maids and wheel is Vishnu.
1: Sikapinchamulu dharinchinatunte vaadu Muralanu chebattinatunte vaadu Krishnudu ani.
0: The one with peacock feather and flute is Lord Krishna.
1: Veena vaani anetundi Saraswati ani.
0: Saraswati has veena.
1: Ee vidhanga ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు.
0: ఆల్ ది డిఫరెంట్ డైటీస్ ఆర్ వర్షిప్ బేసింగ్ ఆన్ ది ఇన్సిగ్నియా దే హ్యావ్.
1: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా.
1: ఒకటి రూపమని రెండవది నామమని.
0: వన్ ఇస్ ద ఫార్మ్ ది అదర్ ఇస్ ద నేమ్.
1: ఈ రూపనామం ఆధారం చేసుకునే ఆరాధిస్తూ వచ్చారు.
0: దే వర్షిప్ బేసింగ్ ఆన్ దీస్
1: ఈ రూపనామం రెండు కూడా నువ్వు ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
0: అన్లెస్ దేర్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫార్మ్ యూ డోంట్ ఫైండ్ ద డివినిటీ ఒరిజినేటింగ్ దేర్.
1: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
0: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్.
1: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
0: You have inside this match stick.
1: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి. మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
0: The match box and the match stick contain the same power.
1: ఇది రూపము, ఇది నామము.
0: This is the form and this
1: is
0: the name.
1: ఈ రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
0: So you must strike one against the other.
1: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
0: When you strike both the name and form, you get the light of wisdom.
1: జ్ఞానాగ్ని అన్నారు.
0: This is the fire of wisdom.
1: అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
0: It only means the combination of the name and form producing the fire of wisdom.
1: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
0: The same power is present in both.
1: ఈ రూపమునందు ఉన్నది నామం నందు ఉన్నది కూడా ఒకే శక్తియే.
0: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
1: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
0: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్.
1: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
0: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
1: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
0: అండ్ దేర్ఫోర్ ఇస్ ద నేమ్ దట్ విల్ మేక్ యూ ఇమాజిన్ ద ఫార్మ్.
1: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
0: బోత్ ఆర్ వన్.
1: రూపనామం రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
0: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
1: నిదానవతి అనేటువంటిది మరొకటి.
0: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
1: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
0: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్ టేకెన్.
1: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
0: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
1: నవవిధ మార్గంలో కూడా బోధించారు.
0: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
1: శ్రవణం,
0: లిసనింగ్,
1: కీర్తనం,
0: సింగింగ్,
1: విష్ణు స్మరణం,
0: చాంటింగ్,
1: పాద

0: సరైనదా.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు యు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: కనుకనే లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు. మార్పు సాధించుకోకూడదు. ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి. ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గంను పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: Aspirants then followed the culture of Bharat, adhered to all the procedure laid out in Veda and could attain divinity.
1: కాని దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు యందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: With the passage of time, as an effect of the modern times, these spiritual practices are not known to modern youth.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళవుతారా?
0: How do you consider a stone a god?
1: చెట్లు దేవుళ్ళవుతారా?
0: How do you consider a tree a god?
1: దేవుళ్ళవుతారా?
0: How do you consider ant hill divine?
1: పశువులు దేవుళ్ళవుతారా?
0: How can you consider animal god?
1: ఈ ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: They put such sort of questions.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: It's narrow minded feeling.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all? God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను ఆటమ్ ఉంటుంది.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుందని, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an ant hill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటి యందు ఉందని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటి యందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: కానీ యందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉండినంత అమాయకత్వము, అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తుందనేటువంటి సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యూ థింక్ ద సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదానికోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది 3 వర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow aneetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: Kaluka ee vidhamaina virodha bhavamule lekundina vishwasam anedi abhirudhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకని ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఎ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీ వన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: When once you know the truth, the faith automatically develops.
1: ఈమె నా తల్లి అనేటువంటిది రావాలంటుంటే నీకు ఆ విశ్వాసమే.
0: If you say so and so is your mother, you say that in full faith.
1: విశ్వాసమే లేకపోతే she is my mother అని ఎవరు చెప్పలే.
0: If you have no faith, you can't declare so and so is your mother.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: If you got full faith, he is my God, naturally you love him more and declare.
1: Faith in yourself, and faith in God.
0: Therefore, faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: మొట్టమొదటి నిన్ను నీవు నమ్మాలి.
0: First, have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: తనను తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: ఈ రెండింటి ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే రెండు పూర్ణమే.
0: Basing on this, it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
0: So it is the divinity very much same in both.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: Since ancient times, as per the Vedic injunctions and teachings, we have so many traditions.
1: ప్రతి దాని యందు కూడాను వారు విశ్వాసం అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామం కానటువంటి యొక్క పేర్లు కాని ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: They had full faith that there is no material, there is no object in this world, there is no name in this world without a name.
1: ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: కానీ కొంతమంది ఆదోపవాదం లోపల కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఆర్గ్యూ
1: గగన పుష్పములు అంటారు.
0: దే సే గగన పుష్ప ద ఫ్లవర్
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: Do you find a flower there in the sky?
1: దీనికి రూపము లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: Where there is no form, how do you get the name?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: It's not a name.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: ఇట్ ఈస్ సమాస, కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, నాట్ సింగిల్ నేమ్.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్, నాట్ రెండు.
0: God is a single word but not combination of two words.
1: ఈ రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: When there is no form, how do you get the name?
1: కనుక ఈ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: So name and form are interrelated since ancient times.
1: కానీ దీనిని కాదనడానికి వీలు కాదు.
0: You cannot deny this fact.
1: కేవలము దృశ్యకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: In this apparent ancient world, you may find different names and forms.
1: Aithe ek prabhu ku anek naam.
0: But one God has many names.
1: Ekoham bhavasyam.
0: One manifests into many.
1: Tanaku taane sankalpinchukoni anek roopamlo teen kanipistu vastunnadu.
0: God wills in such a way that he would manifest into many.
1: Okkatiga unnatundi anekanga srishtinchukoni
0: one manifests into many.
1: Anekatvamlo unnatundi ekatvanni prajalaku bodhinche nimittamai కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ, దీస్ త్రీ పాత్స్, ద పాత్ ఆఫ్ యాక్షన్, ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ విల్ హెల్ప్ us టు రికగ్నైజ్ ద యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కాని ఉన్నది ఒక్కటే.
0: బట్ ఓన్లీ వన్.
1: ఏకం సత్ విప్రావహుదా వదంతి.
0: Truth is one. It is referred to many by many.
1: ఇది కేవలం అనేకత్వం అనేటువంటి ఏకత్వం నుంచి ప్రారంభమైనాయి.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్, ఒకటి.
0: This is one.
1: ఇది నైన్.
0: This is nine.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికీ నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: If you ask any boy which number is big number, he will say nine.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of 9.
1: 1 lekapothe 9 ekkada nunchi vachindi?
0: Without 1, how do you get 9?
1: Kabatti, ee 1 is hero. This world is zero.
0: 1 is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God annaru.
0: So hero becomes zero if he forgets God.
1: Kanuka daivanni marchinchina ekatvame, ade daivam.
0: God is the hero, that's one.
1: Daanni marchipoyinamante inkantha prapanchame emi ledu.
0: If you forget God, well, there is no existence in the
1: world. భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధన సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూచినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain paths to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions. కొంత
1: సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only your spiritual practices naturally can accomplish.
1: పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ వచ్చేస్తే వేపకాయనే చీప్ అయిపోతుంది.
0: If you go on chewing, start eating, even the fruit of a neem tree would be sweet.
1: స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: If you go on chanting repeatedly, you naturally experience divinity.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: Therefore, we should think of God continuously.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, will you find just the opposite?
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వం అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూలిష్నెస్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటి యందు దైవం ఉన్నాడని పసిపచ్చి మృగాదులు ఎందు కూడాను ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To get the divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్.
1: చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యు సీ ఎ ట్రీ ఇట్స్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: బట్ ది స్కల్ప్టర్ చిజల్స్ ఇట్.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: హి కార్వ్స్ ఇట్ మేక్స్ ఇంటు ఎన్ ఐడల్.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: ఎ బౌల్డర్ ఆఫ్ ద మౌంటైన్ ఇస్ మేడ్ ఇంటు ఎన్ ఐడల్ బై ద స్కల్ప్టర్.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయంలో ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Munduganey Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold by chiseling.
1: Ee pack teesesapatiki Ramu swachhakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endukodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however,
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ.
0: స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి, లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్, దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్ వై
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: కానీ ఈ శిల్పి వాడు వచ్చి మమ్మల్ని వేరు చేసినాడు అంతే కానీ అది ఇది రెండు ఒకటే మేము.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: అహం బ్రహ్మాస్మి మేము అదే.
0: అహం బ్రహ్మాస్మి we are that.
1: కానీ మనమే మనమే ఈ ప్రాపంచికమైనటువంటి యొక్క వృత్తుల చేతను ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకానొక సమయం లోపల
0: ఎట్ వన్ టైమ్
1: త్యాగరాజు రామ విగ్రహాన్ని తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజు బ్రదర్ హెస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దిట్ ఇస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూర్ రాజా అనేక ఆభరణముల చేత తిరు బండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chuchadu mantapamlo ekkada kanipinchaledu Ramudu.
0: And he didn't see Rama's idol there in Mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayal deradu.
0: He started

0: ఓ రామా వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు,
1: ఎక్కడ పోయి నేను వెతికేది,
0: వేర్ షల్ ఐ సర్చ్,
1: ఎందున్నావని వెతికేది,
0: వేర్ షల్ ఐ సర్చ్
1: అని అంత చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కరెక్ట్గా అలసిపోయి
0: కావేరిలో
1: స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of diversity.
1: Friend evadaina vachetappike hey rara antamu.
0: If any friend comes, you will say come on.
1: Old friend
0: will ask him come on.
1: New friend vaste dayacheyandi antamu.
0: If a new friend comes, please come in.
1: Valike manu goppa maryadana manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaaniki sofa istamu, vaaniki coffee cup istamu, anni vaanto gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtam.
0: If old friend comes,
1: hey, you like chestunnam enduku vachavu ani ee vidhanga manu maatladtam.
0: You go on question.
1: Ekattam akkada vishwasam aneetundi gaani gauravam aneetundi padamulu akkada undavu.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraju adhe sannidham aipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraju ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane rama intidaka.
0: Therefore he sang, come home, he said.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda. Rama intidaka.
0: I offer my salutations, O Bisans. Please come home.

0: O son of Dasharatha, I cannot bear the pangs of separation. Come home, follow me.
1: Rara, rara, rara, ani pilchadu.
0: Mana
1: servants ni kuda pilchamatladu.
0: He asked him, come home. He addressed him in similar number.
1: Anaga, ee padamulu yende aa daivattamainatundi anta paata mitruduga kanipistadu.
0: Even his address, you will understand that he has got intimacy.
1: Ninendu vedakudura. Akkada kuda rani.
0: There, in another song, him also, he said, where shall I search for you?
1: Brochutaku yavarunnaru. Nannu brochutaku yavarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: Inta swechchaga ee oka tyagaraju aa ramulu anta anubhavinchukuntu vachadu.
0: Tyagaraj experienced enjoying, basking in that
1: anaga
0: intimate relationship.
1: Anaga old friend.
0: He treated him as an old friend.
1: Ee janmamunike kaadu,
0: not this life.
1: Ee janmam nunchi kuda manam kuda vastunnamani meeru bhavinchali.
0: You should consider that we have been over here together.
1: Kanukane ikkadiki manava ani peru vachindi. Manava.
0: So the title manava ke
1: ma kaadu
0: ma no
1: nava kottadi kaadu
0: nava new
1: nenu kotta vaanni kaadu paata vaanni neeku old friend ni
0: I am not new, I am your old friend
1: kanukane ee vidhanga bhagavantuni manam kotta vaaniga manam teesukokoodadu
0: we should not take god
1: anadi anantamu apramayamu aneetundi anta bhagavantuni yokka perlu
0: god is ancient he is one of the olden times none can ever equal him he is beyond all known measure
1: apramayudu ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్ అప్రమేయ
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణము ఒక శాస్త్ర ప్రమాణము
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్ ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్ ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ఆల్ ది ఎవిడెన్సెస్
1: అప్రమేయుడు అన్నారు
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి
0: హౌవర్ మచ్ యు మే నో బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హు హస్ నోన్ ది డివినిటీ ఇన్ ఫుల్
1: ఒకానొక తపస్వి
0: వన్ ఆఫ్ పెనెన్స్
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్ హి సాక్షాత్ భగవంతుడే వచ్చాడు God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: He asked grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావమంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నారు.
0: But he wanted that indirect manifestation.
1: సరే ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And as oh grandfather have you known
1: తెలుసుకున్నాను నాయన
0: yes I have known
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను అర్థం తెలుసుకున్నాను అన్నాడు
0: he said I have known half to the extent I opened my eyes
1: సరే పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు
0: he said no in full and he returned went back
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు
0: after a month he reappeared
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి
0: and the sannyasi opened his eyes completely
1: అప్పుడు మరి అడిగాడు తాతగారు తెలుసుకున్నారా అని
0: he said oh grandfather have you known
1: తెలుసుకున్నాను
0: yes I have known
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు
0: what is that you have known
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు
0: I have known that it cannot be known that's what I have known
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు
0: it's not possible to know god
1: ఎట్లా తెలుసుకోగలడు
0: how do you know
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదావు
0: what form can you decide
1: అదే కూడా చెప్పాడు

0: In what way am I to decide? Are you
1: Shiva
0: or
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: గాడ్ మే కమ్ ఇన్ ఎనీ ఫార్మ్. హౌ డు యు డిసైడ్? హౌ డు యు స్పెసిఫై?
1: సర్వరూప నమస్కారం కేశవం ప్రతి గచ్చతే అన్నారు.
0: దేర్ఫోర్ హూమ్ సో ఎవర్ యు సాల్యూట్ ఇట్ గోస్ టు గాడ్. ఎవరికి
1: నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: హూమ్ సో ఎవర్ యు ఆఫర్ యువర్ రెస్పెక్ట్స్ ఇట్ గోస్ టు గాడ్.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతి గచ్చతే. ఎవరు నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: హూమ్ సో ఎవర్ యు రిజెక్ట్ ఆర్ డినై ఇట్ అమౌంట్స్ టు డినైల్ ఆఫ్ ది డివినిటీ.
1: అనగా ఏమిటి? సర్వభూతములు ఎందుకు నువ్వు భగవంతుడు ఉన్నాడు?
0: ఇట్ మీన్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుని స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మనుష్య రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వీ హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ ఫామ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుని తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శేత్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదయం ఏదుంది?
0: What is that he does not belong to?
1: అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: We should have such a strong faith. It cannot be gifted nor received.
1: మా కా ఫెయిత్ ని ఇవ్వండి అంటారు కొంతమంది.
0: We pray, Swami, give us the grant of that faith.
1: ఇది వ్యాపారంగా ఇచ్చి పుచ్చుకోవడానికి.
0: It is not any business transaction has to be given in our.
1: నీవే పెంచుకోవాలి దాన్ని.
0: You have to develop yourself.
1: నీ ఆకలికి నువ్వే తినాలి కదా.
0: You have to eat for to satisfy your hunger.
1: నీవే ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతో నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటి కాదు ఇది.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: If you plant a small sapling over there, water and manure it, it grows into a gigantic tree.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: You have to water every day with the water.
1: విశ్వాసమనే ఎరువు వేయాలి.
0: And you have to manure.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: Then this plant grows into a tree.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దినము దాన్ని తీర్చుతూ తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: But you cannot pull it every day expecting it to grow into a tree.
1: కనుక ఇది ఒకరి చేతి జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: తన
1: యందు విశ్వాసం ఉంది,
0: కానీ
1: ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యూ హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్.
1: ఏది నువ్వు చేసినప్పటికి ఇది భగవంతుని ఒక పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యూ మే డూ కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని ఒక రూపం అనుకోవాలి.
0: యూ మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హ్యాస్ సో మెనీ
1: ఫార్మ్. ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యూ షుడ్ మేక్ వన్ ఫార్మ్ పర్మనెంట్.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడాను ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్, సీయర్స్, ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యు థింక్ ఆఫ్ గాడ్, యు సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్.
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవంటావు గాడ్ ఇస్ దేర్.
0: యు సే గాడ్ ఇస్ దేర్.
1: గాడ్ ఇస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఇస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటే.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యు సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny my God?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరో ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము ఈ విధంగా ఉంటుంటే అది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానిని డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీపీపీ
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: Rendavadi
1: patience.
0: Second patience.
1: Moodavadi perseverance.
0: Third one, perseverance.
1: Ee moodinti endu kuda undinappude manamu vijayanni sadhinchagalam.
0: When once you have all the three, you'll certainly win.
1: Kanaka neevu motta motta pattudalanu neevu sadhinchali.
0: First you should have determination.
1: Deni paina pattudala?
0: On what is it?
1: Manchi deeni paina pattudala?
0: You should determine to accomplish
1: good. Chedda deeni paina kaadu manchi pattudala?
0: Not bad.
1: చెడ్డ దీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అనరు, మూర్ఖత్వం అంటారు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ డిటర్మిన్ ఆన్ బ్యాడ్ థింగ్స్ ఇట్ ఇస్ ఫూలిష్నెస్.
1: మంచి దీనిపైన పట్టుదల కావాలి.
0: యూ నీడ్ డిటర్మినేషన్. ప్రాణం
1: పోని
0: యూ మే లీవ్ లైఫ్.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా నారాయణ్ నారాయణ్ నారాయణ్ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద్ చాంటెడ్ గాడ్స్ నేమ్ అండ్ ఆల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ సిచ్యువేషన్స్.
1: కానీ అతనికి భయమే లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: ద ఫాదర్ టర్న్డ్ ఇంటు ఎన్ ఎనిమీ.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: ఫాదర్ హాడ్ పుట్ హిమ్ సఫరింగ్.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: బట్ హి వాస్ నాట్ మైండ్
1: విశ్వాసము.
0: హి హాడ్ ఫుల్ ఆ
1: విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: ద వెరీ ఫెయిత్ ప్రొటెక్టెడ్ హిమ్.
1: కట్ట కాబట్టి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: అల్టిమేట్లీ ఫాదర్ వాస్ పనిష్డ్.
1: కానా మనము దేని ఎందైనా కూడాను దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path,
1: ఏదో బజారులో పోయి వాళ్ళంతా చెప్తే దానంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒక పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారవుతున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబా మాకంతా శక్తినిచ్చాడని నామాదిని తల పెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows, number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given nor accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది ఏ నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదు అది, నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఈస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకక కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్ యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే దాచాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఫర్ యువర్ గుడ్. ఇదేమైనటువంటి
1: గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నిటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యువర్ టోటల్ ఫెయిత్ యూ విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యర్థం చేసుకోవటం, కట్టగలబట్టికి ధనాన్ని కూడా వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యూ గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you'll be wasting your energy, you'll be wasting your time, you'll be wasting your money and the body.
1: Kalaka okke bhavam tone manamu devanni sadhistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan singing.
1: Bhagavat namasmaranam chesthe chalu.
0: Just sing the glory of God.
1: Premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ ఎవర్ యు.

0: by knowing that little bit that has to be known in order to get to know everything. That little bit, if one gets to know, by means of which one gets to know everything. One who confers on you that supreme vidya, that supreme knowledge, he indeed is the true guru. And this path of truth is shown by the word of Sai.
1: Divyatma Swarupulara.
0: Embodiments of the divine Atma.
1: కాలముచే మారక చరిత్రచే మాయక ప్రళయం వచ్చినను తరుగక సృష్టిచే పెరుగక ఏ సత్యమైతే ఉన్నదో అది ఏ పవిత్రమైన భారతీయ సంస్కృతి.
0: That truth which has lasted the ravages of time, which has overcome the events of history, and which has withstood itself against delusion, which has held its own against the process of creation by not growing up, by not diminishing. That truth indeed is this ancient Indian culture and tradition.
1: ఈ సత్యమునకు అంతరాత్మగా ఉన్నటువంటిదే సనాతన ధర్మము.
0: And at the very core, sustaining and nourishing this truth is this Sanatana Dharma.
1: Vajramu ye vidhamga aneka mukhamula kantito virajimmutu prakashinchuchunduno ade vidhamugane sarvatomukhamainatvanti yokka bharatiya samskruti sahasra dalamula vale vikasinchetvanti paddam vantidani ee paddam dwara జ్ఞాన పరిమళమును దిశ దశల లేక దశ దిశల కూడాను వ్యాపింపచేసేటువంటిదని కూడాను ప్రాచీనుల యొక్క విశ్వాసం.
0: ఇట్ హాస్ బీన్ ద ఫర్మ్ బిలీఫ్ అండ్ కన్విక్షన్ రైట్ ఫ్రమ్ ఏన్షియంట్ టైమ్స్ ఆఫ్ పీపుల్ దట్ జస్ట్ యాజ్ ద మెనీ స్ప్లెండర్డ్ బ్రిలియన్స్ అండ్ స్ప్లెండర్ ఆఫ్ ద డైమండ్ ఈస్ దేర్ ఫర్ ఆల్ టు సీ, సో ఆల్సో హాస్ దిస్ కల్చర్ బీన్ థ్రైవింగ్ అండ్ ఫ్లరిషింగ్ and sparking in all its brilliance. And it has also been compared to the many-petaled lotus, which in its full bloom state radiates fragrance of this supreme knowledge.
1: Sanatana dharmamunaku neeti seelamule punadulu.
0: For this Sanatana dharma, morality, ethics are the supports.
1: Adhyatmikame ayu pattu.
0: And the spirituality is the very life breath.
1: Premani jeevitamunaku aaradhanayanu.
0: It is love which gives you this sense of longing.
1: Satyame pranamunaku swasayanu.
0: And truth is like your life breath.
1: Vishwasinchinatvanti vyaktule bharatiya pravaktalu.
0: And all the supreme ones of this ancient country are verily those who have held high such notions and ideas.
1: Itti aneka pravartanalu kannatvanti desame Bharata desamu.
0: And all that is that you see that manifests itself as a result of such ideas is this country Bharat.
1: Naati nundi neeti varaku kudanu ee divya subodharanu prapanchamunaku andinchi aacharana roopamainatvanti pracharamulu kalpinchi Bharata desamunaku దేదీప్యమానమైనటువంటి యొక్క జ్యోతులు వెలిగించినటువంటి వారు ఈ యొక్క ప్రవక్తలు.
0: దీస్ గ్రేట్ పర్సనేజెస్ అండ్ పర్సనాలిటీస్ రైట్ ఫ్రమ్ దోస్ టైమ్స్ టిల్ నౌ హ్యావ్ బీన్ హోల్డింగ్ హై దీస్ లాఫ్టీ ఐడియల్స్ యాజ్ ఎ బీకన్ లైట్ సో దట్ ద ఎంటైర్ హ్యూమానిటీ కుడ్ బి బెనిఫిటెడ్.
1: ఈ ప్రవక్తల యొక్క అంతరాత్మనే భగవంతుడని విశ్వసించినటువంటి వారు.
0: దీస్ పీపుల్ ఆల్సో హ్యావ్ ద ఫర్మ్లీ రూటెడ్ కన్విక్షన్ ఇన్ గాడ్.
1: కానీ ఈనాడు భగవంతుని విస్మరించి లౌకికమైనటువంటి యొక్క సుఖ సౌఖ్యములే భోగ భాగ్యములే ఆధారము ప్రధానమని విశ్వసించి వాటి నిమిత్తమై మానవత్వాన్ని అంకితం గావిస్తూ వస్తున్నారు.
0: బట్ టుడే వన్ ఫర్గెట్స్ గాడ్. One goes by what goes on in this material world in terms of luxury, comfort and convenience, and losing in the process the main goal and aim of life.
1: భగవంతుని విస్మరించటం అనగా తాను హృదయరహితుడు కావటం అనే అర్థం.
0: By forgetting God, one is verily losing one's own heart and what goes with it.
1: ఇలాంటి హృదయరహితులైనటువంటి యొక్క మానవులు ఎన్ని విధములైనటువంటి ప్రయత్నములు సలిపినప్పటికీ ఇవి కేవలము నిరర్థకములు.
0: A human being devoid of this element of heart, whatever be his endeavors, will always be fruitless and will have an aimless, and we can say that he is selfish to the extreme.
1: ఈ నాడు ప్రపంచములో ఎచ్చట చూచినప్పటికీ నవ సమాజ స్థాపనకై అనేక రకములైనటువంటి ప్రయత్నములు సల్పుచున్నారు.
0: Wherever you look around you today, you find ideas centered on building a new society.
1: ఆపోహలు ఆశలు మాత్రమే కనిపించుచున్నవి కానీ ఆచరణలు ఏమాత్రం కూడా కనిపించుటలేదు.
0: There are these ideas and ideals, no doubt, but things to put these into practice are not easy to see.
1: నిత్య జీవిత అవసరాలు,
0: all your day-to-day conveniences and requirements,
1: భోగ భాగ్యములు,
0: your comforts and luxury,
1: ఆర్థిక సంపత్తి,
0: material possessions,
1: ఇవన్నీ కూడాను ప్రతి మానవునికి కూడాను సమానంగా పంచవలననియే ఈ యొక్క నవ సమాజం యొక్క ఆశయాలు.
0: All these should be shared equally by all. This is the new slogan ruling the lives of the present day world.
1: ఇవి మంచిది.
0: Certainly this is laudable.
1: కానీ ఆ విధంగా సల్పటం సాధ్యమా?
0: But is it possible to bring about such a state of affairs?
1: ఆస్తి పాస్తులు, భోగ భాగ్యములు అందరికీ సమానంగా పంచినా పంచవచ్చునేకాము, కానీ ఆశలను మాత్రం ఎవరూ సమానంగా పంచలేరు.
0: ఇట్ మైట్ బి పాసిబుల్ దో టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ యోర్ వెల్త్, యోర్ మెటీరియల్ పొజిషన్స్, యోర్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీ, బట్ ఈజ్ ఇట్ పాసిబుల్ టు షేర్ అండ్ డిస్ట్రిబ్యూట్ ఈక్వలీ యోర్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్?
1: ఆశలను సమానంగా పంచలేనటువంటి యొక్క ఆశయాలు ఇవి కేవలము నిరాశ కిందికే దిగజారుతాయి.
0: సో దీస్ స్లోగన్స్ విచ్ కెనాట్ ఫుల్ఫిల్ యువర్ ఓన్ హోప్స్ అండ్ ఆస్పిరేషన్స్ విల్ లీడ్ యూ టు ఎ స్టేట్ ఆఫ్ డిస్పాండెన్సీ అండ్ డిస్పాక్.
1: సమాజ వాదన ముఖ్యమైనటువంటిది, కానీ ఈ సమాజ వాదనతో పాటు భగవంతుని ఉనికిని కూడాను గుర్తించడం అత్యవసరం.
0: ఇట్ ఈస్ సర్టన్లీ నెసెసరీ అండ్ మేబీ ఆల్సో లాడబుల్ దట్ యూ లుక్ టు ద సొసైటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బెనిఫిటింగ్ దెమ్, బట్ యూ షుడ్ నాట్ ఫర్గెట్ గాడ్.
1: కారణమేమనగా మానవుని యొక్క తిండి తీర్థములు,
0: ద రీజన్ ఇస్ దట్ మ్యాన్స్ రిక్వైర్మెంట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్
1: ఎక్కడ నుండి పుట్టుచున్నవో,
0: వేర్ ఆర్ దే కమింగ్ ఫ్రమ్,
1: సర్వజీవులు ఎక్కడ నుండి ఆవిర్భవించుచున్నవో,
0: వేర్ ఆర్ ఆల్ దీస్ డిఫరెంట్ లైఫ్ ఫార్మ్స్ ఎమినేటింగ్ ఫ్రమ్,
1: సమస్త పదార్థములకు ఏది మూలాధారమో,
0: వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ దట్
1: ఆ శక్తిని భగవంతుడు అని విశ్వసిస్తూ వచ్చారు.
0: దట్ primordial entity through which everything manifests, which sustains and governs, that is God.
1: అతి ఆధారమైనటువంటి భగవంతుని విస్మరించటం చేతనే ఈనాడు కరువులు, కాటకాలు, యుద్ధములు, అల్లకల్లోలములు, అనేక విధమైనటువంటి అశాంతులకు గురి కావలసి వచ్చింది మానవత్వం.
0: You have forgotten such a God, the giver and protector. So it is that today man is up against scarcity, wars, chaos, agitations, trouble and what not.
1: నిజముగా మానవుడు అనుభవించేటువంటి యొక్క నిత్య జీవిత సామగ్రి కాని, నిత్య జీవిత సదుపాయములు కాని, నిత్య జీవిత ఆనందములు కాని మానవుని యొక్క కల్పన లేక దైవం యొక్క సృష్టియా అనేటువంటి సత్యాన్ని లోతుగా విచారించవలసిన అవసరం.
0: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ అస్ టు గో డీప్ ఇన్ టు దిస్ క్వశ్చన్. ఆల్ దీస్ మెటీరియల్ పొజిషన్స్, ఆల్ దీస్ కంఫర్ట్స్, ఆల్ దీస్ జాయ్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ మ్యాన్ ఈస్ ఎక్స్పీరియన్సింగ్ ఎంజాయింగ్, వాట్ ఈస్ ది కాజ్, వాట్ ఈస్ ది రూట్, and what is the nature of these?
1: Manavudu nelanu kalpinchukunnada?
0: Is man able to create and bring to the fore this earth?
1: Jalamunu sutippagalugutunnada?
0: Can he create water?
1: Galini pattagalugutunnada?
0: Can he hold wind?
1: Intiye kaadu karra yandu ugni kudanu agni karrana kalchakunda nilpagalugutunnada?
0: There is this fire very much latent in wood.
1: మానవుడు భుజించినటువంటి ఆహారమును రక్తంగా మార్చగలుగుతున్నాడా?
0: And can he bring this fire to the fore? What you eat, can he convert
1: it to blood? ఇది కేవలము ఒక దైవముతో కలగవలసినటువంటివే కాని, దైవంతో మార్పు చెందవలసినటువంటివే కాని, దైవంతో సృష్టింపబడినటువంటివే కాని, అన్యము కాదనేటువంటి సత్యాన్ని ఈనాడు మానవుడు గుర్తించాలి.
0: Today man should recognize the truth that it is beyond him to bring fire to the fore, to digest this food into blood. They are beyond him and it is somebody else who
1: సర్వము కూడాను భగవంతుని యొక్క సృష్టియే.
0: Everything is God's creation.
1: ఇట్టి సృష్టిని ఏ వ్యక్తి గుర్తించునో అటువంటి వాడే వ్యక్తి అని చెప్పడానికి అర్హుడవుతాడు.
0: One who recognizes this truth behind this creation, he can be classified as a true being.
1: పురందరదాసుకుడను వీధి వీధికుడను తిరుగుతూ సమస్తము దైవం యొక్క సృష్టి అని చాటుతూ వచ్చాడు.
0: పురందరదాస వుడ్ గో టు ఎవ్రీ స్ట్రీట్, టు ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ టౌన్ అండ్ సింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్.

ఏది తెలియక సర్వంబు తెలియబడదో, అట్టి పరవిద్య నేర్పెడి అతడే గురుడు. అట్టి పరవిద్య నేర్పెడి అతడే గురుడు, సత్యమును చూపు బాట

0: ఏ కొండపైన పుట్టినటువంటి వృక్షమునకు పాది గట్టి నీరు పెట్టి రక్షించినటువంటి వారెవరు?
1: This tree which takes its birth and which grows in the midst of rocks and stone, who is it that is protecting it? Who is it that is giving it water?

0: నెమలికి అనేక విధములైనటువంటి రంగులు దానికి అమర్చినటువంటి వారు ఎవరు? ఏ వ్యక్తి ఈ రంగులనంతా కలిపాడు? చిలుకకు, పచ్చని రంగుతో ఉండేటువంటి చిలుకకు ఎర్రని ముక్కును సృష్టించినటువంటి వారెవరు?
1: Who's it that has provided the peacock with this wonderful display of colored feathers? Who's it that has given the parrot, which is green, a beak which is red in color?
0: ఈ విధముగా భగవంతునికే సరైనటువంటి కాంబినేషన్ తెలుస్తుంది, కానీ మానవులకి ఇది సాధ్యం కాదు.
1: It is God alone who knows the perfect combination of this nature. It is not possible for man.
0: ఇలాంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Man should try to understand this fundamental truth.
0: కనుక మనం ఈనాడు మానవత్వంలో ఉండినటువంటి ఏకత్వాన్ని కూడా కొంత గుర్తించాలి.
1: We should also try to find the sense of unity that is very much there in all humanity.
0: విశ్వశ్రేయస్సును కోరేటువంటిదే మన సనాతన ధర్మం అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: We should also recognize at the very outset the fundamental truth of that in this Sanatana Dharma, welfare of all, that is the primary idea.
0: మనం విశ్వశ్రేయస్సును ఎందుకు కోరాలి?
1: Why do we go for this? Well, let everyone be happy.
0: కారణం, అందరూ ఒక్క తల్లి బిడ్డలం.
1: The reason is all are children of the same mother.
0: భుజబలములో, బుద్ధిబలములో భేదములు ఉండవచ్చు.
1: In terms of physical prowess and might, and in terms of forms, there could be differences.
0: సిద్ధాంతములలో భేదములు ఉండవచ్చును.
1: There could be differences of opinion also.
0: తెలివితేటలలో భేదములు ఉండవచ్చును.
1: In degrees of intelligence, there could be differentiation.
0: గుణములు యందు కూడాను భేదములు ఉండవచ్చును.
1: In terms of the qualities that one has, also a difference may be.
0: కానీ ఒక్కదాని యందు మాత్రము ఎట్టి భేదములు లేదు.
1: But in respect of one thing, there is no distinction.
0: సృష్టి విధానము మాత్రము సర్వులకు ఒక్కటే.
1: This process of creation is common to all.
0: దీనిని బట్టి అందరు కూడాను సమానం అనేటువంటి సత్యాన్ని మనము విశ్వసించాలి.
1: సో ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వి షుడ్ రికగ్నైజ్ ద ట్రూత్ దట్ ఆల్ ఆర్ వన్, ఆల్ ఆర్ సేమ్.
0: ఈ విధమైనటువంటి సమతత్వాన్ని మనం విశ్వసించినప్పుడే నవ సమాజం యొక్క అర్థమును మనము గుర్తించినటువంటి వారం అవుతాం.
1: వెన్ వి గెట్ టు నో దిస్ ఈక్వాలిటీ ఆఫ్ ఆల్ బీయింగ్స్, వి కెన్ రియల్లీ బిల్డ్ ఎ న్యూ సొసైటీ అండ్ అండర్స్టాండ్ ద మీనింగ్ బిహైండ్ ఇట్.
0: నేను ప్రప్రథమంలో మిమ్మల్ని సంబోధించే సమయం నందు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాను.
1: At the very beginning of any discourse of mine, I address you all as embodiments of the divine atma.
0: భగవద్గీత ఎందుకని మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన హాని, సర్వభూతములు ఎందుకూడను ప్రాణికోటి ఎందుకూడను సనాతనుడైనటువంటి నా అంశమే నిలిచి ఉన్నదని దీని యొక్క అర్థము.
1: Either in the Bhagavata or in the Bhagavad Gita, it has been stated emphatically that in all living beings, in all living forms, it is I who manifests as the Ancient One.
0: Mamaivamsu, ambaryendu undinatvadi daivamsami.
1: In every being, it is the spark of divinity that is present.
0: ఈ సత్యాన్ని మనము గుర్తించినప్పుడే దివ్యాత్మ స్వరూపులారా అనేటువంటి పదమునకు సరైన అర్థాన్ని మనము తీసుకోగలుగుతాం.
1: When you understand this truth, you will understand why you are being addressed as embodiments of the divine atma.
0: అయితే మానవత్వములో భుజబలమును, బుద్ధిబలమును పురస్కరించుకొని భేదములుగా మనం భావించి దీనికి తగినటువంటి యొక్క ద్వేషములు కూడా పెంచుకుంటున్నాం.
1: Now, in terms of one's physical might and intellectual abilities, we tend to differentiate one being from another and also give rise to things like anger and hatred. అలాంటి పరిస్థితులు
0: జగత్తులో ఏర్పడినప్పుడు కొన్ని విధమైనటువంటి అంశములు అధికముగా చేకూర్చుకొని దీనిని అరికట్టే నిమిత్తమై కొంత చర్యలు తీసుకోవాల్సి వస్తుంది.
1: When this mutual hatred between one and another is on the rise, then someone has to come with a greater degree of abilities and skills.
0: మహాభారతం నందు కొన్ని ఘట్టములు మనం తీసుకున్నప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది.
1: Now we can understand this when we look into a few incidents in the Mahabharata.
0: నిరంకుశులు, సమాజ ద్రోహులు అయినటువంటి యొక్క రాజకీయ నాయకులను ప్రక్కకు నెట్టి అనేక విధములుగా కూడాను వారిని తరిగినటువంటి యొక్క బుద్ధులు నేర్పి సత్యవంతుడు, ధర్మవంతుడు, న్యాయవంతుడు అయినటువంటి యొక్క ధర్మరాజునకు దీన్ని పట్టం కట్టుతూ వచ్చాడు కృష్ణుడు.
1: What Krishna did was, he set aside people who were petty, who did not have any interest of their own subjects at heart, who nevertheless had a claim to the throne. But Krishna put aside these people, set them aside, and rather installed Dharmaja on the throne.
0: రాజ్యములు చేతికి చిక్కినవి కదా అని కృష్ణుడు దానిని పరిపాలించుటకు పూనుకొనలేదు.
1: Just because he had the kingdom, Krishna did not aspire to rule on his own.
0: రాజ్య పరిపాలనకు కూడాను కొంత అర్హతలు ఉంటున్నాయి.
1: Because there are few things that had to be attended to.
0: అట్టి అర్హతలు కలిగినటువంటి వ్యక్తులకే దీనిని పాలనాశక్తిని అందిస్తూ వచ్చాడు కృష్ణుడు.
1: A few people are only qualified for this job, and Krishna handed over these to such people.
0: ఇదియే ధర్మ సంస్థాపనలో ఉండనటువంటి ఒక రహస్యం.
1: This is the secret of this statement of dharma samsthapana, upholding of dharma.
0: కనుక సమాజం యొక్క క్షేమాన్ని కాని దేశం యొక్క కళ్యాణమును కాని కోరేటువంటి వ్యక్తి తన యొక్క శక్తి సామర్థ్యములను కూడాను మొట్టమొదట గుర్తించుకోవాలి.
1: So one who looks to the well-being of his people, one who wants to do something for others, should also take a look at himself, his own capabilities.
0: Manamu ee naadu guru purnima aneetunti yokka peruto ee naadu aanandanni anubhavistunnam.
1: Today on this day of guru purnima we are experiencing a great joy.
0: Yedi nijamuga guru purnima?
1: What is this? Which can be called a true guru,
0: guru purnima anga emiti deeni artham?
1: What is the significance and meaning of this guru purnima?
0: Kevalamu ashada suddha purnima matrame guru purnima aniya?
1: Is it the purnima which comes in a particular month?
0: Idi kevalamu laukikam entunti yokka vyavaharamunaku sambandhinchinatvantidi.
1: This idea is only what goes as far the world is concerned.
0: Deeniki aneka arthamulu kodano mahaneelu kalpistu vacharu.
1: And great people down the ages have given different interpretations to this.
0: Vyasula varu ee naade brahma sutramunu rayutaku modalu pettinatvanti dinam ani kodanu deeniki oka artham.
1: It is felt by some that on this day Vyasa embarked on his writing of the brahma sutras.
0: Buddhudu kodanu satyamunu gurtinchina tarvata sarvam dukkham dukkham sarvam chanikam chanikam సర్వం శూన్యం శూన్యం అని తాను అర్థం చేసుకుని తన యొక్క శిష్యులకు బోధించడానికి ప్రయత్నించినటువంటి ప్రథమ దినం.
1: Others regard this as the day of enlightenment of Buddha, after which he started pronouncing everything is sorrow, everything is fleeting, everything is nothing. He was teaching his disciples thus.
0: భారతీయ సంస్కృతం అంతా కూడాను బ్రహ్మసూత్రములో ఇమిడి ఉండట చేత ఈ బ్రహ్మసూత్రమును మానవులకు అందించటం అనేటువంటిది ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క మానవ జాతికి ఒక గురుత్వాన్ని బోధించినటువంటి దినం కనుకనే ఈనాడు గురుదినము అని కూడాను చెప్తూ వచ్చారు.
1: All the cultural traditions and all the codes of conduct and all that is going to be beneficial to mankind is contained in the Brahma Sutras. So much so that the Brahma Sutras are really the guiding star for people at large. So this day is celebrated on that account also.
0: Manavatvaniki samskrutini chekuchinatvanti yokka mahaneedu vyasudu kanaka vyasa purnima ani kudanu din peru.
1: This day is also called Vyasa Purnima in honor of Vyasa, who was the first one to have given mankind the secret truth, hidden truths.
0: Aithe ikkada guru elanti vaadiga untundali, shishyudu elanti vaadiga untundali.
1: Now here, what should be the guru like, what should be the shishya or the pupil like?
0: Bhagavad Gita yandali guru shishyulu yokka vishayanni manamu gurtinchukunte manamu shishyulama leka ye sthayiki chendinattunte varamani manaku maname nirnayam cheskovachu.
1: If we look at the understanding of these two terms in the Bhagavad Gita, each one can see for himself or herself whether we are qualifying for these.
0: Bhagavad Gita lo unnatunte shishyudu narottamudu.
1: In the Bhagavad Gita, the shishya is narottama.
0: Bhagavad Gita lo unnatunte guruvu purushottamudu.
1: And in the Bhagavad Gita, the guru is the purushottama.
0: Inka Bhagavad Gita lo unnatunte shishyudu mahatmudu.
1: And the shishya in the Bhagavad Gita is a mahatma.
0: Guruvu paramatmudu.
1: And the guru is paramatma.
0: Bhagavad Gita lo unnatunte shishyudu adarsha prayudu, adarsha murti.
1: And the shishya in the Bhagavad Gita is an ideal person, ideal in
0: guru
1: every way.
0: Guru avatara murti.
1: And the guru is the very avatar himself.
0: Shishyudu patradharudu.
1: The shishya in the Bhagavad Gita is one who is holding.
0: Guru sutradharudu.
1: He's just the instrument and guru is the one who initiates everything.
0: Dhanuddharudu.
1: The Sishya is the one who's holding the bow.
0: Guruvu Yogishwarudu.
1: And the guru is the Yogishwara.
0: Ilanti guru shishyudu yokka sambandhame sariyainatundi gurutvanni nirupistundi.
1: It is this combination of guru and sishya which illustrates to the best what a guru and sishya should be like.
0: Kanukane aanati shishyudu naaku manavattam anetundi oka kartavyam unnadani virravigaledu.
1: So in those days this sishya never became arrogant that I have a role to play.
0: Karishye vachanam tava annadu. నీ ఆజ్ఞ నేను శిరసావహిస్తాను అన్నాడు.
1: ఐ షల్ ఒబే యువర్ కమాండ్, దిస్ ఇస్ వాట్ ది శిష్య సెడ్
0: అని తన గాంధీవం అనేటువంటి ధైర్యాన్ని ఒక అహంకారాన్ని దూరం వేశాడు.
1: సో ఇన్ దిస్ వే దేర్ వాజ్ సింబాలిక్ జెస్చర్ ఆన్ హిస్ పార్ట్ వెన్ హీ థ్రూ అవే హిస్ బౌ.
0: అహంకారం ఉండినంత వరకు కూడాను గురువు చిక్కడు.
1: దిస్ బౌ ఇస్ ఇండికేటివ్ ఆఫ్ వన్స్ ఈగో. సో లాంగ్ యాజ్ యూ హ్యావ్ ఇట్ యువర్ గురు ఓన్ట్ బి యువర్స్.
0: గురువు చిక్కిన అహంకారం ఉండదు.
1: Once you get your guru, there is no place for ego in you.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు అలాంటి గురు శిష్యులు మనకు లభ్యం కావటం లేదు.
1: Unfortunately today, we can't come across such gurus and such shishyas.
0: లోభి గురువులు సోమరి శిష్యులు అధికమైపోతున్నారు.
1: What we have is, these gurus are misers and the shishyas are the lazy ones, lazy logs.
0: కేవలము చెవులో మంత్రము చేతిలో డబ్బు.
1: It is like giving a mantra in the ear, holding out the palm
0: for return.
1: This is not the true meaning of guru.
0: Gurutvam anaga gokaku cheppinattuga ajnanam aneetundi andhakaramunu dooram chesi prajnanam aneetundi okka prashantini prakashimpa cheseetundi vaadu guru.
1: Guru is one who removes the darkness of ignorance and fills you with the splendor of enlightenment.
0: Kaani ee naati guruvulu ajnanamunu adhikam chestunnaru.
1: But today's gurus, they tend to increase your ignorance.
0: ఆశలను పెంచుతున్నారు.
1: They tend to increase your desires.
0: అహంకారమును విజృంపజేస్తున్నారు.
1: And they play to your sense of ego and arrogance.
0: తద్వారా మానవత్వమునే కోల్పోతున్నారు శిష్యులు.
1: As a result, the sishyas are losing what little they have of this human nature.
0: ఆధ్యాత్మికమైనటువంటి విషయంలో అవిశ్వాసం అభివృద్ధి అవుతుంది.
1: In terms of spirituality, there is a sense of disbelief.
0: ఆధ్యాత్మిక సంపద క్షణక్షణములకును అంకుశమైపోతుండాలి, అనగా ఒక విధమైనటువంటి అతపతనం అయిపోతుండాలి.
1: ది స్పిరిచువల్ వెల్త్ డే బై డే ఇస్ డిమినిషింగ్.
0: హాస్యాస్పదం కూడా అవుతుండాలి.
1: ఇట్ ఈస్ ఆల్సో బికమింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ డెరిజన్.
0: ఇలాంటి పరిస్థితుల్లో శిష్యుల యొక్క ప్రవర్తనను గురువు యొక్క బాధ్యతను గుర్తించడం అత్యవసరం.
1: సో ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్ వి షుడ్ ట్రై టు సీ వాట్ ది శిష్య ఇస్ డూయింగ్ అండ్ వాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది గురు ఇస్.
0: ఒక సాధకుడు యాత్రకై ప్రయాణం ప్రారంభించాడు.
1: వన్ సాధక వన్స్ సెట్ అపాన్ ఎ జర్నీ.
0: మార్గ మధ్యంలో ఒక నదిని దాటవలసి వచ్చింది.
1: ఆన్ ద వే హి హాడ్ టు క్రాస్ ఎ రివర్.
0: అతనికి ఆ నది యొక్క లోతుపాతలు తెలియదు కనుక క్రొత్త వాడవుట చేత తెలిసినటువంటి వారి కోసమై అటు ఇటు చూచాడు.
1: హీ వాజ్ ఎ స్ట్రేంజర్ టు దీస్ పార్ట్స్. హీ డిడ్ నాట్ నో ద డెప్త్ ఆఫ్ దిస్ రివర్. సో హీ స్టార్టెడ్ లుకింగ్ హియర్ అండ్ దేర్ ఫర్ సమ్ హెల్ప్ ఫ్రమ్ సంబడీ.
0: ఒక వృక్షం కింద ఇద్దరు వ్యక్తులు కనిపించారు.
1: Under a tree, he spotted two individuals.
0: అక్కడికి వెళ్లి చూచినప్పుడు ఒకడు గ్రుడ్డివాడు ఒకడు కుంటివాడు.
1: When he went closer and saw these two people, he found one was a lame person, the other was a blind person.
0: వారిద్దరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని నదిని దాటుటకై ప్రయత్నించడము చాలా ప్రమాదం.
1: Now if he goes according to what they have to say, it could be extremely risky to cross this river.
0: కారణం ఏమనగా కుంటివాడు కుంటివాడు నదిని దాటుటకు సాధ్యం కాదు.
1: The reason is as simple as this. The lame person cannot cross the river. A blind man is out of the question.
0: అసలు నదినే చూడలేదు.
1: And as for the blind man is concerned, he can't even see the river.
0: దీని యొక్క అంతరార్థం ఏమనగా శాస్త్ర జ్ఞానము లేనటువంటి వాడు కుంటివాడు.
1: The inner meaning of this is, one who does not have any scholarship of any sort, he is like this lame man.
0: అనుభవ జ్ఞానము లేనటువంటి వాడు గుడ్డివాడు.
1: And one who has no sense of experience of anything is this blind person.
0: కనుక ఈ గుడ్డివాడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారం చేసుకుంటేనా మనము ఈ సంసారం అనేటువంటి నదిని మనం దాటలేము.
1: So if we go by what the lame man has to say, we can't cross this river of this samsara.
0: ఇక్కడ శాస్త్రము అనుభవము రెండింటి యొక్క సమ్మిళితమైనటువంటి ఒక స్వరూపమును మనము ఆశ్రయించినప్పుడే మన యొక్క బాధలను నివారణ చేసుకోగలము, ఈ సాగరాన్ని మనం దాటగలము.
1: సో ఇఫ్ యూ మేక్ ఎక్వైంటెన్స్ విత్ వన్ హూ హ్యాస్ బోత్ దీస్ స్కాలర్షిప్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పీరియన్స్, దేర్ ఇస్ హోప్ ఫర్ అస్ దట్ వీ షల్ క్రాస్ దిస్ ఓషన్ ఆఫ్ డిఫికల్టీస్.
0: శాస్త్రము తెలిసి అనుభవం లేకుండా ప్రయోజనం లేదు,
1: అనుభవం
0: ఉండి కూడాను శాస్త్రం తెలియకుండా ప్రయోజనం లేదు, ఇవి అసంపూర్ణమైనటువంటివిగా ఉంటుంటాయి.
1: వన్ మే హ్యావ్ స్కాలర్షిప్ బట్ నో ఎక్స్పీరియన్స్, వన్ మే హ్యావ్ ఎక్స్పీరియన్స్ బట్ నో స్కాలర్షిప్, ఇన్ ఐదర్ కేస్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి బెనిఫిటింగ్ యూ.
0: కనుక శాస్త్రజ్ఞానము కలిగి అనుభవ జ్ఞానంతో కూడినటువంటి యొక్క వ్యక్తి పరిపూర్ణుడు కావటం చేత అట్టి పరిపూర్ణత్వం కలిగినటువంటి యొక్క తత్వమునే గురుత్వము అని చెబుతూ వచ్చారు.
1: దీస్ పీపుల్ ఆర్ ఫ్రాక్షనల్ ఇండివిజువల్స్, సో వన్ హూ హ్యాస్ ది స్కాలర్షిప్, వన్ హూ హ్యాస్ ది ఎక్స్పీరియన్స్ హ్యాస్ ఇన్ హిమ్ దిస్ టోటాలిటీ ఆఫ్ ఎవ్రీథింగ్, అండ్ హీఈస్ ద ట్రూ గురు అకార్డింగ్ టు వన్ డెఫినేషన్.
0: అలాంటి పవిత్రమైనటువంటి ఒక పరిపూర్ణత్వం మనకు లభించవలనన్నా మొట్టమొదట మనం అహంకారమును స్వార్థమును దూరం చేయాలి.
1: ఇఫ్ యూ వాంట్ టు సెక్యూర్ ద అసిస్టెన్స్ ఆఫ్ సచ్ ఎ హోల్, సచ్ ఎ టోటాలిటీ ఆఫ్ ఎ పర్సన్, దెన్ వీ షుడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమూవ్ దిస్ ట్రేసెస్ ఆఫ్ ఈగో.
0: ఎన్ని విధమైనటువంటి శాస్త్రజ్ఞానం తెలిసినప్పటికీ అహంకారం అనేటువంటిది మన ఆవరించి ఉన్నటువంటి కాలము మనము ఈ ఆనందాన్ని మనం అనుభవించలేము.
1: వీ మైట్ హ్యావ్ స్కాలర్షిప్ ఆల్ రైట్, but with this ego firmly in us we cannot really hope to know anything worthwhile.
0: Guru vaagnanu sirasthavahinchali,
1: we should obey the command of the guru.
0: Guru aneetunte vaadu kevalam oka alaram time piece vatti vaadu.
1: Guru is like the alarm time piece,
0: adi jagrataga ajnanam nundi lepi tana yokka kartavyanni nirvartinchukuneetunte yokka jagratana andistundi.
1: This time piece wakes you from your state of sleep, your ignorance, and awakens you into your responsibilities and duties.
0: Guru kevalam margamunu chupagaradu maatrame kaani nadachavalsinatundi shishyuni yokka baadhyata.
1: Likewise, the guru may at best show you the way, but the one who has to walk the way is the shishya.
0: Ee naati guruvulanuga kevalam edo oka vidhamainatundi kaashaya vastramunu dharinchi mantramulanu upadeshinchi edo konni grandhamulanu బోధింపజేయటానికి ప్రయత్నించినటువంటి వారంతా గురువులు కాదు.
1: టుడే యూ హ్యావ్ గురుస్ హూ డాన్ ఎ సాఫ్రన్ రోబ్, హూ చాంట్ ఎ ఫ్యూ మంత్రస్, హూ కోట్ ఫ్రమ్ సమ్ బుక్స్. దీస్ పీపుల్ కెనాట్ బి కాల్డ్ ట్రూ గురుస్.
0: శిష్యుణ్ణి పూర్తిగా తమ యొక్క స్థాయికి తీసుకుని పోవాలి.
1: ది ట్రూ గురు షుడ్ టేక్ ద శిష్య, ఎలివేట్ హిమ్ టు హిస్ ఓన్ స్టేటస్.
0: దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అని, గురువు స్థాయికి శిష్యుణ్ణి తీసుకుని పోయేటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు నిజమైనటువంటి గురువుగా మనం ఎన్నుకోవాలి.
1: సో ఎ ట్రూ గురు ఇస్ వన్ హూ కెన్ రైజ్ ఎ శిష్య ఫ్రమ్ ద లెవెల్ హీ ఈస్ టు ద లెవెల్ వేర్ ద గురు హింసెల్ఫ్ ఈస్.
0: గురువునందు కొన్ని విధమైనటువంటి లక్షణములు కూడా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఆర్ ఆల్సో ఎ ఫ్యూ థింగ్స్ వీ షుడ్ లుక్ ఫర్ ఇన్ ఎ గురు.
0: గురువు విశాల హృదయుడై ఉండాలి.
1: ది గురు షుడ్ బి a broad minded person.
0: స్వార్థరహితుడై ఉంటుండాలి.
1: He should be a selfless person.
0: పవిత్ర ప్రవర్తనను కలిగి ఉంటుండాలి.
1: He should be one of purity himself in his conduct.
0: ఈ లోభితనం అనేటువంటిది ఏమాత్రము ఉండరాదు.
1: He should not have any petty mindedness or miserliness.
0: అతని యందు అసూయ భావము ఏమాత్రము అంకురించరాదు.
1: In him there can't be any traces of jealousy.
0: సర్వుల యందు ఉండినటువంటి ఒక సమత్వాన్ని తాను తెలిసి వర్తించాలి.
1: He should have this equanimity of purpose.
0: అసూయనగా ఇతరుల యొక్క మంచిని చూచి తాను ఓర్వలేకుండా పోవటం మాత్రమే అసూయ కాదు.
1: What does the word jealousy mean? Jealousy does not just mean that you can't tolerate what the other one is having.
0: ఇతరుల యందు దోషములను వెతికేటువంటి యొక్క వ్యక్తియే అసూయాపరుడని చెప్పవచ్చు.
1: A person who's jealous is one who looks for shortcomings in others.
0: అందువలనే భగవద్గీత యందు అర్జున, నీవు దోషములను వెతికేటువంటి మార్గంలో నువ్వు ప్రయత్నించద్దు.
1: ఇన్ ద భగవద్గీత కృష్ణ సేస్, అర్జున, డోంట్ స్టార్ట్ లుకింగ్ అట్ ద షార్ట్ కమింగ్స్ ఆఫ్ అదర్స్.
0: నీవు అనసూయుడు కమ్ము కానీ అసూయుడు మాత్రం కారాదు.
1: యూ కెనాట్ బి దిస్ జెలస్ పర్సన్, యు ఆర్ వన్ హూస్ డివైడ్ ఆఫ్ జెలసీ.
0: సామాన్యమైన మానవులు యందు దోషములు కనిపెట్టడానికి ప్రయత్నించినటువంటి వాడే అసూయుడైనప్పుడు దైవము యందు కూడా నువ్వు దోషములను వెతకడానికి ప్రయత్నించేటువంటి వాడు ఇంకెలాంటి వాడో మీరు గుర్తించాలి.
1: Now among ordinary mortals, a person who starts looking at shortcomings of other individuals is called a jealousy person. Now what do you make of these people who try to look for shortcomings in God himself?
0: మానవుని యొక్క సమస్త దుఃఖములకు మూల కారణం అసూయని.
1: సో హియర్ ది ప్రైమరీ కాజ్ ఫర్ ఆల్ ఈజ్ దిస్ అసూయ ఆర్ జెలసీ.
0: ఈ అసూయను మనం ఏనాడు దూరం చేసుకుందామో ఆనాడే మనం అనుగ్రహానికి పాత్రులమవుతాం.
1: రిమూవ్ దిస్ జెలసీ ఇన్ యూ, యూ విల్ సెక్యూర్ గ్రేస్.
0: మానవుని యందు ఉండినటువంటి యొక్క సర్వాంగములకు సమత్వమైనటువంటి ఏకత్వాన్ని బోధించి దివ్యత్వానికి ప్రయాణం సల్పాలి.
1: You should try and see the oneness of purpose, the unity that is prevailing in this diversity, and make a journey towards that.
0: లౌకిక దృష్టితో చూచి అన్యాయ అక్రమ అనాచార అసత్యములకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎన్నో సుఖ సంతోషములను అనుభవిస్తున్నారు.
1: Now in the worldly stage that's around you, when you look around, you'll notice that a person who takes the wrong path, who indulges
0: న్యాయము,
1: in teaching,
0: ధర్మము ప్రేమ అనేటువంటి యొక్క దివ్యమైనటువంటి గుణములతో వర్తించేటువంటి వారు అనేక బాధలకు గురి అవుతున్నారు.
1: సచ్ పీపుల్ హూ డూ ఎవ్రీథింగ్ అగేన్స్ ఇంట్రెస్ట్ ఆఫ్ అదర్స్ దే ఆర్ ప్రాస్పరింగ్, దోస్ హూ ఆర్ అప్హోల్డింగ్ దిస్ ధర్మ న్యాయ దే ఆర్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ మిజరీ.
0: కన్ను మిన్ను కానని వానికి జీవితం అంతా పన్నీరా.
1: వన్ హూ డస్ నాట్ ఈవెన్ లుక్ అట్ ది మినిమమ్ థింగ్స్ ఇన్ లైఫ్ హీ బికమ్స్ ఆరగెంట్, హీఈస్ వెరీ ప్రౌడ్. Can such a person be said to have a life of happiness forever?
0: Anyam punyam erugani vaniki kalamanta kannira.
1: Likewise, one who has no food, one who is in a state of misery, can you say that it's an eternal misery and sorrow for him?
0: Ee vidhamainatunte sandehamulu prati manavulaku kalugutune untuntayi.
1: Such doubts are what assail a man of today.
0: Kani tatkalikamainatunte oka palitavulu maatrame manam aadharam chesukoni daivabhakti yandu deenini సమన్వయం చేసుకోరాదు.
1: Now we should not go by what transpires in a world thus. We should not confuse this with what is in a higher state of affairs.
0: అది ఆ కాలకర్మ కారణ కర్తవ్యమునకు మాత్రమే సంబంధించినటువంటిది కానీ దైవత్వమునకు ఏమాత్రం కూడాను సంబంధించినటువంటివి కాదు.
1: These things as you see around them are purely circumstantial for the present. You cannot link it to God in any way.
0: మన కర్తవ్యాన్ని మన యొక్క ప్రవర్తనను సక్రమమైనటువంటి వాటిగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: అవర్ ఓన్ కాండక్ట్, అవర్ ఓన్ థాట్స్, అవర్ ఓన్ ఐడియాస్, దీస్ వీ షుడ్ ట్రై అండ్ చెక్ అండ్ అండర్స్టాండ్ ప్రాపర్లీ.
0: దీనికే గురువు అనేటువంటి వాడు హెచ్చరిస్తూ వస్తుంటాడు.
1: సో గురు ఇస్ వన్ హూ కాషన్స్ యూ.
0: శిష్యునకు, శిష్య కన్నులనిచ్చినది ఎందుకు తెలుసా?
1: హీ ఆస్క్ ద శిష్య, డూ యూ నో వై ద ఐస్ హ్యావ్ బీన్ గివెన్?
0: అన్నీ చూచేటందులక
1: is have they been given so that you may see everything?
0: Kaadu kaadu.
1: No.
0: Devadi devudau kailasuni choochi endukura.
1: They have been given so that you could see for yourself the very God whom you talk about.
0: Ponduga paadamulu ichinadu enduko sandulu gondulu tirugutaka.
1: Why have you been given these feet? Is it to be roaming about in streets and narrow lanes and by lanes?
0: Kaadu kaadu.
1: No, no.
0: భగవంతుని సన్నిధికి చేరేటువంటి నిమిత్తమై ఇచ్చాడు.
1: దే హావ్ బీన్ గివెన్ సో దట్ యు కుడ్ వాక్ టువర్డ్స్ ది ప్రాక్సిమిటీ ఆఫ్ గాడ్.
0: తెలివినిది ఇచ్చినది ఎందుకు తెలుసా? కలిమిని సంపాదించుటక.
1: వై హావ్ యు బీన్ గివెన్ దిస్ డిగ్రీ ఆఫ్ బీయింగ్ క్లెవర్ ఆర్ ఇంటెలిజెంట్? ఈజ్ ఇట్ ఫర్ వెల్త్, దట్ యు మే గెట్ వెల్త్?
0: కాదు కాదు.
1: నో నో.
0: నగ్న సత్యం ఎరిగేందుకురా?
1: It's been given so that you could understand the basic truth.
0: దైవము యొక్క తత్వాన్ని మనం గుర్తించే కోసమని ఈ తెలివినిచ్చిండేది.
1: To understand the truth of God. That is why it's been given to you.
0: చదువు విద్యలనిచ్చినది ఎందుకు తెలుసా?
1: Do you know why these studies and skills in education have
0: been given to you? పద్యము పాడుటక లేక చదువుటక?
1: Is it for attaining scholarship? Is it for singing and composing?
0: గుణశీలుడవై స్వార్థము తీసి సంఘ సేవలు చేయుటకోయ్.
1: దే హావ్ బీన్ గివెన్ సో దాట్ యు మే బిల్డ్ అప్ యువర్ క్యారెక్టర్, యు మే త్రో అవే యువర్ సెల్ఫిష్నెస్ అండ్ యు మే సర్వ్ అదర్స్.
0: నిజముగా విద్యల యొక్క రహస్యమును కాని మన యొక్క ప్రవర్తన యొక్క రహస్యాన్ని కాని చక్కగా మనం గుర్తించుకుంటే మనకు ఈ బాధలు ఏమాత్రం కూడాను మనల్ని బాధించవు.
1: If you really understand the meaning and scope of what we call education and these skills, we won't come across the difficulties that we are encountering today.
0: Mana yokka matalanu sarinaatuntiga manamu upayoga pettali.
1: Our words should be utilized properly.
0: Daivam yokka gunaganamalanu varninchadaniki prayatninchali.
1: We should try and sing the glory and attributes of God properly.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రతి చర్యను కూడాను సరైన మార్గంలో మనం ఉపయోగించినప్పుడు మనకు గురువే అవసరం లేదు.
1: ఇన్ దిస్ వే ఎవ్రీ ఫ్యాకల్టీ గివెన్ టు అస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద పర్పస్ ఇట్ హస్ బీన్ గివెన్ అండ్ దెన్ వి డోంట్ నీడ్ ద గురు.
0: మర్మం ఎరిగిన మరు నిమిషంలో మనసే వారికి గురుడండి అన్నారు.
1: వన్ హూ హాస్ అండర్స్టుడ్ దిస్ సీక్రెట్ ఫర్ హిమ్ హిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఇస్ ద గురు ఇట్ హస్ బీన్ సెట్.
0: త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజా హ్యాడ్ దిస్ టు సే,

0: భగవంతుని యొక్క గుణగణములను కాని, భగవంతుని యొక్క సౌందర్యాన్ని కాని చూడని కన్నులు, వినని చెవులు ఏమి ప్రయోజనం అన్నాడు.
1: త్యాగరాజా సెడ్, ద ఐస్ విచ్ కెనాట్ బిహోల్డ్ ద బ్యూటీ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దిస్ ఐస్? ద ఇయర్స్ విచ్ కెనాట్ లిసన్ టు ద గ్లోరీ బీయింగ్ సంగ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ గాడ్, వాట్ యూజ్ ఆఫ్ దీస్ ఇయర్స్?
0: దీనినే బొమ్మెర పోతన,

0: ఇలాంటి వారి పుట్టి ప్రయోజనం ఎందుకు అని పోతనామాచ్యుడు వర్ణించాడు.
1: Bhamarapotana, another poet said, the hands which cannot worship God, the mouth which cannot sing the glory of God, what use of the existence of such people?
0: Mana janmamu, mana karmamu, mana punyamu, sarvam kudanu daivadhinamainatundi.
1: So all that has been coming to us in the form of our karma, this life, they've all been given.
0: Atti daivatvanne ee naadu marachi manamu ఏదో లౌకికమైనటువంటి యొక్క భోగభాగ్యములు ఎందే దృష్టిని ఉంచుకోవటం చేత మనం అనేక విధమైనటువంటి కష్టములకు, నష్టములకు, దుఃఖములకు గురి కావాల్సి వస్తుంది.
1: దే హావ్ బీన్ వౌచెఫ్ టు us so that we may realize the divine. This we have forgotten. As a result, we are experiencing distress and sorrow and grief.
0: వ్యావహారికం నందు కూడాను పారమార్థికాన్ని అందించుకోవాలి.
1: In the everyday life of ours, try to look for the one which is beyond.
0: మనం ఏమి చేసినప్పటికీ దైవం యొక్క భావనగా మనం భావించాలి.
1: వాట్ ఎవర్ వి డూ ఆర్ సే, లెట్ ఇట్ బి సెంటర్డ్ అరౌండ్ గాడ్.
0: కాశీలో పురపాలక సంఘం ఉండేటువంటిది.
1: ఇన్ కాశీ దేర్ వాజ్ ఎ కమిటీ ఆఫ్ ఇండివిజువల్స్ గవర్నింగ్ ది టౌన్,
0: మున్సిపాలిటీ,
1: ది మున్సిపాలిటీ.
0: ఈ పురపాలక సంఘం వారు వీధి జ్యోతులు వెలిగించడానికి కొంతమందిని, వ్యక్తులను నియమించేటువంటి వారు.
1: నౌ దిస్ మున్సిపాలిటీ లేడ్ డౌన్ as a responsibility of a few individuals to light the lamps in the streets.
0: Andulo oka sadakudu tana kushumba koshanaatmai veru margamu leka ee oka deepamulu veliginchetunte vruttilo taanu aadhinudayyadu.
1: There was one sadaka who, for the sake of taking care of himself and his worldly needs, enrolled himself as one of these individuals to light the lamp in the streets.
0: Anadu vidyut deepamulu levu kanuka kevalam tailamto antinchi daniki chuttu oka vidhamainatundi glass nu pettetundi varu galiki ee vidhamainatundi oka tondarlu kalakkunda undalani.
1: In those days there were no electric lamps. What we had were these oil lamps with the wick, and they had to be a glass shield to guard it from
0: atanu prati jyoti daggariki velledi janaki jeevanaram karongi tumarikam janaki jeevanaram karongi tumarikam ఒక్కొక్క జ్యోతిని తుడుస్తూ తుడుస్తూ నీ పనే నేను చేస్తున్నా, నీ పనే నేను చేస్తున్నా అని ఆ జ్యోతులంతా పరిశుద్ధపరిచేటువంటి వాడు.
1: Now this sadhaka, every time he would go to one particular lamp by way of cleaning it and lighting it, even as he would clean it and rub it clean, he would keep singing, "O Janaki Jeevanaram, I am doing your work, I am doing your work."
0: Aneka vidhulu lopala ee vyakti ఏ యొక్క జ్యోతిని ఎంటిస్తున్నాడో ఆ వీధి మాత్రమే చాలా ప్రకాశవంతంగా వెలుగుతూ ఉండేటువంటిది.
1: నౌ దాట్ పర్టికులర్ స్ట్రీట్ విచ్ వాస్ బీయింగ్ ఇల్యూమిన్డ్ బై దిస్ సాధక యూస్ టు రేడియేట్ యాజ్ కంపేర్డ్ టు అదర్ స్ట్రీట్.
0: ఈ సత్యాన్ని పురపాలక సంఘం వారు గుర్తించారు.
1: నౌ దిస్ ట్రూత్ ది మున్సిపాలిటీ పీపుల్ గాట్ టు నో. దే రియలైజ్ దిస్.
0: అన్ని ద్వీపములు కూడా మనం సమానమైన రీతిగానే సృష్టింపబడినటువంటివి, కానీ ఈ యొక్క వీధిలో ఈ ప్రకాశమునకు కారణం ఏమిటని వారు కొంతవరకు పరిశోధనలు చేస్తూ వచ్చారు.
1: ఆల్ ద ల్యాంప్స్ హావ్ బీన్ మేడ్ ఇన్ ద సేమ్ వే, వాట్ దెన్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ ఎక్స్ట్రా లైట్ దట్ ఈస్ కమింగ్ ఇన్ దిస్
0: పరమ భక్తుడు తన కర్తవ్యాన్ని భగవత్ ప్రీత్యార్థంగా చేస్తూ వచ్చాడు కనుకనే ఇక్కడ జ్యోతులు కూడాను దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చాయి.
1: The simple reason is, he was a true devotee who was doing every little bit as an offering to God, as if it were God's own work. That's the reason for this.
0: Yedavata adiyu kantarattham emtanaga sarvakarma bhagavat prityartham anetunte reetiga manamu aacharinchinappudu prati karmalu endu kudanu enni vidhamainatunte phalitamulannenu sukamulaina aanandainaina manam pondadaniki avakasam untundali.
1: So all said and done, the truth is that once we do everything by way of doing it in the form of God, for serving God, everything gets transformed in its own way into a form of worship.
0: Kanuka manamu kevalamu japa dhyanamulu maatrame odana sadhanaka mana bhavinchi vaati endu maatrame shraddhanu manam abhivruddhi parchukotam idi sariyainatundi sadhana kaadu.
1: It is not a true sadhak's idea of doing japa and dhyana as the only means of worship.
0: Edi chesina, edi chusina, edi vinna, edi talachina సర్వం కూడాను భగవత్ అర్పితమైనటువంటి భావములతోనే మనం ఆచరించడం మంచిది.
1: వాట్ ఎవర్ యు సీ, వాట్ ఎవర్ యు సే, వాట్ ఎవర్ యు డూ, ఎవ్రీథింగ్ ఇస్ యానిమేటెడ్ బై గాడ్. దట్ షుడ్ బి యువర్ ఐడియా.
0: అప్పుడు హృదయం పరిశుద్ధముగా మారుతుంది.
1: దెన్ యువర్ హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: పరిశుద్ధముగా ఉండినంత మాత్రమున్న ప్రయోజనం లేదు.
1: ఇట్ ఈస్ నాట్ ఎనఫ్ ఇఫ్ ద హార్ట్ గెట్స్ ప్యూరిఫైడ్.
0: ప్యూరిటీ ప్యూరిటీ ప్యూరిటీని మన గోకాక్ కూడాను ఈ ప్యూరిటీని గురించి చక్కగా చెప్పాడు.
1: Now you talk about this purity. Even our Gokak was talking about this purity.
0: Parishuddhamu parishuddhamu parishuddham undinanta maatramu manaku phaltamu phalistunda.
1: Now just by having this purity to the extreme, can we really be, do we say that we have achieved something?
0: Oka addamu parishuddhangane untundali.
1: Here is a mirror which is clean.
0: Aa addamu lopala mana pratibimbamu parishuddhanga kanipinchavachchu.
1: In that mirror our image also could be clean and neat.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉంటుండాలి.
1: In addition to being pure and clean, there should be this steadiness associated with it. అద్దం
0: పరిశుద్ధముగా ఉంటుంది, ఆడుతూ ఉంటే మన ప్రతిబింబం కూడా ఆడుతుంది.
1: The mirror might be clean, but if it is shaking, your image also shakes.
0: పరిశుద్ధముతో పాటు స్థిరత్వం కూడా ఉండినప్పుడే మన ప్రతిబింబం సుస్పష్టంగా మనకు గోచరమవుతుంది.
1: సో ఇన్ అడిషన్ టు బీయింగ్ క్లీన్ దే షుడ్ ఆల్సో బి ది స్టెడీనెస్ దెన్ యువర్ ఇమేజ్ ఆల్సో విల్ బి స్టెడీ.
0: కనుకనే స్లో అండ్ స్టడీ విన్ ది రేస్ అన్నారు. కానీ హార్స్ రేస్ కాదు, మన లైఫ్ రేస్. స్థిరంగాను ఉంటుండాలి, స్టడీగా ఉంటుండాలి.
1: దిస్ షుడ్ బి ప్యూర్, దిస్ షుడ్ ఆల్సో బి స్టడీ.
0: కనుక అనేక మంది నా హృదయం చాలా పవిత్రంగా ఉంటుండాలి అని మాత్రమే కొంత పిచ్చి పిచ్చిగా భావిస్తుంటారు.
1: There are many who say that my heart is pure and they start building on that.
0: పరిశుద్ధంగా ఉండవచ్చును, కానీ చంచలంగా కూడా ఉంటుండాలి.
1: Your heart might be pure.
0: ఆ చంచలత్వాన్ని కూడా నువ్వు లేకుండా చూసుకోవాలి.
1: Your heart might be pure, all right, but
0: ఇది కాన్ఫిడెన్స్. ఈ స్థిరత్వం అనేటువంటి దాన్ని మొట్టమొదట మనం పెంచుకోవాలి.
1: It should also be steady. And this will be possible if you have your confidence. This is the
0: పత్తి నిరంతరం కూడా నువ్వు చంచలముగా ఉంటున్నప్పుడు మనం సరి అయినటువంటి యొక్క ఆనందాన్ని మనం పొందలేము.
1: Now we may have this devotion all right, but if you're not steady, we cannot get the ananda which is in the normal
0: vyaktiku kudanu konni vidhamainatundi konni nirnayalanu thanu kaligi untundali.
1: Now every individual should have for himself a set of ideas and ideas, decisions.
0: Atti nirnayalanu manam enaatu nirminchukolekapoyinappudu manam e maatram kudanu mundanje veyalemu.
1: If we can't have something definite thus, we cannot proceed further.
0: Avatara purushulu kudanu konni nirnayalanu తాను నిర్ణయించుకొని వస్తుంటారు.
1: ఈవెన్ అన్ అవతార్ హ్యాస్ ఎ సర్టన్ డెసిషన్స్ మేడ్ ఇన్ ట్యూన్ విత్ దెమ్.
0: కొన్ని హద్దులను కూడా నియమించుకొని ఉంటుంటారు.
1: హీ ఆల్సో హ్యాస్ హిస్ ఓన్ లిమిట్స్ అండ్ లిమిటేషన్.
0: కృష్ణుడు వచ్చాడు, దేనికోసం వచ్చాడంటే మూడు ప్రతిజ్ఞలు పట్టుకొని వచ్చాడు.
1: కృష్ణ హ్యాడ్ కమ్, వై? ఫర్ ద సేక్ ఆఫ్ త్రీ థింగ్స్.
0: ధర్మ సంస్థాపనాప్తాయ సంభవామి యుగే యుగే.
1: వన్ ఆఫ్ ద ఫస్ట్ రిజాల్వ్ ఈస్ ఫర్ ద సేక్ ఆఫ్ అపోల్డింగ్ ధర్మ
0: మోక్షయిష్యామి మాసుచ,
1: టు కన్ఫర్ లిబరేషన్.
0: ఈ విధమైనటువంటి యొక్క నిర్ణయాలు వారు పూర్వమే దాన్ని కొంతవరకు ప్రతిష్ఠ చేసుకుని రావటం చేతనే దాని నిర్ణయాలకు విరుద్ధమైనటువంటి మార్గమును వాడు అవలంబించకుండా పోతుంటారు.
1: దే కమ్ దస్ ఇన్ ఎ ప్రీ ఆర్డైన్డ్ వే. దే వుడ్ హావ్ రిజాల్వ్డ్ ఆల్రెడీ వాట్ దే షుడ్ బి డూయింగ్. ఆఫ్టర్ దే కమ్ దే ఫాల్ ఇన్ ట్యూన్ విత్ దీస్ రిజల్యూషన్.
0: యోగక్షేమం వహామ్యహం,
1: ఐ షల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్.
0: అందరి యొక్క యోగక్షేమము నేను చూడడానికి, ధర్మమును స్థాపించడానికి, మోక్షమును ఇవ్వడానికి నేను వస్తున్నానని మూడు విధమైనటువంటి ప్రతిజ్ఞలతో వచ్చాడు.
1: దీస్ ఆర్ ద త్రీ రిజాల్వ్స్ ఆఫ్ కృష్ణ, టు అపోల్డ్ ధర్మ, టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్ అండ్ టు కన్ఫర్ లిబరేషన్.
0: రాములు కూడాను ఏక పత్ని.
1: సో ఆల్సో రామ, వన్ వైఫ్.
0: ఏక విల్లు, ఆ ఏక అంబు,
1: వన్ యారో.
0: అంతేకాదు, తాను నీవాడని ఒక పరి అన ఏవాడైనను నేను ఏలుదువాని. స్వామి, నేను నీవాడు అని ఎవరు చెప్తారో అలాంటి వారిని ఎవడైనా సరే నేను వాడిని ఏలుతాను అన్నాడు.
1: అండ్ ద థర్డ్ వన్ ఇస్, ఇఫ్ సంబడీ వర్ టు కమ్ అండ్ సే స్వామి ఐఎమ్ యువర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ హీఈస్ ఆర్ వాట్ హీ వాస్, ఐ షాల్ సర్టన్లీ టేక్ కేర్ ఆఫ్ హిమ్.
0: దీనినే కృష్ణుడు కూడా ఉపయోగించాడు. ఏ జనాం పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామి. ఏ జనాం, ఏ జనుడైనా పర్వాలేదన్నాడు.
1: This is what also Krishna said. It doesn't matter who the person is, I shall take care of everyone and all.
0: Atani prati okka divyamainatundi shakti swaroopulu kudanu aa vidhamainatundi konni pratignalatu teeskoni vastuntaru.
1: So
0: vaaru danini maatrame ye vidhanga kudanu maarpulu cheyakunda chuchukuntuntaru.
1: In this way all divine beings come down with a certain set of resolutions and they would not stray from these.
0: Swami yokka prema tattvam kudanu alantide.
1: సో ఆల్సో ఈస్ దిస్ లవ్ ద నేచర్ ఆఫ్ లవ్ ఆఫ్ స్వామీస్.
0: స్వామి యొక్క ప్రేమ నిస్వార్థమైనటువంటిది, నిర్మలమైనటువంటిది.
1: స్వామీస్ లవ్ ఈస్ అన్సలీడ్, ఇట్స్ ప్యూర్, ఇట్ ఈస్ సెల్ఫ్లెస్.
0: స్వామికి ఇచ్చుకునేటువంటిది తప్ప పుచ్చుకునేటువంటిది ఎరుగడు.
1: స్వామి నోస్ ఓన్లీ హౌ టు గివ్, హీ నెవర్ నోస్ హౌ టు టేక్ ఎనీథింగ్.
0: స్వామి చేయి ఎప్పుడు ఇట్లా పోతుంది కానీ ఈ విధంగా ఏనాడు కూడా పోలేదు.
1: స్వామీస్ హ్యాండ్ ఈస్ ఆల్వేస్ అబౌవ్, నెవర్ బిలో టు రిసీవ్ ఎనీథింగ్.
0: ఇంతేకాదు, నీవు నావాడవు అని నేను చెప్పిన తర్వాత వాడు నాకు ఎన్ని విధముల విరుద్ధమైన మార్గమును అవలంబించినప్పటికీ వారిని నేను వదలను.
1: అండ్ ఆల్సో once a person says, swami, I am yours, I shall take care of him forever, irrespective of what he becomes after that or what he does even against my own interests.
0: Aithe swami navadu ani visheshinchinatundi varu konni kashtamulaku konni dukkhamulaku konni vicharamulaku guri avutuntaru kada, ivi swami varu anukunnappudu variki kashtam enduku sambhavinchali ani kuda kontha prashna raavachunu.
1: Now there might be a question. Once I have said I am Swami's, why should I experience these difficulties, these sorrows, these moments of grief? One Swami is mine and I am Swami's, why should I experience these?
0: Aithe ivi taamu chesukuneetundi yokka karmala yokka phalitanga vastunnayi.
1: But what you should know is these moments of difficulties and sorrows are a result of your own actions.
0: తమ యొక్క ప్రవర్తనను కూడాను సరైనటువంటిదిగా కూడాను ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should also make an effort to know how you should conduct and behave yourself.
0: నాయన నీకు 100 సంవత్సరములు ఆయువునిచ్చాను అని భగవంతుడు చెప్పిన తర్వాత నాకు 100 సంవత్సరములు ఆయువు ఉన్నది కదా అని గర్వంగా తాను చెట్టు నెక్కి కిందికి దుంకితే ఆయువు ఉండొచ్చును, కాలైన ఎరిగి బాధపడవచ్చును కదా.
1: Now let us say that God gives a blessing. Live for 100 years. Now just because you have received this gift from God that you are going to live for 100 years, out of arrogance and pride you jump from a tree. You might live for 100 years but you will be lame forever.
0: Kaluka aayupyokka pramanamunu puraskarinchukoni tana pravartanu kudanu sakramamainatundiga teechi diddukovali.
1: So in tune with what has been given to you by God, you should also conduct and behave accordingly so that you fulfill that.
0: Kaluka nenu motta motta oka maata ichina tarvata vaaru naaku dveshulu kaani nenu vanne vaarini dveshinchanu.
1: Once they give me their word that I am, that they are mine, they might hate me afterwards but I'll never hate them.
0: Varu nannu parihasinchinappudikini varini nenu premistune untanu.
1: They may ridicule me but I shall continue to love them.
0: Na maata nenu katta kadapati varaku kudanu nenu poshinchukuntu vastanu.
1: I shall fulfill and uphold my commitment and my word till the last.
0: Yenatikaina varu gurtinchi ee margamlo praveshinchadaniki punchukuntaru.
1: And one day or the other they are soon going to realize this truth and come round.
0: Kala karma kartavyala cheta konni vidhamainatundi marpulu jaragavachunu.
1: Due to the force of circumstance and time and place, a few changes might come about.
0: Shashvitalu kadu.
1: But these changes are fleeting, they are not permanent.
0: Kanuka nenu aa yokka pravartanu puraskarinchukoni naa manasu kudanu maarustu nenu ponu.
1: So I don't go by these changing attitudes on your part. I don't change my own.
0: ఇది నా రెండో ప్రతిజ్ఞ.
1: This is my second resolve.
0: ఇంకా మూడోది ఏమిటంటే ఇది మంచిది, ఇది దేశ కళ్యాణమునకు సంబంధించినటువంటిది, ఇది సమాజం యొక్క క్షేమానికి పురస్కరించుకున్నటువంటిది అనేటువంటి విశ్వాసము గాఢంగా ఉండినప్పుడు ఎట్టి ఇక్కట్లు జరిగినప్పటికీ ఎన్ని అడ్డములు చేసినప్పటికీ నేను దానిని వదలను.
1: The third resolve is, once I embark upon a certain venture, knowing full well that it is for the good of all, it is of immense benefit to all, to the society and to the country at large.
0: ప్రపంచమంతా దీనిని విమర్శించినప్పటికీ నా కాలు వెనుకకు రాదు, ముందుకే పోతుంది.
1: Come what may, come. Whatever may be the hurdles and obstacles, I shall go forward. I never so much as take a step backward. I shall always move onwards.
0: మూడు నా ప్రతిజ్ఞలు.
1: These are the three resolutions.
0: ముందుకు వేసిన కాలు వెనుకకు రాదు.
1: A step that is taken forward will never come back.
0: ఇచ్చిన వాగ్దానం నేను తీసుకోను.
1: Once I give a certain commitment, I don't take it back.
0: నాది ఇచ్చుకోవటమే కాని పుచ్చుకోవటం లేదు.
1: And the third thing is, I only give, never take anything.
0: ఈ మూడు ప్రతిజ్ఞలను నేను పూర్తి నేను దీన్ని ఫలింపచేసుకునేంత వరకు మాత్రము ఈ యొక్క దీక్షను నేను సాగిస్తూ పోతుంటాను.
1: దీస్ ఆర్ ద రిజాల్వ్స్ దట్ ఐ హావ్ అండ్ టిల్ ఐ ఫుల్ఫిల్ అండ్ సాటిస్ఫై మై సెల్ఫ్ ఆన్ దీస్ ఐ షాల్ నెవర్ లెట్ గో ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శాన్ని కూడా నువ్వు కొంతవరకును ఇతరులు అందుకొని వారు కూడా తగినటువంటి మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తారు.
1: ఓన్లీ దెన్ విల్ దిస్ బి ఎన్ ఐడియల్ కమిట్మెంట్ అండ్ అదర్స్ ఆల్సో విల్ బి ఇన్స్పైర్డ్ టు మోడల్ దెమ్సెల్వ్స్ ఆఫ్టర్ సచ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: ఆదర్శమే ఈ దేశానికి ప్రధానమైనటువంటిది కానీ ఆశలు మాత్రం కాదు.
1: ఇట్ ఈస్ ద ఐడియల్ విచ్ ఈస్ నెసెసరీ ఫర్ ద కంట్రీ అట్ ద మూమెంట్ ఇన్ ద వరల్డ్ నాట్ హోప్స్ అండ్
0: ఆశలు రేపు మారవచ్చును.
1: Your hopes and aspirations may be there today, may disappear
0: tomorrow. ఆశయాలు జీవితాలు పోయినప్పటికీని ఆశయాలు మాత్రం శాశ్వతంగా నిలిచి ఉంటాయి.
1: But these ideals remain forever and ever. Who may come, who may not be around, or may go.
0: ప్రతి వ్యక్తి కూడాను ఆశయాలను కొంతవరకును ఫలింపచేసుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి.
1: So every individual should try to fulfill his set of ideals.
0: ఆదర్శ పురుషులు కావాలి.
1: One should become an ideal person in the
0: process. అనుష్ఠాన వ్యక్తులు కావాలి.
1: They should try to become noble souls.
0: ఆనందాన్ని ఆశించాలి.
1: They should also try to look for
0: happiness. ఈ ఆనందం ఒక దైవత్వం నుండి తప్ప అన్య మార్గంలో మనకు లభించదు.
1: This supreme happiness that you seek can be got only from God. This bliss can be got only from God, from nowhere else.
0: కనుక మనము ఈనాడు గురు పూర్ణిమ అనేటువంటి యొక్క నిజమైనటువంటి యొక్క అర్థాన్ని గుర్తించుకోవాలనుకున్నప్పుడు మన మనసును పూర్ణత్వంగా మనం మార్చుకోవాలి.
1: So if you want to understand the significance of this day of Guru Purnima, try to make your mind full.
0: నిశ్చలమైనా నిర్మలమైనటువంటి యొక్క హృదయంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: Our heart should become pure and steady.
0: అప్పుడే ఈ పూర్ణత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: Only then can we have this wholeness of our own personality.
0: ఎక్కడ చూసినా పూర్ణత్వం ఉండాలి. ఇది పూర్ణము, అది పూర్ణము, పూర్ణమున ఉదయించు పూర్ణము.
1: This is whole, that is whole. Within that, within this, everything is a whole.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: If you remove something from the whole or a whole from the whole, it still is whole. Nothing is diminished.
0: సమస్తము పూర్ణమే.
1: Everything is this wholesomeness.
0: కానీ మన యొక్క దృష్టి ఇంత పవిత్రంగా లేకపోవటం చేత సర్వము శూన్యంగా కనిపిస్తుండాలి.
1: Because we do not have this broad vision and outlook. Everything looks
0: శూన్యం అనేటువంటిది జగత్తులో ఎక్కడా లేదు.
1: Everything looks aimless and purposeless. Actually speaking,
0: పూర్ణమే పూర్ణమే పూర్ణమే.
1: Actually, there is nothing in the world that you can say is nothing. Everything is full. Everything is everything.
0: కనుక మనం మానవత్వం అనేటువంటి రూపంలో దివ్యత్వాన్ని మనము ప్రకటింపజేయాలి.
1: So, this is whole, that is whole. Within that, within this, everything is a whole.
0: పూర్ణమున పూర్ణము తీసిన పూర్ణమే మిగిలి ఉండును.
1: If you remove something from the whole or a whole from the whole, it still

0: మనం మానవత్వం అనేటువంటి రూపంలో దివ్యత్వాన్ని మనము ప్రకటింపజేయాలి.
1: సో ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ట్రై టు షో ద డివైన్ స్పార్క్ దట్స్ ఇన్ యూ.
0: మానవుడు పవిత్రుడు, పవిత్రుడు.
1: మ్యాన్ ఈజ్ అ సేక్రెడ్ ఎంటిటీ.
0: ఈ పవిత్రము అనేటువంటిది పదము లాటిన్ భాషలో నుంచి ప్రారంభమైంది.
1: Now the origin of this word pavitra is to be traced to this Latin language.
0: ఈ లాటిన్ భాషలో ప్ల విర్ అనేటువంటి ఒక పదము నుండి పవిత్రం బయలుదేరింది.
1: In this Latin language, this word vir has given rise to this pavitra.
0: Vir anaga manavudu ane artham kuda.
1: In this Latin, vir means man.
0: Vir anaga manavudu, manavattam pavitramu.
1: And vir means
0: pavitramu dani yokka gunam.
1: Vir means man, and the nature of this man is sacredness.
0: Manavuduga undi manavattam lekapothe prayojanam ledu.
1: Being a man, if you do not have this manliness,
0: మానవుని కంటే మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది.
1: యూ షుడ్ బి ఎ ట్రూ హ్యూమన్ బీయింగ్, వితౌట్ దాట్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ యువర్ బీయింగ్.
0: ఈ మానవత్వం ఏమిటంటే పవిత్రము అని.
1: సో వాట్ ఇస్ దిస్ హాల్ మార్క్ ఆఫ్ వన్స్ ఎగ్జిస్టెన్స్? ఇట్ ఈస్
0: ప్యూరిటీ. ఎట్టిగా ఉండాలి, మనము చేసే పనుల్లో పవిత్రము, తలచే తలుపుల్లో పవిత్రము, చూచే చూపుల్లో పవిత్రము, చెప్పే మాటల్లో పవిత్రము, అంతా పవిత్రంగానే ఉంటుండాలి.
1: దిస్ సేక్రెడ్నెస్ ఆఫ్ ప్యూరిటీ షుడ్ బి షోన్ అప్ ఇన్ ఎవ్రీ వర్డ్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ థాట్ ఆఫ్ ఆస్, ఇన్ ఎవ్రీ డీడ్ ఆఫ్ ఆస్.
0: దేహం ఒక పాత్ర.
1: దిస్ బాడీ ఈజ్ లైక్ ఎ వెసల్.
0: ఇంద్రియములు దీంట్లో రంధ్రములు.
1: ఆల్ దీస్ లింబ్స్, ది సెన్సెస్ ఆర్ లైక్ ద హోల్.
0: ఈ పాత్రలో మానవత్వం అనేటువంటి యొక్క పవిత్రతను మనం నింపినప్పుడు ఈ యొక్క రంధ్రములు అన్నింటి యందు కూడాను పవిత్రమే రావాలి.
1: ఇన్ దిస్ వెసల్ యు ఆర్ ఫిల్లింగ్ దిస్ క్వాంటిటీ కాల్డ్ sacredness, and through these holes of the limbs they tend to drain away.
0: Oka paathralo paayasam nimpite ekkada randram kottina aa paayasame raavali kaani maro padartham raavadaniki veelledu.
1: Like you have a sweet juice, this paayasa, in a vessel, you drill a hole somewhere, you must get paayasa out of that hole.
0: Kanaka motta motta manavattam ante emitante pavitramu aneetundi satyanni manam ee naadu gurtinchali.
1: So the fundamental truth that you must recognize today is man means sacredness.
0: Ye cheriyalu endukani apavitramu raakoodadu.
1: There should be no trace of impurity in any work, any action of yours.
0: అదే నిజమైనటువంటి మానవత్వం.
1: If you can do that, then you are truly
0: man. అట్టి మానవత్వాన్ని మనము అభివృద్ధి గావించుకున్నప్పుడే దివ్యాత్మ స్వరూపులమైపోతాము.
1: Once you become pure thus, then you can really be called embodiment of the divine atma.
0: అప్పుడు సర్వము ఒకటే అయిపోతుంది.
1: Then everything becomes one.
0: వ్యావహారికం పారమాత్మికం అనేటువంటి భేదమే ఉండదు.
1: దేర్ బి నో డిస్టింక్షన్ బిట్వీన్ ద వర్ల్డ్లీ అండ్ బియాండ్ ద వర్ల్డ్లీ.
0: ప్రవృత్తి నివృత్తి అనేటువంటి భేదం కూడా ఉంటుండదు.
1: దేర్ బి నథింగ్ లైక్ దాట్ అండ్ దిస్.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్చితే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వచితే.
1: Everything becomes that is whole, this is whole. From the whole only a whole can be derived. Everything is whole and everything is full.
0: అప్పుడే మనం నిజమైనటువంటి యొక్క పూర్ణమైనటువంటి దివ్యత్వాన్ని అనుభవిస్తాం. అది నిజమైన గురు పూర్ణిమ.
1: Only then will we experience the joy of this totality of our own perception.
0: Guru, gu anaga andhakaram, ru anaga tannivarana, guru anaga ajnana andhakaram nu roopamapeti oka ananda sampurnamainatundi dinamee guru purnima ani.
1: That is the true guru purnima day. So guru purnima is that state where you have no trace of ignorance. There is no darkness in you. Everything is brilliance. Everything is splendor. Splendor in the nature of your having understood your sacredness of purpose and thought.
0: అంతే కాని ఏదో మంత్రాన్ని ఇచ్చినటువంటి గురువులకు పాదపూజలు, ఈ దక్షిణాలు, ప్రదక్షిణాలు ఇవన్నీ చేయటం కాదు గురు పూర్ణిమ యొక్క అంతరార్థము.
1: The significance of a day like Guru Purnima does not consist in trying to do padapuja of those people who give you a mantra for something or trying to worship them.
0: మన యొక్క హృదయ తత్వాన్ని పూర్ణత్వంగా మనం మార్చుకోవడానికి ప్రయత్నించాలి.
1: You should try to unfold the heart of yours. Try to broaden it.
0: కాన ఈ పవిత్రమైనటువంటి యొక్క గురు పూర్ణిమ దినము మనము దివ్యత్వాన్ని కొంతవరకు చింతించి మన పవిత్రతను పెంచుకొని మనము ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
1: So on this sacred day of Guru Purnima, we should try to recognize our own divinity, try to further our own purity, and try to reach out to the Atma.
0: Inka konni vishayalu manamu sahajanga nitya jeevitamlo gurtinchavalsina unnai. Manam bhaktulamu bhaktulam ani bhavistunnam.
1: Now there are other things that do come to us in our day-to-day existence.
0: Bhakti kelinatvanti gurtulu emiti?
1: Now we keep saying that we are bhaktas, we are devotees.
0: Oka japamulu cheyatama kaadu.
1: What is the hallmark of a devotee? Is it doing japa?
0: Jnanam cheyatama kaadu.
1: Is it doing jhana? No.
0: Bhajanlu cheyatama kaadu.
1: Doing bhajan? No.
0: Inke vidhamainatundi

0: సత్కార్యములు చేయటమా? కాదు.
1: ఆర్ డూయింగ్ గుడ్ డీడ్స్? నో.
0: షోడశోపచారములంతా ఉంటుంటాయి, ఇవన్నీ కూడా నువ్వు భక్తి చిహ్నములు కాదు.
1: ఆర్ ట్రైంగ్ టు సర్వ్ అదర్స్ అండ్ ఎల్డర్స్, ఇస్ ఇట్ దాట్? నో.
0: ఇవన్నీ పవిత్రమైన కర్మలని చెప్పవచ్చు.
1: దీస్ నో డౌట్ ఆర్ సేక్రెడ్
0: చర్యలని చెప్పవచ్చు.
1: దేర్ ఆర్ సేక్రెడ్ యాక్షన్స్ నో డౌట్.
0: అయితే భగవంతుని పైన కలిగినటువంటి పూర్ణ ప్రేమ తత్వం మనకే నిజమైన భక్తి అని పేరు.
1: The true definition of bhakti, on the other hand, is you have the totality of love towards God.
0: లౌకిక వాంఛనను మనసులో నింపుకొని ఆ వాంఛనను ఫలసిద్ధి నిమిత్తమై మనం ఆచరించేటువంటి యొక్క సత్కర్మలన్నీ కూడా నువ్వు భక్తికి సంబంధం కాదు.
1: Now you have some worldly desires in you. By way of fulfilling your worldly needs, you start doing some of these things. It can't be true bhakti.
0: నీవే శాశ్వతం కాదు. నీవు ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితం ఏ విధంగా శాశ్వతం అవుతాయి?
1: యూ యువర్ సెల్ఫ్ ఆర్ నాట్ పర్మనెంట్. దెన్ ద థింగ్స్ దట్ యు ఆర్ డూయింగ్, హౌ పర్మనెంట్ కెన్ దే బి?
0: ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు తాత్కాలికంగా మనం పొందినప్పటికీ అవి కొంతకాలం ఉండేటువంటివి కానీ అవి శాశ్వతములు కాదు.
1: దీస్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్ దట్ యు వాంట్ టు ఎక్స్‌పీరియన్స్, హౌ పర్మనెంట్ ఆర్ దే? దే ఆర్ ఫ్లీటింగ్.
0: భగవంతుని దగ్గర నుంచి మనం పొందవలసినటువంటిది నిత్య సత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి విషయాలను మనం పొందాలి.
1: సో ఫ్రమ్ గాడ్ యూ షుడ్ ట్రై టు సీక్ దాట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ లాస్టింగ్.
0: తాను శాశ్వతమైనటువంటి వాడు కనుక తన ఫలితం కూడా శాశ్వతమైనటువంటిదిగా ఉంటుండాలి.
1: హీఈస్ ఎ లాస్టింగ్ నెవర్ చేంజింగ్ ఎంటిటీ. హీ కెన్ కన్ఫర్ ఆన్ యూ ద సేమ్ థింగ్.
0: అతను సత్యస్వరూపుడు కనుక మనము సత్య మార్గమునే అవలంబించాలి.
1: హీఈస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ట్రూత్, సో వీ షల్ ఫాలో ద పాత్ ఆఫ్ ట్రూత్ లేడ్ డౌన్ బై హిమ్.
0: త్యాగరాజు కూడా అదే చెప్పాడు. అతడేరా దైవము,
1: హీఈస్ వెరీలీ గాడ్. త్యాగరాజు సెడ్,
0: ఎలాంటి వాడు దైవం అంటే ఆడిన మాటను తప్పని వాడు.
1: హూ ఈస్ దిస్? The one who does as he says.
0: Achandrarkamuga undi kirtini pondinatunti vaadu.
1: One who has secured lasting fame and name.
0: Achandrarkanga kirtini pondinatunti vaadu. Alanti yokka kirtini manam kuda achandrarkanga undali.
1: So such a fame and name we also should try to ask.
0: Aadina maata tappanatunti vaaduga undali.
1: He does not put aside what he has said. We should become like.
0: Avitrudu annadu.
1: Such a man has been said to be sacred or pure.
0: ఇంకా కొన్ని విషయాల్లో మనం యోచన చేసుకుంటే దీనికి ఆరోగ్యము అన్నారు.
1: నౌ దేర్ ఆర్ అదర్ థింగ్స్ లైక్ హెల్త్.
0: ఈ ఆరోగ్యం అనేటువంటిది ఆనందానికి ఒక లక్షణం.
1: హెల్త్ ఈజ్ అన్ ఇండెక్స్ టు యువర్ హ్యాపీనెస్.
0: ఈ ఆనందం అనేటువంటిది ఆరోగ్యములకు ఏమి సంబంధం ఉంటుండాలి?
1: నౌ వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ హెల్త్ ఆన్ ద వన్ హ్యాండ్ అండ్ హ్యాపీనెస్ ఆన్ ద అదర్?
0: ఆంగ్లో సక్సన్ అనేటువంటి ఒక పదం ఇది వచ్చిండేటువంటిది ఆరోగ్యం.
1: Now this word arogya again has its own origin
0: Anglo-Saxon.
1: In the Anglo-Saxon language
0: deeniki hegin anetunte padam nunchi vachindadi ee arogyam.
1: This word arogya is derived from hegin
0: anaga emtante paripurnata ani pavitramo ani rendo rendu arthamulu.
1: Now this word hegin means totality or whole and sacredness.
0: ఏది ఆరోగ్యం పరిపూర్ణతగా ఉంటుండాలంటే చేతులు కాళ్ళు పరిపూర్ణతగా ఉండాలా? కాదు కాదు, సర్వం కూడాను దేహము మనసు ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే మానవత్వం.
1: నౌ వాట్ ఈస్ ఇట్ దట్ షుడ్ బి హోల్ అండ్ ఫుల్? ఇస్ ఇట్ ద లిమ్స్ బై దెమ్సెల్స్? నో, ద మైండ్, ది బాడీ అండ్ ఆల్ యువర్ సెన్సరీ పర్సెప్షన్స్ అండ్ ఆత్మ. ద మైండ్, బాడీ అండ్ ద ఆత్మ షుడ్ బి లింక్డ్ టుగెదర్. కూడాను
0: పరిపూర్ణంగా ఉంటుండాలి.
1: All these should be in their fullness.
0: శరీరము లోపల ఏ విధమైనటువంటి అంగహీనం కాని ఏ విధమైనటువంటి ఒక రోగములు కాని అవకాశం ఉండకూడదు.
1: In this body there should not be any shortcoming in terms of health or in terms of the functioning of any of these faculties.
0: కనుక శరీరం కూడాను పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: So this body also should have this degree of health.
0: మనసు కూడాను పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి.
1: The mind also likewise should be healthy.
0: ఏ విచారములు కాని ఏ దుఃఖములు కాని ఏ విధమైన కష్టములకు కానీ ఇందులో అవకాశం అందించరాదు.
1: There is no place for sorrows or grief for this mind to entertain.
0: ఎందుకనగా అన్ని కూడాను కదిలిపోయేటువంటివి కానీ శాశ్వతమైనటువంటివి కాదు.
1: Because all these come and go, they do not remain permanent. They are like passing clouds.
0: కనుక ఏ దుఃఖం వచ్చిందన్నా కూడాను కొంతసేపు ఉండవచ్చును, లేక కొన్ని దినములు ఉండొచ్చును, తదుపరి అది అంతర్ధానం అయిపోతుంది.
1: ఎ సారో ఫర్ ఇన్స్టెన్స్, సర్టన్లీ యూ మే బి ఎక్స్పీరియన్సింగ్ ఇట్, బట్ టుడే ఇట్ విల్ కమ్, ఆఫ్టర్ ఎ ఫ్యూ డేస్ ఇట్ మైట్ గో, ఇట్స్ నాట్ గోయింగ్ టు రిమైన్ విత్ యు ఫర్ ఎవర్.
0: ఏవి కూడాను శాశ్వతం కాదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు ఏ కష్టానికి మనం లొంగము, ఏ దుఃఖానికి మనం ఏమాత్రము లక్ష్యం చేయము.
1: సో వన్స్ యు హావ్ గ్రాస్డ్ దిస్ ట్రూత్ దట్ నథింగ్ ఇస్ పర్మనెంట్, యు విల్ నెవర్ బికమ్, యు విల్ నెవర్ సకమ్ టు దీస్ సారోస్ అండ్ గ్రీఫ్.
0: చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాత అన్నారు వేదమునందు. చంద్రమా మనసో జాత అనగా ఏమిటి, ఈ మనస్సుకు చంద్రునికి ఒక సన్నిహిత సంబంధం ఉంటుండాలి.
1: ఇన్ ద వేదస్ ఎ లింక్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ హాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ద మైండ్ అండ్ ద మూన్.
0: ఈ యొక్క ప్రకాశించేటువంటి యొక్క చంద్రునకు మధ్యలో ఎన్నో క్లౌడ్స్ మేఘములు వస్తుంటాయి.
1: దిస్ మూన్ దట్ షైన్స్ ఇన్ ఇట్స్ ఓన్ వే, దేర్ ఆర్ దీస్ క్లౌడ్స్.
0: ఈ మేఘములంతా వచ్చిపోయేటువంటివి కానీ చంద్రునికి ఏమాత్రము సంబంధం లేదు.
1: దీస్ క్లౌడ్స్ కమ్ అండ్ గో, దే డు నాట్ హ్యావ్ ఎనీ లింక్ విత్ ద మూన్ ఇట్ సెల్ఫ్.
0: అదే విధంగా మన మనసు లోపల కలిగేటువంటి కలతలకు కానీ కల్లోలములకు కానీ మేఘములుగా మనం భావించి దీనికి వచ్చిపోతుంటాయనేటువంటి ఒక సంకల్పాన్ని దృఢం చేసుకోవాలి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వి షుడ్ హ్యావ్ దిస్ ఫర్మ్ బిలీవ్ దట్ దీస్ సారోస్ అండ్ ఎజిటేషన్స్ అండ్ దీస్ థాట్స్ దే ఆర్ ఓన్లీ మొమెంటరీ, దే విల్ కమ్ అండ్ గో, దే వోంట్ రిమైన్ విత్ అస్ ఫర్ఎవర్.
0: ఇది ఎప్పటికి కూడాను మార్పు చెందనటువంటిది.
1: Then we come to the third component, the Atma, which is a lasting entity.
0: దీన్ని మనం పరిశుద్ధం చేసుకోవటానికి కానీ ఇంకే విధమైన ప్రయత్నపూర్వకంగా దీన్ని పూర్ణత్వం గావించుకోవటానికి కానీ చేసుకునేటువంటిది కాదు.
1: It is not something wherein you can make it pure, you can render it sacred.
0: ఇది ఎప్పుడు పరిపూర్ణంగానే ఉంటుండాలి,
1: because
0: ఎప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుండాలి, ఎప్పుడు చైతన్యవంతంగానే ఉంటుండాలి.
1: It is in its nature to be pure, it is in its nature to be full and whole, it is in its nature to be radiant.
0: కనుక ఈ యొక్క హేగిన్ అనేటువంటి యొక్క పదమునకు ఉండినటువంటి అర్థం ఏంటి, పరిపూర్ణత.
1: సో దిస్ వర్డ్ హేగిన్ మీన్స్ హోల్, బీయింగ్ ఫుల్.
0: ఈ పరిపూర్ణుడైనటువంటి వాడు మానవుడు కనుక వాడు నిరంతరం కూడాను పరిపూర్ణత్వాన్ని అనుభవించాలి.
1: సో మ్యాన్ ఇస్ వన్ హూ ఇస్ సచ్ ఎ ఫుల్, సచ్ ఎ హోల్ ఎంటిటీ, అండ్ హీ షుడ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ ఇన్ హిస్ లైఫ్.
0: పరిపూర్ణత్వంతో మనము పవిత్రమైనటువంటి రీతిగా మనం ఉండినప్పుడే మానవత్వం అనేటువంటి విలువ మనకు రాణిస్తుంది.
1: విత్ దీస్ థాట్స్ వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్స్ ఇన్ ఎ మీనింగ్ఫుల్ అండ్ పర్పస్ఫుల్ వే.
0: కనుక మానవుని యందు మానవత్వాన్ని వికసింపజేసుకుని ప్రకటింపజేసుకుని ప్రకాశింపజేసుకోవటమే ఈనాటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంతరాత్మని మనం గుర్తించాలి.
1: సో వీ షుడ్ అండర్స్టాండ్ దిస్ ట్రూత్ ఆన్ దిస్ సేక్రెడ్ డే దట్ ఇట్ ఈస్ ఫర్ అస్ టు రికగ్నైజ్ అండ్ రియలైజ్ వాట్ అవర్ నేచర్ ఈస్ అండ్ ట్రై టు బ్రింగ్ ఇట్ అవుట్ టు ద outside and let it radiate and be a splendid one.
0: Mamai vamso jeevaloke jeevabhuta sanatana hani andare endukudanu bhagavantuni yokka amsame unnadaneetunte vishwasanni dridham cheskoni evvarini badinchakunda evvarini kudanu noppinchakunda chusukotaniki tagina krushi cheyali.
1: Being firmly having this belief that in every being God resides, they are but fragments of the one and the same God. It is the divine spark that is latent in every being. See to it that you don't hurt others, you don't injure others.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రవర్తనలు మనం కలిగినప్పుడే భక్తులము అని చెప్పుకోవడానికి అర్హులమవుతాం.
1: Once we can put such ideas into our daily lives, then we can call ourselves bhaktas.
0: కానీ ఈనాడు మన యొక్క శాంతము, ఈనాడు సత్యము ఒక పూజ రూమునకు మాత్రమే హద్దులో నిలిచిపోతుంటుండాలి.
1: బట్ టుడే వాట్ వి సీ ఇస్ దిస్ స్టేట్ ఆఫ్ పీస్ ఆర్ దిస్ ఐడియా ఆఫ్ ట్రూత్, సో లాంగ్ యాజ్ వి ఆర్ ఇన్ ద పూజా రూమ్ దే ఆర్ వెరీ మచ్
0: ధ్యాన మందిరంలో ఉండినంత వరకు, పూజ రూములో ఉండినంత వరకు ఏదో ప్రశాంతంగా ఉండినట్టుగా చిరునవ్వు చిందులు దొక్కుతూ ఉండినట్టుగా మనం నటన చేస్తాము. బయట వస్తానే ఇంకా దుర్వాసన క్షేత్రములు, దుర్వాసన యొక్క ఒక పనులు మనం ప్రకటిస్తూ వస్తుంటాము.
1: When we sit for dhyana, when we are doing our puja, when we are inside the puja room, we sport a smile, smile of contentment and bliss and joy. The moment we come out of the puja room, we become durvasas,
0: Bhagavad Gita
1: another form of anger.
0: చెప్పినట్టుగా ఎప్పుడు కూడాను సతతం యోగినః, నిరంతరము మనము ఈ యొక్క యోగిగానే మనం ప్రయత్నించాలి.
1: It should not be like this. Wherever we are, whatever we are doing, we should be yogis.
0: యోగి అనగా ఏమిటి, ఎప్పుడు శాంతంగానే ఉంటుండాలి. మనం ఓంకారం చెప్పిన తర్వాత కొన్ని భజనలు చేసిన తర్వాత శాంతి శాంతి శాంతి అంటున్నాం. ఎందుకు మూడు పర్యాయం శాంతి చెప్తున్నాం? రెండు పర్యాయం చెప్పొచ్చును కదా, లేక నాలుగు పర్యాయం చెప్పొచ్చును కదా, మూడు పర్యాయములు ఎందుకు మనం చెప్పవలసి వచ్చింది?
1: A yogi is one who continuously experiences this state of peace. Now, every time after we do bhajan or after dhyana, we end up by saying shanti shanti shanti 3 three times. Why only three times? Why not four or five or less?
0: ఆదిభౌతికము, ఆదిదైవికము, ఆధ్యాత్మికంగా శాంతి, శారీరకంగా శాంతి, మానసికంగా శాంతి, ఆత్మరీతిగా శాంతి. ఈ మూడు కూడా శాంతంగా ఉండినప్పుడే మనం సరైనటువంటి పూర్ణత్వాన్ని పొందగలిగినట్టు అర్థమవుతాం.
1: The significance of saying shanti three times is peace, the bodily peace, the mind peace, and peace to the atma. Peace reigning in all these three levels of our existence, body, mind and
0: atma.
1: So in all these three components we should be peaceful.
0: శరీరము మార్పు చెందేది,
1: body something which changes,
0: జీర్ణించేటువంటిది,
1: which also decays,
0: దహించేటువంటిది,
1: and which gets be burnt.
0: ఇలాంటి దీనికోసమై మనం కలిగినటువంటి కష్టములకు నష్టములకు మనం విచారించనక్కర్లేదు.
1: సో ఫర్ సచ్ ఎ బాడీ, వాట్ ఎవర్ మే బి ఇట్స్ డిఫికల్టీస్, వి నీడ్ నాట్ బి సారీ.
0: వారో మనం ఇంత మాత్రమేనా నిగ్రహించుకునేటువంటి శక్తిని సాధించుకోకుండా పోతే ఇంకా దేనిని మనం సాధించగలం?
1: వి నీడ్ నాట్ బికమ్ ఎ విక్టిమ్ ఆఫ్ దీస్. వి క్లెయిమ్ అవర్ సెల్ఫ్ టు బి భక్తాస్. కాంట్ వి కంట్రోల్ దీస్ మొమెంటరీ
0: thoughts of difficulty
1: and sorrow? One who has this resolve that these are all momentary and transient, he will secure the grace of God.
0: మన హృదయాన్ని భగవంతునికి సూటిగా పెట్టాలి.
1: Our heart should be directed straight towards God.
0: కుంభవర్షం కురుస్తా ఉంది.
1: Now there is this heavy downpour outside.
0: వర్షములో కుండను పెట్టాము.
1: And we have put these earthen pots below.
0: గాని ఆ మూతిని వర్షానికి సూటిగా పెట్టినప్పుడే ఆ వర్ష బిందువులు కొన్నైనా ఆ పాత్రలో చేరుతాయి.
1: When these earthen pots are turned upwards with the mouths open, the water will be collected in them.
0: కుంభవర్షం కూచినా కుండను బోల్డించి పెట్టేస్తే ఒక్క చుక్కైనా మనకు లభించదు.
1: There may be a heavy downpour, all right, but you put these pots upside down, not even one drop will get into them.
0: ఎన్ని సాధనలు చేసినా, ఎన్ని ప్రార్థనలు చేసినప్పటికీ ఆ ప్రార్థన సాధన అనేటువంటి వర్షంలో మన హృదయాన్ని సూటిగా పెట్టినప్పుడే అందులో అనుగ్రహం అనేటువంటి బిందువులైనా కొన్ని మనకు లభిస్తాయి.
1: ఇన్ ద సేమ్ మేనర్ వీ మే బి డూయింగ్ సాధనాస్, వీ మే బి డూయింగ్ ప్రేయర్స్, బట్ అన్లెస్ వీ ఆర్ పిన్ పాయింటింగ్ అవర్ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్ ఇన్ గాడ్ విత్ థాట్ సెంటర్డ్ అరౌండ్ గాడ్ ఆల్ దిస్ విల్ బి ఫ్యూటైల్.
0: అట్లు కాకుండా చిత్తం శివుని పైన, భక్తి చెప్పుల పైన అని దానిపైన పెట్టుకుంటే మనకి ఏ రీతిగా ఫలితం వస్తుంది?
1: Rather than this, you have your thoughts on God. You talk about God, but your mind is on your slippers. Your mind is on your chappals outside. What form of devotion is this? Try to concentrate totally on God.
0: ఈ విధమైనటువంటి యొక్క ప్రవర్తనను కొంత మార్పు చేసుకోవటానికి కృషి చేయటము సాధకుల యొక్క ప్రధానమైన కర్తవ్యము.
1: So true sadhaks are those who will try to understand these things in the proper way and try to put them into their own daily sadhanas.
0: Manavudante kevalam shariram kadu, manase.
1: Man is not to be equated with the body.
0: Manasante emiti? Kevalam aalochanalu yokka cherikini.
1: Rather, man is verily the mind. What is the mind? A conglomeration of thoughts.
0: Aalochanalu ante emiti? Mana pravartanalu yokka phalitamule.
1: What are these thoughts? They are results of our actions.
0: కనుక ప్రవర్తనలు చక్కగా ఉండినప్పుడే మానవత్వం సార్థకమవుతుంది.
1: సో ఇఫ్ యువర్ యాక్షన్స్ ఆర్ ప్రాపర్ దెన్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ఆర్డర్.
0: ఈనాడు దేశం ఉండవలసిన రీతిగా లేదనుకుంటే కారణం ఏమిటి? మానవుడు ఉండవలసినటువంటి రీతిగా లేడు.
1: Today you bemoan the fact that the country and the world is not what it ought to be. The reason, man is not what he should be.
0: Manavuni pravartana manchiga untunte desham undavalsina reethigane untundi.
1: If the actions of man were perfect and in order, everything would have been all right.
0: Kanuka motta mota mana pravartanu mana nadatalanu mana aacharanni sakramaina reethiga manam teechididdukovali.
1: So first and foremost, try to rectify and correct our own thoughts, our own actions.
0: Ee vidhamainatvanti oka cheriyalu sakramaina undi సాత్వికమైనట్టుగా ఉండి సన్మార్గమైనట్టుగా ఉంటుండి సరైన మార్గంలో మనం నడపాలంటే దైవ చింతనను మనము అభివృద్ధి గావించుకోవాలి. నిరంతరము దైవ చింతన మనం చెయ్యాలి.
1: సో ఇఫ్ అవర్ థాట్స్, ఇఫ్ అవర్ వర్డ్స్, ఇఫ్ అవర్ డీడ్స్ ఆర్ టు బి సాత్విక్, ఇఫ్ దే ఆర్ టు బి ప్యూర్ అండ్ ఇఫ్ దే ఆర్ టు బి గివింగ్ అస్ ఎ సెన్స్ ఆఫ్ కమిట్మెంట్, దెన్ వీ షుడ్ ట్రై అండ్ సెంటర్ అవర్ థాట్స్ ఆన్ గాడ్. Try to do everything with God at the center of things.
0: నోటితో పాటు హృదయాన్ని కూడాను చేర్చి మనము దైవ చింతన చేయాలి.
1: While we sing the glory of the Lord, then our heart also should be very much centered on God.
0: మనం పాడుతునే సమయంలో తపల ఒకవైపున, స్వృతి ఒకవైపున, హార్మోని ఒకవైపున పెట్టుకొని మూడింటిని ఏకం చేసి మనం పాట పాడుతున్నాం.
1: Now when we sing a song, we have the tabla being played on the one hand, the shruti, and then the harmony. We try to make a combination of these three in the proper way.
0: Adhe vidhangane notito paata,
1: in the same manner the song from your lips,
0: hrudayamto bhavamu,
1: and the thoughts from your hearts,
0: aatmato aanandamu, moodintini ekam chesinappude triputi ayipothundi,
1: and the bliss from your atma bring these three together. That's the three-pointed point.
0: మూడింటిని ఏకం చేసి మనం భజన చేయాలి.
1: Try to bring them together, then do your bhajans.
0: అంతేకాని తపలా సరిగా వేస్తున్నారా లేదా మన స్థుతి సరిగా ఉందే లేదా అని పాట పాడుకుంటూ స్థుతి వైపున మనసు పెట్టుకుని ఉంటారు. ఈ విధంగా పాడితే ప్రయోజనం లేదు. మూడు ఏకమైపోవాలి.
1: But rather than do that, you try to be singing all right, but you have an eye on the tablist, whether he is playing the tabla well or not. You should not divide your attention thus way. Totally immersed.
0: ఇది సంకీర్తనం అన్నారు. సంకీర్తన అనగా ఏమిటి? ఏకాంతంగా హృదయాన్ని విప్పి స్వేచ్ఛగా దైవాన్ని స్తుతించటమే.
1: Bhajan is sankirtan. What does this mean? In solitude, you open out your heart to God and sing His glory.
0: అప్పుడే మద్భక్తః యత్ర గాయంతి తత్స్థామి నారదాన్. ఎవరు నన్ను గురించి గానం చేస్తుంటాడో అక్కడ నేను ప్రతిష్ఠ అయిపోతుంటానన్నాడు.
1: When you sing thus, the Lord said, O Narada, I shall go and install myself therein.
0: కనుక మనము భావాన్ని పరిశుద్ధం చేసుకుని మాటను భావాన్ని హృదయాన్ని చేర్చుకుని దైవ ప్రార్థన చేయటానికి పూనుకోండి.
1: సో ప్యూరిఫై యువర్ థాట్స్, బికమ్ సేక్రెడ్ యువర్ సెల్ఫ్ అండ్ ట్రై with this feeling to sing the glory of the Lord.

0: మన జీవితంలో ధనమును కోల్పోతున్నాం, కానీ తిరిగి దానిని పొందుటకు అవకాశం ఉన్నది.
1: We lose the money in our life and it can be recovered, gained again.
0: పునర్మిత్రం, మిత్రులను కూడా మనం కోల్పోతున్నాం. కానీ దానికంటే ఉత్తమమైనటువంటి మిత్రులు కూడా మనకు లభ్యమవుతారు.
1: We also lose our friends, but it is possible to have better friends later.
0: Punarpatni punarmahi bharyalu kolipothunnam kaani rendo vivaham chesi tirige bharyana pondagalugutunnaru.
1: If the wife is lost, one can get married again.
0: పునర్మహి భూములు కోల్పోతున్నాం, కానీ తిరిగి ఏదో ఒక విధంగా శ్రమించి ఆ భూమిని పొందగలుగుతున్నాం.
1: We lose our land property, but however we can buy it later, putting in effort.
0: సర్వం పునర్లభ్యం, ఇవన్నీ కూడాను తిరిగి ఏదో ఒక విధంగా మనకు లభ్యమవుతున్నాయి.
1: By one way or other, all this can be regained and recovered.
0: Kani na shariram punah punah shariramanu manam kolipoyina tirigi idi manaku labhyam kaadu.
1: When once the body is gone, you cannot get it back.
0: Kanuka శరీరము ఉండినప్పుడే మనం పొందవలసినటువంటి ఆనందములు, చెందవలసినటువంటి సుఖ సౌఖ్యములు, అనుభవించినటువంటి ఆనందములను మనం అనుభవించడానికి ప్రయత్నించాలి.
1: Therefore, we should make every attempt while in this life itself to experience the state of bliss, the happiness and pleasure.
0: మన ప్రాచీనులు అనేక విధములైనటువంటి కష్టములకు లోబడి ఎన్నో బాధలను అనుభవించి ఈ శరీరమును కాపాడుకుంటూ వచ్చారు.
1: Ancients could bear all the suffering and the difficulties, however they maintained their body.
0: అయినప్పటికీ దీన్ని శాశ్వతంగా నిలుపుకోలేకపోతున్నారు.
1: But yet they could not keep their body permanent or eternal.
0: శరీరమును నిలుపుకోలేకపోయినప్పటికీ శరీరం ద్వారా పొందవలసినటువంటి యొక్క ప్రాప్తులను మనం పొందుకోవడానికి తగిన కృషి చేయాలి.
1: Though the body is not everlasting, while alive in this body, we should acquire that state of bliss.
0: పవిత్ర భారతదేశము అనాది కాలము నుండి అన్ని విద్యలకు ఆలవాలమైనటువంటి యొక్క ప్రదేశము.
1: భారత్ హ్యాపన్స్ టు బి ది సెంటర్ of seat of learning.
0: Vidyalanni kudanu Bharat desam nundiye labhyamainatuntivi.
1: The all knowledge was disseminated from the center Bharat.
0: 1 2 3 anetuvanti sankhya shastram kudanu Bharat desam nunde aavirbhavinchinatuntivi.
1: In fact, Bharat has been the birthplace for numerology.
0: ఈ వ్యాకరణం కూడాను ఈ భారతదేశం నుండి ఆవిర్భవించినటువంటిది.
1: Grammar had its birthplace this Bharat.
0: ఇలాంటి సమస్త విద్యలు కూడాను సంగీత సాహిత్యములు కూడాను ఈ భారతదేశం నుండే లభ్యమైనటువంటివి.
1: ఇన్ ఫ్యాక్ట్ భారత్ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
0: భారతదేశం నుండి లభ్యం కానటువంటిది ఎక్కడ కూడా మనకు లభ్యం కాదు.
1: దాట్ విచ్ ఇస్ నాట్ అవైలబుల్ ఇన్ భారత్ ఈజ్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే ఎన్న భారతే తన్న భారత అన్నారు. భారతంలో లేనటువంటిది ఇంక ఎక్కడ కూడా మనం పొందలేము.
1: That's why it is said, everything is present over here. If it is not available, you don't get it anywhere.
0: Gata jeevudagu patin bratikinchi emugalche Savitri Bharata sadhyakadi.
1: Savitri belongs to this holy land because she could have her husband back to life after death.
0: Ilanti maraninchinatvanti yokka vyaktulu kudanu poshinchi prarthinchi daivani angikarimpajesi తద్వారా పొందగలిగినటువంటి సాధ్వీమణులు కూడాను ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారే.
1: There are many noble souls, women in particular, who could have their resurrection of their husbands, pleasing God, worshipping God.
0: Tana satya mahima che davagni challarche truti chandramati bharatiyegade.
1: Chandramati, who pacified, extinguished the flames or the fire, belongs to this land.
0: Kula satitvam agni gundana prakatinchi Sita Bharata Dhara Jata Gade.
1: Sita belongs to this land because she allowed herself to pass through the test of the fire to demonstrate, prove her character.
0: Kimisi Durmaguni Tinituni Kitigavinchi Damayanti Bharata Ramanigade.
1: Damayanti belongs to this land and was successful to see the annihilation of all the wicked people.
0: Satpa Sagara Vesti Tachmatalamuna Dharata Bharata Dati Pativrata Prabhava Bhava Sampannata Kugade Pantabhumi.
1: For all that has been the benefit of all the harvest and the crop, which is most important, it is all the effort of many of the noble souls.
0: Akhila Deshalakiti Upadhyayikade.
1: Bharat is the teacher, the master, preceptor to the entire world.
0: Kani Inati Murkulu Bharat Deshamlo Lenatvantri Videshamlo Pandakalgutamani Pichito Anek Rakamalgainatvanti Manasulu Bhranti Cheskoni Videshalak Parigetutunnar.
1: The modern foolish man wants to get, acquire certain of the things abroad, not knowing that they are available well even here.
0: Itti samasta shastramalaku, samasta karmalaku, samasta phalamalaku, samasta praptulaku, alavalamainatundi Bharatadesham nandu, yedi manaku labhyam kadu.
1: What is it that you cannot get in this holy land of sacred knowledge, the land of action, the land that confers deservedness on everyone?
0: Manam pattu patti sadhinchalekapothunname kani pattu padite sadhinchinatvanti Bharatadeshamlo okkati kudanu ledu.
1: We are not able to accomplish for want of determination. If you are determined, you can achieve anything.
0: Vidya vidhanam nandu Bharatiyulu ఎన్ని విధములైనటువంటి యొక్క శ్రమలకో ఓర్చి తమ యొక్క మేధావిని ఉపయోగపెట్టి నూతనమైనటువంటి మార్గాన్ని కనిపెడుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద న్యూ సిస్టమ్ ఆఫ్ లెర్నింగ్ ద మోడర్న్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ హ్యాస్ బిన్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఆఫ్ ది ఎగ్జర్షన్స్ అండ్ ద స్ట్రెయిన్ అండ్ ద లేబర్ స్పేర్డ్ బై మెనీ ఎడ్యుకేటర్స్.
0: ఒక్కొక్క యూనివర్సిటీ లోపల కూడాను ఒక్కొక్క ప్రధానమైనటువంటి యొక్క భావంగా బాధ్యగా అంగీకరించి దీన్ని నిలబెడుతూ వచ్చారు.
1: ఈచ్ వన్ హ్యాస్ మాస్టర్డ్ ఎ పర్టికులర్ స్కూల్ ఆఫ్ విజ్డమ్ పర్టికులర్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అండ్ నాలెడ్జ్ అండ్ మాస్టర్డ్ ఇట్.
0: కాశీ క్షేత్రమునందు
1: దేర్ ఇన్ కాశీ
0: వ్యాకరణ శాస్త్రం అనేటువంటిది అభిమాన శాస్త్రంగా ఎన్నుకొని దానిని ప్రపంచమునకంత చాటుతూ వచ్చారు.
1: కాశీ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ లెర్నింగ్ వేర్ పీపుల్ హ్యావ్ మాస్టర్డ్ గ్రామర్ వ్యాకరణ.
0: కాశ్మీర్ దేశమునందు అలంకార శాస్త్రం అనేటువంటి దాన్ని ప్రధానంగా ఎన్నుకొని ఈ అలంకార శాస్త్రమును అన్ని దేశములకు పంచుతూ వచ్చారు.
1: కాశ్మీర్ హ్యాస్ స్పెషలైజ్డ్ దిస్ నాలెడ్జ్ అలంకార శాస్త్ర.
0: ఉజ్జయిని దేశమునందు ఉజ్జయిని యూనివర్సిటీ యందు
1: ఇన్ ది యూనివర్సిటీ ఆఫ్ ఉజ్జయిని
0: ప్రధానంగా న్యాయశాస్త్రమును వారు అంగీకరించి దాన్ని ప్రచరిస్తూ వచ్చారు.
1: దే స్పెషలైజ్డ్ లా అండ్ ప్రాపగేటెడ్ ఇట్.
0: ఈ విధముగా ఒక్కొక్క యూనివర్సిటీ అని ఒక్కొక్క శాస్త్రమును మాత్రమే ప్రత్యేకంగా విభజించి దానిని పోషిస్తూ వచ్చారు.
1: లైక్ దిస్ ఈచ్ ఆఫ్ ద యూనివర్సిటీస్ హావ్ టేకెన్ అప్ ఎ స్పెషలైజేషన్ ఎ స్పెషాలిటీ అండ్ హావ్ డెవలప్డ్ ఇట్.
0: రాముని సోదరుడైనటువంటి భరతుడు ఏలినటువంటి రాజ్యములో
1: and the kingdom ruled by Bharata, who happens to be brother of
0: Pradhanamainatvanti vidya arogya shastramu,
1: the main branch that
0: Panini gramamu, Panini gramam,
1: and that is the knowledge Panini gramam.
0: Dinini చరకుడు అనేటువంటి గొప్ప పండితుడు దీన్ని స్థాపించుతూ వచ్చాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వాస్ ఫౌండెడ్ బై ఏ గ్రేట్ స్కాలర్ బై నేమ్ చరకుడు.
0: కానీ ఇది ప్రాచీనమైనటువంటి యూనివర్సిటీ.
1: ఇట్ వాస్ క్వైట్ అన్ ఓల్డ్ యూనివర్సిటీ.
0: విశ్వవిద్యాలయము ఎక్కడ కూడా ఇప్పటి వరకు కనరాదు.
1: దట్ సార్ట్ ఆఫ్ యూనివర్సిటీ హ్యాస్ నాట్ బీన్ సీన్ టిల్ దిస్ డేట్.
0: అలాంటి పేరుగాంచినటువంటి యొక్క విద్యా సంస్థలు మన భారతం నందు ఎన్నో ఉన్నవి.
1: సచ్ రెప్యూటెడ్ యూనివర్సిటీస్ ఆర్ క్వైట్ ఇన్ గుడ్ నంబర్ ఇన్ దిస్ కంట్రీ భారత్.
0: అయితే ఈ యూనివర్సిటీలు అనేటువంటివి గొప్ప గొప్ప భవనాలతో గొప్ప గొప్ప అనుకూలాలతో ఏర్పరిచినటువంటివి కాదు.
1: ద యూనివర్సిటీస్ ఆర్ నాట్ కంపోజ్డ్ ఆఫ్ మ్యాన్షన్స్ ఆఫ్ ఆర్కిటెక్చరల్ బ్యూటీ.
0: గురువు నివసించేటువంటి గృహమే ఒక యూనివర్సిటీ.
1: The home or the residence of the teacher itself happens to be the university. The number of the students also was very much limited.
0: విద్యార్థుల సంఖ్య మితము, బోధనా శక్తి అమితము.
1: Students number is very less, but the ability of communication teaching was of high standard.
0: ఆనాటి విద్యా విధానములో చిన్న పిల్లలకు కూడాను అర్థమయ్యే రీతిగా కూడాను పెద్ద శాస్త్రాలను ప్రబోధిస్తూ వచ్చారు.
1: The teachers taught in such a way as to be understood by tiny tots, young children.
0: ఏ వృక్షం కింద కూర్చున్నప్పటికీ ఆ వృక్షమే వారికి భవనము.
1: They may sit under any tree and that place happens to be a classroom.
0: గురువు చెప్పేటువంటి మెల్లని వాక్యముల్లో ఉన్నటువంటి అంతరార్థమును మధురమైన రీతిగా రోలుతూ వచ్చారు విద్యార్థులు.
1: ద స్టూడెంట్స్ ఆల్వేస్ రిసీవ్ ద సాఫ్ట్ ద టెండర్ ద నెక్టరైన్ టీచింగ్స్ ఫ్రమ్ ద టీచర్.
0: ఇలాంటి విద్యా సంస్థలు అనాది కాలం నుండి భారతదేశం నందు అభివృద్ధి గాంచుతూ వచ్చాయి.
1: సచ్ యూనివర్సిటీస్ వర్ ఆన్ ద రైజ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ఇన్ దిస్ కంట్రీ.
0: 400 సంవత్సరాల కిందట బ్రిటిష్ వారు ప్రవేశించి దీనికి తగినటువంటి యొక్క ఉపాయం ఏమిటి, ఇంత గొప్పలు విద్యలు ఈ భారతీయులు గడపడానికి ఏ విధమైనటువంటి యొక్క ఉపాయం కలుగుంది అని విచారిస్తూ వచ్చారు.
1: బ్రిటిషర్స్ ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ద ఇండియన్ యూనివర్సిటీస్ ఆఫ్ హై స్టాండర్డ్స్ అండ్ ప్రెస్టీజ్.
0: కానీ వారు గుర్తించుకోలేకపోయారు.
1: దే కుడ్ నాట్ నో ద రీజన్.
0: భారతీయులు కేవలం అక్షస్వీకారం చేసేటువంటి వారు కాదు.
1: Bharatiyas have not limited themselves to mere lettering.
0: The sabda pramaname nijamainti aadharam.
1: They go by the evidence of the sound.
0: Sound nu maatrame teeskoni vaadu ee vidyalu abhyasistu vacharu.
1: They go by the proof of the sound and have learned
0: late. Slate paina kaani leka notebook paina kaani raaseetunte alavate ledu vaariki.
1: They didn't have this practice of writing on paper or on a slate either.
0: Guru vakyam nunchi raavatamu శిష్యుని యొక్క కర్ణము నుంచి చేరటము, ఈ విధమైనటువంటి రెండింటి సంబంధ బాంధవ్యమే ఈ విద్యలు ఇంత అభివృద్ధికి రావడానికి మూల కారణం.
1: ద మెయిన్ రీజన్ ఫార్ ద రైజింగ్ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ నాలెడ్జ్ ఇన్ దిస్ కంట్రీ హ్యాపెన్ టు బి ఓన్లీ దిస్, దట్ వాట్ ఈస్ సెడ్ బై ద టీచర్ ఈస్ డైరెక్ట్లీ రిసీవ్డ్ బై ద స్టూడెంట్.
0: అంతకును వాక్యం చేతనే, శబ్ద ప్రమాణం చేతనే వారిని విద్యలు అభ్యసిస్తూ పోషించుకుంటూ వచ్చారు.
1: ద కమ్యూనికేషన్ వాస్ వోకల్ ఓరల్ వెర్బల్ బై వర్డ్.
0: వారికి ఒక టైం టేబుల్ అనేటువంటిది లేదు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైం టేబుల్.
0: ఏ టైం టేబుల్ ఏ యొక్క వాక్యము ఏ యొక్క శాస్త్రము ఉచ్చరించాలి అనేటువంటి నిర్ణయాలు ఏమి లేవు.
1: దే డిడ్ హ్యావ్ ఎనీ టైట్ షెడ్యూల్ ఆర్ టైం టేబుల్.
0: పిల్లలకి ఏ శాస్త్రం ఇష్టమో దానిని ప్రబోధిస్తూ వచ్చేటువంటి వారు.
1: టీచర్స్ థాట్ వాట్ ఈస్ లైక్డ్ బై స్టూడెంట్స్.
0: ప్రభుత్వం యొక్క నిబంధనలు కూడా దీనిపైన ఏమాత్రం కూడా పనిచేయలేదు.
1: దేర్ వాస్ నో గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్.
0: కనుక ఈ పిల్లల యొక్క విద్యలు ఆనాటి నుంచి హృదయం నుంచి హృదయానికి, హార్ట్ టు హార్ట్.
1: దేర్ఫోర్ ద టీచింగ్ కమ్యూనికేషన్ హ్యాపెన్ టు బి హార్ట్ టు హార్ట్ కనెక్షన్.
0: విద్యార్థులు హృదయం తెరుచుకుని ఉండేటువంటి వారు.
1: స్టూడెంట్స్ ఓపెన్ దే హార్ట్స్.
0: గురువులు దానిని నింపడానికి తగినటువంటి సిద్ధంగా ఉండేటువంటి వారు.
1: అండ్ టీచర్స్ వర్ రెడీ టు ఫిల్ దేర్ హార్ట్స్.
0: రాత్రి రాత్రి తెల్లవారుజామున తెల్లవారుజామని ఏ టైం పడితే అనే టైంలో లేచినప్పుడంతా కూడా వాళ్ళకు బోధిస్తూ ఉండేటువంటి వారు.
1: ద టీచర్ వాజ్ రెడీ టు టీచ్. బీ దట్ ద డాన్ ఆర్ ద డస్క్ ఆర్ ద నైట్ వాట్ ఎవర్ మే బీ.
0: ఆనాటి నుండి నేటి వరకును విద్యా సంస్థలు ఎందు ఎట్టి నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: They did not accept or receive any fees from students.
0: ఆ గురువుల యొక్క హృదయాలు అంత పవిత్రంగా ఉండేటువంటివి.
1: That was the sacred hearts of the student in those days.
0: అలాంటి పవిత్రమైనటువంటి హృదయములు హృదయానికి తోడుగా నిలిచి,
1: and a heart to heart connection,
0: ఈ జగత్తుకు ఇన్ని గొప్ప విద్యలంతా కూడాను అందిస్తూ వచ్చారు.
1: Help the world to receive knowledge infinite.
0: కనుక భారతీయుల యొక్క విద్యా విధానం అనేటువంటిది చాలా గోప్యమైనటువంటిది, ఆనందమైనటువంటిది, అతిమూల్యమైనటువంటిది.
1: The education system of Bharat is highly valuable. It is always latent. It is kept as a top secret.
0: ఇలాంటి గోప్యమైన, ఇలాంటి అమితమైన, ఆనందమయమైనటువంటి యొక్క విద్యలను ఈనాడు కోల్పోతూ ఉన్నారు భారతీయులు.
1: Bharatiyas have totally forgotten this kind of knowledge which is blissful, which is hidden.
0: ఇది కోల్పోతే తిరిగి మనము లభ్యం చేసుకోవడం చాలా కష్టం.
1: When once it is lost, it is difficult to regain it.
0: ఈ పరిస్థితి లోపల ఈనాడు మనము విద్యను ఏమాత్రం కూడాను కోల్పోకూడదు.
1: We should not miss this kind of knowledge.
0: మనం హృదయాన్ని ఎప్పుడు కూడాను పవిత్రం గావించుకోవడానికి తగినటువంటి సిద్ధంగా ఉండాలి.
1: We should always be ready to keep our hearts sacred.
0: ఆ గురువుల యొక్క పోషణ కూడాను ప్రజలపైనే ఆధారపడి ఉండేటువంటిది.
1: In fact, the maintenance of the teachers rests on the shoulders of the citizens.
0: వారి స్థితిగతులను పురస్కరించుకుని ప్రజలే వారికి తగినటువంటి ఆనందంగా అనుకూలాలు అందించుకుంటూ వచ్చేటువంటి వారు.
1: The society helped for the maintenance of the livelihood of the teacher by providing all conveniences.
0: ఒక నయా పైసా కూడా పుచ్చుకునేటువంటి వారు కాదు.
1: And the teachers never received any fee from students.
0: ఆనాటి విద్యార్థుల యొక్క ప్రధమ కర్తవ్యం ఏమిటి?
1: What was the main duty of the students in those days?
0: లేచినది మొదలుకొని స్నాన సంధ్యాదులు ఆచరించి భగవత్ ప్రార్థనలు అంగీకరించి తదుపరి ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తేటువంటి వారు.
1: What did they did in those days? The moment they get up, they attend to their daily routine and go after house to house begging.
0: ఆ బిచ్చమును
1: and out of the food collected like that,
0: గురువులకును అందించి
1: they also shared with the
0: వారు
1: teacher.
0: భుజించిన తర్వాత ఆ ప్రసాదమును ఈ యొక్క పిల్లలు కూడాను ఆరగించేటువంటి వారు.
1: And the students had their food after the teacher received his food.
0: ఈ విధమైనటువంటి పద్ధతిలో ప్రాచీన కాలం నుండి భారతదేశం నందు అనేక శాస్త్రములు, ఇతిహాసములు, పురాణములు కూడాను ప్రబోధిస్తూ ప్రచారం చల్పుతూ వచ్చారు.
1: Under these circumstances, Bharat propagated the sacred knowledge of great epics and sacred texts.
0: కనుక భారతీయ విద్యలనగా మహా విలువైనటువంటివి, ఘనమైనటువంటివి, సులభమైనటువంటివి.
1: Therefore, the knowledge of Bharat is highly sacred, highly valuable, the noblest of all.
0: అమృతమయమైనటువంటి యొక్క ఈ విద్యను ఈనాడు మనము అమృతంగా మార్చుకుంటున్నాము.
1: That అమృత విద్య, immortal knowledge, is just transformed into అమృత.
0: ఈ ఉజ్జయిని యూనివర్సిటీ యందు న్యాయశాస్త్రమును ప్రబోధిస్తూ వచ్చారు.
1: The law also was taught
0: ఉజ్జయిని.
1: In Ujjaini University,
0: అక్కడ ఈ న్యాయశాస్త్రములకు ఏమాత్రం కూడాను కించిత్ కళంకం లేకుండా చూసుకుంటూ వచ్చారు.
1: The law was taught there in Ujjaini University flawless.
0: ఈనాటి న్యాయములంతా కూడాను అన్యాయములుగా మారిపోతున్నాయి.
1: You know how law today is unlawful.
0: ఆ ఉజ్జయిని యూనివర్సిటీ యందు అన్యాయం కూడాను న్యాయంగా మారుతూ వచ్చింది.
1: Ujjaini University made every effort to transform injustice.
0: అన్యాయములకు కూడాను అవకాశం ఇచ్చేటువంటి వారు కాదు.
1: There was no chance or scope for injustice.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క విద్యార్థులు, ఇట్టి పవిత్రమైనటువంటి విద్యా ప్రబోధనలు అనాది కాలం నుండి కూడాను భారతదేశంలో కలుపుతూ వచ్చారు.
1: ఇన్ ఫ్యాక్ట్ స్టూడెంట్స్ ఆఫ్ హై స్టాండర్డ్స్ ఆఫ్ సేక్రెడ్నెస్ ద టీచర్స్ వర్ దేర్ మోర్ అండ్ మోర్ ఇన్ దోస్ డేస్.
0: దీనికి అవధులు కూడా ఎలాంటివి? దీనికి నివాస స్థానములు ఎట్లా ఉండేటువంటివి?
1: వాట్ వాజ్ ద డ్వెల్లింగ్ ప్లేస్?
0: బుద్ధుని యొక్క స్థితి నుంచి అజంతా ఎల్లోరాలు వాళ్ళ యొక్క నివాస స్థానములుగా ఉండేటువంటివి.
1: దే ఆర్ ప్లేసెస్ లైక్ అజంతా అండ్ ఎల్లోరా.
0: అజంతా లోపల అనేక మంది పిల్లలు చేరిపోయేటువంటి వారు.
1: మెనీ స్టూడెంట్స్ గ్యాదర్ దేర్ ఇన్ అజంతా.
0: వాళ్ళ నివాస స్థానం అలాంటిదే.
1: దాట్ వాజ్ దేర్ ప్లేస్ ఆఫ్ లైఫ్.
0: ఎల్లోరా లోపల వాళ్ళ భోజనశాలలు.
1: And Ellora happened to be the seat of learning.
0: Ajanta Ellora lu varak nivasa sthanamulu bhojana sthanamulu.
1: Ajanta and Ellora were the places where they stayed and learned.
0: Guruvulu kudanu swartharhitamainatundi varu.
1: The teachers were totally selfless.
0: వారి హృదయంలో ఆవిర్భవించినటువంటి యొక్క ప్రతి మధురమైనటువంటి వాక్యము ఆనందంగా పిల్లలకు అందించేటువంటి వారు.
1: The teacher shared all the knowledge that came out of their hearts in a sweet acceptable way.
0: ఏనాడు ఈ భోజనములు ఈ చదువులు విక్రయాలుగా మారిపోయినో ఆనాటి నుంచి మనుషుల యొక్క బుద్ధులంతా వికారముగా మారిపోతూ వచ్చాయి.
1: That day the teaching has come down to the level standard of commerce and business. We all our minds have been perverted.
0: ఏనాడు కూడాను భోజనం కానీ భజనలు కానీ లేక ఏ విధమైనటువంటి యొక్క తిండి పదార్థములు కానీ విక్రయాలు జరిగేటువంటివి కాదు.
1: Never food was sold. Never education was sold.
0: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
1: ఎడ్యుకేషన్ వాస్ ఆఫర్డ్ టోటల్
0: అందంగా పిల్లలకు అందించేటువంటి వారు.
1: ద టీచర్ షేర్డ్ ఆల్ ద నాలెడ్జ్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ దేర్ హార్ట్స్ ఇన్ ఏ స్వీట్ అక్సెప్టబుల్ వే.
0: ఏనాడు ఈ భోజనములు

0: Education was sold.
1: విద్య పరిపూర్ణమైనటువంటి యొక్క స్వేచ్ఛగా నడిచేటువంటిది.
0: ఎడ్యుకేషన్ వాస్ ఆఫర్డ్ టోటలీ ఫ్రీ.
1: సరస్వతి ఎవరి పోయిన కూడా బంధించేటువంటిది కాదు.
0: సరస్వతి ది గాడెస్ ఆఫ్ నాలెడ్జ్
1: స్వేచ్ఛావిహారం సల్పుతూ వచ్చింది.
0: ఇస్ నెవర్ ఆఫ్టర్ మనీ.
1: అలాంటి స్వేచ్ఛతో ఉండేటువంటి యొక్క ఈ సరస్వతిని ఈనాడు బంధించి అనేక రకమైనటువంటి యొక్క ఇక్కట్టుకు గురి చేస్తూ వచ్చారు.
0: టుడే ది గాడెస్ సరస్వతి ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ చైన్డ్ నౌ.
1: ఆమె పేరు మహాభారతి.
0: మహాభారతి
1: ఈ భారతదేశమును అనేక రకములుగా పోషించి పెంపించి విద్యను భరిపించి చాలా ఆనందాన్ని అనుభవించినటువంటిది భారతి.
0: భారతి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది స్ప్రెడింగ్ ఆఫ్ ద నాలెడ్జ్ ద డిస్సిమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ టు ఎవ్రీబడి.
1: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కలిష్యామి పద్మపోతవేసిన పద్మ పచ్చీవి చాలాచ్మి పద్మకేశరవర్ణని నిత్యం పద్మ లయం పద్మ సామం పాతు సరస్వతి అని ప్రార్థించేటువంటి వారు.
0: డైలీ ప్రేయర్ వాజ్ ఆఫర్డ్ టు గాడెస్ సరస్వతి ఎవ్రీడే.
1: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన.
0: సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాలన
1: ఇవన్నీ కూడాను ఈ సరస్వతి యొక్క వర్ణనలు.
0: దట్స్ ఆల్ ద నరేషన్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద గాడెస్ సరస్వతి.
1: అలాంటి సరస్వతి యొక్క నామము ఈనాడు ఉచ్చరించడానికి కూడాను మానవులకు అర్హత లేనట్టుగా ఈ ప్రభుత్వం బోధిస్తూ ఉంటుంది.
0: టుడే ది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ సచ్ దట్ యు హావ్ నో ఛాన్స్ ఈవెన్ టు ప్రే టు గాడెస్ సరస్వతి.
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను ఈ సరస్వతి ప్రజలను ఎన్నో విధంగా కూడాను కాపాడుకుంటూ వాక్యములు కూడాను పవిత్రమైన వాక్యములుగా ఉచ్చరిస్తూ వచ్చింది.
0: ఇన్ఫాక్ట్ గాడెస్ సరస్వతి protected the entire country and made our utterances
1: Saraswati,
0: word sacred.
1: Namastubhyam varade kamarupini vidyarambham karishyami vidyutpavata vativeshita padma patma vicharachi padma kesara vannani nityam padma layam padma samam patu saraswati annaru. Kanaka saraswatini inni vidhamulaga kudunu varnistu vacharu.
0: That was the description of God as Saraswati.
1: Tarvata ఈమెకు తగినటువంటి ఒక లక్ష్మి ఇందిర.
0: దెన్ కమ్స్ లక్ష్మి
1: ఇందిర లోకమాతామ రమామంగళ దేవత భార్గవి లోకజనని క్షీరసాగర కన్యక.
0: సో ఆల్సో గాడెస్ లక్ష్మి వాస్ ఎక్స్టోల్డ్.
1: ఇలాంటి భగవత్ స్వరూపాలంతా కూడాను ఈ లోకము లోపల మనుష్య స్వరూపంగా ఆవిర్భవించుతూ వచ్చాయి.
0: ఇట్ ఈస్ ఇన్ దిస్ ల్యాండ్ దట్ గాడ్ హ్యాస్ టేకెన్ అప్ హ్యూమన్ ఫామ్.
1: దైవమనగా ఏదో అగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు కాదు.
0: లెట్స్ నాట్ కన్సిడర్ దట్ గాడ్ ఈస్ నాన్ అపారెంట్ ఆర్
1: హిడెన్. సగోచరమైనటువంటి యొక్క స్వరూపాలు.
0: గాడ్ అస్యూమ్స్ హ్యూమన్ ఫామ్.
1: దైవం మానుష రూపేణ మనుష్య స్వరూపంతో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: గాడ్ ఇన్కార్నేట్స్ ఇన్ హ్యూమన్ ఫామ్ అండ్ మూవ్స్ అమిడ్స్ట్ అస్.
1: కానీ ఈనాటి మనుష్య ఆకారమును ఏమాత్రం కూడా అంగీకరించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు యాక్సెప్ట్ దిస్ వ్యూ దట్ గాడ్ టేక్స్ హ్యూమన్ ఫామ్.
1: కనుక భగవద్ విషయంలో కూడాను మన కర్మలు ఎందు కూడాను జ్ఞానం నందు కూడాను ఉపాసన ఎందు కూడాను మనం ఎన్నియో విధములకు దీన్ని ఆరాధన సరుపుతూ వచ్చాయి.
0: Therefore we have been worshipping God in every one of our actions, in our acquisition of the knowledge.
1: యస్య జ్ఞానోదయాసిందో ప్రగాఢస్య నగాగుణః సేవితావచ్చయో ధీరో శస్త్రియైతామృతాయ చ. అమరా నిర్జలాదేవ త్రిసా విభుజాసుర సుపర్వాణ సుమనస త్రివేశాది ఒకోష ఆదిత్యో దివితో ఆదిత్యనందన ఆదిత్య భవస్వప్న అమృతాంజన అన్నాడు. కనుక భగవతత్వాన్ని ఇన్ని రకములుగా వర్ణిస్తూ వచ్చారు.
0: దేర్ఫోర్ ద డివినిటీ ద డివైన్ ప్రిన్సిపల్ హ్యాస్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వేరియడ్ ఫార్మ్స్.
1: కనుక అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను విద్యా విధానం అనేటువంటిది ఉచితంగా బోధిస్తూ వచ్చారు.
0: Therefore, all the sacred knowledge was offered totally free.
1: శ్రీమంతులైనటువంటి వారి గృహం నుంచి ఇంత అన్నం తీసుకుని వచ్చి ప్రతి బిడ్డకు పెట్టేటువంటి వారు.
0: In fact, the food that was received from those people who can afford to share was distributed.
1: దానిని అమృతంగా భావించుకుని వారు ఆరగించి తదుపరి ఈ విద్యను అభ్యసించేటువంటి వారు.
0: They considered that food received that way as sacrificial food and shared with
1: others. జాతి మత భేదములు ఏమాత్రం కూడాను ఆనాడు కనిపించేటువంటివి కాదు.
0: And there were no differences whatsoever in those days.
1: సర్వులు ఒక్కటే.
0: All are one.
1: అన్ని విధములైనటువంటి యొక్క మార్గములు కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
0: దాట్ వాజ్ ది టీచింగ్ ఆఫర్డ్ టు
1: సంగీత సాహిత్య నృత్య సత్య ఇలాంటి మార్గములంతా కూడాను ప్రబోధిస్తూ వచ్చారు.
0: దేర్ ఆర్ వెరీ మెనీ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ లైక్ మ్యూజిక్
1: కమ్మరి కుమ్మరి దొమ్మరి మిమ్మరి వీర

0: In addition to that, we have got the carpentry and the pottery and the blacksmith also given knowledge.
1: ఇలాంటి కమ్మరి కొమ్మరి తొమ్మరి అందరినీ కూడాను ఈ విద్యల చేతనే వాళ్ళను అభివృద్ధి పరుస్తూ వచ్చారు.
0: ఆల్ కుడ్ అక్వైర్ దిస్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ కమ్ అప్ ఇన్ లైఫ్.
1: ప్రతి విద్యార్థి కూడాను గురువు చేత అందుకున్నటువంటివి.
0: ఎవ్రీ స్టూడెంట్ రిసీవ్ డైరెక్ట్లీ ఫ్రమ్ టీచర్.
1: గురువే లేకపోతే వీరికి విద్యలే రాదు.
0: వితౌట్ ద టీచర్ యూ కెనాట్ లెర్న్.
1: కానీ ఈనాటి గురువులు గురు చూపేటువంటి వారిగా ఉండాలి.
0: ద మోడర్న్ టీచర్ needs to show, needs to demonstrate. In fact, that was not the situation in
1: those days.
0: The teacher in those days was a noble one.
1: Medical అనేటువంటి ఈ ఆరోగ్య శాస్త్రాన్ని తప్పక తాను తర్జిద్దుతూ వచ్చాడు.
0: In fact, he authored this important branch of knowledge in medicine.
1: ఆనాడు ఈ చరకుడు అనేటువంటి పేరు చాలా గొప్ప ప్రఖ్యాతి గాంచినటువంటిది.
0: And he was highly reputed one in those days.
1: హార్ట్ ఈనాడు హార్ట్ జబ్బులోనే వచ్చితే దీనికంతా కూడా హార్ట్ రంగ మిషన్ పెట్టి దీన్ని ప్రత్యేకమైనటువంటి ఒక వ్యవస్థతో దీన్ని ఆపరేషన్ చేస్తూ వచ్చారు.
0: అండ్ టుడే యు నో ఆఫ్ ది హార్ట్ కంప్లైంట్స్ విత్ మేకింగ్ యూజ్ ఆఫ్ ది హార్ట్ రంగ మిషన్ ది కార్డియోలజిస్ట్
1: ఉపయోగించేటువంటి వారు కాదు.
0: అండ్ దట్ వాజ్ నాట్ ది సిచ్యువేషన్ ఇన్ దోస్ డేస్.
1: చరకుడు భగవత్ మంత్రాన్ని చెప్పుకుంటూ హార్ట్ పైన చేయి పెట్టి తన్మయత్తునిగా మర్చిపోయేటువంటి వాడు.
0: ద సర్జన్ కండక్టెడ్ ద ఆపరేషన్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: తదుపరి ఆ హార్ట్ జబ్బే ఉండేటువంటిది కాదు.
0: అండ్ ద హార్ట్ కంప్లైంట్ నేచురలీ గోస్.
1: ప్రతి రోగమునకు కూడాను భగవత్ యొక్క ఆనంద రాగమే ప్రధానమైనటువంటిది.
0: దేర్ ఫార్ గాడ్స్ నేమ్ ఈస్ రిసీవ్డ్ ఈస్ చాంటెడ్ అగైన్ వై ట్రీటింగ్ ఎనీ పేషెంట్.
1: శారీరక మానసిక ఆధ్యాత్మిక బలములన్నీ కూడా ఆనందమైనటువంటి ఒక భగవత్ నామం చేతనే ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: మ్యాన్ కెన్ బి బ్లిస్ఫుల్ బై చాంటింగ్ బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: భగవంతుని యొక్క అనుగ్రహము లేకుండా ఏ చింతితేన కూడా మనం అడుగు పెట్టలేము.
0: వితౌట్ గాడ్స్ గ్రేస్ యూ కెనాట్ మూవ్ ఫార్వర్డ్ ఈవెన్ ఎ స్టెప్.
1: ఈనాటి మానవుడు అడుగు పెట్టినంతా అన్యాయమే, అధర్మమే.
0: Wherever we go, wherever we put our step, it's
1: injustice.
0: All our mind is full of desires.
1: చూచే దృష్టి అంతా కూడాను ప్రేమమయమైనది కాకుండా ప్రేమ రహితమైన దృష్టిగా ఉంటుండాలి.
0: We don't have looks of love, but they're full of hatred.
1: అభ్యున్నత స్థితిని అడుగంటిపోయింది.
0: And there's no progress at all.
1: ప్రతి మానవుని ఎందుకును ప్రేమతత్వము పండించుకోవాల్సింది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ వీ షుడ్ రియలైజ్ అండ్ ఎక్స్పీరియన్స్ లవ్.
1: చెరకుని యొక్క బోధ ఇవియే.
0: దట్ ఈస్ ది టీచింగ్ ఆఫ్ దట్ సర్జన్.
1: భగవంతుడు ఎక్కడో లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్.
1: దేవుడనగా వేరు, దేశమంతులు లేడు, దేవుడు తన దేహమంది.
0: గాడ్ ఈజ్ నాట్ ఇన్ ఎ ఫారెన్ ల్యాండ్, గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ యూ.
1: కనుక భగవంతుడు అనేటువంటి వాడు ఎక్కడో పరదేశంలో లేడు.
0: God is not separate from you.
1: Tana hrudayamunande untunnadu.
0: He is installed in you.
1: Tana tone unnadu.
0: He is
1: tana ventane unnadu. Tana jantane unnadu.
0: He is with you, in you, above you, below you, around you.
1: Alanti sulabhamainatti margani ee naadu visparinchi.
0: We have forgotten that easy path.
1: Kashtamainatti margamni avalambinchi.
0: We want to follow the tough path.
1: Aneka samalaku guri avutunnadu manavudu.
0: We strain ourselves.
1: మానవునికి వచ్చినటువంటి బాధలను ఎలాంటివైనా కూడా క్షణంలోపల నివారణ గావించుకునేటువంటి వారు.
0: ఆల్ అవర్ సఫరింగ్ కెన్ వానిష్ ఇన్ ఎ మోమెంట్ ఆఫ్ టైం.
1: ఇవన్నీ కూడా భగవత్ నామస్మరణ చేతనే.
0: దిస్ ఈస్ పాసిబుల్ బై సింగింగ్ హిస్ గ్లోరీ.
1: కనుకనే కలియుగం లోపల హరే నామ హరే నామ హరే నామ ఇవ కేవలం కలవు నాస్తేవ నాస్తేవ గతి నిర్ణత. ఈ దీనికంటే ముఖ్యమైనటువంటి మరొక మార్గం లేదు.
0: అండ్ దేర్ఫోర్ ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి ఇట్ వాస్ సెడ్ the God's name is only the refuge to cross the all the difficulties and obstacles.
1: నామం కంటే మించినటువంటి శక్తి మరొకటి కనరాదు.
0: There is nothing greater mightier than God's name.
1: ఒక్కతూరి నామం తలిస్తే పెద్ద బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: The moment you chant his glory, sing his name, you will attain bliss.
1: ఆ నామం యొక్క శక్తిని ఎవరు కూడా అర్థం చేసుకోవటం లేదు.
0: None can comprehend the power of name of God.
1: హృదయ ధ్యానము,
0: మెడిటేషన్,
1: త్రేతాయుగ యజ్ఞము,
0: అండ్ ద సీక్రెట్ రిచువల్,
1: ద్వాపర యుగ అర్జనము,
0: ద్వాపర ద వర్షిప్,
1: కలియుగ నామస్మరణ,
0: అండ్ ఇన్ ది ఏజ్ ఆఫ్ కలి
1: కలుగునే నాలుగు
0: నామస్మరణ
1: నుంచి కూడాను ఎన్నో విధములైనటువంటి మార్గంలో భగవత్ నామాన్ని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: దట్స్ రీజన్ వై ద శాంక్టిటీ అండ్ ద గ్రేట్నెస్ ఆఫ్ నామస్మరణ ఇస్ స్ప్రెడ్ ఆల్ ది వరల్డ్ ఓవర్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మీరు సరైనటువంటి అర్థాన్ని ప్రబోధించుకుంటే మీ నుంచి లేనటువంటి యొక్క శక్తి ఎక్కడి నుంచినో లభ్యమవుతుంది.
0: సో యు నో ద ట్రూత్ దట్ విచ్ ఇస్ నాట్ ఇన్ యూ ఇస్ నాట్ ప్రెసెంట్ ఎనీవేర్.
1: ఐ అయస్కాంత శక్తి, మానవుని యందు ఉండేటువంటి శక్తి ఇంకెక్కడ కూడా కనిపించదు.
0: ద మ్యాగ్నెటిక్ పవర్ ఈస్ ప్రెసెంట్ టు ద మ్యాక్సిమం ఇన్
1: ఈ ప్రపంచంలో ఎన్ని శక్తులు ఉంటున్నావో అన్ని శక్తులు కూడా ఒక మానవుని యందే నుంచి ఉన్నవి.
0: ఆల్ ద కెపాసిటీస్ అండ్ పొటెన్షియాలిటీస్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ లేటెంట్ ఇన్ యూ.
1: అంతటి అధికమైనటువంటి మానవుడు ఈనాడు అల్పునిగా భావించుకుని కృంగిపోతున్నాం మనం.
0: దట్ మైటీ మ్యాన్ ఈస్ కన్సిడర్డ్ హిమ్సెల్ఫ్ ఏ వీక్లింగ్ టుడే.
1: కనుక మీరందరూ కూడా దైవాత్మ స్వరూపులు.
0: యు ఆర్ ఎసెన్షియలీ డివైన్.
1: దైవం ప్రత్యేకంగా మీకంటే వేరుగా లేదు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
1: మీ హృదయంలోందే ఉంటున్నాడు.
0: గాడ్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ హార్ట్.
1: దేవుణ్ణి చూడాలనుకుంటే మీ కన్నులు మూసుకుంటే ఆనందంగా మీకు కనిపిస్తాడు.
0: వన్స్ యూ క్లోజ్ యువర్ ఐస్ యూ కెన్ సీ గాడ్ విత్ ఇన్ యూ.
1: ఇలాంటి విశ్వాసం మీరు కోల్పోవడం చేతనే మీకు కనిపించడం లేదు.
0: బికాస్ ద ఫెయిత్ ఈజ్ లాస్ట్ యూఆర్ నాట్ ఏబుల్ టు విజువలైజ్ గాడ్.
1: ఉజ్జయిని,
0: ఉజ్జయిని,
1: కాశీ,
0: కాశీ,
1: ఈ అలంకార శాస్త్రమైనటువంటి యొక్క కాశ్మీరు,
0: కాశ్మీర్,
1: ఇవన్నీ కూడా గొప్ప భారతీయుల యొక్క మహత్తరమైనటువంటి శక్తులతో కూడినటువంటి స్థానములు.
0: దే ఆర్ ఫుల్ ఆఫ్ పవర్ అండ్ ద బ్యూటీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ భారత్.
1: నవద్వీపపురం లోపల న్యాయశాస్త్రము ప్రభావితం చేసుకుంటూ వచ్చారు.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ లా వాజ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొపగేటెడ్.
1: నవద్వారపురం అనేటువంటిది న్యాయమైన దీని స్థానము.
0: అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ దట్ లా హ్యాస్ బిన్ except
1: ఎక్కడ కూడా తేలినటువంటి న్యాయము అక్కడ వచ్చి తేలుతుంది.
0: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద ప్రాబ్లమ్ విచ్ హాస్ నాట్ బీన్ సాల్వ్డ్ ఎనీవేర్ ఈజ్ సాల్వ్డ్ దేర్.
1: ఇలాంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి భారతదేశంను మనం విస్మరించి
0: వి హావ్ ఫర్గాటన్ ద గ్లోరీ గ్రాండియర్ ఆఫ్ భారత్.
1: ఏదో విదేశంలో ఈ శక్తులు కలవని మనం ప్రయాణం చేస్తున్నాము.
0: ఇమాజినింగ్ దట్ దిస్ పవర్ ఇస్ ప్రెసెంట్ అబ్రాడ్
1: చాలా
0: మూవ్ అవే ఫ్రమ్ దిస్ కంట్రీ. ఇట్ ఈస్ ఎ మిస్టేకెన్ వ్యూ.
1: కనుకని మనం ఈ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలి.
0: సో వీ షుడ్ డిస్టెన్స్ అవర్ సెల్ఫ్.
1: అజ్ఞాన ప్రకాశాన్ని మనం వెలిగించుకోవాలి.
0: వీ షుడ్ డెవలప్ దిస్ అవేర్నెస్ ద ప్రాపర్ అండర్స్టాండింగ్.
1: అప్పుడే మనకు దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి యొక్క ఆనందం మనకు లభ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ బ్లిస్ ఇన్ యువర్ హార్ట్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ యొక్క విద్యా సంస్థల యొక్క ప్రభావములు,
0: ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్,
1: మున్ముందంతా నేను చెప్తాను.
0: భగవాన్ విల్ టెల్ అస్.
1: కానీ ఈనాడు మీకు కావలసినటువంటిది
0: వాట్ వీ నీడ్
1: టుడే. సర్వ శక్తులు కూడాను ఒక భారతదేశంలోందే ఉన్నవి.
0: వాట్ వీ నీడ్ టు నో టుడే ఇస్ దట్ ఎవ్రీథింగ్
1: సమస్త ప్రభావములు కూడాను ఒక భారతీయుల నుండి ఆవిర్భవిస్తున్నవి.
0: అండ్ ఎవ్రీథింగ్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సీక్రెట్ ల్యాండ్ ఓన్లీ.
1: ఒక సంగీత సాహిత్య విద్యలంతా కూడాను భారతీయులే దీనికి ప్రధానమైన సూత్రధారులు.
0: భారత్ హ్యాస్ బీన్ ద సెంటర్ ఆఫ్ మ్యూజిక్ అండ్ లిటరేచర్.
1: కనుకని ఇలాంటి పవిత్రమైన మన దేశమును ఎందుకు మనం విస్మరిస్తున్నాం?
0: వై షుడ్ వి ఫర్గెట్ దిస్ సీక్రెట్ ల్యాండ్?
1: ఇది ఏ పెద్ద అజ్ఞానం.
0: దిస్ ఈజ్ అ సైన్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: ఈనాటి విద్యార్థులు ఈ సత్యాన్ని గుర్తించగలలేక
0: దే ఆర్ నాట్ ఏబుల్ టు నో.
1: ఏదో భౌతికమైనటువంటి యొక్క ఆనందముల కోసమని ప్రాకులాడుతున్నారు.
0: దే హావ్ బీన్ స్ట్రగ్లింగ్ ఫర్ వరల్డ్లీ ప్లెజర్స్.
1: ఇదంతా కూడా మనకు లభ్యమయ్యేటువంటిది కాదు.
0: యూ కెనాట్ హ్యావ్ బ్లిస్ అవుట్ ఆఫ్
1: లభ్యమైన కూడా ఇవి మనకు శాశ్వతంగా నిలిచేటువంటిది కాదు.
0: దే విల్ నెవర్ స్టే విత్ యూ వన్స్ ఫర్ ఆల్.
1: కనుకని మనం ఈ యొక్క తోలుబొమ్మలోనే సర్వము చీరి ఉంటున్నది.
0: దేర్ఫోర్ విత్ ఇన్ దిస్ బాడీ ఎవ్రీథింగ్ ఈస్ కంటెయిన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: పూర్వము రెండవ భారత యుద్ధం నందు మహాయుద్ధం నందు
0: అండ్ ఇన్ దట్ బ్యాటిల్
1: రష్యన్స్ అంతా వచ్చి
0: మెనీ పీపుల్ కేమ్.
1: జైనీస్ అంతా వచ్చి
0: చైనీస్ రష్యన్స్ కే.
1: ఇంతే కాదు,
0: నాట్ ఓన్లీ దిస్,
1: ఈ యొక్క ఇతర దేశీయులందరూ కూడాను ఈ దేశం పైన పడి
0: ద ఫారినర్స్ వాంటెడ్ టు ఇన్వేడ్ దిస్ కంట్రీ.
1: జర్మన్ దేశం నుంచి కూడా హిట్లర్ బయలుదేరాడు.
0: హిట్లర్ స్టార్టెడ్ ఫ్రమ్ ద జర్మనీ.
1: అప్పుడు నేను చిన్నవాడు.
0: భగవాన్ వాజ్ సో యంగ్ అట్ దట్ టైం.
1: ఒక కమ్యూనిస్ట్ లీడర్ వచ్చి, బాబు నువ్వేమో చాలా బాగా కవిత్వం కడతావట, మా యొక్క లీడర్ దీనిపైన ఒక కవిత్వం కట్టి పాడండి అన్నారు.
0: One person approached Bhagavan when he was so young and he said that you are an excellent composer, why don't you compose a poem on our leader?
1: అప్పుడు నేను చెప్పాను ఒక తొట్టె తీసుకుని రామన్నాను.
0: And he wanted a small
1: చిన్న పిల్లలు ఊపేటువంటిది.
0: Oh, he wanted a swing to be brought, cradle to be brought.
1: అప్పుడు నేను ఒక పాట అప్పుడే చేశాను.
0: Bhagavan composed then and there itself.
1: 7

0: jo
1: it was a finest piece of lullaby. Oh my dear child, don't cry. If you cry, you cannot be a warrior, a worthy citizen of Bharat.
0: Yeduvaku pasibala yeduvaku tandri yediste ninnu parta veerudanaraya jo jo హంతకుడు హిట్టరు అమర రష్యాపై దండెత్తి వచ్చినని జడిసి ఏడ్చితివా జో జో. హిట్టరును చంపుటకు ఎర్ర సైన్యంబు వీరుడవు స్థాళీలు కలరు ఏడువకు జో జో. ఐక్యతగా ప్రజలంతా చేరి పోరాడి స్వాతంత్రమును పొందగలరు ఏడువకు జో జో. ఈ విధమైనటువంటి యొక్క పాటలు రాసి ప్రజల లోపల కూడాను మంచి ఆనందకరమైనటువంటి యొక్క లాలిపాటలుగా అందరికీ ప్రచారం చేసేవాడిని.
1: ద కంపోజిషన్స్ ఆఫ్ భగవాన్ దే వర్ రిసీవ్డ్ వెరీ వెల్ బై ద హోల్ పబ్లిక్. దే వర్ వెరీ హ్యాపీ అబౌట్ దీస్ కంపోజిషన్స్.
0: ఈ హీతరు ఈ అంతకు వీళ్ళందరూ సాయిబాబాకి ఎట్ట తెలుసును, చాలా చిన్న పిల్లవాడే అని చాలా ఆశ్చర్యపడేటువంటి వారు.
1: పీపుల్ వర్ వెరీ మచ్ సర్ప్రైజ్డ్
0: ఈ స్టాలిన్ వస్తున్నాడని చెప్తున్నారే, ఏ వీరికి తెలియనటువంటి పేర్లే, ఎట్ట తెలుసు ఈ పిల్లవాడికి.
1: హౌ ఇస్ దట్ యంగ్ Baba know the names of Hitler and Stalin?
0: Sai ki telinetunte vilevu.
1: There is nothing that Sai does not know.
0: Kani telinattu gaane nenu natan chestuntanu.
1: He pretends as if he does not know.
0: Eppudu charandi meeru ani nenu prashnistanu.
1: Bhagavan puts a question, when did you come?
0: Ayyo nenu ochindi telide Sai Babaku.
1: Does he not know when I came?
0: Telusu
1: kani
0: ninnu santosha pette nimittamai nenu ninnu prashnistunnanu.
1: But he puts that question to make you happy.
0: Eppudu vacharu adigithe nannu palakarinchadu swami potane ani aanandistaru.
1: Then once Bhagavan puts this question, when did you come? You are so happy that you can do
0: prashnistaru kani nenu veellu sandehistara naaku telusna teliyadani ee vidhanga anuvanistara ani ee bhavam naake enadu raledu.
1: Bhagavan never thinks that he doubts you, never thinks that he that you feel that whether he knows when you came here or not.
0: Tarvata konni dinamla ayin tarvata school pillalu vacharu.
1: A couple of days school children gathered.
0: Pillalu vachi
1: they came.
0: Babu nannu pilicheetunte varu satya satya ani pilicheetunte varu.
1: They all addressed Bhagavan as satya.
0: Satya neevu mem oka drama vestunnamu.
1: We want to enact a play.
0: Ee drama lo unnatundi neenta oka katha madri raasi.
1: We want you to compose.
0: దాన్ని ఒక పాట మాదిరి కట్టి.
1: We also include a song.
0: ఈ ప్రపంచానికి ప్రబోధం సాధించాలి, మీరు మాకు సహాయం చేయాలి అన్నారు.
1: And this has to be publicized and propagated. We want your help.
0: అప్పుడు నేను చెప్పాను.
1: Then Bhagavan said,
0: సరే సిద్ధంగా ఉండండి, ఇద్దరు పిల్లలు నాకు ఇవ్వండి అన్నాను.
1: He said, be ready, I want two boys.
0: ఇద్దరు పిల్లల్ని తీసుకుని వచ్చాను.
1: Two boys came.
0: వాళ్ళకు నేను నేర్పిస్తూ వచ్చాను.
1: And Bhagavan taught them.
0: ఏమిటని?
1: What is it?
0: ఆ పిల్లలకి ఈ పాటలు నేర్పించి పబ్లిక్ లో పోయి పాడాలి.
1: దీస్ టూ బాయ్స్ షుడ్ సింగ్ ఇన్ పబ్లిక్.
0: ఏమి కాలంబు వచ్చెను ఓ జనులారా, ఏమి కాలంబు వచ్చెను.
1: ఓ పీపుల్ వాట్ టైమ్స్ ఆర్ అహెడ్ ఆఫ్ అస్, వాట్ టైమ్స్ వీఆర్ ఇన్.
0: ఫేస్ పౌడర్ అంతరించి మోసగించి పసుపు పోయే, ఏమి కాలంబు వచ్చెను.
1: What are the times that we are in? In the name of face powder, we have given up that habit of applying turmeric.
0: Kanni poye mosaginche cheyinlu vache, emi kalambu vachenu.
1: And we have got artificial jewelry here in the place of genuine.
0: Ee vidhanga జైనాలకంతా కూడా తగినటువంటి వంతా కూడా చక్కగా బోధిస్తూ వచ్చేటువంటి వాడిని.
1: భగవాన్ టాట్ ఎవ్రీబడి ఇన్ అప్రోప్రియేట్ వే ఇన్ దోస్ డేస్.
0: ఎడమ చేతి కడాన ఎందు తెల తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు, ఏటి ఏషాలప్ప ఇవి.
1: వాట్ ఎ కైండ్ ఆఫ్ డేస్ వీఆర్. వీ హావ్ గాట్ దిస్ రిస్ట్ వాచ్ విత్ ద లెదర్
0: స్ట్రాప్. అవతారాలు ఏటి ఏషాలప్ప ఇవి.
1: వాట్ ఈస్ దిస్ కైండ్ ఆఫ్ మోడర్న్ ఫ్యాషన్.
0: ఎడమ చేతి కడాన ఎందు తెల తెల బిల్ల తోలు పట్టిడి గట్టి ఆరాడగడతారు. గడియారం అప్పుడు వచ్చింది కొత్తగా.
1: ఇట్ వాజ్ రిస్ట్ వాచ్ దట్ వాజ్ న్యూలీ ఇంట్రొడ్యూస్ హియర్ ఇన్ దిస్ కంట్రీ.
0: పొడుగాటి మీసములు కొరికి కత్తిరించి నాసికాముల దగ్గర నాలుగుంచుకుంటారు, ఏటి ఏషాలప్ప ఇవి.
1: ద లాంగ్ ముస్టాష్ హ్యాస్ బీన్ మేడ్ కట్ షార్ట్ ఎ ఫ్రెంచ్ కట్.
0: ఈ విధంగా పిల్లల లోపల కొన్ని ఆధునికమైనటువంటి భావాలంతా పోగొట్టి ప్రాచీన సంబంధమైనటువంటి యొక్క భావాలు ఉద్భిచ్చేది కోసమని నేను ఈ విధంగా పాటలు రాస్తూ పిల్లలకు బోధిస్తూ వచ్చాను.
1: దట్ వాస్ ది టీచింగ్ ఆఫ్ భగవాన్. హీ మేడ్ ఫన్ ఆఫ్ ది మాల్ దట్ ఈస్ మోడర్న్ సో దట్ పీపుల్ కెన్ థింక్ ఆఫ్ ద పాస్ట్ ది ఏన్షియంట్ గ్లోరీ.
0: కరణం సుబ్బమ్మ చాలా గొప్ప గుణవంతురు అని.
1: కరణం సుబ్బమ్మ వాజ్ ఎ చెస్ట్ వన్.
0: ఆమె ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చేది సత్య సత్య సత్య అని.
1: He always used to approach Bhagwan, calling him Satya.
0: నేను అప్పుడు 7వ సంవత్సరము.
1: Bhagwan was aged 7.
0: ఆమె పిలుస్తానే ఇంటికి పోయేటువంటిది కాదు నా గుణము.
1: He never responded immediately.
0: మా ఇంటికి ఎందుకు రాకూడదు బాబు?
1: They said, why don't you visit us today?
0: నేను ఇంకొకరి ఇంటికి రావడానికి నేను బిచ్చవాణి కాదే.
1: I am not a beggar to be at your doorstep.
0: మీరు పిలిస్తే వస్తాను కానీ పిలవండి నేను రాను.
1: I only come to you only after invitation.
0: అప్పుడు ఆమె చెప్పేటువంటిది.
1: Then she said,
0: నాయన మా భర్త కొంత చెడు పదార్థం లోపల చెడు ప్రాక్టీస్ లోపల ఉండి చాలా చెడిపోతున్నాడు, అతన్ని కొంచెం చక్క చేయండి.
1: అండ్ షీ ప్రేడ్, లుక్ హియర్ మై హస్బెండ్ ఇస్ ఫుల్ ఆఫ్ ఆల్ వైసెస్, ఐ ప్రే టు యూ టు కరెక్ట్ హిమ్.
0: చెప్పాను అతనిపైన కఠినమైన చర్య తీసుకుంటాను.
1: భగవాన్ సెడ్, ఐ టేక్.
0: నీవేమాత్రము బాధపడకూడదు.
1: డోంట్ ఫీల్ సాడ్.
0: కనుక ఆ విధంగా ఉంటే నేను చిన్నపిల్లలతో తెలియకుండా ఆయన ఎదురుగా పాటలు పాడిస్తూ ఉంటాను.
1: అండ్ భగవాన్ మేడ్ ఆల్ యంగ్ బాయ్స్ సింగ్ సాంగ్స్ అట్ హిస్ రెసిడెన్స్.
0: ఆయనకి ఏమైనా కోపం వస్తుందో ఏమో అన్నది.
1: అండ్ షీ సెడ్, ది హస్బెండ్ మే బి యాంగ్రీ విత్ యు.
0: ఎవరి కోపం వారికే శత్రువు.
1: Well, your anger is your enemy.
0: నన్ను ఏమి చేయలేదు.
1: Nothing will happen to me.
0: అని నేను పాటలు రాసేది చిన్న పిల్లల్ని పంపించేటువంటిది.
1: Having composed the song, Swami made boys sing.
0: ఏ విధంగా అతనికి బుద్ధి వచ్చేటట్టుగానే.
1: The reason is, the motive is to correct that man.
0: అతనికి సరైనటువంటి ఒక చిన్న మాటలతో వస్తే అది వచ్చేటువంటిది కాదు.
1: If it said softly,
0: he cannot. కఠినమైనటువంటి మాటల చేతనే అతని గుండెపైన నెప్పు వేయాలి.
1: By using harsh words only he can be corrected.
0: చెప్పి రెండు పాటలు రాపించి పిల్లల్ని పాడుకుంటూ పోమన్నాను.
1: భగవాన్ కంపోజ్ టూ సాంగ్స్ అండ్ వాంటెడ్.
0: కానీ పిల్లలు భయపడుతూ వచ్చారు.
1: బట్ చిల్డ్రన్ వర్ అఫ్రైడ్.
0: నేను వెంట ఉంటాను, నీకేం భయం లేదు, పోమని చెప్పని చెప్పి
1: భగవాన్ గేవ్ హిమ్ గేవ్ దెమ్ ఆల్ అష్యూరెన్స్ దట్ నథింగ్ వుడ్ హ్యాపెన్ టు దెమ్.
0: ఆయన కర్ణం పేరు నారాయణ రావు.
1: నారాయణ
0: నారాయణ రావు.
1: ద నేమ్ ఆఫ్ కర్ణం ఇస్ నారాయణ రావు.
0: అతను చెడు మార్గంలో ప్రవేశిస్తూ వచ్చాడు.
1: హీ వాస్ లివింగ్ ఇన్ ఎ రాంగ్ వే.
0: అప్పుడు అతను చప్పుడు చెప్పాలి.
1: హీ షుడ్ బి టాట్ ఎ లెసన్.
0: కులము వారలు నిన్ను కుండముట్టానివరు.
1: యూ విల్ బి ఎన్ అవుట్కాస్ట్ బై యువర్ ఓన్ కమ్యూనిటీ.
0: బంధువులు నిన్ను చూచి బయట వెళ్ళగొడతారు.
1: ఆల్ యువర్ రిలేషన్స్ విల్ కిక్ యూ అవుట్.
0: స్నేహితులు నిన్ను చూస్తే చెప్పుతో కొడతారు.
1: ఫ్రెండ్స్ ఆల్సో విల్ బీట్ యూ విత్ దేర్ స్టిక్.
0: ఇంత కఠినమైనటువంటి వేసి
1: సచ్ హార్ష్ వర్డ్స్.
0: నీ యొక్క ఆటలంతా మానివేయమని చెప్పని బోధిస్తూ వచ్చాను.
1: భగవాన్ వాంటెడ్ హిమ్ టు స్టాప్ ఆల్ హిస్ వైస్.
0: మంచి రాగమునే వేస్తూ వచ్చాను.
1: అండ్ హీ స్టార్టెడ్ టీచింగ్ హిమ్ రైట్ ఫ్రమ్ ద
0: బిగినింగ్. దానితో అతను మంచి వాత పడిపోయింది, అన్ని నిలిపివేశాడు.
1: అండ్ దెన్ ఇట్సెల్ఫ్ హి స్టాప్డ్ ఆల్ దిస్.
0: సుబ్బమ్మ చాలా ఆనందపడి.
1: సుబ్బమ్మ వాస్ హ్యాపీ.
0: చిన్నవాణ్ణి నేను పోతుంటే పరిగెత్తి వచ్చి నా పాదాలపైన పడింది పాపం.
1: వైల్ భగవాన్ వాస్ ప్రొసీడ్ పాసింగ్ బై షీ ఫెల్ ఇట్ ఇస్.
0: రాజు నీవు చిన్నపిల్లవాడు కాదు. ఆకారం చిన్నదే కానీ గోపాల మహాశక్తి ఉంటున్నది.
1: రాజు యూఆర్ దో యూఆర్ సో స్మాల్ యూ హావ్ గాట్ మైటీ.
0: ఇంత ధైర్యంగా ఇంత సాహసంగా పెద్దలను ఎదిరించేటువంటి వాడు లోకంలో ఎక్కడా కనిపించడం లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ వీ డోంట్ హ్యావ్ ఎనీబడీ హూ కెన్ టీచ్ ఎ లెసన్ టు ఎన్ ఎల్డర్లీ పర్సన్ లైక్ దిస్.
0: కులము వారం నిన్ను కుండముట్టాను ఇవరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యువర్ ఓన్ పీపుల్ విల్ అవుట్ కాస్ట్ యూ.
0: స్నేహితుల నుండి చూస్తే చెప్పుతూ కొడతారంటే ఎవరైనా ఊరుకుంటారా?
1: విల్ ఎనీబడీ కీప్ క్వైట్ ఆన్ లిసనింగ్ టు ద స్టేట్మెంట్ దట్ యూ విల్ బి బీటెన్ బై స్లిప్.
0: ఈ విధమైన వ్యాసి అతను చేస్తే అప్పుడు ఆమె తెలుసుకుంది.
1: Then she could understand.
0: Venkappa grumabbayani pilchindi.
1: And she called, Venkappa,
0: ee pillavaadi nivemo chinna pillavaadi ga nee kumarudu ga nee bhavistunnavu.
1: You consider that he is so young.
0: Chaala mosapadi pothunnavu.
1: You are totally deceived.
0: Kaadu kaadu.
1: No.
0: Goppa shaktivantudu.
1: He is highly powerful.
0: Inka mummundanta kuda lokaniki chaala aadarshanni nirupistu vastadu.
1: In future he is going to be an ideal to the entire world.
0: కనుక నీవేమాత్రం కూడా నువ్వు కుమార భావంతో పెట్టుకోవద్దు.
1: డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ద సన్.
0: నా ఇంటికి పంపించు అని.
1: అండ్ యూ సెండ్ హిమ్ టు మీ.
0: ఆయన చెప్పాడు.
1: హీ సెడ్,
0: మాకు ఈ దత్తత అనేటువంటిది ఎప్పుడు చెల్లేటువంటిది కాదు.
1: ఐ డోంట్ గివ్ మై
0: మాకు ఉన్నటువంటి శక్తితో మేమే
1: పోషించుకుంటాము.
0: కాబట్టి నేను ఇంకొక ఇంటికి పంపను అనేది.
1: ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ టు గివ్ హిమ్.
0: ఈ విధంగా కూడా నువ్వు ఎవరి చేత కూడా నువ్వు చిక్కుకోకుండా
1: without being caught by anybody
0: సాహస ధైర్యం చేత ఏకాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ వచ్చారు.
1: విత్ ఆల్ ద కరేజ్ He spent life in solitude. It is a truthful life. ఎందుకనగ దోషములు ఏ మాత్రము లేవు. Because there is no mistake whatsoever. దోషరహితమైనటువంటి వారికి భయం ఎందుకు ఉంటుంది? When there is no mistake, లేదు. No fear. ధైర్యంతో సాహసంతో ముందు పోయేటువంటి వాడు. With all the courage and valor, he proceeded. ఈ విధమైనటువంటి దీంట్లో కొన్ని కొన్ని నాటకాలు కూడా రాస్తూ వచ్చేటువంటి వాడిని. Bhagwan composed dramas also. చిన్న డ్రామాలు వేసేది. He has written small drama. పిల్లలందరినీ తీసుకునేటువంటిది. And correct all four. చెప్పినట్టు చేస్తారా అనేటువంటిది వేసేది. One drama written by him is, would you act according to what you say? ఇంటిలో అమ్మ. Mother at home. తల్లి తండ్రి గురువు. ఈ ముగ్గురే చాలా ప్రధానమైనటువంటి వారు. Three are most important. Mother, father and the teacher. తల్లి సాయంకాలము 10 మంది స్త్రీలను కూర్చోబెట్టుకుని వేదాంతాన్ని బోధించేటువంటిది. ఇన్ ది ఈవినింగ్ టైమ్ మదర్ షేర్స్ హర్ నాలెడ్జ్ ఆన్ స్పిరిచువాలిటీ విత్ ఇన్ ది నైబర్హుడ్. నేను కూర్చునేటువంటి వాడిని. భగవాన్ యూజ్ టు సిట్ దేర్. అప్పుడు ఆమె చెప్తుంది, దెన్ ఏమని పంచాంగము రామప్ప భార్య, షీఈస్ వైఫ్ ఆఫ్ పంచాంగం రామప్ప, ఆమె పేరు కూడా కామేశ్వరి. హర్ నేమ్ ఇస్ కామేశ్వరి. ఆమె పుస్తకాన్ని చదివేటువంటిది. షీ యూజ్ టు రీడ్ ద బుక్. ఏ పుస్తకాలు? గొప్ప వేదాంత పుస్తకాలు. దర్ వేదాంతిక్ టెక్స్ట్. ఈ వేదాంత పుస్తకాలు చదివితే ఆమెకి ఏమాత్రం అర్థమే రాదు. బట్ దే కెనాట్ ఫాలో వాట్ ఈస్ అక్షరాలు కూడా సరిగ్గా తెలియవు. దే డోంట్ నో ఈవెన్ లెటర్స్ ఆల్సో. ఏదో చెప్పేటువంటిది పాప. షీ యూజ్డ్ టు టీచ్ ఇన్ హర్ ఓన్ వే. అయ్యో భగవంతుడు ఇలాంటి వాడు, అలాంటి వాడు, ధర్మసిద్ధుడు, భగవంతుడు మహా ప్రవీణుడు, చాలా సత్యవాత్ పరిపాలకుడు అని బోధించేటువంటిది. షీ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ గాడ్ హుడ్ as most powerful one, the all knowing one, an expert in every field. అప్పుడు దెన్ ఒక పాట రాశాను. భగవాన్ హస్ రిటన్ ఎ సాంగ్. ఏమని? వాట్ ఈస్ ఇట్? ఎరుపు మరపనకుండా జాగ్రత్త నిర్తముకు స్వప్నాశ శక్తులు అరమరం లేకుండా ఎప్పుడు తరచుకున్న జీవాత్మ చదివిడి తారకం అన్నాను. ఎరుకు మరుపు అనకుండా జాగ్రత్త నిరతముఖ స్వప్నాశుక్తిలో అరమరలు లేకుండా ఎప్పుడు తరచుకొని జీవాత్మ చదివి తారకము సూటెరుగవలనన్నా సద్గురుని కృపచే తారతమ్యము అనువన్నన్నా. ద ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ రిమైన్స్ ఆల్ ద సేమ్ ఇన్ ద వేకింగ్ స్టేట్ ఇన్ ద డీప్ స్లీప్. చెప్పేది ఆమె, దీనికి అర్థం చెప్పేది తారకం తారకము సూటు సూటు ఎరుగవలనన్నా ఎరుగవలనన్నా ఇదే అర్థం. షీ యూజ్ టు రిపీట్ ఇన్ వెర్బాటమ్ వాట్ ఆల్ దట్ ఈస్ రిటన్ బై భగవాన్. ఈ విధంగా చెప్తుంటే నేను పోయేది రాత్రి సమయం చూసుకొని, అవగారు మీరు దీనికి తగినట్టుగా చెప్తే బాగుంటుంది కానీ తారకం తారకము సూటు సూటు ఎరుగవన్న నీవేం అర్థం చెప్పినట్టు అవుతుంది, సరైనటువంటి అర్థం చెప్పాలి అని.
2: భగవాన్ యూస్ టు టెల్ హర్ వై డోంట్ యూ ఎక్స్ప్లెయిన్ ప్రాపర్లీ, ఇఫ్ యూ రిపీట్ ది ఎగ్జాక్ట్ వర్డ్స్ పీపుల్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్.
1: కనుక మీరు తగినటువంటి రీతిగా పెద్దలకంత ఆడవాళ్ళకంతరికీ బోధించమని చెప్పి.
2: సో యూ టీచ్ ప్రాపర్లీ ఎక్స్ప్లెయిన్.
1: అలాంటి స్త్రీలకు చదువులు తక్కువ.
2: And we, most of the women were illiterate.
1: ఇలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఇంత కూడా స్త్రీలు చేరి సాయంకాల పూట ఏదో ఒక భగవత్ పారాయణం జరుపుతుండేటువంటి వారు.
2: Women in the neighborhood assemble at one place, go through a text.
1: ఈ విధమైనటువంటి సంస్థలు ఆనాటి నుండి కూడా నేను ప్రారంభం చేస్తూ వచ్చాను.
2: That was the beginning of the starting of the institution.
1: సత్సంగ ప్రభావము అని చెప్తూ వచ్చాను.
2: And it affects the good company.
1: పిల్లల్ని పిలిచారు, పండర భజన చేయండి.
2: And Bhagwan wanted boys to do pandari bhajan.
1: మంచి కాడకు గజ్జలు కట్టుకునేది.
2: అండ్ దే షుడ్ హ్యావ్ ఆల్ దట్ విచ్ ఇస్ నీడెడ్.
1: మంచి తాళం తీసుకునేది.
2: అండ్ దే ఆల్సో పిక్డ్ అప్ ది సింబల్స్.
1: మంచి ఎగురుతూ పోయి పిల్లలంతా కూడా బజారు బజారులు అన్నప్పుడు అందరిని నిద్రపోయేటువంటి వారిని కూడా మేలుకొని పెట్టేది.
2: బాయ్స్ సింగ్ డాన్స్ అలాంగ్ ద స్ట్రీట్స్ వేకింగ్ అప్ ఎవ్రీబడి ఇన్ ద నైబర్హుడ్.
1: తెల్లవారు 7 గంటల వరకు లేచేటువంటి వారు కాదు ఆ గ్రామంలో.
2: That was the situation. People didn't get up at 7 o'clock in the morning. Bhajan
1: cheppinchadam cheta 5 gantalake lechi
2: because of this bhajan singing
1: chesi bhagavat prarthana jaripetunte vaalu.
2: Because of singing along the street, people woke up at 5 o'clock in the morning.
1: Karataalamulanu chebatti dattilambiga jutti కామక్రోధముల కొట్టి ఈ షిరిడి మార్గము బట్టి జై జయ రంగా జై జయ సాయి జై జయ అనుచునురయమున రండి.
2: Taking symbols, we proceed towards the Shirdi. Come on, dance. Step after step, let us reach Shirdi. That was the song composed by him. And that's the way people woke up.
1: అప్పుడు అందరూ లేచేటువంటి వాళ్ళు. అదే నగర సంకీర్తన.
2: That was the mark of the beginning of Nagar Sankirtan.
1: ఎప్పుడు నేను ప్రారంభించాను?
2: When was it was commenced?
1: ఈ శరీరమునకు 7వ సంవత్సరము.
2: Bhagavan started this movement of Nagar Sankirtan at the age of 7.
1: ఈ సుబ్బమ్మ పాపం రాత్రి పండుకునేటువంటి ఈ భజన లోపల నాకు చూస్తే ఏమంటాడో ఏమో అని నాకు తెలియకుండా వెనక వెనక వచ్చి ఆమె కూడా తాళాలు కొట్టుకుంటూ వచ్చేటువంటిది.
2: సుబ్బమ్మ ఆల్సో యూస్ టు జాయిన్ ద కోరస్ ఇన్ ఎ సైలెంట్ వే.
0: ఈ విధముగా కూడాను పుట్టినప్పటి నుంచి కూడాను ఈ శరీరము ప్రచార ప్రబోధంలోనే కాలంలో కావించుకుంటూ వచ్చింది.
2: రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ది అడ్వెంట్ ఆఫ్ భగవాన్ హ్యాస్ బిన్ సెంటర్డ్ రౌండ్ దిస్ యాక్టివిటీ ఆఫ్ డిసెమినేటింగ్ నాలెడ్జ్, passing on the sacred teaching to the world.
0: ఈ పండర భజన చేస్తుంటే పల్లెల నుంచి వచ్చేటువంటి వాళ్ళు,
2: people from the neighboring villages also attended, but this
0: ఈ పండర భజన లోపల అందరూ తన్మయత్తులైపోయేటువంటి వాళ్ళు.
2: All have forgotten themselves in ecstasy.
0: పాపం సుబ్బమ్మ చాలా ఆనందపడేటువంటిది.
2: సుబ్బమ్మ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.
0: ఆనాడు 2 రూపాయలు ఇచ్చేస్తే ఓ పెద్ద బరుగుల మూట వచ్చేటువంటిది.
2: విత్ 2 రూపీస్ యూ కెన్ హ్యావ్
0: మూటలు తెప్పించి అందరికి పంచేటువంటిది పాపం.
2: అండ్ ఆల్ దిస్ ప్రసాద్ వాజ్ డిస్ట్రిబ్యూటెడ్ ఎవ్రీబడి.
0: కనుక బాల్యం నుండియే ఈ యొక్క దివ్యమైనటువంటి భావాన్ని మనం అలవర్చుకోవాలి.
2: వీ షుడ్ డెవలప్ డివైన్ థాట్స్ రైట్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్.
0: నన్ను చదువు నిమిత్తమై కమలాపురం అని పంపారు.
2: భగవాన్ వాజ్ సెంట్ టు కమలాపూర్ ఫర్ స్టడీస్.
0: కడపకు సమీపంలోనే ఉంటుంటాది.
2: అండ్ ఇట్ ఇస్ సో క్లోజ్ టు కడప.
0: తాడిపత్రికి కడపకు మధ్యలో ఉంటుంటాది కమలాపురం.
2: ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ తాడిపత్రి అండ్ కడప.
0: ఆ కమలాపురంలో పోతే
2: దేర్ ఇన్ కమలాపురం
0: ఎట్ట తెలిసిపోయిందో ఏమిటో కొట్టే సుబ్బన్న అనేటువంటి వాడు పరిగెత్తొచ్చాడు నా దగ్గరికి.
2: ఎ పర్సన్ బై నేమ్ కొట్టే సుబ్బన్న కేమ్ రన్నింగ్ ఆల్ ద వే.
0: సత్యం రాజు మీరు చాలా మంచి కవిత్వం కడతారట.
2: He said, "Oh Raju, you are an excellent composer."
0: కవిని కాదయ్యా, నేను కవిత్వం కట్టటం లేదు, నాకు నోటుకు వచ్చినవన్నీ కవిత్వమే, నేను చెప్పినవన్నీ కవిత్వమే.
2: భగవాన్ సెడ్, "It's not composition. Whatever I say, it is poetry. Whatever I write, is literature."
0: చూడండి, మీకు ఒక జత నేను చొక్కా నిక్కరు గుచ్చాను.
2: I'll get it a pair.
0: చీ, అట్లాంటి మాటలు ఇక్కడ రావద్దు. నీ బిచ్చం కోసం నేను కాచుకున్నానా, అట్లయితే నేను నీతో మాట్లాడను అని చెప్పాను.
2: ఐఎమ్ నాట్ ప్రిపేర్ టు యాక్సెప్ట్ ఆల్ యువర్ గిఫ్ట్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ టు యూ ఇఫ్ యూ కమ్ విత్ సచ్ ప్రపోజల్.
0: అప్పుడు ఆయన వచ్చి నాకు కొత్తది ఒక మందు వచ్చింది.
2: ఇట్ వాజ్ ఎ టైమ్ వెన్ ఎ న్యూ మెడిసిన్ వాజ్ ఇంట్రొడ్యూస్ ఇన్ ద మార్కెట్.
0: ఆ మందు యొక్క ఫలితములంతా రాసిచ్చాడు.
2: హీ నరేటెడ్ ఆల్ ద రిజల్ట్స్.
0: దాని పేరు బాలభాస్కర అని పేరు.
2: ద నేమ్ ఆఫ్ ద మెడిసిన్ హ్యాపెన్ టు బి బాలభాస్కర.
0: ఆ బాలభాస్కర పేరు పైన ఒక పాట రాసిచ్చి పిల్లల్ని ఇస్తాను నేను, ఆ పిల్లలతో బజారు బజారు పాడించండి.
2: హి వాంటెడ్ భగవాన్ టు రైట్ ఎ సాంగ్ ఆన్ బాలభాస్కర మెడిసిన్ విచ్ వుడ్ బి లెర్న్ బై బాయ్స్.
0: ఇంకో గంటకు రాపోమన్నాను, ఇంకో గంటకు రామన్నాను.
2: భగవాన్ వాంటెడ్ హిమ్ టు రిటర్న్ ఆఫ్టర్ అన్ అవర్.
0: క్లాసులు ఉన్నాయి, క్లాసులు జరుగుతున్నాయి.
2: అండ్ ఇట్ వాస్ ద టైమ్ ఇన్ క్లాసెస్ వర్ ఆన్.
0: కొండప్ప చాలా కఠినమైన వాడు.
2: కొండప్ప ఈజ్ ఎ వెరీ స్ట్రిక్ట్ డిసిప్లినేరియన్.
0: అబ్దుల్ ఖాదర్ చాలా మంచివాడు.
2: ఇట్స్ వెరీ గుడ్.
0: కనుక ఇలాంటి వీటితో నేను నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాలి.
2: సో ఐ షుడ్ డిశ్చార్జ్ మై
0: డ్యూటీ. ఇది గడిచిన తర్వాత నేను వస్తాను, మీరు రండి ఒక గంట అయిన తర్వాత అన్నాను.
2: బెటర్ యు కమ్ ఆఫ్టర్ అన్ అవర్.
0: మెట్టు వేశాను, పాట చెప్పాను.
2: అండ్ హీ జస్ట్
0: దొరికే బాల భాస్కర బాలకులారా, రండి బాలకులారా.
2: ఓ బాయ్స్ కమ్ హియర్, వీ కుడ్ హ్యావ్ దిస్ న్యూ మెడిసిన్ బాలభాస్కర.
0: కడుపు బురము కాళ్లవాపులు చేతి మోదులను చెడుగుణముండి అజాగరూక పోషణ నుండి అకృత్పిల్హ వ్యాధుల నుండి అజీర్ణ విరేచనముల నుండి అఖండ మగు బాగా పరిచేయండి బాలకులారా, రండి బాలకులారా.
2: ఓ బాయ్స్ కమ్ హియర్, టేక్ దిస్ బాలభాస్కర. ఇట్ విల్ గివ్ యు రిలీఫ్ ఫ్రమ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పెయిన్ జాయింట్ పెయిన్.
0: అది ఎక్కడ అని అడిగేరన్నా,
2: ఇఫ్ యు ఆస్క్ వేర్ ఇట్ ఇస్ అవైలబుల్,
0: అదిగదిగో కొట్టే సుబ్బన్న,
2: దేర్ ఇస్ ద షాప్ ఆఫ్ కొట్టే సుబ్బన్న,
0: అంగడి ఎందే దొరుకును అన్నా,
2: ఇట్ ఇస్ అవైలబుల్ దేర్.
0: బాలకులారా,
2: ఓ బాయ్స్,
0: రండి బాలకులారా.
2: కమ్ అలాంగ్ హియర్ బాయ్స్.
0: ఈ విధంగా వాడికి రాస్తే వాడికి పండిత జీ గోపాలాచార్యుల పవనమైన టానిక్ కన్నా బాలకులారా, రండి బాలకులారా.
2: ఇట్ ఇస్ ఎన్ ఎక్సలెంట్ టానిక్ విచ్ హ్యాస్ బీన్ యాక్సెప్టెడ్ బై గోపాలాచార్య.
0: ఇవన్నీ చెప్పేటప్పటికి ఆ కొట్టే సుబ్బన్నకు చాలా ఉల్లాసం అయిపోయింది.
2: కొట్టే సుబ్బన్ వాస్ వెరీ మచ్ ఎంకరేజ్డ్ బై
0: ద బుట్టడు. లడ్డు తీసుకొచ్చాడు.
2: అండ్ హీ బ్రాట్ లడ్డూస్.
0: నేను చెప్పాను నా దగ్గర తీసుకురాదు, అందరికి మొదలు పంచు అన్నాను.
2: హి సెడ్ డోంట్ బ్రింగ్ ఇట్ హియర్, డిస్ట్రిబ్యూట్ ఎవ్రీబడి.
0: నేను తీపి ముట్టను.
2: భగవాన్ నెవర్ టచ్ ది స్వీట్.
0: ఏ పుట్టినప్పటి నుంచి నేను ఆ తీపినే ముట్టలేదు.
2: రైట్ ఫ్రమ్ హిస్ బర్త్ హి నెవర్ టచ్డ్ ఎనీ స్వీట్.
0: నా దగ్గర కావలసినంత తీపి ఉంది. నా మనసే తీపు, నా ప్రేమనే తీపు, ఇంక ఈ ప్రేమనెంత నాకంటే.
2: వై స్వీట్ ఈస్ నీడెడ్ హీస్ ఆల్ స్వీట్నెస్ హీస్ ఆల్ స్వీట్ హింసెల్ఫ్.
0: అందరికి పంచిచ్చాను.
2: And the sweets were distributed to all.
0: ఈ విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఏదో ఒక రీతిగా సహాయం చేసి వాళ్ళకు ఉత్సాహపరిచి వాళ్ళకి ఆనందపరిచేటువంటిది నా యొక్క ప్రధానమైన కర్తవ్యం.
2: భగవాన్ మేడ్ ఎవ్రీబడి హ్యాపీ, encouraged everybody and he has shown the correct path to everyone.
0: And
2: in fact, Bhagavan is not
0: satisfied
2: with this education.
0: Many of them,
2: what for is this
0: education? You are
2: after dhanarjana to earn, not for gunarjana.
0: Virtues.
2: Money is necessary anyway.
0: కానీ ధనమే ముఖ్యం కాదు.
2: ఇట్స్ నాట్
0: ధనం కూడా చాలా ముఖ్యము.
2: ఇట్స్ నాట్ ది బి ఆల్ అండ్ ఎండ్ ఆల్.
0: నేను ఎన్ని చదువులు చెప్పినప్పటికీ, ఎన్ని విద్యలు బోధించినప్పటికీ అవి మధ్యలో నిలిచిపోతున్నాయి.
2: ఆల్ దట్ యు లెర్న్ యు ఫర్గెట్ ఇన్ ద మిడిల్.
0: ఈనాడు అవసరమైన విద్య ఆధ్యాత్మిక విద్య.
2: వాట్ యు నీడ్ టుడే ఇస్ స్పిరిచువల్ నాలెడ్జ్.
0: విజ్ఞానం ఆధ్యాత్మిక విద్య విజ్ఞానం.
2: ఇట్ ఇస్ ఓన్లీ స్పిరిచువల్ నాలెడ్జ్ విచ్ ఇస్ ది కరెక్ట్.
0: దానిని హృదయానికి అందించాలి.
2: దట్ హస్ టు బి అక్సెప్టెడ్.
0: ఆ పవిత్రమైనటువంటి ఒక తారము ఒక రామాయణం నందే ఉన్నది.
2: And then comes Ramayana.
0: Ramayanamu maha puratamainatuvanti grantham.
2: Ramayana is an ancient text.
0: ఎన్ని విధమైనటువంటి యొక్క దీంట్లో అవాంతరములు వచ్చినప్పటికీ దాన్ని సాధించి తట్టుకొని నెట్టుకొని ముందుకు సాగినటువంటిది రామాయణం.
2: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఆబ్స్టకల్స్ ఆన్ ద వే రామాయణ కుడ్ సర్వైవ్.
0: ఆ రామాయణంలో ఉన్నటువంటి సూత్రములు ఎవరికి అర్థం కానటువంటివి కూడా ఉన్నాయని.
2: దేర్ ఆర్ మెనీ ప్రిన్సిపల్స్ ఇన్ రామాయణ దట్ వి డు నాట్ నో.
0: చిన్న చిన్న రూపములంతా కూడా తీసి
2: ఆల్ ది సటిలిటీస్
0: పెద్ద వృక్షంగా పెంచి ఆ వృక్షం నీడ లోపల మిమ్మల్ని అందరినీ చల్లగా ఆనందంగా విశ్రాంతి తీసుకోమని చెప్పే కోసమని నేను రేపటి నుంచి ప్రయత్నం చేస్తాను.
2: భగవాన్ విల్ మేక్ అస్ ఆల్ రెస్ట్ అండర్ దట్ హ్యూజ్ ట్రీ బై ఎక్స్ప్లెయినింగ్ ది సటిలిటీస్ ఆఫ్ రామాయణ.

0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్యే యథా గృహం, పాలయందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ ఘీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్యే యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్యే యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా ఇక్కడను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్న మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద డివినిటీ ఆల్ ఓవర్ ది యూనివర్స్.
0: కన్నుల యందు చూపు వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ దేర్ విజన్ ఇన్ అవర్ ఐ,
0: చెవుల యందు శబ్దం వచ్చినట్టుగా,
1: జస్ట్ యాజ్ యు లిసన్ టు ద సౌండ్,
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: గాడ్ మేనిఫెస్ట్ హింసెల్ఫ్ బై వే ఆఫ్ అవేర్నెస్ ఇన్ హ్యూమన్ బాడీ.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: దేర్ ఇస్ నో ప్లేస్ ఇన్ దిస్ వరల్డ్ వేర్ దేర్ ఇస్ నో గాడ్.
0: కనుకనే దైవం సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛకు ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి.
1: The name is ప్రకృతి or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలుబడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ద సీడ్ జర్మినేట్స్ ఇన్ ద ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పమునకు ఆధారమైన పరిణామములే.
1: ఇట్స్ ఓన్లీ చేంజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద ఫ్లవర్ దట్ గ్రోస్ ఇన్ టు ఎ టెండర్ ఫ్రూట్ అండ్ ద ఫ్రూట్ దేర్ ఆఫ్టర్.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటివాడు.
1: ఫర్ ది ఎంటైర్ యూనివర్స్ గాడ్ ఈస్ ది సీడ్.
0: ప్రతి మానవుని ఎందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సచ్చిత్ ఆనందమనేటువంటి పుష్పముగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్. సత్యమనే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: It's a moral value.
0: ప్రియం బ్రూయాత్. ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: ది స్పీక్ షుడ్ బి స్పోకన్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: ఇట్స్ ఎ రైచియస్ వే ఇన్ హ్యూమన్ లైఫ్.
0: బ్రూయాత్ సత్యం అప్రియం. అతనికి ప్రియం కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: జస్ట్ యాజ్ ఇట్ ఇస్ రిలీజ్డ్ నెవర్ అటర్ ఎ లై.
0: సత్యమనేటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: ద ట్రూత్ హ్యాస్ గాట్ ఆల్ దట్ అక్సెప్టబిలిటీ అట్రాక్షన్ అండ్ ప్లేస్.
0: కనుకనే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తే నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: మ్యాన్ ఈజ్ ద కాంబినేషన్ of these three aspects, morality, righteousness and spirituality.
0: Atti pavitramaina manavudu ee naadu naitikamnu kolpoyi dharmikamnu visvarinchi aadhyatmikamnu ye maatram kudunu manasunandu talanchatam ledu.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: Manavattamanaga ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: This is the main quality that man should cultivate.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతో వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు.
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యు ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఇస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: In fact, only installation of statues is taking place, but their message is buried.
0: Enduku ee vidhamainatvanti yokka aadambaramainatvanti yokka natakam?
1: Why this pomp and show, the whole drama?
0: Vigrahamulanu poojinchadamu, kevalam vakyamulanu vismarinchadamu, idi manavuniki sahajam kaadu.
1: It's not natural to mankind to worship the statue and forget the teaching and
0: manavuniki manavuniki madhyam unnatundi sambandha bandhavyanni gurtinchi vartinchadame nijamaina manavattvam.
1: The true human quality lies in understanding the relationship between man to man.
0: Brahma Vishnu Maheshwarani pelukutundam.
1: We speak of the trinity, Brahma Vishnu Maheshwara.
0: Ee Brahma Vishnu Maheshwarani anetundi varini aakara roopulainatundi varini ee jagattulo evvaru kudanu chudaledu.
1: We cannot see anyone without a form.
0: Aithe ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: వాట్ ఇస్ ద వెస్చర్, ద ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ?
0: ప్రతి మానవుని ఎందుకు కూడాను ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: ద ట్రినిటీ, ద బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్, ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda refers to Ishwara as the soul or atma.
0: Hrudayamune atma ani prakatistu vachindi.
1: Hrudaya expresses atma.
0: Ee hrudayam anetundide Ishwara swarupam.
1: Hrudaya is the very form of Ishwara.
0: Itvanti Ishwara sarvabhutanam anni bhutamulu endu kudanu unnatundidi ee Ishwarattame.
1: Ishwara is present in all of the beings.
0: Anaga hrudayamunake Ishwarudu ani peru.
1: Hridaya is called Ishwara.
0: Kanukune adaniki Hridayeshwara annaru.
1: Therefore God is called Hridayeshwara.
0: Ee hridayam yokka sankalpame manasu.
1: And the mind is the reflection.
0: Ee manase Vishnu swarupudu annadu.
1: Mind stands for Vishnu.
0: Vishnu anaga sarvavyapakudu ani deeni artham.
1: Vishnu means that which is all pervasive.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్ అంతా మనసు యొక్క మయమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేట్ ఆఫ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏ తర్వాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: దేర్ఫోర్ హ్యూమన్ క్వాలిటీ హ్యాస్ గాట్ దీస్ త్రీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్, ద సోల్, ద మైండ్ అండ్ ద.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మన వాక్కే అనగా సంకల్పములే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వం.
1: దేర్ ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాం?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: మొబైల్ అని మొబైల్.
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ.
1: The light and the thought.
0: కనుక అట్టి మూడింటి యొక్క స్వరూపంలో ప్రతి మానవుని యందు కూడా ఉంటున్నది.
1: దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అట్టి మానవత్వాన్ని ఈనాడు మర్చిపోతున్నాం.
1: సచ్ ఎ హ్యూమన్ క్వాలిటీస్ ఫర్గాటెన్ టుడే.
0: ఏదో భౌతికమైన, లౌకికమైన, ప్రాకృతమైనటువంటి యొక్క కర్మలను మాత్రమే ఆచరిస్తూ ఉంటున్నాం.
1: వీఆర్ క్యారీడ్ అవే బై ది ఫిజికల్ ఎఫీమరల్ ట్రాన్షియంట్ యాక్టివిటీస్.
0: ఇది కాదు మనం ఆచరించవలసినటువంటిది.
1: He is not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరం పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwara anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Idu kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana oka manchi chedalu kaani, paapa punyamulu kaani, keerti pratishthalu kaani samvatsaram manaku teesukoni raavatam ledu.
1: Good or bad, reputation or disrepute are not brought by the new year.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మ యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: These are all the results of our past actions.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year, samvatsara, is the other name of God.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: God is time, time is God, kalatmaka.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడ్డ తెస్తుందని భావించకూడదు.
1: వీ షుడ్ నాట్ కన్సిడర్ దట్ న్యూ ఇయర్ ఇస్ గోయింగ్
0: టు మనం చేసినటువంటి మంచి చెడ్డల కర్మ ఫలితమే మనకు అందిస్తుంటుండాలి.
1: ద గుడ్ అండ్ బ్యాడ్ ఆర్ బేస్డ్ ఆన్ అవర్ ఓన్ యాక్షన్స్.
0: కనుక సంవత్సరం నిమిత్తమే మనం కాచుకోనక్కరలేదు.
1: వీ డోంట్.
0: ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణక్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ యాక్షన్స్.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: Year samvatsara is

0: కనుక సంవత్సరం నిమిత్తమై మనం కాచుకోనక్కరలేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ద న్యూ ఇయర్.
0: నిత్యం కూడాను క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
0: Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaramu kaadu kaaranam.
1: For our pain and pleasure, the profit and loss, year is not the cause.
0: Mana yokka nadadale deeniki moola kaaranam.
1: Our behavior is the main cause.
0: Mana manchiga nadchukunte manchi phalitame vastundi.
1: If we are good, you'll have good results.
0: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లైక్ ఇన్ ఎనీ ఇయర్. సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: సత్సంగమును చేరాలి.
1: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ?
0: మన సోమరతనమే దీనికి మూల కారణం.
1: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
0: ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ ఉన్న కాలము లోపల
1: in the existing time
0: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: We are wasting 3 parts of it.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: In a day of 24 hours we are misusing 23 hours 55 minutes.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is not the quality of a true human being.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: A time must be used properly.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ద మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎవరీ.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలంని వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: వి వేస్ట్ టైం, యుల్ బి వేస్టింగ్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ.
0: కాలకాల ప్రబన్నానాం కాలాక్యం కరిష్యతే అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: ద డే వెన్ యూ వాల్యూ టైం యూ విల్ బి వాల్యూడ్.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం దట్ టైం ఆల్సో విల్ నాట్.
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: ద కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ వెన్ పీపుల్ హ్యావ్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్ రైట్నెస్ అండ్ ట్రూత్.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము ధర్మమును ఆచరించటం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్నెస్.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is the embodiment of righteousness.
0: Hrit plus daya, hrudaya. Adi ye nee yokka Ishwara sthanam.
1: The heart, hrudaya, hrit plus daya is the center of God.
0: Manavudu dayamayuduga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Kanuka andaru endu undinatundi oke daya kanukane kanukane ikkada unity anetundi danni mana Sivaram cheppadu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
0: Sivaraj Patel యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడింటి యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ ప్యూరిటీ అండ్ లవ్ యూ హ్యావ్ ది డివినిటీ.
0: యూనిటీ
1: వేర్ ఇస్ యూనిటీ?
0: దేశమునకు దేశముకు మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడాను కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడాను అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: దేర్ సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్ ఇన్ ఎవరీ.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటకం అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మాధ్యమ బార్డర్లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్

0: డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక
1: రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి దేశంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది.
0: When there is hatred in these provinces, how do you expect unity in the entire
1: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
0: We are all brothers.
1: మనమందరం మానవ స్వరూపులమే.
0: We are all very formable.
1: మనం ఏకత్వాన్ని పొందాలి.
0: We should develop unity.
1: దేశమునకు విశాలమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
0: We should bring good name to this country.
1: అలాంటి ఒక ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
0: We should have that united feeling.
1: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
0: నో వన్ ఇస్ ద కాస్ ఫర్
1: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
0: నో వన్ పర్చేజ్ ఎనీ స్టేట్.
1: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
0: ఆల్ హ్యావ్ ఈక్వల్ రైట్.
1: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
0: Is only one spirit present in all the
1: creatures. ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
0: When we develop such broad feelings and thoughts,
1: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
0: Everywhere we find selfishness.
1: ఈ స్వార్థం చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
0: It is the selfishness which is the main cause for all infights.
1: అందరూ మానవులమే.
0: All are human beings.
1: Cost of humanity.
0: The cost of humanity.
1: Religion of love.
0: Religion of
1: language God. Of the heart.
0: The language of the heart.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
0: We should know this truth.
1: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
0: Five elements are in you. So
1: మన ఇరువురు కూడా నువ్వు సమానమే.
0: Both are equal.
1: ఇంకా భేదం ఎందుకు?
0: Then why should there be difference?
1: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
0: Why should there be differences between man to man?
1: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
0: This is the reason why we lost the human quality and become an animal.
1: కనుక మనం సంవత్సరముల కోసమని మనం ప్రాకులాడనక్కర్లేదు.
0: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
1: మనలో సద్భావములు ఆవిర్భవించినప్పుడు జగత్తంతే కొన్ని సన్మార్గములు కనిపిస్తుంది.
0: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్ ఇట్ ఇస్ ఎ న్యూ ఇయర్.
1: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
0: ఎవ్రీవేర్ వీ ఫైండ్
1: డివోటీస్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
0: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దే ఆర్ ఆల్ ట్రూ డివోటీస్ వై షుడ్
1: బి ఫైట్. ఈ భేదమంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
0: వేర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
1: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
0: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
1: కాదు కాదు.
0: నో,
1: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
0: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
1: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటున్నాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
0: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
1: ఈ ప్రపంచం నుంచి ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
0: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
1: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
0: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
1: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
0: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
1: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి.
0: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
1: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత
0: because effects of
1: రెండు విధమైనటువంటి రోగములు మితిమీరి పోతున్నాయి.
0: Two types of diseases are ever on the rise.
1: Dhanadahamu.
0: First for money.
1: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్ గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి అక్కడ పోయే మనిషి, అంత బిజినెస్.
0: There in the city you find a heavy rush.
1: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
0: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ యర్నింగ్ పైనింగ్ ఫర్ మనీ.
1: ధనము కావాల్సిందే,
0: మనీ ఇస్ నెసరీ,
1: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
0: బట్ ఇట్స్ నీడెడ్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
1: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
0: బికాస్ ఆఫ్ ఎక్సెస్ ఆఫ్ డిజైర్ హీ బికమ్స్ మ్యాన్.
1: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
0: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
1: కనుక ప్రతి మనిషి కూడాను ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాది తయారైపోతుంటుంది.
0: థర్స్ట్ ఫర్ మనీ హాస్ బికమ్ ఏ సార్ట్ ఆఫ్
1: మనీ. ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
0: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
1: తుదకు దొంగలకిద్దురో దొరలకవును.
0: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకెన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
1: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
0: Earn money and make proper use.
1: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజమునికే ఉపయోగించు.
0: Having received money from the society, make use of it.
1: అది ఏ మానవునికి ప్రధానమైన విలువ.
0: That is the main human
1: value. రెండవది అధికార దాహము.
0: The second, the thirst for position, authority.
1: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
0: Even if he drinks the whole Ganges, his thirst is not quenched.
1: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
0: These two are responsible for the madness in the entire world.
1: కనుక ప్రతి వ్యక్తి ఎందుకు ఆశ ఉండాలి.
0: ఎవరి ఇండివిజువల్ హౌఎవర్
1: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
0: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్
1: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
0: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
1: తప్పు లేదు.
0: నో,
1: కానీ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
0: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
1: నీవు ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నీవు సాధించు.
0: You should achieve, accomplish, appropriate to the position you occupy.
1: Prime Minister ki enta adhikaramo cheppu kutteetundi variki tana panlo tanaku anta adhikaram untundali.
0: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
1: Nee duty nu sakramanga cheyi.
0: Do your duty.
1: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoddu.
0: There is nothing like small and big.
1: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
0: Your job is great. To you.
1: Kanaka, do your duty sincerely. Ee vidhamainatundi bhavanni prathi manavudu kodunu kaligi undali.
0: This sort of feeling should be there in everyone.
1: Na pani nenu cheskovali.
0: I should do my work.
1: Na panilo etti doshamulu lekunda chusukovali.
0: I should see that there will be no defect at all.
1: Ani okkoka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samasta sukino bhavantu.
0: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
1: Loka samasta sukino bhavantu antunnamu.
0: We say that you are to be happy.
1: సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
0: But we are not bothered what
1: తన లోకమే తనకు.
0: He thinks of his own
1: self. సంకుచితమైన భావంతో మానవుడు చంచలిస్తున్నాడు.
0: Man is moving about today with a narrow feeling.
1: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
0: This year is Ishwara year.
1: కనుక ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వర భావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
0: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
1: కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుండాలి.
0: There is divinity in every man.
1: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
0: Everyone should feel like this.
1: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
0: Ishwara dwells in my heart.
1: ఆ ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
0: And the mind is nothing.
1: ఈ మనసే విష్ణువు.
0: This mind is Vishnu.
1: కనుక విష్ణువు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
0: Just as you respect Lord Vishnu, you should respect your
1: mind. మనసును తుచ్ఛమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
0: We should not allow our mind to dwell on the wrong path.
1: ప్రవేశపెట్టకూడదు.
0: We should never use it in a mean way.
1: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
0: Because mind is a very form of Lord Vishnu.
1: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
0: కన్సిడర్ యువర్ మైండ్ యాస్ విష్ణు.
1: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
0: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
1: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
0: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
1: విష్ణు? కనుకనే వాక్కే బ్రహ్మ.
0: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్టర్
1: మనసే విష్ణువు.
0: మైండ్ ఇస్ విష్ణు.
1: హృదయమే ఈశ్వరుడు.
0: హార్ట్ ఇస్ విష్ణు.
1: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
0: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
1: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
0: When you have full conviction in such a truth, you will turn inward.
1: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
0: To see Ishwara, you go to Kailasa.
1: ఎక్కడ ఉంది కైలాసము?
0: Where is Kailasa?
1: నీ హృదయమే కైలాసం.
0: Your very heart is Kailasa.
1: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయముకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము. ప్రయోజనం ఏమిటి?
0: We go around pilgrim centers. We visit many temples. What's the use?
1: ఈ నాడు సైన్స్ కూడాను అదే రీతిగా ఎప్పుతుండాలి.
0: That is the situation with science.
1: లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేస్తున్నాడు కానీ ఆశించేమైన హృదయాంతరాన్ని పోతున్నాడా?
0: They undertake space travel to lakhs and lakhs of miles. But would he ever travel?
1: ఈ నాడు భక్తులు కూడాను యాత్రలు చేస్తున్నాడు, ఈ మఠము ఆ మఠము ఆ మఠము.
0: Today
1: ఎన్ని మఠములు తిరిగి ప్రయోజనం ఏమిటి?
0: Today the devotee goes around
1: ఆశించినటువంటి దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు.
0: In fact, God dwells in your heart, within you.
1: కనుక నీ హృదయ స్థాయిని నీవు చూసుకో.
0: కన్సిడర్ యువర్ ఓన్
1: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
0: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
1: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
0: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
1: హృదయంలో చూస్తే మాలిన్యము.
0: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
1: బయట చూస్తే మాధవ నామం.
0: Outside they chant the name of God.
1: సరి అయిన భక్తియే కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
1: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
0: Even if you don't turn outwards, turn inward and inquire.
1: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
0: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
1: ఇదే మానవతా గుణములు.
0: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
1: దైవం సర్వత్రా ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
0: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
1: సహస్ర శీర్ష పురుష ఇవంతా కూడా దైవ స్వరూపాలే.
0: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
1: ఋషికేశ ఛేదనం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
0: ఆల్ ఆర్ డివైన్.
1: ఋషిక ఈశ ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
0: సో ఎవ్రీవన్ ఇస్ అన్ ఎంబాడీమెంట్ ఆఫ్
1: గాడ్. ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
0: వి షుడ్ నాట్
1: ఎవరికి మనం మోసం చేయకూడదు.
0: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
1: ఎవరిని మనసును నొప్పించకూడదు.
0: వి షుడ్ నాట్ హర్ట్ ఎనీ.
1: నీవు నొప్పించకుండా ఉండాలి.
0: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
1: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
0: అండ్ వన్స్ వి డెవలప్ ది సీక్రెట్ క్వాలిటీస్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
1: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
0: Vyasa, who has composed 18 epics,
1: kattagadabadiki ee puranamu chadivetunte vaadu ekkada unnadu.
0: Where are those people who can go through all this?
1: Meekinte vishranthi kuda ledu.
0: I have no time to read.
1: Chaala mandi anukuntaru edo puranam chadavali anukunte naaku kaalam takkuvaga undi.
0: They say, we have no time to read an epic.
1: Yena ratham cheyalante naaku samayame chikkatam ledu.
0: I have no time to do japa.
1: Naaku office pannalanta untunnayi.
0: And busy with office work.
1: Naaku business pannalanta untunnayi.
0: Business schedule.
1: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
0: హౌ టు స్టడీ.
1: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
0: ఎవ్రీవన్ హాస్ గాట్ హిస్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
1: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
1: నిజం గాని సత్యం గాని దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది అది నీకు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
1: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినానని చైర్ పైన కూర్చుంటాడు.
0: He returns saying that he is tired and relaxes on the chair.
1: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
0: Anyone says this being New Year's Day, let's go to the temple. He says,
1: పక్క సోమరి.
0: He's a పక్క lazy man.
1: చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకుని కూర్చుంటాడు.
0: Is he relaxing on the easy chair? No, he watches TV.
1: టీవీ చూడటానికి మీరు టైర్డ్ కాలేదా?
0: Are you not tired to watch TV?
1: లేకపోతే క్లబ్కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
0: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
1: ఇది చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
0: లాట్ ఆఫ్ టైం.
1: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
0: యు ఆర్ వేస్టింగ్ టైం.
1: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
0: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
1: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
0: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
1: అది నిజమైనటువంటి మానవతా విలువ.
0: దట్ ఈస్ ద ట్రూ హ్యూమన్ వాల్యూ.
1: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
0: వి షుడ్ సెంక్.
1: డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
0: Don't waste time. Time waste is life waste. Time is God.
1: కనుక టైం మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
0: వి షుడ్ మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ టైం.
1: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
0: దట్ గాడ్ ఈస్ టైం.
1: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
0: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
1: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
0: ఎవ్రీ మూమెంట్
1: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
0: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ టు గాడ్.
1: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మని.
0: Clean your own house. Take it divine.
1: Devo devalay prupto jivo deva sanatanah.
0: Body is the temple. God is the indweller.
1: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
0: Why do you go around the places thinking that God is there?
1: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
0: Human mind has become so narrow.
1: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు నీ తన మనసు తిప్పటం లేదు.
0: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజంట్ గో ఇన్ ఇంటు హిస్ హార్ట్.
1: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయానికి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలమును వ్యర్థం చేసిన వాడే.
0: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
1: దైవం ఎక్కడికున్నా బయట లేదు.
0: గాడ్ ఈజ్ నాట్
1: నీవే దైవము.
0: యు ఆర్ గాడ్.
1: నీ హృదయమే నీ దైవ మందిరము.
0: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
1: కనుక నీ బాడీ ఈజ్ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
0: Body is the temple of God.
1: కరుకు ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
0: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
1: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
0: We are not conducting ourselves like a human being.
1: పశువు కంటే నియమనిష్టలు ఉంటున్నాయి.
0: At least animal has got some discipline.
1: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
0: Man has no discipline, no
1: regulation. నిష్టను పక్కకు తిప్పాడు. ప్రవేశపెట్టాడు.
0: హీ ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
1: ఏమిటి నీ ఇష్టము?
0: వాట్ ఆర్ యువర్ లైఫ్?
1: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసము నీవు ఇంత ప్రాకులాడటమా?
0: వై షుడ్ యు స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ?
1: సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
0: Work and struggle for God.
1: సమాజమున సేవ చేయి.
0: సర్వ సొసైటీ.
1: సజీవులను నీవు పూజించు.
0: అండ్ యు వర్షిప్.
1: నిర్జీవమైనటువంటి రాతులను నీవు పూజించవద్దు.
0: And you don't need to worship anyone.
1: ఈనాటి మానవుడు నిర్జీవమైనటువంటి శిలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవుడిని గౌరవించడం లేదు.
0: Man today is not respecting a human being. On the other hand, you worship
1: మానవుని గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజలా?
0: If you cannot respect a fellow human being,
1: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సాయం చేయలేనటువంటి దానము దానములా?
0: If you cannot help a fellow human being, కాదు, can you call it yourself a devotee?
1: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: Human
1: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
0: God is present in a human being.
1: Kanukune vedamu daivam manusha roopena ani.
0: Therefore Veda says God takes human form.
1: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
0: కెన్ వీ సే దట్ వీ కెన్ వీ డూ నమస్కార్ టు అనదర్ మ్యాన్?
1: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
0: ఆర్ యూ గోయింగ్ టు రెస్పెక్ట్ డూ నమస్కార్ టు?
1: ఒకనొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
0: అట్ వన్ టైమ్ ఎంపరర్ అశోక్ అలాంగ్ విత్ మినిస్టర్.
1: మధ్య మార్గంలో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
0: ఆన్ ద వే దే మెట్ ఎ సాధు ఆఫ్ బుద్ధిజం.
1: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
0: ఎంపరర్ అశోక ప్రాస్ట్రేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ సాధు బుద్ధిస్ట్ మంక్.
1: మంత్రి చూచాడు.
0: మినిస్టర్ సా దిస్.
1: చాలా కష్టపడ్డాడు.
0: హి ఫెల్ సో సాడ్.
1: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
0: ది హెడ్ ఆఫ్ ది ఎంపరర్ జస్ట్ ప్రాస్ట్రేటెడ్
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ దట్ మంక్. చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
0: ది మినిస్టర్ ఫెల్ వెరీ సాడ్.
1: తాను మంత్రి మాత్రమే కానీ సంకుచితమైన బుద్ధుడు.
0: Being a minister, he has got narrow mind.
1: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
0: He has no broad feelings.
1: సమయం చూచాడు.
0: He waited for time.
1: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
0: Having returned, he said, "Oh king, I don't understand
1: what happened." మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
0: The king asked, "Why are you worried?"
1: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
0: The head of that emperor Ashoka is highly valuable.
1: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
0: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
1: Ashoka Chakravarti jawab ivvaledu.
0: Emperor didn't reply.
1: Navinadu veliku vellaadu.
0: He simply smiled and left.
1: Ee samayaniki kaachukoni untunnadu Ashoka Chakravarti.
0: Emperor is waiting for the proper time.
1: Konni dinamulu jarigina tarvata
0: after a few days
1: mantri itra annadu
0: and he summoned the minister.
1: Naaku moodu sirasulu kavali annadu.
0: He said, "I want three heads."
1: Emiti swami, tappaga nenu teesukoni vastanu annadu.
0: He said, "What are they? I'll certainly bring."
1: ఒకటి మేక శిరస్సు.
0: వన్ దట్ ఆఫ్ ఎ గోట్.
1: రెండవది టైగర్ శిరస్సు.
0: దట్ ఆఫ్ ఎ టైగర్.
1: మూడవది మనిషి శిరస్సు.
0: థర్డ్ వన్ ది హెడ్ ఆఫ్ ఎ హ్యూమన్.
1: ఈ మూడు తీసుకుంరా అన్నాడు.
0: బ్రింగ్ ది త్రీ హెడ్స్.
1: వెళ్ళాడు.
0: హి వెంట్.
1: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
0: హి బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ గోట్.
1: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
0: హి వెంట్ టు ది ఫారెస్ట్, బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ టైగర్.
1: శ్మశానానికి వెళ్ళాడు, గుర్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
0: అండ్ హస్ బిహెడెడ్ బ్రాట్ ది హెడ్ ఆఫ్ ఎ డెడ్ బాడీ.
1: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
0: హి టోల్డ్ ది కింగ్, హియర్ ఆర్ ది త్రీ హెడ్స్ బ్రాట్ టు యు యాస్
1: మంచి కమాండ్. ఈ మూడింటిని రేపు మార్కెట్ కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
0: అండ్ దిస్ ఇస్ గుడ్, సెల్ దెమ్ అవుట్ దేర్ ఇన్ ది మార్కెట్.
1: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిరిని కొనుక్కున్నారు, హిందీ పోతున్నారుగా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాస్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ది మార్కెట్, సోల్డ్ అవుట్.
1: ఈ పురి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
0: ది హెడ్ ఆఫ్ a tiger was also purchased.
1: Kaani manishi shirasunu evaru konaledu.
0: Human head was not bought by anybody.
1: Tirigi velukuku vachadu.
0: He returned.
1: Chakravarti garu ee shirasunu evaru konaledu annadu.
0: Oh emperor, nobody purchased the human
1: head. Sare konakapothe oorike ichesi raapu annadu.
0: He said, "Just give it free of cost."
1: Free.
0: Free, give it.
1: No cost.
0: No cost. No cost. Yes, give it to him free of cost.
1: Deenni kuda evaru angikarinchaledu.
0: Nobody was prepared to receive.
1: Appudu tirigi vachi maharaja ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
0: లేదన్నారు.
1: ఈ జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
0: The head has got the value so long.
1: ఈ జీవం పోతానే ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
0: The moment life is gone, the head also loses its
1: value. విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
0: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
1: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
0: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
1: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
0: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ
1: పేర్? అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
0: అండ్ ఎథీస్ క్రిటిసైజ్ సచ్ ఎ ట్రెండ్.
1: ఇది కేవలం తెలివి తక్కువ పనే.
0: ఇట్ ఈస్ ద ఫూలిష్ వే ఆఫ్ థింకింగ్.
1: శరీరంకు కావలసినటువంటి గౌరవము ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
0: వీ షుడ్ సడన్లీ పే అవర్ రెస్పెక్ట్ టు ద ఫీట్ ఆఫ్ ది నోబుల్ సోల్స్.
1: కనుక శిరస్సు అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ హెడ్?
1: శిరస్ అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
0: ఇట్ ఇస్ కాంప్రిహెన్సివ్ ఇంటెలిజెన్స్.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
1: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
0: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
1: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
0: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
1: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
0: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
1: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
0: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవాస్ అండ్ కౌరవాస్.
1: దుర్యోధన్ని కింద పడగొట్టారు.
0: అండ్ దుర్యోధన ఫెల్ on the battlefield. దేవునికి
1: పాత కోపమంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
0: Because of the conflict in the fight of the earlier times, the revenge was done.
1: కొంత ప్రాణం ఇంకా ఉంటుందని దుర్యోధనికి.
0: Some life is still lost.
1: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
0: And then Bhima came, started hitting the head of Duryodhana with his leg.
1: దుర్యోధన చెప్తున్నాడు.
0: దుర్యోధన స్టార్ట్ చేసి
1: భీమ నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
0: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్
1: దట్ పడినప్పుడు నీవు పాదంతో తనటం గొప్పతనమా?
0: As I fell down on the battlefield,
1: నీవే కాదు కొన్ని నిమిషంలో తర్వాత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
0: నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద క్రోస్ అండ్ ద ఈగల్ ఆల్సో విల్ హిట్ మీ.
1: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
0: వైల్ అలైవ్ వి షుడ్ ప్రొటెక్ట్ ఇట్.
1: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
0: సో లాంగ్ దేర్ ఇస్ లైఫ్ వి షుడ్ కన్సిడర్ ద హెడ్ వాల్యూబుల్.
1: ఈ శిరస్సు మహనీయుడి యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
0: సో వి షుడ్ బెండ్ అవర్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఎల్డర్స్.
1: సా అష్ట అంగము అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
1: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
0: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్, లీడ్ ద డివైన్ లైఫ్.
1: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
0: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్స్.
1: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
0: All our relations will fall out to the doorstep into the burial ground.
1: Bandhamadchinin bayani abad bandhu bhagavan namemara.
0: The only the refuge of the forlorn, the God's name will be there. Ekkadi
1: nenu venta janta ninta kanta undi kaapadeetuntu vaadu bhagavantude.
0: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
1: కానీ బంధువులంత ప్రాణం ఉన్నంత వరకు చూసుకోవచ్చు.
0: రిలేషన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
1: తర్వాత ఎవరు కూడా చూడరు.
0: లేటర్ నోబడీ విల్ బి బాదర్డ్.
1: కనుక నీ ప్రాణం సత్యం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ ట్రూ.
1: జీవితం శాశ్వతం కాదు.
0: లైఫ్ ఇస్ నాట్ పర్మనెంట్.
1: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి, శాంతమైనటువంటివి.
0: అవర్ యాక్షన్స్ ఆర్ పర్మనెంట్.
1: కనుక మనకు శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ ద ట్రూత్ అండ్ పీస్ అండ్ వర్చ్యూ కెన్ బి
1: దైవానికి అత్యంత సమీపులు కావాలి మనము.
0: వన్ షుడ్ బి వెరీ క్లోజ్ టు గాడ్.
1: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
0: వెన్ యూఆర్ నియర్ ద ఫైర్ యూ విల్ ఫీల్ ద హీట్ బట్ యూ డోంట్ బికమ్ ఫైర్.
1: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యూఆర్ ఇన్ ద ఫైర్ ద కోల్ బికమ్స్ ఫైర్ ఆటోమేటికలీ.
1: కనుక మనం దైవ సన్నిధితో చేరి
0: సో వీ షుడ్ బి
1: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
0: వీ షుడ్ ఆల్
1: పత్రిని పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
0: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
1: కనుక నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
0: సో దే ఫీలింగ్ ఆఫ్
1: అది భ్రమ.
0: ఇస్ యువర్ ఇమాజినేషన్.
1: నేను దైవము అనుకోవటమే సత్యం.
0: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
1: అహం బ్రహ్మాస్మి.
0: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: తత్వం అసి.
0: తత్వం అసి.
1: అది నేనే.
0: ఐఎమ్ దట్.
1: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
0: యు షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్ అండ్
1: స్టేట్మెంట్. అస్ట్రాలజర్ వచ్చి ఏదైనా ఇంత చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పెట్టుకుంటావు.
0: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
1: దీంట్లో కూడా నువ్వు ఒక న్యాక్ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
1: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
0: ఎ బిగ్ ఆఫీసర్.
1: ఒక అధికారి వెళ్ళాడు.
0: హి వెంట్ దేర్.
1: శ్రీమంతుడు వెళ్ళాడు.
0: ఎ రిచ్ మ్యాన్ వెంట్
1: అస్ట్రాలజర్ దగ్గరికి.
0: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
1: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
0: బికాజ్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
1: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
0: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
1: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించాలని అహంకారము.
0: బికాజ్ హి వాస్ హైలీ ఎగోయిస్టిక్ సిన్స్ హి వాస్ ఇన్వైటెడ్ బై
1: ది అస్ట్రాలజర్స్. కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
0: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
1: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
0: దే డోంట్ హావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
1: అహంకారమే శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకి.
0: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
1: అక్కడికి పోయేటప్పటికి
0: వెన్ హి హస్ గాన్ దేర్
1: చూచాడు.
0: సో
1: జాతకం చూచాడు.
0: హస్ గాన్ త్రూ ఆల్ దాట్.
1: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
0: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
1: చూచాడు రాజా.
0: ఈ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓకే.
1: నీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారన్నాడు.
0: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
1: రాజుకు కోపం వచ్చింది.
0: కింగ్ వాజ్ యాంగ్రీ.
1: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
0: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్. హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్ హిమ్.
1: కానీ అది నిజమే.
0: Yes, it is true.
1: ఆ నిజమైన కూడాను చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
0: Even the truth has
1: you cannot be always verbalize, but you can speak always verbalizingly.
0: Even the truth should be said in an acceptable way. You cannot always oblige.
1: ఇంకొక అస్టాలజీని పిలిపించాడు.
0: He summoned another
1: astrologer. నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
0: He wanted to verify the truth.
1: ఆ అస్టాలజర్ చుట్ట వినయంగా వచ్చాడు.
0: That astrologer came in all humility.
1: చూచాడు.
0: He saw the horoscope.
1: జాతకం చూచాడు.
0: He saw the horoscope.
1: మహారాజా,
0: ఓ కింగ్,
1: దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యు విల్ లివ్ లాంగ్.
1: దానిని ఈ విధంగా మార్పు చెప్పి తెచ్చాడు.
0: హి జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
1: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
0: యు విల్ లివ్ లాంగ్.
1: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
0: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
1: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
0: ఇట్ ఇస్ లిటిల్ బిట్
1: సాటిస్ఫైయింగ్. చెప్పే మాటల లోపలనే ఉంటుంది అది మాధుర్యం.
0: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
1: మొదటి వచ్చినటువంటి వాడు మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
0: ఫస్ట్
1: ఎంత కఠినంగా ఉంటా చెప్పండి.
0: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యు విల్ లివ్ లాంగ్.
1: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
0: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
1: మనలో దోషం ఉంటుంటాది.
0: దేర్ ఇస్ మిస్టేక్.
1: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
0: దేర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
1: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
0: He's blind man, is true.
1: ఓ గుడ్డివాడా రా అంటే వాడికి చాలా కష్టమేస్తుంది, కొంచెం బాధపడతాడు.
0: వీ కాంట్ సే ఓ బ్లైండ్ మ్యాన్ గెట్ అప్, హీల్ ఫీల్ సాడ్.
1: అట్టు కాకుండా
0: అదర్వైజ్
1: దగ్గరికి వెళ్ళి ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందిస్తుంది.
0: అండర్ దాన్ ఇఫ్ యూ గో క్లోజ్ 3 minutes, ఓ సూర్యదాస్ ఫాలో మీ, హీల్ బి హ్యాపీ.
1: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్
1: ప్రీతికరంగా ఉంటుండాలి.
0: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
1: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
0: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్, సో ఐ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
1: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
0: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హీ డెవలప్స్ లవ్.
1: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
0: And the man without love is a dead body, corpse.
1: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
0: So we should not be in a hurry for everything.
1: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: Realize the feeling and the thought of divinity within you.
1: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
0: Today is a new year.
1: ఈశ్వర నామ సంవత్సరము.
0: Called ఈశ్వర.
1: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
0: It has got all forms of wealth.
1: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
0: ఇట్ ఇస్ వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
1: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
1: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
0: We have to re-examine ourselves.
1: దైవ చింతన ఒకటి.
0: We should think of God.
1: సమాజ సేవ మరొకటి.
0: We should serve society.
1: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
0: With these two we can have purity.
1: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారం అయిపోతాం.
0: If you win the love of God you can achieve anything.
1: ఎందుకంటే నీ ఎందుకు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
0: Because there is love within you.
1: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
0: Love should be spent for love.
1: ఈ ఆత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
0: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
1: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
0: వాట్ ఫార్? ద
1: లౌకికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
0: God for the fulfillment of mundane physical worldly desire.
1: అది కాదు సరైన జవాబు.
0: ఇస్ నాట్ ద ప్రాపర్ థింగ్.
1: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
0: వై షుడ్ యూ ప్రే టు గాడ్?
1: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
0: నాట్ ఫర్ దిస్.
1: ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
0: ప్రే టు గాడ్ ఫర్ ద డివైన్ లవ్, గాడ్స్ లవ్.
1: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
0: ద డివైన్ లవ్ ఇస్ పర్మనెంట్.
1: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
0: డివైన్ లవ్ ఇస్ ఇమ్మోర్టల్.
1: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
0: డివైన్ లవ్ ఇస్
1: అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నాను అని కోరాలి.
0: ప్రే టు గాడ్ ఫర్ ద ఇన్ఫినిట్ డివైన్ లవ్.
1: ఇంకా దేవునికి రెండవ గుణము.
0: గాడ్ హస్ సెకండ్
1: ఆనందమయుడు.
0: ఈజ్ వన్ ఆఫ్ ప్లేస్.
1: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
0: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
1: గాడ్. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందం నాకు పంచమని కోరుతున్నాను.
0: యు ప్రే టు గాడ్ సో యాస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
1: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
0: ఇట్స్ నాట్ ఎ వరల్డ్లీ హ్యాపీనెస్.
1: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
0: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
1: పాసింగ్ క్లౌడ్స్.
0: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
1: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
0: ఐ వాంట్
1: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
0: ఎ ట్రూ డివోటీ ఈస్ ద వన్ హూ ప్రేస్ టు గాడ్ లైక్ దిస్.
1: నాట్ ఈ వాడు భక్తుడే కాదు.
0: ఇఫ్ యూ ప్లేస్ ఫర్ వరల్డ్లీ మండేన్ థింగ్స్
1: వచ్చిన ఎట్టైనా మనకు తప్పింది కాదు.
0: యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ది కంట్రీ.
1: వచ్చిన ఎంతకాలం ఉంటాయి?
0: హౌ లాంగ్ దే కమ్?
1: ఇవి కాదు మనం కోరవలసింది.
0: ఇస్ నాట్ ద వన్ దట్
1: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
0: యూ షుడ్ ఎస్పైర్ ఫర్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్.
1: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
0: డివోషన్ మీన్స్
1: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
0: ప్రే ఫర్ లవ్.
1: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింప చేసుకోవాలి.
0: యువర్ డివైన్ ఫీలింగ్స్ విత్ ఇన్ యు.
1: మనలో ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
0: వెన్ వన్స్ ది డివినిటీ ఇస్ అవేకెన్డ్ విత్ ఇన్ యు, ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ డివినిటీ.
1: కనుక జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
0: డిజైర్ ఫర్ ద బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఆఫ్ ద వరల్డ్.
1: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
0: Enjoy the bliss within you and share this bliss with everybody.
1: ఈ ఆనందమైనటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
0: And once you have that vision of bliss, everything would be
1: ద్వేష నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
0: When you look to the world full of hatred, everything would be like
1: that. మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
0: First, change your vision or object.
1: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
0: You don't need to change the creation.
1: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
0: It's God's creation.
1: దాన్ని ఎవరు మార్చలేరు.
0: No one can change.
1: కనుక నీవు మార్చుకోవాల్సింది నీ దృష్టియే.
0: What you have to change is your
1: outlook. మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంతి దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
0: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
1: అప్పుడు జగత్తంతా కూడా నువ్వు అదే రూపంగా రూపొందుతుంది.
0: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్
1: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
0: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
1: నీవు బ్లూ గ్లాసెస్, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
0: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్, ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
1: కనుకని నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
0: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
1: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
0: Consider everyone as the
1: devil. ఎవరు మనకు విరోధులు లేరు.
0: There are no enemies for
1: that. ఎవరు మనకు దేశులు కారు.
0: We don't need to hate anybody.
1: అందరూ నా స్వరూపులే.
0: All are the forms of God.
1: అందరూ నా స్వరూపులే.
0: All are forms of God.
1: ఆ భావాన్ని దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
0: We should develop that conviction day by day.
1: ఎన్ని సంవత్సరం మనం చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
0: In spite of long years of devotion, we don't develop that broad feeling.
1: విశాల హృదయమే లైఫ్.
0: The broad feelings is the real life.
1: సంకుచిత హృదయమే చావు.
0: The narrow mindedness is death.
1: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్, ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
1: కనుక ఎక్స్పాన్షన్ లవ్, విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
0: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
1: ఎవరైనా ఏమైనా అనుకోని
0: దట్ ఎనీవన్ థింగ్ ఐ
1: కేర్ చేయనక్కర్లేదు.
0: డోంట్ బి బాదర్డ్.
1: ఎందుకు మనలో దోషం లేదు.
0: బికాజ్ దేర్ ఇస్ నో మిస్టేక్.
1: మనం మంచి మార్గంలో పోతున్నాము.
0: ఐ యామ్ స్టడీ ఇన్
1: భయం ఎందుకు.
0: దెన్ వై షుడ్ యు బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
1: దీనికి భయపడనక్కర్లేదు.
0: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
1: నువ్వు ధైర్యంగా ఉంటుండాలి.
0: Have all courage.
1: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
0: When can you be courageous?
1: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
0: When you do good deeds, you'll be courageous.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: so embodiments of love,
1: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
0: Develop love, grow love.
1: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
0: Not momentary love.
1: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి.
0: ఆ
1: సత్యమైన ప్రేమ మనకు కావాలి.
0: That love which is truth.
1: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము.
0: That love is immortal, that is permanent.
1: ప్రేమ ముదిత మనసిక

స్వాతంత్రమునుగన్న సమర భూమి. పాండిత్యమున చాలా ప్రఖ్యాతిగాంచిన ప్రతిభ చూపించిన భరత భూమి. సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలందు దిశక్తి చూపిన దివ్య భూమి. చిత్రకళలతోడ చిత్రమయ్యున్నట్టి భరత భూమి యందు జననమొంది భరత మాత ధర్మ భాగ్యంబు కాపాడా బాధ్యత.

తుప్పు పట్టినచ్చు దాని తులుపవచ్చు, పొట్టు గింజల నుండి పోగొట్టవచ్చు, పొట్టు

0: If anything gets rusted, it can be cleaned up. If there is husk on the seed, it can be removed. If there is ignorance and if you so desire, it can be driven out. But to correct a foolish person on this earth is impossible.
1: Prema Swarupulara. Manava Nirmaname Vishwa Nirmanam.
0: Prema Swarupas, to be able to create good people is creating the good universe.
1: Manujudu Bhagu Padunapade Desham Bhagu Padatundi.
0: When the human beings can be well, the country will be well.
1: Vyakti Marinapude Samajam Kudanu Marutundi.
0: Only when the individual changes, the community will also change.
1: Aite Manavani Yokka Parinamamu. ఈ పరిణామములో బాహ్యమైనటువంటి యొక్క స్థితులు మారినంత మాత్రమున జగత్తు బాగుపడలేదు.
0: బట్ విత్ రిగార్డ్ టు ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఇఫ్ ఓన్లీ ది ఎక్స్టర్నల్ చేంజెస్ అపియర్, ది వరల్డ్ కెనాట్ చేంజ్.
1: కేవలము తిండి వస్త్రముల చేతనే మానవుని యొక్క సమస్యలు తీరిపోవు.
0: జస్ట్ బై ఫుడ్ అండ్ క్లోదింగ్ మ్యాన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సాల్వ్.
1: రాజకీయ పరిణామము, విజ్ఞాన పరిణామము, భౌతిక పరిణామము, సాంఘిక పరిణామము, ఆర్థిక పరిణామములతో పాటు మానసిక పరిణామం కూడాను అత్యవసరం.
0: అలాంగ్ విత్ పొలిటికల్ చేంజెస్ అండ్ ఇంప్రూవ్మెంట్, అలాంగ్ విత్ సైంటిఫిక్ ట్రాన్స్ఫర్మేషన్, అలాంగ్ విత్ వరల్డ్లీ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ ఎకనామిక్ చేంజెస్, మెంటల్ చేంజెస్, చేంజెస్ ఆఫ్ యాటిట్యూడ్స్ ఆర్ ఆల్సో నెసెసరీ.
1: మానసిక పరివర్తన లేక ఎన్ని పరిణామములు జగత్తునందు జరిగినప్పటికీ ఇవి మానవత్వాన్ని కొంతవరకు నిలబెట్టేటువంటి పరిస్థితుల్లో పూనుకొనవు.
0: వితౌట్ ఎ చేంజ్ ఇన్ ది మెంటల్ యాటిట్యూడ్స్, వాట్ ఎవర్ చేంజెస్ మే కమ్ అబౌట్ ఇన్ దిస్ వరల్డ్, దే ఆర్ నాట్ గోయింగ్ టు ప్రొడ్యూస్ లాస్టింగ్ రిజల్ట్.
1: మానవ జీవితమునకు నడతయే ప్రధాన సూత్రము.
0: Conduct is the main thing for man's life.
1: దీనికి గుణము కూడాను అత్యవసరము.
0: For this, character is also essential.
1: మానవుడు మరణించిన తర్వాత కూడాను తన యొక్క మంచితనము జగత్తునందు నిలిచి ఉంటుంది.
0: After an individual passes away, his goodness still remains in this world.
1: ఏతావాత మానవత్వంలో ఉన్నటువంటి గుణమే బ్రతుకు అనేటువంటి యొక్క సత్యమును నిరూపిస్తూ వస్తుంది.
0: Be that as it may, the good quality that is present in man's life is counted as living, as true life.
1: Aneka mandi jagattunandu gnanamunaku minchina balamu ledani cheptunduru.
0: Many people say that in this world there is no power greater than the power of knowledge.
1: Kaadu kaadu.
0: That is not so.
1: Gunamunaku minchina balamu marokati ledu.
0: There is no strength greater than the strength of good quality.
1: Ee gunamu mundu ధనము కాని, విద్య కాని, విజ్ఞానము కాని, బలము కాని నిరర్థకమైనటువంటిది.
0: ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ సచ్ గుడ్ క్వాలిటీ, వెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ సైంటిఫిక్ నాలెడ్జ్, దే ఆర్ యూస్లెస్.
1: కనుకనే మానవత్వములో దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవించుటకు ఐకమత్యమే మానవుని ప్రధాన సూత్రము.
0: This is why in human life, if you want to experience divinity, unity and oneness is very essential.
1: Samujika krushine manava abhiruddhiki margamu.
0: It is the combined effort towards progress is responsible for the progress of human beings.
1: 70 kota bharatiyulu yendu okariki okaru aikamatyamu leka anyonyata leka sahana bhavamu leka ప్రేమతత్వం లేక ప్రవర్తిస్తుండటం చేతనే మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోతున్నారు.
0: Amongst the 70 crores of citizens of India, since there is no unity, since there is no forbearance, and since there is no love between one and another, they are unable to progress and do any good.
1: ఏను ఏతో హెచ్చిస్తే ఏ 2 అవుతుంది.
0: If A is multiplied by A, it becomes A raised to the power of 2.
1: అదే విధముగానే 70 కోట్ల మంది భారతీయులు ఎందు ఒక్కొక్క భారతీయునికి మధ్యలో ప్లస్ ప్లస్ ప్లస్ ప్లస్ అని హెచ్చించుకుంటూ పోతే భారతదేశమే కాక యావత్ ప్రపంచం కూడాను సాధించవలసినటువంటి యొక్క బాధ్యతను అనుభవించవలసినటువంటి ఆనందాన్ని అందుకోగలుగుతారు.
0: Thus, if amongst the 70 crores of the citizens of Bharat, if we go on adding plus plus from one to another, we will be able to acquire strength by which not only improve this country, but also be helpful to the whole world.
1: ఈనాటి మానవత్వం నందు స్వార్థము, అహంకారము, అసూయ ఈ మూడు పైశాచికమైనటువంటి యొక్క ప్రవర్తులు శిరస్సునందు చేరి మానవత్వాన్ని మంటగలుపుతున్నవి.
0: ఇన్ హ్యూమన్ లైఫ్ టుడే, demoniac qualities like selfishness, ego and jealousy entering their conduct and their head, they are ruining the very human life.
1: మానవుడు స్వార్థరహితమైనటువంటి యొక్క సేవయందు తన యొక్క కాయమును, తన యొక్క కర్మను, తన యొక్క కాలమును కూడాను సార్థకంగా ఉంచుకోవాలి.
0: Man should be able to sanctify in his selfless work his body, his work and his thought.
1: దేశమనగా కేవలము మనతో మాట్లాడలేనటువంటి యొక్క భూమి మాత్రమే కాదు.
0: A country is not just the soil and the earth of the country which cannot speak to us.
1: మనకు ప్రత్యక్షముగా సజీవమైనటువంటి సమాజమే దేశము.
0: What is evident to us as a living community is the country.
1: సమాజము యొక్క క్షేమమునందే మన యొక్క క్షేమము ఇమిడి ఉంటున్నది.
0: Our own welfare is contained in the welfare of the community.
1: నా యొక్క శక్తిని, నా యొక్క బుద్ధిని, నా యొక్క యావత్ పవిత్రమైనటువంటి భావములను తన నిమిత్తమే కాకుండా సమాజ నిమిత్తం కూడా దారబోస్తున్నాననేటువంటి సత్యాన్ని గుర్తించటము మానవుని ప్రధాన కర్తవ్యము.
0: Man's primary duty is to recognize that his strength, his wisdom and his sacredness are being used for the purpose of others and the community as well.
1: ఉపయోగించకుండా పోయినప్పుడు ఒక యంత్రమైన తుప్పు పట్టిపోతుంది.
0: When it is not used, even a machine gets rusted.
1: మానవుడు కర్మలను ఆచరించక, సమాజ సేవలు చేయక, కేవలము సుఖముతో సోమ్మేరిపోతు వలె కూర్చోటం చేత వాడు కేవలము తుప్పు పట్టిన జీవుడనే చెప్పవచ్చు.
0: Man, if he does not work, if he does not do service to the community, if he is lazy and sits idle, we can compare him to a rusted machine.
1: నాడి ఆడినంత మాత్రమే బ్రతికి ఉండినట్టుగా మనం భావించరాదు.
0: జస్ట్ బికాస్ ది పల్స్ ఇస్ బీటింగ్ వీ షుడ్ నాట్ థింక్ దట్ వీఆర్ అలైవ్.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: ఓన్లీ వన్ హూ డస్ హిస్ వర్క్ ఈజ్ ఎ లివింగ్ పర్సన్.
1: కేవలము లోడింగ్ అన్లోడింగ్, తినటము బ్రతకటము ఇంత మాత్రమే ఉండటం చేత మానవత్వము నిర్జీవమైనటువంటి జీవతత్వమే.
0: Eating and living, loading and unloading, if that is all what we do, human life is as if it is lifeless.
1: Leka paralam chuchi asuyapayatam manavattama.
0: On the other hand, looking at others' prosperity to feel jealous, is it human?
1: Leka itaralu chuchi dushinchi pratiki undinattuga manam bhavincharadu.
0: Just because the pulse is beating, we should not think that we are alive.
1: కర్మలు ఆచరించినటువంటి వాడే బ్రతికినటువంటి మానవుడు.
0: Only one who does his

0: లేక ఇతరులను చూచి దూషించడము ఇది మానవత్వమా?
1: లుకింగ్ ఎట్ అదర్ పీపుల్ అండ్ బ్లేమింగ్ దెమ్ ఇస్ దట్ హ్యూమన్ నేచర్?
0: స్వార్థము మానవత్వమా?
1: ఈ సెల్ఫిష్నెస్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: అహంకారము మానవత్వమా?
1: ఈజ్ ఈగో ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: క్రోధము మానవత్వమా?
1: ఈజ్ యాంగర్ ఏ హ్యూమన్ క్వాలిటీ?
0: కాదు కాదు, ఇవి పశు లక్షణములు.
1: దీస్ ఆర్ అనిమల్ క్వాలిటీ.
0: మానవ లక్షణములనగా కరుణ, సానుభూతి, త్యాగము, ఇవి పవిత్రమైనటువంటి మానవుని యొక్క గుణములు.
1: హ్యూమన్ క్వాలిటీస్ కంపాషన్ అండ్ ఎబిలిటీ టు హెల్ప్ అండ్ కైండ్నెస్ అండ్ ఫర్బేరెన్స్ sacrifice, these are human qualities.
0: కనుకనే మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములను ఈనాడు వెలిపింపు చేయటానికి తగిన ప్రయత్నము చేయాలి మానవుడు.
1: సో ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఫోర్త్ దీస్ డివైన్ క్వాలిటీస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ వన్ షుడ్ మేక్ ఎవ్రీ అటెంప్ట్.
0: పవిత్రమైనటువంటి హృదయాత్మ స్వరూపులారా, ముఖ్యముగా జీవితము చాలా విలువైనటువంటిది.
1: సేక్రెడ్ డివోటీస్ importantly life is a very valuable thing.
0: ee jeevitamulaku aadharamainatundi pranamu.
1: The basis for this life is the living force in us.
0: Idi marinta viluvainatundi.
1: This living force is even more valuable.
0: Kaani mana jeevitamulo lakshyamunu sadinche nimittamai aneka vidhamulaga kuda nu jeevitamunu tyagam cheyavalsi vastuntadi.
1: In our life, in order to attain the objective, in many ways we will have to sacrifice our life.
0: కేవలం ఒక్కదాన్ని సాధించినంత మాత్రమే తృప్తి పొందేటువంటి ఒక స్వభావం కాదు మానవత్వము.
1: మ్యాన్స్ నేచర్ షుడ్ నాట్ బి వన్ దట్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ బై అటైనింగ్ జస్ట్ వన్.
0: ఇంకా ఇంకా ఇంకా ఎన్నో సాధించాలి అనేటువంటి ఒక భ్రాంతితోనే మానవుడు ఉంటాడు.
1: మ్యాన్ యూజువల్లీ హ్యాస్ ది అంబిషన్ టు అటైన్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ దెన్ హీ హ్యాస్ యాక్చువల్లీ.
0: అసంతృప్తియే మానవునికి సంతృప్తి.
1: డిస్సాటిస్ఫాక్షన్ ఈజ్ మ్యాన్స్ సాటిస్ఫాక్షన్.
0: కనుక ఈ మానవత్వంలో మనము కొన్ని విధమైనటువంటి త్యాగము ఉన్నటువంటి దాన్ని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ వీ షల్ హ్యావ్ టు ప్రమోట్ వాట్ వీ మే కాల్ సాక్రిఫైస్.
0: సేకరించేటువంటి స్వభావమే కలిగినటువంటి సముద్రము కూడాను అట్టడుగున పడి ఉంటుంటుంది.
1: ది ఓషన్ విచ్ హ్యాస్ ది నేచర్ ఆఫ్ అక్వైరింగ్ మోర్ అండ్ మోర్ విల్ ఆల్వేస్ బి అట్ ది లోయెస్ట్ లెవెల్.
0: త్యాగభావము కలిగినటువంటి యొక్క మేఘములే పైకి పోయి గర్జించుతూ ఉంటాయి.
1: ది క్లౌడ్స్ విచ్ హ్యావ్ ది ఫీలింగ్ నేచర్ ఆఫ్ సాక్రిఫైసింగ్ దే గో హై అప్ అండ్ దే మేక్ సౌండ్స్.
0: కనుక మనలో త్యాగ భాగము ఏనాడు మనలో అభివృద్ధి అవుతుందో ఆనాడే మనం ఉన్నత స్థాయిలో మనం ఉత్తీర్ణులైపుతాం.
1: ఇన్ దట్ కంపారిజన్ ఓన్లీ వెన్ వీ హ్యావ్ ది ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్ వీ విల్ బి ఏబుల్ టు రైజ్ హై లైక్ ది క్లౌడ్.
0: పొంగ తన ముక్కుతో తన పొట్టను మాత్రమే నింపుకున్నట్టుగా మానవుడు కేవలం తన సుఖమునకు మాత్రమే, తన ఆనందమునకు మాత్రమే, తన యొక్క సౌఖ్యమునకు మాత్రమే తాను పాటు పడకూడదు.
1: మ్యాన్ లైక్ ఫిల్లింగ్ హిజ్ ఓన్ స్టమక్ త్రూ హిస్ మౌత్ హీ షుడ్ నాట్ ఆల్ ది టైమ్ బి వర్కింగ్ ఫర్ హిజ్ ఓన్ హ్యాపీనెస్ అండ్ ఫర్ హిజ్ ఓన్ కంఫర్ట్.
0: తన వలన అనేక మంది సుఖపడేటువంటి యొక్క మార్గాన్ని మనం వెతికి కనుక్కొని దాన్ని ఆచరించాలి.
1: ఈచ్ వన్ షుడ్ ఫైండ్ అవుట్ ది పాత్ త్రూ విచ్ by him others will be benefited and others will be happy.
0: Manavuniki manavuniki madhyanunna sambandha bandhavyanni gurtinchi vartinchadaniki prayatninchali.
1: One should make an attempt to recognize the connection between one man and another and conduct himself according to that.
0: Kaani ee naadi manavattamlo krutagnata aneetvantide manaku kanti kanipinchatam ledu.
1: Today in human lives we do not find gratitude at all.
0: Ye vyakti dwara manamu aanandanni anubhavistunnamo, ఏ వ్యక్తి ద్వారా మనం సుఖాన్ని అనుభవిస్తున్నామో ఆ యొక్క వ్యక్తిని ఈనాడు మర్చిపోతున్నాం.
1: బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ హ్యాపీనెస్, బై విచ్ ఇండివిజువల్ వీఆర్ హ్యావింగ్ సాటిస్ఫాక్షన్, వీఆర్ అన్గ్రేట్ఫుల్ అండ్ వీ ఫర్గెట్ హిమ్.
0: కృతజ్ఞత లేకుండా పోవటము క్రూర మృగముల లక్షణం.
1: విదౌట్ హ్యావింగ్ ఎనీ గ్రాటిట్యూడ్ ఈజ్ ది క్వాలిటీ ఆఫ్ క్రూయల్ యానిమల్స్.
0: క్రూర మృగములు నిరంతరం కూడా చంచలత్వంతోనే ఉంటుంటాయి.
1: క్రూయల్ యానిమల్స్ ఆర్ ఆల్వేస్ షేకింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: పిల్లి, కోతి, చిరుత, పులి ఇలాంటివి ముందు మూడు అడుగులు వేసి వెనుక తిరిగి చూస్తూ ఉంటాయి.
1: క్యాట్, మంకీ, చీతా, టైగర్, దే ఆల్ మూవ్ ఫార్వర్డ్ 3 ఫీట్.
0: కారణం ఏమి?
1: అండ్ లుక్ బ్యాక్, వాట్స్ ది రీజన్?
0: తనలో క్రూరత్వం అనేటువంటిది ఉండటం చేతనే స్థిరత్వం అనేటువంటిది కానీ నిశ్చలత్వం అనేటువంటిది కానీ శూన్యమైపోతుండాలి తమయందు.
1: బికాస్ ఇన్ సచ్ యానిమల్స్ దేర్ ఇస్ క్రూయల్టీ. Neither steadfastness nor being steady is present in them.
0: కనుకనే ఈనాడు మానవత్వం కూడాను అనేక విధ

0: యందు అనేక రంగముల యందు మానవుడు పాల్గొంటూ కూడాను నిరంతరము అశాంతి అశాంతి అశాంతికి గురి అయిపోతున్నాడు.
1: దిస్ ఈస్ ద రీజన్ వై టుడే హ్యూమన్ బీయింగ్స్ వైల్ పార్టిసిపేటింగ్ ఇన్ సెవరల్ స్పియర్స్ ఆఫ్ యాక్టివిటీ యట్ హీ ఈజ్ ఆల్వేస్ సబ్జెక్టెడ్ టు ల్యాక్ ఆఫ్ పీస్.
0: శాంతి లేకపోవటం కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ అబ్సెన్స్ ఆఫ్ పీస్?
0: తాను నిరంతరము ప్రోగు చేసుకునేటువంటి మార్గమునందే తన జీవితమును అంకితం చేస్తున్నాడు, కానీ త్యాగం చేసేటువంటి దాని యందు ఏమాత్రం కూడా ముందే చెప్పేయటం లేదు.
1: ద రీజన్ ఫర్ దిస్ ఈస్ హీస్ డెడికేటింగ్ హిస్ లైఫ్ ఆల్ ది టైమ్ ఫర్ అక్వైరింగ్ థింగ్స్ అండ్ కీపింగ్ దెమ్ విత్ హిమ్. హీఈస్ నాట్ ట్రయింగ్ టు సాక్రిఫైస్ అండ్ గివ్ అప్ వాట్ హీ హ్యాస్.
0: మన మార్చెంట్ చెప్పినట్టుగా నిరంతరము కూడాను ప్రోగు చేసి ధనమును ఆర్జించి అనే విధములుగా కూడబెట్టినప్పటికీ పొయ్యేటమేలో ఒక్క కాసైనా కూడా తన వెంట రాదు.
1: యాజ్ అవర్ మర్చెంట్ హెస్ సెడ్, ఆల్ ది టైమ్ అక్వైరింగ్ కలెక్టింగ్ అండ్ ఎర్నింగ్ మనీ, నాట్ ఈవెన్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్, నాట్ ఈవెన్ ఎ పైసా ఆఫ్ ఇట్ విల్ కమ్ విత్.
0: తల్లి గర్భము నుండి ధనము తేరెవ్వడు, వెళ్లిపోయేడు నాడు వెంట రాదు.
1: On the day when he leaves this world, he does not take the wealth with him.
0: లక్షాధికారైన లవణం అన్నమే కాని మెరుగు బంగారము మృంగబోడు.
1: Even a millionaire will eat his food with salt, but he is not going to eat gold.
0: విత్తమార్జన చేసి విర్రవీగుట కాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు.
1: You can earn money and feel proud of it, but what you have earned will not come with you when you leave.
0: ముందుగా మొరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దాచి,
1: without gifting and without giving for the benefit of others, keep it in the earth and close it and protect it.
0: కడకు దొంగలకిట్టురు దొరలకవును.
1: In the end, whether that money will be taken by the government or will be stolen by the thieves, one does not know.
0: తేనె జుంటీగలియ్యవా తిరువరులకు, తేనె యొక్క ఈగలు అనేక పుష్పముల నుండి కూడా ప్రోగు చేసుకుంటూ వచ్చి తన తేనెను ఒక్క చోట ప్రోగు చేసి కట్టగడపటికి ఎవరో దానిని చంపిపోతుంటారు.
1: ది హనీ బీ విచ్ కలెక్ట్స్ ది హనీ ఫ్రమ్ వేరియస్ ఫ్లవర్స్ అండ్ గ్యాదర్స్ ఇట్ ఇన్ వన్ ప్లేస్, సంబడి ఎల్స్ టేక్స్ ఇట్ అవే ఫ్రమ్ ది హనీ బీ అండ్ ఎంజాయ్స్ ది హనీ.
0: తీరి కోసం కాదు మనం ధనమును ఆర్జించటం.
1: ఇట్ ఈస్ నాట్
0: త్యాగము త్యాగము త్యాగము, త్యాగేనైకే అమృతత్వ మానసు, త్యాగములోనే అమృతత్వం మనకు ఉంటుండాలి.
1: It is not to follow this path that we should earn money. It is for sacrifice and for sacrifice.
0: Vishala bhavanni manamu vidrumbimpa chesukovali.
1: In sacrifice there lies immortality.
0: Nirantaramu jeevitamu sankuchitamu sankuchitamu sankuchitamulo manamu kullipooradu.
1: At all times we should not ruin our life in narrow mindedness. We should develop broad mindedness.
0: Kanukane manavattam anaga kevalamu pavitramainatunti yokka karuna సానుభూతుల యొక్క లక్షణములే మానవత్వం సరి అయిన నేత్రములు.
1: ది కరెక్ట్ అండ్ ట్రూ ఐస్ ఫర్ హ్యూమన్ లైఫ్ ఆర్ ది టూ క్వాలిటీస్, ఫర్బేరెన్స్ అండ్ సాక్రిఫైస్.
0: నిజముగా ఇక్కడ భగవంతుడు ఎవరు?
1: ట్రూలీ హూ ఈస్ గాడ్ హియర్?
0: ప్రత్యక్షమైనటువంటి యొక్క ప్రకృతియే భగవంతుని యొక్క స్వరూపం.
1: What appears to us directly as creation, as nature, that is God.
0: ఈ ప్రకృతి అనేటువంటిది నిరంతరము నిర్విరామ కృషి చేత తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించుకుంటూ త్యాగము గావిస్తూ ఉంటుంది.
1: దిస్ క్రియేటెడ్ వరల్డ్ అట్ ఆల్ టైమ్స్ డూయింగ్ ఇట్స్ డ్యూటీ అండ్ ఫుల్ఫిలింగ్ ఇట్స్ డ్యూటీ ఈజ్ సాక్రిఫైసింగ్ ఇట్ ఎవ్రీ మోమెంట్.
0: ఒక్క చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: గంటకు 1000 మైళ్ళ వేగముచే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుండాలి.
1: ది ఎర్త్ is rotating round itself with a speed of 1,000 miles per hour.
0: ఈ విధముగా చుట్టడం చేత ఎవరికి సుఖం కలుగుతుందది?
1: By rotating in that manner, who is being benefited?
0: రాత్రిం పగళ్ళు ఏర్పడుతుండాయి.
1: We get the night and day out of such rotation.
0: ఈ రాత్రిం పగళ్ళ చేత మానవుడు దానిని సుఖపడుతున్నాడు.
1: By the formation of the night and day, man is being benefited.
0: ఎంత త్యాగమైనటువంటి కర్మలు ఆచరిస్తుండాలి భూదేవి.
1: What a sacrificing work the earth is doing.
0: Inte kaadu tana chuttu taanu tirugutu kudanu gantaku 66000 mile vegamto soorini chuttu kuda tirugutu undadi.
1: Not only this, in addition to revolving round itself, going round the sun with a speed of 66000 miles per hour.
0: Ee vidhamuga tirugatam cheta rutuvulu yerpadutunnayi.
1: by such motion of the earth, we are getting seasons.
0: ఈ ఋతువుల వల్ల వర్షం కురుగుతూ ఉండాలి.
1: By these seasons we get rain.
0: ఈ వర్షము చేత పంటలు పండుతున్నాయి.
1: Through the rain we get our harvest.
0: ఈ పంటల చేత పొట్టలు నిండుతున్నాయి.
1: Through our harvest we feed ourselves.
0: ఈ భూమి చేసినటువంటి యొక్క త్యాగము ఎంత గొప్ప త్యాగముగా ఉంటుండాలి.
1: The sacrifice that is being done by this earth.
0: తన చుట్టూ తాను తిరగటం చేత కాని లేక తాను సూర్యుని చుట్టూ తిరగటం చేత కాని తనకు వచ్చిన ఫలితం ఏమాత్రము లేదు.
1: By going round itself or by going round the sun, the earth itself does not benefit itself in any way.
0: అదే విధముగానే ఆ భూమాత అయినటువంటి యొక్క ప్రకృతిని ఈ ప్రకృతి యందు జన్మించినటువంటి యొక్క పార్థులు అందరూ కూడాను పృథ్వీ పుత్రులైనటువంటి మీరందరూ కూడాను ఆమెను అనుసరించడానికి ప్రయత్నం.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఆల్ ఆఫ్ యూ హు ఆర్ చిల్డ్రన్ ఆఫ్ దిస్ మదర్ ఎర్త్ టు ఫాలో దిస్ కాండక్ట్ ఆఫ్ మదర్ ఎర్త్ ఇన్ ఎ సాక్రిఫైసింగ్ వర్క్.
0: ఈ విధమైనటువంటి దీనిని మనం ప్రకృతిలో పుట్టినందుకు దీని యొక్క త్యాగాన్ని మనం అనుభవించి ఆచరించి ఆనందించినప్పుడే మన మానవత్వం సార్థకమవుతుంది.
1: హావింగ్ బోర్న్ ఇన్ దిస్ క్రియేషన్ ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ టేక్ ది లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఫ్రమ్ మదర్ ఎర్త్ అండ్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ అవర్ లైఫ్ విల్ బికమ్.
0: కానీ ఈనాడు చెప్పటం కృష్ణార్పణం కృష్ణార్పణం.
1: బట్ టుడే వీ సే ఇన్ వర్డ్స్ దట్ వీఆర్ గివింగ్ ఆఫరింగ్ టు కృష్ణ.
0: అనుభవించడం తృష్ణార్పణం తృష్ణార్పణం.
1: ఇన్ ప్రాక్టీస్ వీ సింప్లీ ఫీడ్ అవర్ సెల్ఫ్.
0: మన క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ చెప్పాడు, చక్కగా జోక్ చేశాడు.
1: అవర్ క్రికెట్ ప్లేయర్ మర్చెంట్ సెడ్ ఇన్ ఎ వెరీ నైస్ జోక్.
0: దేవాలయముకు పోయినప్పుడు కూడాను కుడి చెయ్యి పర్సు పైన ఎడమ చెయ్యి తన బిడ్డలను ఎత్తుకోవడం.
1: ఈవెన్
0: నిరంతరము కూడాను ధన చింత ధన చింత ధన చింత ధన చింత.
1: ఈవెన్ వెన్ యు
0: దైవము దగ్గరికి పోయి కూడాను ధన చింతతోనే మనం జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాం.
1: వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ. ఈవెన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వీఆర్ ఆల్వేస్ థింకింగ్ ఆఫ్ మనీ, పుటింగ్ ది హ్యాండ్ ఆన్ ది పర్స్, వన్ హ్యాండ్ ఆన్ ది పర్స్ అండ్ ది అదర్ హ్యాండ్ విత్ యువర్ చిల్డ్రన్.
0: ధనం కావాలి,
1: వీ వాంట్ మనీ.
0: కానీ ఎంత వరకు అంత అవసరం.
1: బట్ టు ది ఎక్స్టెంట్ టు విచ్ ఇట్ ఇస్
0: మితిమీరిన ధనము మతి హాని కలిగిస్తుంది.
1: టూ మచ్ వెల్త్ ఈస్ గోయింగ్ టు రూయిన్ యువర్ మైండ్.
0: ఈనాడు మానవత్వంలో అహంకారానికి మూల కారణం ధనమే.
1: The main reason for ego in human life today is wealth.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది కేవలము మృగ లక్షణాలుగా రూపొందుతున్నాయి.
1: This ego and pride are taking the form of animal
0: humble, quality. Humble. వినయ విధేయతలు మానవుని యొక్క ప్రధానమైన గుణములు.
1: Humility and obedience are important qualities for man.
0: ఈ వినయ విధేయతలే ఈనాడు ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: Humility and obedience are not to be found anywhere today.
0: తండ్రిని చూస్తే కుమారునకు వినయం లేదు.
1: When he looks at his father, the son is not humble.
0: భర్తను చూస్తే భార్యకు లేదు, గురువును చూస్తే శిష్యునికి లేదు.
1: The wife has not the humility when she looks at the husband. The student has not the humility when he looks at the teacher.
0: నిరంతరము కూడాను అశాంతి అశాంతి అశాంతి అనేటువంటి దీని లోపల జీవితం అనేటువంటి దాన్ని వ్యర్థం గావిస్తున్నారు.
1: At all times in the field of lack of peace, lives are being wasted.
0: సారము లేని ఎట్టి భవసాగరమందున మునిగి తేలుచును దారియు తెన్నుయును గనక తత్తరముందడి మానసంబా.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ వేర్ దేర్ ఇస్ నో ఎసెన్స్ యు ఆర్ స్విమ్మింగ్ విదౌట్ నోయింగ్ యువర్ ఆబ్జెక్టివ్ ఓ మైండ్ ఇన్ ఎ టెరిబ్లీ.
0: నీ ఓరిమి ఇంచుకంత భగవంతుని భక్తిని గొల్తువేని శ్రీకారుడు ప్రేమరూపుడు నినుగ అంచగా వచ్చేది నా ఒక అంతరే.
1: ఇఫ్ యువర్ బోట్ విత్ ఎ లిటిల్ డివోషన్ థింక్ ఆఫ్ గాడ్, God will come to your help and will put you in the direction.
0: సర్వుల యందు కూడాను దైవత్వం ఉంటుండాలి.
1: Divinity is present in all people.
0: ఈ విధమైనటువంటి యొక్క సత్యాన్ని మనం గుర్తించి సర్వులను మనం గౌరవించాలి.
1: Recognizing such truth, we should respect everyone.
0: ఒక్క చిన్న ఉదాహరణము భగవద్గీత యందు.
1: There is one small example from భగవద్గీత.
0: భగవద్గీత యందు బీజం మాం సర్వభూతానాం అన్నాడు.
1: In the Bhagavad Gita it has been said, I am the seed that is present in all beings.
0: Okka vittanamu, okka maamidi vittanamu bhoomilo paatinaamu.
1: One seed, one mango seed, we put it in the earth.
0: Okka 10 samvatsaramulaku pedda vrutshamaindi.
1: After 10 years it becomes a big tree.
0: Konni vandala kaayalu andulo kaachayi.
1: There will be hundreds of fruits on that tree.
0: Anni kaayalu kosi pandinchaamu.
1: We cut all the fruit from the tree and make it ripe.
0: ఒక్కొక్క పండు లోపల కూడా తిరిగి ఒక్కొక్క విత్తనం పోయి చేరి.
1: ఇన్ ఈచ్ వన్ ఆఫ్ దీస్ ఫ్రూట్స్ దేర్ ఇస్ అగైన్ వన్ సీడ్.
0: పాతినది ఒకే విత్తనము.
1: వాట్ యు హావ్ పుట్ ఇన్ ది సాయిల్ ఇస్ వన్ సీడ్.
0: కానీ ఇన్ని ఫలముల్లో ఇన్ని ఇత్తనాలు ఏ రీతిగా పోయి చేరినాయి?
1: బట్ ఇన్ సో మెనీ ఫ్రూట్స్ సో మెనీ సీడ్స్ హౌ డిడ్ దే కమ్?
0: అదే విధముగానే దైవము అనేటువంటిది ఒక్క విత్తనము నుంచి విశ్వము అనేటువంటిది పెద్ద వృక్షమైంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫ్రమ్ ది సీడ్ ఆఫ్ గాడ్ దిస్ ఎంటైర్ క్రియేషన్ ఇస్ ఎ బిగ్ ట్రీ.
0: ఈ వృక్షమునందు మానవత్వం అనేటువంటి జీవరాశులు అన్ని కూడా కాయలుగా తయారైనాయి.
1: ఇన్ దిస్ ట్రీ ఆఫ్ క్రియేషన్ వాట్ వీ కాల్ ది హ్యూమన్ బీయింగ్స్ ఆర్ లైక్ ఫ్రూట్స్.
0: ఒక్కొక్క మానవత్వంలో కూడా దైవత్వం అనే విత్తనం పోయి చేరి ఉంది.
1: ఇన్ ఈచ్ హ్యూమన్ లైఫ్ దేర్ ఇస్ ది సీడ్ ఆఫ్ డివినిటీ ప్రెసెంట్.
0: కేవలము ఒకడు బీదవాడు కావచ్చు, కోటీశ్వరుడు కావచ్చు,
1: వన్ మే బి ఎ పూర్ మ్యాన్, అనదర్ మే బి ఎ మిలియనేర్.
0: ఏ చిన్న కాయ కావచ్చు, పెద్ద కాయ కావచ్చు,
1: ఇట్ మే బి ఎ స్మాల్ ఫ్రూట్, ఇట్ మే బి ఎ బిగ్.
0: ఏ సైజులు వ్యత్యాసమైనప్పటికీ జాతి ఒకే విత్తనమే చేరిపోయింది.
1: వాట్ ఎవర్ ది సైజ్ మే బి, ఇన్ స్పైట్ ఆఫ్ ద డిఫరెన్స్, వన్ కామన్ సీడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: కనుకనే రిలీజన్ ఆఫ్ లవ్ అని,
1: దట్ ఈస్ వై ఇట్ ఇస్ సెడ్ రిలీజన్ ఆఫ్ లవ్,
0: కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ అని,
1: వన్ కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ.
0: ఈ రెండింటిని మనము చక్కగా నడుచుకోవాలి.
1: వీ షుడ్ ఫాలో దీస్ టూ స్టేట్మెంట్స్.
0: అనేక మంది ధనవంతులు ఉంటున్నారు జగత్తులో,
1: ద మెనీ వెల్తీ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది విద్యావంతులు ఉంటున్నారు,
1: ద మెనీ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది బలవంతులు ఉంటున్నారు,
1: ద మెనీ స్ట్రాంగ్ పీపుల్ ఇన్ ది వరల్డ్.
0: అనేక మంది గుణవంతులు ఉంటున్నారు,
1: దేర్ ఆర్ మెనీ పీపుల్ విత్ గుడ్ క్వాలిటీ.
0: కానీ శాంతిని మాత్రం నోచుకోలేకపోతున్నారు.
1: బట్ నన్ ఆఫ్ దెమ్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్.
0: కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్?
0: నడతలో ఉండినటువంటి దోషమే.
1: It is the blemish that is present in their conduct. And
0: vaadu manavudiga pravartinchatam ledu,
1: he is not conducting himself as a human being.
0: Dhanam unnadi kada ani cheppani kannulu paina pettukoni nadustunnadu.
1: He thinks he is wealthy and he has his eyes.
0: Nenu vidyavantunni kada ani cheppani ahankaramto pravartistunnadu.
1: He feels he is an educated man and is proud.
0: Nenu balavantunni kada ani cheppani tana balam painane pasubalanni upayog pettunnadu.
1: He feels he is physically strong and behaves like an animal.
0: Ivanni enta kaalam?
1: How long will they last?
0: Even passing clouds.
1: These are all passing clouds.
0: కదిలిపోయే మేఘములే.
1: These are moving clouds.
0: స్థిరమైనటువంటివి కాదు.
1: They are not stationary.
0: కనుకనే అనేక లక్షల మంది నా దగ్గరికంతా వచ్చి, స్వామి స్వామి స్వామి, ఐ వాంట్ పీస్ ఐ వాంట్ పీస్.
1: This is why millions of people come to me and say, Swami, Swami, I want peace.
0: నేను చెప్తుంటాను, నీ ప్రశ్నలోనే ఉంటుండది ఆన్సర్ అంటాను.
1: I tell them, in your question lies the answer to your question.
0: Ikkada I want peace enni unnai, moodu padamulu untunnai.
1: There are three words here. I want peace.
0: I want peace, moodu padamulu.
1: There are three words. I want peace.
0: I ego.
1: I is the ego.
0: Want desire.
1: Want is the desire.
0: Ee rendintini trunchi vesthe peace nilustundi.
1: Remove the ego and the desire, peace will remain.
0: ఈనాడు ఈగో కావలసినంత పెట్టుకుని డిజైర్స్ తల నిండుకు నింపుకొని పీస్ పీస్ పీస్ ఎక్కడి నుంచి ఇంత పీసెస్ పీసెస్.
1: టుడే విత్ సో మచ్ ఈగో అండ్ విత్ ది డిజైర్ ఫుల్ ఆఫ్ యువర్ హెడ్ యూ వాంట్ పీస్. హౌ కెన్ యూ గెట్ పీస్? ఇట్స్ ఆల్
0: కావలసినంత మాత్రమే మానవునికి అత్యవసరం.
1: What is required and is essential is needed by man.
0: ఈనాడు మితిమీరినటువంటి ప్రోగు చేసుకోవటం చేతనే జగత్తంతా కూడా చాలా పూర్తి అశాంతితో నిండిపోయింటుంది.
1: బికాస్ అక్వైరింగ్ థింగ్స్ బియాండ్ ఆల్ లిమిట్స్ అండ్ నీడ్ ది వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్.
0: మానవత్వం కలిగినటువంటి వాడు మాత్రమే దైవత్వాన్ని తెలుసుకోవడానికి అర్హుడవుతాడు.
1: వన్ హూ హ్యాస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ హిమ్ అలోన్ ఈజ్ ఎంటైటిల్డ్ టు అండర్స్టాండ్ డివినిటీ.
0: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ అబౌట్ గాడ్.
1: మ్యాన్ కైండ్ అలోన్ కెన్ థింక్ ఆఫ్ గాడ్.
0: ఈనాడు మానవత్వం అనేటువంటిది మనలో లేకుండా దైవత్వాన్ని తెలుసుకోవటానికి పోతే వానికి ఏం తెలుస్తుంది? దయ్యమే తెలుస్తుంది, కానీ దైవం తెలియదు.
1: Without human qualities in us, if we go to find out and experience divinity, how can he understand? He will only know the demon.
0: కనుకనే ఈనాడు మానవత్వంలో ప్రేమ ప్రేమ ప్రేమ.
1: Today in human life, what is needed is love.
0: సహనము కావాలి.
1: Forbearance is needed.
0: సానుభూతి ఉండాలి.
1: Understanding is needed.
0: ఒక కష్టపడేటువంటి వ్యక్తిని చూసి జాలిపోడండాలి.
1: ఎ మ్యాన్ ఇన్ ట్రబుల్ షుడ్ క్రియేట్ కంపాషన్.
0: ఈనాడు జాలి అనేటువంటిది ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: టుడే కైండ్నెస్ అండ్ కంపాషన్ ఫర్ ది సఫరింగ్ ఈజ్ నాట్ ప్రెసెంట్.
0: మన కంటి ఎదురుగా అనేక అవస్థలకు గురి అవుతున్నటువంటి వ్యక్తిని చూసి విసుగు చెందుతున్నాము.
1: ఇన్ యువర్ డైరెక్ట్ ప్రెసెన్స్ ఇఫ్ దేర్ ఈస్ వన్ హూ ఇస్ సఫరింగ్ ఇన్ మెనీ వేస్, వీ సింప్లీ గెట్
0: ఈ గతి ముందుకు ఏ రీతిగా వస్తుందో,
1: వాట్ విల్ బి యువర్ ఫ్యూచర్.
0: ఈనాడు మనం ఒకరిని ఆనందపరిచినప్పుడే, సానుభూతి చూపినప్పుడే రేపు తిరిగి మనకు సానుభూతి లభిస్తుంది.
1: when we can show happiness to another person and tolerate him, then only in future you will be tolerated.
0: ప్రతి యొక్క యాక్షన్ కూడాను రియాక్షన్ ఉంటుండాలి.
1: For every action there is a reaction.
0: ప్రతి సౌండ్ కూడాను రీసౌండ్ ఉంటుండాలి.
1: For every sound there is a resound.
0: కనుకని ప్రతి కర్మకు కూడాను ప్రతిఫలం అనేటువంటిది ఉంటుండాలి.
1: For every work there is a result.
0: ప్రేమ స్వరూపులారా, ఏదో మీరు చేస్తున్నాము ఎవరికీ తెలియకుండా మేము అనుభవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చును.
1: ప్రేమ స్వరూపాస్, యూ మే థింక్ దట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ విదౌట్
0: ఇతరుల కన్నులు మీరు కట్టవచ్చును.
1: యు మే బ్లైండ్ ది అదర్ పీపుల్.
0: సర్వవ్యాపి అయినటువంటి భగవంతుని కన్నులు కట్టలేరు.
1: బట్ యూ కెనాట్ క్లోజ్ ది ఐస్ ఆఫ్ గాడ్ హూ ఇస్ ప్రెసెంట్.
0: ఏది చేసినా, ఏది చూచినా, ఏది చెప్పినా, ఏది అనుభవించినా వాటి రియాక్షన్లు నీకు తప్పవు.
1: Whatever you do, whatever you experience and whatever you say, you can
0: experience. దీనినే భగవద్ గీత యందు కర్మ ఫలము అన్నారు.
1: This has been termed in Bhagavad Gita as the fruit of your work.
0: ఈ కర్మ ఫలం అనేటువంటి దానిని నాస్తిక, యాస్తిక, ఆస్తిక, ఆస్తిక, నాస్తిక ఎటువంటి స్థాయి అయినటువంటి వాడైనా కూడాను దీనిని అనుసరించక తప్పదు.
1: It is inevitable that the result of your own work should be experienced, whether you are a believer or a non-believer or a believing non-believer.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: There is one small example.
0: ఒక అద్దము ముందు పోయి నీవు చక్కగా నమస్కరించు నగుముఖంతో.
1: You go in front of a mirror and say namaskar with a smiling face.
0: ఈ నమస్కారం ఎవరికి వస్తుంది? అద్దము నుంచి తిరిగి నీకే వస్తుండాలి.
1: Who will get this namaskar? The mirror will give it back to you.
0: లేక అద్దము ముందరికి పోయి కోపంగా దానిని దూషించు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్, గో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మిర్రర్ అండ్ బీ యాంగ్రీ అండ్ బ్లేమ్ ది మిర్రర్.
0: తిరిగి ఆ యొక్క యాక్షన్ తిరిగి నీకే వస్తుంటుండాలి.
1: ది రిటర్న్ బ్లేమ్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఫ్రమ్ ది మిర్రర్.
0: అదే విధంగానే ఈ ప్రకృతి అద్దము వంటిది.
1: ఇన్ ది సేమ్ మేనర్ దిస్ క్రియేషన్ ఈజ్ లైక్ ఎ మిర్రర్.
0: ఈ ప్రకృతి అనేటువంటి అద్దము ముందు నీవు ఎట్టి కర్మలు ఆచరిస్తున్నావో తిరిగి వాటిని యొక్క రియాక్షన్ నీకు వస్తుంటుంటాయి, తత్ఫలితము నీవు అనుభవిస్తావు.
1: In front of this mirror of creation, the kind of work you do will be
0: produced.
1: If it is not today, tomorrow, at least 10 years later, this is inescapable.
0: Manamu, ee yokka vartamanamunde, be good, do good and see good. This is the way to go.
1: So, at the present time, in the present time, be good, do good, see good. That is the way to God.
0: Ee vidhamainatundi karmalo మనం ఒక విశ్వాసాన్ని బలపరుచుకోవాలి.
1: ఇన్ డూయింగ్ సచ్ వర్క్ వీ విల్ హావ్ టు డెవలప్ స్ట్రాంగ్ ఫెయిత్.
0: ఈ విశ్వాసం అనేటువంటి దానిని మనం ఒక విధమైనటువంటి త్యాగభావములో దీనిని ప్రవేశపెట్టాలి.
1: వీ షుడ్ ఎంటర్ అండ్ ప్రమోట్ దిస్ ఫెయిత్ విత్ ఎ ఫీలింగ్ ఆఫ్ సాక్రిఫైస్.
0: ఇదే మనకు నిజమైనటువంటి శాంతి.
1: దిస్ ఇస్ ట్రూ పీస్ ఫర్ అస్.
0: ఒక గడియారం, టైం పీస్ ఉంటుంటుంది.
1: వి లుక్ ఎట్ ఎ క్లాక్.
0: ఇందులో ఎప్పుడు చూసినా టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ టిక్ అని పిల్ నడుస్తూ ఉంటుంది.
1: In this clock, the hand will be moving all the time, producing the sound.
0: ఎవరైనా దీనిని ప్రశ్న వేసినప్పుడు, అయ్యా ఈ గడియారానికి ఏమైనా విశ్రాంతి ఉందా అనేది, అబ్బే విశ్రాంతి లేదంటాం.
1: If anyone asks the question, has this clock got any rest? We say, no, the clock has no rest.
0: చాలా పొరపాటు.
1: This is very wrong.
0: నిరంతరము నిర్విరామ కృషి ఆచరించుతున్నటువంటి యొక్క ఈ గడియారము ఎంత పని చేస్తుండదో అంతకాలం దానికి రెస్ట్ కూడా ఉంటుంది.
1: The time which this clock spends in doing work is also the time for which it has rest.
0: Etla?
1: How is this possible?
0: Tick, tick, tick, tick. Rendu tickulaku madhyalo oka vishranti kaalam untundali.
1: Between one tick and the succeeding tick, there is an interval which is a time of rest for the clock.
0: Oka tick, oka tick. Ee tick anetundi daniki aa vishranti chalada?
1: One tick, another tick. Between the two is not the time sufficient for it to get rest.
0: అదే దానికి విశ్రాంతి.
1: That is its rest.
0: అదే విధముగానే మనం పరలోకు చేసేటువంటి ఒక ఉపకారమైనటువంటి కర్మలే మనకు విశ్రాంతి.
1: In the same manner, the good work that we do to help others is our rest.
0: ఇదే నిజమైన సమాజ సేవ.
1: This is true service to the community.
0: ఈ సమాజ సేవని ఈనాడు కోల్పోవటం చేతనే సరి అయినటువంటి మానవత్వం మనకు లభించటం లేదు.
1: Because we have lost the sense of such service to the community, we are unable to enjoy the human nature.
0: Uttama bhavamulache,
1: with great ideas,
0: adarshavantamainatunte yokka gunamulache,
1: with exemplary qualities,
0: pravartinchetunte manavudu ee naadu karuvaipoyadu.
1: Man who conducts himself in that manner is very rare today.
0: 10 manditho koodi aacharinchinatunte panulu endi manaku aanandam labhistundadi.
1: We get our happiness in the work that we do.
0: కష్టమును మర్చిపోతున్నాము.
1: We forget our troubles.
0: దీనికి చిన్న ఉదాహరణము.
1: There is an example for this.
0: ఒక నది ఒడ్డున లేక సముద్రపు ఒడ్డున మనం ఒక 5 మైళ్లు వాక్ చేశాము.
1: ఆన్ ది బ్యాంక్ ఆఫ్ ఎ రివర్ ఆర్ ఆన్ ఎ సీ షోర్ వీ వాక్ 5 మైల్స్.
0: ఒంటరిగా మనం 5 మైళ్లు ప్రయాణం చేసినప్పుడు కాళ్ల నొప్పులు వస్తాయి, చాలా విసుగు వేస్తుంది.
1: వెన్ వీ వాక్ 5 మైల్స్ అలోన్ అవర్ లెగ్స్ విల్ బిగిన్ టు పెయిన్ అండ్ వీ గెట్ టైర్డ్.
0: అదే 5 మైళ్లు అదే కాళ్ళు 10 మందితో చేరి నడుచు.
1: ది సేమ్ 5 మైల్స్ విత్ ది సేమ్ లెగ్స్ యు వాక్ విత్ 10 అదర్ పీపుల్ ఇన్ కంపెనీ.
0: కాళ్ళు నొప్పి రాదు.
1: యు వోంట్ గెట్ యువర్ లెగ్స్ ఇన్
0: ఆనందంతో శ్రమను మర్చిపోతావు.
1: విత్ హ్యాపీనెస్ యూ ఫర్గెట్ ది ట్రబుల్.
0: కనుకని 10 మందితో చేరి కూడినటువంటి ఒక సమాజ సేవ ఎందు మనకు దుఃఖములు కాని విచారములు కాని కష్టములు కాని మర్చిపోతాం.
1: సో ది సర్వీస్ యూ డూ టు ది కమ్యూనిటీ ఇన్ ది కంపెనీ ఆఫ్ 10 అదర్ పీపుల్.
0: ఈనాడు మానవుడు పవిత్రమైనటువంటి యొక్క మంచి మార్గమును అనుకరించటం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ ఫాలోయింగ్ ది సేక్రెడ్ గుడ్.
0: ఎక్కడ చెడ్డవి, ఎక్కడ అన్యాయంవి, ఎక్కడ అక్రమంవి, ఎక్కడ అనాచారంవి జరుగుతుందో దాన్ని సులభంగా ఆచరించడానికి ప్రయత్నిస్తాడు.
1: వేర్ దెర్ ఇస్ ఇన్జస్టిస్, వేర్ దెర్ ఇస్ అన్ట్రూత్ అండ్ వేర్ దెర్ ఇస్ హార్మ్, మ్యాన్ టేక్స్ టు దట్ పాత్ వెరీ ఈజీ.
0: ఎన్ని మంచి మాటలు మనం వినటం లేదు?
1: ఆర్ వీ నాట్ హియరింగ్ మెనీ గుడ్ వర్డ్స్?
0: ఇవన్నీ మనం అనుకరణలో పెడుతున్నామా?
1: ఆర్ వీ పుట్టింగ్ దెమ్ ఇంటు?
0: ఏదైనా ఒక చెడ్డ మాట వింటే దాన్ని నమ్ముతాం.
1: ది మోమెంట్ వీ హియర్ సంథింగ్ బ్యాడ్, వీ ఇమీడియట్లీ బిలీవ్ ఇట్.
0: దీనికి కారణం ఏమిటి?
1: The reason for this.
0: నీవు పరమ చెడ్డవాడు కనుక నీ చెడ్డ మాటను నీవు అనుసరిస్తున్నావు.
1: The reason is you are very bad person and so you follow bad.
0: కనుకనే మనలో మంచివే ఉంటుంటే తప్పక మంచిని మనం అనుసరిస్తాం.
1: If there is good in us, we will follow good at once.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: There is an example.
0: ఒక విత్తనము మట్టిలో పెట్టాము.
1: We put a seed in the earth.
0: దానికి నీవు ఎరువు వేశాము.
1: We give it manure.
0: నీరు పోసాము.
1: We give water.
0: గాలి చక్కగా వచ్చేటట్టుగా అనుకూలపరిచాము.
1: We also give it sufficient breeze.
0: అయితే ఆ విత్తనము మట్టిగా మారుతుందాదా?
1: Is that seed changing itself into the earth?
0: లేక గాలిగా మారుతుందాదా?
1: Or is it changing into breeze?
0: లేక నీరుగా మారుతుందాదా?
1: Or is it becoming water?
0: లేక ఎరువుగా మారుతుందాదా?
1: Or is it becoming manure?
0: లేదు లేదు.
1: No.
0: మట్టిలో ఉన్న సారాన్ని తీసుకు.
1: It is extracting the essence. It is taking the strength from the water.
0: ఎరువులో ఉన్నటువంటి శక్తిని తీసుకుంటుంది.
1: It is the strength from the manure.
0: గాలిలో ఉన్న ప్రాణవాయువు తీసుకుంటుంది.
1: It takes the life.
0: తన స్వభావాన్ని తాను అభివృద్ధి పరచుకుంటుంది.
1: It promotes its own natural quality.
0: అదే విధంగాని మనం ఎటువంటి సంఘములో పోయినా కానీ వారిలో ఉన్నటువంటి మంచిని మాత్రమే మనం తీసుకుని మన స్వభావాన్ని మనం పెంచుకోవాలి. అంతేకాని వానికి నీవు బారిసు కాకూడదు.
1: In the same manner, whatever company you may go, you should absorb the good in that company and promote with the help of that good what is in
0: you. Anukarana, anukarana, anukarana. Vaadin chusi, veedu, veedin chusi vaadu.
1: Today, imitation, imitation. Looking at another man, he imitates. Looking at a third man,
0: he imitates.
1: If someone else has got a beard, you also want to grow a beard.
0: Ingode evado bell bottom vesukunnante veedu bell bottom vesukovali.
1: If another person is wearing bell bottoms, you also want to wear bell bottoms.
0: Side burns. Burns pettukunna ante veedu pettukovali.
1: If one other person has side burns, you also want to have side burns.
0: Balahinata. Enta pirikitanama.
1: What weakness, what cowardice.
0: Ida manavattam yokka lakshanalu.
1: Is this the quality of human beings?
0: Nee swabhavani nee penchuko.
1: Promote your own nature.
0: నీ గుణాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: ప్రమోట్ యువర్ క్వాలిటీ.
0: నీ త్యాగభావాన్ని నీవు అభివృద్ధి పరచుకో.
1: యూ బ్రాడన్ యువర్ సెల్ఫ్.
0: ప్రేమతత్వంలో విశాలమైన హృదయాన్ని చేసుకో.
1: హావ్ ఎ బ్రాడ్ హార్ట్ ఇన్ ది ఆస్పెక్ట్ ఆఫ్ లవ్.
0: ఈ విధమైనటువంటి యొక్క మానవత్వంలో మనం ఏనాడు అభివృద్ధి చెందుతామో ఆనాడే మన భారతదేశము తిరిగి యథాస్థితి లోపల ఆదర్శవంతమైన దేశంగా తయారవుతుంది.
1: That day when we can promote our human qualities in this manner, again our country Bharat will become an ideal country.
0: పరమ

0: Forbearance is our beauty in this sacred land of Bharat.
1: Vratamulanniti yandu vannegaantina yatti gana satya silame kadina tapamu.
0: Amongst all the vratas known to this country, adherence to truth is the greatest vrata which has been given.
1: Madhura bhavam vedi mana desa mandanna matru bhavamu kanna manyameddi.
0: What is the sweetest idea in our country? The sweetest idea is no greater than the
1: pranambu kantenu manam beganamanu manadese neetini mantagalpi.
0: The moral code of our country, which tells us that more than life, our own honor is greater, that kind of conduct. We have borrowed the moral conduct from other countries. Wanting to have the so-called freedom. How shall I describe the rule of this country?
1: ఏను గెట్టుల తన బలం ఎరుగలేదో.
0: లైక్ ది ఎలిఫెంట్ విచ్ డస్ నాట్ నో ఇట్స్ ఓన్ స్ట్రెంగ్త్.
1: అట్టులైనారు మన భారతీయులు నేడు.
0: సో హ్యావ్ బికమ్ ది సిటిజన్స్ ఆఫ్ భారత్ టుడే.
1: మన యొక్క శక్తిని మనం నమ్మలేకపోతున్నాం.
0: వీఆర్ అనేబుల్ టు బిలీవ్ ది స్ట్రెంగ్త్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అస్.
1: వరుని మాటను నమ్ముతున్నాం.
0: వి బిలీవ్ అదర్స్ వర్డ్.
1: ఇదే మానవత్వము.
0: ఇస్ దిస్ హ్యూమన్ క్వాలిటీ?
1: ఈ చెవులు కోసి పారవి.
0: కట్ అవే యువర్ ఇయర్స్.
1: పరులు చూసినటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు. నీ కన్నులు ఎందుకు పుచ్చుకొని చంపుకో.
0: యు ఆర్ బిలీవింగ్ ఇన్ వాట్ అదర్స్ హావ్ సీన్. వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ యువర్ ఐస్?
1: నీ కన్నులతో నీవు చూడు.
0: లుక్ ఎట్ ఇట్ విత్
1: యువర్ ఓన్ ఐస్. నీవు విను.
0: లిసన్ విత్ యువర్ ఇయర్.
1: నీ హృదయంతో నీవు అనుభవించు.
0: ఎక్స్పీరియన్స్ విత్ యువర్ హార్ట్.
1: ఇది నీ మానవత్వం.
0: దిస్ ఇస్ యువర్ హ్యూమన్ క్వాలిటీ.
1: అంతేకాని పిరికి పందవలే ఇతరులు మనం అనుసరించడానికి ప్రయత్నించకూడదు.
0: బట్ లైక్ ఎ కవర్డ్ వీ షుడ్ నాట్ ట్రై అండ్ ఇమిటేట్ అదర్స్.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి బలహీనతని.
0: దిస్ ఇస్ ఎ వీక్నెస్.
1: మానవుడు మానవుడు మానవుడు మా నా వా.
0: దేర్ ఆర్ త్రీ లెటర్స్ డిస్క్రైబింగ్ ఎ మ్యాన్. మా నా వా.
1: మా అజ్ఞానము.
0: మా ఇస్ ఇగ్నోరెంట్.
1: నా లేకుండా.
0: నా వితౌట్.
1: వా వర్తించటం.
0: వా కండక్ట్ యువర్
1: అజ్ఞానం లేకుండా వర్తించినటువంటి వాడు మానవుడు.
0: వన్ హూ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ వితౌట్ ఇగ్నోరెన్స్ ఇస్ మ్యాన్.
1: ఇది నిజమైనటువంటి మానవత్వం.
0: దిస్ ఇస్ ట్రూ హ్యూమన్ నేచర్.
1: ఒక విధమైనటువంటి దురాశకు మనం లోబడిపోతున్నాము.
0: We are submitting ourselves.
1: దుర్భావములో మునిగిపోతున్నాము.
0: We are immersing in bad ideas.
1: దుర్హంకారంలో తేలిపోతున్నాము.
0: In ego we are floating.
1: కనుకనే మంచి కూడాను చెడ్డగా మనకు కనిపిస్తుంటుండాలి.
0: So good appears as bad to us.
1: కనుకనే మంచి పవిత్రమైన హృదయం కలిగినటువంటి వాడు నిరంతరము పైచూపులో ఉంటాడు.
0: One who has a sacred heart will always be looking up.
1: ఆహా నక్షత్రాలు సూర్యచంద్రాదులు ఎంత ప్రకాశంగా ఉంటున్నాయి.
0: How beautiful the sun and the moon are.
1: కేవలము స్వార్థపరుడు.
0: A selfish person.
1: కింద చూపులో ఉంటాడు.
0: Will always be looking down.
1: ఎప్పుడు చీకటే వానికి.
0: He is always seeing darkness.
1: ఎప్పుడు మట్టే కనపడుతుంటాడు.
0: He always looks at dirt.
1: పవిత్రమైన హృదయములో ఉండినటువంటి వానికి గులాబి పుష్పాన్ని చూస్తుంటాడు.
0: One who has a sacred heart looks at the flower, the rose flower.
1: నిరాశపరుడు దాని క్రింద ఉన్నటువంటి ముండను మాత్రమే చూస్తుంటాడు.
0: One who has no hope looks at the thorn, at the rose flower.
1: ఆశపరుడు ఇది టంబ్లర్ లో హాఫ్ నీరు ఉంటుండాలి. అర్థం నీరు ఉంటుండాలి.
0: దేర్ ఇస్ వాటర్ హాఫ్ ఫుల్ ఆఫ్ ది టంబ్లర్.
1: దీనిలో స్వార్థరహితమైనటువంటి వాడు అర్థం నీరు ఉంటుండాలి అని అనుకుంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫ్ లెస్ సేస్ దేర్ ఇస్ హాఫ్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: స్వార్థపరుడు ఏమంటాడు? అర్థం ఖాళీగా ఉంది అంటాడు.
0: వన్ హూ ఇస్ సెల్ఫిష్ సేస్ దిస్ టంబ్లర్ ఇస్ హాఫ్ ఎంప్టీ.
1: వాడికి ఖాళీనే కనపడుతుంది కానీ నీరు కనపడదు.
0: He sees only the emptiness but not the
1: water. ఇక్కడ వ్యత్యాసం.
0: This is the difference.
1: ఈ విధమైనటువంటి యొక్క స్వార్థమునకు నిస్వార్థమునకు ఉండేటువంటి భేదము ఈ విధమైనటువంటి రీతిగా ఉంటుంది.
0: This difference between selfishness and selflessness is in this manner.
1: కనుక selfishness. Self, self, self, self. ఏది నిజమైన self?
0: What is the true self when you talk of selfishness?
1: Selflessness self is real self.
0: Selfless self is real self.
1: మన self, self, self. సెల్ఫ్ లో వచ్చినటువంటి ఫలితం ఏమి?
0: వాట్ ఈస్ ది ఫ్రూట్ వి గెట్?
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
0: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
0: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
0: లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్.
1: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
0: సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్.
1: ఈ స్వార్థం అనేటువంటిది నిజంగా మానవుని యందు పూర్తిగా ఉండకూడదు. కొంతవరకు ఉండాలి.
0: this quality of selfishness should not be totally present in man. It may be present to some extent.
1: నేను బ్రతకాలి, నా కుటుంబం బ్రతకాలి, నా యొక్క బంధువులు బాగుండాలి, యావత్ జగత్తు సుఖంగా, ఇంత మాత్రం స్వార్థం తప్పదు.
0: I want to live, my family wants to live, my relation should be well.
1: నేను తినాలి, నేను ఉండాలి, ఇంతవరకు ఉండొచ్చు.
0: I should eat, I should live, to that extent it is tolerable.
1: కానీ మితిమీరినటువంటి ఆసక్తి పోతే ఈ స్వార్థం కూడా పెడమార్గం పడుతుంది.
0: But selfish desires beyond all limit will take the wrong path.
1: ఒక పశువు లేక ఒక మృగమునకైనా కూడాను ఒక సీజన్ ఒక రీజన్ ఉంటుండాలి.
0: An animal or a cattle has got some reason and some season.
1: కానీ మనిషికి ఈనాడు no reason, no season.
0: But man today has no reason, has no season.
1: ఎక్కడ ఉంది mankind?
0: Where is mankind?
1: మానవత్వం మానవత్వం మానవత్వం అంటుంటారు. మనం ఎక్కడ మానవత్వం కనపడుతుంటుండాలి?
0: We talk of human nature. Human nature. Where is human nature? Where do we find human nature?
1: Human nature antaru ga edi human nature ani ippudu kuda vallaku teliyatam ledu.
0: They keep on uttering the words human nature, but they do not know what human nature is.
1: Danini monam artham chesukovatam katte nadichi choopinchatam chaala avasaram.
0: Better than trying to understand it, it is better to show it in practice.
1: Manalo undinatvanti oka divyatvam jantunam narajalma durlabham.
0: Of all the animals that are born, to be born a human being is the most difficult.
1: మానవుడు ఇంత చదువు చదువుతున్నాడు.
0: Man is acquiring so much
1: knowledge. ఇంత విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములతో నిండి ఉంటున్నాడు.
0: He is full of knowledge and wisdom.
1: కానీ ఒక మృగము కంటే హీనంగా ప్రవర్తిస్తున్నాడు.
0: But he is conducting himself worse than an animal.
1: ఇక మానవత్వం ఎక్కడ? రూపం మానవత్వమే కాని గుణములో మానవత్వం లేదు.
0: Form is of a human being, but qualities are not of a human being.
1: కనుకనే ఈనాడు ఉన్నత విద్యా సంస్థలు స్థాపించి అందులో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క క్వాలిటీ మానవుని యొక్క దివ్యమైనటువంటి యొక్క గుణములను అభివృద్ధి పరచాలనేటువంటిది సాయి సంకల్పం.
0: సో సాయి సంకల్ప టుడే ఈస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ప్రమోట్ వాట్ ఆర్ కాల్డ్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ దట్ ఎడ్యుకేషన్.
1: కేవలం కొంతమందికి అవి విరుద్ధంగా కనిపిస్తుంటాయి.
0: ఫర్ సమ్ పీపుల్ దే అపియర్ యాజ్ ఇఫ్ దే ఆర్ కాంట్రడిక్ట్.
1: కారణం తన యొక్క బ్యాక్గ్రౌండ్ ఆ యొక్క పరిస్థితిలో ప్రగతి.
0: ది రీజన్ ఫర్ దిస్ ఈస్ హిజ్ ఓన్ బ్యాక్గ్రౌండ్ హ్యాస్ టేకన్ సచ్ ఎ పాత్.
1: మంచి కూడా వారికి చెడ్డగా కనిపిస్తుంటాది.
0: టు దెమ్ గుడ్ ఆల్సో అపియర్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఇస్ బ్యాడ్.
1: దీనికి మేము లెక్క చేయము.
0: వీ డు నాట్ కేర్ ఫర్ దిస్.
1: కానీ మా యొక్క సంస్థల యొక్క డిసిప్లిన్ ఈ క్రమశిక్షణ తూచా పాటించాలి.
0: బట్ ది డిసిప్లిన్ ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ హ్యాస్ టు బి ఫాలోడ్.
1: దీనికి కొంత కఠినమైన చర్యలే దీనికి అందించాలి.
0: We have to give some harsh
1: padarthamunaku taginatvanti prayogam acharinchali.
0: We will have to apply what is suitable to the matter.
1: Vennanu vreelitho kodte tunugutundi.
0: Butter can be broken with your finger.
1: Kaani inumunu sutthone kottali.
0: But an iron has to be beaten with the hammer to break.
1: Kanukani kramashiksha tappipoyinappudu deeniki oka vidhamainatvanti oka cherya teesukovalsi vastundi.
0: So if one transgresses discipline, we have to take some action.
1: Satyasai samastali endu discipline, devotion and duty.
0: In the Satya Sai organizations, we give value to discipline, devotion
1: and duty. Devotion.
0: Devotion on what?
1: Nee duty paina devotion.
0: Devotion on your duty.
1: Nee duty paina discipline.
0: Discipline on your duty.
1: Kaani duty ni lekapothe devotion ekkada vachindi?
0: But if there is no duty itself, where is
1: only
0: devotion?
1: Only deep ocean.
0: It's only a deep ocean.
1: Manam divine, divine, divine, divine antunna. Ekkada divine? Cheppedantha divine. డీప్ వైన్ లో కూర్చోవటం.
0: వీ టాక్ ఆఫ్ డివైన్ డివైన్ డివైన్. వేర్ ఇస్ ది డివైన్? ఇట్ ఈస్ ఇన్ డీప్ వైన్ యూ సీ.
1: ఇది ఆ నిజమైనటువంటి డివైన్ లక్షణాలు.
0: ఇస్ దిస్ ది ట్రూ క్వాలిటీ?
1: ఇది ఆ మానవత్వానికి తగిన గుణాలు.
0: ఆర్ దీస్ ది క్వాలిటీస్ ఆఫ్ హ్యూమన్ నేచర్?
1: కాదు కాదు. కనుక పెద్దలను చూసి గౌరవించాలి.
0: వీ షుడ్ రెస్పెక్ట్ వెన్ వీ లుక్ ఎట్
1: చిక్కులేనటువంటి వారిని దీనిని చూసి ఆదరించాలి.
0: వీ షుడ్ హెల్ప్ అండ్ గివ్ హెల్ప్ టు పీపుల్ హు ఆర్
1: బాధపడేటువంటి వారికి సహకారం అందించాలి.
0: పీపుల్ హు ఆర్ సఫరింగ్ షుడ్ బి హెల్ప్.
1: ఇంకే విధమైన దుఃఖంతో ఉండేటువంటి వారికి సానుభూతిని తెలపాలి.
0: పీపుల్ హు ఆర్ ఇన్ సమ్ అదర్ సారో షుడ్ బి షోన్ టాలరెన్స్.
1: సర్వుల యొక్క సుఖాన్ని మనం కోరాలి.
0: వీ షుడ్ డిజైర్ ది హ్యాపీనెస్ ఆఫ్ ఆల్ పీపుల్.
1: కనుకనే లోక సమస్త సుఖినో భవంతు అనేది వేదాంతం.
0: దట్ ఈస్ వై వేదాంత హెస్ సెడ్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్ షుడ్ బి హ్యాపీ.
1: కానీ ఈనాడు భక్త కోటి ఎందుకు కూడాను చెప్పేది భక్తి.
0: బట్ టుడే ఈవెన్ అమంగ్స్ ది డివోటీస్ దే ప్రీచ్
1: చేసే పనులంతా భక్తి.
0: ది వర్క్ దే డూ ఇస్
1: హృదయం ఎందుకు రక్తి.
0: సింప్లీ టు ఫీడ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యావ్ ప్లెజర్.
1: చెప్పేది విరక్తి.
0: బట్ దే టీచ్ డిటాచ్మెంట్
1: కాదు కాదు కాదు
0: నో మనం
1: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్
1: మన యొక్క భావములు మన యొక్క పలుకులు మన యొక్క చర్యలు మూడు ఏకమైపోవాలి
0: అవర్ థాట్ అవర్ వర్డ్స్ అండ్ అవర్ డీడ్స్ షుడ్ ఆల్ బి హార్మోనైజ్
1: దీనిని వేదాంతము మనస్ ఏకం వచస్ ఏకం కర్మణ్ ఏకం మహాత్మనం అన్న
0: దిస్ ఈస్ వాట్ ది వేదాంత హెస్ సెడ్ ఇఫ్ యువర్ థాట్ ఈస్ వన్ యాజ్ ది సేమ్ యాజ్ ది వర్డ్
1: మనస్ అన్యత్ వచస్ అన్యత్ కర్మణ్ అన్యత్ దురాత్మనం
0: If your thought is different, if your word is different, and if your action is still different, you are called a Duratmana. Today, the whole world is in this situation.
1: Divyatma Swarupulara. Kanuka, ee satyanni meeru gurtinchi, manavatvamlo undinatvanti yokka prema tattvanni artham chesukondi.
0: Divyatma Swarupas, recognizing this truth, understand the aspect of love that is
1: divyatvanni kudanu kontavarku meeru artham chesukondi.
0: To some extent understand divinity as
1: kevalam nenu neevu manavudu manavudu ga bratuku chalu
0: you just live as a human being that is enough
1: neevu manavattam nunchi digajaranakkarle
0: do not degrade yourself from the position of being a human being
1: mana nadavadikal lopala mana pavitratanu nirupinchali
0: we should establish sacredness in our conduct
1: kevalam matalato cheppi prayojanam ledu
0: no you simply uttering
1: ee naadu prapancham anta matallo heroes kriyallo zeros
0: The whole world today are heroes in their words, but in action they are zeros.
1: ఈ నాడు మనము యాక్షన్ లోపల హీరోస్ కావాలి.
0: Today we should become heroes in our action.
1: మాటలు మాట్లాడేటువంటి వాడు పని చేయడు.
0: One who simply speaks does not work.
1: పని చేసేటువంటి వాడు మాట్లాడే టైం ఏమి ఉండదు.
0: One who works has no time to speak.
1: కనుకని ఈ నాడు మనము పనులు చేయటం లోపల మనం అంతా కూడా ముందజ్జ వేసుకుని నడుము గట్టి సమాజంలో దిగాలి
0: సో టుడే ఇన్ డూయింగ్ వర్క్ ఆల్ ఆఫ్ అస్ టు టేక్ అ ఫార్వర్డ్ స్టెప్ అండ్ ఎంటర్ ది కమ్యూనిటీ
1: మన ఎముకలు అరిగేటట్టుగా మనం పనిచేస్తే దంతములు అరిగేటట్టుగా తినవచ్చు
0: ఇఫ్ యూ వర్క్ సో హార్డ్ దట్ అవర్ బోన్స్ విల్ గెట్ షార్పెండ్ దెన్ వీ కెన్ ఈట్ సో మచ్ సో వెల్ దట్ అవర్ టీత్
1: భగవంతుడు రెండు చేతులు అందించాడు
0: గాడ్ హెస్ గివెన్ అస్ టూ హ్యాండ్స్
1: రెండు చేతులను మాత్రం ముడుచుకొని నాకు పొట్టని నిండాలంటే ఎక్కడి నుంచి వస్తుంది
0: హోల్డింగ్ బోత్ యువర్ హ్యాండ్స్ అండ్ కీపింగ్ దెమ్ ఐడిల్
1: రెండు చేతులతో నీవు బాగా పనిచేస్తే ఒక్క పొట్ట నిండదా
0: ఇఫ్ యూ వర్క్ వెల్ విత్ టూ హ్యాండ్స్ కెన్ యూ నాట్ ఫీడ్ వన్
1: నీవు పని చేయటం లేదు కాబట్టి పొట్ట నిండటం లేదు
0: సిన్స్ యు ఆర్ నాట్ డూయింగ్ ది వర్క్ యువర్
1: ఈనాడు లోకంలో పని చేయనటువంటి వాళ్ళు అధికమైపోతున్నారు
0: టుడే పీపుల్ హు డు నాట్ వర్క్ ఆర్ మెనీ
1: పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు చాలా పెరిగిపోతున్నారు
0: దోస్ హు వాంట్ టు ఫిల్ దర్ స్టమక్స్ ఆర్ మెనీ
1: అందువలననే ఇక్కడ ఆర్థికంగా కూడా దేశం దిగజారిపోతుంది
0: దిస్ ఈస్ ది రీజన్ వై ఎకనామికలీ ది కంట్రీ ఈస్ గోయింగ్ డౌన్
1: కనుకనే ప్రతి మానవుడు కూడా కష్టపడి పనిచేయడానికి ప్రయత్నించాలి
0: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ వర్క్ హార్డ్
1: ఆ విధమైన చెమటాచి మనం పనిచేసినప్పుడే మనం జీవితాన్ని సుఖంగా అనుభవించగలం
0: ఇఫ్ యూ కెన్ వర్క్ విత్ స్వెట్ ఆన్ యువర్ బ్రౌ యూ కెన్ ఎంజాయ్
1: ఎవరెవరి పని వారికి తగినట్టుగా మనం తీసుకోవాలి
0: వాట్ ఎవర్ వర్క్ ఈస్ ఆర్డైన్ ఫర్ ఈచ్ పర్సన్
1: సత్యసాయి సంస్థలు ఏదో వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
0: దిస్ ఈస్ వై సత్యసాయి ఆర్గనైజేషన్స్ హావ్ బీన్ టోల్డ్ దట్ వర్క్ ఈజ్ వర్షిప్ డ్యూటీ ఈజ్ గాడ్
1: అంతేకాని కేవలం నీ యొక్క మనసు తెలియనట్టంతా నీవు పోకూడదు
0: ఆన్ ది అదర్ హ్యాండ్ యూ షుడ్ నాట్ మూవ్ అబౌట్ యాజ్ యువర్ మైండ్ గైడ్స్ యూ
1: నీవు విచారణ శక్తితో నీవు కొంతవరకు క్రియలు ఆచరించు
0: యూ షుడ్ హ్యావ్ ది ఎబిలిటీ టు డిస్టింగ్విష్ అండ్ విత్ దట్ ఎబిలిటీ టు ఎంక్వైర్ డూ యువర్
1: మనం ఆర్జించినటువంటి ధనాన్ని కొంతవరకు పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టండి
0: ది వెల్త్ విచ్ యూ హ్యావ్ ఎర్న్ పుట్ ఇట్ ఇన్ సమ్ సీక్రెట్ పాత్
1: దయా ధర్మము త్యాగము ఇవి మానవునికి సరి అయిన కీటురాయి
0: కైండ్నెస్ గివింగ్ గిఫ్ట్ and sacrifice are the three essential qualities for man
1: anyayamu akramamu swarthamu ahankaramu asuya ivanni kudunu lobhi yokka lakshanalu
0: injustice causing hurt to others ego and pride these are the qualities of a greedy person
1: parunu eppudu kudunu manam nindinchakoodadu idi maha paapam
0: we should never blame others this is the greatest sin
1: neelo unnatunte durgunalu neevu chakkadidduko
0: You correct the bad qualities which are present
1: in you. నిండుకు కావాల్సినటువంటి దుర్గుణాలు పెట్టుకొని ఇతరులను అనేటువంటి అధికారం నీకు ఎక్కడ ఉంది?
0: With so many bad qualities in you, what right have you to find blame in others?
1: నీ యొక్క దుర్గుణాలను నీవు తక్క చేసుకొని నీ మంచి గుణాలను నీవు అభివృద్ధి పరచుకో.
0: Correct your bad qualities and promote your good quality.
1: అప్పుడే మానవత్వం అభివృద్ధి చెందుతుంది.
0: Then human nature in you can prosper.
1: ప్రేమ ప్రేమ ప్రేమ సత్యసాయి సంస్థలలో ప్రేమనే ప్రధానమైన ప్రాణం.
0: ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ లవ్ ఇస్ ది ఎసెన్షియల్.
1: ప్రేమనే ఒక భగవత్ స్వరూపము.
0: లవ్ ఈస్ ది ఫార్మ్ ఆఫ్
1: ప్రేమనే లేకపోతే ప్రపంచమే లేదు.
0: ఇఫ్ దేర్ ఇస్ నో లవ్ దేర్ ఇస్ నో వరల్డ్.
1: ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షమునందు కూడా ప్రేమ అనేటువంటి ఫలం పండుతూ ఉండాలి.
0: ఇన్ ది ట్రీ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్ ది ఫ్రూట్ ఆఫ్ లవ్ ఈస్ ప్రెసెంట్.
1: ఈ ప్రేమ అనేటువంటి ఫలం పైన కొంత తృష్ణ అనేటువంటి చర్మం కప్పబడి ఉంది.
0: ఆన్ దిస్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్ దర్ ఇస్ ఎ స్కిన్ విచ్ వీ మే కాల్ ది డిజైర్.
1: ఈ డిజైర్ అనేటువంటి చర్మము తీసివేయాలి.
0: We will have to remove the skin of desire.
1: Konta lopaliki potane akkada asuya ahankaramu korika anetundi konni vidhamaina vittanalu kuda untayi.
0: When we go inside the fruit, there we find jealousy and ego in the form of seed.
1: Ee paina unnatundi desire anetundi charmamunu lopala unnatundi jealousy ahankaramu anetundi oka vittanani teesi vestuga aa rasanni aanandanga grohalu.
0: When you remove the skin of desire and when you remove the seeds of ego and pride,
1: దీనిని ఉపనిషత్తునందు రసోవై సహాన్.
0: ఇట్స్ ఓన్లీ దెన్ దట్ యు కెన్ ఎంజాయ్ ది రస ది జ్యూస్ ఇన్ ఇట్. దిస్ హెస్ బీన్ కాల్డ్ ఇన్ ది ఉపనిషత్ రసోవై సహ.
1: ఈ రసమును మనం ఆరగించినప్పుడే మానవత్వం అనేటువంటిది ఎంతైనా అభివృద్ధి అవుతుంది.
0: When we can enjoy this rasa, this juice, then human nature can be promoted to any extent in us.
1: Divyatma swarupulara deshamulo aneka vidhamulaitvanti ashantulaku akramalaku anyayamulaku guri ayinatvanti ee samayamunandu bhaktulainatvanti varu tyagulainatvanti varu manavatvanni kaliginatvanti varu ee divya bhavamulu chusukoni artham chesukoni chakkaga pravartinchi అతి శీఘ్ర కాలము నుండి భారతదేశమును పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైన దేశంగా తీర్చిదిద్దుతారని నేను ఆశిస్తున్నాను.
0: ది కంట్రీ విచ్ ఇస్ టుడే ఫుల్ ఆఫ్ ఎడ్యుటేషన్ ఇన్జస్టిస్ అండ్ అన్ట్రూత్ వేర్ ఎవర్ యూ గో, ఐఎమ్ హోపింగ్ దట్ ది డివోటీస్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది సత్సాయి ఆర్గనైజేషన్స్ విల్ బి ఏబుల్ టు రిమూవ్ దీస్ థింగ్స్ అండ్ ఎక్స్పీరియన్స్.
1: ఎప్పుడో మనం రిటైర్డ్ అయిన తర్వాత మనం పని చేసుకుందాము, సమాజ సేవ చేసుకుందాము, ఈ చిన్న వయసు లోపల సమాజ సేవ మనకెందుకు అని ఈ పిచ్చి భావంలో మీరు మునగకండి.
0: డూ నాట్ ఇమ్మర్స్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫూలిష్ ఐడియా దట్ వీ విల్ డూ సర్వీస్ టు ది కమ్యూనిటీ సమ్ టైమ్ వెన్ వీ రిటైర్ సమ్ టైమ్ లేటర్ వై వైల్ వీఆర్ యంగ్.
1: ఆ రిటైర్ అయిన తర్వాత ఏమి చేస్తావు నువ్వు? నీకు ఇంకొకరితో సర్వీస్ చేయించుకోవాలి.
0: ఆఫ్టర్ రిటైరింగ్ వాట్ ఈస్ ది సర్వీస్ యూ కెన్ డూ? యూ విల్ హ్యావ్ టు గెట్ సర్వీస్ ఫ్రమ్ అదర్స్.
1: పద పద మంచు కింకరులు పాశములాగెడు వేళ.
0: వెన్ ది మెసెంజర్స్ ఆఫ్ డెత్ come to you and say, come along, your time is over, come. And when they drag
1: bandhubul
0: you out,
1: dabadaba baita bettudidi klapamu ledani cheppu veda.
0: When your relations say that there is no further use, this man is going to die, put him outside the house.
1: Aalubiddalun labalaba yetchu veda.
0: When your wife and children cry loudly,
1: appudu neevu tarama harinamamu notanu balkai daram.
0: Then is it possible for you to utter the name of Hari?
1: No. సరి అయినటువంటిది కాదు. శారీరకంగా మానసికంగా అన్ని విధములైనటువంటి యొక్క దృఢత్వంతో ఉండినప్పుడే మనం సర్వీస్ చేయాలి.
0: దిస్ ఈస్ నాట్ పాసిబుల్. వెన్ యువర్ బాడీ ఈస్ స్ట్రాంగ్, వెన్ యువర్ మైండ్ ఈస్ స్ట్రాంగ్, వీ షుడ్ డూ సర్వీస్.
1: మన ఇంద్రియాలను నిగ్రహపరచుకోవాలి.
0: వీ షుడ్ కంట్రోల్ అవర్ ఆర్గన్స్.
1: మన యొక్క శక్తిని అంతా కూడా సమాజ సేవలో దారవేయాలి.
0: వీ షుడ్ యూజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్ ఇన్ ది సర్వీస్ టు ది కమ్యూనిటీ.
1: కనుకని సత్యసాయి సేవలయందు మానవ సేవనే మాధవ సేవ అని ప్రత్యేకమైనటువంటి యొక్క ఈ సర్వీస్ అనేటువంటి దానిని నియమిస్తూ వస్తున్నారు.
0: దట్ ఈస్ వై ఇన్ ది సత్యసాయి ఆర్గనైజేషన్స్ ఇన్ ది బిలీవ్ దట్ సర్వీస్ టు మ్యాన్ ఈస్ సర్వీస్ టు గాడ్.
1: ఈ సర్వీస్ అనేటువంటి దాంట్లో మన యొక్క బంధుత్వం పెరిగిపోతుంది.
0: ఇన్ సచ్ సర్వీస్ అవర్ రిలేషన్షిప్ విల్ బి ప్రమోటెడ్.
1: మానవత్వం అనేటువంటి దాని కూడా ఏకత్వంగా కూడుతుంది.
0: హ్యూమన్ నేచర్ ఆల్సో విల్ బికమ్ వన్ సింగిల్ హ్యూమన్.
1: అనేకత్వంగా ఉండినటువంటి దానిని ఏకత్వంగా దర్శిస్తాం.
0: What we see in diversity, we will feel it as unity, one.
1: ఇదే నిజమైనటువంటి మానవత్వం.
0: This is true human quality.
1: ఒకదాన్ని అనేకంగా మనం చించకూడదు.
0: We should not diversify and make one thing into so many pieces.
1: కనుకని నేటి నుండి అయినా కూడాను శాంతి భావంతో, సఖ్య భావంతో, అనురాగ భావంతో, సమరస భావంతో మానవత్వం అనేటువంటి దాన్ని దివ్యత్వంగా అనుభవించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తాను.
0: సో అట్లీస్ట్ ఫ్రమ్ టుడే విత్ పీస్ ఇన్ యువర్ మైండ్ అండ్ విత్ ఫర్మ్నెస్ అండ్ విత్ ఫర్బేరెన్స్ ఐఎమ్ హోపింగ్ దట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ ఇన్ ది కమ్యూనిటీ and I am blessing you and I am bringing this discourse to a close.
1: ప్రేమ ముదిట మనసే కర్.

సద్గుణంగులు సద్బుద్ధి సత్యనిరతి సద్గుణంగులు సద్బుద్ధి సత్యనిరతి భక్తి

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: Prema Swarupulaina Adhyapakulara, Vidyarthulara.
0: Embodiments of love, teachers and students.
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోతున్నది.
0: ఇన్ దిస్ వాస్ట్ ఎక్స్పాన్స్ ఆఫ్ వరల్డ్ టైమ్స్ ఆర్ బికమింగ్ వర్స్ అండ్ గ్రేట్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ క్విక్.
1: ప్రేమస్వరూపులైన అధ్యాపకులారా, విద్యార్థులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,

0: worse, and great changes are happening very quick.
1: మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించుకొనక పూర్వమే కాయమును విసర్జించుతున్నాడు.
0: Man has been giving up his body even before he is able to recognize his primary duty.
1: కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిను గుర్తించడం అత్యవసరం.
0: Every person should recognize how is it or why is it that he has been given the body.
1: పరోపకారార్థం ఇదం శరీరం.
0: The body
1: ఒక కర్మాచరణ నిమిత్తమై మనకు ఈ కాయం ఏర్పడుతున్నది.
0: The body has been given to us in order to do service. In order to do work, this body has been endowed.
1: కర్మ ఏ నిమిత్తమై ఏర్పడుతున్నదనగా కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: And what is work? Work is to be done in order to make time sacred, sanctified.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: We must try to direct every work of ours in a holy path.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: Every work has got to be looked upon as a spiritual task. Work has got to be transformed into worship.
1: కనుకనే కాయము కాలము కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: The teachers must first evaluate time, body, work, the holiness of all these three.
1: కర్మాచరణ కోసం కాయము కాలమును పవిత్రము చేసే నిమిత్తమై కర్మ అనేటువంటి రెండు పవిత్రమైనటువంటి యొక్క అంశములను మనము నిరంతరము హృదయమునందు ఉంచుకోవాలి.
0: The body has been given for the sake of work, and work is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: మానవుని ఉత్తమ గతికి గుణపోవునది లేక అధమ స్థితికి త్రోయునది మానవుని యొక్క కర్మని.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: కర్మ ఒక మిర్రర్ వంటిది.
0: Work is like a mirror.
1: మన ముందు పెట్టినటువంటి యొక్క అద్దము మన యొక్క అంతఃచందమును ఏ రీతిగా నిరూపిస్తూ ఉన్నదో అదే విధముగానే మానవుడు చేయు ప్రతి కర్మ యందు కూడాను మంచి చెడ్డ అనేటువంటి యొక్క ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: Just as a mirror, if you stand before it, it reveals to you your features. So too, the work that you do reveals to others your character and your nature.
1: కొంతమంది పనిలో ప్రారంభించుటకు పూర్వము పరమ శాంతంగా ఉండినట్టుగా కనిపిస్తారు.
0: Some people, before they begin any work, they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తుంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజం and they won't be very earnest about it.
1: Panilo kaamu praveshinchagane prashantamainatundi yokka karmalanu aacharistu pavitramainatundi bhavamula cheta danini anubhavistuntaru.
0: But after they enter the work, they will do it with a calm and peaceful mind and very enthusiastically.
1: Kanuka panulayande manavuni yokka pavitrata gaani apavitrata gaani manaku pratyaksham avutunnadi.
0: Therefore our holiness or unholiness

0: is evident in the work that we do, in the manner in which we do the work.
1: Kanukane Bhagavad Gita yandu karmanyeva adhikarasya ma phaleshu gadachana.
0: That is why it is said in the Gita, for work alone you have the right. You have no right for the consequence or the fruits thereof.
1: Manamu cheyu prati karma yandu kudanu oka vidhamainatuvanti yokka bhavishyattuku sambandhinchinatuvanti yokka gunamulu manaku nirupistu vastuntadi.
0: Every work that we do has got in it the consequences that will come in the future.
1: Motta modata manamu nishkama karmalo praveshinchatam anetuvantadi chaala kashtam.
0: Of course, it is very difficult in the beginning to enter into work about which we don't regard the consequence.
1: Dushta karma nunchi satya karma lo praveshinchi satkarma nunchi nishkama karma lo manam cheratam idi sariyaina margam.
0: We have got to enter into the real true work, and from good work we have got to proceed to work for which we don't desire the consequences.
1: Karma oka thermometer vantadi.
0: Work is like a thermometer.
1: Manavuni yokka ushnamu enta varaku unnadi enta varaku tagginadi aneetvantidi thermometer ye vidhanga cheppagalugutunnado ade vidhamgane manavudu cheyu prati karma kudanu tanalo unnatundi taapatremulu enta varaku challarinavi enta varaku abhivruddhi ainavi enta varaku కొంత నిల్చినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ షోస్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ, వెదర్ ఇట్ ఇస్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్. సో ఆల్సో ద వర్క్ దట్ ఎ పర్సన్ డస్ ఇండికేట్స్ ది ఇంక్రీజ్ ఇన్ వర్చ్యూ ఆర్ ఇన్ వైస్ ఆర్ హిస్ మోటివ్స్. ఇట్ కెన్ మెషర్ ది మోటివ్స్ అండ్ ది వైసెస్ అండ్ ది వర్చ్యూస్.
1: కనుక మానవుడు సాత్విక గుణమునందున్నాడా లేక రాజసికమనందున్నాడా లేక తామసికమనందున్నాడా అనేటువంటి యొక్క నిర్ణయాన్ని మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లాత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు, కర్మలో ప్రవేశించినప్పుడు, కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: Therefore it is only when a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
1: మానవుడు పవిత్రమైనటువంటి కర్మల ద్వారా తన దివ్యత్వాన్ని దర్శించుకోవాలని కోరే అభిలషించేటువంటి మానవుడుకు మొట్టమొదట ఒక విధమైనటువంటి గుణము అవసరం.
0: ఫర్ ఎ పర్సన్ హూ వాంట్స్ టు రివీల్ హిజ్ డివైన్ నేచర్, హిజ్ రియల్ నేచర్ త్రూ హిజ్ వర్క్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ మస్ట్ డెవలప్ వన్ పర్టిక్యులర్ క్వాలిటీ.
1: ఆ గుణమే శీలము.
0: దట్ క్వాలిటీ ఈస్ వర్చ్యూ, వర్చ్యుయస్
1: క్యారెక్టర్,
0: వర్చ్యుయస్ క్యారెక్టర్.
1: ఇది చెడు తలంపులను ఏమాత్రం కూడా సహించదు.
0: ఇఫ్ యూ గాట్ క్యారెక్టర్ you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni abhruddhi parichukuntu divya bhavalato taanu poshistu vastundi.
0: Not only that, it will make him do more and more work with greater and better motives.
1: Antiye kaaka sanghika jeevitamunaku sarvottamainatuvanti sthananni kudanu andistundi character.
0: And the character will also endow him with an earnestness in social work and in work for society.
1: Intiye kaaka annamunakai jeevinchutaku ishtapadaka aashayalakai jeevistundi character.
0: And character also will make a person feel that he ought to live not for food but for certain ideals.
1: ఈ విధమైనటువంటి క్యారెక్టర్ లేనటువంటి జీవితము కేవలము చీకటి మందిరంగా ఉంటాడు.
0: అండ్ లైఫ్ వితౌట్ క్యారెక్టర్ ఈజ్ లైక్ ఏ డార్క్ హౌస్.
1: త్రాడు తెగినటువంటి గాలిపటంగా ఉంటుంటాది జీవితము.
0: ఇట్ విల్ బి లైక్ ఏ కైట్ which has no string attached to it.
1: చల్లని రూపాయి వలె చలామణి అవుతుంటది క్యారెక్టర్ లేని జీవితం.
0: ఇట్ ఈస్ లైక్ ఎ కాయిన్, ఎ కౌంటర్ఫీట్ కాయిన్ దట్ వోంట్ బి యాక్సెప్టెడ్ బై ఎనీవన్.
1: ఇట్టి పవిత్రమైనటువంటి క్యారెక్టర్ ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ అజిటేషన్ ఇన్ ది సొసైటీ.
1: ఇంతే కాక కేవలము విద్యావంతులమని విర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
0: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
1: ఈనాడు విద్యయందు కేవలము గ్రంథ పరిచయం మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాము.
0: Today, the educated people are masters of so many books, but in actual practice of what the books contain and what they profess, they are failing badly.
1: ఇట్టి క్యారెక్టర్ను మనము అభివృద్ధి గావించే నిమిత్తమై సత్యసాయి బాలవిక, సత్యసాయి విద్యావిహార్, సత్యసాయి ఉన్నత పాఠశాల, సత్యసాయి జూనియర్ కాలేజ్, సత్యసాయి డిగ్రీ కాలేజ్ ఈ విధమైనటువంటి పేర్లతో మనము అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాము.
0: ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ది ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించటం లేదు.
0: వీ సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్, బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ క్యారెక్టర్ వీ హావ్ నాట్ యెట్ అండర్స్టూడ్.
1: కేవలం సత్కర్మల ఆచరించినంత మాత్రమున, భజనలు చేసినంత మాత్రమున, సత్సంగములో ప్రవేశించినంత మాత్రమున ఇది గుణములు యొక్క సహజములు కానేరవు.
0: It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
1: ఇవి ఒక విధమైనటువంటి క్యారెక్టర్ కు సంబంధించినటువంటివి కావు.
0: These are not related to the development of character.
1: దుర్భావములు హృదయములో చేరకుండా చూసుకోవటం ఇది మొట్టమొదటి క్యారెక్టర్.
0: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
1: వాటిని క్రియాచరణలో దింపకుండా పోవటమే ఒక విధమైనటువంటి క్యారెక్టర్.
0: The character means that the words that you utter must be transformed into action.
1: మనము ఏదో ఒక పర్యాయము తప్పు చేసినంత మాత్రమున అది తప్పు కానేరదు.
0: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
1: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
0: The greater mistake is to do the same fault again and again.
1: Kanuka manamu telisiyo teliyakayo purvamu manamu durbhavamulanu durgunamulanu kontha varaku vidrambimpu chesukovatam idi manavuni yokka asahajanga untadi.
0: It is of course very unnatural for a person to go on entertaining either knowingly or unknowingly bad thoughts in his mind.
1: Kani idi tappu ani telusukuna tarvata vaatini tirigi aacharyendu pettadaniki emaatram kudanu manamu manaskarinchakoddu.
0: But once you recognize that it is bad and that it should not be entertained, you must see that it doesn't come again.
1: Ee naadu manam bala vikasanandu ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
0: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్ అండ్ గుడ్ థాట్స్.
1: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
0: బట్ బిఫోర్ వి teach or we persuade the students to develop character, we must ourselves in our own life డెవలప్ ఇట్ అండ్ ప్రాక్టీస్ ఇట్.
1: మనము అట్టి క్యారెక్టర్ ని నిత్య జీవితమునందు అనుభవించకుండా కేవలం పిల్లలకు మాత్రమే బోధించడానికి ప్రయత్నం చేస్తే ఇది ఏమాత్రం కూడా మనము ఆశయాన్ని పూర్తి గావించలేము.
0: వీఆర్ నాట్ ఫుల్ఫిల్లింగ్ ది ఐడియల్ ఇఫ్ వీ డోంట్ అవర్ సెల్వ్స్ హ్యావ్ దట్ క్యారెక్టర్. బట్ ఇఫ్ యూ గో ఆన్ టెలింగ్ ది స్టూడెంట్స్ టు హ్యావ్ దట్ క్యారెక్టర్,
1: మనం ఆచరించి పిల్లలకు అందించడానికి సంసిద్ధంగా ఉంటుండాలి అధ్యాపకుడు.
0: వీ విల్ ప్రాక్టీస్ ఇట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్ అండ్ దెన్ ఓన్లీ క్యాన్ వీ కమ్యూనికేట్ ఇట్ టు ది స్టూడెంట్.
1: ఏ తప్పులు చేస్తే పిల్లలను మనం దండిస్తూ ఇది సరి అయినది కాదని వారిని మందలిస్తూ ఉంటున్నామో అలాంటి తప్పు మనము చేయకుండా చూసుకోవాలి.
0: వాట్ ఎవర్ మిస్టేక్స్ ఇఫ్ ది స్టూడెంట్స్ కమిట్, ఇఫ్ వి పనిష్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫైన్ ఫాల్ట్ విత్ దెమ్, వి మస్ట్ సీ దట్ వి డు నాట్ అవర్ సెల్వ్స్ కమిట్ దోస్ ఫాల్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
0: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ది ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ డెవలపింగ్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ అవర్ ప్రాక్టీసింగ్ ఇట్.
1: ఈ ప్రపంచంలో అన్నింటికంటే కూడాను విలువైనటువంటిది ఏమిటి అని మనం ప్రశ్నిస్తే కొంతమంది వెండి అనవచ్చు, కొంతమంది బంగారు అనవచ్చు, మరికొంతమంది వజ్రాలు అనవచ్చు.
0: వాట్ ఈస్ ది మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్ ఇఫ్ యు ఆస్క్? సమ్ పీపుల్ మే సే సిల్వర్, సమ్ పీపుల్ మే సే గోల్డ్, సమ్ అదర్స్ మే సే డైమండ్.
1: కానీ వెండి, బంగారు, డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్.
1: మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి అందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ డిస్కవర్స్ ది వెయిన్స్ ఆఫ్ గోల్డ్ అండర్ ది ఎర్త్ అండ్ దెన్ టేక్స్ దెమ్ అవుట్ అండ్ ప్యూరిఫైస్ దెమ్ అండ్ బ్రింగ్స్ అవుట్ వాట్ ఈస్ వాట్ వి కాల్ వాల్యూ.
1: మొద్దుగా పడి ఉండినటువంటి ఒక స్టోన్ను తీసి అనేక విధములుగా దానిని కట్టింగ్స్ చేసి దానికి డైమండ్స్ గా మార్చి విలువను అందించేటువంటి వాడు మానవుడు.
0: ఇట్ ఈస్ మ్యాన్ హూ టేక్స్ ఎ లంప్ ఆఫ్ స్టోన్ అండ్ కట్స్ ఇట్ అండ్ మేక్స్ ఇట్ అండ్ రికగ్నైజెస్ ఇట్ ఈస్ డైమండ్ అండ్ మేక్స్ ఇట్ బ్రైట్ అండ్ షైనింగ్.
1: కనుక విలువైనటువంటి డైమండ్ కు విలువను అందించినటువంటి వాడు ఎవరు? మానవుడు.
0: హూ ఇస్ ఇట్ దేర్ ఫోర్ దట్ ఈస్ గివెన్ వాల్యూ అండ్ ప్రైస్ టు ది డైమండ్? మ్యాన్.
1: కనుకనే అన్నింటికంటే విలువైనటువంటి వాడు మానవుడు.
0: Therefore, the most precious thing is man.
1: ఇటువంటి విలువైనటువంటి మానవ జాతిని మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: And man alone must substantiate this value and maintain it and prove that he is the most precious thing.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
0: ది గవర్నమెంట్ ఇన్ ఆర్డర్ టు ప్రోగ్రెస్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది కంట్రీ మేక్స్ ఎ నెంబర్ ఆఫ్ లాస్.
1: మానవునికి నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
0: అండ్ దే ఆల్సో క్యాన్ arrange for various things that are necessary for the daily living of man.
1: Pallala jeevithamulo aneka padubakka padutunnatundi variki chakkani sadupayamulu kodunu cheykurchavachchu.
0: And they may afford various opportunities and comforts for the rural people who are suffering from
1: aithe
0: poverty.
1: Shasanalu enta uttamainatundi ainappatikini దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగమే.
0: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ది పీపుల్ దెమ్సెల్వ్స్ హావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
1: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
0: So what we want today are people who can make use, good use of the chances that are given.
1: మానవునికి కావాల్సినటువంటి ఒక సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
0: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
1: నిత్య జీవితమునకు సంబంధించినటువంటి సదుపాయములు కూడాను అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
0: అండ్ హిస్ గాట్ మెనీ థింగ్స్ దట్ కెన్ గివ్ హిమ్ ఏ హ్యాపీ డైలీ లైఫ్.
1: చదువు సందెల యంద కావలసిన సమస్యలు ఏర్పడినాయి.
0: అండ్ యూ ఆస్క్ అబౌట్ ఎడ్యుకేషన్, దేర్ ఆర్ సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
1: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
0: అండ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ మీన్స్ ఆఫ్ ఎర్నింగ్ మనీ, యూ గాట్ ప్లెంటీ.
1: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
1: కారణమేమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
0: బికాస్ హీ హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హీ సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
1: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
0: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
1: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
0: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
1: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
0: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
0: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
1: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
1: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనము యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
0: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వీ షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవ్ ఇన్ ది వాటర్. ముఖ్యంగా
1: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
1: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ కెన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
1: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
0: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
1: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
0: దిస్ యు మైట్ హావ్ రెడ్ ఇన్ ది బైబిల్ మెనీ ఆఫ్ యూ.
1: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
0: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఏ బజార్.
1: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
0: అండ్ ఇన్ వన్ కార్నర్ హి ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
1: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయనా, ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడాను ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: దెన్ జీసస్ వెంట్ టు హిమ్ అండ్ నియర్ హిమ్ అండ్ సెడ్, ఫ్రెండ్, హౌ హ్యావ్ యూ ఫాలన్ లైక్ దిస్? ఈవెన్ ఇఫ్ యూ డ్రింక్ యూ షుడ్ నాట్ డ్రింక్ అంటిల్ యూ లూజ్ యువర్ కాన్షియస్నెస్.
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కన్నులు లేవు.
0: దెన్ దట్ పర్సన్ సెడ్, లార్డ్, ఫార్మర్లీ ఐ హ్యాడ్ నో ఐస్, ఐ వాజ్ బ్లైండ్.
1: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
0: ఐ డిడ్ నో వాట్ లైఫ్ మీన్స్ ఆర్ మెంట్.
1: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
0: అట్ దట్ టైమ్ యూ గేవ్ మీ ఐస్.
1: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
0: యూ గేవ్ మీ ఐస్ అండ్ దెన్ ఆల్ ది జాయ్స్ అండ్ అదర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ ఐ బికేమ్ కాన్షియస్ ఆఫ్ దెమ్ అండ్ దేర్ఫోర్ ఐ ఎంటర్డ్ ఇంటూ దోస్ వరల్డ్లీ థింగ్స్
1: చెప్పా అనుకున్నాడు జీసస్. మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
0: జీసస్ ఫెల్ట్ వాట్ ఐ యూజ్డ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ lower than man. I should not have done this, merely giving him eyes.
1: Mari kontha dooram poyetappatiki maroka vyakti kaamandudai bazar nundi swechha viharam talaputunnadu.
0: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
1: lust,
0: who was suffering from lust and was moving about in a mad type of way.
1: Akkada chuchadu Jesus nayana emti manavattam ante bazar kukkala vale jeevinchatama manavattamu neevu ye vidhanga jeevisthunnavu adi street dogs kuda jeevinchadam leda emti nee vikaramu ani prashninchadu.
0: Then he went and told him, friend, what is this? Your life is worse than that of street dogs. How is it that this thing has happened to you?
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు, నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
0: Then he said, Lord, I was a leper once.
1: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
0: Through your superhuman powers, I was relieved from that.
1: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
0: So long as I was a leper, nobody approached me.
1: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాక.
0: At that time, I could not enjoy my senses.
1: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health and therefore I am full of lust.
1: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగం నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
0: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
1: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖములు అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఈ ఆహార విహారములో జీవితమును అంతిమ గావించటం కాని కాదు.
0: Therefore, life does not mean merely catering to the senses or taking food and drink or living a life.
1: ఆకలి, దప్పులు, ఈ యొక్క ఇంద్రియముల ఆనందము, పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
0: Even birds and beasts have got hunger and thirst and they cater to their senses. And animals. Why should we be born as men for this?
1: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
0: అండ్ ఇఫ్ ఆఫ్టర్ బీయింగ్ బోర్న్ యాజ్ మ్యాన్ అండ్ బీయింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ గోయింగ్ టు ది యూనివర్సిటీస్ అండ్ గెటింగ్ ఎ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ అండ్ మూవింగ్ అబౌట్ లైక్ బిగ్ స్కాలర్స్ ఇఫ్ వి డిసెండ్ టు దిస్ లెవెల్ what exactly is the purpose of life?
1: పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
0: Animals don't go to school or attend universities.
1: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తున్నాయి.
0: Therefore it appears as if the animals are much better than ourselves.
1: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
0: ఈవెన్ బర్డ్స్ అండ్ అనిమల్స్ అండ్ బీస్ హావ్ గాట్ ఎ సర్టెన్ సీజన్ అండ్ సమ్ రీజన్ బట్ వి హ్యూమన్స్ హావ్ నో సీజన్ ఆర్ రీజన్.
1: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
0: దేర్ఫోర్ అండర్ దీస్ కండిషన్స్ వాట్ ఆర్ వి డూయింగ్ హావింగ్ బీన్ బోర్న్ యాజ్ మ్యాన్.
1: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైనటువంటి యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
0: దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ మెన్ అట్ ది ప్రెసెంట్ టైం.
1: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
0: వన్ టైప్ ఆఫ్ మెన్ హావ్ గాట్ ది స్పిరిట్ ఆఫ్ డివోషన్,
1: ఇమోషనల్.
0: దే ఆర్ ఇమోషనల్, గవర్న్డ్ బై ఇమోషన్స్.
1: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటుంటారు.
0: ది అదర్ టైప్ ఆర్ యాంగ్షియస్ టు డూ వర్క్,
1: యాక్టివ్.
0: దే ఆర్ యాక్టివ్.
1: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
0: ది థర్డ్ టైప్ ఆర్ ఇంటెలెక్చువల్ ఫర్ ఇన్క్వైరీ,
1: రేషనల్
0: అండ్ రేషనల్.
1: ఇమోషనల్, యాక్టివ్ అండ్
0: రేషనల్.
1: ఈ మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము, భగవత్ చింతన, భజన, స్మరణ ఇత్యాది కార్యములు యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
0: అండ్ ది ఇమోషనల్ టైప్ ఆఫ్ పీపుల్, దే ఎంజాయ్ బ్లిస్ బై టేకింగ్ పార్ట్ ఇన్ భజన్ ఆర్ ఇన్ ది రెసిటేషన్ ఆర్ ది పిటిషన్ ఆఫ్ ది లార్డ్స్ నేమ్.
1: ఇంకా రెండవ తరగతి వారు కేవలము సేవకాభావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
0: ది యాక్టివ్ టైప్ ఆఫ్ పీపుల్, దే టేక్ అప్ టు సోషల్ సర్వీస్ అండ్ వేరియస్ యాక్టివిటీస్ విచ్ విల్ ప్రొడ్యూస్ జాయ్ ఇన్ ది వరల్డ్.
1: మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
0: అండ్ ది రేషనల్ టైప్ ఆఫ్ పీపుల్, దే హావ్ గాట్ ది ఇంటెలెక్చువల్ ఫ్యాకల్టీ అండ్ దే వాంట్ ఇన్క్వైరింగ్ ఇన్ టు ద ట్రూత్.
1: ఈ మూడింటిని భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
0: అండ్ దీస్ త్రీ టైప్స్ దే టేక్ అప్ టు ది భక్తి ఆర్ ద డివోషనల్ ఆస్పెక్ట్, ది కర్మ ఆర్ ది యాక్టివ్.
1: వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్.
0: వర్క్ అండ్ దెన్ ది వర్షిప్ ఫర్ ది ఇమోషనల్, వర్క్ ఫర్ ది యాక్టివ్ అండ్ విజ్డమ్ ఫర్ ది రేషనల్.
1: అయితే ఈనాడు ఈ పదములకు ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
0: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలన యందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ద రేషనల్ మైండ్ మస్ట్ బి డివోటెడ్ టు ద డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియంట్ అండ్ ది పర్మనెంట్.
1: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: In order to discover the truth, and that alone, the rational mind must
1: aithe yinadu sankuchitamainatundi drishtito ee yokka vicharana shaktini prarambhistunnaru.
0: But now intellectual inquiry is limited to low and narrow things.
1: Yinadu ee rational anetundi dantlo manamu swarthamainatundi margamunandu manam pravesha pettunnam.
0: And the rational mind is now being devoted for selfish purposes.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: And the inquiry is dictated by the personal.
1: ఇక్కడ emotional, active, rational ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: But these emotional, active and rational are not three distinct and separate.
1: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
0: They follow one, the other.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
0: They are three very much interrelated.
1: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
0: You can't have one and the others separate.
1: కనుక ఇమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడాను ఇమిడి ఉంటున్నాయి.
0: Even in the emotional, you have the active and the rational temperaments mixed.
1: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మని ఎందు కూడాను ఈ యొక్క ఇమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఈస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఇమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
1: ఈ రేషనల్ ఎందుకు కూడాను ఇమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
0: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాస్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఇమోషనల్.
1: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
0: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ బోర్న్ ఆల్ బై దెమ్సెల్వ్స్ వితౌట్ ఎనీ ఇమోషనల్ ఆర్ యాక్టివ్ యాటిట్యూడ్ దట్ ఈస్ ఆల్సో ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్.
1: మనం రేషనల్ అనేటువంటిది పవిత్రమైనటువంటి దీశక్తిని ప్రకటించేటువంటిది.
0: రేషనల్ ఈస్ వి మస్ట్ ఎగ్జిబిట్ ఆర్ డెవలప్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
0: వన్ ఎగ్జాంపుల్.
1: మనము ఒక స్టూల్ ఉంటుంటాది, స్టూల్
0: స్టూల్
1: దానికి మూడు కాళ్ళు ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ గాట్ ఎ త్రీ లెగ్డ్ స్టూల్.
1: ఈ మూడు కాళ్ళ లోపల కూడా ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: అండ్ ఇట్ దిస్ త్రీ లెగ్డ్ స్టూల్ హస్ నాట్ గాట్ వన్ లెగ్, ఇట్ కాంట్ స్టాండ్.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోవడానికి వీలు కాదు.
0: అండ్ ఇఫ్ దెర్ ఆర్ నో లెగ్స్ వి కాంట్ సిట్ అపాన్ దట్ స్టూల్.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు,
0: దీస్ త్రీ ఇమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్ ఆర్ ద త్రీ లెగ్స్.
1: అనగా భక్తి, కర్మ, జ్ఞానము అనేటువంటి యొక్క మూడు పాదములు.
0: సో వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, దీస్ ఆర్ ద త్రీ లెగ్స్.
1: దీనిపైన మరొకటి చక్కని నున్ను పైనటువంటి ఒక పలకను వేస్తాం.
0: అండ్ అపాన్ దోస్ త్రీ లెగ్స్ వి ప్లేస్ ఎ సాఫ్ట్ ఫైన్ వెల్ పాలిష్డ్ ప్లాంక్.
1: పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
0: ఇఫ్ యూ హావ్ నాట్ గాట్ ఎ ప్లాంక్ ఓవర్ ఇట్ యూ కెన్ సిట్ ఆన్ ఇట్.
1: కనుక ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేటును వేసినప్పుడే మనకు సరిగా దాని స్థానం.
0: అపాన్ దీస్ త్రీ లెగ్స్ వి మస్ట్ ప్లేస్ ది ప్లాంక్ ఆఫ్ లవ్ ఈక్వల్ ఫార్ ఆల్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి వీలవుతుంది.
0: So if you've got these three, active, emotional and rational as the legs, and if you've got that universal love as the plank, then we can...
1: Kaluka, rational yandu kudanu, prema, thalavasaram.
0: So even the rational people should have...
1: Active yandu kudanu, prema avasaram.
0: And in the active work also, you must have love.
1: Emotional lo kudanu, prema avasaram.
0: And the emotional also, you must have love.
1: Ee mootinti paina, ee prema ane plate nu, cruise vesi biginchinavadu.
0: Because over all these, you have got to screw the plate of the plank of love.
1: You screw on it one today, faith.
0: And the screw with which we fixed his love is faith.
1: Prema on it one palaka paina, ee emotional, active, rational on it one today, faith on it one today.
0: And the more faith you have, the tighter the screw and the firmer it becomes.
1: ఈ ఫెయిత్ అనేటువంటిదేగిన లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
0: If you have not got this faith which screws the whole thing, even if you have the three legs and even if you have the plank over it,
1: కనుక
0: you can't
1: confidence. ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
0: Therefore this faith is a very important thing.
1: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్, వర్షిప్ అండ్ విజ్డమ్, మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుందని.
0: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్? అపాన్ ఆల్ దీస్ త్రీ.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
0: అనదర్ ఎగ్జాంపుల్.
1: ఫెయిత్ లేక అది కాన్ఫిడెన్స్, లవ్ కు డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
1: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
0: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఎనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
1: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
0: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఏ విధంగా అని మనం విచారించాం. మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటుంది తల్లికి.
0: వి హావ్ గాట్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
1: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
0: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
1: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి యొక్క ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
0: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
1: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
0: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా మీకు ఉండాలి.
0: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
1: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనం అనుభవిస్తున్నాము.
0: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
1: ముఖ్యంగా సాయి సమస్యల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
0: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
1: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటుంది.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
1: ట్రూత్, రైటియస్నెస్, పీస్ అండ్ లవ్
0: ఆర్ ఎసెన్షియల్.
1: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
0: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
1: సత్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
0: ట్రూత్ ఈజ్ వన్ ఓన్లీ అండ్ నాట్ టూ.
1: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
0: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
1: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
1: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంతా ఎల్లో కలర్ కదా.
0: బట్ ఇఫ్ యూ గెట్ జాండీస్ యూ విల్ సీ ఆల్ కలర్స్ అస్ యెల్లో.
1: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గాని యథార్థాన్ని చెప్పడం లేదు.
0: ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
1: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
0: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
1: అందువలనే సత్యం వదా, సత్యం చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
0: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
1: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
0: దెన్ వి కమ్ టు సెకండ్, రైచియస్నెస్. దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
1: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్. ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
1: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
0: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
1: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య, ధర్మ, శాంతి.
0: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ద బాడీ అండ్ శాంతి ఈజ్ ద మైండ్.
1: కనుక త్రిపురణం, త్రికుణ, త్రికురణం.
0: సో ఇది ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ.
1: ఐతే సత్యము సాత్విక గుణం.
0: సత్యం ఈజ్ వాట్ వి కాల్ ది సాత్విక్ క్యారెక్టర్, ది బ్యాలెన్స్.
1: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం.
0: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈజ్ రాజసిక్, ఈజ్ యాక్టివ్.
1: మనసు తామసికము.
0: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈజ్ తామసిక్.
1: కనుక ఈ మూడు కూడాను సత్య, ధర్మ, శాంతి ఈ మూడు కూడాను సత్వరజో తమో గుణములకు సంబంధించినటువంటి.
0: సో ది సత్య, ధర్మ, శాంతి, దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ది త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ, రజస్ అండ్ తమస్.
1: అయితే ఇంకా ప్రేమ ఏమిటి? ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ.
0: దీస్ త్రీ క్వాలిటీస్, బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్, బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్, వి హావ్
1: కనుకనే లవ్ ఈజ్ గాడ్ అన్నారు.
0: దట్ ఈస్ వై as God is above all qualities, love also is above all qualities, so love.
1: కనుక మనము ఈ ప్రేమను గుణముల దగ్గరికి, ఈ ప్రేమను దేహము దగ్గరికి, ఈ ప్రేమను మనసు దగ్గరికి లాక్కోవటం చేతనే ఈ ప్రేమ కూడాను మానవీయమైపోతుండాలి. మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం. అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి. ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి.
0: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్.
1: నీ వాక్కును, నీ దేహమును, నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి, కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు.
0: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, but don't make God a picture.
1: This tower, ee tavalu daivame ani pai pampinchu.
0: Call this tavalu God and send it up. Higher up to God.
1: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గరికి తీసుకెళ్ళి
0: సప్లిమేట్ దిస్, రైజ్ దిస్ మై
1: చేరు దైవమే అని తీసుకెళ్ళి.
0: దిస్ చేర్ ఆల్సో ఇస్ గాడ్, బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చేర్, బట్ ఎలివేట్ ది చేర్ యాజ్ గాడ్.
1: అంతేకాని దైవమే చేరు, దైవమే బట్ట, దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురావు.
0: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చేర్, గాడ్ ఈస్ ది cloth, God is the mic.
1: కనుక మనము చిన్నదానిని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి, కాని ఉన్నతమైనటువంటి దానిని దిగజ స్థాయికి తీసుకురాకూడదు.
0: All lower things must be elevated to the highest and not the highest brought down.
1: కనుక సత్యసాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
0: These four words, సత్య ధర్మ శాంతి and ప్రేమ, are like the four Vedas. The four great axioms.
1: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి. ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి.
0: And the first three are related to the word, the thought and the deed. But love is
1: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి.
0: Now the emotional, the active and the rational. These are satya dharma shanti.
1: ఈ మూడు కూడాను కేవలం మూడు కాళ్ళ వంటివి.
0: And these are the three legs.
1: దీని పైన ఉండినటువంటి ఒక పేటే ఈ ప్రేమ.
0: And the plank upon that is this universal love.
1: ఈ విధముగా మనము ఆధ్యాత్మిక భావాన్ని లేక నైతిక గౌరవాన్ని ప్రాపంచకము యొక్క తత్వాన్ని సమ్మిళితము గావించి తద్వారా మనము ప్రబోధ చేయడానికి ప్రయత్నించాలి.
0: We must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
1: Mukhyanga manam adhyapakulam anetuvanti dantlo chaala takku sthayilo untunnattu variga manam bhavistunnam. Idi chaala porapatu.
0: We usually think that we teachers are a low profession.
1: Teachers anaga adhyapakulaku లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటిది.
0: Among all the professions that we have got in society, the teacher's profession is the noblest and the highest and the most important.
1: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
0: Because it is these teachers who shape the future and raise the level of the country.
1: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ రెడీ ది హీరోస్ హూ విల్ గవర్న్ ది వరల్డ్ లేటర్ ఆన్.
1: ఈనాడు మనము లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైన భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
0: If we only imbibe, make these tender hearts, imbibe noble ideals, then they will become the rulers of the world.
1: India lo meer vini untaru Bala Gangadhar Tilak.
0: In India you might have heard of Bala Gangadhar Tilak.
1: Aina ee yokka swarajyam yokka deenlo poratamulo undanje vestu poyadu.
0: He was one of the pioneers in the fight for independence of this country.
1: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా, లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
0: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
1: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా, నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడినిగా తయారవుతానన్నాడు.
0: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
1: పూనాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
0: I will be a teacher in one of the high schools in Pune city.
1: కారణం ఏమనగా, లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీతి ఇచ్చినప్పుడు, పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుంది అన్నాడు.
0: ఐ వాంట్ టు ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్.
1: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను, కృష్ణుడు మహావీరుడైనప్పటికీ, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములను కూడా జయించాడు, కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు, కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
0: సో ఆల్సో లార్డ్ కృష్ణ, దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్, ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్, హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
1: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
0: He was not a king, he was a king maker.
1: King goppavada, king maker goppavada.
0: Is a king good, great or is a king maker great?
1: King maker. Chala
0: maker is great.
1: Ade vidhamgane ee naadu adhyapakulanta kudanu manam paripalakuniga tayar cheseetundi vaaru kanuka paripalakulakante adhyapakule goppavaru.
0: So because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
1: Kanuka ee rulers anta tayar cheseetunte varu meer.
0: Therefore you are the people who are preparing the rulers of the future.
1: Kanuka mee prayatnamutpaina aadharapadi untundadi bhavishyat yokka desham yokka unnate.
0: On your efforts and efficiency depends the future of mankind.
1: Ee naadu meeru desham yokka pavitrata, desham yokka chemamu, desham yokka saubhagyamu ఉన్నతమైనటువంటిదిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే, మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఎ బెటర్ వరల్డ్, ఎ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్, దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ కడకు
1: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
0: Among those people who are here, how many are the real teachers?
1: Kani adhyapakulu mani peru pettukuntame kani adhyapakulu tagineetundi yokka prayatnamulo panilo manam poorthi nimagulu kavatam le.
0: We call ourselves teachers, but we are not completely immersed in the spirit of that profession.
1: Meeru hrudayapurvakamainatundi yokka mee kartavyanni nirvartinchinappudu హృదయపూర్వకమైనటువంటి ఫలితం కూడా మీకు లభిస్తుంటుంది.
0: ఇఫ్ యూ డూ యువర్ డ్యూటీ విత్ యువర్ ఫుల్ హార్ట్, దెన్ యూ విల్ గెట్ ఆల్సో రిజల్ట్స్ దట్ విల్ సాటిస్ఫై యువర్ హార్ట్.
1: ఉదాహరణ,
0: ఇవన్ ఎగ్జాంపుల్,
1: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
0: ఇన్ ఎ కాలేజ్ ఏ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
1: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
0: అండ్ హీ ఈస్ గివెన్ ఫుల్ సాలరీ.
1: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
0: ది పార్ట్ టైం మ్యాన్ ఈజ్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
1: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
0: దేర్ఫోర్ ఇఫ్ వి డూ ది వర్క్ విత్ ఫుల్ హార్ట్ వి విల్ గెట్ ఫుల్ గ్రేస్.
1: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You are listening to a divine discourse delivered by Bhagwan Shri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: sweeter than the sugar, tastier than the curd, tastier than that of honey. To utter the name of the Lord is really nectarine. Repeat God's name, O mind, every day.
1: రామాయణమనగ ఒక ఆదర్శమూర్తి అనేటువంటి మానవుని యొక్క తత్వమునే రామాయణమని పిలువబడుతూ వచ్చింది.
0: ఇట్స్ రామాయణ దట్ స్పీక్స్ ఆఫ్ ఎన్ ఐడియల్ మ్యాన్. స్వీటర్ దాన్ ద షుగర్, టేస్టియర్ దాన్ ద కర్డ్, టేస్టియర్ దాన్

0: Ramayana that speaks of an ideal man.
1: ప్రతి మానవుడు కూడాను ఆదర్శమూర్తి అయినటువంటి రాముడే.
0: ఎవ్రీవన్ ఈజ్ ఎన్ ఐడియల్ రామా ఫర్ దట్ మ్యాటర్.
1: అయితే తనను తాను విచారణ చేసుకున్నప్పుడు ఆ రాముని యొక్క ఆదర్శములు తన యందున్నవా అన్నటువంటి యొక్క విచారణ ప్రతి వ్యక్తి కూడాను సల్పవలసినటువంటిది.
0: హౌఎవర్ వన్ హ్యాస్ టు డిస్కవర్ ఫైండ్ అవుట్ ఫర్ హిమ్సెల్ఫ్ whether those ideals of Rama are in him or not.
1: Vyakti dharmamunu gurinchi, kutumba dharmamunu gurinchi, samajika dharmamunu gurinchi, sarva dharmamunu yokka ekatvame rama tattvam aneetundi satyanni nirupinchadame ramayanam yokka swaroopamu.
0: Ramayana speaks of that eternal truth which speaks of the individual responsibilities, the family obligations and the social responsibilities, the essence in every aspect.
1: Idi jarigi vela samvatsaramulaku puram ainappatikini,
0: though thousands of years passed,
1: ippatiki kudanu adi chana chanam kudanu ee ramayanam jarugutune untunnadi.
0: Ramayana is happening every moment, even this day.
1: Rama tattvam anaga kevalamu Sri Ramachandrani yokka perunu gurinchi kaadu idi. రామ అనగా సీత. సీత యొక్క చరిత్రమునకే రామాయణము అని పేరు.
0: రామాయణ మీన్స్ ఇట్ ద హిస్టరీ ఆఫ్ సీత.
1: రమ అనగా స్త్రీ.
0: రమ ఈజ్ ఉమెన్.
1: ఈ స్త్రీ ఎవరు? సీతని.
0: దిస్ వెరీ ఉమెన్ ఈజ్ మదర్ సీత.
1: ఈ సీత భూజాత.
0: సీత ఈజ్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
1: ఈ ప్రకృతి యందు ఆవిర్భవించినటువంటి ప్రతి మానవుని యొక్క తత్వమును సీతాతత్వముగానే మార్చుకోవాలి.
0: ఎవ్రీవన్ షుడ్ మోల్డ్ హిమ్సెల్ఫ్ హ్యాస్ టు బి లైక్ సీత, హ్యావింగ్ బీన్ బోర్న్ ఇన్ దిస్ నేచర్.
1: ప్రాకృత పుత్రుడైనటువంటి ప్రతి మానవుడు ఆదర్శమూర్తుడుగా తయారు కావాలి.
0: ఎవ్రీవన్ ఇన్ దిస్ వరల్డ్ షుడ్ షేప్ హిమ్సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ పర్సన్.
1: వాల్మీకి రామును ఆదర్శమూర్తిగా మానవుడిగా విశ్వసించి రామాయణం రాస్తూ రాస్తూ కడపటికి రామచంద్రుడు సాక్షాత్ పరమాత్ముడే అని నిర్ణయం చేసుకున్నాడు.
0: వాల్మీకి ఇన్ హిస్ కంపోజిషన్ రామాయణ డిస్క్రైబ్డ్ రామచంద్ర యాజ్ అన్ ఐడియల్ పర్సన్, అల్టిమేట్లీ సెడ్ దట్ హిస్ డివైన్ గాడ్ హిమ్సెల్ఫ్.
1: కానీ తులసిదాసు ఆ విధంగా కాదు.
0: బట్ తులసి దాస్ డిడ్ నాట్ డూ దట్ వే.
1: రాములే సాక్షాత్ నారాయణమూర్తి అని ప్రారంభించి కట్టగడపటికి ఈ రాములు ఆదర్శమూర్తి అని నిర్ణయించుకున్నాడు.
0: తులసిదాస్ ఇన్ ద బిగినింగ్ స్టేటెడ్ రామా ఇస్ గాడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఎండెడ్ హిస్ కంపోజిషన్ వర్క్ బై టెలింగ్ దట్ ఈస్ అన్ ఐడియల్ మ్యాన్.
1: ఇంకా కంబ నరుడే నారాయణుడు, నారాయణుడే నరుడు, రాములే మానవుడు, మానవుడే రాముడు.
0: కంబ స్టేటెడ్ దట్ మ్యాన్ ఇస్ గాడ్ అండ్ గాడ్ ఈజ్ మ్యాన్.
1: ఈ విధముగా అనేక మంది అనేక విధములుగా కూడాను రామచరిత్రమును పవిత్రం గావించే నిమిత్తమై ఈ విధంగా వ్రాస్తూ వచ్చారు.
0: లైక్ దిస్ మెనీ ఆఫ్ ది కంపోజిషన్స్ ఇన్ రామాయణ కన్వేడ్ మెనీ ఆఫ్ ది సీక్రెట్ ఐడియాస్.
1: ఇప్పటి కాలానుగుణ్యంగా రామతత్వము ప్రతి వ్యక్తికి కూడాను అత్యవసరమే.
0: ద నేచర్ ఆఫ్ రామా ఇస్ మోస్ట్ ఎసెన్షియల్ టు ఎవ్రీ ఇండివిజువల్.
1: కోసల దేశంలో అయోధ్య అనేటువంటి పట్టణము చాలా ప్రధానమైనటువంటి పట్టణము.
0: Ayodhya is the main city in Kosala Desha.
1: Ee Kosala Deshamulo mukhya pattanamu anaga kendramu ee yokka Ayodhya nagaramu.
0: Ayodhya is the capital of the kingdom Kosala.
1: Idi Manu Chakravarti swayamga nirminchinatuvanti yokka pattanamu.
0: It is the city built by Manu emperor himself.
1: ఇంత సుందరమైన పట్టణము మరి ఏ దేశమునందు ఎక్కడా కూడా కనిపించదు.
0: సచ్ ఎ బ్యూటిఫుల్ సిటీ యు డోంట్ ఫైండ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్.
1: ఆనాడే ఈ అయోధ్యలో ఏడంతస్తులు ఎనిమిదంతస్తులు మేడలు ఉండేటువంటివి.
0: దేర్ ఇన్ అయోధ్య ఇన్ దోస్ టైమ్స్ యు ఫౌండ్ మ్యాన్షన్ సెవెన్ స్టోరీ బిల్డింగ్.
1: విశాలమైనటువంటి యొక్క బజారులు,
0: వెరీ వైడ్ స్ట్రీట్స్.
1: ఆ బజారులు యందు అనేక విధములైనటువంటి సౌందర్యములు కల్పించి దీనిని మరింత ఆకర్షణీయంగా రూపొందింపచేస్తూ వచ్చారు అయోధ్య పురవాసులు.
0: The inhabitants of Ayodhya made it

0: so beautiful with all the decoration around.
1: Aanati paristhitulu yandu Ayodhya atyanta sundaramuga kanipinchetundi.
0: In those circumstances, Ayodhya was one of beauty and splendor.
1: నీలు మించిన మిక్కుటాలు వింతల బంగళాలు ముత్యపు తోరణాలు మూలల కిక్కిటీలు

0: ఈ భవనములు కేవలము రత్నముల చేత, ముత్యముల చేత కూర్పబడినటువంటి యొక్క అలంకారముల చేత కప్పబడినటువంటివి.
1: The building is decorated with all precious pearls and valuable diamonds.
0: ఈ రాజ్యమునకు దశరథుడు మహారాజు.
1: Dasharatha is emperor of this kingdom.
0: ఈ రాజు యొక్క ఆదర్శాన్ని ప్రజలు అనుభవిస్తూ వచ్చారు.
1: People experience all the ideals of that emperor Dasharatha.
0: దశరథుడు శాంతమూర్తి.
1: Dasharatha is
0: ప్రేమ స్వరూపుడు.
1: The one of peace and love.
0: నిర్మల నిష్కల నిలంకాయ స్వరూపుడు.
1: He is pure and selfless.
0: అతను ప్రజలే తన యొక్క ప్రాణములుగా భావించుకుని ప్రజోపకారాలను చేస్తూ వచ్చాడు.
1: Dasharatha considered people as very life and rendered all possible service.
0: ప్రజాపరిపాలనయందు తన బిడ్డల వలె భావిస్తూ వచ్చాడు దశరథుడు.
1: Dasharatha considered people as his own children.
0: యథా రాజ తథా ప్రజాన ఆనాటి ప్రజలు కూడాను ఈ దశరథుణ్ణి తండ్రి వలె విశ్వసించి ఇంత గొప్ప ఆదర్శమూర్తి మాకు లభ్యమైనాడని ఎంతో ఆనందించేటువంటి వారు.
1: పీపుల్ ఆల్సో హ్యాడ్ ఇంటెన్స్ లవ్ ఫర్ దశరథ అండ్ వర్ సో హ్యాపీ టు హ్యావ్ హిమ్ యాజ్ దే కింగ్.
0: ఇంత పెద్ద రాజ్యమునకు 8 మంది మాత్రమే మంత్రులుగా నియమించుకున్నాడు.
1: సచ్ ఎ బిగ్ కింగ్డమ్ హ్యాడ్ ఓన్లీ 8 మినిస్టర్స్ టు అసిస్ట్ హిమ్.
0: వీరందరూ కూడా కేవలం భౌతికమైన వ్యవహారంలో మాత్రమే చూసుకుంటూ వచ్చేటువంటి వారు.
1: They only look after worldly matters.
0: వీరు సామాన్యమైనటువంటి మంత్రులు కాదు.
1: They are not ordinary ministers.
0: సకల శాస్త్రములను కూడా తెలిసినటువంటి వారు.
1: They are very well versed in texts.
0: గొప్ప విద్యావంతులు.
1: Highly educated.
0: గుణవంతులు.
1: One of virtue.
0: ఇంద్రియ నిగ్రహం గలవారు.
1: They have sense control.
0: స్వార్థ స్వప్రయోజనం లేనటువంటి వారు.
1: They have no selfishness and self-interest.
0: రాజు ఆజ్ఞను శిరసావహించి తమ ప్రాణములను అర్పించుటకు సంసిద్ధులయ్యేటువంటి వారు.
1: They are prepared to sacrifice their lives for the king and kingdom.
0: తమ బిడ్డలు ప్రజలు సర్వులు కూడాను ఏకంగా భావించుకుని వారిని పాలించేటువంటి వారు.
1: They consider the people around as their own children.
0: ఇంకా ఇరువురు పురోహితుడు.
1: దెన్ దేర్ ఇస్ పురోహిత్ ప్రీస్ట్.
0: వశిష్ఠుడు వామనుడు.
1: వశిష్ట
0: వామన్
1: వామన
0: వీరు కేవలము ధార్మికమైనటువంటి మార్గమును వైదికమైన మార్గములను ప్రబోధిస్తూ ప్రజల లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని ప్రకటింపజేస్తూ వచ్చారు.
1: వశిష్ట అండ్ వామన ఆర్ ద టూ ప్రీస్ట్ దట్ హ్యావ్ షోన్ ది రైచియస్ పాత్ అండ్ ప్రొపగేటెడ్ ది వేదిక్ ప్రిన్సిపల్స్ టు ది ఎంటైర్ సొసైటీ దేర్.
0: ఈ విధముగా కూడాను అయోధ్య నగరమును అనేక విధములుగా ఆనందముతో ఉర్లూతలూగుస్తూ వచ్చారు.
1: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ అయోధ్య ఇస్ ద వన్ ఆఫ్ బ్లిస్ అండ్ హ్యాపీనెస్.
0: ఎన్ని ఆనందములు, ఎన్ని అనుకూలములు, ఎన్ని సంతోషములు ఉండినప్పటికీ మహారాజుకు మాత్రము ఇంకా కొంచెం ససంతృప్తిగానే జీవిస్తూ వచ్చాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ కన్వీనియన్సెస్ అండ్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్ అరౌండ్ స్టిల్ ద కింగ్ ఇస్
0: డిసాటిస్ఫైడ్. దశరథునికి చాలా బాధ కలిగిస్తూ వచ్చింది.
1: కింగ్ దశరథ వాజ్ ఫీలింగ్ సాడ్ అండ్ యాజ్ హీ హాడ్ నో చిల్డ్రన్.
0: ఈ విధమైన విచారం జరుగుతుండగా సుమంతుడు రాజు దగ్గరికి వచ్చి రహస్యంగా కొన్ని విషయములు చెబుతూ వచ్చాడు.
1: యాజ్ థింగ్స్ వెంట్ ఆన్ సుమంత అప్రోచ్డ్ ద కింగ్ అండ్ విస్పర్డ్ ఇన్ హిస్ ఇయర్ సర్టెన్ సీక్రెట్స్.
0: ప్రభు, అంగదేశం లోపల రోమర్షి అనేటువంటి ఒక రాజు ఉంటున్నాడు. రోమపాదుడు. రోమపాదుడు.
1: Oh Lord, there is one king by name Romapada.
0: ఇతను అంగదేశమునకు రాజు.
1: He is the king of Angadesha.
0: ఈ రోమపాదుడు దశరథునకు చాలా మిత్రుడు.
1: Romapada is a close friend of Dasharatha.
0: ఎన్నో సంవత్సరం నుంచి కూడాను ఒకరికొకరు స్నేహాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: They are intimate friends for long over years.
0: ఆ రోమపాదునికి కూడాను పిల్లలు లేరు.
1: Romapada king also had no children.
0: అందువల్ల అతను కూడాను విచారించుచుండగా మొట్టమొదట దశరథునికు కౌసల్యకు ఒక బిడ్డ పుట్టింది.
1: When Romapada was also feeling so sad, it was only at that time that Kausalya begot
0: a son. బిడ్డ పేరే శాంతి.
1: The name of the daughter is Shanti.
0: ఆ శాంతిని ఇంకా ముందుకు మనకు బిడ్డలు పుట్టగలరు అనేటువంటి విశ్వాసం చేత ఆ శాంతిని ఆ యొక్క రోమపాదునికి ఇచ్చాడు ఈ దశరథుడు.
1: శాంతి ది డాటర్ ఇస్ గివెన్ మ్యారేజ్ టు రోమపాద.
0: ఈ రోమపాదుడు ఆ శాంతిని అల్లారు ముద్దుగా పెంచి అనేక విధములైన ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడు.
1: రోమపాద గేవ్ ఆల్ ది ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ టు ది శాంతి అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్.
0: కనుక ఇతనికి బిడ్డలు లేకుండా పోవటం చేత ఈ శాంతి భర్త అయినటువంటి ఋషసింహుడు అనేటువంటి మహాముని గొప్పవాడుగా ఉంటున్నాడు. అతన్ని పిలిపించి అశ్వమేధ యాగం చేయించటము చాలా ఉత్తమమని ఈ యొక్క సుమంతుడు బోధించాడు.
1: సుమంత సెడ్ దట్ అశ్వమేధ యాగ ఎన్ ఇంపార్టెంట్ సీక్రెట్ రిచువల్ హ్యాస్ గాట్ టు బి పర్ఫార్మ్డ్.
0: మనసు చాలా విపరీతమైనటువంటి స్వరూపాన్ని ధరించేటువంటిది.
1: మైండ్ టేక్స్ ఎ వెరీ పెక్యూలియర్ ఫార్మ్.
0: ఎన్ని జన్మములు మారినప్పటికీ నీ మనసు యొక్క స్వభావం మారదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ విల్ నాట్ చేంజ్.
0: మనం అనేక రూపములను మార్చున్నామే కానీ మనసు మాత్రం అన్ని రూపములు ఎందుకూడను ఒకే మనసే ఉంటుంటాది.
1: దో ద ఫార్మ్స్ చేంజ్ అగైన్ అండ్ అగైన్ బట్ ద మైండ్ రిమైన్స్.
0: ఈ మనసు ఎప్పుడు కూడాను కోరికలు అనేటువంటి బీజములు నాటి
1: ద మైండ్ విల్ హ్యావ్ ది seed of desire sown,
0: కర్మలనే వృక్షములు పెంచి
1: and develop the tree of action,
0: అసంతృప్తి అనేటువంటి ఫలములు భుజించి
1: and we partake the
0: అశాంతిగా జీవితాన్ని గడిపేటువంటిది దీని స్వభావము.
1: And its nature is to confer, give us the restlessness.
0: కనుక ఈ మనసు యొక్క స్వభావము గుర్తించినటువంటి యొక్క సుమంతుడు,
1: సుమంత who has understood the nature of mind,
0: ఈ మహర్షిని పిలిపించి అశ్వమేధ యాగమును చేయించాలి అన్నాడు.
1: Summon the sage and decided to conduct this aswamedha yaga.
0: అనగా ఏంటి అశ్వమేధ యాగం?
1: What is this aswamedha yaga?
0: అశ్వమనగా చలించేటువంటిది.
1: అశ్వ ద హార్స్ ఇస్ ద వన్ దట్ స్వేర్.
0: మేధనగా బుద్ధి.
1: మేధ
0: చలించేటువంటి మనసును స్థిరపరచుకోవటమే అశ్వమేధ యాగము.
1: టు మేక్ దట్ మైండ్ స్టడీ విచ్ ఈస్ వేవరింగ్ ఆల్
0: త్రూ. అశ్వమేధ.
1: అశ్వమేధ.
0: కనుక ఈ చలించేటువంటి మనసును భ్రమింపచేయకుండా అరికట్టడమే ఈ అశ్వమేధ యాగము.
1: To control the mind, which is otherwise wavering, is
0: only asamedhiyaga. Aneka vidhamainatundi margamulo bodhisthu vachadu.
1: And this is taught in various ways.
0: Kani, ee Maharaju, tana yokka snehitudainatundi Angadeshapu Rajunu pilipinchadu.
1: This king summoned that king of the Sangadesha.
0: Ee Romapadudu kudanu ide yuktini ee yokka Dasharathuniki prabodhichadu.
1: Romapada also taught in the same way to Dasharatha.
0: మహారాజా,
1: ఓ కింగ్,
0: నా అల్లుడైనటువంటి ఋషిసింహుడు ఉన్నాడు.
1: దట్స్ వన్ ఋషిసింహ
0: అనగా శాంతి భర్త.
1: అండ్ హూ ఇస్ ద హస్బెండ్?
0: అతన్ని పిలిపించి నీవు ఒక క్రతువును చెయ్యాలి అన్నాడు.
1: యు కాల్ హిమ్ అండ్ యు మస్ట్ కండక్ట్ ఎ రిచువల్ హియర్.
0: ఈ క్రతువు లోపల పుత్రకామేష్టి క్రతువు కూడా చేయవచ్చును అన్నాడు.
1: యు కెన్ ఆల్సో పర్ఫార్మ్ అనదర్ వన్ కాల్డ్ పుత్రకామేష్టి.
0: ఈ ఆశని పురస్కరించుకుని దశరథుడు స్వయముగా సుమంతునితో చేరి అంగదేశమునకు వెళ్లాడు.
1: బేసింగ్ ఆన్ ద టీచింగ్ దశరథ వెంట్ అలాంగ్ విత్ సుమంత.
0: ఈ విధమైనటువంటి సమస్యలు ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి మానవుని ఎందుకూడాను ఇవి కలుగుతూనే ఉంటుంటాయి.
1: సచ్ సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ హావ్ బీన్ సీన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్.
0: చింతలేని మానవుడు జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో వన్ విదౌట్ యాంగ్జైటీ వరీ.
0: ఏదో ఒక విధమైనటువంటి చింత.
1: వన్ సార్ట్ ఆఫ్ వరీ ఆర్ అదర్.
0: పుట్టుట ఒక చింత.
1: ద బర్త్ ఇస్ వరీ.
0: భూమి నుండుట చింత.
1: లైఫ్ ఆన్ ఎర్త్.
0: సంసారం ఒక చింత.
1: ఫ్యామిలీ లైఫ్.
0: చావు చింత.
1: డెత్.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీ చింత.
1: యాక్షన్.
0: కష్టములు ఒక చింత.
1: డిఫికల్ట్.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్
0: చింత.
1: మిస్టరీ. ఇట్స్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వరీ.
0: ఇన్ని చింతలతో కూడినటువంటి మానవుడు సంతోషంగా ఉంటుండాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మ్యాన్ కైండ్ టు బి హ్యాపీ విత్ ఆల్ దీస్ worries and anxiety?
0: ఈ చింతల నిమిత్తమే మానవత్వం ప్రాప్తించింది.
1: It's only because of this thought, the worry.
0: ఈ చింతలయందే సంతోషం కూడాను ఇమిడి ఉంటున్నది.
1: There in this worry, there is happiness there.
0: సంతోషం అనేది ప్రత్యేకంగా మనకు కానరాదు.
1: You don't find happiness separate.
0: దుఃఖం అనేటువంటిది కూడా ప్రత్యేకంగా లేదు.
1: Misery is not apart.
0: కష్ట సుఖములు రెండును కలిగియుండు.
1: It is a mixture, combination of pleasure and pain.
0: దీని విడదీయ ఎవ్వరి వశము కాదు.
1: No one can understand.
0: సుఖము ప్రత్యేకముగా ఎందు చూడబోము.
1: The pleasure is not separate.
0: కష్టము ఫలించనేని సుఖం బటంద్రుని.
1: The fructification of the difficulty is the victory, happiness.
0: ఈ విధమైనటువంటి యొక్క చింతనతో దశరథుడు ఈ యొక్క అంగరాజుతో కూడి అనేక విధములుగా కూడాను ఊహలు పన్నుతున్నాడు.
1: దశరథ వాస్ ప్లానింగ్ ఇన్ ద కంపెనీ ఆఫ్ ది కింగ్ ఆఫ్ దిస్ అంగరాజ్య.
0: ఇది ఈ విధంగా ఉండగా
1: as things went on,
0: దేవతలు, సురులు, కీరులు, కింపురుషులు వీరందరూ కూడాను యోగులు కూడాను భగవంతుని దగ్గరికి వెళ్లి ప్రార్థనలు చేస్తూ వచ్చారు.
1: As things went on, all angels, celestial bodies prayed to God.
0: అప్పుడు ఈ రావణ యొక్క ఘోరమైనటువంటి హింసలు అధికమవుతూ వచ్చాయి.
1: The wicked activity of
0: సాధువులను, మునులను, ఈ ఋషులను హింసించటము అధికమైపోయింది.
1: రావణ was hurting all the sages and saints.
0: అప్పుడు వీరందరూ కూడాను బ్రహ్మ దగ్గరికి ప్రార్థించారు.
1: They all prayed to Brahma.
0: బ్రహ్మకుడను ఇచ్చినటువంటి వరాన్ని కొంచెం హెచ్చరింపజేశారు.
1: They also reminded him of the boon conferred.
0: స్వామి, మీరు అతనికి ఏ విధమైనటువంటి మరణము కలగకుండా ఉండేటట్టుగా అనుగ్రహించారు, కనుక అతన్ని ఏ విధంగా కూడా మరణించడానికి వీలవుతుంది.
1: All sages said, "Oh Lord, you have granted him so as to be deathless. How is it possible that he would die?"
0: అప్పుడు బ్రహ్మ చెప్పాడు.
1: Then Brahma said,
0: "పిచ్చివారలారా,
1: mad people,
0: నేనంత తెలివి తక్కువ వాడని కాదు.
1: I'm not that foolish.
0: వాడు అడగటం, నేను అనుగ్రహించటము, ఇది నిజమే.
1: His request and my boon are quite true.
0: ఆనాటి నుండి రావణునకు మానవులంటే కేవలం ఒక చిన్న పురుగుల వలె భావించేటువంటి వాడు.
1: సిన్స్ దట్ టైమ్ రావణ కన్సిడర్డ్ హ్యుమానిటీ యాజ్ ఇన్సెక్ట్స్.
0: దేవతల వల్ల కాని, సురుల వల్ల కాని, కిన్నుల వల్ల కాని, కింపురుషుల వల్ల కాని, ఎవరి వల్ల కూడా నాకు మరణం రాకుండా ఉండాలి అని ఆశించాడు.
1: హీ థాట్ దట్ హీ విల్ నెవర్ డై ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎనీ మ్యాన్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీ సెలెస్టియల్ పర్సన్.
0: కానీ మానవుల వల్ల నాకు మరణం రాకూడదు అని వాడు ప్రార్థించలేదు.
1: బట్ దేర్ ఇన్ హిస్ ప్రేయర్ he didn't pray that he will not die in the hands of man.
0: Kaluka nenu atanni ee vidhanga kudanu samharinchadaniki tagina krushi chestanu annadu.
1: He said, I'll certainly see to kill him.
0: Swami, meeru bhagavantudu kada, manavulu anetuvanti swaroopanni meeru ee reetiga dharinchagalaru.
1: Then they said, oh God, you are very divine, how do you take the human form?
0: Daivam manusha roopena,
1: God is in human.
0: Nenu manushya roopamnu dharinchi అయోధ్యలో ఉద్భవించి ఆ రాక్షసును సంహరించడానికి తగిన కృషి చేస్తానన్నాడు.
1: He said that I will take human form in the city of Ayodhya and kill all the demons around.
0: ఇంక ఎవ్వరి వల్ల కూడాను రావణుడు మరణించడానికి అవకాశం లేదు.
1: There is no scope for Ravana to die in the hands of anybody.
0: మానవ స్వరూపం చేతనే రావణు యొక్క మరణం ఏమిటి ఉంటున్నది.
1: Ravana's death is in the hands of man only.
0: ఈ రెండింటికి నీ సరి అయినటువంటి సంబంధ బాంధవ్యం ఏర్పడిపోయింది.
1: దేర్ ఇస్ ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ.
0: దశరథుడు యజ్ఞం యాగం చేయడానికి ప్రయత్నించడము,
1: దశరథ మేకింగ్ ప్రిపరేషన్,
0: దేవతలు కోరినటువంటి యొక్క దీనిని ఫలింపజేయడానికి ఈ విష్ణువు అంగీకరించటము,
1: అండ్ లార్డ్ విష్ణు యాక్సెప్టింగ్ ద ప్రేయర్ ఆఫ్ రిషీస్,
0: ఇవి రెండు కూడా మరొక వైపున ఒకదాని ఒకటి అభివృద్ధి అవుతూ వచ్చాయి.
1: బోత్ ఆఫ్ దీస్ థింగ్స్ వర్ ఆన్ ద రైజ్.
0: ఈ రిషీ వచ్చేసి అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామేష్టి యాగం కూడా సల్పాడు.
1: ఋషసింహ కండక్టెడ్ దీస్ టూ థింగ్స్, అశ్వమేధ యాగ అండ్ ఆల్సో పుత్రకామేష్టి యాగ.
0: దశరథ యొక్క భక్తి ప్రపత్తుల చేత దైవ అనుగ్రహం తాను కటాక్షించి తాను ప్రత్యక్షమై పాయసాన్ని అందించాడు.
1: బికాస్ ఆఫ్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్ ఆఫ్ ఎంపరర్ దశరథ, he was the recipient of God's grace and gave him pudding.
0: భక్తావిష్టమును అనుగ్రహింపచేసేటువంటి దాంట్లో భగవంతుడు చాలా సులభుడు.
1: It's quite easy to have God out of devotion.
0: నిజమైన భక్తులు మాత్రం కనిపించడం లేదు, కానీ భగవత్ అనుగ్రహం సర్వత్రా ఉంటుంది.
1: In fact, there is no true devotee as such, but God's grace is all pervading.
0: కానీ ఆనాటి దశరథుడు నిజమైన భక్తుడు.
1: Those times there were present true devotees.
0: నిర్మల హృదయుడు,
1: pure hearted,
0: నిస్వార్థపరుడు,
1: selfless,
0: దైవాన్ని హృదయమునందు ఇముడ్చుకొని నిరంతరం కూడా దైవ చింతనలో కాలం గడిపేటువంటి వాడు.
1: They spent all the time thinking, chanting the glory of God.
0: సత్యధర్మములే తన యొక్క నేత్రములు.
1: Their eyes happen to be the
0: శాంతి ప్రేమలే తన యొక్క సూత్రములు.
1: The peace and love are principles.
0: ఈ విధమైనటువంటి యొక్క మాత్రం ఒక సూత్రాలను పెట్టుకుని తాను సర్వశాస్త్రములు కూడాను ప్రపంచానికి ప్రబోధిస్తూ వచ్చాడు.
1: విత్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్ ఆర్ టాక్ టు ద వరల్డ్.
0: శాస్త్రమనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై సీక్రెట్?
0: శాసించినదంతా ఇను శాస్త్రమే.
1: దట్ విచ్ కమాండ్స్ ఈ శాస్త్ర.
0: ఏమి శాసించాడు?
1: వాట్ ఈజ్ ఇట్ కమాండెడ్?
0: ఈ యొక్క దశరథ రాజ్యమునందు సర్వ మానవులు కూడాను సమబుద్ధిని వహించాలి.
1: ఇన్ దిస్ కింగ్డమ్ ఆఫ్ దశరథ everybody should have the spirit of equality.
0: Dharmame manuvika pradhana sutramga teeskovali.
1: They should go by the principle of righteousness.
0: Asthamunakaina asatyam aadakudadu.
1: They should never utter a lie, even
0: pedalukudanu attivare.
1: People who are of that sort,
0: mantrukudanu maha pavitrule,
1: ministers are sacred, no doubt.
0: Yenaadikudanu ye rajyam nenukudanu ramarajyanga marchalanukunte,
1: if you want to confer, make any kingdom ramarajya.
0: Dasaratanu anti raju,
1: a king of the type of Dasharatha,
0: ee ashtamantrulu vanti mantrulu,
1: ministers of that type,
0: vasishtha vamana vanti purohitulu undinintate, ee rajyamaina manam ramarajyanga marchavachchu.
1: If you have the priests of the type of vasishtha vamana, any kingdom for that
0: naadu nenu enaatikaina kuda ramarajyanga manam roopandimpavachchu.
1: Any kingdom can be shaped into ramarajya.
0: కానీ రావణుని యొక్క గుణములు హృదయం నందు నాటుకుని రామరాజ్యమును స్థాపించాలంటే ఎలా సాధ్యమవుతుంది?
1: బట్ హ్యావింగ్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది రావణ, హౌ డు యు ఎక్స్పెక్ట్ టు హ్యావ్ రామరాజ్య?
0: కనుకనే ఈనాడు మనము సత్య ధర్మములను సరైన మార్గంలో మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
1: దేర్ఫోర్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అడిహర్ టు ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: దశరథుడు ఈ విధమైనటువంటి క్రతువును పన్ని తద్వారా అనుగ్రహాన్ని అందుకున్నాడు.
1: దశరథ పర్ఫార్మ్ దిస్ రిచువల్ అండ్ వాస్ ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
0: అనేక మంది పండితులు, అనేక మంది మహనీయులు ఈ పాయసమును పంచేటువంటి విధానంలో అనేక రీతులుగా బోధిస్తూ వచ్చారు.
1: The scholars interpreted various ways as the way how this pudding payasa is distributed.
0: ఇది ఏ కంప్యూటర్ కూడాను సరైనటువంటి ఒక ఆన్సర్ ఇవ్వదు.
1: No one can give correct answer.
0: కానీ అది చాలా అసత్యం.
1: But that's all false.
0: దశరథుడు ముగ్గురు భార్యలు ఎందుకును సమానమైనటువంటి భావం నుంచుకున్నటువంటి వాడు.
1: Dasharatha had equal love towards all the three wives.
0: ముగ్గురికి సమానంగా పంచించాడు.
1: He distributed to all the three equally.
0: ఒకరికి అర్థమని, ఒకరికి కాలు భాగమని, దాంట్లో మరొక భాగం ఒకరికని, ఏమిటేమిటో ఇవంత లెక్కలు రాస్తూ వచ్చారు.
1: పీపుల్ వెంట్ ఆన్ క్యాలిక్యులేటింగ్ దట్ హాఫ్ ఈస్ గివెన్ టు వన్, త్రీ ఫోర్త్స్ వన్, వన్ ఫోర్త్
0: ఈ విధమైనటువంటి భేద బుద్ధుడు దశరథ నేను ఏనాడు లేదు.
1: దశరథ హ్యాడ్ నో డిఫరెన్సెస్ ఆఫ్ దట్ సార్ట్.
0: ముగ్గురు భార్యలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయులు కూడాను అన్యోన్యంగా ఒక తల్లి బిడ్డల వలె జీవిస్తూ వచ్చేవారు.
1: కౌసల్య, సుమిత్ర, కైకేయ, ఆల్ ద త్రీ వైఫ్స్ కండక్టెడ్ దెమ్సెల్ఫ్స్ లైక్ సిస్టర్స్. సౌతుల వలె
0: వీరు జీవించినటువంటి వారు కాదు.
1: దే వర్ నాట్ separate anyway, no differences whatsoever.
0: రాసేటువంటి వారి యొక్క భేదభావాలను పురస్కరించుకుని రామాయణంలో అనేక లోపములు మనకు కనిపిస్తూ వచ్చాయి.
1: బేసింగ్ ఆన్ ద రైటర్స్ యూ ఫైండ్ సర్టన్ మిస్టేక్స్ దేర్.
0: కానీ పవిత్రమైన చరిత్రల యందు ఈ విధమైనటువంటి భేదములు ఏమాత్రం కూడా లేవు.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇన్ ద సీక్రెట్ హిస్టరీ దేర్ ఇస్ నో మిస్టేక్ ఆర్ డిఫెక్ట్ ఈదర్.
0: సహజమైన, సంపూర్ణమైన, సంతోషకరమైనటువంటి యొక్క భావం నందు అందరి ఎందు కూడా సమత్వమే వహిస్తుంది.
1: In respect of natural total happiness, that all are same there.
0: Aa yogame samatvanni kudanu penchutundi.
1: And this very principle will help us to develop this yoga principle.
0: Kaika ee payasamunu aanandanga andukundi.
1: And the pudding is received happily by them.
0: Karanam em anaga?
1: Reason.
0: Kaikanu vivaham aadeka puramu,
1: prior to marrying Kaika,
0: Gargulu purohitudiga vachi,
1: గర్గ్యా కేమ్ యాజ్ ద ప్రీస్ట్.
0: కైకకు పుట్టేటువంటి కుమారునికే రాజ్యం పట్టాభిషేకం చేయాలని ఈ యొక్క వాగ్దానం ఇచ్చినప్పుడే ఈ యొక్క కైక వివాహం ఆడుతుంది అన్నాడు.
1: గర్గ్యా ద ప్రీస్ట్ సెడ్ దట్ కైక వుడ్ మ్యారీ దశరథ ఇఫ్ ఓన్లీ ద సన్ షీ వుడ్ బి గెట్ వుడ్ బి మేడ్ ఎ కింగ్.
0: కానీ పతులకు సతులకు యొక్క ప్రాణం కూడాను అర్ధ భాగమే.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద హాఫ్ ఆఫ్ ద షేర్ గోస్ టు ద రెస్ట్ ఆఫ్ ద టూ.
0: కనుక నీ దశరథుడు అక్కడ ఏ మాటను ఇవ్వడానికి పూనుకొనక ఇంటికి వచ్చి కౌసల్య, సుమిత్రను కొంతవరకు సంప్రదించాడు.
1: దశరథ డిడ్ నాట్ మేక్ ఎనీ ప్రామిస్, హీ కన్సల్టెడ్ కౌసల్య అండ్ సుమిత్ర.
0: కౌసల్య, సుమిత్రలు హృదయమును పుంపొందింపజేసుకుని అత్యంత ఆనందం చేత, నాథ మీరు ఏ బాధను పెట్టుకోపెట్టకండి, మనకు పుట్టేటువంటి కుమారులు భేదబుద్ధులుగా ఉండేటువంటి వారు పుట్టరు.
1: కౌసల్య, సుమిత్ర సెడ్, డోంట్ వారీ, ద చిల్డ్రన్ వీ వుడ్ హ్యావ్ ఇన్ ఫ్యూచర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ సచ్ డిఫరెన్సెస్.
0: కైకను వివాహం ఆడి పుత్ర సంతానమును కనమన్నారు.
1: Better you marry Kaika and have children.
0: అప్పుడే కైకతో వివాహం జరిగింది.
1: It was at that time Kaika was married.
0: ఆ వాగ్దానమును పురస్కరించుకుని కైకకు పుట్టేటువంటి వానికే ఈ రాజ్యం పట్టాభిషేకం చేస్తారని కైక చాలా సంతోషించింది.
1: Kaika was very happy because of the promise made that the future son would be made the king.
0: కౌసల్య ప్రథమ భార్య కనుక పట్టపురాణి, ఆమెకు పుట్టినటువంటి పుత్రునికే జ్యేష్ఠ పుత్రుడు, అతనికే పట్టాభిషేకం అర్హత అన్నారు.
1: బట్ ఇట్ ఈస్ సెడ్ కౌసల్య బీయింగ్ ద క్వీన్ హర్ సన్ బీయింగ్ ది ఎల్డెస్ట్ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ సుమిత్రకు ఎట్టి ఆశలు లేవు.
1: సుమిత్ర హ్యాడ్ నో డిజైర్ ఎనీథింగ్.
0: ఎట్టి వాంఛలు లేవు.
1: నో ఆస్పిరేషన్.
0: ఆమె అందరితో కూడా మైత్రిగా ఉండేటువంటిది.
1: షీ వాజ్ ఎ ఫ్రెండ్ టు ది రెసిడెంట్.
0: ఆమె మనసు ఏ విధమైనటువంటి చలంపులు కూడాను చలించటకు కూడాను అవకాశం లేదు.
1: అట్ ద టైమ్ షీ హ్యాడ్ నో వేవరింగ్ మైండ్ ఎనీథింగ్.
0: ఆశ నిరాశలకు అతీతమైనటువంటి యొక్క మనసు ఆమెది.
1: హర్ మైండ్ ఈస్ బియాండ్ అపాయింట్మెంట్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: సుఖ దుఃఖములకు కూడాను అతీతమైనటువంటి మనసు.
1: హర్ మైండ్ ఈస్ ట్రాన్సెండెంటల్ బియాండ్.
0: కనుక తనకు కుమారులు కావాలని కూడా తాను ఆశించలేదు.
1: హీ నెవర్ ఎక్స్పెక్టెడ్ హర్ సన్ టు బి మేడ్ ఎ కింగ్.
0: అందరి ఎందుకు సమమైత్రిగా ఉండటం చేతనే ఈమెను సౌమిత్రి అన్నారు, సుమిత్రి అని అన్నారు.
1: బికాస్ షీ హ్యాడ్ గాట్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వల్ ఫ్రెండ్షిప్ విత్ ఆల్, షీ ఈస్ కాల్డ్ సుమిత్ర.
0: ఆమె శిరస్నానం చేసి
1: ఆఫ్టర్ హెడ్ బాత్
0: మేడ పైన తన కురులను ఆర్పుకుంటూ పాయసం కప్పు అక్కడ పెట్టింది.
1: She was drying her hair on the terrace.
0: ఈ లోపల ఒక గరుడ వచ్చి ఆ కప్పును ఎత్తుకుని పోయింది.
1: In the meantime, an eagle came and caught hold of this cup of pudding.
0: ఇంకా తన పతి అయినటువంటి యొక్క దశరథుడు ఏ విధమైనటువంటి కోపానికి గురి అవుతుందో అనేటువంటి భయంతో కిందికి దిగి వచ్చింది.
1: She is fear stricken because of the reprimand that she would
0: face. జరిగిన విషయం అంతా కూడాను కౌసల్య కైకకు చెప్పింది.
1: She narrated all the episode to Kausalya and Sumitra.
0: ఆ యొక్క సతులు కూడాను చాలా గొప్ప గుణవంతులు.
1: దే ఆర్ వన్ ఆఫ్ వర్చ్యూ.
0: నీ విచారపడకూడదు.
1: డోంట్ వరీ, దే సే.
0: మేము దీన్ని సవరించుకుంటామని కైక కప్పులో భాగం అర్థము, కౌసల్య కప్పులో భాగం అర్థము, ఈమె కప్పులో పోసి ఈమె కూడాను సమర్థం చేశారు.
1: దే సే డోంట్ వరీ, వీ విల్ అడ్జస్ట్ నౌ, రెక్టిఫై ద డిఫెక్ట్. అండ్ కైక గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్, కౌసల్య గేవ్ హాఫ్ ఆఫ్ హర్ షేర్.
0: కనుక కైక భాగంలో పుట్టినటువంటి ఒక వాడే ఈ యొక్క శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ద వన్ బోర్న్ అవుట్ ఆఫ్ ది కైకాస్ హాఫ్ షేర్.
0: కౌసల్య భాగం నుంచి పుట్టినటువంటి వాడే లక్ష్మణుడు.
1: లక్ష్మణ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ది హాఫ్ షేర్ ఆఫ్ కౌసల్య.
0: ఈ రామాయణమునకంతా కూడాను మూల నాయకుడు రాముడు.
1: ద మెయిన్ హీరో ఆఫ్ రామాయణ ఇస్ రామ.
0: కనుక ఈ రామునికు సరి అయినటువంటి యొక్క సారథి లక్ష్మణుడు.
1: ద కరెక్ట్ చారిటీయర్ టు రామ ఇస్ లక్ష్మణ.
0: ఉపనాయకుడు భరతుడు.
1: ద నెక్స్ట్ లీడర్ ఇస్ భరత.
0: భరతునకు సరైన సేవకుడు శత్రుఘ్నుడు.
1: శత్రుఘ్న ఇస్ ఎ ట్రూ సర్వెంట్ టు భరత.
0: కనుక శత్రుఘ్నుడు భరతుని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఆల్వేస్ ఫాలోడ్ భరత.
0: లక్ష్మణుడు రాముని ఆశ్రయిస్తూ వచ్చాడు.
1: లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఈ ఇరువురు సేవల ఎందుకు తమ యొక్క సత్యాన్ని తాము గుర్తించుకుంటూ వచ్చారు.
1: ఇన్ సర్వింగ్ దెమ్ దే హావ్ నోన్ దేర్ ట్రూ నేచర్.
0: ఈ పవిత్రమైన సేవలలో సార్థకం గావించుకునేటువంటి మహాపుత్రులను కన్నటువంటిదే ఈ సుమిత్ర.
1: Sumitra is the one who gave birth to these two, who could redeem their lives.
0: అదృష్టవంతురాలను నాకు పుట్టినటువంటి ఇరువురు కుమారులు కూడాను రామ భక్తుల యొక్క సేవలు చేస్తున్నారు.
1: I am very lucky. Two of my sons serve Rama and Bharata.
0: ఇది రామాంశము, అది భరతాంశము.
1: One is the spark of Rama, while the other is the spark of Bharata.
0: ఈ అంశము ఆ అంశములో చేరడానికి వీలవుతుంది.
1: Naturally, the spark
0: is in the total. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అన్నాడు భగవంతుడు. అంత నా అంశములే.
1: That's why God said in Gita, everything is only my spark.
0: ఈ అంశములు తిరిగి ఏకం కావడం లోపల ఏమాత్రము ఆశ్చర్యం లేదు.
1: There is nothing surprise if the spark merges in total.
0: ఇది దీని యొక్క సహజము.
1: It's quite natural.
0: కనుక లక్ష్మణుడు రాముని అనుసరిస్తూ వచ్చాడు.
1: సో లక్ష్మణ ఫాలోడ్ రామ.
0: ఇంకా శత్రుఘ్నుడు భరతుని అనుసరిస్తూ వచ్చాడు.
1: శత్రుఘ్న ఫాలోడ్ భరత.
0: భరతుడు లేకపోతే శత్రుఘ్నుడు క్షణమైన నిలిచిలేడు.
1: శత్రుఘ్న విల్ నెవర్ లీవ్ ది కంపెనీ ఆఫ్ భరత.
0: శత్రుఘ్నుడు లేకపోతే భరతుడు కూడా నిద్రించలేడు.
1: భరత విల్ నెవర్ స్లీప్ వితౌట్.
0: అదే విధంగానే రాముడు లేకుండా లక్ష్మణుడు కూడా ఒక క్షణమైనా ఉండలేడు.
1: లైక్ వైజ్ లక్ష్మణ కెన్ నాట్ బి.
0: లేకపోతే రాముని కూడా క్షణమైనా నిద్రించలేడు.
1: సో ఆల్సో రామ్ విల్ నెవర్ స్లీప్ వితౌట్ లక్ష్మణ.
0: ఈ సంబంధం ఈ విధంగా మరి పెరుగుతూ వచ్చింది.
1: దట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ హెస్ గ్రోన్ ఫర్దర్ అండ్ ఫర్దర్.
0: ఇది ఒకరు నేర్పితే కలిగేటువంటిది కాదు, వచ్చేటువంటిది కాదు.
1: ఇస్ నాట్ ద వన్ టు బి టాట్.
0: ఇది దైవానుగ్రహం అనేటువంటిది, దైవం యొక్క పవిత్రమైన భావములు అనేటువంటిది ఈ రీతిగా పెరుగుతూ వస్తుంటాయి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ గ్రేస్ అండ్ ద శాంక్టిటీ దట్ ఆర్
0: దైవ భావం అనేటువంటి చాలా చిత్ర విచిత్రములతో కూడేటువంటిది.
1: ద డివైన్ ఫీలింగ్ ఇస్ వెరీ మిస్టీరియస్.
0: దైవ భావం ఆశ్చర్యమైనటువంటి ఒక ఆనందాన్ని కూడా కలిగింపజేసేటువంటి.
1: ఇట్స్ ఓన్లీ ద డివైన్ ఫీలింగ్ దట్ గివ్స్ యూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్ప్రైజ్. దీనిని
0: పురస్కరించుకొని యుద్ధములో లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయంలో రాముడు చెప్తున్నాడు.
1: బేసింగ్ ఆన్ దిస్ వెన్ లక్ష్మణ ఫెయింటెడ్ రామ వెంట్ ఆన్ టెలింగ్
0: లక్ష్మణ
1: లక్ష్మణ
0: ఈ విశాల ప్రపంచమునందు వెతికితే సీత వంటి భార్య అయినా చిక్కవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ వైఫ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ సీత.
0: ఈ విశాల ప్రపంచము లోపల వెతికితే కౌసల్య వంటి తల్లి తల్లి అయినను లభించవచ్చును.
1: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్ ఇఫ్ ఐ సర్చ్ ఐ మే ఫైండ్ ఏ మదర్ ఆఫ్ ద టైప్ ఆఫ్ కౌసల్య.
0: కానీ లక్ష్మణి వంటి సోదరుడు నాకు ఇంకా లభించడు అన్నాడు.
1: But yet it is impossible to get a brother of the type of
0: Lakshmana. అంత ప్రేమతో కూడినటువంటి వాడు రాముడు.
1: Rama had that sort of love.
0: ఈ విధమైనటువంటి సంబంధాలతో ఈ నలుగురు కూడాను నాలుగు వేద స్వరూపులై అభివృద్ధి అవుతూ వచ్చారు.
1: ఆల్ దీస్ ఫోర్ బ్రదర్స్ హావ్ గ్రోన్ అలాంగ్ విత్ ద టైమ్స్ లైక్ వేదస్.
0: బాహ్యమైనటువంటి స్వరూపంలో
1: ఇన్ ది ఎక్స్టర్నల్ ఫామ్
0: వాక్కే ఉద్వేగము. వాక్
1: ద టాక్
0: ఉద్వేగము.
1: ఉద్వేగం ఋగ్వేదము.
0: మనస్సు యజుర్వేదము.
1: మైండ్ ఇస్ యజుర్వేద.
0: ఇంకా ప్రాణము సామవేదము.
1: లైఫ్ ఇస్ సమవేద.
0: బుద్ధి అధర్వణ వేదం,
1: ఇంటెలెక్ట్ ఇస్ అధర్వణ వేద.
0: ఈ నాలుగు వేదములు కూడాను రామ లక్ష్మణ భరత శత్రుగా వచ్చి పుట్టి దశరథుని గృహంలో నాలుగు వేదములు ఆడుకుంటున్నాయి.
1: All four Vedas have taken the form of these four brothers who are playing in the palace of Dasharatha.
0: ఈ నాలుగు వేదములు కూడాను ఎట్టి వేదములు కూడాను లేదు.
1: There's no difference among these four Vedas.
0: ఈ కేవలం రామ లక్ష్మణ భరత శత్రుగులు అనేటువంటి పిల్లలుగా మనం భావిస్తున్నాము.
1: We consider them as children, boys.
0: సాక్షాత్ దైవ స్వరూపమే.
1: They are very divine.
0: ప్రతి మానవుడు కూడాను దైవ స్వరూపుడే.
1: Every human being is divine.
0: మానవాకారం ధరించినటువంటి మానవుడు దైవాన స్వరూపాన్ని పొందుతూ ఉంటాడు.
1: In fact, he is only human.
0: ఆదర్శమానవుడుగా రూపొందుతుంటాడు.
1: And he thinks so.
0: కనుక ప్రతి మానవుడు కూడాను ఈనాడు ఆదర్శమూర్తి అయిన రావునిగా విశ్వసించాలి.
1: Therefore we should consider that every human being is an ideal
0: Rama. రామును పుట్టాడు, తన ఆదర్శాన్ని నిరూపించాడు, తిరిగి చాలించాడు తన కథను అనుకున్నంత మాత్రమున ఈ రామాయణం యొక్క అర్థము మనకు ఏమాత్రము బోధపడదు.
1: If you think Rama is born and he has demonstrated idealism to the world and his life ended,
0: రామును ప్రతి హృదయమునందు కూడాను రమించేటువంటి గుణంగా రూపొందుతూ ఉన్నాడు.
1: It's only Rama who has got all that blissful virtues.
0: రమించేటువంటి ఆత్మనే రామస్వరూపము.
1: It's only that Atma, the spirit, which
0: ఆ రమించేటువంటి హృదయం లేనటువంటి మానవుడు ఈ జగత్తులో కానరాడు.
1: In this world, there's no one without the heart that is after bliss.
0: కనుక ఇది ఆధ్యాత్మిక మార్గంలో మనం విచారణ చేసినప్పుడు రాములనేటువంటి వాడు ప్రత్యేకమించినటువంటి వాడు కాదు.
1: Therefore, in spiritual path, if we investigate Rama,
0: ఇది దశరథుని కుమారుడు.
1: ఇది son of దశరథ.
0: ఎవరి దశరథుడు?
1: Who is దశరథ?
0: కోసల దేశం యొక్క రాజా.
1: Is he the king of Kosala kingdom?
0: ఇది కేవలం ఒక మహారాజా?
1: Or emperor?
0: కాదు కాదు, దశరథుడు.
1: దశరథ.
0: దశరథుడు అనగా దశేంద్రియములకు రథమైనటువంటి ఈ దేహము.
1: This body is the chariot of 10 senses.
0: ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, రెండు చేరినటువంటి దశేంద్రియములతో కూడినదే ఈ దేహం.
1: And 5 cognitive and cognitive senses, 10.
0: ఈ దశరథముతో కూడినటువంటి ఈ దేహములకు పుట్టినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటువంటి కుమారులు.
1: So therefore Dasharatha, which is the body with all the 10 senses, has got 4 children.
0: కుమారులు ధర్మ అర్థ కామ మోక్షములనేటువంటి స్వరూపాన్ని ధరిస్తూ ప్రబోధిస్తూ వచ్చారు.
1: They represent the 4 objectives of life: dharma, righteousness, kama, desire, mortal liberation.
0: మానవునకు ఈ జగత్తునందు జీవించాలంటే ధర్మార్థ కామ మోక్షములనేది ఈ పురుషార్థములు.
1: Therefore, objectives of mankind are found in everybody.
0: ఈ పురుషార్థములనేటువంటిది లేకుండా వీడు పుణ్యుడు కాలేడు.
1: Without these objectives, he will never be redeemed.
0: కనుకనే ప్రతి మానవుడు కూడాను ఈ ధర్మార్థకామ మోక్షం అనేటువంటి యొక్క మార్గమని శిరసావహించాలి.
1: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఫాలో దీస్ 4 principles ఆబ్జెక్టివ్.
0: ధర్మం మొట్టమొదటిది.
1: ఫస్ట్ వన్ ఇస్ రైచియస్నెస్.
0: రెండవది అర్థం అన్నారు.
1: సెకండ్ ఇస్ అర్థ.
0: ఈ అర్థము ధర్మరహితమైనటువంటిదిగా ఉండకూడదు.
1: ద వెల్త్ షుడ్ నాట్ బి బిరెస్ట్ ఆఫ్ రైచియస్నెస్.
0: ధర్మంతో కూడినటువంటి అర్థాన్ని మనం అనుభవించాలి.
1: ద వెల్త్ షుడ్ బి సపోర్టెడ్ బై ధర్మ రైచియస్నెస్.
0: ఇంకా కోరిక. ఈ కోరిక అనేటువంటిది కూడాను ధర్మమయమైనటువంటి దానితో మనం కోరాలి.
1: కామ డిజైర్ షుడ్ ఆల్సో బి రైచియస్.
0: కనుకనే ధర్మ అర్థము, ధర్మ కామము, ధర్మ మోక్షము.
1: అండ్ దేర్ఫోర్ ద అర్థ వెల్త్ షుడ్ హావ్ ఫౌండేషన్ ధర్మ.
0: ఆ ధర్మ శ్రీరామచంద్రుడు.
1: అండ్ శ్రీరామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్.
0: రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు.
1: సో రామ ఇస్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ధర్మ.
0: ఈ ధర్మమయమైనటువంటి దానిని మనము ఈ లోకమును అనుభవిస్తూ ధర్మమును ఆధారంగా తీసుకుని మన పురుషార్థములను మనము అనుభవించాలి.
1: Therefore we should lead our lives along the path of dharma and have various
0: experiences. ఈనాడు ప్రతి మానవునికి అత్యవసరము.
1: This is most essential to the modern man today.
0: ఈ పురుషార్థములు నాలుగుడను కేవలము ఏ విధంగా కూడా చూడడానికి కూడా వీలు లేనటువంటి పరిస్థితిని పొందినాయి.
1: The present position is such that we don't have any idea of these 4 cardinal principles.
0: కనుకనే ధర్మార్థ కామ మోక్షములను మనం సాధించడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: We should determine to accomplish, achieve all the 4.
0: ధనము సంపాదించాలి.
1: We should earn money.
0: ఏ విధంగా సంపాదించాలి?
1: How should we earn?
0: ధర్మముతో ధనమును సంపాదించాలి.
1: We should earn righteously.
0: కోరికను నెరవేర్చుకోవాలి.
1: We should fulfill our desire.
0: ఏ విధంగా నెరవేర్చుకోవాలి?
1: How to fulfill?
0: ధర్మముతోనే మన వాంఛను నెరవేర్చుకోవాలి.
1: It's also through in the righteous path.
0: ధర్మమును విసర్జించి, ధర్మమును విసర్జించి కామమును మనం పొందాలంటే అది సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు అచీవ్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్ లీవింగ్ గాడ్ అండ్ ధర్మ.
0: A
1: small example.
0: ఈ ధర్మము ప్రకృతి యొక్క స్వరూపం.
1: This dharma is the very form of nature.
0: ధర్మము తన యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వరూపాన్ని ధరించింది.
1: Dharma is in its natural form.
0: ధర్మమునకు స్వతంత్రం లేదు.
1: Dharma is not independent.
0: ధర్మమునకు నాయకుడు ఉన్నాడు.
1: Dharma has a master.
0: అతనే భగవంతుడు.
1: The master of dharma is God.
0: కనుకనే ధర్మమునకు నాయకుడైన భగవంతుని విసర్జించి ధర్మమును ఆశించాలని అనగా ఆశించుతూ పోయాడు రావణుడు. ధర్మార్థ కామ మోక్షములందు
1: In these four objectives, dharma, artha, kama, moksha.
0: Dharmamunu visarjinchi.
1: He has given up dharma.
0: Artha kamamunu matrame aashistu vacharu.
1: He is after the artha, the wealth and kama.
0: Andavalane etanlo unnatundi durgunamulu dinadinamulaku abhirudhi avutu vachayi.
1: For that reason, the wicked qualities in Ravana were increasing day by day.
0: Ravanu goppa vidyavantude.
1: Ravana is highly educated.
0: 64 vidyalu nechinatundi vadu Ravanu.
1: He is an expert in 64 forms.
0: Ravanu chustamante 35 vidyalu nechinatundi vadu.
1: Rama knows only 30.
0: Kani రామ విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టి జీర్ణింపజేసుకున్నాడు.
1: బట్ వాట్ ఆల్ దట్ రామ హాస్ లెర్న్డ్ హిస్ ప్రాక్టీస్డ్ డైజెస్టెడ్ వాట్ ఆల్ హీ రెడ్.
0: కానీ రావణుని విద్యలన్నీ కూడాను తాను ఆచరణలో పెట్టలేకపోవడం చేత అజీర్ణ రోగంగా రూపొందినాయి.
1: యాజ్ రావణ డిడ్ నాట్ ప్రాక్టీస్ వాట్ ఆల్ హీ రెడ్ అండ్ అక్వైర్డ్
0: ఈ అజీర్ణ రోగం ఈ కామము.
1: దిస్ ఇండైజెషన్ ఈస్ దిస్ డిజైర్.
0: ఈ జీర్ణించుకున్నటువంటి యొక్క విద్యల యొక్క స్వరూపమే ధర్మము.
1: అండ్ ఇట్స్ ఓన్లీ ధర్మ దట్ విల్ హెల్ప్ అస్.
0: ఇక్కడ ధర్మం వేరు కామం వేరు మారిపోయింది.
1: అండ్ టుడే ధర్మ అండ్ కామ ద డిజైర్ ఆర్ అపార్ట్.
0: సాక్షాత్ ధర్మస్వరూపుడు రాముడు, సాక్షాత్ కామస్వరూపుడు రావణుడు.
1: రామ ఇస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ ధర్మ, వైల్ రావణ ఇస్ ది ఫార్మ్ ఆఫ్
0: అధర్మము. కామము అధర్మము.
1: ది డిజైర్ ఇస్ అన్రైచువస్.
0: ఇది ధర్మము.
1: And this
0: ఈ ధర్మాధర్మములకు రెండింటికి పోటీలు ఎప్పుడు జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రైచియస్నెస్ అండ్ అన్రైచియస్నెస్.
0: రామును ధర్మమును అనుసరించడం చేత సత్యస్వరూపుడుగా రూపొందాడు.
1: యాజ్ రామా ఫాలోడ్ దిస్ రైచియస్నెస్ ఇస్ ది ట్రూ ఫార్మ్.
0: ధర్మాన్ని విసర్జించడం చేత రావణుడు అసత్య స్వరూపుడుగా మారాడు.
1: యాజ్ రావణ హాస్ గివెన్ అప్ ధర్మ ఇస్ వన్ ఆఫ్
0: సత్య అసత్యములకు రెండింటికి ఎప్పుడు వేదం జరుగుతూనే ఉంటుంటాయి.
1: దేర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది ట్రూత్ అండ్ ఫాల్స్హుడ్.
0: సత్యము నిత్యమైనటువంటిది.
1: ట్రూత్ ఇస్ ఎటర్నల్.
0: అసత్యము అశాశ్వతమైనటువంటిది.
1: ఫాల్స్హుడ్ ఇస్ టెంపరరీ.
0: నిత్య అశాశ్వతములకు రెండింటికి పోటీలు జరుగుతూనే ఉంటాయి.
1: దర్ ఇస్ ఆల్వేస్ ఎ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ దట్ విచ్ ఇస్ పర్మనెంట్ అండ్ దట్ విచ్ ఇస్ టెంపరరీ.
0: కనుక ఈనాడు మనము సత్య ధర్మమును మనం పాటిస్తూ రావాలి.
1: సో వీ షుడ్ అబ్జర్వ్ ద ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ సత్య ధర్మముల కంటే సాక్షాత్ పరమాత్ముడు మరొకడు లేడు.
1: దర్ ఇస్ నో గాడ్ అదర్ దాన్ దీస్ టూ. సత్య
0: ఈ రామతత్వమునందు అనేక విధములైనటువంటి రహస్యములు ఉంటున్నవి.
1: దట్ సో మెనీ సీక్రెట్స్ ఆఫ్ దట్ సార్ట్.
0: ఈ ప్రాపంచికంగా లౌకికంగా ప్రాకృతికంగా మనం విచారణ చేసినప్పుడు
1: ఇఫ్ యూ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ ది వరల్డ్లీ ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ
0: ఈ కథ మనకు ఆదర్శవంతమైనటువంటి కథగా రూపొందుతుంది.
1: దెన్ ది స్టోరీ వుడ్ బి ఐడియల్.
0: ప్రతి మానవుడు కూడాను సమాజంలో ఏ విధంగా జీవించాలి,
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హౌ షుడ్ హీ కండక్ట్ హింసెల్ఫ్,
0: కుటుంబంలో ఏ విధమైనటువంటి ఐకమత్యాన్ని మనం పొందాలి,
1: వాట్ సార్ట్ ఆఫ్ యూనిటీ ఇస్ టు బి అచీవ్డ్,
0: మానవత్వంలో వ్యక్తిత్వాన్ని ఏ రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి,
1: హౌ టు ఫాస్టర్ ది స్పిరిట్ ఆఫ్ ఇండివిజువాలిటీ,
0: ఇవన్నీ కూడా రామాయణంలో ఉన్నటువంటి మహాసూత్రములే.
1: ఆల్ దీస్ ఆర్ ది ప్రిన్సిపల్స్ కంటైన్డ్ ఇన్ రామాయణ.
0: వ్యక్తిత్వంగా మనం రూపొందినప్పుడే
1: when we shape ourselves as
0: kutumbamlo aadarshamantamainatundi vyaktiga manam roopondutamu,
1: then you'll be ideal in the family.
0: Aadarshamantamainatundi yokka kutumbanni manam anusarinchinappude samajamlo manam aadarshaprayamainatundi mahaveerulaga roopondutamu.
1: When there is ideal family, there will be ideal society.
0: ఈ విధంగా నటించియే రాముడు ఆదర్శ పురుషుడుగా రూపొందాడు.
1: ఇట్స్ ఓన్లీ ఇన్ దిస్ డైరెక్షన్ రామ ఈజ్ ఎన్ ఐడియల్.
0: ఆదర్శమూర్తిగా ప్రపంచానికి చాటుతూ వచ్చాడు.
1: హియాస్ పబ్లిసైజ్డ్ వాట్ ఐడియలిజం ఈజ్.
0: సుఖ దుఃఖమును సమతత్వంతో బోధించుకుంటూ వచ్చాడు.
1: హి హాడ్ గాట్ ది ఈక్వానిమిటీ బిట్వీన్ ప్లెజర్ అండ్ పెయిన్.
0: జగత్తునందు ఏకాత్మను ప్రబోధించుతూ వచ్చాడు.
1: హి టాట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ యూనిటీ టు ద వరల్డ్.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ అందరి ఎందు ఉండినటువంటి రమింపజేసేటువంటి రాముడు సర్వభూతములు ఎందు ఉంటున్నాడు.
1: రామ ద డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్లిస్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ఆఫ్ ది బీయింగ్.
0: రామునగా కేవలం దశరథ కుమారుడు మాత్రమే కాదు.
1: వీ షుడ్ నాట్ థింక్ దట్ హీస్ మేర్లీ సన్ ఆఫ్ ద
0: భౌతికంగా అతను ఒక స్వరూపమే.
1: ఫిజికలీ యాజ్ ఎ ఫార్మ్.
0: కానీ అంతర్ముఖంగా ఇతను అందరి హృదయం నందు కూడాను రమింపజేసేటువంటి దివ్య శక్తి స్వరూపుడే.
1: బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ఇస్ ద డివైన్ పవర్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇలాంటి దివ్య శక్తిని మనము ఈనాడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు నో ద డివైన్ పవర్ టుడే.
0: దీనికి ఎన్నో యాగములు యజ్ఞములు చేయనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు follow different paths.
0: Prema tattvanni manam abhirudhi parchukovali.
1: We should develop the spirit of love.
0: Ee prema tattvam chetane dharmam anetundidi manaku avalambistundi.
1: It's only out of love you will be righteous.
0: Ee dharmane సత్యంగా రూపొందుతుంది.
1: అండ్ దాట్ వుడ్ బికమ్ ద ట్రూత్.
0: కనుక నీ సత్య ధర్మ స్వరూపుడే ప్రేమా స్వరూపుడు.
1: దేర్ఫోర్ ఇట్స్ వన్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
0: ఈ రెండింటి యొక్క జీవితత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: We have to understand the nature of these two qualities.
0: కనుక రామతత్వమునందు అమితమైనటువంటి యొక్క ధర్మము ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ లాట్ ఆఫ్ ఇన్ఫినిట్ ధర్మ ఇన్ రామ దట్ వుడ్ హ్యాస్ టు బి ఎమ్యులేటెడ్.
0: ప్రతి వ్యక్తికి కూడా ఒక విధమైనటువంటి ధర్మం ఏర్పడి ఉంటుంది.
1: ఎవ్రీ పర్సన్ హెస్ ధర్మ.
0: అట్టి ధర్మం ఉండినటువంటి వాడే మానవుడు.
1: ద వన్ దట్ ఫాలోస్ ధర్మ ఈజ్ ఎ ట్రూ హ్యూమన్.
0: అగ్నికి దహన శక్తి దాని ధర్మము.
1: And the quality of burning is the dharma of fire.
0: ఆ దహన శక్తియే లేకపోతే అది అగ్ని కాదు, అది బొగ్గు అవుతుంది.
1: If it doesn't burn, it's no fire, it's coal.
0: ఇంకా ఐసు మంచుగడ్డ, మంచుగడ్డ దీనికి చల్లదనం, దీని సహజ ధర్మము.
1: It's ice that is so cold.
0: కానీ ఈ ఐసు ఈ చల్లదనమును కోల్పోయింది ఏంటంటే ఇది ఐసు కానేరదు.
1: The ice is not so not cold, it cannot be ice.
0: అదేవిధంగానే మానవుడు అంటే ఏమిటి, దీనికి సహజ ధర్మము.
1: So what is the natural quality of mankind?
0: హృదయాన్ని అనుసరించి సత్యాన్ని ప్రబోధించి దేహంతో కర్మలు ఆచరించడమే సహజ ధర్మం.
1: Therefore he has to follow his own heart, utter truth and follow righteous path.
0: త్రికరణ శుద్ధిగా ఆచరించేటువంటి ప్రతి కర్మ కూడాను ధర్మ స్వరూపమే.
1: Therefore whatever we do with all the purity of heart is bound to be righteous.
0: కనుక ఇట్టి ధర్మాన్ని ఆశ్రయించినటువంటిదే దివ్యమైనటువంటి మానవత్వం.
1: Therefore the divine human life is the one that adheres to
0: మానవత్వమునకు ఈ ధర్మమునకు ఎట్టి సంబంధము లేకుండా ఉంది.
1: Today there is no relationship among different codes of dharma.
0: ధర్మము అనేటువంటి పదమును మాత్రమే ఉపయోగిస్తున్నామే కానీ ధర్మం అనేటువంటిది ఎట్టిదో ఏమో అని ఎవరికి అర్థం కావటం లేదు.
1: వీ జస్ట్ అటర్ విత్ అవర్ లిప్స్ వాట్ ధర్మ ఈజ్ బట్ వీ డోంట్ నో ఇట్స్ ట్రూ.
0: ధర్మంలో అనేక రకములైనటువంటి ధర్మములు ఉన్నాయి.
1: దేర్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ధర్మ.
0: గృహస్థ ధర్మం ఉంటుండాలి,
1: వన్ ధర్మ ఆఫ్ హౌస్హోల్డ్
0: ధర్మం ఉంటుండాలి, బ్రహ్మచర్య ధర్మం ఉంటుండాలి, సన్యాసి ధర్మం ఉంటుండాలి, వ్యావహారిక ధర్మం ఉంటుండాలి,
1: వరల్డ్లీ
0: ఇంకా ఫ్యామిలీ ధర్మము ఇలాంటివన్నీ ఎన్నో రకములుగా ఉంటున్నాయి.
1: Dharma is of various types, the one of the celibate, the one of ascetic, and the one of householder.
0: హృదయమునకు సంబంధించిన ధర్మమే మన యొక్క జీవిత ధర్మము.
1: బట్ ద ధర్మ ఆఫ్ ద హార్ట్ ఈస్ ఆఫ్ దట్ హోల్ లైఫ్.
0: దీనినే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్ అన్నాడు.
1: దిస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: హృదయము మాట చేతలు మూడింటి యొక్క ఏకత్వం కావాలి.
1: Therefore our word, thought and deed should be united.
0: ఈనాడు ఈ మూడింటి యొక్క ఏకత్వం కనిపించడం లేదు.
1: Today we don't find that harmony, unity.
0: కనుక ఇట్టి మూడింటికి ఏకత్వానికి సరైన రామాయణం ఏమి ఆదర్శాన్ని ఇస్తుండాలి, అవకాశం ఉంటుండాలి.
1: There is a scope to recognize it today.
0: దివ్యత్వం లోపల మానవత్వము, మానవత్వంలో దివ్యత్వము, రెండింటి యొక్క ఏకత్వమే పరిపూర్ణత్వము అనేటువంటిది.
1: Therefore there is divinity in humanity, there is human quality in the divinity, the combination of the two is totality.
0: పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి అన్నారు.
1: It is said that is full and this is also full.
0: ఈ పూర్ణత్వం అనేటువంటిది మానవత్వమే.
1: This human life is total, full.
0: కనుకనే మానవుడు ఇన్ని తెలిసి కూడాను దీన్ని ఆచరణలో పెట్టలేకపోవటం చేతనే రావణుడు మానవుడు అంటే ఒక పురుగు మాదిరి భావిస్తూ వచ్చాడు.
1: As Ravana did not understand this principle, he considered man as an insect.
0: లెక్కనే చేయలేదు.
1: He never bothered, neglected man.
0: కానీ సర్వశక్తులు మానవుని ఎందే ఉంటున్నాయి.
1: In fact, all powers are latent in man.
0: మానవుని ఎందు లేని శక్తులు ఎవరికి ఎక్కడికి ఉండలేదు.
1: There is no other power outside man.
0: దైవం అనగా మనుష్య రూపంలోనే ఉంటున్నాడు.
1: God is in human form.
0: ఈ మనిషి రూపంలో ఉండినటువంటి సర్వ ధర్మములు కూడాను మన నిత్య జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటున్నాం.
1: We experience all codes of conduct in human life.
0: ఈ ధర్మం ఆచరించినప్పుడు మనకు కలిగేటువంటి ఆనందమే ఇది, నిజమైనటువంటి తృప్తి.
1: True satisfaction you will get it when you adhere to the path of righteousness.
0: అది మనలో ఆ తృప్తిని అభివృద్ధి కావిస్తుండాలి.
1: We should develop that spirit of satisfaction within.
0: ఈ తృప్తి,
1: what is this satisfaction?
0: దీంతో మనము ఇంకా అనేక విధములైనటువంటి సందేహములకు ఏమాత్రము అవకాశం ఉండదు.
1: We should never entertain any sort of doubt.
0: మానవత్వము కేవలము దైవత్వంతో కూడినటువంటిదే కాని దేహాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని ఇది ఉపాధులు మాత్రమే మనం పెంచుకుంటూ దివ్యత్వాన్ని విస్మరిస్తూ వస్తున్నాం.
1: We have forgotten the basic fact of the divinity latent in the human life, but we go by the vestige and form.
0: Ramayana yokka oka chinna rahasyanga manam bodhisthunnam.
1: This is taught as a secret in Ramayana.
0: Kani but details anta kudanu kramakrameena munmundu Rama ante emiti, Lakshmana ante emiti, భరతుడు అంటే ఏమిటి, శత్రుఘ్నుడు అంటే ఏమిటి, ఈ యొక్క కౌసల్య సుమిత్ర కైకేయికులు అంటే ఎవరు, దశరథుడు అంటే ఎవరు అనేటువంటి విషయాన్నంతా మనం చక్కగా గుర్తించుకున్న తర్వాతనే రామాయణము సరి అయిన పరిపూర్ణ రామాయణంగా రూపొందుతుంది.
1: యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ రామాయణ దట్ టెక్స్ట్ ఇన్ ది కరెక్ట్ సెన్స్ ఇఫ్ యు నో హూ రామా ఈజ్, హూ లక్ష్మణ ఈజ్, హూ భరత ఈజ్ అండ్ హూ శత్రుఘ్న అండ్ హూ ఆర్ దీస్ త్రీ క్వీన్స్.
0: అన్నింటి యందు ఉండినటువంటి ఏకాత్మ భావం ఒక్కటే.
1: In fact, there is only one spirit of unity, oneness in all.
0: వేరు వేరు భిన్న భిన్న రూపములను దాచినటువంటి చేతనే ఇది భిన్న భిన్నంగా రూపొందుతూ వస్తుండాలి.
1: Because of various vestures put on, we find the diversity.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: రామతత్వం అనేటువంటిది మహా చాలా రహస్యమైనటువంటిది.
1: The nature of Rama is
0: రామతత్వంతో మనం సాధించలేనటువంటిది లోకంలో ఒక్కటి కూడాను లేదు.
1: There is nothing that you cannot achieve with this principle of Rama.
0: ఇంత మాత్రమేటువంటి శక్తి కలిగినటువంటిది.
1: It's a mighty power.
0: కనుకనే ఇన్ని వేల సంవత్సరాలు అయినప్పటికీ ఈనాటి కూడాను భారతీయుల యొక్క హృదయాల్లో రామతత్వం అనేటువంటి పాతుకొని పోయింది.
1: Though thousands of years pass by, the story of Rama is imprinted in our hearts.
0: ఎన్ని దేశీయులు వచ్చి దీన్ని అనేక రకములుగా మార్చడానికి ప్రయత్నించారు.
1: Many foreigners wanted to change the
0: మార్చినప్పటికీ ఈ రామతత్వం మాత్రము ఎవరి ఎందుకు మారటం లేదు.
1: In spite of all changes around,
0: నిత్య నూతనమైనటువంటిది ఈ రామతత్వము.
1: It remained quite novel and new, fresh.
0: అనంతమైనటువంటి రహస్యంతో కూడినటువంటిది ఈ రామతత్వము.
1: And there are infinite secrets there.
0: అణువులో ఘనముగా ఘనములో అణువుగా కూడాను నిరూపించేటువంటిది రామతత్వము.
1: It's Rama's nature that proves the smallest of the small and the biggest.
0: సర్వుని యందు నిలిచినటువంటి రామతత్వమే.
1: It's Rama's principle present in everyone.
0: ఉపాధులు నశించినప్పటికీ రామతత్వము అమృతమయంగా నిరంతరము నిలిచే ఉంటుండాలి.
1: The vesture of the form may go off, but yet that remains all through divinity.
0: కనుకని రామతత్వం అనేటువంటిది కేవలం ఒక రూపంతో నామంతో పోల్చబడినటువంటిది కాదు.
1: సో వీ షుడ్ నాట్ గో బై ద నేమ్ అండ్ ఫామ్ రామ అలోన్.
0: దివ్యమైనటువంటి అఖండమైనటువంటి శక్తితో కూడినటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ ఆఫ్ డివైన్ మైటీ పవర్.
0: దీని ఆకారం ఇట్టిది అట్టిదని ఎవరు కూడా వర్ణించలేరు.
1: నో వన్ కెన్ డిస్క్రైబ్ ఇట్స్ ఫామ్ స్పెసిఫిక్ వే.
0: అలాంటి రామతత్వం నిరంతరం కూడాను మానవుని యందు ప్రకాశిస్తూ ప్రకటిస్తూ వికసిస్తూ విభజిస్తూ వస్తుండాలి.
1: Therefore, the principle of Rama is latent within every one of us. It blossoms, it manifests, expresses. When this truth is recognized by
0: మానవత్వం అంటే ఏమిటి అనేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది.
1: దే విల్ అండర్స్టాండ్ వాట్ హ్యూమన్ లైఫ్ ఈజ్.
0: ఆదర్శ మానవత్వాన్ని మనం పొందాలనుకున్నప్పుడు,
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద ఐడియల్ హ్యూమన్ లైఫ్,
0: అవతార తత్వాలను మనం అనుసరించాలి.
1: వి హావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్కార్నేషన్.
0: అవతారములు కూడా కేవలం మానవాకారం ధరించవచ్చును.
1: God takes human form.
0: ఆకారం చూచి మాత్రం మనం మోసపోకూడదు.
1: We should not be deceived, go by the form alone.
0: ఆకారం మానవాకారములుగా ఉండవచ్చును, కానీ
1: it is just a human form.
0: మాతో పాటు అది కూడా సమానమైనటువంటి యొక్క దీన్ని మనం భావించరాదు.
1: But we should never take that same as our body.
0: ఈ యొక్క మానవత్వం రెండు కూడా ఒకే రకంగా ఉంటుంటాయి.
1: Both the forms look alike.
0: పటికి రాయి రూపు చూచి కలకండని నమలవద్దు.
1: Watching it, this that little morsel of very salt, you should not take it as candy.
0: చెరకని నీవు తినవద్దు.
1: Don't mistake that as the form.
0: రూపు చూచి మోసపోకు. రూపు చూచి మోసపోకు.
1: Don't be deceived by the form.
0: దైవమే నీ మన రూపము.
1: It's only God.
0: ఈ మనిషి రూపమైనటువంటి దైవ రూపమే.
1: Therefore human form has got a divinity.
0: ఊరకని చూచి మామిడి అని బలచవద్దు.
1: So don't be deluded by the form alone.
0: ఊరకని ఊరకని కనుకనే మనం రూపాన్ని మాత్రమే చూచి మనం మోసపోతున్నాం.
1: డోంట్ బి డిసీవ్డ్ బై ద ఫార్మ్ అలోన్.
0: ఆకారం మానవాకారంగా ఉండవచ్చును.
1: ఇన్ ఫార్మ్ ఇస్ హ్యూమన్.
0: ఎందుకోసం మానవాకారంలోనే అవతరించాలి భగవంతుడు?
1: బికాస్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ యాజ్ హ్యూమన్ ఓన్లీ.
0: కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్?
0: మానవుని యందే అన్ని ధర్మములు తప్పిపోయినాయి.
1: ఇట్స్ ఓన్లీ మ్యాన్ దట్ హెస్ గాన్ అవే ఫ్రమ్ దిస్ పాత్.
0: మానవుని ఉద్ధరింప చేయాలంటే మానవాకారంతోనే రావాలి దైవం.
1: ఫర్ ది ఎమాన్సిపేషన్ ఆఫ్ హ్యుమానిటీ గాడ్ షుడ్ టేక్ హ్యూమన్.
0: పశువులు పక్షులు క్రిమికీటకాదులంతా కూడా సహజ ధర్మాన్ని తాము అనుసరిస్తున్నాయి.
1: The animals and birds and insects follow their own natural dharma.
0: దానికి అవతారం అక్కర్లేదు.
1: Incarnation is not needed.
0: సర్వధర్మమును విస్మరించి
1: all dharma
0: పెడమార్గమును పట్టి
1: he is reading
0: మానవత్వాన్ని కూడా మంటగలిపి దివ్యత్వాన్ని విస్మరించి జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాడు మానవుడే.
1: ఈజ్ ఓన్లీ మ్యాన్ హూ హెస్ గాన్ అస్ట్రే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ రైచియస్నెస్ హూ హెస్ ఫర్గోటెన్ ద
0: మానవుని. సరిదిద్దాలంటే మానవాకారంతోనే రావాలి.
1: టు కరెక్ట్ మ్యాన్ కైండ్ గాడ్ షుడ్ ఇన్కార్నేట్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: ఆనాడు కూడాను రామావతారం మానవావతారం రావడానికి కారణం ఇదే.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ గాడ్ హెస్ టేకెన్ హ్యూమన్ ఫామ్ బై నేమ్ రామ.
0: ఈ యుగములు ఎందంతా కూడాను మానవుని మాత్రమే మనం ఉద్ధరించటం.
1: It's only emancipation of humanity which is required.
0: పశుపక్షి మృగాదులను కూడా ఉద్ధరించడం లేదు.
1: Not for beasts and birds and insects.
0: మానవులే ధర్మం తప్పిండేది.
1: It's only man that has gone.
0: మానవులే అసత్యంలో ప్రవేశిస్తుండేది.
1: Man is treading on the path of lie.
0: మానవత్వం యొక్క ధర్మములన్నీ కూడా మానవుడే విసర్జించాడు.
1: Only human qualities totally forgotten.
0: దానిని మనం చేకూర్చి
1: require all that is lost and forgotten.
0: మానవునిగా రూపొందింప చేయడానికి ప్రయత్నించాలి.
1: And he has to shape himself
0: into a human. పరిత్రాణాయ సాధూనాం అన్నాడు.
1: To protect the pious people.
0: ఈ సాధుత్వాన్ని మనం రక్షించాలి.
1: We have to protect this pious.
0: ఈ సాధుత్వం మానవుని యందే ఉంటుండాలి.
1: It is latent in man.
0: అట్టి సాధుత్వాన్ని మానవుడు గుర్తించలేకపోతున్నాడు.
1: That pious quality is forgotten, lost.
0: కేవలం పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తున్నారు.
1: He behaves like an animal and a demon.
0: కనుక ఈ మానవత్వాన్ని మానవత్వంగా మనం సర్దిద్దుకోవాలి.
1: Therefore human quality has to be shaped in the right direction.
0: కనుక ఈ మానవత్వం మానవత్వంగా ఏ రీతిగా సర్దిద్దుకోవాలి?
1: How to shape the human quality, transform into divine.
0: ఇంకా మున్ముందు దీన్ని విడివిడిగా ధరించి విడివిడి రూపంలో మీకు ప్రబోధించి ఈ నిజతత్వాన్ని కొంతవరకు గుర్తింపు చేయడానికి ప్రయత్నిస్తాం.
1: భగవాన్ హ్యాస్ గ్రేషియస్లీ కన్సెంటెడ్ టు డీల్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ ద కమింగ్ డేస్.
0: కాన రామాయణం అనగా కేవలము ఒక చరిత్రగా మనం విశ్వసించరాదు.
1: సో వీ షుడ్ నాట్ థింక్ ద రామాయణ ఇస్ మియర్లీ హిస్టరీ.
0: ప్రతి మానవునికి ఒక ప్రాణతత్వంగా మనం విశ్వసించాలి.
1: వీ షుడ్ టేక్ ఎవ్రీ పర్సన్ యాజ్ ద లైఫ్ ప్రిన్సిపల్.
0: ఇది ప్రాణ సమానమైనటువంటిదే రామాయణము.
1: రామాయణ ఇస్ ఈక్వల్ టు యువర్ లైఫ్.
0: ఇప్పుడు కేవలం ఆర్టిఫిషియల్ లైఫ్ తో మనం జీవిస్తున్నాము.
1: టుడే వీ స్పెండ్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: ఈ సత్యాన్ని గుర్తించినప్పుడే అప్పుడే రామ లైఫ్ లో మనం అనుభవించవచ్చు.
1: వెన్ వీ నో దిస్ ట్రూత్ యాక్చువల్లీ యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద లైఫ్ ఆఫ్ రామ.
0: దీన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఫస్ట్ వీ షుడ్ నో దిస్.
0: గుర్తించిన తర్వాతనే వర్తించడానికి వీలవుతుంది.
1: ఆఫ్టర్ నోయింగ్ యూ కెన్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: అయితే రామ్ రామ్ రామ్ రామ్ అని కొంటూ పోతే ప్రయోజనం లేదు.
1: దేర్ ఇస్ నో యూజ్ ఇన్ రిపీటింగ్ రామాస్ నేమ్.
0: రామ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి.
1: వీ షుడ్ నో ద క్వాలిటీ ఆఫ్ రామ.
0: ఆ తత్వాన్ని అర్థం చేసుకుని ఆచరణలో మనం పెట్టాలి.
1: వీ హావ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ రామ అండ్ ప్రాక్టీస్ లేటర్.
0: ఆ రామతత్వం కూడా ఒక ప్రేమతత్వంలోనే మనకి ఇమిడి ఉంటుండాలి.
1: ఇట్స్ పాసిబుల్ టు ఫాలో ఇఫ్ ఓన్లీ యూ హ్యావ్ లవ్.
0: కనుక ప్రేమతత్వం చేత ఈ రామతత్వాన్ని మనం ప్రేమమయంగా మార్చుకుని తదుపరి మనం కూడా ఒక రామస్వరూపంగా మనం రూపొందాలి.
1: Therefore with this love we can understand Rama and follow the path of love.
0: ఎన్ని శాస్త్రములు చదివినప్పటికీ,
1: in spite of going through texts,
0: ఎన్ని వేదములు మనం ఉచ్చరించినప్పటికీ,
1: in spite of repeating Vedas,
0: ఎన్ని సాధనలు చేసినప్పటికీ,
1: in spite of spiritual practices,
0: మానసిక పరివర్తన లేకుండా ఇవి ఏ మాత్రం కూడా మనం సాధించలేము.
1: When there is no change in the human mind, the other things are useless.
0: కనుక మానసిక పరివర్తన మనలో కలగాలి.
1: Mental transformation is necessary.
0: ఈ మనసే సర్వమునకు మూల కారణమని మనం విశ్వసించాలి.
1: We should believe that mind is the cause.
0: ఈ మనసును మాధవ స్వరూపంగా మార్చాలి.
1: The very mind can be transformed into the divine.
0: దానికి మొట్టమొదటి నామం కూడా ఆధారమే.
1: Therefore it is that which is the basis in the beginning.

0: కాలమును గడుపుతున్నాడు ఈనాటి విద్యార్థి.
1: ద మోడర్న్ స్టూడెంట్ ఈజ్ స్పెండింగ్ ఆల్ హిస్ టైమ్ ఇన్ వికెడ్ థాట్స్ అండ్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ బ్యాడ్ ఎమోషన్స్.
0: కనుక మనకు ఆడంబరాలు సరి అయినటువంటివి కాదు.
1: Therefore, we should not have any kind of show or pomp.
0: కంచు కనకము రెండు చూచినప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
1: Brass and gold look alike.
0: కాని కంచు శబ్దము ఘనముగా ఉంటుంది.
1: But the sound
0: కనక శబ్దము చాలా శబ్దరహితంగా ఉంటుంది.
1: The brass makes too much of sound that you don't get it out of gold.
0: కనుక ఈనాటి విద్యార్థులు ఆడంబరమైనటువంటి యొక్క మాటలు అనగ చెప్తున్నారు.
1: Therefore, the students today should keep under check all that show.
0: You cannot always oblige. You can speak always obligingly. నీవు గొప్ప విలువను సంపాదించనక్కర్లేదు. నీవు ఘనముగా గౌరవంగా పలుకులు పలికి విద్యార్థి అనేటువంటి ఒక సార్థక నామాన్ని నిలుపుకోవాలి.
1: You need not use high-sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way.
0: Not smooth and sweet.
1: Smooth and sweet.
0: Mana matalu madhuranga vinayanga vidhetato manamu prakatimpa cheyali.
1: Our words should reflect all the humility and obedience. And they have got to be sweet also.
0: ఈనాడు భగవంతుడు ప్రసాదించినటువంటి ముఖ్యమైనటువంటి గుణములు, వీటిని మనము ఏ విధంగా వినియోగించుకుంటున్నాము?
1: How are we making use of these God's gifts?
0: మతి, ఈ మనస్సును మనం ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము?
1: How are we making use of our mind?
0: గతి, స్థితి, సంపత్తి, ఈ నాలుగు కూడాను భగవంతుని యొక్క అనుగ్రహమే.
1: ఆల్ దీస్ ఫోర్, ద మైండ్, ద డెస్టినేషన్, ద పొజిషన్ అండ్ ద వెల్త్ ఆర్ గాడ్స్ గిఫ్ట్.
0: ఈనాటి మతిని మనము దుర్మతిగా భావిస్తున్నాము, ఉపయోగిస్తున్నాము.
1: వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ అవర్ మైండ్ ఇన్ అ రాంగ్ వే.
0: మతిని కేవలము ఉన్మత్తునిగా మార్చుతూ వస్తున్నది.
1: ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ gets intoxicated and gets lost.
0: ఈ మతియె మదోన్మత్తునిగా మారుస్తుండాలి.
1: And it's only the mind that turns proud.
0: మతిని సద్వినియోగపరుచుకుంటూ రావాలి.
1: We have to make proper use of our mind.
0: మతి కలిగినటువంటి వాడే మతమును ఆశిస్తుంటాడు.
1: The one with mati, the mind, will have the matamu and the religion.
0: కనుక జగత్తునందున్నటువంటి సర్వ మతమును కూడాను మతిని పురస్కరించుకొనియే ప్రవర్తిస్తున్నవి.
1: All religions are based on the mind.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: The son of God know this.
0: All religions advocate truth
1: only. మతములు కూడాను ధర్మముని ఆచరింప చేస్తున్నాయి.
0: All religions want us to practice dharma.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: All religions want us to consider mother as God, father as God and the preceptor.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: All religions teach broad feelings that you should respect the elders and you should earn good name and respect in society.
1: కానీ మన మతంలో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: Because of our defective mind, we consider religions also bad.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: Realize, to realize is religion.
1: Religion of love.
0: Religion of love.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: Every religion advocates these sacred teachings and principles.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ఈనాటి మానవుడు మాధవుడు కాకపోయినను పర్వాలేదు, మానవుడు మానవుడిగా జీవించాలి.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidheyatalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi mana yokka upanishattulu.
0: Our upanishads teach this principle: the one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim puranam anushasta ప్రణోరణీయమస్మ స్వరజ్య సర్వస్య దాతవారం చింత రూపం ఆదిత్యవర్ణం తమస పరస్థాత్. కవి ఎవరు? కవి మానవుడా? కవి కాదు.
0: హూ ఇస్ ద పోయెట్ కంపోజర్? ఇస్ ద హ్యూమన్? నో.
1: కేవలం పదములను చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయెట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ పీరియడ్స్ ఆఫ్ టైం. భూత
1: భవిష్యత్ వర్తమాన కాలములను కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా? భగవంతుడే.
0: గాడ్ ఈస్ ద సుప్రీం పోయెట్.
1: పురాణం, పురాణం అనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ, భారత, భాగవత.
1: పురాణము అనగామా శరీరమనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి గలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ, హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండేటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈస్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
0: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనం చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: If anyone commits theft, the police will put him in prison.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కానీ తన మనసును ఎవరూ లాక్ చేయడానికి వీలు కాదు.
0: Body is imprisoned, but it's impossible to imprison the mind.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుల ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది ఈ మనసు.
0: But the mind moves about. The mind goes to one's own home and visits friends' residences.
1: కనుకనే శరీరమును బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: The one who controls the mind is anushasita.
1: Anaga atanu daivame.
0: That anushasita is God himself.
1: Kavim puranam anushasita. Rano raniyam smar smarajya. Sarvasya tataram chunta madutti varnam tamasa parastat. Atanu ye vidhanga untunnadu? Aditya varnam tamasa parastat. Surya kantito untunnadu.
0: He is of the brilliance, effulgence of sunlight.
1: Sarvula manasunandukudunu prakashavantudai buddhi swarupudai prakashistu unnadu.
0: He is in the form of intellect in everyone, shining all the time.
1: Vedahavetam purusham mahantam adityavarnam tamasah parastat. Rishulu aanadu tapassulu chesi jagattunaku vachi vedahavetam purusham mahantam bhagavantunni mem kanukunnam annaru.
0: The rishis, the ancient sages, having done penance, they return back and said, we have seen God. Where have they seen?
1: Tamasa parastat. Ee tamasu ko avana kalukunnam.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness of ignorance.
0: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula memu bhagavantunni telusukunnam.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: Lautika prapanchamanandu kaadu.
0: Not in this physical world.
1: Ee bhautika prapanchamanandu kaadu.
0: Not in this world.
1: Ee prakruta prapanchamanandu kaadu. Ee stoola prapanchamanandu kaadu. Antar prapanchamanandu. Antar bhavamlo memu gurtincham.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: Kanukane prati manavuni yandu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: గాడ్ షైన్స్ యాజ్ బ్రిలియంట్ లైట్ బియాండ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ లీడ్స్ ఎ హ్యూమన్ లైఫ్ హీ వుడ్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: Neevu pittalanu teesukoni petteste adi kontha kaalamlo kontha maarpu raavachunu.
0: You may bring here the brass, it may change after some time.
1: Kaani kanakamu entha kaalam bhoomilo mattilo undinappatikini idi maareetuvantidi kaadu.
0: The gold may be there for long and over years. Idi
1: entha kaachinappatikini idi aparanjiga maarutunde kaani idi malinyamu kaadu.
0: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశం తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితులు చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alike.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషుల మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుషుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: Manudunu dushkrutane nella pogadutundu vaade chavata.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: Atma vidyane chichita adhyatmanu kanugunuta.
0: The only one should know the knowledge of the Spirit, which is spiritual knowledge.
1: Sarvamulaku moolamulaku baata idi ye srutulu cheppu maata.
0: It is a declaration of all the sacred texts that would show the royal power.
1: Srutulantakudu ee vidhamainatuvanti oka satyanni prabodhistu vachayi.
0: All sacred texts gave this sacred teaching.
1: Sarvamargamulaku idi ye moolamu.
0: It is the goal of all parts.
1: Sarva jeevamulaku ide aadharamu.
0: It is the basis of all creatures.
1: Sarva srushtikini ide keelakamu.
0: This is the secret of the entire creation.
1: Vyakti manastattvani inaadu manavudu gurtinchadaniki prayatninchali.
0: Man should make every attempt to know the mystery of the mind.
1: Manavudu manavudugane bratakadaniki taginatundi krushi cheyali.
0: Man should lead the life of a human in true spirit.
1: Aakara manavudu maatrame kanipistunnadu kani aachara manavudu kanipinchatam ledu.
0: He is only a human being in form, but not by conduct. So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి, అమూల్యమైనటువంటిగా ఉండాలి.
0: Our form, our feelings, our actions should be highly valuable. They should be sacred and pure. They should be one of character.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
0: It's one that's all richness of the character and good feelings and virtues.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి అది అవసరం.
0: టు డెవలప్ దట్ హ్యూమన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్ ఎసెన్షియల్.
1: విత్ విత్ విత్ విత్ విత్ అనగా ప్రకాశము.
0: విత్ మీన్స్ ఎఫల్జెన్స్.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
0: ది ఎడ్యుకేషన్ ఇన్ దిస్ హ్యూమన్ లైఫ్ గివ్ అస్ దట్ బ్రిలియన్స్.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
0: ఇన్ ది మోడర్న్ ఎడ్యుకేషన్ there is education, but there is no elevation.
1: Elevation chala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chuchina gaani education, education, education.
0: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka lakshyam kaaneru.
0: This is not the quality of a student.
1: Kevalamu somari pootulu yokka lakshanam.
0: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ని మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: So we should never give any scope for this laziness.
1: చదవడానికి సాలి ఒక వీలు పడనటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: The one who has no time to study and becomes lazy.
1: No time kada, time is there, lot of time.
0: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: కాలం ఎంత వ్యర్థము.
0: He wastes his time.
1: ధనం ఎంత వ్యర్థము.
0: Money is wasted.
1: ఎనర్జీ ఎంత వ్యర్థము.
0: Energy is wasted.
1: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Maa pillavaadu em avutunnadu, cycle chestunnarata, maa pillavaadu em avutadu ani tallidandru enta baadha padtaru.
0: Parents are full of anxiety, what is going to happen to their children.
1: Mee nunchi tallidandrulaku sariyanti kirtini sampayinchali.
0: You should bring a good name to your parents.
1: Mee blood.
0: Your blood.
1: Mee food.
0: Your food.
1: Mee head.
0: Your head.
1: Mee duddu.
0: Your
1: parents
0: money.
1: Gift.
0: Or parents gift.
1: కనుకనే పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ టు యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ కి ఏ విధమైనటువంటి యాంగ్జైటీ యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్స్.
1: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రెస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold.
0: What sort of gold?
1: Gold gold kaadu.
0: Not
1: pure gold kavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
0: You should have a pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga adarshanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్
0: మ్యాన్ కైండ్
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ మ్యాన్ కైండ్
0: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్ బట్ యు బిలాంగ్ టు మ్యాన్ కైండ్.
1: కంపాషన్ మనలో ఉండాలి.
0: యూ షుడ్ హ్యావ్ కంపాషన్.
1: అందువల్లనే మ్యాన్ కైండ్ అని పిలిచాడు.
0: దేర్ ఫోర్ వీ బిలాంగ్ టు
1: మ్యాన్ కైండ్. ఈనాడంతా కూడాను అది కేవలము ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలంని వ్యక్తం చేసుకుంటున్నాం. అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: బై యువర్ క్యారెక్టర్ అండ్ వర్చ్యూస్ యూ యువర్ సెల్ఫ్ కెన్ ట్రాన్స్ఫార్మ్ ఇంటు గాడ్.
1: భగవంతుడు వేరే చోటు లేడు.
0: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యు.
1: నీవే భగవంతుడవు.
0: యు ఆర్ గాడ్.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
0: ఇఫ్ యు హావ్ గాట్ సీక్రెట్ హార్ట్ దేర్ ఇస్ నో అదర్ గాడ్ అదర్ దెన్ యు.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
0: యుల్ ఫైండ్ ది డివినిటీ డాన్సింగ్ ఇన్ యువర్ హార్ట్.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
0: గాడ్ విల్ బి పైలట్ ఇన్ యువర్ హార్ట్ డ్రైవింగ్ యూ స్పీడింగ్ అహెడ్ ఆఫ్ టైమ్.
1: కనుక భగవంతుడు ఓనర్ కాదు.
0: గాడ్ ఈజ్ నాట్ ది ఓనర్.
1: యు ఆర్ ది ఓనర్.
0: యు ఆర్ ది ఓనర్.
1: భగవంతుడు ఈజ్ ఓన్లీ పైలట్.
0: గాడ్ ఈజ్ ఓన్లీ పైలట్.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
0: సో ఈజ్ ది డివైన్ పైలట్.
1: కృష్ణుడు ఎవరికి సారథి? పార్థునికి సారథి.
0: కృష్ణ ఈజ్ ది క్యారెక్టర్ ఆఫ్ పార్థ అర్జున హింసెల్ఫ్.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
0: కృష్ణ ఇస్ ది ఓనర్ నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనర్.
0: పార్థ అర్జున ఇస్ ది ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: అదే రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అది మీ ఓనర్షిప్.
0: దేర్ఫోర్ యువర్ హార్ట్ ద సీక్రెట్ ఫీలింగ్.
1: భగవంతుడు దీనికి
0: బిలాంగ్ టు యూ.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డి 90 ఇయర్స్ బ్యాక్ ఎ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నాందేడ్.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
0: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డికి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డి.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్ నేను షిర్డీకి పోవాలని ఉంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హి అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సార్ and said, sir, I want to go to Shirdi. I have got a lot of money. I have no children. This is my first visit.
1: అదే గ్రామంలోనే సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
0: In the same village, there is another one by name Satchit.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
0: He works very hard.
1: అతను సాధు హృదయుడు.
0: Is pious hearted.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధుస్వామి సాధుస్వామి అని పిలిచేవారు.
0: ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ యాజ్ ఎ పైయస్ మ్యాన్ సాధుస్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
0: హి వర్క్డ్ యాజ్ ఎ డైలీ క్యాజువల్ లేబర్.
1: కానీ అందరికి మంచి బోధ చేసేటువంటి వాడు.
0: బట్ హి గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడీ.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి ఆచరించి బోధించేటువంటి వాడు.
0: హి నెవర్ టాట్ ఎనీథింగ్ విచ్ హి హాస్ నాట్ ప్రాక్టీస్డ్ హింసెల్ఫ్.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవడం చేత పాపం బలహీనుడైపోయాడు.
0: As he didn't find any of the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
0: And this swami was taking rest.
1: ఎవ్వరు అతన్ని మాట్లాడించలేదు.
0: Nobody spoke to him.
1: ఒకనాడు,
0: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
0: this rich man,
1: వాడియా.
0: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అంటే టాంగా టాంగా నుంచి చూచాడు.
0: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
0: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయాదాక్షిణ్యము ఉంటుండాలి.
0: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
0: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: సరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈజ్ గ్రేట్ అన్నాడు.
0: All that he wanted was served and he said God is great.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: He is only the refuge of the forlorn.
1: అడవుల యందున్న.
0: Either in the forest.
1: ఆకాశమునున్న.
0: Or in sky.
1: గుట్ట మీదనున్న.
0: Mountain top.
1: నట్టేటబడి ఉన్న.
0: Or mid sea.
1: పట్టణమునున్న.
0: City.
1: పల్లెనున్న.
0: Or village.
1: ఎచ్చటున్నను.
0: Wherever you are.
1: వాడు దేవుడోము.
0: God will be with you. He will never forget you.
1: అనుకున్నాడు తనలో పాపం.
0: He thought within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాని కూడాను థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
0: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుగం చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
0: Vadiya started journeying to Shirdi.
1: భార్యను తీసుకున్నాడు, షిర్డీకి వెళ్ళాడు.
0: He was accompanied by his wife.
1: షిర్డీకి వెళ్లి బాబా దర్శనం చేసేటప్పటికి బాబా అడిగాడు, హేయ్ 5 కాసులు ఇచ్చే నాకు, అనగా 5 రూపాయలు నాకు ఇవ్వమని చెప్పాడు. దక్షిణ
0: The moment he reached Shirdi, Baba asked him, come on, give me 5 coins, 5 rupees, says Dakshina.
1: 5 rupayalu naaku dakshini annadu.
0: He said, give me 5 rupees, 5 coins.
1: Itanu srimantude, emi venuku jagaledu. Teesadu, appudu 5 rupayalu notelu levu, 1 rupayi notelu levu, 2 rupayalu, anta coins. He
0: is quite a rich man, there is no shortage of money anyway. There were no currency notes in those times.
1: Manchi long coat vesukunnadu kabatti pedda jobilanta untunnayi. Dantlo nunchi kaasu teesadu. 5 rupayalu ichchekapoyadu.
0: As he put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: Chepadu,
0: he could collect and give.
1: Baba. Vadiya, ippudu neeku 5 kaasulu naaku akkarledu. 1 rupayi rendu anaalu naaku ichcheseyi.
0: Vadiya, I don't want 5 rupees now. I want 1 rupee 2 annas.
1: 3 rupayala 14 annalu munde ichchesinaavu naaku.
0: You paid 3 rupees 14 annas before.
1: Deeniki em artham kaaledu.
0: He didn't understand.
1: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా, ఇది లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి చూపు, అలాంటి సమయంలో నాకు 3 రూపాయల 14 అన్నాలు ముందుగానే ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
0: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఇస్ క్వైట్ మ్యాన్. This is my first visit, this first time I am staying in. How is that I paid 3 rupees
1: 14 annas before?
0: I never met him.
1: Shirdi ki raavatame idi modalu. This first visit to
0: Shirdi. When did I pay 3 rupees 14 annas?
1: Sari edo pole vachanu darshinchukunnanu annadu. 1 rupayi 2 annalu ichadu.
0: Somehow I came here and he paid the balance 1 rupee.
1: Veldinaadu.
0: And he returned.
1: Ekkadiki?
0: Where has he gone?
1: Namde. అక్కడికి వెళుతానే రెండవ దినము దాస్గన్ వచ్చాడు.
0: దాస్గన్
1: షిర్డీకి పోయావు కదా, ఏమి పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
0: దాస్గన్ సెడ్ యు విజిటెడ్ షిర్డి, వాట్ హ్యాపెండ్, దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
1: దాస్గన్ నాకు అతని మహనీయుడుగాలే నాకు కనిపించటం లేదు.
0: హి డిడ్ లుక్ లైక్ ఏ నోబుల్ సోల్, గ్రేట్ మ్యాన్.
1: ఏదో పిచ్చివాణి వలె కనిపిస్తుంది.
0: హి లుక్ లైక్ ఏ మ్యాడ్ మ్యాన్.
1: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
0: దేర్ ఇస్ డివినిటీ ఈవెన్ ఇన్ దిస్ మ్యాడ్ పర్సన్.
1: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
0: సమ్హౌ ఐ కుడ్ నాట్ పే టోటల్ రెస్పెక్ట్.
1: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
0: దాస్గన్ వాంటెడ్, వాట్ హ్యాపెండ్.
1: నేను వెళ్లిన తక్షణమే 5 రూపాయలు అందుగా దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
0: ద మూమెంట్ ఐ రీచ్ దేర్ హి ఆస్క్ ఫర్ 5 రూపీస్ 5 కాయిన్స్.
1: అదే నా దక్షిణ అన్నాడు.
0: హి సెడ్ దట్స్ ది ఆఫరింగ్, దక్షిణ.
1: ఇస్తూ ఉండగానే,
0: వైల్ వాస్ గివింగ్,
1: 3 రూపాయల 14 అన్నాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 అన్నాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
0: ద మూమెంట్ ఐ వాస్ అబౌట్ టు గివ్, హి సెడ్, యు పేడ్ 3 రూపీస్ 14 అన్నాస్ బిఫోర్, నౌ గివ్ ద బ్యాలెన్స్.
1: బాబానే చూడలేదే, ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
0: ఐ నెవర్ మెట్ బాబా బిఫోర్, వై ఇస్ ఇట్ దట్ హి ఇస్ ఆస్కింగ్ లైక్.
1: దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
0: దాస్గన్ ఇస్ ఎన్ ఆర్డెంట్ డివోటీ ఆఫ్ బాబా.
1: యోచించాడు.
0: హి థాట్ ఓవర్.
1: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
0: బాబా విల్ నెవర్
1: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
0: బాబా ఇస్
1: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
0: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
1: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
0: ఇఫ్ యూ సే సో,
1: నీదే దోషం, కానీ బాబాలో దోషం లేదు.
0: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
1: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాసుగారు.
0: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
1: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami, kooli swami.
0: While I was proceeding to Shirdi in tanga, I saw on the way our local resident, kooli swami.
1: Atariki inta annam pettichanu hotel vanto cheppi.
0: I asked that proprietor of the hotel to serve food.
1: అంతప్ప నేను ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
0: I did not offer money in charity to anybody other than this.
1: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
0: Then what is the cost of the food served for that coolie Baba Swami?
1: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
0: He sent his few.
1: 3 రూపాయల 14 అన్నాలు అయింది అన్నాడు.
0: He said the price of the food served to this coolie Swami is 3 rupees 14 annas.
1: చూచావా? ఆ 3 రూపాయల 14 అన్నాలు నువ్వు బాబాకే ఇచ్చినట్టు, ఎవరికిచ్చినా బాబాకే ఇచ్చినట్టే.
2: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
1: Kada Baba sankalpam lekunda edi jaragadu.
2: Without Baba's will nothing
1: happens. Kada duni du sankalpam leni de gaddi pochayunu karana karana.
2: Without your will, even a grass blade will not move. But the cause of the causes.
1: Adi nidunanaganeela pipila kaadi brahma paryantamu neeve. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి చెందరు, భువిని కొందరు, వివేకమున వర్తించదనేవి కడు విర్ర వీగెదరు. కాని చివరికి వీళ్ళకేది సంభవించును తెలియజాలదెంతవారలైనా. కదలదు నీ సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇదే.
2: హౌ డు యు డిసైడ్ దట్ దట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
1: అందరి యందు భగవంతుడు ఉన్నాడు.
2: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
1: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
2: వాట్ ఎవర్ యు మే డు ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ యాక్షన్ టు గాడ్. ఇది భారతీయ
1: సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
2: దిస్ ఇస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
1: అన్ని మతములు కూడాను దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
2: ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ దిస్ వ్యూ.
1: కనుక అతనికి 3 rupees 14 anas ఇచ్చావు.
2: యు పేడ్ 3 rupees 14 anas టు ద
1: పర్సన్. ఆ 3 rupees 14 anas బాబాకి చేరిపోయింది.
2: This 3 rupees 14 anas reached Baba.
1: అతను అడిగిన 5 rupees లోపల 1 rupees 2 anas మాత్రమే నీతో తీసుకున్నాడు.
2: So he collected 1 rupee 2 anas from you.
1: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
2: The history and the stories of God are so mysterious.
1: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
2: Don't consider Baba in a different way. అనేటప్పటికి
1: ఆ వాడియాకు చాలా గొప్ప ఆశ్చర్యమేసింది.
2: Vadiya was very much astonished.
1: 3 rupees 14 anas 1 rupees 2 anas అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది.
2: And the total is exact.
1: నా బుద్ధి ఈ విధంగా పోయింది.
2: This is exact total 3 rupees 14 anas.
1: రెండవ దినమే
2: సెకండ్
1: తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
2: అలాంగ్ విత్ హిస్ వైఫ్
1: మహాలస్పతితో వెళ్లాడు.
2: హీ వెంట్ అలాంగ్ విత్ మహల్సాపతి.
1: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు వెనక భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
2: మహల్సాపతి కేమ్ రాదర్ లేట్.
1: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
2: ఇఫ్ ఇస్ అలోన్ హీ కెన్ గో.
1: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
2: బికాస్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
1: మహాలస్పతి ముందుగానే వెళ్లాడు.
2: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
1: మహాలస్పతి దాస్గన్.
2: హీ సెడ్ దాస్గన్.
1: దాస్గన్.
2: దాస్గన్.
1: ఏం చెప్పాడు వాడియా?
2: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
1: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
2: హి వెంట్ ఆన్ పుట్టింగ్ క్వశ్చన్స్. హౌ మచ్ మనీ ఇస్ పేడ్ టు కూలీ స్వామి?
1: వాడియా విన్నాడు.
2: వాడియా హెర్డ్ దిస్.
1: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
2: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
1: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
2: హి సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
1: అప్పుడు టౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
2: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
1: అందులో అరటి పండ్లు గులే వంటుండాలి.
2: He was carrying plants and bunch.
1: He planted 4.
2: He collected 4.
1: Ah, Vadiya bharam pilchadu, 4 ichchadu.
2: He called the wife of Vadiya and gave him 4 plants.
1: Anati stilu chetulto teesukuneetundi vaari kaadu.
2: Those days women never existed. They will stretch their sari and receive fruits there.
1: Appudu aa sari lopala ee 4 pandlu vesaru.
2: And Baba placed all these 4 fruits there.
1: ఈ 4 నీవే తినాలి.
2: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
1: ఎవరికి ఇవ్వకూడదు.
2: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
1: నీకు 4 పుత్రులు అవుతారు అన్నాడు.
2: యు విల్ హావ్ 4 సన్స్.
1: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్పటము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కట్ట కడపటికి బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
2: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
1: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
2: ఫాలోయింగ్ ఇయర్ వెరీ గుడ్ సన్.
1: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
2: and he took his
1: baba పాదాల పైన వేసి
2: made him fall. ఆనాడు
1: వచ్చేటువంటి భక్తులకు ఏమీ వసతులు లేవు.
2: There were no provisions, conveniences for devotees.
1: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
2: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
1: అది కూడా ఉంటుందా? ఇంకా అక్కడనే
2: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్స్ దేర్ ఈవెన్ నౌ.
1: పాత పడిపోయింది పాపం.
2: ఇట్స్ వెరీ ఓల్డ్.
1: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
2: There were no concrete constructions in those days.
1: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి ఎట్టివి ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
2: నోబడి కెన్ సే, నోబడి కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
1: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
2: వెన్ వీ లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ గాడ్ విల్ సెటిల్ ఇన్.
1: నీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
2: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
1: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
2: యూ షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
1: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
2: యూ రియలీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
1: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా నీవు ఉండవద్దు.
2: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
1: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
2: యూ షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
1: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
2: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ కంఫర్ట్స్ అండ్ కన్వీనియన్స్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
2: దిస్ ఏజ్ ఇస్ సచ్.
1: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
2: అట్ టైమ్స్ యూ కమిట్ సర్టెన్ మిస్టేక్.
1: ఆ పొరపాటును తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
2: యూ హావ్ టు కరెక్ట్ దోస్ మిస్టేక్స్ అండ్ సీ దట్ యూ డోంట్ రిపీట్.
1: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
2: యూ షుడ్ నాట్ కంటిన్యూ టు డూ మిస్టేక్స్.
1: తెలియక పొరపాటు చేయవచ్చును.
2: అన్ నోయింగ్లీ యు మే హావ్ డన్.
1: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
2: హావింగ్ నోన్ యూ షుడ్ నెవర్ రిపీట్ ఇట్.
1: కనుకనే తెలిసి మెలగాలి.
2: దేర్ఫోర్ నో ఇన్ ఫుల్ అవేర్నెస్ నాలెడ్జ్.
1: చూచి రొక్కు.
2: వాచ్ యువర్ స్టెప్.
1: తెలిసి రొక్కు.
2: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
1: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
2: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ ఆర్ వాట్ ఈస్ దేర్.
1: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటుకు ప్రవేశించవద్దు.
2: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
1: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
2: త్యాగరాజు ఆల్సో సెడ్
1: తెలిసి వెలగాలి నాన్న.
2: యూ హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
1: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
2: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
1: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
2: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
1: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
2: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
1: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలే నీవు పాడవద్దు.
2: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
1: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
2: Know the meaning and chant his glory.
1: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
2: Sing his glory wholeheartedly.
1: కలతో కాదు హృదయంతో ఉండాలి.
2: Not lip service. It will full of heart.
1: ఇదియే పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
2: This is pure gold.
1: ఈ పలికినట్టుగా నీవు నడుచుకో.
2: You conduct yourself as
1: నడిచినట్టుగా నీవు పలుకు.
2: And you say the way how you behave.
1: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
2: Conduct yourself the way you declare and you say how you behave.
1: ఇది యొక్క పరిశుద్ధతకు మూలం సూత్రము.
2: దిస్ ది మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ యువర్ క్యారెక్టర్.
1: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా పూలబాటగా రూపొందుతుంది.
2: ఇఫ్ యూ డెవలప్ దీస్ నోబుల్ ఫీలింగ్స్ అండ్ నోబుల్ థాట్స్ రైట్ నౌ యువర్ ఫ్యూచర్ లైఫ్ విల్ బి ఎ రాయల్ రోడ్.
1: విద్యార్థులారా,
2: స్టూడెంట్స్,
1: కుల మత భేదములకు అవకాశం ఇవ్వకండి.
2: నెవర్ హ్యావ్ డిఫరెన్సెస్ బేస్డ్ ఆన్ రిలీజన్.
1: అందరూ నా వారే.
2: ఆల్ బిలాంగ్ టు మీ.
1: అందరూ బ్రదర్స్.
2: ఆల్ ఆర్ బ్రదర్స్.
1: బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్.
2: Brotherhood of man, fatherhood of God.
1: ఈ రెండింటిని తీసుకుని help ever, hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
2: The culture of Bharat lies in these two principles, help ever, hurt never.
1: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునికే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
2: If you lead such a life, you will be models to the entire world.
1: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
2: భగవాన్ వాంట్స్ us to be like gold but not like a brass.
3: భజన బినా సుఖ

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 23rd discourse on Gita Bhagavan delivered on 4th September 1984. In this beautiful discourse, Bhagavan talks about one of the most important qualities a devotee should possess, which is contentment. Bhagavan also throws light on something which is more important for a devotee than his love of God. You might be wondering what could be more important for a devotee than his own love of God. Well, listen and find out for yourself. Sai Bhagavan Uvacha.
1: Na jayate mriyate idi sankhya yogamuloni pranam pradhanam pramanam.
2: This is the very proof, basis and ultimate exposition in sankhya yoga.
1: Na jayate jananam unnada pranadanike maranam kuda untuntadi.
2: That which has birth alone has death.
1: Janana maranamulu unnatundi vatike madhya kurpapadinatundi ee shadvikaramulu.
2: That which has birth and death has also the six types of changes in between.
1: Na jayate jananame lenatundinappudu ee shadvikaramulu yokka swabhavamulu manaku akkaraledu.
2: If it doesn't have birth alone, then the question of having six types of change would not arise.
1: Deniki jananam ledu atmaku.
2: What does not have birth, atma does not have it.
1: Atma nirvikaram.
2: Atma doesn't undergo any modification.
1: Karanam najayate. Deniki jananam ledu kanuka idi nirvikaram.
2: The reason for not going undergoing any modification is it doesn't have birth.
1: నిర్గుణం నిరంజనం సనాతనం నికేతనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త నిర్మల స్వరూపిణం. ఇదియే ఆత్మ యొక్క తత్వం.
2: ది రియల్ నేచర్ ఆఫ్ ఆత్మన్ ఇస్ దట్ ఇట్ డజంట్ హ్యావ్ అట్రిబ్యూట్స్, ఇట్ ఈస్ పర్మనెంట్, ఇట్ ఈస్ ఇమ్యూటబుల్, ఇట్ డజంట్ అండర్గో ఎనీ మోడిఫికేషన్స్, ఇట్ ఈస్ ఎవర్ లాస్టింగ్.
1: జాయతి దేహమునకే జననము, దేహమునకే షడ్వికారములు, దేహమునకే మరణము.
2: ఓన్లీ బాడీ హ్యాస్ బర్త్, body has six types of modifications, body has death.
1: Kanukane idi dehi atma tattvam.
2: Therefore the indweller of the body has to be taken as atman.
1: Dehi niramayundu.
2: The indweller is niramaya himself.
1: Ilanti atma tattvamunu gurtinchukunnappudu అన్నియు మనకు నశ్చరములుగానే తెలుస్తుంది.
2: వన్స్ వి రికగ్నైజ్ దిస్ ప్రిన్సిపల్ అండ్ డాక్ట్రైన్ ఆఫ్ ఆత్మన్, వీ వుడ్ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ ఇంపర్మనెంట్.
1: కనుకనే ఆత్మను గుర్తించుటకై ప్రతి వ్యక్తి కూడాను మొదలు ప్రయత్నించాలి.
2: దేర్ఫోర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ట్రై టు రికగ్నైజ్ ఆత్మన్.
1: నకాంచో ఏనకేన చిట్. అనగా ఆశను పెంచుకునరాదు, లభించిన దానితో తృప్తి నందుట ఇదే ఒక మహా సద్గుణం.
2: వన్ షుడ్ నాట్ డెవలప్ ద గ్రోత్ ఆఫ్ డిజైర్స్, వన్ షుడ్ బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ వన్ గెట్స్.
1: భక్తి యోగంలో చెప్పినట్టుగా 26 సద్గుణములు కలిగినటువంటి వాడే భక్తుడు. మా మే ప్రియో నరహ, ఇలాంటి వాడే నాకు ప్రియుడు అని కూడాను ఈ 26 గుణముల లోపల సంతుష్టి నకాంచు ఈ వాంచ లేకుండా పోవటమే ఇది ప్రధానమైనటువంటి ఒక గుణంగా నిరూపిస్తూ వచ్చాడు గీతాచార్యుడు.
2: గీతాచార్య హ్యాస్ ప్రూవ్డ్ యాజ్ ఎక్స్పౌండెడ్ ఇన్ ద చాప్టర్ ఆఫ్ భక్తి యోగా దట్ దేర్ ఆర్ 26 క్వాలిటీస్ which a devotee should have to be liked and loved by the Lord, and of that contentment stands out to be one very important characteristic of a devotee.
1: ఎంత ఉండినప్పటికీని, ఎన్ని భోగములు అనుభవించినప్పటికీని, ఎంత సంపాదించినప్పటికీని, ఇంకా చాలదు, లేదు అనేటువంటి యొక్క ఆవేదన సాధకుని యందు ఉండరాదు.
2: A sadhaka should not have the desire to enjoy things after seeing and after enjoying so many types of luxuries, so many types of enjoyment, so many types of things.
1: ఉన్నదానితే తృప్తి నుండి ఇదే సర్వస్వంగా భావించి సంతోషించినప్పుడే అతనికి శాంతి చేకూరుతుంది.
2: One would be able to get peace when one is content with whatever one has and thinks that which he has is everything.
1: సంతృప్తి లేనటువంటి వాని హృదయము కేవలము ఎదురు దెబ్బలతో అల్లబడినటువంటి గంపతో నీరు తోడినట్టుగా ఉంటుంటుంది.
2: The heart of one who does not have contentment may be compared to a basket which has a number of holes with the help of which
1: bamboo
2: basket with the help of which the water is tried to taken out.
1: Bavi nundi ee gampato neeru todinappudu paiki vacheteppudiki anta neeru kari pothundi.
2: If you are drawing water through this bamboo basket from a well, by the time the basket comes up, all the water would have leaked out and gone.
1: Chukka neereena kudanu aa gampalo nilavadu.
2: There would not be even a drop of water in that basket.
1: Adhe vidhamugane aasaliki guri ainatundi okka manavuni okka hrudayam kudanu kramakramena asantriptito ee tripti ainatundi kevalamu jari poyi asantriptito kalamunu gadapavalasi vastundani.
2: The inner significance of this is, in the same way as in case of the basket, the any person who is having a number of desires and greed, he would not be able to just have contentment. All the contentment goes out of his heart, discontentment will be left with him.
1: Yemi leni manavudu edo oka 100 rupayalana chikkite aanandanni anubhavistanani aashisthadu.
2: A person who does not have anything at all may feel happy, contented if he gets 100 rupees.
1: 100 rupayalu labhinchina ayyo 1000 rupayalu labhisthe enta aanandanga untadi ani maroka aasanu abhiruddhi parchukuntadu.
2: The same person when he gets 100 rupees he would think how nice it would be if I can get 1000 rupees.
1: Ee 1000 rupayalu labhinchina 100 rupayalu kavali ani aashisthadu.
2: If he gets by chance 1000 rupees he desires to have a lakh of rupees.
1: ఈ 100 రూపాయలతో తాను తృప్తి పొందడు, నేను జమీందారు కావాలనుకుంటాడు.
2: హీ వుడ్ నాట్ బి కంటెంట్ విత్ ఒబ్టైనింగ్ ఎ లాక్ ఆఫ్ రూపీస్, హీ వుడ్ బి ఆస్పైరింగ్ టు బికమ్ ఎ ల్యాండ్ లార్డ్.
1: ఈ జమీందారు నుంచి తిరిగి మహారాజు కావాలని ఆశిస్తాడు.
2: ఫ్రమ్ ల్యాండ్ లార్డ్షిప్ హీ వాంట్స్ టు బికమ్ ఎ కింగ్, ఎ రూలర్.
1: ఈ మహారాజు తత్వం నుంచి నేనే మాధవుడు అయిపోవాలని ఆశిస్తాడు.
2: ఫ్రమ్ దట్ పర్టికులర్ స్టేట్ ఆఫ్ కింగ్షిప్ హీ వుడ్ లైక్ టు ఒబ్టైన్ ది స్టేట్ ఆఫ్ మాధవత్వ.
1: అయితే మాధవత్వం అనేటువంటిది ఈ ధనమూలంతో లభించేటువంటిది కాదు.
2: బట్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అటైన్ మాధవత్వ విత్ ద హెల్ప్ ఆఫ్ మనీ అండ్ వెల్త్.
1: ఈ విధంగా మానవుని యొక్క ఆశలు మితిమీరిపోవటం చేతనే మతి కేవలం అశాంతికి గురి అవుతుంది.
2: యాజ్ ది డిజైర్స్ ఆఫ్ మ్యాన్ ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్ హీఈస్ బికమింగ్ ఎ లాట్ ఆఫ్ డిస్కంటెంట్.
1: లభించిన సంపత్తితో, లభించిన సుఖముతో, లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever one has, with whatever wealth one possesses, with whatever wealth one gets.
1: దైవానుగ్రహంతో లభించినటువంటి యొక్క సుఖ సంతోషములను కాపాడుకునుటే వ్యక్తిత్వం యొక్క కర్తవ్యం.
2: The responsibility of every individual is to secure whatever he has got by the grace of God.
1: దైవము గొప్పవాడి అని అందరూ చెప్పగలరు.
2: All people can say that God is great.
1: కానీ ఇది ప్రధానం కాదు.
2: బట్ దిస్
1: లభించిన భోగములతో సంతృప్తి పడేటువంటి విధానాన్ని గుర్తించాలి వ్యక్తి.
2: An individual has to recognize the method of obtaining contentment with whatever

0: All people can say that God is great.
1: Kani idi pradhanam kadu.
0: But this is not important.
1: దైవము నీవు గొప్పవాడు నాయన అని అతని నోటి నుంచి రావాలి.
0: గాడ్ హ్యాస్ టు సే టెల్ ది డివోటీ దట్ యు ఆర్ గ్రేట్.
1: దైవమును అందరూ కూడాను ప్రేమిస్తారు.
0: ఆల్ పీపుల్ లవ్ గాడ్.
1: ఇందులో ఏమీ ప్రయోజనం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రాబ్లమ్.
1: దైవము అందరినీ ప్రేమించుచున్నాడా అనే ఒక క్వశ్చన్ మనం వేసుకోవాలి.
0: వన్ హ్యాస్ టు పుట్ ఏ క్వశ్చన్ టు వన్ సెల్ఫ్ whether God is loving all.
1: దైవము నిత్యత్వం అనేటువంటి ఒక సత్యాన్ని మనము ఉచ్చరిస్తాము.
0: We say God is eternal truth.
1: దైవము నావాడు అని మనం విశ్వసిస్తాము.
0: We believe that God is ours.
1: కానీ దైవమే నీవు నావాడు నాయన అని చెప్పాలి. అది మనకు ముఖ్యమైనటువంటిది.
0: బట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గాడ్ హ్యాస్ టు సే దట్ యు ఆర్ మైన్.
1: మనం ఒక రిజిస్టర్ రికవరీ పోస్ట్ చేసినప్పుడు ఇది మనం ఎవరికి అందాలనేటువంటి ఉద్దేశంతో రాశామో అది వారికి అందినట్టుగా ఒక అక్నాలెజ్మెంట్ వచ్చినప్పుడే ఆ జాబు సార్థకత నొందుతుంది.
0: వెన్ వీ సెండ్ ఏ రిజిస్టర్డ్ పోస్ట్ టు ఎనీ పర్సన్, వన్స్ యూ గెట్ అన్ అక్నాలెజ్మెంట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ పర్సన్ దట్ హ్యాస్ రిసీవ్డ్ ఇట్, then only sending of the register letter finds fulfillment.
1: దైవము గొప్పవాడు అని నీవు చెప్పినంత మాత్రమే చాలదు. ఇది కేవలం ఒక రిజిస్టర్ పోస్ట్ వేసినట్టు.
0: By merely telling that God is great, it may be compared to
1: తిరిగి నాయన నీవు గొప్పవాడు అనేటువంటి అక్నాలెజ్మెంట్ అతని నుంచి రావాలి.
0: But from God we'll have to get the acknowledgement that, oh child, you are also great.
1: మీ ప్రియో నరహ, నీవు నావాడు నాయన, నీవు నాకు ప్రియుడు అనేటువంటి ఉద్దేశము అతని నుండి రావాలి.
0: ఫ్రమ్ హిమ్ ఎ వర్డ్ హ్యాస్ టు కమ్ దట్ యు ఆర్ మై డియర్, యు ఆర్ డియర్ టు మీ.
1: అది ఏ శాశ్వతమైనటువంటి,
0: దిస్ ఈజ్ పర్మనెంట్ ఎంటిటీ.
1: ఆ ఫలమును పొందే నిమిత్తమే సాధకుడు అనేక సాధనలు చేయాలి.
0: టు ఒబ్టెయిన్ దిస్ రిజల్ట్ ఎవ్రీ సాధక హ్యాస్ టు అండర్టేక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాధన.
1: అట్టి ఫలితమునే అనుభవించుకోనకపోయినా, అట్టి ఫలితమునే మనం అందుకోనకపోయినా, మన సాధనలన్నీ కూడా వ్యర్థమే.
0: ఇఫ్ వీ కెనాట్ అటైన్ అండ్ ఒబ్టెయిన్ దట్ రిజల్ట్, ఆల్ అవర్ ఎఫర్ట్స్ అండ్ సాధన వుడ్ బి ఎ వేస్ట్.
1: కనుక ఇన్ని సాధనల యొక్క ఫలితం ఏమిటంటే, నీవు నావాడు, నీవు నాకు ప్రియుడవు అనేటువంటి యొక్క జవాబు దైవం నుండి మనం అందుకోవాలి.
0: ది hope and the expectation of all the fruits of all the sadhana would be to get from the Lord that, oh child, you are mine.
1: Atti arhatana pondinatunti vaade Arjunudu.
0: Arjuna was one who got that eligibility and that qualification.
1: Ataniki aasalu enniyo undavachchu.
0: He might have had a number of desires.
1: Kaani anni kudunu tyajinchi kevalamu neeve tappa itapparam meruga, neevu tappa naaku anyam akkaraledani kattagarappudu saranagutadayyadu.
0: He renounced all his wants, desires, etc. and surrendered to the Lord and said, Swami, you are my all.
1: Nijamuga manaku kavalsinatvantidi, manamu sadhinchavalsinatvantidi, mana gamyamu, mana punyamu, sarvamu atani yokka prema tattvame.
0: All that we have to attain, the goal, the object, the purpose is only to earn his grace.
1: Evaraina okaru swadesham nundi విదేశానికి ఎవరైనా ప్రయాణమై వెళ్లాలంటే అతను గొప్ప చదువరిగా ఉండవచ్చును, శ్రీమంతుడు కావచ్చును, అధికారి కావచ్చును, కానీ పాస్పోర్ట్ లేనిది అతన్ని పంపడానికి వీలు కాదు.
0: వెన్ ఎనీ పర్సన్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్, బీ హీ ఏ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఏ మ్యాన్ ఆక్యుపైయింగ్ వెరీ హై పొజిషన్ ఇన్ లైఫ్, ఏ మ్యాన్ హూ ఈజ్ వెరీ వెల్తీ, బట్ హీ మస్ట్ హ్యావ్ ఏ పాస్పోర్ట్ టు గో అబ్రాడ్.
1: నేను గొప్ప పండితుడను, నేను గొప్ప విద్యావంతుడను, నేను శ్రీమంతుడను, నేను జమీందారును, నేను గొప్ప జన సహాయంతో కూడినటువంటి వాడను అని విర్రవీగినంత మాత్రమున ఆ యొక్క పాస్పోర్ట్ మనకు లభించదు.
0: ఇఫ్ ఏ పర్సన్ జస్ట్ సేస్ దట్ ఐఎమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్, ఐఎమ్ హైలీ వెల్తీ పర్సన్, ఐఎమ్ ఏ జమీందార్, ఐ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ పాస్పోర్ట్ మియర్లీ బై టెలింగ్ లైక్,
1: అన్నీ కూడాను నీ వ్యక్తిగతమైనటువంటి శక్తి సామర్థ్యములు కావచ్చును, కానీ ఈ పద్ధతికి నీవు విదేశానికి వెళ్లాలంటే దానికి సంబంధించినటువంటి క్రమాన్ని నీవు అనుసరించాలి.
0: ఆల్ దీస్ థింగ్స్ మైట్ బి పర్సనల్ అకాంప్లిష్మెంట్స్ అండ్ అటైన్మెంట్స్, బట్ ఇఫ్ యూ వాంట్ గో అబ్రాడ్ దేర్ ఇస్ అ పర్టికులర్ ప్రొసీజర్ విచ్ విల్ హావ్ టు బి ఫాలోడ్.
1: దాని యందు విద్యాధికారి అని, విద్యాహీనుడని, కూటిపేదని, కోటీశ్వరుడని ఈ తారతమ్యం ఏమాత్రం కూడా అక్కడ ఉండదు.
0: ఇన్ ది ప్రొసీజర్ టు బి ఫాలోడ్ దేర్ కెనాట్ బి ఎనీ

0: difference between an educated one, an uneducated one, a wealthy one and a poor one.
1: ఏదో ఒక బస్సులో ఒక ట్రైన్లో ఒక ప్లేన్లో పోవాలంటే కూడాను నీ శక్తి సామర్థ్యంలో వారు ఎవరు చూడరు, టికెట్ చూస్తారు ముందు.
0: ఈవెన్ ఇన్ ఎ స్మాల్ థింగ్ లైక్ గోయింగ్ బై బస్, గోయింగ్ బై ట్రైన్ ఆర్ గోయింగ్ బై ప్లేన్, నో వన్ వుడ్ లైక్ టు జస్ట్ సీ కేర్ ఫర్ యువర్ పొజిషన్ ఎట్సెట్రా.
1: టికెట్ నీ చేతిలో ఉన్నదా, నీ యొక్క అధికారము, నీ చదువులు, నీ యొక్క శిర్సంపదలు వారు ఏమాత్రమో పాటించరు, టికెట్ చూస్తారు. ఓ గెట్ అవుట్.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎ టికెట్ విత్ యూ, దే డు నాట్ care to find out whether you are a wealthy person, educated person and all that. They would be happy if you are having a ticket with you.
1: Lekundina medabatti bayatiki nettutaru.
0: If you do not have the ticket, you will be necked out.
1: Adhe vidhamugane mocha samrajyamlo praveshinchataku ikkada daivanugraham aneetundi danni pondi neevu naavadu nayana aneetundi passport ni manam andukovali.
0: In the same way, if you want to enter into the kingdom of liberation, you should have the grace of God, then only you would get entry into it.
1: ee passport undinanta maatramu kuda nu mari kontha varaku nu abhyantaram jarugutundi, deeniki visa kuda raavali.
0: If you have merely passport, there may be some objections, some problems. You should have visa also.
1: Deenike aatma anugrahamu aneetundi kuda okati avasaram, endukante icheetundi vaadu ichinappudiki daani andukuneetundi vaadu chethulu kuda nu siddhanga untunnappude ee ichche padartham taanuku chendadaniki veelavutundi.
0: In addition to grace of God, you should have grace of atman also. The giver may be ready to give, but the person who is receiving should have the capacity and willingness to receive it.
1: Daiva prema, sadhakuni yokka sadgunamu, ee rendintu yokka sambandhame manamu mokshamlo praveshinchadaniki.
0: If you want to enter into the kingdom of liberation, you should have the love of God and you should have the sadhana of the sadhaka. When these two go together, then only you will be able
1: to kanukane sadhakunaku 26 sadgunamulu atyavasaramani ee 26 sadgunamulo ye okkataina kudanu undinappatikini tana yokka anugrahanni pondadaniki arhulam avutamani kudanu bodhinchindi భగవద్గీత.
0: దట్ ఈస్ వై హెస్ టాట్ దట్ ఎనీ పర్సన్ హూ వాంట్స్ టు ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ లిబరేషన్ అండ్ మోక్ష, షీ షుడ్ హ్యావ్ 26 క్వాలిటీస్ వర్చ్యూస్. ఈవెన్ ఇఫ్ షీ హాజ్ వన్, షీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ గెట్ క్వాలిఫైడ్ టు గెట్ ఇన్ టు ద.
1: ఇందులో సంతృప్తి అత్యవసరమైనటువంటిది.
0: ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కంటెంట్మెంట్.
1: అసంతృప్తో జిజో నష్ట అని సంతృప్తి లేనిటువంటి వానికి ఏ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు.
0: ద వన్ హూ డస్ నాట్ హ్యావ్ కంటెంట్మెంట్ కెనాట్ హ్యావ్ జాయ్, హ్యాపీనెస్ అండ్ పీస్.
1: అతనే గొప్పవాడు.
0: ద వన్ హూ హ్యాస్ కంటెంట్మెంట్ అలోన్ ఇస్ గ్రేట్.
1: అతనే ఒక విధమైనటువంటి అధికారి.
0: హీ అలోన్ హ్యాస్ పొజిషన్ అండ్ క్వాలిఫికేషన్.
1: నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, హూ ఇస్ ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్? హీ హూ హ్యాస్ మచ్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ది గ్రేటెస్ట్ మ్యాన్.
0: Swami will be telling quite often, putting the question, who is the greatest man on earth? He says, who has the greatest satisfaction, he alone is the greatest.
1: Kanuka manalo santrupti aneetundi danini abhirudhi chesukovali.
0: Therefore we have to develop satisfaction and contentment in us.
1: Jagattulo nashwaramaina tindi yokka sukha shantulaku భోగ భాగ్యములకు అధికారములకు మనం అరులు జాచి వెర్రివారం కాకూడదు.
0: వీ షుడ్ నాట్ గెట్ లాస్ట్ ఇన్ ద వరల్డ్ ఆస్పైరింగ్ ఫార్ ఇంపర్మనెంట్ జాయ్స్, ఇంపర్మనెంట్ వెల్త్, ఇంపర్మనెంట్ పొజిషన్, లగ్జురీస్.
1: ఉండినంత వరకు మన సుఖ సంతోషములు అనుభవించవలసింది.
0: సో లాంగ్ యాజ్ వీ ఆర్ అలైవ్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది జాయ్స్ విచ్ ఆర్ ఇన్సిడెంటల్.
1: దేహాభిమానం ఉండినంత వరకును ఈ దేశాభిమానం కూడా ఉండవలసింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ బాడీ అటాచ్మెంట్, యూ మే హావ్ అటాచ్మెంట్ టు ద ప్లేస్ ఇన్ ద కంట్రీ.
1: ఈ పంచభూతముల యొక్క సంబంధం కలిగినంత వరకు కూడా ఈ పంచభౌతిక దేహాన్ని కాపాడుకోవాల్సింది.
0: సో లాంగ్ యాజ్ యూ హావ్ అసోసియేషన్ ఆఫ్ ది ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్, యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది బాడీ విచ్ కన్సిస్ట్స్.
1: దీని ఎందే మన యొక్క జీవితం అంకితం కావించరాదు.
0: బట్
1: లక్ష్యమును మాత్రం దృష్టి ఎందుంచుకోవాలి.
0: But we should not waste our body and the time in this particular thing itself. We should remember always the goal.
1: Oka chinna udaharanam,
0: one small example.
1: Guppa srimantu undetundi vaadu.
0: There was a great wealthy man.
1: Atanu prapanchamanta chuttadu.
0: He traveled the world over.
1: Prapanchamulo lenatvantidi taanu chudanatvantidi evaru vinanatvantidi oka goppa bhavanam nirminchalani sankalpinchukunnadu.
0: He resolved to construct a house which is not obtained anywhere, which no one has heard of at any time.
1: Not heard, not seen, not even.
0: Yes, it was not heard, not seen, and not even dreamt of.
1: అయితే దీన్ని ఏ విధంగా చేయాలి? ఎన్ని కోట్ల రూపాయలైనా కూడా సరే వ్యయం చేసి శాశ్వతమైనటువంటి ఒక భవనం నిర్మించాలని సంకల్పించుకున్నాడు.
0: హి రిజాల్వ్ టు కన్స్ట్రక్ట్ ఎ పర్మనెంట్ హౌస్ ఈవెన్ ఇఫ్ ఇట్ కాస్ట్ క్రోర్స్ ఆఫ్ రూపీస్.
1: లక్షలు ఖర్చు పెట్టి విదేశాల నుండి కూడాను గొప్ప గొప్ప ఇంజనీర్స్ పిలిపించారు.
0: A number of engineers and architects were called from various countries for this purpose.
1: కట్టగడపటకు సుందరమైన భవనం నిర్మించాడు.
0: Ultimately, he constructed a beautiful mansion.
1: అన్ని విధాల అనుకూలమైనటువంటిది, ఆకర్షణీయమైనటువంటిది, అందమైనటువంటిదిగా చూపరులకు చాలా ఉత్సాహాన్ని అందించేటువంటి భవనాన్ని నిర్మించాడు.
0: He constructed a house which satisfies people from all points of view externally.
1: సరే, కోట్లకు ప్రజలు వచ్చారు, దీనిని చూస్తున్నారు.
0: Crores of people came and took a look at it.
1: దీనికి ప్రారంభోత్సవం చేయడానికి గొప్ప ఏర్పాట్లు గావించాడు ఈ శ్రీమంతుడు.
0: This wealthy man made all arrangements for inauguration of this
1: particular. అయితే ఈ ప్రారంభించటకు పూర్వమే అనేక మంది వాస్తు శాస్త్రజ్ఞులు ఇంజనీర్స్ ను రప్పించి ఇందులో ఏదైనా కొన్ని దోషములున్నవేమో అని పరిశీలించమని కోరాడు.
0: Before inauguration, he called a number of engineers and experts in the field and asked them, do you find any defect in
1: jogulu bogulu viragulu bairagulu sarvannu kudanu aakmanichadu.
0: He invited all types of people, wealthy
1: koppaga parishulandaru kudanu aashirvadam andukovalani pilipinchukunnadu.
0: He invited great rishis to get their blessings.
1: Indro sthitapragnulu kudanu cheripoyaru.
0: Among the invitees there were sthitapragnas also.
1: గొప్ప వైభవంగా వీరందరికీ తగిన ఏర్పాట్లు గావించాడు. ఒక్కతూరి సభను జరిపించి అందరికీ నమస్కరించి ఈ భవనంలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఏ విధమైనటువంటి యొక్క భయములు లేకుండా స్వేచ్ఛగా చెప్పడానికి మీరు పూనుకోవాలని ప్రార్థించాడు.
0: ఆల్ గ్రాండ్ అరేంజ్మెంట్స్ వర్ మేడ్ ఫర్ దేర్ స్టే అండ్ ఆల్ దట్. ఆఫ్టర్ దే అసెంబ్డ్ హీ ప్రేడ్ టు దెమ్, I would humbly just ask you to let me know if there are any defects in the
1: chain construction. Chain engineerlu goppa goppa varandaru kudanu ee bhavanamulo lopamulu chupincheetundi adhikaram evarkundi, etti lopam ledu maharaja, idi chaala goppaga untundali, divyamga untundali, bhavyamga untundali, navyamga untundali annaru.
0: Engineers who have assembled there declared that who can come forward and just point out any flaw in this? It is absolutely flawless. It is very grand, very new and extremely novel and unique.
1: Edo oka moola nilchukunnatundi oka yogi samipinchi raja ee bhavanamlo rendu doshamulu untunnayi annadu daityanga.
0: One yogi who was standing in a corner came forward and pointed out, oh king, there are two flaws in this particular building.
1: ఈ మాట వినేటప్పటికి సభయందు చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపడ్డారు. ఏమిటి ఈ దోషములు, మాకెక్కడా కనిపించడం లేదే అని ఈ దోషములు ఏంటో వినాలని చాలా కుతూహలంతో ముందుకొచ్చారు.
0: All those people who had assembled there were surprised a lot and they were very curious to know what these defects were.
1: ఈ శ్రీమంతుడు చేతులుగా జోడించి, మహానుభావ ఆ దోషములు ఏవో చెప్పితే తప్పక దీనిని సరిదిద్దుకుంటానన్నాడు.
0: This wealthy man, folding his hands, told that particular gentleman, oh Swami, you can just let us know what those defects are, I'll rectify.
1: Oh Srimantuda, ee doshamunu nee chetha sarididukovadaniki chetha kaadu annadu.
0: That yogin said, oh wealthy man, it is not within your reach to correct those defects.
1: Ee modati doshamu ee bhavanamu kaalantaramlo eppudo sidhilam aipothundi, ఇది మాత్రం తప్పింది కాదు, ఇది ఒక దోషం అన్నాడు.
0: వన్ డిఫెక్ట్ ఇస్ దట్ ఇన్ ది ప్యాసేజ్ ఆఫ్ టైమ్ దిస్ బిల్డింగ్ విల్ కమ్ టు డిస్ట్రక్షన్. దిస్ ఇస్ వన్ విచ్ కెనాట్ బి చేంజ్.
1: దీనిని కట్టినటువంటి యజమానుడు మరణం తప్పింది కాదు, ఏనాటికైనా మరణం తప్పింది కాదు, ఇది రెండవ దోషం అన్నాడు.
0: ద సెకండ్ డిఫెక్ట్ ఇస్ దట్ ద పర్సన్ హూ హాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ పర్టికులర్ హౌస్ ఈస్ గోయింగ్ టు డై, దిస్ కెనాట్ బి ఎస్కేప్ ఈవెన్ ఓవర్ పీరియడ్ ఆఫ్.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకోక నేనేదో గొప్పవాడిగానే నువ్వు భావిస్తున్నావు.
0: Not realizing this particular truth, you are thinking that you are really very great.
1: Mrutyunu marachi bhoga vastulane satyamuga bhavincheetundi vyaktri yokka prabhavam unta ee reetiga untai annadu.
0: This would be the state of affairs of people who forget death and who think that they are going to be permanent.
1: నిత్యమైన సత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని లక్ష్యం అందించుకున్నటువంటి వ్యక్తియే శాశ్వతమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తాడు అన్నాడు.
0: Only that person who keeps in view the permanent entity of Atman will be having contentment and joy and happiness.
1: Itti Atmanu saudhame అందమైనటువంటి సౌధము, దీనికి మించినటువంటి సౌధములు ఈ లోకంలో మరొకటి అన్నాడు.
0: హి ఆల్సో సెడ్ సచ్ ఎ మ్యాన్షన్ ఈస్ ది మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్ ఇట్సెల్ఫ్ అండ్ దర్ ఇస్ నథింగ్ విచ్ కెన్ బి కంపేర్డ్ టు ది మ్యాన్షన్ ఆఫ్ ఆత్మన్.
1: కనుక ఈ లౌకిక జగత్తునందు నశ్వరమైనటువంటి యొక్క ఈ ప్రపంచమునందు మనం అనుభవించేటు అన్ని కూడాను ఇవి నశ్వరములైనటువంటి ఒక సత్యాన్ని గుర్తించి సత్యమనేటువంటి ఒక ఆత్మతత్వం పైన లక్ష్యం నుంచి మనం గావించవలసినటువంటి సాధనలు విచారణలు మనం సలుపుకోవాలి.
0: Therefore, we have to recognize this particular truth that in the world, that mundane world, everything is impermanent. Keep our sight and concentration on the permanent Atman and do sadhanas to achieve that.
1: దీనిని ఆధారంగా చేసుకునే అర్జునుకు, అర్జున నీవు చంపేటువంటి వాడని, ఈ సైన్యము నీ బంధువులు మిత్రులు చచ్చేటి వారిని నువ్వు భావిస్తున్నావు. ఇది చాలా పొరపాటు, ఇది అనాత్మ భావం.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ దిస్ కృష్ణ టోల్డ్ అర్జున, అర్జున యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు కిల్ పీపుల్, దిస్ ఈస్ ఎ రాంగ్ ఫీలింగ్.
1: నీవు శాశ్వతుడవు,
0: యు ఆర్ ఎ పర్మనెంట్ ఎంటిటీ,
1: నీ యొక్క తత్వము మరణం కూడినటువంటిది కాదు.
0: The principle and the doctrine which you embody is not associated.
1: అదే విధముగా ఇతరుల యొక్క ఆత్మతత్వం కూడాను సత్యమైనటువంటిది.
0: In the same way, the principle of Atman associated with the
1: ఇది నజాయతే, ఇది పుట్టేటువంటిది కాదు.
0: This is not being born.
1: ఈ సత్యాన్ని నీవు గుర్తించుకుంటే ఈ సాంఖ్యయోగములో నీవు అన్య విషయాల్లో ఏమాత్రం కూడాను సందేహించుట అవకాశం లేదన్నాడు.
0: If you can recognize this truth, you will not be getting any doubts in this particular chapter, సాంఖ్యయోగం.
1: కనుక నీవు చచ్చేటివాడు కాని చంపేటివాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు. ప్రతి ఒక్క జీవతత్వమునందు కూడాను ఆత్మతత్వం నిత్యము సత్యమైనటువంటిది.
0: Therefore, you are not the one who is going to die. You are not the one who is going to kill. Similarly, other people involved, they are neither dying nor going to kill. This has to be recognized.
1: కనుక ఈ సత్యాన్ని గుర్తించుకోమని చెప్పని బోధించి నీ కర్తవ్యాన్ని ఉన్నంత వరకు ఆచరించటం అత్యవసరమన్నాడు.
0: They have Krishna taught Arjuna this particular principle, asking him to recognize this particular thing, and so long as he is alive, he has to discharge his duties.
1: అప్పుడే అతను చెప్పాడు, నకాంచు, ఈ విధమైనటువంటి నాకు ఆసన, ఈ విధ స్వర్గమైనా సరే నాకు ఏ విధమైనటువంటి రాజ్యం కూడా నాకు అక్కర్లేదని చెప్పని విచారించాడు అర్జునుడు.
0: Arjuna then just told, well, I don't have any desire at all. I am not even interested in heaven.
1: అయితే ఇది సత్యం ఎరిగి నీవు చెప్తున్నావా, లేక పిరికి బందవై నీవు ఆడుతున్న మాటలా ఇవి అన్నాడు.
0: కృష్ణ టోల్డ్ అర్జున, ఆర్ యూ టెలింగ్ దిస్ పర్టికులర్ థింగ్ రికగ్నైజింగ్ ది ట్రూత్ బిహైండ్, ఆర్ యాజ్ ఎ టిమిడ్ కవర్ ఆర్ యూ టెలింగ్ దిస్?
1: ఇక్కడ ఆత్మతత్వాన్ని గుర్తించి పలికేటువంటి మాటలు వేరు.
0: రికగ్నైజింగ్ ది ఎంటిటీ, ది పర్మనెంట్ నేచర్ ఆఫ్ ఆత్మన్, ఇఫ్ యూ టాక్ ఇట్ విల్ బి
1: బలహీనుడై తమ బంధువులపై ఉన్నటువంటి యొక్క మమత్వం చేతను అభిమానం చేతను వారిని చంపుటకు కొంత మనస్కరించగా పలికేటువంటి పలుకులు వేరు.
0: వర్డ్స్ విచ్ ఆర్ అట్టర్డ్ విత్ ఎ సెన్స్ ఆఫ్ అటాచ్మెంట్ టు ది రిలేటివ్స్ విత్ ఎ ఫీలింగ్ దట్ యూ వుడ్ బి కిల్లింగ్ దెమ్, దీస్ వర్డ్స్ వుడ్ బి డిఫరెంట్.
1: ఇవి అభిమాన పలుకులు గాని ఆత్మ పలుకులు కావన్నాడు.
0: దీస్ ఆర్ నాట్ వర్డ్స్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ ఆత్మ.
1: నీవు ఆత్మసత్యాన్ని ఆత్మనిత్యత్వాన్ని నీవు గుర్తించినటువంటి వాడైతే నీకు ఏ విధమైనటువంటి దోషములు అంటవన్నాడు.
0: ఇఫ్ ఓన్లీ యూ రికగ్నైజ్ ది ట్రూత్ ఆఫ్ ఆత్మన్, ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్, నో డిఫెక్ట్, నో.
1: కనుక భగవద్గీత ఎందు బోధించినటువంటి ప్రతి విషయమును కూడాను మనం అంతరార్థంగా మనం విచారించాలి.
0: All that has been taught in Bhagavad Gita therefore has to be understood in the inner meaning.
1: నీవు చంపేటువంటి వాడు కాని వారు చచ్చేటువంటి వారు కాని కాదు అని చెప్పినటువంటి ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకుంటారు.
0: Everyone takes the fact and statement made here that you are not going to kill and they are not going to.
1: అయితే వీటిని ఆచరణలో ఉంచడానికి సిద్ధం అవుతారా? కాదు.
0: But whether, if you ask whether you are going to practice these things, they are not practicing them.
1: Oka hunter leka oka durmarguḍu aneka jeevulanu kontha himsinchadu.
0: A hunter or some bad or wicked person killed a number of
1: ఇది క్రమక్రమేణా కూడాను మనుషుల వరకు వ్యాపించిపోయింది.
0: It spread right up to the mankind.
1: దారిని పోయేటువంటి వ్యక్తులందరినీ కూడాను సంహరించటము, వారి దగ్గర ఉండనటువంటి దండ కనుక వస్తు వాహనాదులు అపహరించడము.
0: He began murdering all the people who were just going by the way and he began stealing all those things which they were carrying with them.
1: ఇతనికి కట్టకడపటకు సుప్రీం కోర్టులో ఇతనికి ఉరి శిక్ష అనేటువంటిది ఇచ్చాడు జడ్జి.
0: జడ్జ్ గేవ్ ది పనిష్మెంట్ ఆఫ్ హ్యాంగింగ్ బై రోప్ ఫర్ దిస్ పర్టికులర్ పర్సన్ ఫర్ కమింగ్ దట్ కమిటింగ్ దట్
1: ఎప్పుడైనా జడ్జిమెంట్ జరుగుతుందని వీడికి కూడా బాగా తెలుసును.
0: He came to know that judgment would be given the next day.
1: అప్పుడు భగవద్ గీత ఒక జోబిలో పెట్టుకొని సుప్రీం కోర్టుకు వెళ్ళాడు.
0: This person carried Bhagavad Gita in his pocket and he went to Supreme Court.
1: జడ్జి చెప్పాడు, నాయనా రేపటి దినం 7 గంటలకు నీకు ఊరు శిక్ష అని నిర్ణయం చేసుకున్నానన్నాడు.
0: Judge declared that by 7 o'clock tomorrow morning you will be hanged.
1: కారణం ఏమిటి అని అడిగాడు ఇతను.
0: This person questioned, what is the reason for
1: నీవు పలాని వారిని చంపినావు గనుక నీకు ఈ శిక్ష విధించానన్నాడు.
0: Because you have murdered such and such people, this punishment has been awarded to you.
1: Jobi nunchi Bhagavad Gita teesadu.
0: He took out Bhagavad Gita from his packet.
1: Sir, judge, nenu champina vaadu kaadu, varu sachina vaadu kaadu. Bhagavad Gita ne deeniki pramanam annadu.
0: He showed Bhagavad Gita and said, well sir, I am neither the killer of those people nor have they been killed.
1: Sachchat Bhagavantude cheppinatundi maatanu nee etta dikkaristavu అన్నాడు.
0: హి ఆస్క్డ్ ది జడ్జ్, హౌ డు యు డినై దోస్ స్టేట్మెంట్స్ మేడ్ బై గాడ్ హింసెల్ఫ్.
1: జడ్జీలు కూడా చాలా తక్కువైనటువంటి వారు కాదు, వారు అన్ని విధాలా ఆరితేరిన వారు.
0: జడ్జెస్ ఆర్ ఆల్సో మ్యాచ్ ఫర్ సచ్ పీపుల్, దే ఆర్ ఇన్ నో వే ఇన్ఫీరియర్ టు దెమ్.
1: నిజమే నాయన, నిజమే. నీవు చంపిన వాడు కాదు, వారు చచ్చిన వారు కాదు. ఇప్పుడు నా జడ్జిమెంట్ కూడా, నేను చంపిన వాడిని కాదు, నువ్వు చచ్చేవాడు కూడా కాదు, రేపటి దినం సిద్ధంగానే వెళ్ళు అన్నాడు.
0: Judge said, well, you have not killed them, nor were they killed. Similarly, in my judgment also, I am not killing you, well, you will not be killed also. But be ready for the punishment tomorrow, he said.
1: Kanuka, manamu, avasaranni pattukoni, ee Bhagavad Gita na aadharanga teesukotamu, manchidi kaadu.
0: We cannot use Bhagavad Gita to suit to the circumstances for our convenience.
1: Atmatattvanni erigi, mana pravartanu gurtinchi, ee satyanni manamu, andukovadaniki siddhanga undali.
0: We have to take this the truth in the statements made in Bhagavad Gita after realizing the inner
1: ee Bhagavad Gita kevalam Arjununiki maatrame bodhinchinatundi kaadu.
0: This Bhagavad Gita has not been taught only to Arjuna.
1: Tarthulu prithvi putrulainatundi varandarikini bodhinchinatundi oka dharmam idi.
0: This particular dharma has been taught to all the people born on earth.
1: Arjununi nimitta maatranga pettukoni jagattukanta andinchadu ee geetanu.
0: This Gita has been given to the entire world, keeping Arjuna as only an instrument.
1: Aithe Arjunudu praja pratinidhi.
0: Arjuna stands as a representative of humanity.
1: Kanuka ee praja pratinidhiki bodhinchinatundi vishayamlu anni kudunu prajalaku sambandhinchinatundivi.
0: Therefore all those things which have been taught to the representative of humanity are applicable to humanity itself.
1: Kanuka mottamodata manamu ee vanchanu kramakramena tagginchukoni aatmatattvanni కొంతవరకు విచారణ ద్వారా తెలుసుకుని మనము నిశ్చింతులమై ఉండడానికి తగిన కృషి చేయాలి.
0: Therefore, we'll have to gradually reduce our desires and wants, understand the principle of Atman and reach the state of content.
1: సామాన్యమైనటువంటి మానవులు, సాధకులైనటువంటి యొక్క భక్తులకు నిత్య జీవితంలో అనుసరించవలసినటువంటి విధానాన్ని మనం మొట్టమొదట గుర్తించాలి.
0: Ordinary people and sadhakas will have to just find out what are the things which will have to be practiced in daily life.
1: Yetti gunamulu kaliginappudu yetti satyanni manam gurtinchadaniki sadhyamavutundi aneetundi vidhananni manam vetakali.
0: We have to find out what truths will be revealed under what circumstances.
1: Bhagavad Gita loni 700 shlokalu manam kantastham chesinanta matramna manaku Bhagavad Gita saramu anubhavinchalemu.
0: By memorizing 700 shlokas of Bhagavad Gita, we will not be able to experience the truths behind them.
1: సామాన్యమైనటువంటి జీవితం లోపల, నిత్య జీవితం లోపల మన యొక్క కర్తవ్యం ఏ రీతిగా నిర్వర్తించాలి అనేటువంటి ఒక సత్యం లోపల మనము అందుకోవాల్సిన గుణాలను, తెలుసుకోవాల్సిన గుణాలను మొట్టమొదట మనం తెలుసుకోవాలి.
0: We have to recognize the qualities which will have to be understood clearly to be practiced in daily life while discharging our daily duties.
1: కనుక మొట్టమొదట రేపటి నుండి ఈ 26 గుణములు ఏవి, సద్గుణములు ఏ యొక్క భక్తునికి ఈ గుణములు ఉండవలసినటువంటివి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క దినం ఒక్కొక్క గుణాన్ని మనం తీసుకుని ఆ గుణముల ద్వారా మనము గమ్యాన్ని చేరడానికి, ధన్యులు కావడానికి, ఆత్మతత్వం అర్థం చేసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: We'll have to recognize what these 26 qualities are. We'll have to take up one by one and understand how these are going to help us in reaching the goal and sanctifying our own.
1: కనుక ఈనాడు మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది దురాశ, కాంక్ష, ఇచ్ఛ, ఈ విధమైనటువంటి ఆశలు క్రమక్రమేణ అదుపులో పెట్టుకుంటూ ప్రయత్నం చేయాలి.
0: టుడే వీ విల్ హావ్ టు రికగ్నైజ్ దట్ వీ విల్ హావ్ టు కీప్ అండర్ కంట్రోల్ డిజైర్ అండ్ గ్రీడ్ అండ్ దస్ రీచ్ ఏ స్టేట్ ఆఫ్ కంటెంట్.
1: దైవం యొక్క ప్రేమతత్వాన్ని, దైవం యొక్క అంగీకారాన్ని మనం అందుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఎర్న్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ టు గెట్ హిస్ గ్రేస్.
1: నీవు ప్రేమించినంత మాత్రం ప్రయోజనం లేదు.
0: దేర్ ఇస్ నో యూస్
1: తన ప్రేమను నీపైన ప్రసరించేటట్టుగా చూసుకోవాలి.
0: దేర్ ఇస్ నో యూస్ మియర్లీ లవింగ్ ద లార్డ్ బై యువర్ సెల్ఫ్. యూ హ్యావ్ టు జస్ట్ నో ది మెథడ్ ఆఫ్ గెటింగ్ హిస్ లవ్ ఫర్ యూ.
1: నీవు దేవుడా నావాడు అని చెప్పి నీవు కేవలం కేకలు వేసినంత మాత్రం ప్రయోజనం లేదు. దైవమే అబ్బాయి నీవు నావాడు నాయన అని అతని నోటి నుంచి వచ్చేటువంటి యొక్క శబ్దమును మనం వినాలి.
0: దేర్ ఇస్ నో యూస్ ఇన్ యువర్ షౌటింగ్ సేయింగ్ దాట్ గాడ్ ఈజ్ యువర్స్. యూ విల్ హ్యావ్ టు ఆస్పైర్ టు హియర్ ఫ్రమ్ గాడ్ declaring that you are his.
1: Manam adhe sadhinchavalasinatundi.
0: That is what we will have to attain and we will have to achieve.
1: Atti sadhanaku taginatundi gunamulanu manam abhruthi parchukovali.
0: We have to develop qualities which will be in tune with that.
1: Avi ye gunamulu anetundi repati nunchi manam maatladukundam.
0: We will discuss and understand what those qualities are from tomorrow onwards.

0: ప్రేమస్వరూపులైన యువతి యువకులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్ యంగ్ మెన్ అండ్ విమెన్,
0: భావి ప్రపంచ పౌరులారా,
1: ద సిటిజన్స్ ఆఫ్ ద ఫ్యూచర్ వరల్డ్,
0: పునర్విత్తం ధనము పోయినను మనం దానిని సంపాదించుకునవచ్చు.
1: Even if you lose money, you can earn it back.
0: పునర్మిత్రం మిత్రుడు పోయినప్పటికీ మరొక మిత్రుడిని మనం సంపాదించుకోవచ్చు.
1: Even if you have lost a friend, you can have another.
0: పునర్భార్య భార్య పోయినప్పటికీ మరొక వివాహం ఆడవచ్చు.
1: If the wife is gone and dead, you can marry again.
0: పునర్మహి భూమిని కోల్పోతే తిరిగి మనము దానిని సంపాదించుకోవచ్చు.
1: If you lose land property, you can acquire it.
0: నా శరీరం పోతే తిరిగి మనం సంపాదించుకోలేము.
1: When once the body is gone, you cannot get it back.
0: అనంత జగత్తులో అఖిల ప్రాణికోటిలో మానవుడు అత్యంత ఉన్నతుడు.
1: In this vast universe, the human being is the noblest and exalted one.
0: మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు.
1: Man is noble.
0: సౌజన్య సౌచితంతో కూడినటువంటి వాడు.
1: Is the one of character and nobility.
0: ఇట్టి మానవత్వాన్ని కోల్పోయినా ఇంకా తిరిగి మనకు లభ్యం కాదు.
1: If that humanness is gone, you cannot get it again.
0: యువతి యువకులారా,
1: యంగ్ మెన్ అండ్ విమెన్,
0: ఈనాడు యావత్ ప్రపంచము, ఈ ప్రపంచం యొక్క సౌభాగ్యము, ప్రపంచం యొక్క ఉన్నతి ఈనాటి యువతి యువకుల యొక్క ప్రవర్తనలపై ఆధారపడి ఉన్నది.
1: ద ప్రాస్పెరిటీ అండ్ ద ప్రోగ్రెస్ వెల్ఫేర్ ఆఫ్ ది ఫ్యూచర్ రెస్ట్ ఆన్ యూ.
0: యువతి యువకుల యొక్క ప్రవర్తన ఉత్తమమైనప్పుడే ఈ ప్రపంచం కూడాను ఉత్తమ ఆదర్శాన్ని అనుభవించగలదు.
1: యంగ్ మెన్ అండ్ విమెన్, వెన్ వన్స్ యూ మెయింటైన్ వెరీ హై కోడ్ ఆఫ్ ఎథిక్స్ అండ్ నోబిలిటీ, ద వరల్డ్ ఆల్సో విల్ మెయింటైన్ ద స్టాండర్డ్ క్యారెక్టర్, ద వరల్డ్ మీన్ విల్ మెయింటైన్ ఇట్.
0: గడిచిపోయిన రాత్రి ఎంత మనం గడిబిడి చేసినప్పటికీ మనకు ప్రాప్తించదు.
1: ద బైగాన్ డే విల్ నెవర్ కమ్ బ్యాక్.
0: అనంతమైన సాగరంలో పరిపూర్ణంగా లీనమైనటువంటి యమునా నదిని మనం ఎంత పిలిచినను తిరిగి రాదు.
1: రివర్ యమున, వెన్ వన్స్ ఇట్ మర్జెస్ ఇన్ ది ఓషన్, కెన్ నాట్ కమ్ బ్యాక్.
0: మనము బాగుగా తిని నమిలి మృంగినటువంటి ఫలమును తిరిగి మనం వెనుకలకు తీసుకోలేము.
1: ద ఫ్రూట్ దట్ ఇస్ చూడ్ అండ్ ఈటన్ అండ్ స్వాలోడ్ కెనాట్ బి బ్రాట్ ఇన్ ఇట్స్ ఫామ్ బ్యాక్.
0: కానీ మానవుడు తన యొక్క రోజులను మోతులతో గడుపుకుంటున్నాడే కాని ముందు ఏమి జరుగునో అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
1: మ్యాన్ ఇస్ జస్ట్ స్పెండింగ్ ద డేస్ బట్ ఈస్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ ఇన్ స్టోర్ ఫర్ హిమ్ ఇన్ ఫ్యూచర్.
0: సూర్యుడు తన కిరణముల ద్వారా జలమును ఆవిరి గావించుకుని తాను ఏ విధంగా దానిని హరిస్తున్నాడో,
1: జస్ట్ ఎస్ ద సన్ రేస్ ట్రాన్స్ఫార్మ్ వాటర్ ఇన్ టు ద వేపర్,
0: అదే విధంగానే రాత్రింపగలు మానవుని యొక్క ఆయు ప్రమాణమును అంత్యము గావించుకున్నటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు.
1: లైక్వైజ్, మ్యాన్ ఈజ్ నాట్ ఏబుల్ టు రియలైజ్ హౌ హిస్ లైఫ్ స్పాన్ ఈజ్ డిమినిషింగ్ డే బై డే.
0: జీవితము ఒక పెద్ద గడియారం వంటిది.
1: లైఫ్ ఈజ్ లైక్ ఎ బిగ్ క్లాక్.
0: ఇందులో సంవత్సరములు, నెలలు, దినములు అనేటువంటి మూడు ముండ్లు బాగుగా తిరుగుతున్నవి.
1: దిస్ బిగ్ క్లాక్ హ్యాస్ గాట్ ది పిన్స్ ఆఫ్ ది ఇయర్స్ ది మంత్స్ అండ్ ది డేస్.
0: పిన్నులు సక్రమంగా తిరుగుతున్నవని మనం ఆనందిస్తున్నామే కాని తిరిగి త్వరలోపలిని ఘన ఘనమని గంటలు మ్రోయిస్తూ ఉంటున్నది.
1: We are happy that the hands of the clock are moving fast, but you don't know there rings the final bell.
0: కాని ఈ గంటల విషయాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
1: We don't know, we are not mindful aware of the hours pass by.
0: దినములే నిమిషముల యొక్క పిన్ను.
1: The days are the results of the movement of the hands of the minutes.
0: నెలలే గంటల యొక్క పిన్ను.
1: The hands of the months reflect of the hands of the day.
0: గంటలే మన యొక్క సంవత్సరం యొక్క పిన్ను.
1: Hours constitute an year.
0: కనుక మనము ఈ దినములు నెలలు గంటలు తిరుగుచున్నటువంటిది చూస్తున్నామే కాని దీనిలో తరిగిపోయేటువంటి ఆయు ప్రమాణాన్ని మనం గుర్తించడం లేదు.
1: We just pass through the days, months and hours, but we don't recognize how the lifespan is diminishing.
0: ఈ కాలము గడువకపురమే. కర్తవ్యాన్ని మనం గుర్తించి వర్తించాలి.
1: Before the time passes off, let us conduct ourselves in full realization of the responsibility.
0: మానవుడు ఈ జగత్తు నుండి అవతరించడానికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause for the birth of mankind?
0: ఈ మానవుని యొక్క కర్తవ్య ధర్మం ఏమిటి?
1: What are the responsibilities of the human society?
0: ఇలాంటి కర్తవ్యాన్ని మనం గుర్తించి జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి.
1: We have to recognize the truth and responsibilities and spend our life.
0: మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వము పవిత్రాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: We are not recognizing the sanctity and the divinity inherent in our lives.
0: జీవితములో కాలము చాలా ప్రధానమైనటువంటిది, ప్రమాణమైనటువంటిది.
1: In this life, time is most important and highly valuable.
0: కానీ ఈ కాలమును ఈనాటి యువతి యువకులు అమితంగా వ్యర్థము గావిస్తున్నారు.
1: But this time is wasted by men and women more and more.
0: దీన్ని వ్యర్థము గావించగా సార్థం గావించడానికి ఈ కాలమును సద్వినియోగం చేసుకోవాలి.
1: They should not waste time and they should make proper use of the time given.
0: కాలమును వ్యర్థం చేయటం చేతనే మన జీవితం కూడాను వ్యర్థమైపోతున్నది.
1: As you waste your time, you'll be wasting your life.
0: కనుక కాలమును సక్రమమైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి.
1: Therefore, we should make proper use of the time.
0: మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు విలీనమై ఉంటున్నవి.
1: Man has got in him immanent two natures.
0: ఒకటి పశుత్వము.
1: One is animality.
0: రెండవది మానవత్వము.
1: Second, humanness.
0: కానీ ఈ మానవత్వము హర్షద్వర్గములైనటువంటి కామ క్రోధలో మోహమదవాత్సల్యమైనటువంటి తత్వములతో లీనమై.
1: This humanness has got with it all the six weaknesses like anger, the lust and greed and so on and so forth.
0: భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క తనమును ధనమును మనము సద్వినియోగపరచుకునక.
1: We are not making use of the body and the wealth gifted by God.
0: ఈ మనసు యొక్క తత్వాన్ని కూడా మనం చక్కగా గుర్తించక.
1: We are not realizing the nature of the mind.
0: స్థితి గతి మతి సంపత్తిని కూడాను దుర్వినియోగం చేసుకుంటున్నాము.
1: Further, we are misusing, wasting our position, our destiny and our possession.
0: తద్వారా మానవత్వాన్ని తాను కోల్పోతున్నాడు.
1: By this, he is losing the very human nature quality.
0: దుర్వ్యసనములకు లోనై.
1: He subjects himself to
0: vice. దురభ్యాసములకు బాడై.
1: He cuts himself spoiled because of bad
0: habits. పతనమై పశువు వలె క్షీణించిపోతున్నాడు.
1: He ruins himself and comes down to the level animal.
0: ఇదియే మన యందున్నటువంటి పశుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఫలితం.
1: This is the result of the animal behavior in us.
0: అట్టు కాకుండా.
1: It should not be so.
0: మది స్థితి గతి సంపత్తిని సద్వినియోగపరచి.
1: On the other hand, we should make use of our mind, our position, the plight, destiny.
0: సదాచార సంపన్నుడై.
1: We should be one of good character.
0: సద్గుణములను పోషించుకొని.
1: We should develop virtues.
0: ధర్మ మార్గములో ప్రవేశించి.
1: Proceed along the righteous path.
0: తన జీవితమును మానవత్వంగా మార్చుకోవటమే కాకుండా మాధవత్వంగా కూడా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: Should lead the life of a true human being and should even become divine.
0: ప్రపంచంలో ఉండినటువంటి సమస్త పదార్థములను కూడాను మనం సద్వినియోగం చేసుకోవాలి.
1: Every material in this world should be properly made use of.
0: ఒక కత్తి ఉన్నది.
1: Here lies the piece of wood.
0: ఈ కత్తితో కూరగాయలు తరుచుకొని తరువాత దానిని కూరగా వండుకొని మనం సుఖంగా భుజించవచ్చు.
1: Here we have the knife. You can cut the vegetables and make use of it.
0: అదే కత్తితో ఫలములను తరుగుకొని సుఖంగా భుజించి ఆనందాన్ని పొందవచ్చు.
1: With the same knife, you can cut even the fruit and eat and enjoy the sweetness.
0: కానీ అదే కత్తితో ఎదుటివాని గొంతును కోసి మానవత్వాన్ని కోల్పోయి రాక్షసత్వంగా కూడా మనము నిరూపించవచ్చు.
1: విత్ ది సేమ్ నైఫ్ యూ కెన్ ఈవెన్ కట్ ద థ్రోట్ ఆఫ్ అనదర్ మ్యాన్ అండ్ యాక్ట్ లైక్ ఎ డెమన్.
0: దీనికి కత్తి కాదు కారణము.
1: ఫర్ దిస్ నైఫ్ ఈజ్ నాట్ ద కాజ్.
0: మానవుని యొక్క మతియే దీనికి గతి.
1: ఇట్ ఈస్ ది హ్యూమన్ మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ పొజిషన్.
0: మతిని బట్టి గతి, గతిని బట్టి స్థితి.
1: Basing on the mind is the destiny and the position.
0: ఈ స్థితిని బట్టి ఏ సంపత్తి.
1: Basing on the position, all his possession.
0: కానీ ఈనాటి మానవుడు సంపత్తి నిమిత్తమై రాకులాడుతున్నాడు.
1: Man today is struggling for possessions, money.
0: కానీ తన యొక్క స్థితిని తాను గుర్తించుకోవటం లేదు.
1: He is not recognizing his true position.
0: ఈ స్థితిని గుర్తించుకోవటంకి తన యొక్క గతి సరి అయిన రీతిగా మార్చుకోవాలి.
1: He has to transform his mind in order to reach proper destiny.
0: దీన్ని సరి అయిన రీతిగా మార్చుకోవటానికి మతి సరి అయినటువంటి స్థితిలో పెట్టుకోవాలి.
1: In order to change his position, he should keep his mind proper.
0: దీనినే వేదాంతము యత్ భావం తద్ భవతి అన్నారు.
1: Vedantic parlance, it is stated, as is the mind, so is the position.
0: మన భావములు పురస్కరించుకునియే మన యొక్క ప్రవర్తన కొనసాగుతూ వస్తుండాలి.
1: Our behavior depends on our thoughts and feelings.
0: ఒక న్యూస్ పేపర్ ఉంటుండాలి.
1: Here is a newspaper.
0: ఆ న్యూస్ పేపర్ ను మనం చూసినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క దుర్గంధం కానీ సుగంధం కానీ అందులో మనకు గోచరించదు.
1: As you go through the newspaper, you don't feel the smell, good or foul as the case may be.
0: కానీ ఆ న్యూస్ పేపర్ లోపల జాస్మిన్ ఫ్లవర్స్ పొట్టం కట్టినప్పుడు మల్లె పువ్వులు.
1: On the other hand, if the same newspaper is used to make a pack of jasmine flower,
0: ఆ యొక్క మల్లె పుష్పముల వల్ల ఈ న్యూస్ పేపర్ కూడాను మల్లె పుష్పములు వాసన పొందుతుంది.
1: బికాస్ ఆఫ్ ది అసోసియేషన్ విత్ ది జాస్మిన్ ఫ్లవర్స్ ద న్యూస్ పేపర్ ఆల్సో స్మెల్స్ లైక్ దట్ జాస్మిన్.
0: అదే న్యూస్ పేపర్,
1: ద సేమ్ న్యూస్ పేపర్
0: మనము పకోడాలతో పొట్టం కట్టినప్పుడు
1: ఇస్ యూస్ టు ప్యాక్ ద పకోడా.
0: ఆ న్యూస్ పేపర్ కూడాను పకోడా వాసన వస్తుంది.
1: ద న్యూస్ పేపర్ ఆల్సో విల్ స్మెల్ లైక్ దట్ ఆఫ్ పకోడా.
0: అదే పేపర్ లోపల మనము డ్రై ఫిష్ పొట్టం కట్టినప్పుడు ఆ డ్రై ఫిష్ వాసన ఆ పొట్టం చెందుతుంది.
1: ఇట్ ది సేమ్ న్యూస్ పేపర్ ఈజ్ యూస్ టు ప్యాక్ డ్రై ఫిష్, ఇట్ స్మెల్స్ లైక్ దాట్.
0: కనుకనే మన యొక్క హృదయం అనేటువంటిది పవిత్రమైనటువంటిది, ఎట్టి దుర్గంధములు లేనటువంటి యొక్క న్యూస్ పేపర్ వంటిది.
1: లైక్ వైజ్ హ్యూమన్ హార్ట్ ఈజ్ సీక్రెట్ విదౌట్ ఎనీ ఫౌల్నెస్ దేర్.
0: ఇందులో ఏ విధమైనటువంటి యొక్క అభ్యాసమును, ఏ విధమైనటువంటి యొక్క తలంపులను ఇందులో మనం ప్రవేశపెడుతుమో దాని యొక్క ప్రభావమే ఈ హృదయాన్ని పొందుతుంది.
1: డిపెండింగ్ అపాన్ ద థాట్స్ అండ్ ఎమోషన్స్ దట్ యు క్యారీ ఇన్ ద హార్ట్, యువర్ క్యారెక్టర్ అండ్ ద బిహేవియర్ డిపెండ్ ఆన్.
0: కనుకనే వేదాంతం చెప్పింది.
1: సో వేదాంత సేస్,
0: సో ఎస్ఓడబ్ల్యూ, సో
1: సో ఎస్ఓడబ్ల్యూ
0: ఇన్ యాక్షన్,
1: సో ఎన్ యాక్షన్ రీపే, రీపే ట్రైట్ ఫర్ టెండెన్సీస్,
0: టెండెన్సీ
1: టెండెన్సీ
0: ఏ టెండెన్సీ రీపే హ్యాబిట్.
1: So a tendency, reap a habit.
0: A habit, reap a character.
1: So a habit and reap a character.
0: A character, reap a destiny.
1: So a character and reap a destiny.
0: So you are the maker of your destiny.
1: Know that you are the maker of your destiny.
0: Or you do or undo it.
1: You can make or mar, you can do or undo it.
0: కనుకనే మన యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మన యొక్క భావములపైనే ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore good and bad depend on our thoughts.
0: మన యొక్క యాక్షన్ పైనే ఆధారపడి ఉంటుండాలి.
1: They depend on our actions.
0: కనుకనే మన యొక్క ప్రవర్తనలు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి.
1: Therefore our conduct behavior should be noble.
0: మానవత్వంలో ఎంతయో దివ్యత్వం ఇమిడి ఉంటుంది.
1: There is divinity in humanity.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలన్నీ కూడాను మానవుల యొక్క ప్రవర్తనలపైనే ఆధారపడి ఉంటున్నది.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఆఫ్ ద వరల్డ్ డిపెండ్ అపాన్ ద కాండక్ట్ బిహేవియర్ ఆఫ్ ద హ్యూమన్ సొసైటీ.
0: ఈనాడు జగత్తులో ఎందు చూచినప్పటికీ దుఃఖములు, భయములు, అశాంతి అనేక విధమైనటువంటి యొక్క అల్లకల్లోలములుగా మనకు కనిపిస్తున్నది.
1: ఆల్ ఓవర్ ద వరల్డ్ యు ఫైండ్ మిజరీ, ఫియర్, రెస్ట్లెస్నెస్.
0: ఇట్టి పరిస్థితికి మూల కారణం ఏమిటి?
1: What is the main cause behind it?
0: ఏ దేశములో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులుందరో ఆ దేశము నిరంతరము కూడా పవిత్రంగానే ఉంటుంది.
1: That country with young men and women with perfect character will be noble and great.
0: ఈనాడు దేశం యొక్క పరిస్థితి ఈ దుస్థితికి రావడానికి మూల కారణమేమిటి?
1: What are the main cause for the present plight of the country?
0: ప్రజలలో ఉత్తమ గుణవంతులైనటువంటి స్త్రీ పురుషులు లేకపోవటమే మూల కారణం.
1: Among people there are no good young men and women.
0: దేశమును రక్షించడానికి అస్త్రశస్త్రములు కాదు ప్రధానము.
1: Is not the weaponry that protects a country.
0: ఆటం బాంబులు కాదు ప్రధానము.
1: Not the atom bomb.
0: గుణశీలురైనటువంటి యొక్క స్త్రీ పురుషులు అత్యవసరము.
1: The country needs men and women of perfect character.
0: ప్రపంచం యొక్క మంచి చెడ్డలు యువతి యువకులపైనే ఆధారపడి ఉంటున్నది.
1: The good and bad of this world depend upon the men and women.
0: కనుక ఈనాటి యువతి యువకులు పవిత్రమైన భావముల చేత నిర్మలమైన చిత్తము చేత నిస్వార్థమైనటువంటి సేవలో ప్రవేశించి దేశమునకు ఆనందాన్ని అందించాలి.
1: Therefore, young men and women should have a sacred heart, pure mind, selfless service.
0: సత్సంగములో ప్రవేశించాలి.
1: They should join good company.
0: సత్సంగమనగా మంచి వారి యొక్క స్నేహం అనుకుంటారు. కాదు కాదు.
1: Good company you mean association with good people? No.
0: సత్ అనగా దైవత్వమే.
1: Sat means divinity.
0: అది ఏ బీయింగ్.
1: That is being.
0: అది ఏ శాశ్వతమైనటువంటిది.
1: That is permanent.
0: దానితో మన యొక్క సంఘాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
1: With the divinity you can develop your company association.
0: ఇందువల్ల చేదు పోగుటకు తీపి అభివృద్ధి గావించడానికి ఇది ఒక పెద్ద ఆధారము.
1: This will help us to get rid of all this bitterness and grow in sweetness.
0: పాపములు కరుగుటకు శాపములు తరుగుటకు కూడాను ఈ యొక్క సత్సంగమే ఆధారము.
1: It is association with the divine, the sat, that will help you free from all the sins and the curses.
0: ఇట్టి పవిత్రమైనటువంటి సత్సంగం ఈనాడు ప్రపంచము కోల్పోయినది.
1: The world has lost such sacred good company today.
0: మానవత్వం అనేది మంట కలిపినది.
1: The human quality is totally gone, burned to flame.
0: పాప భీతి లేక పామరత్వము పట్టి.
1: Because of the ignorance of no fear of sin.
0: పాప భీతి లేని పామరత్వము పట్టి దైవ ప్రీతి లేని దాని పట్టి.
1: For the reason that they have no love of God.
0: మానవత్వమనగేం మానవులందునా.
1: Among human society, the human values are totally gone.
0: విశ్వశాంతికిదియె విప్లవంబు.
1: This is the cause for the world revolution today.
0: ఈనాటి ప్రపంచము ఈ విప్లవానికి గురి కావడానికి కారణమేమిటి?
1: What are the main cause behind this revolution world over?
0: పాప భీతి కోల్పోయినారు.
1: There is no fear of sin today.
0: దైవ ప్రీతిని కూడా కోల్పోయినారు.
1: They have no love for God either.
0: ఈ రెండు కోల్పోయిన తర్వాత శాంతి ఏ రీతిగా మనకు లభ్యమవుతుంది?
1: When once these two are gone, how do you expect to be peaceful?
0: కనుక మొట్టమొదట పాప భీతి దైవ ప్రీతిని మనము అభివృద్ధి గావించుకోవాలి.
1: Therefore, first of all, we should have these two, fear of sin and love of God.
0: మనము సంఘమునందే పుట్టాము.
1: We are born in society.
0: సంఘమునందే పెరిగాము.
1: We grow in society.
0: సంఘం నుంచినే మనం కీర్తి ప్రతిష్టలను అందుకున్నాము.
1: We have earned all the reputation, name and fame in society.
0: సంఘం నుంచినే అనేక విద్యలను మనము నేర్చుకున్నాము.
1: We are educated in this society.
0: తెలివితేటలను పెంచుకున్నాము.
1: We have grown in intelligence.
0: మేధావులని కీర్తిని పొందాము.
1: We got the name that we are intelligent.
0: ఇవన్నీ ఎక్కడి నుంచి మనకు ప్రాప్తించింది?
1: Where from you got all these things?
0: సమాజం నుండే మనకు ప్రాప్తించింది.
1: You got them out of society alone.
0: కానీ ఇన్ని విధములైనటువంటి యొక్క ఉన్నత స్థితులను గతులను మతులను మనం ఈ సంస్థ నుంచి మనం పొందినాము.
1: We have got all these heights out of this society only.
0: ఇన్ని సమాజం నుంచి మనం అందుకున్నటువంటి యువతి యువకులు ఏ ఒక్కరైనా కూడాను ఈ సమాజమునకు మనం ఏ విధంగా మనం ఉపయోగించాలి, దీని కృతజ్ఞతలు ఏ విధంగా తీర్చాలి అనేటువంటి ఒక దీంతో విచారణ చేస్తున్నారా?
1: Having got all these things, having risen to heights out of the society, young men and women here, have any one of you thought to express your gratitude to the society?
0: ఇన్ని పవిత్రమైనటువంటి యొక్క సద్గుణములను మనం అందుకున్నందుకు సమాజమునకు మేము ఏ సేవ చేస్తున్నాము?
1: Having been the recipient of all the good out of the society, how are you?
0: ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మనం సమాజమునకు అందిస్తున్నాము?
1: How are you expressing your gratitude?
0: ఈ విధంగా తమకు తాము ప్రశ్న వేసుకుంటే ఏమాత్రము కూడాను జవాబు రావటం లేదు.
1: If you put a question to yourself, you don't get an answer.
0: ఇదియే పెద్ద దోషం.
1: This is a big mistake.
0: ప్రతి మానవుడికి కూడాను కృతజ్ఞత అనేటువంటిది ఉండాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ నెసెసరీ హ్యావ్
0: దేని నుండి మనం ఏ ఫలితాన్ని పొందినామో ఆ ఫలితమునకు ప్రతిత్యముగా ఈ యొక్క కృతజ్ఞతను మనం చూపాలి.
1: హావింగ్ బీన్ ద బెనిఫిషరీస్ యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాటిట్యూడ్.
0: ఆ కృతజ్ఞత చూపే నిమిత్తమై సమాజంలో నిస్వార్థమైన సేవ చేయాలి.
1: యాజ్ అన్ ఎక్స్ప్రెషన్ టు యువర్ గ్రాటిట్యూడ్ యూ షుడ్ రెండర్ సెల్ఫ్లెస్ సర్వీస్.
0: ఆ నిస్వార్థమైన సేవనే ఈ సమాజమునకు మనం అందించేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యము, ఒక విధమైనటువంటి ఒక సేవ.
1: సెల్ఫ్లెస్ సర్వీస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ ద ట్రూ సర్వీస్.
0: ఈ కారణమును పురస్కరించుకుని సమాజ సేవ అనేటువంటి దాన్ని ప్రారంభించాం.
1: బేసింగ్ ఆన్ దిస్ ద సోషల్ సర్వీస్ సర్వీస్ టు సొసైటీ ఈ స్టార్టెడ్.
0: కానీ ఈ సోషల్ సర్వీస్ అనేటువంటిది ఈనాడు ఎక్కడా మనకు కనిపించడం లేదు.
1: This social service is not seen even
0: ee service dwara kuda nu tirigi peru pichinne pondutunname kaani tama yokka ankitanni manu e maatramu anubhavinchatam ledu.
1: Even this service is rendered for personal gain of name and fame, not in a spirit of selflessness.
0: Sharira madhyam kalu dharma sadakam. Shariramu samajamulaku ankitam ga vichche nimittame yerpadinatundi.
1: Body is gifted to dedicate to the society.
0: Karanam,
1: the reason,
0: ఈ యొక్క మానవత్వము ఈ సమాజం నుండి ఏ పోషింపబడుతున్నది.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ సస్టైన్డ్ బై ద సొసైటీ.
0: ఈ యొక్క పోషింపబడేటువంటి ఈ దేహము లోపల సద్గుణముల చేత సమాజం యొక్క సరి అయిన సేవ చేయాలి.
1: హావింగ్ సస్టైన్డ్ అండ్ మెయింటైన్ బై ద బాడీ
0: సమాజం గుర్తించాలి.
1: వీ హావ్ టు రెండర్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ఫ్యాక్ట్.
0: ఈనాడు ఎక్కడ చూసినప్పటికీ పదవులు ఎందుకు కాని అధికారములు ఎందుకు కాని వ్యాపారం నందు కాని రాజకీయం నందు కాని పాలకులు ఎందుకు కాని ఏమాత్రం కూడా సరి అయినటువంటి ఒక త్యాగం అనేటువంటి కనిపించడం లేదు.
1: టుడే అమంగ్ ద పీపుల్ ఇన్ హై పొజిషన్స్ అథారిటీ బిజినెస్ పొలిటికల్ అండ్ అదర్ వైజ్ దేర్ ఇస్ నో స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ అట్ ఆల్.
0: అన్ని రంగములు ఎందుకు కూడా ఈనాడు ఒక విధమైనటువంటి ఒక కఠినమైనటువంటి ఒక కలుషం ప్రారంభమైంది.
1: ఇన్ ఎవ్రీ హార్ట్ యు ఫైండ్ పొల్యూషన్ ద స్టోన్ హార్టెడ్ సో టఫ్ అండ్ రఫ్.
0: కనుక ఈ యొక్క మాలిన్యమును మనము తుడచడానికి తగిన కృషి చేయాలి.
1: సో వీ హావ్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు వైప్ అవుట్ దిస్ డర్ట్.
0: ప్రతి అధికారి ఎందుకు కాని ప్రతి మాతాపితరులు ఎందుకు కాని ప్రతి మేధాశక్తులు ఎందుకు కాని ఏ యొక్క విద్యావంతుని ఎందుకు కాని అధ్యాపకులు ఎందుకు కాని ఈ విధమైనటువంటి కాలుష్యము నిండిపోయినది.
1: దిస్ కైండ్ ఆఫ్ పొల్యూషన్ ఈస్ దేర్ అమంగ్ పీపుల్ ఇన్ అథారిటీ. Among parents, intellectuals, educated people and teachers as well.
0: Goppa goppa medhavulu mani garvinchutunnare kaani aa medhavulo undavalsinatundi vinay vidheyathalu kanipinchatam ledu.
1: They pride themselves because of their intellect, but they have no trace of humility.
0: Goppa vidyavantudanni garvinchutunnare kaani aa vidyaku sambandhinatundi tyagam athanlo kanipinchatam ledu.
1: He prides himself because of very high education he acquired, but there is no sacrifice.
0: నేను గొప్ప అధికారిని గర్విస్తున్నాడే కానీ అధికారికి సంబంధించినటువంటి ఆచరణలు ఏమాత్రము కనిపించడం లేదు.
1: ఈజ్ ఈగోయిస్టిక్ బికాస్ ఆఫ్ పొజిషన్ బట్ హిస్ బిహేవియర్ డస్ నాట్ రిఫ్లెక్ట్. అన్నింటిలోనూ
0: పాప భీతి దైవ ప్రీతి ఈ రెండు కూడాను ఉండాలి.
1: ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్. వీ షుడ్ హావ్ ఫియర్ ఆఫ్ సిన్ అండ్ లవ్ ఆఫ్ గాడ్.
0: దైవాన్ని ప్రేమించినప్పుడు జగత్తునే ప్రేమింపబడిన వాడవుతాడు.
1: అండ్ వన్స్ యూ లవ్ గాడ్ యుల్ బి లవింగ్ ద వరల్డ్ బై అండ్ లార్జ్.
0: ఎవరిని మనం దండించినప్పటికీ ఎవరు మనల్ని హింసించినప్పటికీ మనం దానిని స్వీకరించాలి.
1: ఎనీవన్ మే పనిష్ యూ హార్మ్ యూ బట్ యూ షుడ్ హ్యావ్ ఆల్ ద పేషెన్స్ అండ్ బేర్ ఇట్.
0: ఉదార చరితానాం
1: యూ షుడ్ హ్యావ్ ఆల్ దట్ ఫర్ బేరెన్స్.
0: ప్రపంచమంతా కూడా ఒక కుటుంబంగా మారిపోవాలి.
1: అండ్ ద హోల్ వరల్డ్ షుడ్ బి వన్ ఫ్యామిలీ.
0: ప్రపంచమంతా ఒక గృహము.
1: ద హోల్ వరల్డ్ ఈజ్ వన్ హోమ్.
0: ప్రతి మానవుడు కూడాను అందులో సోదరుడే.
1: Every human being here is a brother to another.
0: Brotherhood of man, fatherhood of God.
1: This is the spirit of brotherhood of man and fatherhood of God.
0: Anta tane aneetundi ekatvanni manam anubhavinchali.
1: We should experience the spirit of oneness.
0: Ee ekatvamnu gurtinchinappudu itarulu kudanu manam badhinchadaniki prayatninchamu.
1: When once there is the spirit of unity, no one will ever harm you.
0: Tana mettani nalukanu tana gatti pandu karustayi.
1: The soft tongue is hurt by the sharp teeth around.
0: Kani ee pandu nalukunu karchindi kada ani nalukulku manu emaina shikshinistunnama.
1: For the simple reason that the tongue is hurt by the teeth, are you going to punish any here?
0: ఇవ్వటం లేదు.
1: నో, యు డోంట్ పనిష్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: నాలుక నాదే, పండు నావి.
1: ద రీజన్ ఈస్ ద టంగ్ అండ్ ద టీత్ బిలాంగ్ టు మీ.
0: అందువల్ల అదే విధంగా ఇతరులు మనం హింసించినప్పటికీ, దూషించినప్పటికీ, బాధించినప్పటికీ మనం వారిని క్షమించడానికి ప్రయత్నించాలి.
1: Likewise, others may harm you, accuse you, yet you should pardon them.
0: ఈ యువకుల యందు క్షమా గుణము అత్యవసరమైనటువంటిది.
1: Among young people, this spirit of forgiveness is very important.
0: ఈ వయసులో ఉడుకు రక్తం ప్రవహిస్తూ ఉంటుంది.
1: At this age, you will have hot blood.
0: ఎవరేమన్నను చాలా క్రోధం ఆవిర్భవిస్తుంది.
1: If anyone says anything, you will be full of fury and anger.
0: తప్పు.
1: It's a big mistake.
0: మానవునికి ఉండవలసినటువంటి గుణం కాదు ఇది.
1: It is not a human quality.
0: శాంతముగా సహనముతో దానిని సాధించడానికి ప్రయత్నించాలి.
1: విత్ ఆల్ ది పీస్ అండ్ పేషెన్స్ యూ షుడ్ డెవలప్.
0: క్షమ సత్యము.
1: ఇట్ ఈస్ ఫర్ బ్యాలెన్స్ దట్ ట్రూత్.
0: క్షమ ధర్మము.
1: ఫర్ గివ్నెస్ ఇస్ ధర్మ.
0: క్షమ వేదము.
1: అండ్ దిస్ పేషెన్స్ ఇస్ వేద.
0: క్షమ అహింస.
1: అండ్ ఫర్ బ్యాలెన్స్ ఇస్ నాన్ వైలెన్స్.
0: క్షమ యజ్ఞం బౌ.
1: అండ్ దిస్ ఫర్ బ్యాలెన్స్ ఇస్ సీక్రెట్
0: రిచువల్. క్షమ సంతోషము సర్వము.
1: ఇట్ కన్ఫర్స్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్.
0: క్షమ సర్వస్వము సర్వలోకములందు.
1: ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ కాస్మాస్.
0: ఈ క్షమను ప్రతి యువతి యువకులు కూడాను ఆచరణ లోపల సాధించడానికి ప్రయత్నించాలి.
1: ది స్పిరిట్ ఆఫ్ ఫర్గివ్నెస్ షుడ్ బి కల్టివేటెడ్ ఇన్ ప్రాక్టీస్ బై ఎవ్రీబడి.
0: ఇటువంటి సహనతత్వాన్ని ఆచరించడమే నిజమైన ధర్మము.
1: కల్టివేషన్ ఆఫ్ సచ్ ఫర్ బ్యారన్స్ ఈస్ ట్రూ ధర్మ ఆర్ సీక్రెట్ ప్రాక్టీస్.
0: ఇటువంటి ధర్మ సంబంధమైనటువంటి ఒక మార్గం నందు మానవత్వాన్ని ప్రవేశపెట్టాలి.
1: We should tread along this path of righteousness and be a true human.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: మానవత్వములో ఎంత పవిత్రమైనటువంటి గుణములు ఉన్నవి మీరు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: You should make every effort to know the sacred qualities in a human being.
0: అశద్వర్గములైనటువంటి కామ క్రోధ లోభ మోహమానవత్వములు ఇవన్నీ కూడాను మృగలక్షణములే.
1: The anger, the lust and greed, all the weaknesses are not the human qualities, they are animal qualities.
0: ఈ యొక్క మానవత్వం లోపల ఉండవలసినటువంటి లక్షణములు కాదు.
1: దే ఆర్ నాట్ ది క్వాలిటీస్ టు బి ప్రెజెంట్ ఇన్ మ్యాన్.
0: భయపెట్టేది మృగము, భయపడేది పశువు.
1: ఇట్ ఈస్ ఓన్లీ ది అనిమల్ దట్ మేక్స్ ఎవ్రీ వన్ ఫియర్ స్ట్రికన్ అండ్ ఈస్ అఫ్రైడ్ ఆఫ్ ఇన్ టర్న్.
0: నీవు మృగము కాదు, పశువు కాదు.
1: యు ఆర్ నాట్ అనిమల్, యు ఆర్ నాట్ ఎ బీస్ట్.
0: నీవు భయపెట్టకూడదు, భయపడకూడదు.
1: యూ షుడ్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి, యూ షుడ్ బి ఫియర్లెస్.
0: ఈ రెండింటికి అతీతమైనటువంటి మానవుడుగా నీవు ప్రదర్శించాలి.
1: యూ షుడ్ ట్రాన్సెండ్ దీస్ టూ అండ్ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: ఈనాటి యువకుల లోపల ప్రధానమైనటువంటి గుణములను పెంచుకోవాలి.
1: యూ షుడ్ డెవలప్ దీస్ చీఫ్ క్వాలిటీస్.
0: ఎవరిని నీవు భయపెట్టవద్దు.
1: నెవర్ క్రియేట్ ఫియర్ ఇన్ అదర్స్.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడి.
0: దేనికి భయపడాలి?
1: వై షుడ్ యూ అఫ్రైడ్?
0: పాపమునకు భయపడాలి.
1: యూ షుడ్ హ్యావ్ ఫియర్ వెన్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ సిన్.
0: దైవమును ప్రేమించాలి.
1: లవ్ గాడ్.
0: ప్రేమించవలసినటువంటి దైవమే తప్ప అన్యము కాదు.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ హూమ్ యూ షుడ్ లవ్, గాడ్ అలోన్, నన్ ఎల్స్.
0: ఈనాడు లోకములో తల్లి ప్రేమ ఉన్నది.
1: టుడే వి హావ్
0: తండ్రి ప్రేమ ఉన్నది.
1: ఆల్సో ఫాదర్.
0: సోదరుల ప్రేమ ఉన్నది.
1: బ్రదర్స్.
0: మిత్రుల ప్రేమ ఉన్నది.
1: ఫ్రెండ్స్.
0: బంధువుల ప్రేమ ఉన్నది.
1: రిలేషన్స్.
0: ఈ ప్రేమ యందు అంతో ఇంతో కూడాను స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ లవ్, ద వరల్డ్లీ లవ్. You should develop these chief qualities.
0: ఎవరిని నీవు భయపెట్టవద్దు.
1: Never create fear in others.
0: ఎవరి దేనికి నీవు భయపడవద్దు.
1: Don't be afraid of anybody.
0: దేనికి భయపడాలి?

0: ఇంట్లో కూడా స్వార్థం అనేటువంటిది ఉంటుండాలి.
1: All these forms of love, the worldly love, carries with it selfishness.
0: కానీ ఎట్టి స్వార్థములైనటువంటి యొక్క ప్రేమ, దైవ ప్రేమ ఒక్కటే.
1: The selfless love is only the divine love.
0: దైవము మీ నుండి దేనిని కోరడు.
1: God does not want anything from you.
0: దైవం మీ నుండి ఏదీ ఆశించడు.
1: He doesn't expect anything from you.
0: తనకు కాదు పాదం మొదలుకొని తల వరకు నిస్వార్థమే నిస్వార్థమే.
1: God from top to toe is selfless.
0: పూర్ణమైనటువంటి ప్రేమనే.
1: It's a total love.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి భగవంతుని మాత్రమే ప్రేమిస్తూ రావాలి.
1: God is love and you should love him.
0: అది పాప భీతి పోయినప్పుడు దైవ ప్రీతి మనలో ప్రారంభమవుతుంది.
1: When once you have got this fear of sin, you'll certainly love God.
0: అట్టి ప్రీతి గల మానవుణ్ణి సమాజము గౌరవిస్తుంది.
1: Such a man will be respected by the society.
0: కనుక ఈనాడు సమాజంలో మనం గౌరవాన్ని పొందవాలంటే,
1: in order to earn esteem in
0: దైవ ప్రేమనే మనం సాధించాలి.
1: It is it the love for God that is
0: దైవ ప్రేమను సాధించవాలంటే పాప భీతిని మనం పెంచుకోవాలి.
1: టు కల్టివేట్ లవ్ ఫర్ గాడ్ యూ షుడ్ హ్యావ్ దిస్ ఫియర్ ఆఫ్ సిన్.
0: ఎట్టి పాపమునకూడను మనము ఏమాత్రము ప్రవేశించకూడదు.
1: వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ స్కోప్ ఫర్ సిన్.
0: పాపం అంటే ఏమిటి?
1: వాట్ ఈస్ సిన్?
0: మన యొక్క భారతీయ సంస్కృతి యందు,
1: యాజ్ పర్ ద కల్చర్ ఆఫ్ భారత్,
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అన్నారు.
1: సర్వీస్ టు అదర్స్ ఇస్ ద మెరిట్, హార్మింగ్ అదర్స్
0: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్
1: హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: అయితే ఏది పాపం?
1: Then what is a sin?
0: దేహముని తానుగా భావించి,
1: ఐడెంటిఫైయింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్ విత్ ద బాడీ,
0: దేహం యొక్క సదుపాయాల నిమిత్తమై,
1: ఫర్ ది కంఫర్ట్స్ ఆఫ్ ద బాడీ,
0: దేశం యొక్క అనుకూల నిమిత్తమై,
1: ఫర్ ది కన్వీనియన్సెస్ ఆఫ్ ద బాడీ,
0: ఆ విధమైనటువంటి యొక్క స్వార్థం చేత మనం కొన్ని మార్గములను ప్రవేశిస్తున్నాము.
1: అవుట్ ఆఫ్ అటర్ సెల్ఫిష్నెస్ వీ రిజార్ట్ టు సర్టన్ ప్రాక్టీసెస్.
0: పర ఉపకార అని మూడు పదములు.
1: Here there are three words, para, upa, kara.
0: Para anaga atma.
1: Para means atma.
0: Upa means samipam.
1: Upa means proximity.
0: Karanam cheyatam.
1: Karana is doing it.
0: Atmaku samipanga poyetvantide punyamu annaru.
1: It is the virtue, the true merit, going near, close to atma.
0: Anaga daivatvaniki samipanga povatame punyamu annaru.
1: Merit means proximity to the divinity.
0: Para peedanam annaru.
1: Then para peedanam.
0: Para anaga paramatmane.
1: Para means God.
0: పీడనం అనగా పరమాత్మ తత్వాన్ని విస్మరించడమే పాపం అన్నారు.
1: ఫర్గెటింగ్ ద నేచర్ ఆఫ్ డివినిటీ ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ది సిన్స్.
0: కనుక నీ దివ్యత్వాన్ని మర్చిపోవటమే పాపమని, దివ్యత్వాన్ని స్మరించడమే విశ్వసించడమే పుణ్యమని దీని యొక్క అంతరార్థం.
1: ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇస్ టు బి అవేర్ ఆఫ్ ది డివినిటీ ఇస్ ద మెరిట్, టు ఫర్గెట్ ఇట్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను దైవత్వాన్ని మనము విశ్వసిస్తూ రావాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివినిటీ ఆఫ్ ఎవ్రీవన్.
0: అది ఏ దేశమునకు కాని పాపమునకు కాని అవకాశం ఉండదు.
1: దెన్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ హేట్రెడ్.
0: కానీ ఈనాటి యువతి యువకులు తమ యొక్క వయ ప్రభావం పురస్కరించుకుని,
1: యంగ్ మెన్ అండ్ విమెన్ బికాస్ ఆఫ్ ది ఏజ్
0: ఓపికను కోల్పోతున్నారు.
1: దే లూజ్ ఆల్ పేషెన్స్.
0: క్షమను తప్పిపోతున్నారు.
1: దే హావ్ నో సెన్స్ ఆఫ్ ఫర్గివ్నెస్.
0: తద్వారానే ద్వేషము అసూయ అహంకారములు అభివృద్ధి అవుతున్నాయి.
1: Therefore, there is wide scope for jealousy, ego and hatred.
0: Prema swaroopulaina yuvati yuvakulara,
1: young men and women embodiments of love.
0: Ee naadu lokamulo ye vaidyamunakunu nivarana kaanatvanti oka rogamu andari yendu untunnadi.
1: Today in this world there is an incurable disease in everyone.
0: Kondari yendu takkuga undavachu, kondari yendu ekkuga undavachu.
1: It may be less in some and more in others.
0: Kaani quantity డిఫరెన్స్ గా ఉంటుండొచ్చు, కానీ క్వాలిటీ ఒక్కటే.
1: దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ ది ఇంటెన్సిటీ, ద క్వాంటిటీ, బట్ ద క్వాలిటీ బీయింగ్
0: ఆ రోగం ఏమిటి?
1: వాట్ ఈస్ ద డిజీజ్?
0: అది అహంకారము.
1: దట్ ఇన్క్యూరబుల్ డిసీజ్ ఈస్ ద సెన్స్ ఆఫ్ ఈగో.
0: ఈ అహంకారం అనేటువంటి రోగము ఏ వైద్యమునకు ఇది నివారణ కాదు.
1: ద డిసీజ్ ఆఫ్ ఈగో కెన్ నాట్ బి క్యూర్డ్ బై.
0: కనుకనే ఈనాడు ప్రపంచం అంతా కూడాను,
1: టుడే ఇన్ దిస్ వరల్డ్,
0: అనేక విధమైనటువంటి జబ్బులతో పీడింపబడేటువంటి ఒక రోగిగా కనిపిస్తూ ఉంటుండాలి.
1: మ్యాన్ లుక్స్ ఫుల్లీ అఫ్లిక్టెడ్ విత్ సో మెనీ డిజీజెస్.
0: అన్ని డిసీజుల కంటే కూడాను ఈ అహంకారము చాలా హీనమైనటువంటి రోగం.
1: ఆఫ్ ఆల్ ది డిసీజెస్ ఈగో ఇస్ ది వర్స్ట్ ఆఫ్ ఆల్.
0: ఈ యొక్క అహంకారం అనేటువంటిది అజ్ఞానం చేత ప్రారంభమయ్యేటువంటిది.
1: ఈగో ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
0: ఈ అజ్ఞానం అనేటువంటిది కేవలము మానవుని యొక్క అవివేకంతో ప్రారంభమయ్యేటువంటిది.
1: దిస్ ఇగ్నోరెన్స్ is due to innocence.
0: Karukula ee ajnanam anetundi povalante avidya povali.
1: In order to give up this

0: ఎన్నో
1: పోయినప్పుడే అహంకారం నిర్మూలమవుతుంది.
0: వెన్ వన్స్ యూ గెట్ అవుట్ ఆఫ్ దేని చూసి నేను అహంకారం అంటున్నావు, వై యూ ప్రైడ్ యువర్ సెల్ఫ్.
1: యువతి యువకులారా,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: దీనికి రెండు రకములైనటువంటి మార్గం ఉంటున్నవి.
0: దేర్ ఆర్ టూ పార్ట్స్ హియర్.
1: అహంకారం నిర్మూలం గావించుకోవడానికి రెండు ప్రశ్నలు మనం వేసుకోవాలి.
0: టు కిల్ ఈగో, వీ హావ్ టు పుట్ అవర్ సెల్ఫ్ టూ క్వశ్చన్స్.
1: ప్రపంచమంతా కూడా ఎంతో పెద్ద గ్లోబ్ గా కనిపిస్తుంది.
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఎ వెరీ బిగ్ గ్లోబ్.
1: ఇంత పెద్ద ప్రపంచం లోపల,
0: ఇన్ దిస్ వాస్ట్ వరల్డ్,
1: ఇండియా ఎంత చిన్నదిగా ఉంటుండాలి.
0: ఇండియా, హౌ స్మాల్ ఇట్ ఈస్.
1: ఈ ఇండియా లోపల,
0: హియర్ ఇన్ ఇండియా,
1: ఆంధ్రప్రదేశ్ ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్ ఇస్ స్టిల్ స్మాల్.
1: ఈ ఆంధ్రప్రదేశ్ లోపల,
0: ఇన్ ఆంధ్రప్రదేశ్,
1: అనంతపురం జిల్లా ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: అనంతపురం డిస్ట్రిక్ట్ ఇస్ స్టిల్ స్మాల్.
1: ఈ అనంతపురం జిల్లా లోపల,
0: ఇన్ దిస్ డిస్ట్రిక్ట్,
1: ప్రశాంతి నిలయం ఎంత చిన్నదిగా ఉంటుంది.
0: ప్రశాంతి నిలయం, హౌ స్మాల్.
1: ఈ ప్రశాంతి నిలయం లోపల,
0: ఇన్ ప్రశాంతి నిలయం,
1: నీవు ఎంతటి వాడవు.
0: వాట్ ఆర్ యూ, ఆఫ్టర్ ఆల్ వాట్ ఆర్ యూ.
1: ఇంత అల్పమైనటువంటి మానవుడు అనంతమైనటువంటి ప్రపంచాన్ని చూసి అహంకార పట్టంలో, ఇది పెద్ద అజ్ఞానమే కదా.
0: మ్యాన్ బీయింగ్ సో సింపుల్ అండ్ సో సటిల్ అండ్ లిటిల్, వై షుడ్ హీ బి ఈగోయిస్టిక్.
1: మరొక మార్గంలో మనం ఆధ్యాత్మిక రంగంలో మనం ప్రవేశించినప్పుడు,
0: ఇఫ్ యూ థింక్ స్పిరిచువల్లీ,
1: ఈశావాస్యం విదం జగత్,
0: ద హోల్ వరల్డ్ ఇస్ ఫుల్ ఆఫ్ గాడ్,
1: సర్వం కలువిదం బ్రహ్మ,
0: ఎవ్రీథింగ్ ఇస్ డివైన్,
1: ఎక్కడ చూసినా కూడా నువ్వు దైవత్వమే.
0: యూ ఫైండ్ డివినిటీ ఆల్ ఓవర్.
1: ఈశావాస్యం, అందరి ఎందు నివసించేవాడు భగవంతుడే.
0: గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీవన్
1: అనేటువంటి ఏకత్వ భావాన్ని మనం గుర్తించినప్పుడు,
0: అండ్ రికగ్నైజ్ దిస్ యూనిటీ ఆన్ డివినిటీ,
1: ఎవరిపైన నీవు గర్వపడ్డావు.
0: ఫర్ హూస్ సేక్, అందరి ఎందు
1: ఉన్నటువంటి ఒకే దివ్యమైన శక్తి,
0: ద సేమ్ డివైన్ పవర్ ఇస్ లేటెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: అనేక బల్బులంతా మనకు కనిపిస్తున్నాయి.
0: వి సీ సో మెనీ బల్బ్స్.
1: బల్బులు వేరువేరుగా ఉంటున్నాయి.
0: బల్బ్స్ ఆర్ డిఫరెంట్.
1: కానీ అన్నింటి ఎందు ఉన్న కరెంటు ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తిస్తే,
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్, ద కరెంట్ ఈస్ సేమ్ ఇన్ ఆల్ ద బల్బ్.
1: ఈ డిఫరెన్స్ మనకి ఏమాత్రమూ ఉండదు.
0: యు ఆర్ నాట్ మైండ్ఫుల్ ఆఫ్ ద డిఫరెన్సెస్.
1: కనుక ఆధ్యాత్మిక మార్గంలో అంతా ఒక్కటే అని ఏకాత్మ భావాన్ని గుర్తించాలి.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ యూ షుడ్ నో ద వన్నెస్ ఆర్ యూనిటీ.
1: వ్యవహారిక దృష్టి లోపల ఇంత ప్రపంచము నేను ఒక అల్పుడను అని గుర్తించాలి.
0: ఫ్రమ్ ది వరల్డ్ వ్యూ పాయింట్ యూ షుడ్ నో దిస్ ఇస్ ద వాస్ట్ వరల్డ్ అండ్ టైనీ క్రియేచర్.
1: అయితే ఆధ్యాత్మిక తత్వంలో అనోరణీయాన్ మహతో మహీయాన్.
0: ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెట్ స్మాలెస్ట్ టు ద స్మాల్ అండ్ ద
1: బిగ్. ఎలాంటి పరిస్థితులు సంభవించినప్పటికీ మన దివ్యత్వాన్ని మాత్రం ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ వీ షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఇమ్మనెంట్ లేటెంట్ డివినిటీ.
1: హెచ్చుకు సంపదలు వచ్చిన కానీ,
0: ద ప్రాస్పెరిటీ మే కమ్,
1: ఏనుగు గుర్రములు ఎక్కిన గాని,
0: యు మే బి రైడింగ్ ఆన్ ఎ హార్స్,
1: పిచ్చోడిని లోక్ మెచ్చిన గాని,
0: ద వరల్డ్ మే బ్లేమ్ యూ దట్ యుర్ ఎ మ్యాడ్ క్యాప్,
1: అందరూ నిన్నే మెచ్చిన గాని,
0: ఆల్ పీపుల్ మే ప్రైజ్ యూ,
1: మంచిని మరువకురా,
0: నెవర్ ఫర్గెట్ గుడ్,
1: దేవుని విడువకురా,
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఇవి రెండింటినీ మనం చక్కగా గుర్తులో పెట్టుకోవాలి.
0: రిమెంబర్ దీస్ టూ థింగ్స్ క్లియర్లీ, ఫర్మ్లీ.
1: మంచిని మర్చకూడదు,
0: నెవర్ ఫర్గెట్ గుడ్,
1: దేవుణ్ణి విడవకూడదు,
0: నెవర్ గివ్ అప్ గాడ్.
1: ఎలాంటి పరిస్థితులు ప్రాప్తించినప్పటికీ,
0: ఇట్ మే అండర్ ఎనీ సర్కమ్స్టాన్స్,
1: దీనిని సరైనటువంటి ఒక దీంతో దృఢ నిశ్చయంతో ఉండాలి.
0: యూ షుడ్ అప్ హోల్డ్ ఫర్మ్లీ.
1: అది ఈనాటి యువకుల లోపల కొంత అభివృద్ధి కావాలి.
0: This should develop among young men and women in particular.
1: ఈ ప్రపంచమునకు సరైన నాయకులు, సరైన రక్షకులు, సరైన పోషకులు ఈనాటి యువతి యువకులే.
0: For this world, the protectors and the one who will uphold the prestige of this country are young men and women alone.
1: నీ ప్రవర్తనను పవిత్రమైన ప్రవర్తనగా మార్చుకోవాలి.
0: Make your behavior sacred.
1: దైవం యొక్క ప్రేమను మీరు అనుభవించాలి.
0: Experience the love of God.
1: అది హిందూ లాషా చెప్పాడు. My life is my message ani swami cheppetundi prathi vikritam kodanu ee yokka aadarshamle.
0: That's what Indulalsha mentioned. My life is my message. Whatever swami says, they are ideals only.
1: Aadarshani manam vadalakoddu.
0: You should never give up ideals in life.
1: Kaani ee naati prapanchamulo,
0: but in today's world,
1: aashalu penchukuntunnamu.
0: We have many desires.
1: Aadarshalu marchipothunnamu.
0: We are forgetting ideals.
1: స్వార్థమును పెంచుకుంటున్నాము.
0: వర్ ఇంక్రీజింగ్ డెవలప్మెంట్
1: మర్చిపోతున్నాము.
0: అండ్ వర్ ఫర్గెటింగ్ ది స్పిరిచువాలిటీ.
1: దేహాభిమానాన్ని పెంచుకుంటున్నాము.
0: అటాచ్మెంట్ టు ద బాడీ.
1: దేశాభిమానాన్ని విస్మరిస్తున్నాము.
0: వి హావ్ ఫర్గాటెన్ ది సెన్స్ ఆఫ్ పేట్రియాటిజం.
1: ఇంకా ఏ రీతిగా మనం జీవితాన్ని గడపవచ్చు?
0: హౌ కెన్ వి లీడ్ అవర్ లైవ్స్ దెన్?
1: దేశాన్ని మరవకూడదు.
0: నెవర్ ఫర్గెట్ యువర్ కంట్రీ.
1: మర్చిదే దేహాన్నైనా మర్చు.
0: ఫర్గెటింగ్ దేశ ద కంట్రీ అమౌంటింగ్ ది ఫర్గెట్ యువర్ ఓన్ బాడీ.
1: మహర్షులు,
0: ఏన్షియంట్ సేజెస్,
1: ప్రాచీనపు మన పెద్దలు,
0: ఏన్షియంట్ ఎల్డర్,
1: ఆదర్శమైనటువంటి జీవితాన్ని అందిస్తూ వచ్చారు.
0: దే లెడ్ ఎన్ ఐడియల్ లైఫ్.
1: త్యాగానికి పట్టాభిషేకం చేశారు.
0: దే హావ్ కారోనేటెడ్ దిస్ సాక్రిఫైస్.
1: న్యాయానికి కంకణము తొడిగారు.
0: దే హావ్ డిటర్మిన్డ్ టు అప్హోల్డ్ జస్టిస్.
1: సత్యాన్ని స్వాగతం చేశారు.
0: దే హవ్ వెల్కమ్ ది ట్రూత్.
1: త్యాగాన్ని విశ్వసించారు.
0: అండ్ హవ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సాక్రిఫైస్.
1: ఇది ఆనాటి పెద్దల యొక్క ఆచరణ.
0: దాట్ వాస్ ద ప్రాక్టీస్ అమంగ్ ఎల్డర్స్ దెన్.
1: అందువల్లనే ఆనాటి పెద్దలంతా కూడా ఏ విధమైన అశాంతికి కానీ కష్టములకు కానీ గురి కాలేదు.
0: దట్స్ వై ఎల్డర్స్ నెవర్ సఫర్డ్.
1: నిరంతరం శాంతి భద్రతతో జీవిస్తూ వచ్చారు.
0: దేర్ వాస్ పీస్ అండ్ సెక్యూరిటీ ఆల్ ది టైమ్.
1: ఈనాటి మానవులు క్షణ క్షణములకు కూడా విచారం లేదు.
0: వేర్ ఇస్ ద ప్రెసెంట్ డే హ్యూమన్ సొసైటీ ఇస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
1: వై? వారి ఎందు త్యాగము లేదు.
0: బికాజ్ దే హావ్ నో సాక్రిఫైస్.
1: ధర్మము లేదు.
0: దేర్ ఇస్ నో రైచియస్నెస్.
1: సత్యము లేదు.
0: దేర్ ఇస్ నో ట్రూత్.
1: ఈ రెండూ లేనప్పుడు శాంతి ఏ రీతిగా ప్రాప్తిస్తుంది?
0: సో దీస్ థింగ్స్ హౌ డు ఎక్స్పెక్ట్ టు బి పీస్ఫుల్?
1: కనుకనే ఈనాటి యువతి యువకులంతా,
0: సో యంగ్ మెన్ అండ్ విమెన్ టుడే,
1: త్యాగానికి పట్టాభిషేకం కట్టాలి హృదయంలో.
0: దే షుడ్ కారనేట్ సాక్రిఫైస్ ఇన్ దేర్ హార్ట్స్.
1: న్యాయం అనేటువంటి కిరీటాన్ని ధరించాలి.
0: దే షుడ్ వేర్ ద క్రౌన్ ఆఫ్ జస్టిస్.
1: సత్యం అనేటువంటి యొక్క ఖడ్గమును పూనుకోవాలి.
0: దే షుడ్ బి రెడీ విత్ ద స్వోర్డ్ ఆఫ్ ట్రూత్.
1: ఇది మన సంరక్షణ కానీ దేశ సంరక్షణ కానీ ప్రధానమైనటువంటి ఆయుధములు.
0: దిస్ ఈస్ ద వెపన్రీ దట్ ప్రొటెక్ట్స్ యువర్ బాడీ అండ్ ద కంట్రీ బై అండ్ లార్జ్.
1: ఈనాడు ఇట్టి పరిస్థితులకు సరైనటువంటి ఆదర్శంగా లేకపోవడం చేతనే ప్రపంచమంతా కూడా కుళ్ళి కుమిలి కూలిపోతుండాలి.
0: బికాస్ ద అబ్సెన్స్ ఆఫ్ సచ్ ఐడియలిజం ఐడియల్స్ టుడే ద హోల్ వరల్డ్ ఇస్ పుట్ టు రూయిన్.
1: ప్రతి మానవుడు కూడా సుఖంగా ఉండినట్టు నటిస్తున్నాడే కానీ హృదయమంతా మాలిన్యంతోనే దుఃఖములతోనే కుమిలిపోతుండాలి.
0: ఎవ్రీవన్ ప్రిటెండ్స్ యాజ్ ఇఫ్ హీస్ హ్యాపీ బట్ ద హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ మిజరీ అండ్ యాంగ్జైటీ.
1: కనుక ప్రతి మానవుడు కూడాను లోపల ఉన్న ఆనందాన్ని బహిర్గతం గావించుకోవాలి.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ షుడ్ ఎక్స్ప్రెస్ ద లేటెంట్
1: హ్యాపీనెస్. ఎవరిని మనం ద్వేషించరాదు.
0: వి షుడ్ నాట్ హేట్ ఎనీబడీ.
1: దైవాన్ని ప్రేమించాలి.
0: వి షుడ్ లవ్ గాడ్.
1: దైవాన్ని ప్రేమించినప్పుడు ఇతరులపైన ద్వేషం అనేది ఏనాటి రాదు.
0: ఇఫ్ యు హావ్ లవ్ ఫర్ గాడ్ యు విల్ నెవర్ హేట్ ఎనీబడీ.
1: కనుక
0: సో
1: యువతి యువకులు,
0: యంగ్ మెన్ అండ్ విమెన్,
1: ఏ విధమైనటువంటి జీవితాన్ని గడపాలని,
0: ద సార్ట్ ఆఫ్ లైఫ్ దే వాంట్ టు లీడ్,
1: వారి యొక్క జీవితం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటని,
0: దే షుడ్ నో ద పర్పస్ ఆఫ్ లైఫ్,
1: తాము గుర్తించడానికి పూనుకోవాలి.
0: దే షుడ్ డిటర్మిన్ టు నో దీస్ థింగ్స్.
1: హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని కడిగి వేయండి.
0: దే షుడ్ క్లియర్ క్లెన్స్ ది ఇన్నర్ పొల్యూషన్ ఇన్ ద హార్ట్.
1: అప్పుడే ఈ పాత్రలో ఏమైనా నింపుకోవచ్చు.
0: దెన్ యూ కెన్ ఫిల్ దిస్ టంబ్లర్ ఆఫ్ ద హార్ట్.
1: ఏమి లేని పాత్రనైనా ఏమైనా నింపుకోవచ్చు.
0: ఇఫ్ ది టంబ్లర్ ఇస్ ఎంప్టీ యూ కెన్ ఫిల్ ఇట్ అప్ విత్ ఎనీథింగ్ యూ వాంట్.
1: ఏమేమో నిండి ఉన్నా తలబుర్రది ఖాళీ అగునా?
0: And that head which is fully stuffed with all the dirt, can you fill it up with anything? Unless the head is empty, you can never fill it up with the spirituality.
1: So we should empty
0: our head by removing, by giving up all the vices and wicked thinking.
1: నిర్మలమైన చిత్తమును,
0: pure heart,
1: నిస్వార్థమైన చేతిని మనం అనుభవించాలి.
0: అండ్ దెన్ సెల్ఫ్లెస్ సర్వీస్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్.
1: మనం ఎక్కడ ఉండినప్పటికీ ఒక సర్వీస్ సర్వీస్ సర్వీస్ సేవగా మనం భావించాలి.
0: యూ మే బి ఎనీవేర్ టేక్ టు సర్వీస్.
1: దానిని హ్యాండ్స్ ఇన్ ది సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
0: దట్స్ వాట్ భగవాన్ సెడ్, హ్యాండ్స్ ఇన్ సొసైటీ హెడ్ ఇన్ ది ఫారెస్ట్.
1: అదే రియల్ రెస్ట్.
0: దట్ ఈస్ ద రియల్ రెస్ట్.
1: కనుక మనము ఏ సేవలో పాల్గొన్నప్పటికీ,
0: ఎనీ సర్వీస్ యూ మే డూ,
1: ఈ హృదయంలో కానీ తల లోపల కానీ ఏ విధమైనటువంటి విచారానికి అవకాశం అందించకూడదు.
0: యూ షుడ్ నెవర్ ఫిల్ యువర్ హార్ట్ ఆర్ ద మైండ్ విత్ దీస్ వరీస్ అండ్ ట్రివియాలిటీస్.
1: కనుక
0: సో
1: అచంచలమైనటువంటి బుద్ధిని,
0: విత్ అన్వేవరింగ్ మైండ్,
1: నిశ్చలమైనటువంటి దృష్టిని,
0: విత్ స్టడీ విజన్,
1: ఈనాటి నుంచి మనం పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ ఫ్రమ్ టుడే.
1: అప్పుడే దివ్యత్వమైనటువంటి ఈ ప్రపంచంలో దైవత్వంగా రూపొందుతుంది.
0: దెన్ ఓన్లీ ది డివినిటీ విల్ ఎక్స్ప్రెస్.
1: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
0: The knower of the Brahman becomes Brahman in turn.
1: నీవు దైవ భావమును పొందినప్పుడు నీవు దైవంగానే మారుతావు.
0: Then once you entertain divine thoughts, you become divine.
1: నీవు కేవలం మృగ భావాన్ని అంతా పెట్టుకోవటం వల్ల నీవు మృగంగానే మారిపోతావు.
0: With animal thoughts, you become animal. All the thoughts and the vices and wicked thinking and maneuvering today does not speak of any human nature.
1: అన్ని దేశముల వారికి కూడాను అందులో భారతదేశం వారికి మరింత బాగా అనుభవము.
0: People of all countries and people of Bharat in particular, they know this.
1: రామాయణమునందు మహాగొప్ప విద్యావంతుడు రావణాసురుడు.
0: ఇన్ ద సీక్రెట్ ఎపిక్ రామాయణ, రావణ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: అంతటి విద్యావంతుడే రాముడు కూడాను.
0: రామ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్ హైలీ.
1: ఈనాడు విద్యను చదువుతున్నాం మనము.
0: టుడే వీ థింక్ ఆఫ్ దిస్ స్టడీ ఎడ్యుకేషన్.
1: కానీ ఇరువురు కూడా విద్యను అభ్యసిస్తూనే ఉన్నారు.
0: బోత్ ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్.
1: మంచివాడు చదువుతున్నాడు, చెడ్డవాడు చదువుతున్నాడు.
0: ద గుడ్ అండ్ బ్యాడ్ స్టడీ ఈక్వలే.
1: కానీ ఇక్కడ రెండు విధమైనటువంటి విషయాలు మనం విచారించాలి.
0: హియర్ వీ షుడ్ నో టూ
1: ఆస్పెక్ట్స్. నేను గొప్పవాడు కావాలని కొంతమంది ఆశిస్తుంటారు.
0: సమ్ వాంట్ టు బికమ్ గ్రేట్.
1: నేను మంచివాడు కావాలని మరికొంతమంది వాదిస్తుంటారు.
0: సమ్ వాంట్ టు బికమ్ గుడ్.
1: ఈ మంచికి గొప్పకు ఉండినటువంటి డిఫరెన్స్ ఏమిటి?
0: వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్?
1: మంచివానికి గొప్పవానికి చాలా వ్యత్యాసం ఉంటుంది.
0: దిస్ వైట్ గల్ఫ్ బిట్వీన్ ద గుడ్ అండ్
1: గ్రేట్. తల్లిదండ్రులు కూడా మా కుమారుడు గొప్పవాడు కావాలి అనుకుంటారు.
0: ఆల్ పేరెంట్స్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బి గ్రేట్.
1: ఎంతో గొప్ప కావాలి.
0: ఇన్ వాట్ ఆస్పెక్ట్?
1: వారికి తెలియదు.
0: దే డోంట్ నో.
1: ఏదో గొప్ప చదువు చదవాలి, గొప్ప ఉద్యోగం చేయాలి, గొప్ప ధనమును సంపాదించాలి, ఇది గొప్పతనం అని భావిస్తున్నారు.
0: పేరెంట్స్ కన్సిడర్ దట్ ఎడ్యుకేషన్ అండ్ ఆక్యుపైయింగ్ హై పొజిషన్స్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ గ్రేట్నెస్.
1: కానీ మంచివాడు కావాలని ఆశించడంలో ఏది మంచిది?
0: ఇఫ్ యూ వాంట్ టు బి గుడ్, వాట్ ఈస్ దట్స్ రియలీ గుడ్?
1: కానీ ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: నో వన్ ఈస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
1: నారాయణుని యందు నరుణ్ణి దర్శించినటువంటి వాడు గొప్పవాడు.
0: The one who finds the human nature and the human quality in the divinity and vice versa is the noblest.
1: నరుని యందు నారాయణుని దర్శించినటువంటి వాడు మంచివాడు.
0: And the one who feels, sees the divinity in man is good man.
1: కనుకనే నరుని యందు నారాయణుని దర్శించేస్తే అది మంచితనం.
0: So it is a sign of goodness to see God in a human being.
1: నారాయణుని యందు కూడాను నరుని దర్శించిన వాడు గొప్పవాడు అనుకోవచ్చు.
0: You may consider great if he sees man in God.
1: మంచితనం లేకుండా గొప్పతనం ఉండి ప్రయోజనం లేదు.
0: వితౌట్ గుడ్నెస్ దేర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎనీ గ్రేట్నెస్.
1: కాబట్టి మంచితనమే మనం సంపాదించాలి, కానీ గొప్పతనం మనకు అక్కర్లేదు.
0: సో యూ మస్ట్ బి గుడ్ ఫస్ట్, నథింగ్ టు డూ విత్ గ్రేట్నెస్.
1: ఈనాడు ఎంతమందో గొప్పవారంతా ఉన్నారు.
0: దేర్ ఆర్ మెనీ గ్రేట్ పీపుల్.
1: వారి వల్ల దేశంలో కలిగినటువంటి ఒక ఉపయోగం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ టు దిస్ కంట్రీ?
1: కనుకని రావణుడు చదివాడు.
0: రావణ వాజ్ ఎడ్యుకేటెడ్.
1: రామును చదివాడు.
0: రామ ఆల్సో.
1: కానీ
0: బట్
1: ఇందులో మంచివాడు రాముడు, గొప్పవాడు రావణుడు.
0: Rama is good, Ravana is great.
1: Great. Aithe ee vidhanga great.
0: In what
1: goppa tapasya chesadu?
0: He did penance.
1: Kaani chadivina chadivunu thanu jeerninchukoledu.
0: He could not digest, assimilate all the knowledge that he acquired.
1: Ee jeerninchukolekapovatam cheta,
0: as he could not assimilate,
1: ajeerna rogam athaniki prarambhamayindi.
0: He suffered from indigestion.
1: Ee ajeerna rogame ajnanamu.
0: This indigestion is ignorance.
1: Ee ajnanam nundi aarambhamainatunte ee durgunamulu.
0: Because of the ignorance, the other vices follow.
1: తన వాంఛనను తాను నిర్మూలం గావించుకోలేక
0: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్ డిజైర్.
1: వంశమునే నాశనం చేసుకున్నాడు.
0: హి హస్ రూయిన్డ్ ది ఎంటైర్ క్లాన్.
1: తలంపులను తాను అరికట్టుకోలేక
0: హి కుడ్ నాట్ కంట్రోల్ హిస్.
1: తన తమ్ముడినే చంపుకున్నాడు.
0: హి వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ హిస్ బ్రదర్స్.
1: కోరికలను అదుపులో పెట్టుకోలేక
0: హి కుడ్ నాట్ కంట్రోల్
1: హిస్. కొడుకును కూడా చంపుకున్నాడు.
0: అండ్ హి వాస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది డెత్ ఆఫ్ హిస్ సన్.
1: రాగమును అదుపులో పెట్టుకోలేక రాజ్యాన్నంతా భస్మం చేసుకున్నాడు.
0: బికాజ్ హి కుడ్ నాట్ కంట్రోల్ రాగా ది అటాచ్మెంట్ హి లాస్ట్ రాజ్యా ద కింగ్డమ్.
1: ఈ కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్ బిహైండ్ ఇట్?
1: కనుకనే ఈ చదువుకున్నటువంటి వాడైనప్పటికీ ఇతనిలో దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలు ఈ విధంగా ఉంటున్నాయి.
0: దో హీ ఈజ్ హైలీ ఎడ్యుకేటెడ్ హీ హ్యాస్ ఇన్ హిమ్ ఆల్ బ్యాడ్ థాట్స్, బ్యాడ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్.
1: రాగములే లేకపోతే రాక్షసులే నశించి ఉండరు.
0: హ్యాడ్ దెర్ బీన్ నో అటాచ్మెంట్ వంశమే
1: నాశనం చేసుకుని ఉండడు.
0: హ్యాడ్ దెర్ బీన్ నో డిజైర్ అట్ ఆల్ ద క్లాన్ వుడ్ నాట్ హ్యావ్ బీన్ లాస్ట్.
1: ఈ తలంపులే తనలో లేకుండా ఉంటుంటే తమ్ముడను కూడా చంపుకొని ఉండడు.
0: హ్యాడ్ దెర్ బీన్ నో థాట్స్ అట్ ఆల్ ద బ్రదర్స్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్.
1: ఈ కోరికని రావణంలో లేకపోతే కొడుకులను చంపుకుని ఉండడు.
0: హ్యాడ్ దేర్ నాట్ బీన్ డిజైర్ ద సన్స్ వుడ్ నాట్ హ్యావ్ డైడ్.
1: కనుకనే ఈ కోరికలు, రాగములు, తలంపులే మానవుని ఇంత రాక్షసునిగా రూపొందింపజేస్తుంది.
0: దేర్ఫోర్ మ్యాన్ బికమ్స్ ఎ డెమన్ బికాస్ ఆఫ్ ద డిజైర్, అటాచ్మెంట్ అండ్ థాట్.
1: కనుక ఉండవలసింది ఒక కోరిక.
0: We should have only one desire.
1: అదే దైవ ప్రీతి.
0: That is love of God.
1: అదే పాప భీతి.
0: That is the fear of sin.
1: ఈ రెండింటిని మనం చక్కగా తీసుకుంటే ఎంతటి గొప్పవారైనా కూడా కావచ్చును.
0: With these two, you can become very great.
1: కానీ రాముడు సత్యానికి అంకితమయ్యాడు.
0: బట్ రామ డెడికేటెడ్ హిమ్
1: ధర్మానికి అంకితమైపోయాడు.
0: హిస్ డెడికేటెడ్ టు ధర్మ.
1: సత్యం వద, ధర్మం చర.
0: స్పీక్ ట్రూత్, ఫాలో ధర్మ.
1: సత్యాన్ని చెప్తూ వచ్చాడు.
0: హి స్టార్టెడ్ స్పీకింగ్.
1: ధర్మాన్ని అనుసరిస్తూ వచ్చాడు.
0: హి ఫాలోడ్ ధర్మ.
1: అందువల్లనే అతను గొప్పవాడై కాకుండా మంచివాడిగా అయ్యాడు.
0: దేర్ఫోర్ హి హస్ బికమ్ గుడ్.
1: ఎన్ని వేల సంవత్సరాలు జరిగినప్పటికీ ఇప్పటికి కూడాను రామ అంటే గౌరవాన్ని అందుకోగలుగుతున్నాడు.
0: థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాస్ బై, yet Rama is respected today.
1: Manavuni endukodanu madhavatvanni chupinchadu Ramudu.
0: Rama has shown the divinity in a human being.
1: Daivam manusha roopena.
0: God comes in human form.
1: Adi manchitanam.
0: That is goodness.
1: దేవుళ్ళు నరుణ్ణి చూడటము అది గొప్పతనం కాదు.
0: టు సీ మ్యాన్ ఇన్ గాడ్, నథింగ్ గ్రేట్ అబౌట్ ఇట్.
1: అది నీ యొక్క వాంఛ.
0: దట్ యువర్ డిజైర్.
1: నీ యొక్క ఇమాజినేషన్.
0: దట్ యువర్ ఇమాజినేషన్.
1: రిఫ్లెక్షన్.
0: దట్ యువర్
1: రియాక్షన్.
0: దట్ యువర్ రియాక్షన్.
1: యువర్ రీసౌండ్.
0: దట్ యువర్ రీసౌండ్.
1: నీవు మానవుడిగా ఉంటున్నావు, అతన్ని మానవుడిగా తెలుసుకున్నావు.
0: బికాజ్ యు ఆర్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
1: దైవంలో మానవుడిగా
0: ఉంటున్నావు.
1: నీ గొప్పతనం ఏమిటి?
0: వాట్ ఈస్ గ్రేట్నెస్ ఇన్ సీయింగ్ హ్యూమన్ ఇన్ ద డివైన్?
1: కాదు కాదు, మానవుని ఎందుకు నువ్వు దైవాన్ని చూడాలి?
0: యూ షుడ్ సీ గాడ్ ఇన్ మ్యాన్.
1: అది మంచితనం.
0: దట్ ఈస్ గుడ్నెస్.
1: కనుక మంచితనంకు గొప్పతనంకు ఉండినటువంటి ఒక వ్యత్యాసాన్ని మనం చక్కగా గుర్తించుకోవాలి.
0: వీ షుడ్ నో క్లియర్లీ ది డిఫరెన్స్ బిట్వీన్ గుడ్నెస్ అండ్ గ్రేట్నెస్.
1: మనము మంచివారు కావాలే కానీ గొప్పవారు కానక్కర్లేదు.
0: వీ షుడ్ బి గుడ్ అండ్ నాట్ గ్రేట్.
1: ఏమిటి గొప్పవారు?
0: వాట్ ఈస్ దట్?
1: గొప్ప ధనం ఉండవచ్చును, గొప్ప విద్య ఉండవచ్చును, గొప్ప బలం ఉండవచ్చును,
0: స్ట్రాంగ్
1: కానీ గొప్ప సైన్యం ఉండవచ్చును, గొప్ప అధికారం ఉండవచ్చును,
0: పొజిషన్
1: కానీ ఇది ఎంతవరకు?
0: హౌ లాంగ్ దే లాస్ట్?
1: నీకు ఆ అధికారం ఉండినంత వరకు
0: దే లాస్ట్ అంటిల్ యు ఆర్ ఇన్ పొజిషన్.
1: ఎవరు కూడా ఇంటిలో వారు కూడా నిన్ను గౌరవించరు.
0: లేటర్ ఈవెన్ హౌస్ పీపుల్ దే ఆర్ రెసిడెంట్.
1: ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ గా ఉంటుండి,
0: వన్ మే బి ప్రైమ్ మినిస్టర్,
1: ఆ పదవి ఉండినంత వరకు అనేక మంది అతని ఇంటి చుట్టూ తిరుగుతారు.
0: సో లాంగ్ హీస్ ఇన్ పొజిషన్ పీపుల్ విల్ గో రౌండ్ హిస్ రెసిడెన్స్.
1: ఆ పదవి నుండి రిటైర్ అయిపోయిన తక్షణమే
0: ద మూమెంట్ హీ రిటైర్
1: రిక్షా వాడు కూడా అమ్మ డబ్బు ఇచ్చేసేయండి అంటారు.
0: ఈవెన్ రిక్షా ఫెలో డిమాండ్ మనీ,
1: గౌరవించడు,
0: నో వన్ విల్ రెస్పెక్ట్ హిమ్.
1: ఇది ఆ గొప్పతనం.
0: ఇస్ దిస్ సైన్ ఆఫ్
1: ఈ గొప్పతనం అనేటువంటి నేడు ఉంటుంది, రేపు పోతుంది.
0: ద గ్రేట్నెస్ ఇస్ దిస్ సార్ట్ మేడ్
1: కానీ మంచితనం అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
0: బట్ గుడ్నెస్ ఇస్ పర్మనెంట్.
1: అందువల్లనే
0: సో
1: మంచికి మనం జీవితాన్ని అంకితం చేయాలి.
0: వి షుడ్ డెడికేట్ అవర్ లైఫ్స్ టు బి గుడ్.
1: మంచితనం అంటే ఏమిటి?
0: వాట్ ఇస్ గుడ్నెస్?
1: ధర్మంగా ఉండటము,
0: టు బి రైట్,
1: న్యాయంగా జీవించటము,
0: ఫుల్ ఆఫ్ జస్టిస్,
1: కేవలం అందరినీ ప్రేమించటము,
0: టు లవ్ ఆల్,
1: దైవత్వాన్ని మనం విశ్వసించటము,
0: హావ్ ఫెయిత్ ఇన్ గాడ్,
1: దీనులను ప్రేమించటము,
0: లవ్ పీపుల్,
1: దిక్కులేని వారిని ఆదరించటము,
0: రెండర్ సర్వీస్ టు
1: మంచితనం యొక్క
0: హోల్ ఆన్. దీస్ ఆర్ ద క్వాలిటీస్ ఆఫ్ గుడ్నెస్.
1: కనుకనే ఈనాడు మంచి గుణములు, మంచి పవిత్రమైన చర్యలను మనం అభివృద్ధి పరచుకోవాలి.
0: వి షుడ్ డెవలప్ all good feelings, good actions and sacred thoughts.
1: Yuvati yuvakulara,
0: young men and women,
1: ee naadu prarambhotsavam jarigindi kanukane,
0: today is inaugural session.
1: Ee naadu kevalam oka master plan maadri ee vidhanga undali etta undali anukunte maatrame ee naadu vicharinchukundam.
0: We have only understood the master plan today this morning.
1: Munmundu
0: in future
1: meeru cheyavalsinatundi oka baadhyatalu, కర్తవ్యాలు, కర్మలు, ఆచరణలు ఏ విధంగా ఉండాలి అనేటువంటి ముచ్చటించుకుందాం.
0: యూ షుడ్ డిస్కస్ ఇన్ ఫుల్ యువర్ యాక్షన్ ప్లాన్, ద ఫ్యూచర్ యాక్టివిటీస్.
1: అన్నింటికి ప్రధానమైనటువంటిది,
0: మోస్ట్ ఇంపార్టెంట్,
1: ఆధ్యాత్మిక మార్గంలో
0: ఇన్ స్పిరిచువల్ పాత్
1: నామస్మరణే.
0: యూ షుడ్ చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
1: భగవంతుని యొక్క నామం చేతనే నామినికులను పొందవచ్చును.
0: బై సింగింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ యూ కెన్ ఎంజాయ్ గాడ్.
1: కనుక నామస్మరణను మనము ఆ విధంగా పెంచుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ సింగ్ హిస్ గ్లోరీ.
1: ఆ నామస్మరణ కూడా ప్రేమతో పెంచాలి.
0: వీ షుడ్ డెవలప్ ఇట్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ లవ్.
1: ప్రేమ ముదిత మనసే కో

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, స్టూడెంట్స్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్, సర్వం కల్విదం బ్రహ్మ, విశ్వం విష్ణు స్వరూపం, ది ఎంటైర్ యూనివర్స్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ విష్ణు అండ్ గాడ్ ఈజ్ ఫౌండ్ ఎవ్రీవేర్. భాస్కర బింబే దీప్తం దైవం, సూర్యుని యొక్క కిరణముల యొక్క ముందు ప్రకాశించేటువంటి వాడు, ప్రకటించేటువంటి వాడు దైవమే.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ షైన్స్ అండ్ డిక్లర్స్ హిమ్సెల్ఫ్ ఇన్ ద రేస్ ఆఫ్ సన్.
0: లోచన మధ్య సుప్తం దైవం, ప్రతి మానవుని యొక్క నేత్రముల మధ్య జగత్తును చూపించి ప్రకటింపజేసి వికసింపజేసి ప్రకాశింపజేసేటువంటి వాడు దైవం.
1: గాడ్ ఈజ్ ద వన్ హూ మేక్స్ ద ఐ ఫంక్షన్ అండ్ సీ అండ్ ఎంజాయ్ ది మేనిఫెస్టెడ్ ఫార్మ్ ఆఫ్ గాడ్ అండ్ దట్ ఈస్ ద వరల్డ్.
0: చితకర మండల గుప్తం దైవం, చంద్రుని మధ్య ఉన్నటువంటి యొక్క చల్లదనము, తెల్లదనము, లోక శాంతిని అందించేటువంటి యొక్క దివ్యత్వము దైవమే.
1: ద కూల్నెస్, ద వైట్నెస్ అండ్ ద ఇమెన్స్ పీస్ విచ్ మూన్ కన్ఫర్స్ ఆన్ ద వరల్డ్ ఈజ్ ఆల్సో గాడ్.
0: త్రిగుణిత భవన వ్యాప్తం దైవం, త్రికాలాత్మకమైనటువంటి ఈ జగత్తునందు, త్రిమూర్తాత్మకమైనటువంటి ఈ జగత్తునందు త్రిగుణ స్వరూపములో ప్రకటించేటువంటి యొక్క దివ్యత్వం భగవంతమే.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ టైమ్స్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ త్రీ మూర్తిస్ ట్రినిటీ, ఇట్ ఈస్ గాడ్ హూ ఎక్స్ప్రెసెస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ త్రీ క్వాలిటీస్.
0: ప్రకృతి యొక్క చిత్రము మహావిచిత్రము.
1: ద నేచర్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ రాదర్ వండర్ఫుల్.
0: ఎవ్వరూ దీనిని గుర్తించలేరు.
1: నో వన్ క్యాన్ రియలైజ్ దిస్.
0: ముంచిన, తేల్చిన, అనుగ్రహించిన, ఆగ్రహించిన ప్రకృతి.
1: ఇట్ ఈస్ ది నేచర్ విచ్ కెన్ గివ్ యూ కన్ఫర్ ఆన్ యూ గ్రేస్ or which can show its own anger, which can confer everything on the man.
0: Jeeva koti paina adhipathyam prakruti di.
1: Nature exercises its own mastery over man.
0: Ee prakruti trigunatmakamainatundi.
1: This nature and creation consists of three qualities.
0: Ee trigunatmakamainatundi prapanchame త్రిమూర్తి స్వరూపం.
1: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ త్రీ క్వాలిటీస్ ఈజ్ ఆల్సో ది ఫార్మ్ ఆఫ్ ట్రినిటీ.
0: ఇవి ఏ సృష్టి స్థితి లయమునకు త్రిగుణములే మూల కారణం.
1: ఫర్ ది క్రియేషన్ సస్టెనెన్స్ అండ్ డిజల్యూషన్ ఇట్ ఈస్ దీస్ త్రీ క్వాలిటీస్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: త్రిగుణముల యొక్క స్వరూప స్వభావాలతో
1: the form and the nature of these three qualities,
0: vishesha vikaralato
1: the special features and the way that they function,
0: sarasa sallapalato
1: the joy and the sorrow they are capable of conferring,
0: lokarana prakashinchetuntadi prakatimpa chesetuntadi trigunamle.
1: It is these three very qualities which fill the world with all these things and which make the creation express itself in all this variety.
0: Manavudu digga jeevitam kosam kaadu aashinchavalasindi, divya jeevitam kosam aashinchali.
1: What man should aspire for is not for a long life but for divine life.
0: Divyamainatunte ee prakruti yandu divyamainatunte manavattamu divyattanni pondatame pradhana kartavyam.
1: The most important duty of humanity is to see that they become divine as they are living in the divine nature.
2: సృష్టి యొక్క రహస్యము సృష్టికర్తకు తప్ప అన్యులకు అర్థం కాదు.
1: ద సీక్రెట్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ నోన్ టు ద క్రియేటర్ అలోన్ టు నన్ ఎల్స్.
2: సృష్టి యొక్క రహస్యమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి వారే ఈ సైంటిస్ట్.
1: ద సైంటిస్ట్ ఆర్ దోస్ హూ ట్రై టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ నేచర్.
2: ఈ సృష్టి యొక్క రహస్యమును కూడాను పరిపూర్ణంగా ఎవరు కూడాను గుర్తించలేరు.
1: నో పర్సన్ వుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ నేచర్ ఇన్ ఆల్ ఇట్స్ ఫుల్నెస్.
2: ఈ వైజ్ఞానమునందు ఈనాటి పరిశోధన రేపటికి పాతదైపోతుంది.
1: ఇన్ సైన్స్ టుడేస్ రీసెర్చ్ బికమ్స్ అవుట్ డేటెడ్ టుమారో.
2: రేపటి దినం యొక్క పరిశీలన ఎల్లుండికి పాతదైపోతుంది.
1: అండ్ టుమారోస్ రీసెర్చ్ గెట్ ఎక్స్ప్లోడెడ్.
2: కానీ ఈ వైజ్ఞానిక వ్యక్తి యందు పాతదంతా రోతదిగా భావించుకుంటూ పోతుంటాడు.
1: ఇన్ ద సైన్స్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓల్డ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్.
2: కనుక సృష్టి అంతయు కూడాను కేవలము క్షణ క్షణములకు మార్పు చెందినటువంటిది.
1: సృష్టి ది క్రియేషన్ అండర్ గోస్ కంటిన్యూస్ చేంజ్.
2: ఇది నిత్యమైనది సత్యమైనటువంటిది కాదు.
1: దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అండ్ దిస్ ఇస్ నాట్ ఎటర్నల్.
2: నిత్య సత్య నిర్మలమైనటువంటి యొక్క తత్వము సృష్టికర్తనే.
1: ఇట్ ఈస్ ది క్రియేటర్ హూ ఈస్ పర్మనెంట్ హూ ఈస్ ఎటర్నల్ అండ్ హూ ఈస్ ట్రూత్.
2: సృష్టికర్తని పరిశీలన చేసి పరిశోధన చేసి సృష్టికర్తను పొందేటువంటిదే ఆధ్యాత్మిక మార్గం.
1: స్పిరిచువాలిటీ ఈజ్ దట్ పాత్ విచ్ మేక్స్ యూ ఫస్ట్ ఇన్వెస్టిగేట్ ఇన్ టు ద క్రియేటర్ అండ్ అండర్స్టాండ్ క్రియేటర్ అండ్ దెన్ గో ఫర్ క్రియేషన్.
2: ఈ చరాచర ప్రపంచమంతా కూడాను కేవలం త్రిగుణాత్మకమై ఉన్నటువంటిది.
1: ద ఎంటైర్ వరల్డ్ మూవింగ్ అండ్ అన్మూవింగ్ కన్సిస్ట్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలోన్.
2: కనుక గుణాతీతమైనటువంటి తత్వాన్ని గుర్తించేటువంటి వ్యక్తిత్వమే నిజమైనటువంటి మానవత్వం.
1: ద రియల్ హ్యుమానిటీ కన్సిస్ట్ ఆఫ్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ ది ట్రాన్సెండెంటల్ ట్రూత్ రాదర్ దాన్ ద ట్రూత్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు ది చేంజెస్.
2: భగవంతుడు ఆత్మస్వరూపుడు.
1: గాడ్ ఈజ్ ది వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ఆత్మ.
2: సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ అని బ్రహ్మమన్నా సత్యమన్నా అనంతమన్నా ఆత్మ అన్నా భగవంతుడన్నా దేవుడన్నా ఇవి అన్ని కేవలము ఒక్క పదం యొక్క పర్యాయములే.
1: ట్రూత్ విజ్డమ్ ఇన్ఫినిటీ డివినిటీ ఆల్ దీస్ ఆర్ ఆల్ సినోనిమ్స్.
2: కనుక మొట్టమొదట ఆత్మ నుండి పంచభూతములు ఆవిర్భవించాయి.
1: ఫైవ్ ఎలిమెంట్స్ హావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ ఆత్మ.
2: అయితే పంచభూతముల యందు పంచతత్వముల యొక్క తత్వాన్ని ఇముడ్చుకుని ఉంటున్నాయి.
1: దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ హ్యావ్ ఇంబెడెడ్ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ద ఫైవ్ ఇంపార్టెంట్ ప్రిన్సిపుల్స్.
2: ఈ పంచభూతముల నుండి కూడాను పంచీకృతము ఆరంభమైంది.
1: పంచీకృత హ్యాస్ ఎమనేటెడ్ ఫ్రమ్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
2: ఈ పంచీకృత భావము నుండి ఆవిర్భవించినటువంటివే ఈ త్రిగుణములు.
1: దీస్ త్రీ క్వాలిటీస్ హ్యావ్ టేకన్ దేర్ బర్త్ ఫ్రమ్ దిస్ పంచీకృత.
2: ఈ త్రిగుణముల యొక్క ఆకారమే ఈ విశ్వము.
1: దిస్ వరల్డ్ ఈస్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్.
2: ఈ విశ్వమునందు సత్వ రజో తమో గుణములు అనేటువంటి త్రిగుణాత్మక స్వరూపము నిండి ఉంటున్నది.
1: దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ త్రీ క్వాలిటీస్ అలూన్ సత్వ రజ అండ్ తమో.
2: ఈ సత్వ సృష్టి యొక్క రహస్యాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ వీ షుడ్ అండర్స్టాండ్ ది క్వాలిటీ ఆఫ్ సత్వ.
2: సత్వ సృష్టి యొక్క సమస్తి యొక్క సత్యాంశమే అంతఃకరణ.
1: అంతఃకరణ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ ది కలెక్టివిటీ ఆఫ్ ది క్రియేషన్.
2: పంచభూతముల యొక్క సమష్టి సత్వాంశమే ఈ అంతఃకరణ.
1: దిస్ అంతఃకరణ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సత్వ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
2: అయితే ఈ ఆకాశము నుండి కూడాను సప్త సృష్టి అయినటువంటి యొక్క ఇది వ్యష్టి సత్తాన్ని అనుభవిస్తూ వచ్చింది.
1: ఫ్రమ్ దిస్ ఈథర్ స్కై వాట్ హాజ్ ఎమినేటెడ్ యాజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రియేషన్ హ్యాస్ ఎంజాయ్డ్ ఆల్వేస్ దిస్ సత్వ క్వాలిటీ ఇట్సెల్ఫ్.
2: ఈ పంచభూతముల్లో ఆకాశము మొదటిది.
1: అమంగ్ ద 5 ఎలిమెంట్స్ ఈథర్ ఇస్ ద ఫస్ట్ వన్.
2: ఈ ఆకాశం యొక్క వ్యష్టితత్వం నుండి కూడాను శుద్ధ సత్వం అనేటువంటి యొక్క అంశం ఒకటి బయలుదేరింది.
1: ఎ ప్యూర్ సత్వ హ్యాస్ ఎమినేటెడ్ ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఆకాశ ఆర్ స్కై.
2: ఇదియే మానవ ఆకారమునకు ప్రథమ స్థానం.
1: దిస్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద హ్యూమన్ ఫార్మ్స్ ఇన్ ది వెరీ
2: మానవత్వమునకు ఈ విధమైన అంశముల యొక్క ప్రభావము ప్రసక్తి పరిపూర్ణతను ప్రారంభం కావటం.
1: ది ఫుల్నెస్ అండ్ ది సీక్రెట్నెస్ ఆఫ్ ది హ్యూమన్ ఆస్పెక్ట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ దిస్ అలోన్.
2: కనుక ఆకాశం యొక్క వ్యష్టి సత్వము నుండి కూడాను చెవి అనేటువంటిది పుట్టింది.
1: ఫ్రమ్ ద ఇండివిజువల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఈథర్ అండ్ ఫ్రమ్ సత్వ ది శరీర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్. ద ఇయర్ హ్యాస్ టేకన్ ఇట్స్ బర్త్.
2: ఇంకా రెండవదైనటువంటిది గాలి. ఇది రెండవ భూతము పంచభూతముల్లో.
1: ద సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్.
2: ఈ గాలి నుండి వ్యష్టిసత్వమైనటువంటి యొక్క అంశమే చర్మము.
1: ద ఇండివిజువలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎయిర్ ఈజ్ ద స్కిన్.
2: మూడవదైన అగ్ని.
1: ద థర్డ్
2: అగ్ని యొక్క వ్యష్టి సత్వాంశమే కన్ను.
1: ది ఇండివిజువలైజ్డ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ద ఫైర్ ఈజ్ ది ఐ.
2: నాలుగవదైనటువంటి యొక్క నీరు. దీని వ్యష్టి యొక్క సత్వాంశమే నాలుక.
1: ది సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇండివిజువలైజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్ ఈజ్ ద టంగ్.
2: ఐదవదైనటువంటి యొక్క భూతము కేవలము ప్రకృతి.
1: ద ఫిఫ్త్ ఎలిమెంట్ ఈజ్ ప్రకృతి నేచర్.
2: ప్రకృతి యొక్క వ్యష్టి సత్వాంశమే ముక్కు.
1: ది ఇండివిజువలైజ్ సాత్విక్ ఆస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఈజ్ ద నోస్.
2: కనుక శబ్ద స్పర్శ రూప రస గంధములు అనేటువంటి యొక్క ఈ ఎలిమెంట్స్ భూతములు ఈ యొక్క ప్రథమం నందు సాత్వికమైనటువంటి యొక్క శుద్ధ సత్వం నుంచి ఆరంభమైనాయి.
1: దీస్ 5 ఆస్పెక్ట్స్ ద సౌండ్ ద టచ్ ది టేస్ట్ ద స్మెల్ అండ్ ది
2: అయితే
1: ఆల్ దీస్ హావ్ కమ్.
2: ఒక్కొక్క భూతమునకు వ్యష్టి భూతము కనుక ఆ వ్యష్టి నుండి ఆవిర్భవించినటువంటి ఈ అంగములు ఒక్కొక్క పనికి మాత్రమే ఉపయోగించుకోవడానికి వీలవుతుంది.
1: ఇన్ ఇండివిజువల్ దేర్ ఆర్ దీస్ 5 సెన్సెస్. ఈచ్ సెన్స్ కెన్ బి యూస్డ్ ఫర్ ఎ స్పెసిఫిక్ పర్పస్.
2: ఆకాశం యొక్క గుణము శబ్దము.
1: ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ether is sound.
2: శబ్దమునకు చిహ్నము చెవి.
1: ది సింబల్ విచ్ ఇస్ అసోసియేటెడ్ ఆర్
2: చెవి కేవలము వినుట మాత్రమే తప్ప అన్యము ఎరుగదు.
1: ద సెన్స్ మెంట్ ఫార్ హియరింగ్ ది సౌండ్ ఈజ్ హియర్. దిస్ కెన్ హియర్ అలోన్ అండ్ నథింగ్ ఎల్స్ కెన్ బి డన్ బై దాట్.
2: అదే విధముగానే రెండవ భూతమైనటువంటి గాలి. ఇది స్పర్శ. ఇది కేవలము చర్మము.
1: ది సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఎయిర్ అండ్ దట్ ఈస్ అసోసియేటెడ్ విత్ టచ్.
2: ఇది స్పర్శ తప్ప ఇది శ్రవణం చేయటం వీలు కాదు.
1: స్కిన్ ఈజ్ మెంట్ ఫార్ ఎక్స్పీరియన్సింగ్ టచ్.
2: దీనికి శ్రవణ శక్తి లేదు.
1: ఇట్ డస్ నాట్ హ్యావ్ ది పవర్ ఆఫ్ హియరింగ్.
2: మూడవది అగ్ని.
1: ది థర్డ్ వన్ ఈజ్ ఫైర్.
2: ఇది కన్ను, దీని అంశము.
0: దిస్ ఆస్పెక్ట్ ఈజ్ ఎక్స్ప్రెస్
2: ఇది చూడగలదే కానీ స్మరించలేదు.
0: ఐ కెన్ సీ బట్ కెనాట్ ఎంజాయ్ టచ్.
2: నాలుగవది నీరు, ఇది జిహ్వ, నాలుక.
0: టంగ్ ఈజ్ ద ఆస్పెక్ట్ ఆఫ్ వాటర్.
2: నాలుక రుచి చూడగలదే కానీ వ్యక్తిని చూడలేదు.
0: ఇట్ కెన్ ఎంజాయ్ టేస్ట్ బట్ ఇట్ కెనాట్ సీ ది ఫార్మ్ ఆఫ్ ఎ పర్సన్.
2: ప్రకృతి యొక్క అంశము ముక్కు.
0: నోస్ ఈజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్,
2: ఇది వాసన చూడగలదే కానీ రుచిని చూడలేదు.
0: ఇట్ కెన్ స్మెల్ బట్ కెనాట్ టేస్ట్.
2: అయితే ఇవి అంశముల యొక్క ప్రతిబింబములు కౌట చేత ఒక్కొక్క గుణము మాత్రమే ఇది స్వీకరిస్తూ వచ్చింది.
0: As these five senses are only a reflection of the five elements, each particular
2: sense... samasti swarupamainatundi panchabhutamulu yokka swarupame antakarana.
0: But antakarana is the collective aspect of all these five elements.
2: Antakarana ku shabda sparsha roopa rasa gandhamulu annintini anubhavincheetundi adhikaram untundadi.
0: Antakarana has the power to enjoy all these sounds, touch, smell, form and taste.
2: Kanukani అంతఃకరణ అనగా ఇవి కేవలము శబ్దస్పర్శ రూప రసగంధాదులు జ్ఞానేంద్రియములకు మాత్రమే సంబంధించినటువంటిది.
0: దీస్ ఫైవ్ ఆస్పెక్ట్స్ విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ అంతఃకరణ ఆర్ ఎంజాయిడ్ త్రూ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్.
2: అయితే ఈ జ్ఞానేంద్రియములు దేహమునకు వెలుపలవా లేక లోపలవా అని విచారిస్తే ఇవి అంతర్బహిర్ స్వరూపాలు.
0: These five senses, gnanendriyas, when one inquires whether they are external to man or internal to man, they are having both the aspects.
2: Andre karmendriyam lenatundi chevu maatrame untundi gnanendriyam anetundi vinishakti lekapoyinappudu chevu undi prayojanam ledu.
0: If there is a sense organ ear but does not have the power of hearing, this ear is useless.
2: Gnanendriyam anetundi vinishakti undi karmendriyam ane chevu lekapothe idi kudunu vinaledu.
0: This ear, again, if it exists but it doesn't have the power of hearing, which is given by Gnanendriya.
2: Gnanendriya Karmendriyam yokka sammirtamaina swaroopame ee yokka vesti yokka tattvam.
0: The aspect of individual is a combination of the both Karmendriyas and Gnanendriyas.
2: Loud speakers bayata pettaru.
0: The loud speaker is kept outside of the
2: loud speaker untundi ikkada mic lekapothe loud speaker prayojanam ledu.
0: If there is no mic but there is a loud speaker, it is useless.
2: Akkada speaker undi ikkada speaker lekapothe prayojanam ledu. My loud speaker unte prayojanam ledu.
0: If there is only mic without speaker, it is also useless.
2: Speaker undi loud speaker lekapothe nu prayojanam ledu.
0: If there is no speaker and no loud speaker also, then it is useless.
2: కనుక ఇక్కడ మైకు స్పీకర్ రెండింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఇక్కడ తత్వాన్ని అక్కడికి, అక్కడ తత్వాన్ని ఇక్కడికి ప్రసరింపచేస్తుంది.
0: ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద స్పీకర్ అండ్ ద మైక్ విచ్ కెన్ ప్రొడ్యూస్ అ సౌండ్ అండ్ రిలేట్ త్రూ లౌడ్ స్పీకర్.
2: కనుకనే ఈ శుద్ధ సత్వమైనటువంటి యొక్క సప్తగుణ సంపత్తియే శబ్ద స్పర్శ రూప రసగంధాదు.
0: దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సౌండ్, టచ్, form, taste and hearing, all these are the aspects of
2: sattva gunamku maatrame sambandhinchinatundi.
0: All these relate to the quality of sattva alone.
2: Rajogunam yokka samasti panchabhutamul yokka swaroopame pranamu.
0: The aspect of rajo quality and in its all in its collective form is the form of prana.
2: Sattva gunam yokka పంచభూత స్వరూపమైనటువంటిది అంతఃకరణ అయితే రజోగుణము యొక్క పంచభూతము యొక్క సమస్త స్వరూపము ప్రాణంగా నిలిచింది.
0: ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్ సత్వగుణ ఈజ్ అంతఃకరణ. ది కలెక్టివ్ ఫైవ్ ఎలిమెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రజోగుణ ఈజ్ ప్రాణ ఆర్ లైఫ్.
2: రజోగుణం యొక్క సృష్టి యందు పంచభూతముల యొక్క వెస్టి సృష్టి ఆకాశం యొక్క సృష్టి కన్ను.
0: Among these five elements, with reference to Rajoguna, the five elements manifest itself in the form of the eye.
2: Inka rendu bhutamainatundi yokka vayu. Ee vayu yokka vesti swaroopam yokka binduvu cheyi.
0: Hand is the
1: hand is the individualized form of the five elements in the aspect of Rajoguna.
2: Rajoguna srishti yandu moodavudainatunte yokka vesti swaroopamainatunte agni yokka srishti kalu.
1: Among the five elements with reference to Rajoguna, the individual aspect or limb which represents that is leg.
2: Nalugu aidi ainatunte yokka gali prakruti yokka vesti yokka srishti malamutramulu visarjinchu pradeshamulu.
1: The other two aspects of air and nature among the five elements with reference to Rajoguna are represented in a human being in the organs of excretion.
2: ఇక్కడ చక్కగా గుర్తించవలసినటువంటి విషయం.
1: There is a particular thing which you have to very carefully understand.
2: సప్తగుణ సృష్టి యందు వ్యష్టి సృష్టిగా వచ్చినటువంటి ఆకాశం యొక్క మొదటి సృష్టి చెవి.
1: In with reference to Sattvaguna, representing ether is the hand, ear, ear.
2: Rajoguna nandu vesti srishti ainatundi aakasam yokka srishti idi kannu.
1: When it comes to Rajoguna, the individualized limb of the five elements, the out of that ether is
2: vata. ఆ యొక్క ఆకాశమునకు ఇద్దరు బిడ్డలు. రజోగుణము యొక్క బిడ్డ కన్ను, సత్వగుణము యొక్క బిడ్డ చెవి.
1: ఫర్ ది ఈథర్ త్రూ సత్వగుణ ఈజ్ బోర్న్ ఇయర్, త్రూ రజోగుణ ఈజ్ బోర్న్ ఐ.
2: ఆకాశం యొక్క మొదటి బిడ్డ చెవి, రెండవ బిడ్డ కన్ను.
1: ద ఫస్ట్ చైల్డ్ ఆఫ్ ether is ear, the second child is eye.
2: మొదటి బిడ్డ అయినటువంటి యొక్క చెవి బయట విషయాన్ని లోపలికి స్వీకరిస్తుంది.
1: Ear is meant for absorbing whatever is externally made in the form of sound.
2: రెండో బిడ్డ అయినటువంటి కన్ను స్వీకరించిన దానిని బయటికి విడిచిపెడుతుంది.
1: The eye is meant to leave out what is taken through the ear. The second aspect of the mouth, the word,
2: ఇంకా సత్వగుణం యొక్క వాయు యొక్క బిడ్డ చర్మము.
1: The first child of సత్వగుణం is skin.
2: రజోగుణం యొక్క వాయు బిడ్డ చేయి.
1: The second child of air through రజోగుణం is hand.
2: ఎక్కడైనా దేహం పైన ఒక చీమ పారాడుతూ ఉంటుంటే ఈ స్పర్శ తెలుసుకుంటుంది చర్మం.
1: ది పవర్ ఆఫ్ టచ్ విల్ మేక్ యూ నో ఈవెన్ ఇఫ్ దేర్ ఇస్ అన్ యాంట్ క్రాలింగ్ ఆన్
2: తెలుసుకున్న తక్షణమే చేయి తీసి పారవేస్తుంది.
1: ది మోమెంట్ యూ కమ్ టు నో ఆఫ్ ఎన్ యాంట్ ఆన్ యువర్ బాడీ, ది హ్యాండ్ టేక్స్ ఇట్ అవే అండ్ త్రోస్ ఇట్.
2: ఏతావాత సత్వగుణము యొక్క అంశములు స్వీకరించటము.
1: The sum and substance of it is the things associated with sattvaguna receive things.
2: Rajogunam yokka santati danni visarjinchatam.
1: The children of rajoguna help in taking that out of your system.
2: Kanuka ee naadu lokamu ee reetiga unadante rajogunam swikaristha undi sattvagunam visarjistha undi deeniki ulta seed antaru viruddhanga nadustu vastundadi.
1: Today's position is contrary to its natural way. Rajoguna is absorbing and sattvaguna is throwing out.
2: Srishti yokka rahasyamu nija swaroopamu sattvagunam maatrame swikarinchali.
1: This nature and the mystery and the secret of nature is that sattvaguna should receive things.
2: Rajogunam yokka tattamune visarjinchali.
1: Rajoguna should throw it out or give up those things which are absorbed by sattvaguna.
2: కనుక మొట్టమొదటి ఈ ప్రకృతికి సత్వగుణమే మొట్టమొదటి పదము.
1: The first word associated with the entire creation is sattvaguna.
2: ఈ ప్రకృతికి స్త్రీ అని ఒక పేరు.
1: One equal and one meaning of this creation, the nature is, it is a woman. స్త్రీ.
2: స్త్రీ అనగా సకార తకార రకారములతో కూడినటువంటిదే స్త్రీ.
1: ది స్త్రీ కన్సిస్ట్ ఆఫ్ త్రీ సిలబల్స్ సకార తకార అండ్ రకార.
2: అనగా సకార తకార రకారం అనగా ఏమిటంటే మొట్టమొదట సాత్వికము స్వీకరించాలి.
1: దీస్ త్రీ సిలబల్స్ సకార తకార రిప్రజెంట్ త్రీ థింగ్స్. సకార రిప్రజెంట్స్ యు షుడ్ రిసీవ్.
2: రెండవది తకారమనే తమో గుణమును అనగా మర్యాదగా వినయగా ఈ విధమైనటువంటి యొక్క అనకుగా ఉండేటువంటి గుణములను అభివృద్ధి పరచుకోవాలి.
1: దిస్ తకార రిప్రజెంట్స్ తమో గుణ. యు షుడ్ బి హంబుల్ ఒబీడియంట్.
2: రకారమనేటువంటిది కట్టకదపడది.
1: రకార ఈజ్ ది లాస్ట్ అమంగ్ ద త్రీ సిలబల్స్.
2: ఇక్కడ కొన్ని సమయములందు కొన్ని దీక్షను కొన్ని ప్రతిజ్ఞలను కొన్ని విధమైనటువంటి యొక్క కఠినమైనటువంటి యొక్క చర్యలను తీసుకోవాల్సి వస్తుంది.
1: సర్టన్ సర్కమ్స్టాన్సెస్ నెసెసిటేట్ టేకింగ్ ఎ ఫ్యూ వోస్ అండ్ టేకింగ్ ఎ ఫ్యూ రెజల్యూషన్స్.
2: కనుక రజోగుణం అనేటువంటిది విధి లేనటువంటి పరిస్థితి యందు కట్టకడపటికి స్వీకరించవలసినటువంటిదే కాని మొట్టమొదట స్వీకరించవలసింది కాదు.
1: దిస్ క్వాలిటీ ఆఫ్ రజోగుణ అండర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్ అండ్ కంపెలింగ్ సర్కమ్స్టాన్సెస్ అలోన్ మస్ట్ బి యాక్సెప్టెడ్. Otherwise, in the normal course, Rajoguna should not have any place.
2: Prakriti yokka rahasyamulandu prathamamulo prarambhamayyetundi sakarame sakarame.
1: In the
2: ane sattvikamu.
1: In understanding the mystery of nature, one has to see that nature starts with sakara and sattvaguna.
2: Kanuka prati manavudu kudanu sattvaguna amshamulandu sattvaguna prakriyendu sattvaguna bimbamulandu సత్వగుణ తేజస్సునందు సత్వగుణ మార్గమునందు సత్యగుణ ప్రవర్తమునందు మానవత్వము అభివృద్ధి గావించుకోవాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు డెవలప్ హిస్ హ్యూమన్ క్వాలిటీస్ ఇన్ ద నేచర్ ఆఫ్ సత్వగుణ, ఇట్స్ రెస్ప్లెండెన్స్, ఇట్స్ గ్రేట్ క్వాలిటీస్, ఇట్స్ సేక్రెడ్ క్వాలిటీస్.
2: ఇంకా తమో గుణం యొక్క సృష్టి ఏ విధంగా ఉంటుండాలంటే పంచభూతముల యొక్క మిశ్రమమై ఉంటుండాలి.
1: వెన్ యూ కమ్ టు తమో గుణ, you have a combination of these five elements and sattva guna.
2: Kanuka prati manavudu kudanu sattva guna amshamulandu sattva guna prakriyendu sattva guna bimbamulandu

0: When you come to tamoguna, you have a combination of these five elements in all the creation associated with tamoguna.
1: ఇక్కడ పంచభూతములు పరిపూర్ణ భూతములు ఇక్కడ మిశ్రమం కాలేదు.
0: The full elements are not mixed or combined.
1: పంచీకృతములు ఇక్కడ చేరిపోయాయి.
0: It is these panchikrutas which have come together and formed into tamoguna.
1: అనగా దీనికి ఒక చక్కని, ఇది అందరికి అర్థమయ్యేటువంటి విషయం కాదు. కాబట్టి అర్థమయ్యే నిమిత్తమై నేను కొంత ప్రాపంచిక సంబంధమైన విషయంలో మీకు ఒక ఉపమానాన్ని చెప్తాను.
0: This particular thing is rather difficult for everyone to understand. In order to make things simple and clear, I would like to give a worldly example and make it clear.
1: Ikkada aakashamu, vayuvu, agni, jalamu, prithvi. Ivu aidu aidu vyakti swaroopalu.
0: Ether, air, fire, water and earth, these are all five individual entities.
1: ఈ ఐదు మంది ఒక చోట కూడినారు.
0: Let us just say these five people representing these five have come together.
1: ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క రూపాయి ఉంటుంది.
0: Each one has one rupee with him.
1: ఈ ఆకాశం అనేటువంటి వాడు తన రూపాయిని చిల్లరగా మార్చాడు.
0: This individual called ether converted this rupee into small changes.
1: అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని రెండు రెండు అణాలు నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: హీ రిటైన్డ్ విత్ హిమ్సెల్ఫ్ హాఫ్ ఎ రూపీ, ద రిమైనింగ్ హాఫ్ ఎ రూపీ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఈక్వలీ అమంగ్ ది రిమైనింగ్ ఫోర్.
1: అదే విధంగా రెండో భూతమైనటువంటి యొక్క వాయువు కూడాను దాని తన రూపాయిని చిల్లర చేసి అర్ధ రూపాయి తన దగ్గర పెట్టుకుని తాను కూడాను రెండు రెండు రూపాయలు అంత నలుగురికి పంచుతూ వచ్చాడు.
0: సిమిలర్లీ ది ఎయిర్ divided its rupee into two halves, retained half with it, and remaining half a rupee was distributed among the other four people.
1: అగ్ని కూడాను అనుసరిస్తూ వచ్చింది.
0: The same thing was followed by fire also with its rupee.
1: తిరిగి జలము కూడాను ఇదే పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: Same thing was followed by water also.
1: పృథ్వీ కూడాను అంతే ఈ పద్ధతిని అనుసరిస్తూ వచ్చింది.
0: Earth also followed the same.
1: ఈ విధంగా అనుసరిస్తూ రావటం చేత కట్టకటప్పటికి ఏమైపోయింది, అందరి దగ్గర రూపాయి రూపాయి రూపాయిగానే మిగిలింది.
0: బై దిస్ ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ అట్ ది ఎండ్ ఆఫ్ ఆల్ డిస్ట్రిబ్యూషన్ ఈచ్ వన్ హ్యాడ్ వన్ రూపీ.
1: అయితే ఈ రూపాయలు ఏ విధంగా ఒక్కొక్క రూపాయిగా మిగిలినాయి? పూర్వము గట్టి అయినటువంటి ఒకే రూపాయి ఉండినది, ఇప్పుడు చిల్లరతో కూడినటువంటి రూపాయిగా మారిపోయింది.
0: Earlier there was an undivided single rupee with each one, but now each one is having rupee but in changes, smaller coins.
1: Anaga puram undinatvanti yokka panchabhutamulu anetvantide gatti rupayi, ee chilla rupayile panchikrutamulu ani.
0: This panchabhutas five elements or this undivided rupees as such, but when they were converted into changes, they are panchikrutamulu.
1: Manavattamu చిల్లర రూపాయలుగా చలావణి అవుతుంటుండాలి.
0: ద హ్యూమన్ బీయింగ్స్ విచ్ ఆర్ మేడప్ ఆఫ్ దిస్ పంచీకృత ఆర్ లైక్ ది చేంజెస్ కమింగ్ టుగెదర్ అండ్ బికమింగ్ వన్ రూపీ.
1: అనగా భిన్న భిన్న భావములతో కూడి వస్తుండాలి.
0: దట్ మీన్స్ టు సే దట్ దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ ఫీలింగ్స్ అసోసియేటెడ్ విత్ ఎలిమెంట్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా భావించింది.
0: ఆన్ అకౌంట్ ఆఫ్ దిస్ యూనిటీ ఈస్ పర్సీవ్డ్ యాజ్ డైవర్సిటీ.
1: పూర్వము అనేకత్వమైనటువంటి ఏకత్వంగా ఉండేటువంటిది.
0: అర్లియర్ వితౌట్ డైవర్సిటీ దర్ వాజ్ యూనిటీ, టోటల్ యూనిటీ.
1: అదే రూపాయికి 16 అణాలు అనేది పూర్వం.
0: దట్ మీన్స్ దట్ వన్ రూపీ హ్యాడ్ 16 అణాస్ అర్లియర్.
1: ఇక్కడ మనిషికి 16 గుణాలు అని.
0: హియర్ మ్యాన్ హ్యాస్ 16 క్వాలిటీస్.
1: వీటినే ఆధ్యాత్మిక తత్వం నందు షోడశ కళలు అన్నారు.
0: In spiritual parlance, this has been described as 16 aspects. What are these 16 aspects?
1: 16 kalalu.
0: 16 aspects.
1: Ikkada 5 panchendriyamulu.
0: 5 senses.
1: 5 gnanendriyamulu, karmendriyamulu. 5 karmendriyamulu, 5 gnanendriyamulu.
0: 5 the organs of action, 5 the organs of
1: knowledge. ఈ ఉద్భవించినటువంటి యొక్క పంచభూతములు 5.
0: And 5 elements.
1: ఇక్కడ మనస్సు ఒకటి. ఇవే 16.

0: అండ్ వన్ మైండ్ టుగెదర్ బికమ్ 16 ఆస్పెక్ట్స్.
1: ఇవి కేవలం భగవంతుని యందే 16 కళలు ఉంటున్నాయని భావించడం చాలా వెర్రితనం.
0: ఇట్ ఈస్ రాదర్ రాంగ్ అండ్ మిస్టేకన్ నోషన్ టు కన్సిడర్
1: వ్యక్తి కూడాను 16 కళలతో ఉంటున్నాడు.
0: నాట్ మెర్లీ గాడ్, ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ దీస్ 16 ఆస్పెక్ట్స్.
1: కనుకనే ఈశావాస్యం ఇదం సర్వం. ఈశావాసికోపనిషత్తును ఈశ్వరుడు సర్వత్రా ఉంటుండేటువంటి వాడు. ఈశ్వర సర్వభూతానాం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ గాడ్ పర్మియేట్స్ ఎవ్రీథింగ్, గాడ్ డ్వెల్స్ ఇన్ ఎవ్రీ బీయింగ్.
1: ఈ మానవుడు ఏకత్వాన్ని అనేకత్వంగా మార్చడానికి వచ్చిన కారణమేమిటి?
0: వై ఇస్ ఇట్ దట్ ఇండివిజువల్ ఈజ్ పర్సీవింగ్ ది డైవర్సిటీ ఇన్ యూనిటీ?
1: దీనికి అభిష్టములే మూల కారణం.
0: ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఈస్ డిజైర్.
1: ఈ అభిష్టములు కూడాను క్రమక్రమేణా కూడాను మితిమీరిపోతూ వచ్చాయి.
0: ఈవెన్ దీస్ డిజైర్స్ గ్రాడ్యువలీ బికమ్ ఎక్సెసివ్, అవుట్ ఆఫ్ లిమిట్స్.
1: ఈ పంచభూతములకు సంబంధించినటువంటి యొక్క వాంఛలు అత్యవసరమే.
0: ఇట్ ఈస్ నెసెసరీ టు హ్యావ్ డిజైర్స్ అసోసియేటెడ్ విత్ 5 ఎలిమెంట్స్.
1: ఇవి క్రమక్రమేణా మితిమీరిపోవటం చేత మతిభ్రమణ జరిగింది.
0: బట్ అన్ అకౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్ దేర్ ఈస్ సర్టన్ అమౌంట్ ఆఫ్ కన్ఫ్యూజన్.
1: ప్రతి ఒక్కటి అప్పటికప్పటికే ఫలితం లభించాలి.
0: హీ వాంట్స్ ఇమ్మీడియట్ రిజల్ట్స్.
1: కాలం కోసం కూడా తాను కాచుకోడు.
0: హీ ఈస్ నాట్ ప్రిపేర్డ్ టు వెయిట్ ఈవెన్ ఫర్ ఎ మూమెంట్.
1: త్రికాల స్వరూపమైనటువంటిది ఈ త్రిగుణము.
0: ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ అసోసియేటెడ్ విత్ త్రీ టైమ్స్.
1: ఈ కాలం వచ్చిందంటే ఏది కూడాను ఎవరు కూడాను ఆపడానికి వీలు కాదు.
0: వెన్ ది టైమ్ కమ్స్ నో వన్ కెన్ స్టాప్ థింగ్స్.
1: రోగన్మానదు దేహం ఎవ్విధము నన్ను పోషించి రక్షించినను. రాకన్మానవు హాని వృద్ధులు మహారణ్యము నన్ను దాగినను.
0: వాట్ ఎవర్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యూ టేక్ టు ద బాడీ, ఎ డే కమ్స్ వెన్ దిస్ బాడీ విల్ హావ్ టు గో అండ్ యూ కెన్ నెవర్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఓల్డ్ ఏజ్, డిసీజ్ అండ్ సచ్ అదర్ థింగ్.
1: కానీ ఈ సత్యాన్ని గుర్తించుకున్న వ్యక్తులు ఏదో ఆతృత పడుతుంటారు. అక్కడికి పోతే తప్పుతుందో ఏమో మా ప్రమాదం, ఇక్కడ ఉంటే నాకు లభిస్తుందో ఏమో ఆదాయము అని అనుకుంటుంటారు.
0: ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్టిల్ మ్యాన్ గెట్స్ డెల్యూడెడ్ ఇఫ్ ఐ గో టు దట్ పర్టికులర్ ప్లేస్ ఐ మే అవాయిడ్ ది డేంజర్.
1: వచ్చేది రాక తప్పదు.
0: వేర్ ఎవర్ యు గో వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్.
1: పురుష ప్రయత్నం అత్యవసరం.
0: బట్ హ్యూమన్ ఎఫర్ట్ ఈజ్ స్టిల్ ఎసెన్షియల్.
1: ఉండాది తట్టలో పొటాటో చపాతి.
0: There is potato and chapati in the plate.
1: Labhinchindi.
0: And you have got it now.
1: Kaani tattalo undinatundi potta lek cheyalante notiki chetiki pani pettali. Ide purusha prayatnam.
0: In order that it goes into the stomach, you have to give work for your mouth and hand. That is purusha prayatna, the effort of man, human effort.
1: Kali yuga prabhavam cheta.
0: An account of the impact of Kali.
1: Korikala yokka balam cheta.
0: An account of the impact of excessive desires.
1: Manavatvanni vismarinchi.
0: Giving up the human nature.
1: Abhishta jeevitanni abhilashinchi.
0: And he is aspiring to have.
1: Atyanta unnata sthayiki povalani cheppinadi ati shigranga povalani shortcut kosam prayatnam chestunnadu.
0: Man is trying to find a shortcut to reach the highest level very shortly in a narrow way.
1: షార్ట్ కట్ చాలా త్వరగా చేరొచ్చు అనుకుంటారు.
0: యు వన్ థింగ్స్ బట్ బై షార్ట్ కట్ వన్ కెన్ రీచ్ వెరీ ఫాస్ట్.
1: చూడడానికి డిస్టెన్స్ దగ్గరగా కనిపిస్తుంది.
0: టు సీ ది డిస్టెన్స్ అపియర్స్ టు బి వెరీ షార్ట్.
1: కానీ ఆ షార్ట్ కట్ లోపల అనేక రాళ్లు, ముండ్లు, కంపలు, అనేక రకమైనటువంటి బాధలతో కూడి ఉంటుంటాయి.
0: బట్ ఈ వన్ వాన్స్ టు గో టు షార్ట్ కట్ దేర్ ఆర్ ఇన్యూమరబుల్.
1: ఇవన్నీ తప్పించుకుని ఆ యొక్క మెయిన్ రోడ్డుకు చేరడానికి, మెయిన్ రోడ్ లో దానికంటే నాలుగింతలు అధికమైనప్పటికీ అది సులభంగా నడిచి అందులో చేరడానికి టైం ఒక్కటే అవుతుంది.
0: ది టైం టేకన్ టు గో ఇన్ ది మెయిన్ రోడ్ అండ్ ది షార్ట్ కట్ ఈస్ వన్ అండ్ ది సేమ్ బికాస్ ఆఫ్టర్ ఆల్ హీ హాస్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్ గోయింగ్ ఇన్ ద షార్ట్ కట్. ఇఫ్ హీ గోస్ ఇన్ ద మెయిన్ రోడ్ హీ విల్ నాట్ ఫేస్ ఆల్ దోస్ ప్రాబ్లమ్స్.
1: కానీ మానవుడు ఏదో ఒక త్వరగా చేరేటువంటి ఒక స్థానాన్ని, మార్గాన్ని వెతుకుతూ వస్తుంటాడు.
0: బట్ మ్యాన్ ఈస్ టెంప్టెడ్ టు ఫైండ్ a shortcut all the same.
1: ఇది సరి అయినటువంటిది కాదు.
0: బట్ దిస్ ఈస్ నాట్ కరెక్ట్.
1: దూరం అయినప్పటికి మంచి రాజమార్గంలో మనం ప్రవేశించాలి.
0: ఈవెన్ ది డిస్టెన్స్ ఈస్ మోర్ బెటర్ ఫాలో ది రైట్ రాయల్ పాత్.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ ఉంటుండాలి.
0: హియర్ ఈస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
1: స్వర్గమునకు పోయేటువంటి యొక్క రోడ్డు చాలా చిన్నదిగా ఉంటుందట.
0: ఇట్ ఈస్ సెడ్ దట్ ది రోడ్ లీడింగ్ టు హెవెన్ ఈజ్ వెరీ వెరీ నారో.
1: నరకమునకు పోయేటువంటి రోడ్డు చాలా పెద్దదిగా కనిపిస్తుంటాదట.
0: ది రోడ్ లీడింగ్ టు హెల్ ఇట్ అపియర్స్ ఇస్ వెరీ బ్రాడ్ అండ్ వైడ్.
1: ఇంత పెద్ద రోడ్డు మెయిన్ రోడ్డు గా ఉంటుంటుండాలి, ఇది ట్రంక్ రోడ్డు గా ఉంటుండాలి, దీనికి ఇంత పెద్ద రోడ్డు ఎందుకు, భగవంతుని దగ్గర పోవడానికి ఇంత చిన్న రోడ్డు ఎందుకు అని మనం ప్రశ్నించవచ్చును మన యొక్క బుద్ధిని అనుసరించి.
0: ఆన్ ది బేసిస్ ఆఫ్ అవర్ ఓన్ లిమిటెడ్ అండర్స్టాండింగ్ పుట్టే క్వశ్చన్, హై ఇస్ ఇట్ దట్ దర్ ఇస్ సచ్ ఎ నారో రోడ్ లీడింగ్ టు గాడ్, సచ్ ఎ బ్రాడ్ ట్రంక్ రోడ్ లీడింగ్ టు
1: భగవంతుని యొక్క సృష్టి అనేక రకములైనటువంటి యొక్క విచారణ సలిపి వివేక భావంతో విజ్ఞాన హృదయముతో విశాల తత్వముతో నేర్పరిచినటువంటివి.
0: గాడ్స్ క్రియేషన్ ఈస్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్రహెన్సివ్ థింకింగ్ టోటల్ విజ్డమ్ అండ్ ఫుల్ అండర్స్టాండింగ్.
1: నరకమునకు పోయేటువంటి వారు లక్షల లక్షల మంది, వీళ్ళందరికీ నడచడానికి పెద్ద రోడ్డు కావాలి.
0: Lakhs of people want to go to hell. There is a need for a very broad road so that so many lakhs of people.
1: నరకమునకు పోయేటువంటి వారు ఏ ఒకరో ఇద్దరో నూటికి ఒకరో కోటికి ఒకరో, వారికి పెద్ద రోడ్డు అవసరం లేదు, చిన్న రోడ్డులోనే వెళ్ళొచ్చు.
0: 1 in 100 or 1 in a crore are likely to go to heaven, therefore a narrow road is sufficient for them.
1: అదే విధంగానే భగవంతుడు ప్రతి ఒక్కటి కూడాను తన యొక్క సంకల్పంలో యోగక్షేమం వహామ్యహం, అన్నిటి యొక్క క్షేమాన్ని గురించి నిమిత్తమై అన్ని రకమైనటువంటి సృష్టిని ఆచరిస్తుంటాడు,
0: విశ్వాడు. విషింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎంటైర్ క్రియేషన్, గాడ్ వుడ్ హావ్ టేకన్ అప్రోప్రియేట్ స్టెప్స్ ఫర్ దేర్ వెల్ఫేర్ ఇన్ హిస్ క్రియేషన్.
1: ఒక భక్తుడు తాను శ్రీమంతుడు కావాలని ఆశించి లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ వచ్చాడు.
0: One devotee aspiring to become rich and wealthy prayed to goddess Lakshmi.
1: భౌతిక వాంఛలు నెరవేర్చుకునే నిమిత్తమై భక్తుడు ఎంతటి శ్రమలకైనా ఓర్చుకుంటాడు.
0: Man is prepared to undergo any troubles,
1: ఎన్ని కష్టాలైనా సహిస్తాడు.
0: He is prepared to bear any difficulties,
1: ఎన్ని నిందల నిష్ఠూరములకైనా గురి అవుతాడు.
0: He is prepared to bear any criticism, censure and condemnation.
1: పారమార్థిక మార్గమునకు ప్రయత్నించేటువంటి భక్తుడు ఏ చిన్న కష్టం జరిగినా కూడాను తాను భరించుకోలేడు.
0: బట్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఆస్పైరింగ్ టు గో టు ది స్పిరిచువల్ పాత్, ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు బేర్ ఈవెన్ ఎ స్మాల్ డిఫికల్టీ.
1: దీనిని బట్టి భౌతిక వాంఛలపైన మానవులకు అమితమైనటువంటి అభిమానం ఉంటుండాలి.
0: ది మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దాట్ మ్యాన్ హ్యాస్ అన్లిమిటెడ్ డిజైర్ ఫర్ ఫిజికల్ కంఫర్ట్స్ అండ్ హ్యాపీనెస్.
1: ఈ భక్తుడు లక్ష్మీ కటాక్షము కోసమని గారా ఘోరమైన తపస్సు చేశాడు పాపం.
0: He did very rigorous penance aspiring to have the grace of Lakshmi.
1: లక్ష్మి ప్రత్యక్షమైంది.
0: Lakshmi appeared before him.
1: నాయనా నీకేం కావాలి?
0: What do you want, child? She asked.
1: నీవే కావాలి తల్లి అన్నాడు.
0: I want you, mother, he said.
1: అయితే నేను సర్వాలంకార భూషితురాలనై నీ వెంటనే వస్తాను, నీవు ముందు నడుచు.
0: విత్ ఆల్ ద జ్యూయల్స్ పుట్ ఆన్ మీ ఐ విల్ ఫాలో యూ, యూ గో ఫస్ట్, ఐ విల్ బిహైండ్ యూ.
1: ఇంటికి వచ్చి ఈ యొక్క నగలన్నింటినీ నీకు అక్కడ విసర్జించి వస్తాను. నేను
0: ఐ విల్ కమ్ విత్ యూ అప్ టు యువర్ హోమ్, లీవ్ ఆల్ దీస్ జ్యువెలరీ విత్ యూ అండ్ దెన్ గో బ్యాక్.
1: కానీ అక్కడ ఒక్క నియమాన్ని మాత్రం పాటించాలని కోరింది ఆమె.
0: షీ సెడ్, బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ వన్ ఇంపార్టెంట్ కండిషన్,
1: నీవు ముందు మాత్రమే వెళ్ళు, వెనుకకు మాత్రం తిరిగి చూడకూడదు, వెనుక తిరిగి చూస్తేవా నేను అక్కడే నిలిచిపోతానని. సత్యమే చెప్పింది పాపం.
0: షీ టోల్డ్ ది ట్రూత్ అండ్ దట్ కండిషన్ ఈస్ యు షుడ్ బి ఆల్వేస్ లుకింగ్ టు ద ఫ్రంట్, యూ షుడ్ నాట్ లుక్ బ్యాక్. ఇఫ్ యు లుక్ బ్యాక్ ఐ విల్ స్టే స్టిల్ దేర్ ఇట్సెల్ఫ్. ఐ లవ్
1: ఆనంద హృదయుడై ఉల్లాసముతో ఉరుకుతూ ఉన్నాడు ముందుకు, ఎప్పుడెప్పుడు నేను ఇంటికి పోయి చేరుతానా అని.
0: హీ వాజ్ ఫుల్ ఆఫ్ జాయ్, ఓవర్వెల్మ్ విత్ జాయ్. హీ వాజ్ థింకింగ్ వెన్ వుడ్ ఐ బి ఏబుల్ టు రీచ్ మై హోమ్.
1: పోయేటప్పటికి చాలా శబ్దాలు ఇస్తుండాలి ఈమె, ఏ ఏ నగలు ధరించిందో ఏమిటో చూడాలని ఒక్క తూరికి వెనక్కి తిరిగి చూచాడు.
0: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ డిస్టెన్స్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ సౌండ్ విచ్ ఇస్ ప్రొడ్యూస్డ్ బై ది జ్యువెలరీ, లెట్ మీ హ్యావ్ ఎ లుక్ వాట్ టైప్ ఆఫ్ జ్యువెలరీ షీ ఈస్ వేరింగ్. హీ టర్న్ బిహైండ్.
1: ఇంటికి పోయేంత వరకు ఓపిక లేకపోయింది పాప ఈ ఆశ.
0: లుక్ అట్ దిస్ మ్యాన్, హీ డిడ్ నాట్ హావ్ పేషెన్స్ అంటిల్ హీ రీచ్డ్ హోమ్.
1: తిరిగి చూసేటప్పటికి ఆయన అక్కడే నిలిచిపోయింది, ఇంటికి పోలేదు.
0: ది మొమెంట్ హీ టర్న్ బ్యాక్ she stood still, she did not go.
1: Suchitra, asi yokka prabhavam,
0: can you see
1: anugrahanni pondi kudanu taanu anubhavinchalekapothunnadu.
0: The result of this excessive greed is, even after obtaining, he has not been able to enjoy it.
1: కనుక భగవత్ అనుగ్రహం అనేటువంటిది నిండుగా దండిగా ఉండినప్పటికీ అనుభవించేటువంటి యొక్క శక్తిని కూడా మనం సంపాదించాలి.
0: గాడ్స్ గ్రేస్ ఈజ్ ఓవర్ ఫ్లోయింగ్ ఫుల్ అండ్ కంప్లీట్ బట్ ఈవెన్ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ వన్ షుడ్ బి రియలీ ఫార్చునేట్.
1: అది అనుభవించేటువంటి శక్తిని మనం సంపాదించుకోవాలంటే ఆజ్ఞను పాలించాలి.
0: ఇఫ్ యు రియలీ వాంట్ టు ఎర్న్ ది కెపాసిటీ టు ఎంజాయ్ గాడ్స్ గ్రేస్ implicitly obey God's command.
1: ఆ లక్ష్మి యొక్క ఆజ్ఞను సరిగా పాలించింటే ఆ లక్ష్మి తనకు వచ్చి చేరిండేటువంటిది కదా.
0: If only he had followed the command of Lakshmi, she would have come to the home and got all the jewelry.
1: ఆజ్ఞను మీరటం చేతనే లభించినటువంటి లక్ష్మిని కూడా నువ్వు కోల్పోయాడు.
0: On account of violation of her command, he lost what he gained by way of grace.
1: లోకము యొక్క స్థితి ఈ రకంగా ఉంటుంటాడు.
0: The situation in the world is the same.
1: లోకమంతా కూడాను సత్వ రజోతమో గుణముల యొక్క ప్రభావమై ఉంటుండాలి.
0: ది వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ దీస్ గుణస్ సత్వ రజ అండ్ తమో గుణస్.
1: ఈ సత్వ రజోతమో గుణముల యొక్క సృష్టి కూడాను మన యొక్క దృష్టి ఎందు కూడాను చేరి ఉంటుండాలి.
0: ఈవెన్ అవర్ విజన్ ఈజ్ పర్మియేటెడ్ బై దీస్ త్రీ క్వాలిటీస్ సత్వ రజ అండ్ తమో.
1: మన దృష్టి మన నేత్రం చూడండి చక్కగా పరిశీలన చేసి.
0: వాచ్ యువర్ ఓన్ ఐ.
1: మొట్టమొదట కొసలేకొస్తానే రెడ్ కలర్ ఇదే రజోగుణం.
0: ఇన్ ది బార్డర్ యు హావ్ గాట్ ది రెడ్ కలర్ దట్ రిప్రజెంట్స్ రజోగుణం.
1: అది దాటుతానే సాత్వికము.
0: వన్స్ యూ క్రాస్ దాట్ దేర్ ఈస్
1: ఆ సాత్వికులకు మధ్యలోపలే రాజసికం ఉంటుంది తామసికం ఉంటుండాలి.
0: అండ్ దెన్ ఇన్ ది సెంటర్ దేర్ ఈస్ తమో గుణం.
1: అదే నలుపు.
0: దట్ ఈస్ బ్లాక్.
1: కనుక తెలుపు ఎరుపు నలుపు ఈ మూడింటి యొక్క గుణములు మూడు కూడా మన దృష్టి ఎందు కూడా ఉంటున్నాయి.
0: యు కెన్ సీ ది క్వాలిటీస్ అండ్ కలర్స్ అసోసియేటెడ్ విత్ ద క్వాలిటీస్ వైట్నెస్ రెడ్నెస్ అండ్ బ్లాక్నెస్ ఆల్ దీస్ ఆర్ రిప్రజెంటెడ్ ఇన్ ది ఐ ఆల్సో అండ్ ఇన్ ది విజన్ ఆల్సో.
1: దైవం అంటే ఎక్కడ ఉన్నాడు ఎట్లా ఉంటాడు అని విచారణ చేస్తే మనకు ప్రత్యక్ష స్వరూపకంగా ప్రకృతియే మనకు ఆన్సర్ ఇస్తుంటుండాలి.
0: If you ask a question, where does God stay? Nature gives the appropriate answer.
1: Suryodayamu suryastam garistundadi.
0: The sunrise and sunset may be observed.
1: Ee suryodaya suryastamala valla dinamulu yerpadutunnayi.
0: The day is formed by the dawn and the dusk.
1: Ee dinamulu valla nelalu nelala valla samvatsaramulu jarugutunnayi.
0: By this process, days, months, and years are formed.
1: ఇది జరగడానికి కారణం ఏమిటి?
0: What is the basis of this?
1: భూమి తన చుట్టూ తాను గంటకు 1000 మైళ్ల వేగంతో నడుపుతూ ఉండాలి.
0: The earth rotates round itself at the speed of 1000 miles per hour.
1: భూమి తన చుట్టూ తాను మాత్రమే గంటకు 1000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉంటుండాలి.
0: It is going round itself at the speed of 1000 miles per hour.
1: తిరగటం చేతనే సూర్యోదయం సూర్యాస్తమం జరుగుతున్నాయి.
0: On account of this kind of movement, sunrise and sunset
1: కేవలం సూర్యోదయం సూర్యాస్తమం జరిగినంత మాత్రం మనకు లభించేటువంటి ఫలితం ఏమిటి?
0: What is it that you are going to achieve by the sunrise and sunset?
1: కానీ భగవత్ యొక్క సంకల్పం చాలా విశాలమైనటువంటిది.
0: But God's will is rather
1: ఎవరూ దీనిని అర్థం చేసుకోలేరు.
0: No one would be able to understand.
1: అదే భూమి తిరిగి సూర్యుని చుట్టూ కూడాను గంటకు 66,000 మైళ్ల వేగంతో తిరుగుతూ ఉండాలి.
0: The same earth is revolving round the sun at the speed of 66,000 miles per hour.
1: చూసా తన చుట్టూ తాను 1000 మైళ్లు గంటకు తిరుగుతూ ఉంటే సూర్యుని చుట్టూ 66,000 మైళ్లు తిరుగుతూ ఉంటుండాలి.
0: When it is going round itself at the speed of 1000 miles an hour, it is going round the sun at the speed of 66,000.
1: సూర్యుని చుట్టూ తిరగటం వల్ల ఏమైపోతుందది? ఋతువులు ఏర్పడుతున్నాయి.
0: On account of the movement of earth around the sun, seasons are formed.
1: ఈ ఋతువుల వల్ల వర్షములు లభిస్తున్నాయి. పంటలు పండుతుండాలి. వంటకు ఏమీ తక్కువ లేకుండా ఉంటుండాలి.
0: On account of the formation of seasons, there is rain, crops and food for partaking by the man.
1: కనుక మన యొక్క ఆహార విహారములకు ఈ యొక్క భూమి యొక్క తత్వము ఎంత ఉపకారంగా ఉంటుండాలి.
0: The nature and the way that earth rotates itself is giving us food. How useful it is for us.
1: ఇదియే ప్రత్యక్ష దైవం.
0: This is ది ప్రత్యక్ష ది డైరెక్ట్ గాడ్.
1: ప్రశ్నపి చా నపశ్యతి మూఢో అని వేదం. పశ్చన్నపి చా నపశ్యతి మూఢో. నీవు భగవంతుణ్ణి చూస్తూ కూడాను నేను చూడలేదు చూడలేదు చూడలేదు అనుకుంటున్నావు, చాలా పొరపాటు. ఈ ప్రకృతియే పరమాత్మ స్వరూపం.
0: యు ఆర్ సీయింగ్ గాడ్ బట్ టెలింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ సీయింగ్ గాడ్ అట్ ఆల్. దిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఇస్ గాడ్. ఇఫ్ యు సే దట్ ఇట్ ఇస్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఈ ప్రకృతి వల్ల మనం గుర్తించవలసినటువంటిది ఏమిటి? క్రియాశీలత.
0: వాట్ ఈస్ ఇట్ దట్ యు హావ్ టు అండర్స్టాండ్ త్రూ నేచర్? అండ్ దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ యాక్షన్.
1: మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి.
0: That means we should discharge our duties.
1: Prakruti tana kartavyanni tane paatistuntu chetane inta pavitramainatundi jagatruku upakaram cheyagalutundali.
0: As nature discharges its duties meticulously, it has been able to confer so many benefits on man.
1: Kanukune srishti yokka rahasyamu kartavyacharane.
0: Discharging one's duties is the secret and mystery of creation and
1: ye karma lo neevu praveshistunnavo aa karma nu neevu shraddha bhakti tho chey.
0: Whatever action you have to perform, do it with full heart and full interest.
1: Ante kaani manavu edo sukinchali sukinchali sukinchali ee sukam kosam ani aneka rakamainatundi pedamargamlo padutunnadu.
0: In order to aspire to have joy and happiness, he is going on the wrong path.
1: Ee aadhunika yugamanandu,
0: in the modern age,
1: ఆంగ్ల విద్యా ప్రభావమునందు,
0: on account of the impact of Western education,
1: విద్యార్థుల యొక్క తత్వములు,
0: the principles which should be followed by
1: విద్యావంతుల యొక్క ప్రభావములు,
0: the influence of the educated,
1: వికార మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: All these things are going on the wrong path.
1: మీకందరికీ తెలుసు.
0: All of you know this.
1: అనేక మంది అధికారులు ఆఫీసుకు వెళుతుంటారు. ధనవంతులు తమ తమ యొక్క ఆఫీసులకు తాము పోతుంటారు. తమ తమ పనులు తాము చేస్తుంటారు. ఏదో పెద్ద శ్రమ పడి వచ్చినట్టుగా ఇంటికి వస్తారు.
0: ఆఫీస్ ఇట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. ఆఫీసర్స్ గో టు దర్ ఆఫీసర్స్ వర్క్ దేర్. ద ఇండస్ట్రియలిస్ట్ అండ్ వెల్తీ పీపుల్ గో టు దర్ బిజినెస్ ప్లేసెస్ అండ్ వర్క్ దేర్. దే థింక్ యాజ్ దే హావ్ అకాంప్లిష్ సంథింగ్.
1: మాకు సుఖం లేదు, శాంతి లేదు, ఈ ఆఫీసు పనులు చేసి, మా వ్యాపార పనులు చేసి, మా కర్తవ్య కర్మలు ఆచరించి మాకు ఏమాత్రము సుఖము శాంతి లేకుండా ఉంటుండదని ఆపోతుంటారు.
0: Their complaint is they go to the offices, work so hard, but there is no happiness, no peace, and they feel
1: intiki vachi happy nimittamai tava dressulu tam visarjinchi inkoka dressulu swekarinchi club ku vellutaru.
0: They come home, change their dress in order to get happiness. They go to club
1: deni kosam vellutunnaru, peace of mind, happy kosam, santosham kosam pothunnaru, kocha rest kavali.
0: Why are they going to club? Club will give them happiness. It will give them a little relaxation.
1: Nijanga akkada happy unnada? Nijanga akkada shanti unnada? Nijanga akkada sukham unnada?
0: Truly speaking, do you get happiness? Do you get peace? Do you get joy in the club?
1: Aa club ku povatamu, cards aadatamu, bottles teeskovatamu, shantiga prapanchanni marchipoyi kurchovatamu.
0: Going to the clubs, playing cards, drinking intoxicants and forgetting
1: inka,
0: the world.
1: Inka madhya madhya paniyam samapayam yememo chestu untaru.
0: In the middle they go on doing many other things.
1: Ivanni kudunu kevalamu sukha shanti nimittamai aacharincheetundi satkarmalaga bhavistunnaru.
0: They think that this is all action meant to give them joy, happiness and peace.
1: Idi chaala durmargamainatundi margam.
0: This is rather wicked path, evil path.
1: ee sukham sukham anetundi aapechito dukkhanni valukuntunnaru.
0: In the expectation of happiness they are only getting sorrow.
1: Varini varu chedipotame gaakunda vaari yokka samajanni kudanu chedagortunnaru.
0: Not merely they are spoiled and ruining the society.
1: Ee vidhamainatundi margamu motta motta prarambhamu lopala chaala sukhangaane kanipinchavachchu.
0: In the beginning this path seems to confer really happiness.
1: Potu potu potu potu potu kramakramina ekkadiki digutundi.
0: As you go on this path gradually, where
1: first,
0: you land yourself.
1: The man drinks the wine.
0: In the first place man says,
1: second to... the wine drinks the wine.
0: Second wine,
1: third wine drinks the man. Idi jarugutundi inka.
0: This is what happens at the end. Wine drinks man.
1: కేవలం తాను తాను తీసుకుంటున్నానని భ్రమిస్తున్నాడు కాదు, అదే తనను తీసుకుంటుండాలి.
0: హీఈస్ డెల్యూడింగ్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ డ్రింకింగ్ ద వైన్ బట్ వైన్ ఈస్ డ్రింకింగ్ హిమ్.
1: ఈ విధమైనటువంటి యొక్క శాంతిని కోరి పెడమార్గమును పట్టి జీవితాన్ని భ్రష్టు పట్టించుకుంటున్నారు.
0: ఆస్పైరింగ్ టు గెట్ హ్యాపీనెస్ బై దిస్ పర్టికులర్ పాత్ he is only ruining himself and destroying his own real happiness.
1: సుఖం అనుభవించాలనుకుంటే
0: really
1: service చేయి, public service.
0: Really, if one wants to enjoy happiness and peace, undertake
1: సమాజంలో ప్రవేశించు,
0: ఎంటర్ ఇన్ టు సొసైటీ.
1: దీనులకు దిక్కులేనటువంటి వారిని పోషించు.
0: The poor and the forlorn could be taken care of by you.
1: దానిలో నీ యొక్క ఎనర్జీ కూడా అభివృద్ధి అవుతుంది.
0: Through that, your energy also gets charged.
1: మానసిక శాంతి కూడా నువ్వు లభిస్తుంది.
0: You get peace of mind.
1: నీవు చేసినటువంటి పని మంచిదని నీ కాన్షియస్ కూడా నీకు తృప్తి పడుతుంది.
0: Your conscience also declares to you that what you have done is for your own good.
1: ఈ రకమైనటువంటి మార్గమునందు ప్రవేశించడానికి ఈ ధనవంతులకు కాని అధికారులకు కాని బుద్ధి పుట్టదు.
0: Whether it is the wealthy people or people in power and authority, do not unfortunately get this kind of thoughts to go on the right path.
1: Vidyarthulu munmundu deenini lakshyam nanduchukoni tama shaktini tama yokka pavitratanu taamu anubhavinchute kaakunda samajaniki kudanu daani vinyoginchali.
0: Dear students, you should remember in your future life, all your capacities and your sacredness must be distributed for the welfare.
1: కారణం ఏమనగా నీవు కూడా సమాజంలో ఒక వ్యక్తివి.
0: The reason is you are a member of the society.
1: నీవు సమాజంలోకి దూరంగా లేవు.
0: You are not different from the society.
1: కనుక నీ క్షేమం అంతా సమాజ క్షేమంపైన ఆధారపడి ఉంటుంది.
0: Your welfare depends upon the welfare of the society.
1: అప్పుడే నీ క్షేమం కూడా అభివృద్ధి అవుతుంది.
0: Then only your welfare also grows.
1: ఇదియే నిజమైనటువంటి మానవుని కర్తవ్యం.
0: This is the most important duty of man.
1: ఈ కర్తవ్యాన్ని విస్మరించి
0: giving up this sacred duty,
1: దుర్భావముతో దుర్భావమును విశ్వసించి
0: having full faith in bad,
1: దుర్మార్గములో ప్రవేశించడం చేతనే
0: entering into the wrong evil path,
1: శాంతి సుఖములకు దూరమైపోతున్నాడు మానవుడు.
0: He is becoming distant to peace and happiness.
1: కనుక భగవంతుడు నీవే,
0: యు ఆర్ గాడ్.
1: నీ యొక్క తత్వమే భగవత్ యొక్క శక్తి.
0: యువర్ పవర్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్.
1: దీనిని ఎనర్జీ అన్నారు.
0: దాట్ ఈస్ మీ ఎనర్జీ.
1: అయితే మనకు తెలివితేటలు అధికంగా ఉంటున్నాయి.
0: వీఆర్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ క్లెవర్నెస్.
1: ఈ తెలివితేటలంతా కూడాను ఈ యొక్క దుర్వినియోగం చేస్తున్నారు ఈ ఎనర్జీని.
0: వీఆర్ మిస్యూజింగ్ అన్ అకౌంట్ ఆఫ్ అవర్ క్లెవర్నెస్ ఆల్ అవర్.
1: తెలివితేటలు ఉండి కూడాను ఆ తెలివితేటను సక్రమమైన మార్గంలో ప్రవేశించకుండా పోతే ఆ తెలివితేట నిరుపయోగమైపోతాయి.
0: యు మే హ్యావ్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్, ఇఫ్ యు డు నాట్ యూజ్ దెమ్ వెల్,
1: తెలివితేటలు లేకుండా నీవు కార్యంలో ప్రవేశిస్తే ఆ కార్యంలో నిష్ప్రయోజనమైపోతుంది.
0: వితౌట్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ అండర్టేక్ యాక్షన్, యు ఆర్ నాట్ లైక్లీ టు సక్సీడ్ ఐదర్.
1: నాలెడ్జీ వితౌట్ యాక్షన్ ఫూలిష్నెస్.
0: Knowledge without action is foolishness.
1: Action without knowledge useless.
0: Action without knowledge is useless.
1: Ee knowledge man action rendintini ekam cheyali.
0: You should combine and unite knowledge and action.
1: Idi divyattamu prakruti tattvamu rendinti yokka ekattvam.
0: That is combining the divinity and the principle of creation.
1: Karuka ఈ యొక్క క్రియేషన్ ప్రత్యేకంగా భగవంతునికి వేరుగా లేదు.
0: క్రియేషన్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్.
1: భగవంతునితోనే కూడి ఉంటుండాలి.
0: ఇట్ ఈస్ అసోసియేటెడ్ ఇన్ ఇంటిగ్రల్ వే విత్ గాడ్.
1: అందుకోసమనే జీవ ఈశ్వర ప్రకృతి అని త్రిమూర్తాత్మక స్వరూపం.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెట్ ద ఇండివిజువల్ సౌల్, ఈశ్వర,
1: ఈ మూడు వేరు కాదు.
0: దీస్ ఆర్ నాట్ త్రీ డిఫరెంట్ ఎంటిటీస్.
1: వేరు వేరు రూపం నామంగా మనకు గోచరిస్తుందే కాని మూడు చేరి ఒక్కటే.
0: The forms are different, but essentially and basically they are one and the same.
1: Idi emiti? Idi vastram.
0: This is a cloth.
1: Aithe idi vastram etlaipoyindi? Daramulu yokka cherikato vastramayindi.
0: By the threads this has become a cloth.
1: Ee daramulu etlajinayi? Prati okka deenito daramuluga yerpadnayi.
0: By converting cotton you got the threads.
1: ప్రతి లేక దారం కాలేదు, దారం లేక వస్త్రం కాలేదు.
0: వితౌట్ కాటన్ యు డిడ్ నాట్ హ్యావ్ థ్రెడ్స్, వితౌట్ థ్రెడ్స్ యు డిడ్ నాట్ హ్యావ్ క్లాత్.
1: కనుకనే ప్రతి దారము వస్త్రము మూడు ఏకమే.
0: ఇన్ ద సేమ్ వే ది క్లాత్ ది థ్రెడ్స్ అండ్
1: మన వినియోగాలు దీనికి రూపనామం వేరువేరుగా వచ్చాయి.
0: ది నేమ్ అండ్ ఫామ్ ఆర్ డిఫరెంట్ ఫర్ దిస్.
1: కనుకనే త్రిగుణం త్రిదలాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అన్న ముఖ్యమైనటువంటిది మన త్రిగుణముల యొక్క తత్వము ఏకత్వమైన సత్యతత్వంతో కూడి ఉంటుండాలి.
0: బేసికలీ దీస్ ఆల్ దీస్ త్రీ క్వాలిటీస్ ఆర్ యునైటెడ్ ఇన్ వన్ క్వాలిటీ అండ్ దట్ ఈస్ ట్రూత్.
1: విద్యార్థులారా, ఏ సాధనలు మనం చేయకపోయినప్పటికీ
0: స్టూడెంట్స్ యూ మే నాట్ డూ ఎనీ సాధన,
1: భగవత్ ప్రేమను అమితంగా మనం పెంచుకోవాలి.
0: డెవలప్ ఇన్ గ్రేట్ క్వాంటిటీస్ లవ్ ఫర్ గాడ్.
1: ఆ ఒక్క నిర్మలమైన నిశ్చలమైనటువంటి ఒక ప్రేమను మనం పెంచుకుంటే మనకు సర్వము లభ్యమైపోతుంది.
0: ఇఫ్ యూ హ్యావ్ ప్యూర్ అండ్ స్టడీ లవ్ ఫర్ గాడ్ యు గెట్ కంట్రోల్ ఓవర్ ఎవ్రీథింగ్ అండ్ బికమ్ మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్.
1: వాల్మీకి యౌవని వంశమందలివాడు.
0: ఇన్ విచ్ లీనియేజ్ డిడ్ వాల్మీకి టేక్ హిస్ బర్త్?
1: వాల్మీకి యౌవని వంశమందలివాడు నందుండు ఏ పల్లె ఎందు పుట్టే.
0: ఇన్ విచ్ విలేజ్ వాజ్ నంద బార్న్?
1: వసుద ధ్రువుండెంత వయసు కలిగి ఉండే శబరి ఎంతటి శక్తి కలిగి ఉండే.
0: ధ్రువ వాట్ ఏజ్ డిడ్ హీ హ్యావ్? వాట్ కెపాసిటీ డిడ్ శబరి హ్యావ్?
1: విదురునికెంతటి వితరణమతి ఉండే తిమ్మనికెంతటి తెలివి ఉండే.
0: What extra quality did Vidura have? What extra quality, special quality which Hanuman have?
1: Pedda chanchalattundo puttinillu pettini peru koti Hanumantudiki.
0: A monkey Hanuman is known for the wavering nature.
1: Atadu Ramunuku priyamaina near and dear annitikini taru mukhyamainatundi vaaduga undalante deeniki kaaranam emti?
0: What is it that made Hanuman nearest and dearest to Rama in all the things?
1: Chinna vishayanni tana telivitetalu yoka tattvanni meer chakkaga gurtinchachu.
0: You can understand the type of cleverness and intelligence which Hanuman had.
1: Parama bhaktiye pavitramainatundi shaktini andistundi.
0: It is the sacred devotion which confers extraordinary power on you.
1: Itanu Rama aagnanu sirassa vahinchi enni kashtamulakaina enni baadhalakaina kodanu tanu sahinchi ఆ రామాజ్ఞను నేను శిరసా వహించడమే నా యొక్క ప్రధాన కర్తవ్యమని విశ్వసించాడు.
0: హీ ఆల్వేస్ ఫర్మ్లీ బిలీవ్ క్యారీయింగ్ అవుట్ ద కమాండ్ ఆఫ్ రామా వాజ్ ద ప్రైమ్ డ్యూటీ ఆఫ్ హనుమాన్.
1: ఆజ్ఞ ఇచ్చినటువంటి భగవంతుడు శక్తిని కూడా తానే ఇవ్వగలడు.
0: గాడ్ హూ గివ్స్ ద కమాండ్ కన్ఫర్స్ ఆల్సో
1: ఈ సీతాన్వేషణకై నన్ను పంపుతున్నాడు, ఆ అన్వేషణ శక్తి కూడా తానే ఇవ్వగలడు.
0: He is giving me the task of searching for Sita.
1: తాను ఇవ్వకుండా నన్ను ఆజ్ఞాపించడానికి ఏమాత్రం కూడా ఆయన అప్పుకోడు.
0: Without giving the capacity and power, he would never give me any command.
1: ఆ విశ్వాసంతో తాను పూనుకున్నాడు సీతాన్వేషణకు.
0: He undertook quest for Sita with that firm faith.
1: లంకలో ప్రవేశించాడు.
0: He entered into Lanka.
1: విభీషణతో స్నేహం చేసుకున్నాడు.
0: He made friendship with Vibhishana.
1: వారిద్దరి సంభాషణలు జరుగుతుండాలి.
0: There was conversation, dialogue going on between Vibhishana and Hanuman.
1: నీవెంత అదృష్టవంతుడోయి అంటున్నాడు విభీషణుడు.
0: Vibhishana told Hanuman, how lucky and fortunate you are, Hanuman.
1: శ్రీరామ దర్శనము నీవు చేసుకున్నావు, శ్రీరామ సేవను నీవు సలుపుతున్నావు, కాని నేను ఎంతో కాలం నుంచి కూడాను రామచింతన చేస్తున్నాను, కాను నాకు రామదర్శనం కలగలేదు.
0: You have the fortune of serving Rama directly. But I am chanting the name of Rama for such a long time. I did not have his vision, his darshan at all.
1: Dini karanam emto neevu gurtinchukunnava Vibhishana annadu.
0: Hanuman asked Vibhishana, have you been able to find the reason for this?
1: Intati karanam telusukuneetundi vyaktini nenaithe naaku darshanam kaaledaneetundi vicharam nenu chese undunu.
0: If only I had the capacity to find out the reason, I would
1: have told Hanumantu. నీవు రామ చింతన చేస్తున్నావే కాని రామ కార్యంలో పాల్గొంటున్నావా?
0: యూఆర్ ఓన్లీ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ అండ్ రిమెంబరింగ్ హిమ్, బట్ ఆర్ యూ అండర్టేకింగ్ టు పార్టిసిపేట్ ఇన్ రామాస్ మిషన్?
1: ఈనాడు భగవంత్ భగవత్ భగవత్ అని భగవత్ చింతన చేస్తున్నారే కాని భగవత్ కార్యాలు ఏమైనా పాల్గొంటున్నామా?
0: టుడే వీఆర్ ఓన్లీ థింకింగ్ ఆఫ్ గాడ్, బట్ ఆర్ వీ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ వర్క్?
1: నేను రామ చింతన చేయటమే కాకుండా రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశాను.
0: నాట్ మెర్లీ డూ ఐ గో ఆన్ రిమెంబరింగ్ కాన్స్టెంట్లీ రామ, ఐ అండర్టేక్ టు డూ రామ.
1: రాముని నన్ను దగ్గర చేసుకోవడానికి తగినటువంటి అర్హత నాకు.
0: దట్ ఈస్ వై రామ హాస్ టేకన్ మీ సో నియర్.
1: ఏ వేదము, ఏ శాస్త్రము, ఏ ఉపనిషత్తు, ఏ దిక్కు నేను వల్లించలేదు, నేర్చుకోలేదు.
0: ఐ డు నాట్ ఐ హావ్ నాట్ రెడ్ ఎనీ స్క్రిప్చర్, ఎనీ వేద, ఎనీ ఉపనిషత్ ఆర్ ఎనీ శాస్త్ర.
1: కనుక ఆ రామ చింతనతో పాటు రామ కార్యంలో నా జీవితాన్ని అంకితం చేశానన్నాడు.
0: అలాంగ్ విత్ చాంటింగ్ ద నేమ్ ఆఫ్ రామ ఐ ఆఫర్డ్ మైసెల్ఫ్ టు సర్వ్ రామ పార్టిసిపేటింగ్ ఇన్ హిస్ మిషన్. అండ్
1: తదుపరి హనుమంతుడు ప్రశ్నించాడు.
0: దెన్ హనుమాన్ క్వశ్చన్,
1: విభీషణ తల్లి సీతమ్మను చూచావా నీవు అన్నాడు.
0: హ్యావ్ యూ సీన్ మదర్ సీతా విభీషణ?
1: చూచాను హనుమంత.
0: వెల్ ఐ హావ్ సీన్ హనుమాన్.
1: మరి ఆ సీత యొక్క విడుదల కోసము, విముక్తి నిమిత్తమై నీవేమైనా ప్రయత్నం చేశావా?
0: హ్యావ్ యూ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు గెట్ హర్ లిబరేటెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్?
1: చెయ్యలేదు.
0: నో, యు హావ్ నాట్ డన్ ఎనీథింగ్.
1: రామభక్తి రామభక్తి అని అనుకుంటున్నావు. రామ పత్ని అయినటువంటి యొక్క సీతని ఇన్ని కష్టాలు పడుతుంటే ఆ రామను చింతకు చేర్చడానికి తగినటువంటి కృషి నువ్వు చేయలేదు.
0: యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ గ్రేట్ డివోటీ ఆఫ్ రామ, యు హావ్ నాట్ మేడ్ ఎనీ ఎఫర్ట్స్ టు టేక్ సీత అండ్ పుట్ హర్ బ్యాక్ టు రామ.
1: అయితే ఇందులో మనం ఇద్దరు కూడాను ఒక విధమైనటువంటి యొక్క స్నేహంతో ఒక విధమైనటువంటి సమన్వయం అవుదాం.
0: నౌ లెట్ అస్ జస్ట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్.
1: నీవు అమ్మను చూచావు, నేను అప్పను చూచాను.
0: యు హావ్ సీన్ మదర్, ఐ హావ్ సీన్ ఫాదర్.
1: కనుక నీవు నాకు అమ్మను చూపించు, నేను నీకు అప్పను చూపిస్తానన్నాడు.
0: యు షో మీ మదర్, ఐ విల్ షో యూ ఫాదర్.
1: అప్పుడు ఇరువురు కూడాను అమ్మా అప్పలను చూచినటువంటి వారం అవుతాం.
0: దెన్ బోత్ ఆఫ్ us will have the vision of mother as well.
1: ఈ విధంగా ఇరువురు కూడాను ఒక కార్యంలో ఒక నిర్ణయానికి వచ్చారు.
0: దట్ వాస్ ది కాంట్రాక్ట్ ఎంటర్డ్ ఇన్ టు బై దెమ్. అండ్
1: మరి ఒక సందర్భం లోపల హనుమంతుడితో మాట్లాడుతూ విభీషణుడు అంటున్నాడు.
0: ఇన్ అనదర్ కాంటెక్స్ట్ వైల్ టాకింగ్ టు హనుమాన్ విభీషణ్ అడ్రస్డ్ హిమ్ దస్.
1: హనుమంత, నేను ఎక్కడున్నాడని మీకు తెలియదా? కేవలము సూటి అయినటువంటి యొక్క పొదల వంటి, అమ్ముల పొదల వంటి యొక్క దంతముల మధ్య నాలుక ఉండినట్టుగా ఈ క్రూర రాక్షసుల మధ్య నేను నిలిచి ఉంటున్నాను. రామచింతన చేయడానికి కూడా నాకు సదవకాశం లభించటం లేదు అన్నాడు.
0: విభీషణ టోల్డ్ హనుమాన్, హనుమాన్ ఐఎమ్ లైక్ ద టంగ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ది షార్ప్ టీత్. ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ దిస్ రాక్షసస్ ఐ డు నాట్ హ్యావ్ ద టైమ్ ఈవెన్ టు థింక్ ఆఫ్ రామా, హీ సెడ్.
1: హనుమంతుని యొక్క తెలివితేటలు ఎంత గొప్పవో, ఆ రామానుగ్రహం వల్ల కలిగినటువంటి యొక్క ఈ శక్తి సామర్థ్యం ఎంత గొప్పవో విద్యార్థులు చక్కగా గుర్తించవచ్చు.
0: స్టూడెంట్స్ కెన్ కేర్ఫుల్లీ అండర్స్టాండ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ అండ్ షార్ప్ నాలెడ్జ్ హీ హ్యాడ్ బై ది గ్రేస్ ఆఫ్ రామ.
1: ఈ మాట విన్నంతనే హనుమంతుడు చెప్తున్నాడు, విభీషణ పండ్లు ముందు రాలుతాయా, నాలుక ముందు రాలుతుందా?
0: The moment he, Hanuman, heard these words from Vibhishana, he questioned that. Well, Vibhishana, would teeth fall off first or
1: then? Mundu pandu ralutai, naluka ralutu.
0: Teeth will fall first.
1: Kanuka neevu dantamunaku madhya undinattuga neevu ramachintana chestu untunnavu ee rakshasulaku madhya, rakshasulu mundu koolipotharu.
0: You are considering yourself like a tongue in the midst of these demons.
1: Neevu poshimpabadtavu.
0: The demons will die and you will be
1: protected.
0: There is nothing to be bothered about by you. You are safe.
1: కనుక హనుమంతుని యొక్క గుణము ఎంత సూక్ష్మంగా ఉంటుందో యోచించండి.
0: What subtle power of understanding Hanuman had, you can see.
1: కనుకనే ఆ విభీషణుడు శాంతుడు, గుణవంతుడు, బలవంతుడు హనుమంతుడు అని వర్ణిస్తూ వచ్చాడు.
0: That Vibhishana began describing Hanuman as the one who is full of peace, full of power, full of understanding.
1: ఈ శాంతి, గుణము, బలము అన్ని మనకు ఒక్క ప్రేమ ద్వారానే లభ్యమవుతాయి.
0: ఆల్ దిస్ పీస్, వర్చ్యూ, పవర్, కెపాసిటీస్ వీ కెన్ గెట్ త్రూ వన్ థింగ్ అండ్ దట్ ఈస్ లవ్.
1: భగవత్ ప్రేమ సంపూర్ణమైన హృదయంతో ఉండిన సర్వము మనకు లభ్యమైపోతుంది.
0: ఫిల్ యువర్ హార్ట్ విత్ ఫుల్ లవ్ ఫర్ గాడ్, యూ గెట్ ఎవ్రీథింగ్ యాడెడ్ అన్ టు యూ.
1: కనుక భగవత్ ప్రేమను మనము అనుభవించినట్టమే త్రిగుణముల యొక్క స్వాధీనం మనకు జరుగుతుంది.
0: యాజ్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ ద లవ్ ఆఫ్ గాడ్, యు హావ్ బికమ్ a victim of these three qualities.
1: Trigunanni sadhinchinatvanti vyakti trilokanni kuda sadhinchagaladu.
0: A person who conquers these three qualities can conquer the three worlds.
1: Vatini sadhinchaka inkenni sadhinchukani emi prayojanam.
0: Without conquering them, whatever else is conquered by you,
1: chinna vidyarthi ante prahladudu pedda hiranyakasipudaina tandiki buddhi cheptunnadu.
0: Prahlada, who was such a small student, was able to give proper lessons to his father, who was such a
1: lokamulanniyun gadiyalona.

0: చేయలేవు. ఓ తండ్రి, ఎన్ని లోకాలు నీవు సాధించావు, ఎందరు రాజ్యాలను నీవు పొందినావు, ఎందరు రాజును నీవు పరాభవం గావించావు, కానీ నీ యొక్క ఇంద్రియాల్ని మాత్రం నీవు జయించుకోలేకపోతున్నావు. ఎన్ని జయించి ప్రయోజనమేమి?
1: ఓ ఫాదర్, యూ హ్యావ్ కాంకర్డ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్డమ్స్ అండ్ ఎ నంబర్ ఆఫ్ వర్ల్డ్స్ అండ్ డిఫీటెడ్ ఎ నంబర్ ఆఫ్ కింగ్స్, బట్ యు హావ్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ ఓన్ సెన్సెస్ అండ్
0: కనుక బయట రాజ్యాన్ని జయించినటువంటి వాడు రాజు కావచ్చు.
1: The one who has conquered the external kingdoms may be a king.
0: Indriyanu jeeinchinatunte vaadu rajaniki raja maharaja raja.
1: But the one who has conquered the senses is the emperor,
0: king of kings. Chakravarti kaagaladu.
1: He will become an emperor.
0: Naga man registered chakravarti kaadu. Hudaya samrajyamulaku chakravarti avutadu.
1: He will become an emperor of the heart.
0: Kanuka విద్యార్థులు ఇంద్రియములను అరికట్టి పవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టి మీ కర్తవ్యాన్ని నిర్వర్తించుటకు కంకణం కట్టుకోవాలి.
1: స్టూడెంట్స్, టేక్ ఎ వౌ టు కంట్రోల్ యువర్ సెన్సెస్ అండ్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీస్ ప్రాపర్లీ.
0: ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అందించాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్, ఆఫర్ యువర్ లైఫ్స్ యాజ్ ఎన్ ఐడియల్ అండ్ ఎ మోడల్.
0: హృదయాన్ని విశాలముగా ఉంచుకోండి.
1: బ్రాడన్ యువర్ హార్ట్స్.
0: ఈనాడు ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ వాతావరణము మాలిన్యంగా ఉంది.
1: టు విచ్ ఎవర్ సైడ్ యు టర్న్ దిస్ వరల్డ్,
0: ఆహారం మాలిన్యంగా ఉంటుంది.
1: ఎన్వైరన్మెంట్ ఇస్ పొల్యూటెడ్, ఫుడ్ ఇస్ పొల్యూటెడ్.
0: తినేటువంటి పదార్థం మాలిన్యంగా ఉంటుంది.
1: ది ఫుడ్ దట్ యు పార్టేక్ ఇస్ పొల్యూటెడ్.
0: సర్వము మాలిన్యమయంగా ఉంటుంది.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఫుల్ ఆఫ్ పొల్యూషన్.
0: దీనిని మనము ఏ విధంగా మనం పరిశుద్ధం చేయాలి?
1: హౌ కెన్ వీ క్లీన్స్ ఇట్?
0: ఒక్క ప్రేమభావాన్ని మీరు అభివృద్ధి పరచుకుని సమాజంలో ప్రవేశించండి.
1: డెవలప్ లవ్ ఇన్ యూ అండ్ ఎంటర్ ఇన్ టు సొసైటీ.
0: మీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి సర్వ విధములు కూడా మీ విజయాన్ని సాధించడానికి తగిన శక్తిని అందిస్తాడు భగవంతుడు.
1: గాడ్ విల్ గివ్ యూ ది పవర్ టు అచీవ్ విక్టరీ అండ్ సక్సెస్ ఇన్ ఆల్.
0: విశ్వాసాన్ని మీరు మొట్టమొదట బలపరచుకోవాలి.
1: That faith must be developed in
0: త్యాగాన్ని స్వార్థాన్ని త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: పరార్థాన్ని ప్రేమించండి.
1: Love the transcendental God.
0: దైవ ప్రీతి, పాప భీతి, సంఘ నీతి, ఈ మూడింటిని మీరు అభివృద్ధి పరచాలి.
1: Develop in you love for God, fear of sin and societal morality in you.

0: During the months of August and September 1984, Satya Sai Krishna delivered the essence of his divine song Bhagavad Gita in the form of 34 discourses. Radio Sai brings you now the 9th discourse on Gita Bhagavan delivered on 11th August 1984. In this discourse, which has a lot of variety, Bhagavan teaches us concepts as complex as Dvaita, Visishta Dvaita and Advaita, along with things as simple yet important as tips to control one's anger. Sri Bhagavan Uvacha.
1: Asankalpa jayet kamam, krodham kama vivarjati. సంకల్పరహితుడైనటువంటి వాడే కోరికను సాధించగలడు, కామమును జయించగలడు, మోహమును దాటగలడు. ఓన్లీ ద వన్ హూ హ్యాస్ హూ ఈజ్ బ్రెస్ట్ ఆఫ్ దిస్ థాట్స్ కెన్ ఓవర్కమ్ డిజైర్, కెన్ కంట్రోల్ యాంగర్ నాట్ యాంగర్ can overcome desires. ఇట్టి కామమును సాధించినటువంటి వ్యక్తియే క్రోధమును కూడాను సాధించగలడు. That one who has conquered the desires can only conquer anger. అసంకల్ప జయేత్ కామం, క్రోధం కామ వివర్జనాం. సంకల్పరహితుడే కామమును క్రోధమును జయించగలడని దీని యొక్క అర్థము.
2: ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దట్ వన్ హూ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ది థాట్ ప్రాసెసెస్ కెన్ అలోన్ కాంకర్ ద డిజైర్స్ అండ్ ఆల్సో యాంగర్.
1: ఇది కేవలము సాధకులకే కాక సామాన్య ప్రజలకు కూడాను ఇది సమన్వయం కావస్తుంది.
2: దిస్ ఈజ్ అప్లికబుల్ నాట్ నియర్లీ ఫర్ సాధకాస్ బట్ ఈవెన్ ఫర్ ఆర్డినరీ పీపుల్.
1: భక్తి యోగములో దీనిని ప్రధానంగా సాధకులకు మాత్రమే కేటాయింపబడింది.
2: దిస్ హెస్ బీన్ అలోకేటెడ్ ఇన్ ది యోగా ఆఫ్ డివోషన్ భక్తి యోగ స్పెషలీ ఫర్ సాధకాస్.
1: సంకల్పము సజీవమైనటువంటిది.
2: థాట్స్ are full of life.
1: ఇది రాతి ముక్క కంటే కఠినమైనటువంటిది.
2: దిస్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఏ స్టోన్.
1: మనిషి మరణించినా సంకల్పం సజీవములై ఉంటాయి.
2: ఈవెన్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ పర్సన్స్ ద థాట్స్ విల్ బి పర్మనెంట్ అండ్ ఫుల్ ఆఫ్ లైఫ్.
1: ఇది అతి సూక్ష్మమైనటువంటిది.
2: దిస్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ సటిల్.
1: ఇది ఆహారము చేతనే ఆవిర్భవింపబడుతుంది.
2: దిస్ అరైజెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఫుడ్.
1: కనుక పవిత్రమైనటువంటి ఆహారం చేత పవిత్రమైనటువంటి సంకల్పములు అభివృద్ధి అవుతాయి.
2: దేర్ఫోర్ బై సేక్రెడ్ ఫుడ్ యూ కెన్ గెట్ సేక్రెడ్ థాట్స్.
1: ఇట్టి పరిపూర్ణ సంకల్పములు కలిగినటువంటి మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో తను పలికేటువంటి పలుకులు గాని చేసేటువంటి పనులు కాని పవిత్రమైనటువంటిగా రూపొందుతాయి.
2: ఓన్లీ వెన్ ఎ పర్సన్ ఈజ్ ఫుల్ ఆఫ్ సీక్రెట్ థాట్స్ ఆల్ హిస్ యాక్షన్స్ విల్ బి సీక్రెట్ అండ్ ఆల్ హిస్ వర్క్స్ విల్ బి సీక్రెట్.
1: సంకల్పము పదును పెట్టిన కత్తి వంటిది.
2: థాట్స్ మే బి కంపేర్డ్ టు షార్ప్ నైఫ్ ఆర్ స్వోర్డ్.
1: ఇది దుర్గుణములను దురాలోచనలను దుర్భావములను కనిపెట్టి క్షణములో వాటిని ఖండించడానికి ప్రయత్నిస్తుంది.
2: దిస్ క్యాన్ రికగ్నైజ్ అండ్ ఫైండ్ అవుట్ బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఫీలింగ్స్ బ్యాడ్ యాక్షన్స్ అండ్ కట్ దెమ్ టు పీసెస్
1: అది ఏ మాలిన్యమైనటువంటి ఆహారంను స్వీకరించినటువంటి మానవుని హృదయమునందు దుర్గుణములను, దురాలోచనను, దుర్బుద్ధులను అభివృద్ధి గావిస్తుంది.
2: ఆన్ ది అదర్ హ్యాండ్, ఇఫ్ ఇట్ ఈస్ బ్యాడ్ ఫుడ్ విచ్ ఇస్ టేకన్, బ్యాడ్ క్వాలిటీస్, బ్యాడ్ ఫీలింగ్స్, బ్యాడ్ యాక్షన్స్ ఆర్ ఎన్కరేజ్డ్.
1: నిజముగా ఈ సంకల్పముల యొక్క ప్రభావం చేతనే కామక్రోధములు అధికమై మానవుడి యందు వాత పిత్త శేషాదులను అభివృద్ధిపరచి జఠరాగ్నిని చంపివేస్తుంది.
2: ఆన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ థాట్స్ వన్ వుడ్ లూజ్ ది పవర్ ఆఫ్ డైజెషన్.
1: ఇక్కడ మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పోషించుటకు దేహము కూడాను పటుత్వమై పవిత్రమై పరిశుద్ధమై ఉండాలని గీతాచార్యుడు బోధిస్తూ వచ్చాడు.
2: గీతాచార్య హ్యాస్ టాట్ దట్ ఫార్ ది ప్రాస్పరిటీ అండ్ ది ప్రోగ్రెస్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్, ఏ స్ట్రాంగ్ బాడీ అండ్ ఎ ప్యూర్ బాడీ ఆర్ వెరీ ఎసెన్షియల్.
1: సంకల్పముల యొక్క చేరికనే మనస్సు యొక్క ప్రభావం.
2: The very influence on the very forum of mind is the addition of the thoughts and thought processes.
1: Itti manasu nirantaramu bhutakashamaina drishyakalpitamaina
2: the phenomenal world and the things relating to this world as such.
1: Ee bhutakashamaina jagatunaku సంపద, ధనము, ఐశ్వర్యమును ఆధారము చేసుకుని జీవిస్తూ ఉంటాడు.
2: ఫర్ దిస్ వరల్డ్, ద ఫెనామినల్ వరల్డ్ ఇన్ విచ్ వి లివ్, ప్రాస్పరిటీ, వెల్త్ అండ్ ప్రాపర్టీస్ ఆర్ ది వెరీ బేసిస్ ఆఫ్ లైఫ్.
1: సంపద అనగా ఈనాటి మానవులు యందు బిడ్డలు, గోవులు, ఇంకే విధమైనటువంటి జీవులు ఈ విధమైనటువంటి యొక్క అభివృద్ధికి కారణ స్వరూపాలని భావిస్తుంటారు.
2: The word wealth is usually mistaken as the cows, the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu sampada dhanamu aishwaryamunu aadharamu cheskoni jeevisthu untadu.
2: For this world, the phenomenal world in which we live,

0: the properties and the children that one possesses.
1: Dhanam anaga bhoomulu indlu currency notes bangaru ityadi tirastulu yokka swabhavamunaku dinni samanvayam chesukuntaru.
0: Dhanam or wealth again means it refers to the fixed properties like lands and the actual cash, gold, etc.
1: ఐశ్వర్యం అనగా కీర్తి ప్రతిష్టలు పదవి స్థానములు ఇలాంటి వాటిని ఐశ్వర్యములుగా భావిస్తుంటారు.
0: Another word, ఐశ్వర్యం, refers to the name, fame, position and stage in life, etc.
1: కానీ భగవద్గీత ఈ మూడింటిని అంగీకరించటం లేదు.
0: But Bhagavad-gita does not accept all these three things.
1: నిజమైనటువంటి సంపద సత్యలమే అని ఘోషించింది.
0: ఇట్ హ్యాస్ డిక్లర్డ్ దట్ ఇట్ ఈస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రియల్ వెల్త్.
1: సదాచారమే నిజమైన ధర్మముగా ధనముగా రూపొందింపచేసింది.
0: గుడ్ బిహేవియర్ ఈస్ డిస్క్రైబ్డ్ అండ్ రికన్ యాజ్ వెల్త్.
1: ఆత్మజ్ఞానమే ఐశ్వర్యముగా నిరూపించింది.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ ఈస్ డిస్క్రైబ్డ్ యాజ్ వెల్త్.
1: సత్శీలమే సంపద.
0: క్యారెక్టర్ ఈజ్ సంపద.
1: సదాచారమే ధనం.
0: గుడ్ బిహేవియర్ ఈజ్ రెఫర్డ్ టు యాజ్ వెల్త్.
1: ఆత్మజ్ఞానమే ఐశ్వర్యము. ఈ మూడు సాధకులకు అత్యవసరం.
0: నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ అలాంగ్ విత్ దీస్ అదర్ టూ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ సాధక.
1: అయితే లౌకిక సంబంధమైనటువంటి యొక్క సంపద ధనము ఐశ్వర్యము జీవితకాలము నుండే కోల్పోతూ ఉంటారు. జీవిత తదనంతరము వీటికి వాటికి అతనికి ఎట్టి సంబంధం ఉండదు.
0: ఓన్లీ వెల్త్ ప్రాపర్టీ నేమ్ అండ్ ఫేమ్ ఆర్ ఎఫెమెరల్. దే విల్ బి లాస్ట్ ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్.
1: బ్రతికినప్పుడే దరిద్ర దేవత తాండవమాడి అనేక బాధలకు గురి అయి సంపదను కోల్పోతుంటారు, ఐశ్వర్యాన్ని వీడుతుంటారు.
0: ఈవెన్ డ్యూరింగ్ ది వెరీ లైఫ్ టైమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్ అకౌంట్ ఆఫ్ పావర్టీ, సమ్ టైమ్స్ అన్ అకౌంట్ ఆఫ్ ద బ్యాడ్ లక్, దే లూజ్ దర్ ప్రాపర్టీ, దే లూజ్ దర్ వెల్త్, దే లూజ్ దర్ నేమ్ ఫేమ్.
1: ఇట్టి సంపదలు ఇట్టి ధనము ఇట్టి ఐశ్వర్యము జీవితము తదనంతరము అతనితో ఏమాత్రము సంబంధం ఉండదు.
0: These properties, movable, immovable, name and fame will have no connection whatsoever after the death.
1: Kani satyalamu sadacharamu jnanamu jeevita paryantame kaakunda moksha paryantamu kudanu atane ventane undi atane saahityamulo cherchutai.
0: Character, good behavior and knowledge of atma, wisdom are not merely going to help any person during his lifetime, even after his death, until he reaches the Lord and merges in him, all these are going to be of immense help.
1: Manavuni yokka kirti roopa saundaryamulato ledu.
0: The fame of a man is not associated with the physical beauty and charm.
1: Dhana kanaka vastuvahanulato raadu.
0: It is not even associated with the property, the wealth and other things which he possesses.
1: Idi kevalam seelamuto maatrame praptistundi.
0: This one can get only through good character.
1: Kanuka manavudu satchiludai sadaacharudai aatmajnanamunaku anveshana dalpadaniki prayatninchalani prabodhinchindi Geeta.
0: Therefore Geeta has declared that a man should aspire for good character, good behavior and wisdom.
1: Bhautika balamunu bhautika shaktini aadharam cheskunnatundi Vishwamitrudu brahmajnani ainatundi Vasishthula paina kachchanu sadhinchadaniki poonukunnadu.
0: Vishwamitra, based upon his physical strength and prowess, wanted to take revenge on బ్రహ్మజ్ఞాని వశిష్ఠ.
1: ఈ వశిష్ఠుడు ఇతనితో పోరాడుటకు

0: ఒక్క బ్రహ్మతత్వము తప్ప అన్యము నాకే బలము లేదని బ్రహ్మతత్వమును ఆధారంగా చేసుకుని బ్రహ్మజ్ఞానమునే కవచంగా ధరించాడు.
1: వశిష్ఠ బేస్డ్ హిజ్ ఎంటైర్ ప్రోసెస్ ఓన్లీ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ బ్రహ్మన్ అండ్ షీ వోర్ ది క్లాత్ ఆఫ్ బ్రహ్మ ప్రిన్సిపల్ ఇట్సెల్ఫ్ టు ఫైట్ అగెన్స్ట్ విశ్వామిత్ర.
0: విశ్వామిత్రుడు వేసినటువంటి బాణములు కేవలం ఒక పర్వతమునకు కుచ్చుకున్నటువంటి అంబుల వలె నిర్వీర్యమైన నిశక్తి అయిపోయినాయి.
1: ద ఆరోస్ విచ్ విశ్వామిత్ర లెఫ్ట్ ఆన్ వశిష్ఠ బికేమ్ అబ్సల్యూట్లీ పవర్లెస్ లైక్ ఆరోస్ హిటింగ్ ద మౌంటైన్ యాజ్ సచ్.
0: సర్వాస్త్రములు కూడాను చిన్న భిన్నమై ముక్కలు ముక్కలుగా కూలిపోయాయి.
1: ఆల్ ది వెపన్స్ విచ్ వర్ ఎంప్లాయ్డ్ వర్ రిడ్యూస్డ్ టు పీసెస్ బై టచింగ్ వశిష్ఠ.
0: దీనిని చూచి విశ్వామిత్రుడు ఛాత్రబలం దుర్బలం.
1: విశ్వామిత్ర థాట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ సేడ్ దట్ షేమ్ అండ్ ది పవర్ అండ్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫిజికల్ పవర్.
0: భౌతిక బలము దుర్బలం.
1: ది ఫిజికల్ స్ట్రెంగ్త్ ఇస్ యాక్చువల్లీ ఎ వీక్నెస్ ఓన్లీ.
0: బ్రహ్మబలమే నిజ బలం.
1: పవర్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ బ్రహ్మన్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
0: ధర్మబలమే ధనబలం అని భావించుకుంటూ వచ్చాడు.
1: ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది రైచియస్నెస్ ఇట్సెల్ఫ్ ఇస్ ట్రూ స్ట్రెంగ్త్.
0: ఈ సత్యాన్ని గుర్తించి విశ్వామిత్రుడు తపస్సును ఆచరించి వశిష్ఠుల వారి స్థానమును అందుకునవలనని ఎన్నో శ్రమల కోర్చి కడకు బ్రహ్మజ్ఞానిగా రూపొందాడు.
1: విశ్వామిత్ర ఆఫ్టర్ రియలైజింగ్ దిస్ పర్టికులర్ థింగ్ అండర్టుక్ గ్రేట్ పెనన్స్. హి వాంటెడ్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ వశిష్ఠ అండ్ ఆఫ్టర్ పెనన్స్ హి అక్వైర్డ్ ది నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్.
0: ధనబలము జనబలము భుజబలమును ఆధారం చేసుకున్నటువంటి దుర్యోధనుడు ధర్మమూర్తులైనటువంటి పాండవుల పైన కచ్చన పోని కడకు తండ్రికి పిండములైనా విడుచుటకు దిక్కు లేకుండా శిథిలమైపోయారు.
1: దుర్యోధన అండ్ బ్రదర్స్ హూ బేస్డ్ దేర్ స్ట్రెంగ్త్ ఆన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ మనీ, స్ట్రెంగ్త్ ఆఫ్ ఫిజికల్ పవర్, స్ట్రెంగ్త్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ హిమ్, లెఫ్ట్ హిజ్ ఫాదర్ విత్ నో సన్ ఈవెన్ టు పర్ఫార్మ్ ది లాస్ట్ సెరిమనీస్ అవుట్ ఆఫ్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్.
0: రాయబారమునకు పూర్వము దుర్యోధనుడు అర్జునుడు కృష్ణుణ్ణి సందర్శించిన సమయం నందు కేవలం భౌతిక బలమైనటువంటి సైన్యమును భౌతిక బలమైనటువంటి యొక్క ఆయుధములను మాత్రమే దుర్యోధనుడు ఆశించాడు.
1: బిఫోర్ గోయింగ్ టు కృష్ణ ఆస్కింగ్ ఫార్ హెల్ప్ టు వేజ్ అ వార్ హీ ఎంటైర్లీ బిలీవ్డ్ ఇన్ ద ఫిజికల్ పవర్ అండ్ ది పవర్ ఆఫ్ మనీ ద పవర్ ఆఫ్ పీపుల్.
0: అర్జునుడు నాకు కృష్ణ బలమే సర్వబలమని ఒక్క కృష్ణుని మాత్రమే ఆశించాడు.
1: అర్జున ఆన్ ది అదర్ హ్యాండ్ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సరెండరింగ్ టు కృష్ణ అండ్ హీ సాట్ ఓన్లీ ద హెల్ప్ ఆఫ్ కృష్ణ.
0: కృష్ణుని పాదముల పైన పడి అర్జునుడు ప్రార్థించిన సమయంలో కృష్ణుడు వెన్ను నిమిరి లెమ్ము ధనుంజయ.
1: వెన్ అర్జున ఫెల్ అండ్ ద ఫీట్ ఆఫ్ కృష్ణ as surrendering and praying to Krishna, Krishna was pleased with him and Krishna lifted him up and just said, get up, O Dhananjaya.
0: Vidhi baliyamu.
1: Fate is very powerful.
0: Nyayamu gelchu.
1: Justice always wins.
0: Nasinchu swarthamu.
1: Selfishness shall perish.
0: Sada yuga dharma nidhe kadoi.
1: This is always the dharma of yuga.
0: Kanugunnika.
1: Therefore, realize this.
0: Noorguru Pitala Tandrikaina,
1: the father who has got 100 children,
0: Anchambuna,
1: at the last,
0: Pindamidu Dikku Kalagarakata Prarabdhama Deemitu.
1: He would not have even one to perform the last rites. What a fate it is.
0: Anade, Krishnudu Arjunaku Telipadu.
1: That very day, Krishna told Arjuna,
0: Karanam Emiti, Kevalamu, Bhautika Balamunu, ఈ యొక్క భౌతిక శక్తిని ఆశ్రయించుకున్నటువంటి మానవులకు దైవానందం అనేటువంటిది కానీ, దైవానుగ్రహం అనేటువంటిది కానీ, దైవజ్ఞానం అనేటువంటిది కానీ లభించుట దుర్లభమని బోధించాడు.
1: The reason is, what is the reason you ask? It is clear from that those people who do not take shelter and refuge in the Lord would not be able to win the grace, would not be able to just do anything successful.
0: కనుకనే దైవానుగ్రహమును పొందకూరునటువంటి సాధకుడు మొట్టమొదట ఈ లౌకిక సంబంధమైనటువంటి యొక్క భౌతిక భావముల యొక్క వాంఛలను అరికట్టుకున్నటకు ప్రయత్నించవలెను.
1: Therefore, a sadhaka who wants to earn the grace of Lord has to control all the worldly desires associated with the world as such.
0: Bhutakasam yokka phalatamulu swapna drishyamulu.
1: The results which arise out of the contact with bhutakasha are merely sights which are through only of dream or in dream.
0: Kalalo chuchina medalu midyalu kannulu vichina levu kada.
1: The mansions and the big bungalows which you see in dream are not real once you open your eyes and you become awake.
0: Swapnamunandu anubhavinchinatvanti prati anubhutulu kudanu jagratalo adrushyamaipothunnayi.
1: All the experiences which you have just undergone during your dream stage become absolutely, they disappear during your waking.
0: Jagratalo anubhavinchinatvanti anubhutulanni kudanu swapnamlo shunyamaipothunnayi.
1: Experiences of the waking stage do not appear, they become a nullity during your dream stage.
0: Kanuka భూతాకాశం యొక్క సూక్ష్మ స్వరూపమే చిత్తాకాశమని, చిత్తాకాశం యొక్క అతి సూక్ష్మ స్వరూపమే చిదాకాశమని, కనుక చిదాకాశమే శాశ్వతమైనటువంటి యొక్క కారణ స్వరూపమని కూడాను నిరూపిస్తూ వచ్చింది భగవద్గీత.
1: భగవద్గీత హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ దట్ చిత్తాకాశ ఈజ్ ఓన్లీ ఎ ఫార్మ్ ఆఫ్, ఎ సటిల్ ఫార్మ్ ఆఫ్ భూతాకాశ, అండ్ చిదాకాశ ఈజ్ వెరీ సటిల్ ఫార్మ్ ఆఫ్ చిత్తాకాశ, అండ్ ఇట్ ఈస్ ది వెరీ కాజ్ అండ్ వెరీ పర్మనెంట్.
0: ఈ చిదాకాశం అనేటువంటిది అనోరణీయాన్ మహతోమయ్య, సర్వత్రా కూడా అణుస్వరూపమై ఘనస్వరూపమై వ్యాపించి ఉంటుండాలి.
1: దిస్ చిదాకాశ ఈజ్ ఆల్ పర్మేసివ్, ఇట్ ఈస్ ది స్మాలెస్ట్ ఇన్ ద స్మాల్ అండ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద బిగ్, దస్ ఇట్ ఈస్ ఆల్ పర్మేసివ్.
0: సూక్ష్మమైనట్టి అణువున సూక్ష్మమగుచు, నేటి వస్తువు నందున నేటి అవచ్చు, సర్వం వ్యాప్తి ఉన్నట్టి సర్వభూతి సాక్షిభూతి బ్రహ్మయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ.
1: బ్రహ్మ ఆర్ ఆత్మ ఈజ్ సటిలెస్ట్ ఆఫ్ ది సటిల్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ది స్మాల్, ఇట్ పర్వేడ్స్ ఆల్ ద స్మాల్ థింగ్స్. ఇన్ ద సేమ్ వే అమంగ్ ద మైటీ వన్స్ ఇట్ పర్వేడ్స్ ఆల్ ద మైటీ వన్స్ బీయింగ్ ది మైటీయెస్ట్, అండ్ దిస్ ఈజ్ ట్రూత్ అండ్ దిస్ ఈజ్ బ్రహ్మన్ అండ్ దిస్ ఈజ్ ఆత్మ.
0: అయితే ఇట్టి ఆత్మతత్వమును, ఇట్టి బ్రహ్మస్థాయిని పొందగోరేటువంటి సాధకులు నిన్నటి దినము చెప్పినట్టుగా దాసోహం దాసోహం దాసోహం, ఈ దాసోహం స్థాయిలో మన యొక్క ప్రయాణము ప్రారంభించాలి.
1: దోస్ పీపుల్ హూ ఆర్ డిజైరస్ ఆఫ్ రీచింగ్ దిస్ గోల్ ఆఫ్ బ్రహ్మతత్వ హ్యావ్ టు కమెన్స్ దర్ జర్నీ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ దాసోహం యాజ్ ఎక్స్ప్లెయిన్ యెస్టర్డే.
0: ఇది ద్వైత స్థానం.
1: దిస్ ఈజ్ ది స్టేజ్ ఆఫ్ డ్యూయలిజం,
0: ప్రాథమిక స్థానం.
1: దిస్ ఇస్ ది వెరీ ప్రైమరీ స్టేజ్.
0: ఇందులో ప్రారంభించి క్రమక్రమేణా ఈ దా అనేటువంటి పదమును స్వస్తి చెప్పి సోహం సోహం సోహం అనేటువంటి విశిష్ట అద్వైతములో ప్రవేశించాలి.
1: వన్ హ్యాస్ టు స్టార్ట్ హిస్ జర్నీ ఫ్రమ్ దాసోహం అండ్ గ్రాడ్యువలీ హీ హ్యాస్ టు ఓవర్కమ్ దట్ పర్టికులర్ వర్డ్ దా ఇన్ దట్ వర్డ్ దాసోహం and has to enter into the stage of visishtadvaita which is the same as soham.
0: ee sohamulo manamu paripurnamainatunti yokka bhakti prapattulato sadhana salipinappudu pundu maani pokku raalipoyinattuga kamakrameena so kudanu dooramaipothundi.
1: If one continues to do sadhana in this particular stage of soham and over a period of time that particular syllable so also goes and hum alone remains, just as when the wound is cured the cover automatically drops down.
0: ee so kudanu dooram aipotam cheta nilichetundidi hum.
1: Once one overcomes even that syllable so the only thing that remains is hum.
0: Ide advaitam
1: This is Advaita non-dualism I principle.
0: Nenu neni.
1: I am I.
0: నేను బ్రహ్మను అనేటువంటి విశిష్ట అద్వైతములో ద్వైతం ఉంటుందని.
1: ఇన్ దిస్ స్టేజ్ వేర్ వన్ డిక్లర్స్ యాజ్ ఐఎమ్ బ్రహ్మ, ఇట్ ఈస్ విశిష్టాద్వైత. ఇన్ వే దేర్ ఆర్ టూ ఎంటిటీస్.
0: ఐ పూర్ణాద్వైతము కానేరదు.
1: దిస్ ఈస్ నాట్ కంప్లీట్ అద్వైతం.
0: నేను బ్రహ్మ అనుకున్నప్పుడు నేను బ్రహ్మ రెండు ఉంటుండాలి.
1: వెన్ యూ సే ఐఎమ్ బ్రహ్మ దేర్ ఆర్ టూ ఎంటిటీస్ ఐ అండ్ బ్రహ్మ.
0: ఇది విశిష్ట అద్వైతం అయినప్పటికీ అద్వైతం అని సమన్వయం చేయడానికి వీలు కాదు.
1: దిస్ ఈస్ విశిష్టాద్వైత క్వాలిఫైడ్ నాన్ డ్యువలిజం.
0: నేను నీ దాసుడను అనుకున్నటువంటి స్థాయిలో ప్రభువు వేరు దాసుడు వేరుగా ఉంటాడు.
1: దెన్ యూ సే దట్ ఐ ఆమ్ యువర్ సర్వెంట్. ది లార్డ్ ఈస్ డిఫరెంట్ అండ్ ది సర్వెంట్ ఈస్ డిఫరెంట్.
0: కనుక ఇది స్థానములు కూడాను వ్యత్యాసంగా ఉంటుంటాయి.
1: ది స్టేజెస్ ఆల్సో ఆర్ డిఫరెంట్.
0: నేను బ్రహ్మము అని అనుకునే సమయం లోపల బింబం యొక్క ప్రతిబింబంగా రూపొందుతుంది.
1: వెల్ హీ జస్ట్ సేస్ ఐఎమ్ బ్రహ్మన్, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ది ఫైండింగ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్.
0: ప్రతిబింబము వేరుగా కనిపించినప్పటికీ రెండింటికి లింకు పాదముల చెంత చేరి ఉంటాయి.
1: ది రిఫ్లెక్షన్ మే బి సీన్ సెపరేట్లీ, బట్ హీఈస్ ఫేస్ టు ఫేస్ ద లార్డ్, హీఈస్ క్లోజ్ టు ద ఫీట్ ఆఫ్ ద లార్డ్.
0: వ్యక్తులు వేరువేరుగా ఉండినప్పుడు ప్రతిబింబములు కూడా వేరువేరుగా ఉంటాయి.
1: వెన్ ది పీపుల్ పర్సన్స్ ఆర్ డిఫరెంట్ దేర్ రిఫ్లెక్షన్ దేర్ ఇమేజ్ ఆల్సో బి డిఫరెంట్.
0: వ్యక్తి ఒకడైనప్పుడు బింబము ప్రతిబింబము వేరుగా ఉండినా గాని ఈ యొక్క బింబమును సమన్వయమైనటువంటి ప్రతిబింబంగానే రూపొందుతుంది. ఇదే విశిష్ట అద్వైతం.
1: ఇన్ విశిష్ట అద్వైత వెన్ దర్ ఇస్ ఓన్లీ వన్ పర్సన్ హీ సీస్ హిజ్ ఓన్ ఇమేజ్, ది ఓన్లీ ది థింగ్ విచ్ ఇస్ కమింగ్ ఇన్ బిట్వీన్ ద మిర్రర్ దట్ సెపరేట్స్, అదర్వైజ్ హీ ఇస్ అలోన్.
0: బింబమే సర్వవ్యాపకమైనప్పుడు ప్రతిబింబమునకు స్థానమే లేదు.
1: వెన్ ది ఆబ్జెక్ట్ ఈస్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో నీడ్ ఫర్ ఇట్స్ ఇమేజ్ అట్ ఆల్.
0: సర్వత్రా నిండినటువంటి యొక్క పరమాత్మతత్వమునకు ఇంక వేరు ప్రదేశం ఎక్కడ ఉంటుంటారు?
1: వెన్ గాడ్ ఈజ్ ఆల్ పర్వేసివ్ దర్ ఇస్ నో ప్లేస్ వేర్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్.
0: విశ్వమంతా ప్రాణ విభిని మందిరమైన వీధివాకిలి ఎక్కడ?
1: వెన్ ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ ద మ్యాన్షన్ ఆఫ్ ద ఆల్ పర్వేసివ్ లార్డ్, వేర్ ఇస్ ద డోర్ ఫర్ దిస్ మ్యాన్షన్?
0: వీధి అనేటువంటి ఒక ప్రదేశం ఉంటే కదా దానికి వీధి వాకిలి అని ఒకటి పెట్టాలి.
1: ఇఫ్ దెర్ ఇస్ ఎ స్ట్రీట్ దెన్ దెర్ ఇస్ ఎ డోర్ విచ్ ఈస్ ఓపెన్ టు ద స్ట్రీట్ యాజ్ సచ్.
0: వీధికి స్థానమే లేదు.
1: దెర్ ఇస్ నో స్ట్రీట్ అట్ ఆల్.
0: సర్వత్రా నిండి నిమిడీకృతమైనటువంటి ఒక భగవత్తత్వమునకు ఇంకా ప్రతిబింబములకు ఎక్కడ స్థానం ఉంటుండాలి?
1: దెన్ ది ఆల్ పర్వేసివ్ గాడ్ ఇస్ సీన్ ఎవ్రీవేర్, వేర్ ఇస్ ది ప్లేస్ వేర్ యూ ఫైండ్ ది ఆబ్జెక్ట్ యాజ్ సచ్.
0: కనుకనే ఈ సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క బ్రహ్మతత్వమును పూర్ణాద్వైతం అని కూడా పిలుచబడుతూ వచ్చింది.
1: దేర్ఫోర్ దిస్ ఆల్ పర్వేసివ్ కంప్లీట్ అద్వైత, దిస్ ఇస్ కాల్డ్ కంప్లీట్ అద్వైతం.
0: కనుకనే పురుష సూక్తములో పాపోహం పాపకర్మాహం పాపాత్మ అని పలుకుతూ వస్తుంటారు పూజలో. పాపోహం నేను పాపిని, నా ఆత్మ పాపము అని అనుకోవటంలో ఎంత బలహీనత ఉంటుంటుంది. నేను పాపకర్మలు చేస్తున్నాను.
1: ఇన్ ద రిచువల్ వర్షిప్ పీపుల్ విల్ బి టెల్లింగ్ దట్ వైల్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వర్షిప్ దట్ ఐఎమ్ ఎ సిన్నర్, మై ఆత్మ ఇస్ సిన్నింగ్ అండ్ ఐఎమ్ డూయింగ్ యాక్ట్స్ విచ్ ఆర్ సిన్. వేర్ ఇస్ ది క్వశ్చన్ ఆఫ్ సిన్నింగ్ అట్ ఆల్?
0: కనుక ఈ పదములు ఈ భావములు సాధకునకు సరియైన ఉత్సాహ ప్రోత్సాహములు అందించటకు సరియైనవి కాదని తెలుసుకుని భగవంతుడు అచ్యుతోహం అనంతోహం గోవిందోహం అని సదా శివోహం అని బోధిస్తూ వచ్చాడు.
1: రియలైజింగ్ దట్ దీస్ వర్డ్స్ అండ్ దీస్ ఫీలింగ్స్ లైక్ ఐఎమ్ ఎ సిన్నర్ అండ్ ఐఎమ్ కమిటింగ్ సిన్ ఎట్సెట్రా ఆర్ నాట్ ఎన్కరేజింగ్ టు ద గివింగ్ ఎనీ ఎన్కరేజ్మెంట్ టు సాధక, ఇట్ ఈస్ సెట్ దట్ వన్ హ్యాస్ టు థింక్ దట్ ఐఎమ్ అచ్యుత, ఐఎమ్ గోవింద, ఐఎమ్ అనంత, ఐఎమ్ శివ హింస.
0: కనుక మనము ఉన్నత లక్ష్యమును మన యొక్క భావమునందుంచుకొని సరి అయినటువంటి స్థితిలో దైవత్వమునకు సమీపించేటువంటి యొక్క మార్గమును అవలంబించటము ఇది సరి అయినటువంటి పద్ధతి.
1: దేర్ఫోర్ కీపింగ్ లాఫ్టీ ఐడియల్స్ అండ్ థాట్స్ విత్ అస్ ఇట్ ఈస్ అప్రోప్రియేట్ దట్ యు షుడ్ ట్రై టు రీచ్ ది గాడ్.
0: అద్వీష్ట సర్వభూతానాం, ఇక్కడ సుఖ దుఃఖమును కూడాను సమత్వంగా భావించినటంలో అద్వేష్ట అనేటువంటి పదమునకు అవకాశమే ఉండవు.
1: ఇఫ్ ఎ పర్సన్ క్యాన్ ట్రీట్ హ్యాపీనెస్ అండ్ మిజరీ విత్ అన్ ఈక్వల్ మైండెడ్నెస్ ది క్వశ్చన్ ఆఫ్ అద్వేష్ట డజంట్ అరైజ్ అట్ ఆల్.
0: నీ ఎందు నా ఎందు ఉండినటువంటి పరతత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకున్నటువంటి వారు ఇంకా ఇతరులను ద్వేషించడానికి అవకాశం ఇది.
1: ఇఫ్ ఎ పర్సన్ రికగ్నైజ్ that the transcendental principle which is embodied in him as well as in the others is the same, there is no question of, there is no room for
0: alanti sthitilo itarulu dveshinchavaddu ani cheppadaniki kuda avasaram ledu, cheptam kuda avasaram ledu.
1: In such a state of mind there is room for telling that you don't hate
0: aithe evariki adveshta sarvabhutanam ye bhutamunu kuda nu dveshinchavaddu ani cheppatamlo oka antarartham untundadi. Neevu భగవంతునకు వేరుగా ఉన్నావు, నీ యందు ఇతరులు యందు ఉండినటువంటి యొక్క ఆత్మతత్వం ఒక్కటే అనేటువంటి సత్యము తెలియనటువంటి వారికి అద్వేష్ట సర్వభూతానాం అన్నారు.
1: ఇన్ దట్ కేస్ దిస్ సెంటెన్స్ అద్వేష్ట సర్వభూతానాం ఫర్ హూమ్ ఈజ్ ఇట్ మెంట్ అండ్ ఇట్ ఈస్ మెంట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాట్ రియలైజ్ దట్ ది ట్రాన్సెండెంటల్ ప్రిన్సిపల్ విచ్ ఈస్ ఎగ్జిస్టింగ్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ఎవ్రీ వన్ ఎల్స్ ఈజ్ నాట్ ద సేమ్. ఓన్లీ ఫర్ సచ్ పీపుల్ దిస్ హెస్ బీన్ డిక్లేర్డ్.
0: అయితే కొన్ని కొన్ని సందర్భముల్లో దాసోహం దాసోహం అనేటువంటిది భక్తులకు ప్రీతిని అందిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది.
1: ఇన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ దేర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ జాయ్ విచ్ పీపుల్ గెట్ బై ది యాటిట్యూడ్ ఆఫ్ ఐఎమ్ దై సర్వెంట్ ఈ గెట్స్ ఎక్స్ట్రాడినరీ బ్లిస్.
0: కారణం ఏమనగా నేనే బ్రహ్మను అనేటువంటి భావము స్థితికి వచ్చినప్పుడు తాను ఈ బ్రహ్మతత్వాన్ని అనుభూతిలో ఆనందంగా అనుభవించడానికి అవకాశం ఉండదని భావం.
1: ది ఫీలింగ్ ఇస్ దట్ వన్స్ హీ రీచెస్ ది స్టేట్ ఆఫ్ ఐఎమ్ బ్రహ్మన్ ఇట్సెల్ఫ్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ అండ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వీట్నెస్ ఆఫ్ ద లార్డ్ హిమ్సెల్ఫ్.
0: ఎట్లనగా చక్కెరకు చక్కెర యొక్క తీపి అర్థం కాదు, తెలియదు.
1: టు అండర్స్టాండ్ దిస్ యూ కెన్ టేక్ షుగర్. షుగర్ డస్ నాట్ నో ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
0: దాసుడు దాసోహం అనేటువంటి వాడు చక్కెర యొక్క మాధుర్యాన్ని అనుభవించేటువంటి స్థాయిలో ఉండేటువంటి వాడు.
1: ఎ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ దాసోహం కెన్ బి కంపేర్డ్ టు వన్ హూ ఈస్ ఏబుల్ టు ఎంజాయ్ ద స్వీట్నెస్ ఆఫ్ షుగర్.
0: కనుక నేను నిరంతరం కూడాను చక్కెరను భుజించేటువంటి వాడిగానే ఉండాలి, కానీ నేను చక్కెర రూపం నాకు అక్కరలేదు అనేటువంటి యొక్క స్థాయి సోహం.
1: దిస్ దాసోహం రెఫర్స్ టు ద స్టేజ్ వేర్ I would like to be continuously to be a person who like to enjoy the sweetness of sugar rather than become sugar itself.
0: Hanumantudu tana jeevita paryantam kudanu dasoham kosalendrasya nenu eppudu kudanu ramuni yokka dasudani ani bhavistu aacharistu aanandani anubhavistu vachadu.
1: Hanuman for example throughout his life was enjoying this particular feeling and having the experience of bliss by adopting the attitude of I am the servant of Rama.
0: I see. Some bhagavata guri kavalsi
1: vastundi. In case that he is separated from the Lord, he will be put to extreme anguish.
0: Sohumulo attidi kaadu. Daivamtone ekam kavatam valla daivam yokka edabaatu aneetundi baada atariki em maatram kudunu teliyadu.
1: In the stage of soham, the question of separation doesn't arise at all because he is one with the Lord, he will not be put to any suffering.
0: Dasohamulo prabhukunu bhaktulaku edabaatu untundali.
1: In the stage of dasoham there is a room for separation between the Lord and the servant.
0: Sohamulo prabhuku dasunaku etti edabaatu kudanu undadu.
1: In the stage of soham there cannot be any question of separation between the Lord and his servant.
0: Yedapatu lenatundi sthitilo aanandamu kudanu enti abhyantaramu undadu.
1: There will not be any discontinuity in the state of bliss, in the stage of soham, because there is no separation at all.
0: Kanuka mukhyanga ee yokka divya tattvanni pondagorunnatundi sadhakudu vaanchalanu క్రోధమును మొట్టమొదట అరికట్టుకోవాలి.
1: పర్టికులర్లీ పీపుల్ హూ వాంట్ రియలీ రీచ్ ది అల్టిమేట్, దే షుడ్ హ్యావ్ సమ్ కంట్రోల్ ఓవర్ దర్ డిజైర్స్.
0: సంకల్పములు ప్రారంభించిన తక్షణమే ఇది ఎట్టి సంకల్పములు అని ఒక్కతూరి దాన్ని విచారించాలి సాధకుడు.
1: ద మొమెంట్ ఎ థాట్ అక్కర్స్ టు ఎ సాధక, హి హస్ టు ఎన్క్వైర్ ఇన్ టు వాట్ టైప్ ఆఫ్ థాట్ ఇస్ ఇట్.
0: ఇది మంచి థాట అనగా మంచి సంకల్పమా లేక చెడు సంకల్పమా అని తక్షణమే గుర్తించి, చెడు సంకల్పమే అయినా తక్షణమే దానిని దూరం చేసుకోవాలి.
1: హి హస్ టు ఎన్క్వైర్ ఇన్ టు అండ్ ఫైండ్ అవుట్ whether this is a desirable thought or an undesirable one. If it is an undesirable one, he has to eliminate.
0: ప్రారంభంలోనే ఈ దుర్భావములను దుస్సంకల్పములను మన హృదయంలో చేరకుండా చూసుకున్నటకు సాధకుడు అతి జాగ్రత్తగా ఉంటుండాలి.
1: సాధక should be extremely careful right from the very beginning to see that such bad thoughts do not.
0: సంకల్పములే లేకుండా చేసుకున్నటకు ఎవరికీ సాధ్యం కాదు.
1: It is impossible for anyone not to have thoughts at all.
0: కానీ సంకల్పమును సత్సంకల్పముగా మార్చుకునేటువంటి అధికారము సాధకులకున్నది.
1: సాధకాస్ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ట్రాన్స్ఫార్మ్ థాట్స్ ఇంటు గుడ్ థాట్స్.
0: మనము చేసేటువంటి సర్వ పనులు కూడాను భగవత్ సేవలుగా మనము మార్చుకునేట కూడాను మనకు తగినటువంటి అవకాశం ఉంటుండాలి.
1: దేర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఆల్ ద వర్క్ దట్ వీ డూ ఇంటు వర్క్
0: ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
1: వర్క్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటు వర్షిప్.
0: ఈ విధంగా మనం భావించటం చేత మనము ఈ యొక్క వాంఛను కూడా క్రమక్రమేణ పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి అవకాశం ఉంటుంది.
1: బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంటర్ ఇన్ టు ఎ సీక్రెట్ పాత్.
0: ఈ విధమైనటువంటి వాంఛను అరికట్టుకోవడానికి పూనుకున్నప్పుడు క్రోధము కూడాను సులభంగా కూడాను మనము అరికట్టుకోవడానికి వీలవుతుంది.
1: ఇఫ్ యూ కెన్ కంట్రోల్ అవర్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే, ఇట్ వుడ్ బి పాసిబుల్ ఫర్ అస్ టు కంట్రోల్ ఈవెన్ యాంగర్.
0: కోపం వచ్చినప్పుడు మానవుడు ఏ విధంగా దీనిని అరికట్టుకోవాలి, దీనికి సులభోపాయం ఏమిటి అని అనేక మంది చింతిస్తూ ఉంటారు.
1: క్వైట్ ఎ ఫ్యూ పీపుల్ విల్ బి థింకింగ్ అండ్ వరింగ్ దెమ్సెల్స్ యాస్ టు వాట్ ఇస్ ది బెస్ట్ వే ఆఫ్ కంట్రోలింగ్ యాంగర్ వెన్ ది యాంగర్ ట్రైస్ టు ఓవర్ పవర్ అస్.
0: దీనికి సులభమైనటువంటి మార్గములు భగవద్గీతనే బోధించింది.
1: ది ఈజియెస్ట్ పాత్ అండ్ ఈజీ వే హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్.
0: కోపం వచ్చినా ఇది కోపము అని నీకు తెలిసిన తక్షణమే పక్కున నవ్వు.
1: ది మొమెంట్ యు గెట్ యాంగర్, ది మొమెంట్ యు బికమ్ అవేర్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఇట్ ఈస్ యాంగర్, యు జస్ట్ లాఫ్ లవ్.
0: లేక తక్షణమే నీవు బాత్రూంకు వెళ్లి చల్లటి నీటితో స్నానము చేయి.
1: ఆర్ యూ కెన్ గో టు బాత్రూమ్ అండ్ హ్యావ్ ఎ కూల్ బాత్.
0: ఇంకా నీకు మరొక మార్గం ఏమైనా అవసరమైతే చల్లని నీరు ఒక గ్లాసు నీరు త్రాగి నీ ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చో.
1: స్టిల్ ఇఫ్ నెసెసరీ యూ కెన్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కోల్డ్ వాటర్ అండ్ దెన్ రిలాక్స్ ఇన్ ఎ కూల్ ప్లేస్.
0: కోపం వచ్చినా ఆ స్థానం తక్షణమే నీ వదిలి మరొక స్థానం నీ వెళ్ళు.
1: ద మొమెంట్ గెట్ యాంగర్ లీవ్ దట్ ప్లేస్ ఇమీడియట్లీ, గో టు అనదర్ ప్లేస్.
0: ఇంకా నీకు కోపం అరికట్టుకోవడానికి ప్రయత్నం చేయాలనుకుంటే అద్దం ముందు పోయి నీవు నిల్చుకో.
1: Still you have not been able to control your anger, go and stand before the mirror.
0: Nee roopani nuvu chakkaga pariksha cheyi.
1: You examine your own form, your own face.
0: Chi, nee nenta vikarunnaga mari poyanu ani tanlo taanu tana yokka aakaramuku visugujendi kopamlo control chesukotaniki veel avutundi.
1: When you have a look at your own face in the mirror, you get disgusted at the appearance of your own face in the mirror and you would be able to just control anger that way.
0: ee vidhamga kopamunu arikattukovataniki aneka vidhamulainatundi upayamulu untunnayi.
1: There are plenty of ways and methods by which you can control your anger.
0: Maroka upayam emanaga ee kopam vachindi ee kopamunaku sariyaina reason unda, ఏ కారణం చేసి నేను కోపపడుతున్నాను, ఈ కోపము ఒక ధర్మరీతిగా కోపడుతున్నానా లేక అధర్మరీతిగా నేను కోపపడుతున్నానా అని కొంత విచారించి ఈ విచారణ ద్వారా కోపం సహజంగా తగ్గిపోతుంది.
1: ఎందుకంటే అందులో యూ కెన్ జస్ట్ ఎన్క్వైర్ ఇన్ టు వాట్ ఇస్ ది కాజ్ అండ్ వాట్ ఇస్ ది రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఈజ్ ఇట్ జస్టిఫైడ్, ఆమ్ ఐ హావింగ్ ఎనీ జస్టిఫైబుల్ రీజన్ ఫర్ దిస్ పర్టికులర్ థింగ్. ఇన్ దిస్ వే యూ రిఫ్లెక్ట్ అండ్ టేక్ ఎ లిటిల్ టైం.
0: నా కోపము న్యాయమైనటువంటిదా అన్యాయమైనటువంటిదా, నా కోపం చేత ఇతరులు బాధించటము, ఒకవేళ ఇది అన్యాయమే అయితే ఇతరులు బాధించటం మహాపాత పాపము కదా అని తనలో తాను విచారిస్తూ వస్తాడు.
1: He has to go introspecting whether his anger is justified, whether there are justifiable reasons or no. If there are no justifiable reasons, he is going to put some people to some hurt and harm on account of his anger, he is going to commit a sin, and that is not for his own good.
0: Inta aalochana cheyatamu enni vidhamainatundi parikaramulu manam techi pettukotamu idi samanyamainatundi variki idi asadhyam kanuka motta motta kopam vachina takshaname narukaku ekku pani ivvadu.
1: Probably to undertake all these processes and all these methods may be difficult for an ordinary man, but don't let your tongue into action immediately after that anger.
0: Ee kopamu aneka vidhamuluga balaheenuni gaavistundi.
1: Anger weakens in a number of ways any person who is
0: balaheenudu ee vidhamainta sadhanam cheyalekapothunnadu.
1: This weakling would not be able to do any sadhana.
0: Kramakramina ee kopamunu arikattukovadam cheta శరీరము ఒక విధమైనటువంటి బలముని చేకూరుతుంది.
1: బై స్టడీ కంట్రోల్ ఆఫ్ యాంగర్ వన్స్ బాడీ గెట్స్ స్ట్రెంగ్త్.
0: అప్పుడు మనసుకు కూడా ఒక బలం ఏర్పడుతుంది.
1: మైండ్ ఆల్సో గెట్స్ స్ట్రెంగ్త్.
0: అందుకోసమని గీత యందు నాయమాత్మ బలహీనైన లభ్య అన్నాడు. బలహీనుడైనటువంటి వారికి ఆత్మప్రాప్తి లభ్యం కాదన్నాడు.
1: దట్ ఈస్ వై ఇన్ గీత ఇట్ హెస్ బీన్ డిక్లర్డ్ ఎ వీక్లింగ్ అండ్ వీక్ పర్సన్ కెన్ ఎవర్ గెట్ ఆత్మ.
0: ఆత్మ బలమును చేకూర్చుకునే నిమిత్తమే ఈ రాగద్వేషములను మొట్టమొదట అరికట్టుకోమని బోధించాడు.
1: టు అక్వైర్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ దేర్ఫోర్ ఇట్ హస్ బీన్ సెడ్ దట్ వన్ హస్ టు కంట్రోల్ వన్స్ అటాచ్మెంట్.
0: సాధకుడికి మాత్రమే కాక సర్వసామాన్యమైనటువంటి మానవులకు కూడాను ఇది అత్యవసరం.
1: దిస్ ఈజ్ ఎసెన్షియల్ నాట్ మెయిన్లీ ఫర్ సాధక బట్ ఫర్ క్వైట్ ఆర్డినరీ పీపుల్.
0: కనుక మనము భగవద్గీతలో ఉండినటువంటి యొక్క ఈ అధ్యాయంలో ఈ యొక్క ఘట్టము చాలా ప్రధానమైనటువంటి దానిగా మనము స్వీకరించాలి.
1: ఇన్ భగవద్గీత దిస్ పర్టికులర్ స్టేజ్ విల్ హావ్ టు బి కన్సిడర్డ్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ వన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ.
0: ఈనాడు లోకములో జరిగేటువంటి అల్ల కల్లోలములకు కానీ, అశాంతికి కానీ, విప్లవానికి కానీ, దుర్మార్గములకు కానీ, ఆత్మ విశ్వాసం కోల్పోవటం కానీ ఈ రెండే మూల కారణంగా ఉంటున్నాయి.
1: దీస్ టూ ది అటాచ్మెంట్ అండ్ యాంగర్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ all the types of turmoil, the problems, the anger and everything that is taking place in the world.
0: నీవు ప్రశాంత చిత్తుడై పవిత్రమైనటువంటి భావంతో నీ యొక్క హృదయమును వికసింపచేసినప్పుడు ఆ హృదయం యొక్క పరిమళము సర్వత్రా కూడాను అందిస్తుంది. ఆ పరిమళాన్ని నీవు కూడాను అనుభవిస్తావు.
1: If you can have peace in your own heart and in your own mind and you'll be able to enjoy such a peace in your own heart, you'll be able to spread the fragrance of that peace all around you.
0: Durbhavamulato duschintalato oka vidhamainatundi dushtechyalato ee hrudayamu vikasinchinappudu ee yokka durbhavamulu yokka parimalam kudanu durbhavamu yokka vasana kudanu durgandham kudanu itarulu kudanu andistundi neevu kudanu anubhavinchavalsi vastundi.
1: On the other hand, if you are having bad feelings, bad thoughts and bad actions entered into your heart, the same will be spread all around you. And that to be just seen.
0: మంచి కాని చెడ్డ కాని ఈ సంకల్పములతో శిక్షింపబడి కొంతవరకు ఆ గుణములను తనకు తన వారలకు తన యొక్క చుట్టూ చేరినటువంటి వారికి కూడాను ఇది అందించుకోవడానికి ఒక అవకాశం ఉంటుంటుంది.
1: Be it good or bad, once it takes shelter in your heart, it is likely that the ones who are nearer to you and all around you will be spreading the same thing.
0: ఈ మంచి చెడ్డల యొక్క గంధమునకు ఏమాత్రం కూడాను భేదం ఉండదు.
1: యు వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ డిస్టింగ్విష్ అట్ సచ్ ఎ టైమ్ ఎనీ ది గుడ్ ఫ్రమ్ ద బ్యాడ్.
0: మంచి గులాబీ పుష్పము నీవు కుడి చేతిలో పెట్టుకున్నప్పుడు ఆ గులాబీ పుష్పం యొక్క సుగంధము నీకు చేరుతుంది. నీ చుట్టూ పరిసర ప్రాంతముల వారికి కూడాను ఆ యొక్క పుష్పం యొక్క సుగంధము చేరుతుంది.
1: ఇఫ్ యు హోల్డ్ ఎ రోజ్ ఇన్ యువర్ రైట్ హ్యాండ్ అండ్ ద ఫ్రాగ్రెన్స్ ఆఫ్ దట్ రోజ్ విల్ రీచ్ యూ and will reach people who are in that surrounding area.
0: Adhe yokka pushpamu edamu cheti endu unchukunna kudanu aa yokka sugandhamu andariki andistundi neekunu andistundi.
1: The same rose, even if you keep it in left hand, the fragrance will be the same. It will reach you and
0: neeku kudi edamula vyathyasam unnadi kaani sugandhamula kudi edamula anetundi vyathyasam ledu.
1: For you there is difference like right hand and left hand, right and left. బట్ ఫర్ ఫ్రాగ్మెంట్ దర్ ఇస్ నో సచ్ డిస్టింక్షన్ అండ్ డిఫరెన్స్.
0: కనుక నాస్తికుడ ఆస్తికుడ అనేటువంటి భావము నీ యొక్క దృష్టికి మాత్రమే వ్యత్యాసం, కానీ దైవ దృష్టిలో మంచి పని చేస్తే నాస్తికుడు కూడా తన ప్రియుడే.
1: Whether you are a theist or an atheist, it is only in your own feeling. But so far as God goes, if you have got good activity, even an atheist is dear to him.
0: కనుకనే ఈ రాగద్వేషములను అరికట్టుకున్నటువంటి వాడు ఎవడైనా సరియే నా పరమ ప్రియుడని కూడాను చెప్తూ వచ్చాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హాస్ డిక్లర్డ్ హూఎవర్ హీఈస్ హీఈస్ డియర్ టు మీ ఇఫ్ హీ హాస్ కంట్రోల్ ఓవర్ ది రాగద్వేష అటాచ్మెంట్ అండ్ యాంగర్.
0: ఆస్తిక నాస్తిక ఆస్తిక నాస్తిక ఈ మూడు తత్వములు ఎందు ఉండినటువంటి యొక్క రహస్యము కేవలము గుణముల యొక్క స్వభావ స్వరూపములే.
1: In these three principles, Astika, Nastika and Astika Nastika, it is the difference in the qualities which will form the basis of this kind of
0: ee moorikku kuda nu atheetamain pinchi marokurukunnadu vaade yastikudu unnadu.
1: The one who transcends all these three is yastika.
0: Astikudaniga aatma vishwasam kalavadu.
1: Astika refers to a person who has self confidence.
0: Nastikaniga atti vishwasam leni vaadu.
1: Nastika is one who does not have self confidence.
0: Astika nastika anega kashtam samayam nandu aastikatvamu inke vidhamainti yokka sukha samayam nandu nastikatvamu idi aastika nastikatvam rendintito natanu anubhavistu untadu.
1: Astika nastika stage is one wherein when you are in troubles and difficulties you develop faith in God and pray to him, and when you are happy you forget about God. This is aastika
0: nastika. Aastika anega kevalamu ఒక ప్రహ్లాదుని వంటి వాడు.
1: బట్ యాస్తిక స్టేజ్ మే బి కంపేర్డ్ టు ద స్టేజ్ ఇన్ విచ్ యూ కెన్ ఫైండ్ ప్రహ్లాద.
0: ఇది కేవలము జన్మతో ప్రారంభమైనటువంటి యొక్క పవిత్ర భావము.
1: దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ కమెన్సెస్ ఇస్ అసోసియేటెడ్ రైట్ ఫ్రమ్ ద బర్త్ ఇట్సెల్ఫ్.
0: ఒకరి బోధన చేత కాని ఒకరి నిర్బంధము చేత కాని ఇది ప్రారంభించినటువంటిది కాదు.
1: This astika stage is not acquired or not started.
0: Swabhavikamainatunte yokka tattvam cheta swasvarupanni sandarbhinchukogaladu kaligadu prahladu.
1: Prahlada was able to just enjoy the bliss of his own self and atma sakshatkara.
0: Priyavasi ainatunte yokka paramatmani taanu nirantaram kudanu anubhavistu undatam chetane aanandaniki guri ayyadu.
1: He was able to enjoy the bliss because continuously he was enjoying the existence of the Lord in his own heart.
0: Anduvalane ataniki prahlada anetunte peru sarthakamaindi.
1: Therefore the name prahlada is totally justified in case of him.
0: Prahlada adi prahlada nirantaramukunnu aanandamto undetunte vaadu kanaka ataniki prahlada ane peru undi.
1: Prahlada means the one who is continuously and continually very happy.
0: Prahlada ఆహ్లాదమనగా ఆనందం, ఆహ్లాదమనగా ఆనందం.
1: ఆహ్లాద రెఫర్స్ టు జాయ్ ఆర్ బ్లిస్.
0: ప్రాణగా వికాసము.
1: ప్రా రెఫర్స్ టు ద బ్లాజమింగ్ ఆఫ్
0: ప్రా పంచము అన్నారు. అనగా పంచభూతములతో కూడి ప్రకాశించేటువంటిదే ఇది ప్రపంచము అని.
1: ప్రపంచ వరల్డ్ ఇట్ రెఫర్స్ టు ద వన్ విచ్ ఇస్ బేస్డ్ అండ్ విచ్ ఇస్ బేస్డ్ అపాన్ ద ఫైవ్ ఎలిమెంట్.
0: అదేవిధంగా ప్రహ్లాద అనగంటే ఆనందంతో వికసించబడినటువంటి వాడే ప్రహ్లాదుడు అని.
1: Prahlada means the one who has blossomed his heart on the basis of ananda, bliss.
0: Kanuka nirantaram daiva chintana cheyatam cheta manalo atti anandam anetundi chejarinnetundi.
1: Therefore if one goes on continuously thinking of the Lord, such feelings and such joy will emanate.
0: Mana vachasse maripothundi.
1: Our very splendor will
0: change. Brahmaiva bhavati ani brahmatattvamto ekamaipothundi.
1: Based upon the principle of brahma with brahmaiva bhavati, will become one with brahma itself.
0: Kanuka mottamodata manaku ee prathama sthayi endu raga deshamulanu sadhyamainta varaku kudanu prayatnapurvakanga arikattukonataku poonukovali.
1: Therefore in the very first place, in the very primary stage, with a little effort we should be able to control attachment and hatred.
0: Idi anni vidhamulo kudano manavatvanni raanimpajestundi. Anni vidhamulo idi manavatvanni raanimpajestundi.
1: This will make the entire humanity, principle of humanity shine.
0: Raga dveshamulu etti vaari kudano manchidi kaadu.
1: attachment and hatred are not good for anyone.
0: Desire
1: and hatred are not good for anyone.
0: Desire and anger
1: are not good for anyone.
0: కనుక ఈ కామక్రోధాలను అరికట్టుకునేటకు తగినటువంటి యొక్క ప్రయత్నం చేయటమే సాధకుని యొక్క ప్రధానమైన కర్తవ్యం.
1: Controlling desire and anger, therefore, is the primary responsibility and purpose of every sadhaka.
0: ఈ విధమైనటువంటి ప్రయత్నం చేసి తదుపరి నీవు ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఒక సార్థకత నొందుతావు గాని వీటిని మాత్రం అరికట్టుకునక ఎన్ని సాధనలు చేసినప్పటికీ ఇది ప్రయోజనం శూన్యం.
1: Based upon this, when you start your sadhana, you would be able to justify your life and reach the goal. Otherwise, whatever effort is made, it would be useless.
2: That was the 9th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which was delivered on 11th August 1984, you just heard Bhagavan teaching us the concepts of Dvaita, Visishtadvaita and Advaita.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ డివైన్ లవ్,
0: కలలు కంటున్నంత వరకు అన్నీ సత్యమని అనిపిస్తాయి, వినిపిస్తాయి, కనిపిస్తాయి.
1: ఎవ్రీథింగ్ కెన్ బి సీన్, హర్డ్ అండ్ లిజన్ టు.
0: అటులని రాగద్వేషాలతో కూడిన సంసారము, జ్ఞానోదయమునకు పూర్వము సత్యముగానే గోచరిస్తుంది.
1: ఇన్ ద సేమ్ వే, బిఫోర్ రియలైజేషన్ లైక్స్ అండ్ డిస్లైక్స్ లుక్ అలైక్.
0: పరమార్థ దశలో ప్రవేశించినప్పుడు ప్రపంచమంతయికుడను స్వప్నతుల్యమవుతుంది.
1: వన్స్ యు గెట్ ద విజన్ ఆఫ్ గాడ్, ది ఎంటైర్ వరల్డ్ బికమ్స్ ఎ డ్రీమ్.

0: పృథ్వీ జలము అగ్ని వాయువు ఆకాశవాది పంచమహాభూతముల యొక్క సమ్మేళనమే ఈ యొక్క శరీరం.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ద ఫైవ్ గ్రేట్ ఎలిమెంట్స్ అర్త్ వాటర్ ఫైర్ ఎయిర్ అండ్ ఈథర్.
0: ఇవి క్రమమైన పాళ్లతో కూడి ఉంటుంది.
1: దీస్ హ్యావ్ గాట్ సమ్ రెగ్యులేటెడ్ స్టాండర్డ్స్.
0: దీనిని భౌతిక శరీరం అని చెప్పబడుతుంది.
1: దిస్ ఈజ్ కాల్డ్ ద ఫిజికల్ బాడీ.
0: సమస్త ప్రపంచమునకు సంబంధ బాంధవ్యమును కల్పించినది ఈ శరీరమే.
1: ఇట్ ఈస్ దిస్ ఫిజికల్ బాడీ విచ్ ఎస్టాబ్లిషెస్ ఆల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ విత్ ద వరల్డ్.
0: దీనిని పంచీకరణము అని కూడా పిలువవచ్చు.
1: అనదర్ నేమ్ ఫర్ దిస్ ఈజ్ పంచీకరణ.
0: ఇందులో ఆత్మ జాగ్రత్త అవస్థలో కూడి ఉంటుంది.
1: ఇన్ దిస్ ఆత్మ వుడ్ బి ఇన్ ద వేకింగ్ స్టేట్.
0: సర్వేంద్రియములు కూడాను పరిపూర్ణముగా పనిచేస్తుంటాయి.
1: ఆల్ ది ఫైవ్ సెన్సెస్ విల్ బి ఫంక్షనింగ్ ఫుల్లీ.
0: ఈ శరీరమే సుఖ దుఃఖములకు నిలయము.
1: దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద హోమ్ ఫార్ జాయ్ అండ్ సారో.
0: ఇది మూడు భాగములుగా విభజించబడినది.
1: దిస్ హెస్ బీన్ డివైడెడ్ ఇంటు త్రీ డివిజన్స్.
0: స్థూల సూక్ష్మ కారణములు అని.
1: అండ్ దట్ ఈజ్ గ్రాస్ సటిల్ అండ్ కాజల్.
0: ఈ శరీరము కేవలము అన్నమయ ప్రాణము.
1: దిస్ ఫిజికల్ బాడీ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఫుడ్.
0: ఇది పరిపూర్ణ జడము.
1: దిస్ ఈజ్ ఇనర్ట్ టోటలీ.
0: ఇది కేవలము ఒక పనిముట్టు వంటిది.
1: దిస్ ఈజ్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్.
0: మనకు కనిపించినది ఈ స్థూల శరీరము.
1: వాట్ వి సీ ఈజ్ దిస్ ఫిజికల్ బాడీ.
0: దీనిని సత్యమని నిత్యమని విశ్వసించి
1: కన్సిడరింగ్ దిస్ యాజ్ ట్రూత్ అండ్ ఎటర్నల్.
0: సర్వస్వమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విస్మరిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఈజ్ గివింగ్ అప్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ విచ్ ఈజ్ రియలీ ఎటర్నల్ అండ్ పర్మనెంట్.

0: పంచ ప్రాణములు, మనోబుద్ధి, దశేంద్రియముల యొక్క చేరికే సూక్ష్మ శరీరం.
1: ద సటిల్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ 5 లైవ్ బ్రెత్స్, మైండ్, ఇంటలెక్ట్ అండ్ 10 సెన్సెస్.
0: దీనినే స్వప్న స్థితి అని కూడాను చెప్పవచ్చు.
1: దిస్ మే ఆల్సో బి కాల్డ్ డ్రీమ్ స్టేట్.
0: ఇందులో వ్యక్తి అంతర్భూతమై ఉంటుంది.
1: ద పర్సనాలిటీ ఈజ్ నాట్ సో వెరీ విజిబుల్ ఇన్ దిస్ కేస్.
0: ఈ సూక్ష్మ శరీరమునందు మానవత్వము కేవలము ఒక నూతన ప్రపంచముగా కల్పించుకుంటుంది.
1: ఇన్ దిస్ పర్టిక్యులర్ స్టేట్ ఆఫ్ సటిల్ బాడీ, మైండ్ క్రియేట్స్ ఇట్స్ ఓన్ న్యూ వరల్డ్.
0: ఇది తనకు తానే ప్రమాణముగా నిలుస్తుంది.
1: ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ బై ఇట్ సెల్ఫ్.
0: ఇది ఎవరితో కూడా సంబంధ బాంధవ్యం లేకుండా పరిమితమై ఉంటుంది తనకు తానే.
1: ఇట్ ఈస్ ఎ వరల్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్ వితౌట్ హ్యావింగ్ ఎనీ రిలేషన్షిప్ విత్ ఎనీథింగ్ వాట్స్ ఎవర్.
0: ఈ స్వప్నావస్థ యందు సమస్తమును తానే కల్పించుకుంటుంది.
1: ఇన్ ది డ్రీమ్ స్టేట్ ఇట్ క్రియేట్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండ్ ఇట్ బికమ్స్ ఇట్ సెల్ఫ్ మెనీ థింగ్స్ ఇట్ ఎక్స్పీరియన్సెస్.
0: రూపము కాని రూపమును.
1: ఇట్ ఈస్ ఎ ఫామ్ వితౌట్ ఫామ్.
0: వినికిడి కాని వినికిడిని.
1: ఇట్ ఈస్ ఎ హియరింగ్ వితౌట్ హియరింగ్.